0: the end, at some moment, at some second, this life is going to disappear like a twinkle.
1: మనం వేసినటువంటి ఊహాగానములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
0: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
1: కలలో చూచిన మేడలు మిజ్జలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్నదృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
0: The mansions which we see in our dream do not exist when we wake up.
1: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
0: All that we see in this dream of the world, they are not the truth.
1: కరుక మన జగత్తంతా కూడా ఉద్దేశకల్పితమైన జగత్తంతా కూడా ఇది డే డ్రీమ్.
0: The created world is like a day dream.
1: మన ఊహలంతా కూడా నైట్ డ్రీమ్.
0: All our thoughts are like the night dream.
1: కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: But the truth that both of them are dreams is to be recognized.
1: రెండింటి యందు నీవు ఉన్నావు అనేటువంటి omnipresent యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
0: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
1: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
0: We should not waste our life with unnecessary words.
1: పవిత్రమైన మాటల చేత పవిత్రమైన పరుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
0: With sacred words and sacred talk we should give happiness to others.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
1: మనకి ఇచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
1: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
0: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
1: Prema swaroopulara kannulu matram manaki ichadu bhagavantudu.
0: Prema swaroopas, God has given us the eyes.
1: Kani kannulaku okka shakti matrame undadi.
0: But the eyes have got only one type of power.
1: Chudagaladu matram.
0: They can only see.
1: Chevulunu ichadu rendu.
0: They have given two ears.
1: అవి కేవలం వినగలవు మాత్రమే కానీ రెండవ శక్తి దానికి లేదు.
0: They can only listen. They have no other function.
1: ముక్కును ఇచ్చాడు.
0: He has given us the nose.
1: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుండాలి.
0: The nose can only breathe in and breathe out the air.
1: కానీ నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
0: But the tongue has got a double promotion in
1: taste. Taste chudagaladu matalu cheppagalu.
0: It can taste and it can speak.
1: Kanuka ee chaala shaktivantamainatundi kanuka mottamodata manam tongue ni control cheskovali.
0: Since this tongue is a very powerful organ, we should control the tongue.
1: Idi naalugu rakamulainatundi paapamulu chestundali.
0: This tongue can commit four types of sin.
1: Asatyamaadatam okati.
0: To speak untruth is one.
1: Chaadeli cheppatam rendovadi.
0: To speak ill of others is another.
1: Inka పరులను దూషించేది మూడవది.
0: టు ఫైండ్ ఫాల్ట్ అండ్ బ్లేమ్ అదర్స్ ఇస్ ది థర్డ్ వన్.
1: అతిభాష మాట్లాడేది నాలుగవది.
0: టు టాక్ టూ మచ్ ఇస్ ది ఫోర్త్.
1: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుండాలి.
0: బై దీస్ ఫోర్ మెథడ్స్ ది టంగ్ ఈస్ అక్యుములేటింగ్ సిన్స్.
1: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: Therefore, we must first recognize this fact and control it.
1: అరికట్టినప్పుడే గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
0: Only when we can control this palate or the tongue will we be able to control our vision.
1: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్ ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ ది టంగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
0: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
1: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
0: By talking too much one's own strength and memory
1: atma shakti karigipothundadi.
0: Our strength of the atma melts away.
1: Naralu balahinamaipothundadi.
0: Our nerves become weak.
1: Samajamulo oka chedda peru ostundadi.
0: In the society we get a bad name.
1: Kanuka manamu quiet ga kontha varaku nishabdamga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
0: సో క్వైట్లీ అండ్ వితౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ మైండ్.
1: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబీది చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
0: To train oneself in this manner in his daily life.
1: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని సమాజం యొక్క అభివృద్ధిని సమాజం యొక్క క్షేమాన్ని లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
0: The true sadhana is to want prosperity of society in your daily life and conduct yourself in that manner.
1: మానవుడు మూడు రకములైనటువంటి సాధనలతో నిత్యము జీవిస్తున్నాడు.
0: Man lives every day with three types of sadhana.
1: వ్యక్తిగత సాధన, ఇంకొక సాధన సమాజ సాధన.
0: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
1: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
0: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్, హీ ఈజ్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
1: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
0: జప అండ్ ధ్యాన ఈజ్ ప్యూర్లీ అన్ ఇండివిజువల్.
1: ఇంటిలో ఉండినటువంటి వారిని సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
0: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
1: Samajamulo poi vyaktigatamainatunti yokka para jeevitamunu konta varakunu sahayakariga cheyatunti idi society sadhana.
0: Entering the society and making others life bearable and happy
1: inini manamu swartham anetunti ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ షుడ్ బి డన్ బై అస్ వితౌట్ వాంటింగ్ టు గెట్ సమ్ సెల్ఫిష్ బెనిఫిట్.
1: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ సెల్ఫిష్ డిజైర్ అండ్ సర్వ్ ది సొసైటీ.
1: ఈ విశ్వమంతా కూడాను విశ్వస్వరూపం.
0: దిస్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
0: సర్వింగ్ సొసైటీ షుడ్ బి రిగార్డెడ్ బై అదర్స్
1: మానవ సేవనే మాధవ సేవ.
0: టు సర్వ్ మ్యాన్ ఇస్ టు సర్వ్
1: జన సేవనే జనార్దన సేవ.
0: టు సర్వ్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ టు సర్వ్ జనార్దన.
1: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధముల కూడా నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
1: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
0: We should regard any change in the country, in the time and in the situation as not affecting.
1: Bharat desame na desam anetundi swarthamulo kuda manam undakoddu anni desamulu manave.
0: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
1: Oka pedda gruham lopala okkoka desam okkoka room vantidi.
0: In a big mansion, each country is like a room in the mansion.
1: Adeka vishwamu anetundi oka pedda gruhamu.
0: We should regard the entire world as a mansion.
1: Ee vishwam anetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
0: In this huge mansion, different countries like Germany, Japan, China, they are like distinct rooms.
1: కనుక ఈ విధమైనటువంటి సమత్వం చేత మానవుడు ఏనాడు అభివృద్ధి పొందుతాడో అప్పుడు లోక సమస్త సుఖినోభవంతు.
0: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
1: ఇట్టి సమతత్వాన్ని, ఇట్టి ప్రేమతత్వాన్ని, దివ్యమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడాను ఏనాడు అభివృద్ధి పొందుతాడో, ఏనాడు దీనిని అభివృద్ధి గావించుకుంటాడో, ఆనాడే మన జీవితం కూడాను ధన్యమైపోతుంది.
0: Such equal attitude and such love and compassion to everyone, if you can promote, that day our life's purpose would have been fulfilled.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of May 1980 on the occasion of the anniversary of Dharma.

0: ஆட்சி நடத்த. இந்த கண்ணனு வேறத்தி எருக பரத்து சாது சத்குண கண்யுளவு சபியுளார சாது சத்குண கண்யுளவு சபியுளார.
1: பீப்புள் அஸ்பயர் ஃபார் எக்ஸால்டட் பொசிஷன்ஸ் அண்ட் குட் டைம்ஸ், பட் தே டோன்ட் டிசையர் ஞான விஸ்டம் அண்ட் தே டோன்ட் அஸ்பயர் டு பி வைஸ் எண்டோட் வித் குட் இன்டெலெக்ட் நார் குட் கான்டக்ட் எய்தர். வாட் எல்ஸ், வாட் மோர் இஸ் டு பி கம்யூனிகேட்டட் டு திஸ் அசெம்பிளி ஆஃப் நோபல் சோல்ஸ்.
0: பிரேமஸ்வரூபுல
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்
0: ஜெகத்திலோ பாபர்ல முதலுக்கொனி பரமஹம்ச வரக்கு கூட்டி பேத முதலுக்கொனி கோட்டீஸ்வரன் வரக்கு தனம் தானு பரிச்சயம் சேசுக்குன சமயலோ நேனு நேனு நேனு அனேட்டுவண்டி பதவனு உபயோகப்படுத்துட்டாடு.
1: In this world, right from an ignorant person to the level of the realized soul, from a pauper to a millionaire, everyone introduces himself using this word I.
0: Pachi pachi purugadulaku matalu rakapovatam cheta avi kudanu nenu nenu ani uyoginchalekapothunnayi kaani వాటికి మాటలే వచ్చి ఉండినా అవి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరించుచును.
1: బర్డ్స్ అండ్ బీస్ అనిమల్స్ హ్యావ్ నో వెర్బల్ ఎక్స్ప్రెషన్. హ్యాడ్ దే బీన్ ఎండోడ్ గిఫ్టెడ్ విత్ దిస్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్, దే టూ వుడ్ హ్యావ్ యూస్డ్ దిస్ ఐ టు ఇంట్రొడ్యూస్ దెమ్సెల్వ్స్.
0: నేను అనేటువంటి తత్వము ఇది ఉపనిషత్ వాక్యము.
1: దిస్ ఐ ఇస్ ఉపనిషదిక్ ఇన్ ఇట్స్ ఆరిజిన్.
0: నేను అనేటువంటి పదము ఆధ్యాత్మిక సంస్కృతి యందు ప్రధాన పదము.
1: దిస్ ఐ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ స్పిరిచువల్ లిటరేచర్.
0: నేను అనే పదము సామాన్యమైనటువంటి పదము కాదు.
1: దిస్ వర్డ్ ఐ is not an ordinary one.
0: Aham Brahmasmi, idi upanishad vakyam.
1: The declaration of Upanishad is Aham Brahmasmi.
0: Brahma ku purvame aham anetunte nenu prarambhamaindi.
1: Prior to Brahman, this aham started.
0: Aham Brahmas anaga nenu vachina tarvatane brahma padam vastundadi.
1: Aham and I, the Brahman, the divine, comes next.
0: Jagattu nandu Rama Krishna avataradulu kudanu perlu pettinave kaani avi vaaru kaadu.
1: Incarnations like Rama and Krishna, they were named so, christened so, not born with the name.
0: Variki sariyainatvanti pedamu satyamaina peru nityamaina peru aham aham aham.
1: The true name in reality is aham I.
0: Nenu nenu nenu ane padame motta modati peru bhagavantunaku.
1: The first name of the divine is this I, nenu.
0: Migilina peru anni kudanu vaari aanandamunakai vaari santriptanakai prakrutamainatundi okka jagattunakai pettukunna perle kaani nijamaina peru aham aham.
1: The rest of the names given to us are for worldly utility, worldly value, and for our pleasure and satisfaction.
0: Kevalamu manasu yokka vikaram chetane ee bhrantulanu manamu abhruthi gavinchukuntunnam.
1: The illusions are due to our mental perversions.
0: మనసు వంపు లేక చేసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్ట్రైటన్ అవర్ మైండ్ వితౌట్ ఎనీ బెండ్.
0: బ్రాను తిప్పవచ్చు మరి వంపు లేకుండా.
1: వీ కెన్ స్ట్రైటన్ ఎ ట్రీ వితౌట్ ఎనీ బెండ్ ఎనీవేర్.
0: తిప్పవచ్చు ఇది తిన్నగాను.
1: వీ కెన్ స్ట్రైటన్ ఇట్.
0: మనసు తిప్పగలరా మరి వంపు లేకుండా.
1: Can you straighten your mind without any bend?
0: ఇది అసాధ్యము.
1: It's impossible.
0: కనుక మనసును సక్రమమైన మార్గంలో పెట్టుకోవటమే సాధన యొక్క ప్రధాన లక్ష్యము.
1: The aim of spiritual pursuit is to straighten our mind, to set it right and proper.
0: లోకములో అనేక మంది అనేక విధములైన సాధనలు సలుపుతున్నారు.
1: In this world, many undertake several spiritual endeavors.
0: ఈ సాధనలన్నీ కూడాను మానసిక యొక్క వికారమును కమ్ముతాయి, తృప్తిని అందించునవి.
1: All these spiritual paths will give us psychological satisfaction.
0: కానీ నిజమైన తృప్తిని అందించినది నేను నేను నేను.
1: In fact, the real satisfaction you get by using this word I.
0: భగవత్ తత్వాన్ని గుర్తించుకోలేనటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో ఆరాధనలు సలుపుతున్నారు.
1: Many who cannot understand the reality and the significance of the divinity give names and forms to God.
0: బ్రహ్మాండమంతటా ప్రబలచుండెడి తనకు ఆలయంబున మర్చ నలవయగున.
1: The God is universal, all pervading. Can you limit him in a temple?
0: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన తనకు ప్రమిద దీపమునే వారు పట్టగలరు.
1: When God has got the effulgence and brilliance of 1 crore of suns, can you hold a lamp in front of him?
0: అజహరాజులకైనా అందని తనకును ఏ రూపునివుగన ఎవరి తరము.
1: When Brahman, the creator, himself cannot comprehend the divinity, what form can you give him?
0: Sarva jalamuli yandu sancharinchedi tanaku sariyina peredu sadhyamaguna.
1: When God dwells in all of the beings, what name can you give him?
0: Brahmandamantayu bojjalonunnatti bachchabojyamu tanaku pettadaguna.
1: When the entire universe lies there in his belly, can you feed him with any food?
0: Vasudevayuchunnadi Rama Krishna yanachu.
1: We just give them the names Rama and Krishna.
0: Prakrutamaina anityamaina ashashtamaina ee jagattunandu ee vidhamaina peru pettukoni bhagavantuni aaradhanalu saluptunnaru.
1: In this world which is fleeting, temporary and ephemeral, we worship God in different names and forms.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bhagavantuni yokka peru nitya satyamainatundi peru aham aham.
1: The name in reality which is eternal is aham.
0: Nenu aneetundi padame prathama peru.
1: Nenu, I, is the first name of God.
0: Anduvalane nalugu upanishattulu kodanu aham brahmasmi.
1: And hence Upanishad declared, I am God.
0: Prajnanam Brahma.
1: I am Prajnana.
0: Aham Atma Brahma.
1: I am the soul, the Brahman.
0: Tatvam Asi.
1: Tatvam Asi, that the what?
0: Vedamunandu mahavakyamuluga prakatinchavachindi.
1: These are the main dicta of Veda.
0: Kanuka Vedavakyam kudanu ekoham bahusyam.
1: The declaration of Veda is one manifests into many.
0: Ekam sat vipra bahudha vadanti.
1: The Veda also declared the one reality is interpreted vakkate and experienced different
0: ekam
1: ways. Reality is the only one.
0: Aa vakkate aham.
1: That ultimate reality is aham.
0: Ee aham nuku aneka vidhamainatundi roopanamamulu kalpinchi manavudu tripti nunduchunnadu.
1: Different names and forms have been attributed to the divine for worship.
0: కనుక మానవుని తృప్తి నిమిత్తమై ఈ మనస్సు అనేక రకములైనటువంటి యొక్క ఆటలు ఆడుతూ ఉన్నది.
1: ఇట్ ఈజ్ ఓన్లీ టు కన్ఫర్ satisfaction to the human beings, we can understand it's all the game of the mind.
0: ఎవరి తరము కాదు.
1: It is impossible for anybody to set the mind right.
0: చీమలో దోమలో అన్ని ప్రదేశములపైన వాలుతుంటాయి, కానీ అగ్నిపైన మాత్రం వాలం.
1: The ants and mosquitoes fall on every object, but never on the fire.
0: అదే విధంగానే ఈ మనస్సు సర్వత్రా సంచరిస్తుంది.
1: Mind moves about all over.
0: సర్వ విషయములను ఆకర్షిస్తుంది.
1: It attracts all material objects.
0: కానీ దైవం వైపున మాత్రము ఇది మనసు నిలవదు.
1: But mind will never be directed towards God.
0: ఏ మనసు దైవం వైపున స్థిరంగా నిలిచినో అట్టి మనసే నిజమైనటువంటి మనసు.
1: You can call it as the true mind if it remains steady in God.
0: కనుక మనస్సును దైవం వైపున నిశ్చలంగా నిర్మలంగా నిస్వార్థంగా ఉపయోగపెట్టుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: The main spiritual path, its objective lies in keeping our mind steady in God, selflessly, pure and unsullied.
0: కనుక మనో నిగ్రహం నిమిత్తమై ఈనాటి సాధనలన్నీ కూడాను జరుగుతూ ఉన్నాయి.
1: We follow spiritual paths to control our mind
0: today. నవవిధ మార్గములు యందు కూడాను మనసు అర్పితమే ప్రధానమైన లక్ష్యము.
1: In all the 9 parts of devotion, the surrender of the mind is important.
0: నవవిధ మార్గములు యందు ఈ మనసు యొక్క నిగ్రహమే ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Control of the mind is the chief aim in all the 9 parts of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: స్నేహం,
1: friendship,
0: దాస్యం,
1: servitude,
0: ఆత్మ నివేదనం,
1: surrender.
0: ఆ నివేదన కావాలి.
1: That surrender is necessary.
0: మనస్సు అనగా కేవలము ప్రత్యేకమైనటువంటి యొక్క సంకల్పముల మూట కాదు.
1: Mind is not merely a bundle of thoughts.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క ధర్మము.
1: It is worldly.
0: ఇది ఏమిటి అనిగా వస్త్రం అంటారు మీరు.
1: If you ask what it is, it you will say it's a piece of cloth.
0: కానీ this is not a piece of cloth, this is thread.
1: It is not piece of cloth, it's bundle of threads.
0: This is not thread, this is cotton.
1: There are not threads either, it's cotton.
0: కాటన్ నుంచి థ్రెడ్ కావటము, థ్రెడ్ నుంచి వస్త్రం కావటం.
1: Cotton is made into threads and threads are interwoven.
0: అదే విధంగానే యూ ఆర్ నాట్ వన్ పర్సన్.
1: Likewise, you are not one person.
0: But three. The one you think you are, physical body.
1: The one you think you are is the physical body.
0: The one others think you are, mental body.
1: The one others think you are is mental.
0: The one you really are, that is Atma.
1: The one you really are, that is Atma.
0: Adiye I.
1: That is I.
0: Adiye Brahmamu.
1: That is Brahman.
0: Adiye Daivamu.
1: That is God.
0: కనుకనే దైవమునకు ఎట్టి పేరు కూడా లేదు.
1: గాడ్ హ్యాస్ నో పర్టిక్యులర్ నేమ్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: డిఫినిటీ ఈజ్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, ప్యూర్, అన్సలీడ్, ఇమ్మోర్టల్, ఎవర్ ఎఫర్జిలెంట్. దైవమును
0: ఏదో ఒక ఆకారంగా కల్పించుకుని మానవుడు తృప్తి నిందుతున్నాడు.
1: We derive satisfaction by assuming a form to God.
0: కట్టకడబడికి సర్వ రూపములు కూడాను ఏకం కావాలి.
1: Finally, we should reach the state of formlessness.
0: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బ్రాహ్మణులు ఉన్న ఒక్కటినే అనేకంగా వర్ణిస్తూ వచ్చారు.
1: So scholars described, narrated in a different way the same reality, which is one.
0: కేరళ యందు,
1: in Kerala,
0: Bali Chakravarti,
1: Emperor Bali,
0: Vamana Murtiki,
1: to Vamana,
0: మూడు అడుగులు దానం అడిగిన చేయటం వచ్చింది.
1: Who gave in charity the 3 footsteps.
0: Bali Chakravarti ఏ గొప్ప రాజు.
1: Bali is a great emperor.
0: మహాత్యాగి.
1: He is the one of sacrifice.
0: పరమ భక్తుడు.
1: An ardent devotee.
0: అలాంటి పరమ భక్తుడైనటువంటి దీనికి వామనమూర్తి చిన్న వీడవాడు అయి వచ్చాడు.
1: వామన ఆస్క్ ఫర్ ఎ సింపుల్ థింగ్ ఫ్రమ్ దిస్ ఎంపరర్.
0: ఈ చిన్న రూపమును ఎందుకు ధరించాడు వామనుడు?
1: వామన, వై షుడ్ హి కమ్ ఇన్ దట్ వార్ ఫామ్?
0: భిక్షమడిగేటువంటి వాడు చిన్నవాడే కానీ పెద్దవాడు కాదు.
1: ద వన్ హూ ఆస్క్స్ ఈజ్ స్మాల్, హీ కెనాట్ బి గ్రేట్.
0: కనుకనే బలిచక్రవర్తి గొప్ప మహారాజు.
1: బలి ఇస్ అ మైటీ ఎంపరర్.
0: చక్రవర్తి దగ్గరికి భిక్షం అడుగుకోవడానికి వచ్చినప్పుడు నారాయణమూర్తి కూడాను చిన్నవాడయ్యాడు.
1: నారాయణమూర్తి, గాడ్ హింసెల్ఫ్, కేమ్ ఇన్ ఏ స్మాల్ ఫార్మ్ బికాస్ హీ కేమ్ దేర్ టు బెగ్.
0: లక్ష్మీ వాహనము లక్ష్మి ఎందే ఉండగా, అనగా పక్షివాహన నరికి అచ్చి వచ్చమందే ఉండగా బిచ్చమెత్తిన ఏడే బిడిపడిక.
1: విష్ణు హింసెల్ఫ్ హు హస్ గాట్ ద బర్డ్ ఎస్ ద చారియట్ అండ్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ రైట్ ఆన్ హిస్ చెస్ట్, వై షుడ్ హి ఆస్క్ ఫర్ ఎనీథింగ్.
0: కనుక భగవంతుడు కూడాను చిన్నవాడికి అయినప్పుడే బిచ్చమెత్తుతూ వచ్చాడు.
1: గాడ్ ఆల్సో హ్యాస్ టేకెన్ ఎ స్మాల్ డ్వార్ఫ్ ఫామ్ బికాస్ హి వాంటెడ్ టు బే.
0: ఆ చిన్నవాని పాదములు మరింత చిన్నవి.
1: అండ్ వాట్ హి ఆస్క్డ్ ఇస్ స్టిల్ స్మాలర్.
0: మూడు అడుగులు మాత్రమే అడిగాడు.
1: జస్ట్ హి ఆస్క్ ఫర్ 3 ఫుట్ స్టెప్స్.
0: కానీ ముల్లోకములంతా సాధించాడు.
1: బట్ యెట్ హీ కుడ్ విన్ ఓవర్ ఆల్ ద 3 వరల్డ్స్.
0: శుక్రాచార్యుడు చెప్పాడు.
1: శుక్రాచార్య ప్రిసెప్టర్ సెడ్,
0: బలి చక్రవర్తి యొక్క గురువు,
1: హీ ఈస్ ది ప్రిసెప్టర్ ఆఫ్ బలి.
0: బలి ఇతను సామాన్యుడు కాదు.
1: బలి ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: సాక్షాత్ నారాయణమూర్తి.
1: ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: నీవు అతనికి మాట ఇవ్వద్దు.
1: డోంట్ గివ్ ఎ ప్రామిస్.
0: దానికి బలి చక్రవర్తి చెప్పాడు.
1: బలి ఆన్సర్డ్ దిస్ వే,
0: ఇచ్చిన మాటను తప్పను నేను.
1: ఐ హావ్ నెవర్ విత్డ్రా మై ప్రామిస్.
0: మాట తప్పినేని మరినడు అవుతాడా?
1: ఇఫ్ ఐ గో బ్యాక్ బై ది ప్రామిస్ గివెన్ కెన్ ఐ బి ఎ కింగ్? నో.
0: కనుక నేను ఇచ్చాను మాట.
1: ఐ గివ్ ది ప్రామిస్.
0: ఏమైనా సరియే నేను తప్పకిస్తానన్నాడు.
1: కమ్ వాట్ మే ఐ విల్ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
0: కనుక భగవంతుని యొక్క వాక్యములకు అడ్డు తిరిగేటువంటి వ్యక్తిని చాలా తక్కువ.
1: In fact, there were very few or none who would transcend disobey God's utterances.
0: వామనుడు అడిగినట్టుగా ఇచ్చాడు మూడు అడుగులు.
1: Emperor Bali gave 3 footsteps in response to the request of Vamana.
0: కనపటికి ఒక్క అడుగు భూలోకమంతా అయిపోయింది.
1: With 1 footstep he occupied the whole earth.
0: భూర్భువస్సువః.
1: భూర్భువస్సువః.
0: ఈ మెటీరియల్ లోకమంతా కూడాను ఒక పాదములకు చేరిపోయింది.
1: ది ఎంటైర్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఆక్యుపైడ్ బై జస్ట్ 1 ఫుట్ స్టెప్.
0: సువహ.
1: సువహ.
0: భూర్భువస్సువహ.
1: భూర్భువస్సువహ.
0: భూవం అనగా భావముతో కూడినటువంటి యొక్క లోకము.
1: ద భూవర్ రిఫర్స్ టు ద రెల్మ్ ఆఫ్
0: థాట్. అదే మైండ్.
1: దట్స్ ద మైండ్.
0: సువర్లోకము.
1: సువర్లోక.
0: అదే ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్.
0: కనుకనే మెటీరియల్ లోకము,
1: one the material
0: భావలోకము,
1: the realm of thought,
0: ఆత్మలోకము,
1: and that of the
0: మూడు చేరి ఒక్కటే.
1: The matter, the thought and ఆత్మ are one.
0: కనుక భగవంతుని యందు కేవలము అనంతమైనటువంటి శక్తి కలదు.
1: God is infinite in his power.
0: ఇటువంటి శక్తిమయుడైనటువంటి భగవంతునకు ఏది సాధ్యం కాదు.
1: What is it that's not possible to God who is so powerful?
0: కేరళ దేశము మహాత్యాగ భూమి.
1: Kerala is the land of sacrifice.
0: Bhakti prapattulaku aatapattu.
1: It is the center of all devotion and steadfastness.
0: Tyagamanaku puttinillu.
1: It is the birthplace of sacrifice.
0: Yetti bichchagadaina kudanu tanaku tagindanto bichchamistuntadu.
1: Any needy person would receive the alms that he would
0: ask
1: for. Yavadu
0: ledu ani cheppetuvanti vyakti ledu.
1: Nobody would deny the alms to anyone who approaches.
0: Atuvanti punya bhoomi endu,
1: the land of merit,
0: బలి చక్రవర్తి పుట్టాడు.
1: దట్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి.
0: ఈ బలి చక్రవర్తికి,
1: ఫర్ దిస్ బలి,
0: గురువు శుక్రాచార్యుడు.
1: ది ప్రిసెప్టర్ హ్యాపెన్డ్ టు బి శుక్రాచార్య.
0: ఈ శుక్రాచార్య గురువాజ్ఞ కూడాను మీరి,
1: ఇన్ ఫ్యాక్ట్ హి డిసోబేయ్డ్ హిస్ గురు.
0: దైవానికి అర్పితం చేశాడు.
1: హి సరెండర్డ్ హింసెల్ఫ్ టు గాడ్.
0: దైవానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి ఒక్క బలి చక్రవర్తి.
1: Emperor Bali is the only one who has surrendered
0: Bhudanamu,
1: to God.
0: Godanamu, Annadanamu, Sarvadanamu, Suvarnadanamu, Annidanamulu Chesevarunnaru.
1: In fact, there are many people who would offer in charity the cows, the food and clothing.
0: Bali Chakravarti tanantane danam chesukunnadu.
1: Emperor Bali has surrendered himself to God.
0: Atti punya bhoomi Kerala desham.
1: Kerala is punya bhoomi, the land of merit.
0: Edo konni కాల ప్రభావం చేత కొన్ని మార్పులు జరగవచ్చునే కాని మొదటి నుండి కూడాను భారతదేశము చాలా వెనకెక్కినటువంటి కేరళ దేశం.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్స్ థింగ్స్ మైట్ హావ్ చేంజ్డ్ బట్ యెట్ కేరళ ఈజ్ నోన్ ఫర్ డివోషన్.
0: అక్కడనే ప్రహ్లాదుడు కూడా పుట్టాడు.
1: కేరళ ఇస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ప్రహ్లాద.
0: ప్రహ్లాదుడు కూడాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు.
1: ప్రహ్లాద్ ఆల్సో డిసోబేయ్డ్ ది ఫాదర్.
0: ధిక్కరించి హరికి నేను అర్పితమైపోయాను.
1: ప్రహ్లాద్ సరెండర్డ్ హింసెల్ఫ్ టు హరి గాడ్.
0: కానీ తండ్రి అయినటువంటి యొక్క ఇతను కేవలము భగవంతునికి దూరమయ్యాడు.
1: బట్ ది హిరణ్యకశిపు ఫాదర్ హ్యాడ్ టోటల్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్.
0: మానమని చెప్పాడు.
1: హి సెడ్ గివ్ ఇట్ అప్.
0: ఈ ప్రామిస్ ను వదులుకోమన్నాడు.
1: హి సెడ్ డోంట్ అబైడ్ బై ద ప్రామిస్ గివెన్.
0: పలుకు చెప్పి తప్పుట కంటే పాడి ఉన్నే.
1: అండ్ వాట్ ఇస్ ద రిప్లై ఆఫ్ ది ఎంపరర్? హావింగ్ గివెన్ ద ప్రామిస్ కెన్ ఐ విత్డ్రా?
0: నేను తప్పను తండ్రి.
1: హి సెడ్ ఐ విల్ నాట్ డు దట్.
0: అతనికి ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తాను.
1: బలి సెడ్ ఐ విల్ సర్టన్లీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: ఇలాంటి మహనీయులంతరు కూడాను పవిత్రమైన కేరళలో పుట్టినటువంటి వారు.
1: All noble souls have taken birth in that holy land of Kerala.
0: Prahlada is a mahajnani.
1: Prahlada is one of wisdom.
0: Mahatyagi.
1: He is one of sacrifice.
0: Parama bhaktudu.
1: He is an intense devotee.
0: Ilanti parama bhaktudu ayinatundi vadu tandri talli evaru cheppinappudikini vinaledu.
1: Prahlada didn't pay heed to the words of his father or mother.
0: Scientist nanta kudanu భగవంతుడు ఏదో ఒక ప్రదేశంలో లేడు, ఎక్కడ చూసినా ఉన్నాడని చెప్తుంటారు.
1: మెనీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటర్ సైంటిస్ట్ సే దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కానీ కొంతమంది సైంటిస్ట్ భగవంతుడే లేడు అంటుంటారు.
1: బట్ ద మోడర్న్ సైంటిస్ట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
0: భగవంతుడు లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: సర్వత పాణిపాదం.
1: His feet are everywhere.
0: Sarvatra srutimalloke.
1: His heads and ears
0: Sarvatam
1: are everywhere.
0: Chistati.
1: And he installed himself everywhere.
0: Taanu lenetundi sthaname ledu.
1: There's no place where he does not exist.
0: Hindukaradu andu ledani sandeham valadu.
1: Never doubt that God is here and he's not there.
0: Sarvopagatundu endendu vetaki chuchina andande kaladu.
1: Wherever you search, wherever you want him, you will find him there.
0: Prahladudu gantavane vaagi cheppinatundi vaadu.
1: That was the strong faith of Prahlada.
0: ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు.
1: ప్రహ్లాద వాస్ టైనీ టాట్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఎంతో గొప్పవారు.
1: ద సైంటిస్ట్ ఆర్ గ్రేట్ టుడే.
0: తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కూడాను గొప్ప సైంటిస్ట్.
1: ద ఫాదర్ ఆఫ్ ప్రహ్లాద హిరణ్యకశిపు ఇస్ ఎ రిప్యూటెడ్ సైంటిస్ట్.
0: కానీ హిరణ్యకశిపుడు కూడాను చంద్రమండలము సూర్యమండలము వెళ్ళాడు.
1: హిరణ్యకశిపు రీచ్డ్ మూన్ అండ్ సన్.
0: కానీ నక్షత్ర మండలం కూడాను వెళ్ళాడు.
1: హి రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
0: ఆ నక్షత్ర మండలం లోపల ధ్రువ నక్షత్రాన్ని పోయి సోకేటప్పటికీ భూమి తిరిగిపోయింది.
1: బై ది టైమ్ హీ రీచ్ దట్ స్టార్ ధ్రువ ద హోల్ ప్లానెట్ ఎర్త్ టర్న్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క సాహసానికి పూరుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ సచ్ వేల అండ్ కరేజ్.
0: అలాంటి సైంటిస్ట్ అంతా కూడాను నేటి వరకు కూడాను కేవలం తెలుసుకోలేకపోయారు.
1: We do not find scientists of this day who could accomplish to that level.
0: ఒక్క ప్రేమ తత్వం చేతనే భగవంతుని కనుక్కోవచ్చును.
1: But you can know God only by following the path of love.
0: ప్రేమ తప్ప అన్య మార్గములకు ఏది అవకాశం లేదు.
1: There is no other path other than path of love.
0: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: Love is most important.
0: ప్రేమలేపన తనకు తానే అర్పితమయ్యేటువంటిది.
1: In fact, love would help you to surrender.
0: ఈ విధమైనటువంటి ఒక్క తత్వాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఎల్డర్స్ సిన్స్ దెన్.
0: ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్స్ నేమ్ ద ఫస్ట్ వన్ ఇస్ ఐ అహం.
0: అది ఏ బ్రహ్మ.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: అది ఏ భగవంతుడు.
1: దట్స్ గాడ్.
0: అది ఏ ఆత్మ.
1: దట్ ఈస్ సెల్ఫ్.
0: అదే పరమేశ్వరుడు.
1: దట్స్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: అదే జ్యోతిర్మయము.
1: దట్ ఇస్ లైఫ్.
0: అదే నిత్యానందమయము.
1: దట్ ఇస్ ఇటర్నల్.
0: అదే పరాత్పరమయము.
1: సుప్రీం.
0: అదే ఆనందమయము.
1: దట్ ఇస్ బ్లిస్.
0: అంత అహం అహం అహం.
1: దిస్ ఐ ఈస్ బ్లిస్. దిస్ ఐ ఈస్ సుప్రీం బ్లిస్. దట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్.
0: ఈ ఐ లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్.
0: అయ్యా నీవు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే,
1: if we question when did you come,
0: nen ninna vachanu untadu.
1: I came yesterday.
0: Ninna vachinidi evaru?
1: Who came yesterday?
0: Neeva ee dehama?
1: You or your body?
0: Deham vachindi kaani neevu raledu.
1: Body came, not you.
0: దేహమునే నేనని భావించి నిన్న వచ్చానంటున్నావు.
1: యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ రిప్లై ఐ కేమ్.
0: నేను తెల్లవారి వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది.
1: నెక్స్ట్ మార్నింగ్ వాట్ హ్యాపెండ్ వాస్ డ్యూ టు స్లిప్ హీ సస్టైన్డ్ ఫ్రాక్చర్.
0: నా కాలు విరిగింది అంటున్నాడు.
1: మై లెగ్ ఫ్రాక్చర్డ్ యు సే.
0: నిన్న దేహమే తాననే భ్రాంతితో నేను నిన్న వచ్చానంటున్నాడు.
1: Identifying with the body, you said, I came yesterday.
0: ఈనాడు కాలు విరిగేటప్పటికి నా కాలు అంటున్నాడు. కాలు తనకంటే ప్రత్యేకమైనది కదా.
1: And today you say, my leg. It means you are different from your body.
0: ఈ మై లెగ్ అనేటువంటిది మై ఎవరు?
1: When you say my leg, who is this my?
0: ఇది లెగ్ నీవు కాదు.
1: You are not the leg.
0: దేహం నీవు కాదు.
1: You are not the body.
0: కేవలము నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి.
1: The real you is I.
0: ఈ విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెడుతుండేప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదము.
1: ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ.
1: ఎవ్రీవన్ షుడ్ నో ది ఐ విదిన్.
0: ప్రతి వ్యక్తి ఎందుకు నేను అనేటువంటి సమానంగా ఉంటుండాలి.
1: దిస్ ఐ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
0: సర్వుల ఎందు ఉండినటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే.
1: God is one and the same in the form of
0: Isha Vasyam Mirtam Jagat.
1: The whole universe is full of the divinity.
0: Prati vyakti endukudanu unnatundi paramaatmalu ai aneetundi.
1: God is present in everyone in the form of I.
0: Nenu aneetundi ekkada undo akkadanta bhagavantudu unnadu.
1: Wherever you have I, there is God.
0: Nenu aneetundi padam lenappudu bhagavantude ledu.
1: Where there is no I, there is no God, you can say.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును నేను అనేటువంటిది సర్వుల ఎందుకును నిండి ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిక్లేర్స్ హింసెల్ఫ్ యాజ్ ఐ.
0: అహం స్వరూపమే మానవుని యొక్క ఆకారము.
1: అండ్ దట్ ఈస్ హిస్ ఫామ్.
0: కనుక అహం అనేటువంటిది నేను అని.
1: అహం ఈస్ ఐ.
0: నేను అనేటువంటిది ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు.
1: వేర్ దేర్ ఇస్ ఐ అహం దేర్ ఇస్ గాడ్.
0: భగవంతునికే నేను నేను అనే పేరు.
1: గాడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ.
0: అహం బ్రహ్మాస్మి.
1: I is divine.
0: Nene daivamu.
1: I am God.
0: Daivam rendavadi. Nenu modati.
1: I comes first, God next.
0: Kanukane prati okkaru kudanu I aneetundi padam unna chotu daivam unnadu aneetundi vishwasanni manam penchukovali.
1: We should develop strong faith in this declaration. Wherever there is I, there is God.
0: Sarva sukhadukku manukudanu ayye moola karanamu.
1: This I is responsible for all kinds of things that we have.
0: కష్టసుఖములకంతా అయ్యే కారణము.
1: For all kinds of things that we pass through.
0: ఐ అనేటువంటిది నేను అనేటువంటిది లేకుండా ఏ సుఖ దుఃఖము లేదు.
1: Without this I, there's no comfort at all.
0: ఇది నా మనసు.
1: This is my mind.
0: ఇది నా బుద్ధి.
1: My intellect.
0: ఇది నా హ్యాండ్.
1: My hand.
0: నా లెగ్.
1: My leg.
0: అంత నాది నాది అంటున్నావు. Who are you?
1: Everything you say mine, then who are you?
0: దీనికి ప్రశ్న వేసుకుంటే ఏది నీవు కాదు.
1: To this question you have no response.
0: My mind, my buddhi, my chittamu, my indriya, my antakarana, but who am I?
1: We say my senses, my mind, my intellect, then who am I?
0: Ee question vesukunte ivanni neevu kaadu.
1: When you put this question, you are none of these.
0: Akara drushyamle kaani
1: they are just in form.
0: Ananda drushyamu kaadu,
1: but they are not the reality, the bliss.
0: Atma drushyamu kaadu,
1: they are nothing to reflect the self.
0: Adi ai,
1: that is I.
0: కాబట్టి ఆ అహం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దిస్ అహం ఐ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు బీదవాడు, వాడు లక్షాధీశుడు అంటున్నారు.
1: హీ మే బి ఏ పాపర్ ఆర్ ఎ మిలియనేర్.
0: ధనంలో లక్షాధీశుడు భిక్షాధీశుడు కావచ్చును, కానీ ఐ అనే పదంలో అందరూ సమానమే.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ వన్ మే బి ఏ పాపర్, అదర్ మే బి ఏ మిలియనేర్, బట్ ఐ ఈజ్ కామన్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమనే ఐ.
1: This very love is I.
0: ఈ ప్రేమనే లేకపోయినా మానవుడే లేడు.
1: Without this love, man cannot.
0: ప్రతి మానవుని ఎందుకును ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: Love shines in every human being.
0: ఈ ప్రకాశించేటువంటి ప్రేమ తత్వమే ఐ.
1: The shining love in everyone is I.
0: కరెంట్ ఉండినప్పుడే బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి.
1: When there's current, the light bulbs burn.
0: కరెంటే లేకపోతే ఏ బల్బు వెలగదు.
1: When there's no current supply,
0: చేతులు
1: పనిచేస్తున్నాయి,
0: కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుగు మాట్లాడుతున్నది.
1: The eye watches, the ear listens, and the tongue speaks.
0: ఇవన్నింటికి ఐ అనేటువంటి ఒక కరెంట్ ఉండటం చేతనే ఇవన్నీ పనిచేస్తున్నాయి.
1: బిహైండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ దీస్ సెన్సెస్ దేర్ ఇస్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ ద కరెంట్ ఐ.
0: నీవు చూసేది కన్నులు కాదు.
1: ఇస్ నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్ను ద్వారా నీవు చూస్తున్నావే కానీ కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశమే దైవత్వం.
1: యూ వాచ్ త్రూ ది ఐస్, బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ లైట్ విద్ ఇన్.
0: కన్నులు మూసుకో, ఏది కనిపించదు.
1: వెన్ వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ డోంట్ సీ ఎనీ.
0: కనుకనే ఈ ప్రకాశము కన్నుల లోపల కనిపించాది.
1: సో దిస్ లైట్ ఈస్ విత్ ఇన్ ది ఐ.
0: దైవము లేనటువంటి స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
0: దైవం కానటువంటి పేరే లేదు.
1: దేర్ ఇస్ నో నేమ్ దట్ ఈస్ నాట్ హిస్.
0: సర్వనామములు సర్వస్వరూపములు దైవమే.
1: ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది.
1: హూ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ అన్ టు ద లార్డ్.
0: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: హూ సో ఎవర్ యూ డినైస్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ ఆఫ్ గాడ్.
0: ఎవరిని నీవు దూషించినా నీవు దైవాన్ని దూషించిన వాడే అవుతావు.
1: యూ మే అక్యూజ్ ఎనీబడీ, యుల్ బి అక్యూజింగ్ గాడ్.
0: ఎవరిని నీవు గౌరవించినా నీవు దైవాన్ని గౌరవించిన వాడే అవుతావు.
1: యూ మే రెస్పెక్ట్ ఎనీబడీ, ఇట్స్ టోటల్ రెస్పెక్ట్ టు గాడ్. ఫైనల్లీ
0: గౌరవ మర్యాదలన్నీ కూడా ఆత్మ దగ్గర నుంచినే వచ్చినాయి.
1: ద రెస్పెక్ట్ అండ్ కర్టసీ యాక్చువల్లీ రీచ్ ఆత్మ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మనం ఇతరులను గౌరవించాలనుకున్నప్పుడు,
1: వెన్ యూ వాంట్
0: సర్వస్వరూపములు దైవమే.
1: ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది.
1: హూ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్.

0: యాక్చువల్లీ రీచ్ ఆత్మ
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మనం ఇతరులను గౌరవించాలనుకున్నప్పుడు
0: when you want to be respected first of all
1: nee gauravam kosam nee paatu padagudu
0: don't struggle to earn respect
1: nee gauravani prakkaga nettu
0: brush it aside
1: mottamoti itharulu gauravinchu
0: first you respect others
1: itharulu gauravinchinappude ninnu itharulu gauravistaru
0: when you respect others you will be respected
1: kanukane nee itharulu gauravinchukunda ninnu andaru gauravinchalante evvaru gauravincharu
0: without respecting the others you will never be respected by anybody
1: ninnu neevu preminchina vaade parulanta preminchagaladu
0: when once you love yourself you will be loved by everybody
1: nee premane neeku lenappudu itharulu ee reethiga preminchagalavu
0: when you don't love yourself how do you love others then
1: kanukane premane prakashavantamainatundi yokka daivamu
0: so love that is the brilliance is divine
1: ee premane prakashavantamaina nenu
0: this love is the shining eye
1: కనుకనే ఆ ప్రకాశవంతమైనటువంటి దాన్ని నీవు ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి
0: లవ్ దట్ ఈస్ ద లైట్ షుడ్ బి ద మెయిన్ ప్రిన్సిపల్
1: ఒక రూమ్ లో స్విచ్ వేస్తే ఆ రూమ్ కు మాత్రమే లైట్ వస్తుంది
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద స్విచ్ యూ విల్ హ్యావ్ ద లైట్ ఇన్ దట్ రూమ్
1: కానీ ఇంటికంతా లైట్ రావాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి
0: ఇఫ్ యూ వాంట్ ద లైట్స్ ఆన్ ఇన్ ఆల్ ద రూమ్స్ యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్
1: చెవు వినాలంటే నీ చెవు మాత్రమే స్విచ్ వేయచ్చు
0: and if you want to hear you can put on the switch of the ear
1: nee kannulu maatram kanipinchalante kannulu switch ni veyochunu
0: if you want to see you can put on the switch of the eye
1: note tho maatalanukunte note switch ni veyochunu
0: if you want to talk you can put on the switch of the tongue
1: kaani ee switch lanni veru veru
0: but these switches are many
1: annintiki ni main switch ఆత్మ అదే ఐ
0: బట్ ది మెయిన్ స్విచ్ ఇస్ దిస్ ఐ ఆత్మ ద స్పిరిట్
1: నేను అనేటువంటి ఒక మెయిన్ స్విచ్ వేస్తే సర్వదేహం నందు కూడా ఉన్నట్టు అంగములు ప్రకాశిస్తుంటాయి
0: వెన్ వన్స్ యూ పుట్ ఆన్ దిస్ మెయిన్ స్విచ్ ఐ ద అహం యూ విల్ హ్యావ్ ద లైట్స్ ఎవ్రీవేర్
1: కనుక మెయిన్ స్విచ్ ఆత్మస్వరూపము
0: సో దిస్ మెయిన్ స్విచ్ ఇస్ ద
1: సత్య స్వరూపము
0: దట్ ఈస్ ద ట్రూ
1: సత్యమే దైవ స్వరూపము
0: దట్ రియాలిటీ ఇస్ డివైన్
1: ట్రూత్ ఇస్ గాడ్
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే
0: when once you know this
1: ఇంతకంటే వేరు సాధన చేయనక్కర్లేదు
0: no other spiritual practice is needed
1: మన అందరికీ కూడాను సాక్షిభూతమై ఉన్నటువంటిది దైవం ఒక్కడే
0: God is an eternal witness
1: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో మనము దర్శిస్తున్నాము
0: we worship and visualize
1: ఎవరిని చూసినప్పటికీ మనం గౌరవించాలి
0: and we have to respect any form
1: ఆ గౌరవాన్ని మనం కూడా పొందుతాం
0: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్
1: ఇతరులు మనం గౌరవించకుండా పోతే ఎవరు మనల్ని గౌరవించరు
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడీ
1: కనుక ప్రతి మానవుని కూడాను గౌరవించాలి
0: దేర్ఫోర్ వి హావ్ టు రెస్పెక్ట్
1: ప్రతి ప్రాణిని కూడాను మనం ప్రేమతో చూడాలి
0: వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్
1: ఈ విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ప్రేమనే లేకపోతే సంకుచితమైన జీవితం జరిగిపోతుంది
0: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ లవ్ if we lead this life in contraction it is narrow mindedness
1: idi manchidi kaadu
0: is not good
1: sarva manavulu yendu kudanu manavudu chaala uttamudu
0: man is noblest of all of the creatures
1: jantunam narajanma durlabham
0: of all the beings human life is rarest
1: narajanmane bhagavantuni yokka swaroopamu
0: god is in human form
1: daivam manusha roopena
0: god is in human form
1: కనుకని మనుష్య ఆకారమంతా కూడాను దైవ స్వరూపమే
0: సో ద హ్యూమన్ ఫామ్ ఇస్ బేసికలీ డివైన్
1: ఇది ఆకారంను పురస్కరించుకుని మీరు హాస్యాస్పదం చేయవచ్చు
0: వీ మే నాట్ బిలీవ్ ఇట్ when we go by forms and names
1: aakaramulu kaavu pradhanamu
0: it's not the form that's real
1: chakkare paakam chesi
0: when you make syrup out of sugar
1: print vestadu
0: and we make it a mold
1: oka kukka vesham vestadu
0: we bring it in the form of a dog
1: print kodtadu
0: or some other
1: kukka print kodtadu
0: make different prints
1: annitiki rendanal antadu
0: and we pay 2 ns for every form
1: maa pillavaadu vachesistadu naaku jinka kavallo antadu
0: a boy comes and he asks for deer
1: 2 ns ichi jinka konnadu
0: and he says there is
1: నాకు కోడి కావాలా అంటాడు
0: రెండు
1: నాలుగు చేస్తే కోడి కొంటాడు
0: ఇవంత
1: ఆకారములు కోడి కుక్కలే గాని
0: the forms are different
1: anninti endu unnatundi madhuryam chakkara okkate
0: but the candy is basically sweet because of sugar
1: nee vichedi chakkara kosam istunnave gaani kodi kosam kukka kosam kaadu
0: the value is for the candy the sugar and not the form
1: aakaram kosam nee ivvatam ledu
0: not for anything
1: aakaranni preminchetundi baludu
0: there is the boy runs after the form
1: ee fundamental matter ni preminchetundi vaadu నిజమైనటువంటి సాధకుడు
0: వేరేస్ ఏ మెచ్యూర్డ్ మ్యాన్ ఏ సాధక విల్ నో ది
1: చక్కర్ని మాత్రమే లక్ష్యమునందుంచుకొని చూచేటువంటి వాడు నిజమైనటువంటి ఒక భక్తుడు
0: ఏ ట్రూ డివోటీ విల్ గో బై ది ఎసెన్స్
1: కానీ ఆకారంలో మాత్రమే ప్రత్యేకంగా భావించి

0: ప్రవేశించేటువంటి వాడు సామాన్యమైనటువంటి పామరుడు.
1: Whereas an ordinary ignorant person will go by the name and form.
0: కనుకనే మనం ఆకారంలో మనం చూచి భ్రమించరాదు.
1: So don't be deluded by the form.
0: ఆత్మభావాన్ని చూచి మనం భ్రమించాలి.
1: You be carried away by the reality.
0: ఆత్మతత్వమే మనం వరించాలి.
1: Know the nature of the self.
0: ఆత్మనే మనం ప్రేమించాలి.
1: And we should love that self.
0: ఆత్మకొట్టే మించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond the self.
0: ఆత్మనే ఐ.
1: That very ఆత్మ is I.
0: ఆత్మనే అహం.
1: That is అహం.
0: ఆత్మనే బ్రహ్మ.
1: దట్ ఆత్మ ఇస్ బ్రహ్మ.
0: అంత ఆత్మనే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆత్మ.
0: ఆత్మకు అనేక రూపనామములు ఉన్నాయి.
1: అండ్ ఇట్ టేక్స్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: కానీ ఈ నామం లోపల మనం ఏమాత్రము పొరపాటు పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి మిస్టేకెన్ బై దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఈ నామముల చేతనే మనం పొరపాటు చేస్తున్నాము.
1: వి ఆర్ మిస్టేకెన్ క్వైట్ ఆఫెన్ బికాస్ ఆఫ్ ది నేమ్.
0: నామమును ప్రక్కనెట్టు.
1: Brush them aside. Keep them aside.
0: దాని యొక్క స్వరూపంని స్వభావాన్ని తీసుకో.
1: Go by the basic essence, the fundamental.
0: అన్నింటి ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
1: Basically, sugar is one.
0: ఈ సత్యాన్ని తీసుకుంటే.
1: When you go by this truth.
0: నిజంగా లోకములో మానవుడే దేవుడైపోతాడు.
1: The very man would be divine.
0: మానవుడే సర్వసంపన్నుడు.
1: Man is mighty, affluent.
0: మనుష్యం దైవరూపం.
1: అండ్ మ్యాన్ ఇస్ జస్ట్ రియాలిటీ.
0: ఎక్కడైనా దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్యాకారమే పెడతారు, కానీ మరొక ఆకారం చూడ్డు.
1: ద డివైన్ ఇస్ పిక్చరైజ్డ్ అండ్ పోర్ట్రేడ్ ఇన్ ఏ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇస్ డివైన్.
0: అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు.
1: ఉపనిషత్స్ కాల్ హిమ్ యాజ్ హృదయ.
0: హృదయం.
1: హృదయం.
0: హృదయం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ హృదయ?
0: హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము.
1: హృదయ, దట్ విచ్ ఇస్ కంపాషనేట్.
0: ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ కంపాషనేట్.
0: అతనిలో హృదయం ఉంది.
1: దేర్ ఇస్ హృదయ.
0: కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు.
1: When there's love in everyone.
0: అందరూ ఆ కరుణానందిగా ఉండేప్పుడు.
1: When everyone is compassionate.
0: ప్రపంచమంతా కరుణామయమే.
1: The whole world will be full of compassion.
0: అశాంతి ఎక్కడ ఉంది?
1: Then where is restlessness?
0: No అశాంతి.
1: There is no restlessness.
0: No ద్వేషము.
1: There's no hatred.
0: No కోపము.
1: No anger.
0: No దాపము.
1: Nothing.
0: అంతా కరుణామయమే.
1: Everything will be full of compassion.
0: కరుణే దానికి హృదయం అని పేరు పెట్టారు.
1: So the name is given హృదయ.
0: హృదయం అనగా కరుణామయుడైనటువంటిది.
1: హృదయ meant that which is compassionate.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
1: So every man is full of compassion.
0: ప్రతి మానవుడు కూడాను కరుణ స్వరూపుడే.
1: Every man is very embodiment of compassion.
0: ఆ కరుణ ఉండినప్పుడు ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది?
1: When there is kindness, where is the scope for hatred?
0: కరుణ ప్రపంచమంతా కూడాను కరుణామయమే.
1: The whole world is full of this compassion.
0: కరుణామయమైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తికి అశాంతి అనేది ఉండదు.
1: When once you know that you are the very embodiment of kindness, you will never be agitated or disturbed.
0: కరుణ ఆ కరుణనే ప్రేమ.
1: And this very kindness is love.
0: హృద్ దయా హృదయం.
1: హృద్ దయా హృదయ.
0: దయా.
1: హృద్ దయా.
0: దయా అనగా కరుణ.
1: దయా compassion.
0: హృద్ మన యొక్క హృదయమంతా దయమేమి.
1: The హృద్ the హృదయ is full of compassion.
0: ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద ట్రూత్ అండ్ కనెక్ట్
0: ఔర్సెల్ఫ్. హృదయం హృదయం అని ఏదో మనకున్నటువంటి గుండెని గురించి చెప్పుకుంటున్నారే కానీ
1: ఇన్ ద నేమ్ ఆఫ్ హృదయ వీ థింక్ ఆఫ్ ఫిజికల్ హార్ట్.
0: అని పేర్లు కాదు.
1: ఇట్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
0: అది గుండెనే.
1: ఇట్ ఇస్ జస్ట్ ఫిజికల్.
0: హృదయం అనగా సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మతత్వమే గృహం. అది అహం.
1: హృదయ ఇన్ రియాలిటీ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆత్మతత్వం అనేటువంటిది హృదయము.
1: ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ హృదయ.
0: హృదయాన్ని మనము పవిత్రంగా పెట్టుకోవాలి.
1: వీ షుడ్ కీప్ అవర్ హృదయ హైలీ సీక్రెట్.
0: దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి?
1: హౌ షుడ్ యు మేక్ ఇట్?
0: చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఎక్కడైనా విలువైనటువంటి వస్తువులు దొంగలకు మధ్యలో పెట్టము.
1: Valuables, we don't keep it open.
0: ఈనాడు మన యొక్క దయ ప్రేమ సహనము సానుభూతి ఇలాంటి నగలన్నీ కూడాను విలువైనటువంటి నగలన్నీ కూడాను మైండ్ అనే దొంగకు దగ్గర పెడుతున్నాం.
1: We have kept all valuable jewelry like compassion, kindness available to the thief, the mind.
0: ఈ మనసు దగ్గర పెట్టి ఈ విలువైనటువంటి మనకు దక్కుతాయా చిక్కుతాయా?
1: The thief here is the mind. Well, he will never keep these treasures with you.
0: Chikkane chikkavu.
1: You cannot hold.
0: Manaku dakkane dakkavu.
1: There is no safety for the valuables.
0: Kalukune ee oka viluvainaatundi vastuvu kanta unnanu sarine hrudayanni manamu danni yajamanudiga pettali.
1: The most valuables should be kept in the treasure of hrudaya.
0: Ee donga ainaatundi oka manasunu manam yajamanudiga pettakoddu.
1: We should never keep the mind, the thief, in custody of these valuables.
0: Ee naadu చేసేది అదే పని.
1: దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్ టుడే.
0: ప్రతి దానికి మనసు మనసు మనసు మనసు.
1: వి మేక్ ద మైండ్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ మనసును ఆధారం చేసుకోవటం వల్ల మనసును ఆధారంగా కొన్న మానవుండు,
1: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్,
0: దొంగ కంటిని హీనమై దుర్గను,
1: హి విల్ బి వర్స్ దెన్ ఎ థీఫ్.
0: ఆ యొక్క మనసుకు ఆధారం చేసుకున్నటువంటి వాడు పూర్తి దొంగ అవుతాడు.
1: యు బికమ్ ఎ థీఫ్ ఇఫ్ యు గో బై ద మైండ్.
0: చిత్తం ఆధారంగా కొన్న చిత్తజనుండు,
1: whereas if you think of the intellect,
0: ఆత్మ కంటిని గొప్పయే అనర్చుండు,
1: and you'll transcend the principle of the self,
0: చిత్తాన్ని మనం పెట్టుకోవాలి,
1: we should keep in you the intellect,
0: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే అన్నాడు తిరుత్తుండాళ్వార్.
1: తిరుత్తుండాళ్వార్ laid emphasis on the purity.
0: కనుక ఆ చిత్తాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ ఈస్ ద బేస్.
0: మైండ్ ను మనం ఆధారంగానే తీసుకోకూడదు.
1: నాట్ బై ది ఆర్డినరీ మైండ్.
0: మైండ్ ఎప్పుడు కూడా చంచలమైనటువంటిదే.
1: మైండ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్.
0: మనసు ఎప్పుడు కూడా దొంగనే.
1: మైండ్ ఈస్ ఆల్వేస్ ఎ రాబర్.
0: ఈ విధమైనటువంటి దొంగకు ఈ విధమైన విలువైనటువంటి నగలు దగ్గర పెడితే మనకు చిక్కేటువంటివి కాదు.
1: మైండ్ ద రాబర్ కెన్ నాట్ బి ది కస్టోడియన్ ఆఫ్ దీస్ వాల్యుబుల్
0: జ్యువెల్స్. మానవుని ఎందుకు కూడా సద్గుణములు ఉన్నాయి.
1: దేర్ ఆర్ వర్చ్యూస్,
0: సదాచారములు ఉన్నాయి,
1: గుడ్ ప్రాక్టీస్,
0: సత్ప్రవర్తనలు ఉన్నాయి,
1: గుడ్ కాండక్ట్,
0: సచ్చింతనలు ఉన్నాయి,
1: గుడ్ థాట్.
0: ఇవన్నీ డైమండ్స్ తో సమానము.
1: దీస్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ లైక్.
0: అలాంటి విలువైనటువంటి యొక్క నగలంతా కూడా మనం మైండ్ అనేటువంటి దొంగ ఎందుకు యజమానుడిగా పెడుతున్నాం?
1: సచ్ మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద రాబర్.
0: మైండ్ ని మనం ఆధారం చేసుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ కీప్ దెమ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ మైండ్.
0: మైండ్ ని ఆధారం చేసుకోవటం వల్లనే మన సాధనలు కూడా కృంగిపోతున్నాయి.
1: If we are carried away by the whims and the fancies of the mind, all our
0: practices will be
1: vain. Go with the love as the basis.
0: Satyana adharanga chesukondi.
1: And devotion as the foundation.
0: Truth is everywhere.
1: Truth is everywhere.
0: Idi Indian satyamu, Pakistan satyamu, America satyamu ani manam satyanni veru veru cheyakoddu.
1: Truth is the only one. There are no differences like
0: Pakistan
1: kaani,
0: India kaani, America kaani, satyam is satyame.
1: Truth is truth. It's only one for all countries.
0: Din emi maatchadaniki veelu kaadu.
1: Truth is changeless.
0: Kanuka atti satyanni manam aadharanga teeskondi.
1: That truth should be our foundation.
0: Atti premani manam aadharanga cheskondi.
1: That love should be our basic value.
0: Kanukane aa premanu manam aadharanga teeskunnappudu sarvamu manaku శాంతి చేకూరుతుంది.
1: When once we have this love as the foundation, we'll have the mansion of peace.
0: మా ఇద్దరు మినిస్టర్స్ కూడాను,
1: both the ministers,
0: కేరళకు అనేక దేముల నుంచి రామని కోరుతూ వచ్చారు,
1: have been praying to Swami that he should visit Kerala.
0: కానీ ఇతూరి మాత్రం తప్పక నేను వస్తాను.
1: This time, Bhagavan will definitely visit Kerala.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ సంవత్సరం నుంచి,
1: ఫ్రమ్ దిస్ ఇయర్,
0: కేరళ సైన్స్ లోపల కూడా చాలా అభివృద్ధికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
1: దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ స్కోప్ ఫర్ కేరళ టు బి అడ్వాన్స్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: సైన్స్ అండ్ టెక్నాలజీకల్ ఒక కర్ణాటకంలో, ఒక ఆంధ్రాలో అని చెప్తున్నారు. కాదు కాదు, కర్ణాటక ఆంధ్ర కంటే కూడా కేరళ చాలా గొప్పదైపోతుంది.
1: Kerala state is going to excel Andhra and Karnataka in the field of science and technology.
0: కల్పిస్తానని దీనికి ప్రత్యేకమైనటువంటి అనుకూలములు కల్పిస్తానని చెప్పి నిన్నటి దినము ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రామిస్ చేశాడు.
1: ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మేడ్ ఎ ప్రామిస్ దట్ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్
0: ప్రైమ్ మినిస్టర్. చేసినా చేయకపోయినప్పటికీ కేరళ దేశము చాలా ఉన్నతమైన స్థితిగా అవుతుంది.
1: బట్ కేరళ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్, అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
0: సత్యాన్ని ఎరిగినటువంటి దేశము కేరళ దేశము.
1: కేరళ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ట్రూత్.
0: ప్రేమను గురించి ప్రకాశించినటువంటిది కేరళ దేశము.
1: కేరళ ఇస్ ది స్టేట్ వేర్ ద లవ్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: ప్రేమయందు సత్యమునందు ఎట్టి మార్పులు లేకుండా ఉండేటువంటిది.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రిగార్డ్ టు లవ్ అండ్
0: ధర్మములో ఆరితేరినటువంటిది.
1: అండ్ ఇట్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రాచీన భారతీయ సంస్కృతి నందు సత్యం వద ధర్మం చెర.
1: Therefore the ancient culture of Bharat said, speak truth and follow dharma.
0: Kaga ee samacharamu nen tappak Kerala vastanu.
1: Bhagavan will visit Kerala definitely this year.
0: Kerala prajalu chaala sunnitamaina hrudayulu.
1: The people of Kerala are tender hearted.
0: Ye vyakti endu chusinappudiki లోపలంతా కూడా ప్రేమ తత్వం ఉంటుంటది.
1: They are so soft and tender and delicate within.
0: కనుక త్వరలోపలే కేరళ దేశము చాలా ఉన్నతమైనటువంటి సైంటిస్ట్ లో కూడా ఆదర్శంగా చూపిస్తుంది.
1: వెరీ సూన్ కేరళ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఐడియల్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఎక్కడైనా ఇతర దేశములకంతా కూడా వర్షం రావాలంటే మొట్టమొదటి కేరళలో ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ రెయిన్స్ రెయినీ సీజన్ ఈస్ టు స్టార్ట్, కేరళ ఇస్ ద ఫస్ట్ టు హ్యావ్ రెయిన్స్.
0: కనుకనే అన్నింటికి కూడా కేరళ దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది.
1: సో కేరళ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
0: అలాంటి దేశము భగవంతునికి మాత్రం ముఖ్యం కాదా?
1: Such a land is very important to God also.
0: తప్పగా దైవం కూడా అక్కడే ఉంటున్నాడు.
1: God dwells there in that state.
0: బలచక్రవర్తి పుట్టినటువంటిది కానీ వామనుడు పుట్టినటువంటిది కానీ శాంత ఆశ్రమం.
1: It was the land, it was the birthplace of Emperor Bali and Vamana.
0: వాళ్ళిద్దరు కూడా పుట్టినటువంటిది కూడాను మంచి ప్రదేశము.
1: Therefore it is highly sacred.
0: సిద్ధాశ్రమము అని పేరు.
1: ఇట్స్ నేమ్ వాజ్ సిద్ధాశ్రమ.
0: సిద్ధాశ్రమం అనగా అన్ని కూడా సిద్ధింపజేసేటువంటిది.
1: సిద్ధాశ్రమ మెంట్ ద ల్యాండ్ ఆఫ్ ఫుల్
0: అన్ని సక్సెస్ చేసేటువంటిది.
1: ఇట్ వన్ ద సొల్యూషన్
0: సంకల్పించినా కానీ అది విజయాన్ని గావించేటువంటిది.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఆఫ్ అండ్ ప్లాన్ ఫార్
0: విశ్వామిత్రుడు అక్కడికి పోయి తపస్సు చేశాడు.
1: సో విశ్వామిత్ర డిడ్ పెనెన్స్ దేర్.
0: ఆ విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేసి
1: because his penance
0: siddhashram anetundi daniki shastram anetundi kirtini deppinchadu
1: and he brought a very good name to siddhashrama the land of fulfillment
0: kanuka atti siddhashramu sarva siddhulaku kuda moola karaname
1: and it is responsible for all the kinds of divine powers
0: ee karanaanni gurinchukoni bali chakravarti kuda akkade puttadu
1: that's the reason why emperor bali was born there
0: ante kaadu
1: not all this
0: గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అక్కడే పుట్టారు.
1: మెనీ సెయింట్స్ లివ్ దేర్. విశ్వామిత్ర
0: వామన జమదగ్ని వీళ్ళందరూ కూడా కేరళలోనే పుట్టారు.
1: మెనీ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ హ్యాడ్ దిస్ కేరళ యాజ్ దేర్ బర్త్ ప్లేస్. తెలుసు,
0: కొంతమందికి తెలియదు.
1: బట్ మెనీ పీపుల్ డు నాట్ నో దిస్.
0: తెలిసిండేటువంటి విశ్వామిత్రుడు.
1: దే నో ఓన్లీ విశ్వామిత్ర.
0: కానీ విశ్వామిత్రుడు గొప్ప రాజు.
1: యట్ విశ్వామిత్ర వాజ్ ఎ బిగ్ కింగ్ దెన్.
0: అతను రాజు అయినప్పటికీ కట్టకనప్పటికీ సన్యాసాశ్రమం తీసుకుని పోయి
1: though he was a king to begin with he renounced everything. Vasishtha varu a renunciant.
0: Vasishtha varu goppa tyaga bhumiga pominchadu
1: and he also followed Vasishtha in this land of tyaga.
0: Adhyatmika margamlo tyagi anipinchukunnadu.
1: In spiritual parlance he stood for sacrifice.
0: Kani nenu kudunu rajayogi kaakoddu brahmayogi kavalani Vishwamitra pattubettadu.
1: Vishwamitra wanted to be a brahmayogi brahmarishi and not rajarishi.
0: Ee brahmarishi kavadaniki edi kaaranamu?
1: What is the cause for this title brahmarishi?
0: Deshanni techinchadame brahmarishi karanam.
1: Because he killed all the ego and hatred so he could become brahmarishi.
0: Vasishtha varu deshanni techinchadam chetane atan rajarishi oka brahmarishi ainadu.
1: Because Vasishtha had no trace of hatred he is brahmarishi.
0: Kakane Vishwamitra kodanu ee oka krodhamu jayinchadam chetane brahmarishi ayyadu.
1: As Vishwamitra could win over this anger and hatred he could become brahmarishi.
0: Nen tyagaanni sadhinchanu.
1: Now I could achieve this sacrifice.
0: ప్రకృతి పరమాత్మలకు లంకితం చేశాను.
1: I could bring a union between the creation and creator.
0: కల్పించాడు.
1: The hope holy wedlock
0: కల్పించాడు.
1: Creation creator Rama and Sita.
0: జనక రాజ్యం నుంచి కూడాను తాను అరణ్యానికి వెళ్ళాడు.
1: Thereafter he has gone to the exile.
0: కనుకనే అతను వచ్చిన పని ఇదే సిద్ధాశ్రమం.
1: Siddhashrama is the main center of
0: సంకల్పించినదంతా కూడాను సిద్ధి గావించుకున్నాడు.
1: The fulfillment of all his thought is there.
0: ఇదికిని ప్రేమనే మూల కారణము.
1: For all this love is the main cause.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: అందరి కూడాను ప్రేమని పెంచుకోండి.
1: All of you foster love.
0: ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: నీ ద్వేషిని కూడాను నీవు ప్రేమించు.
1: You love even the one who hates you.
0: నీపై నీకువై వారిపై కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకో.
1: Convert all your anger into love.
0: అప్పుడే నీవు కూడా గొప్ప మహర్షిగా మారవచ్చు.
1: Then also you will become maharshi, a sage.
0: ఏ ద్వేషిని వెనుకొస్తుందో నీ వెంట వచ్చినప్పుడు కూడా నమస్కారం చేయి.
1: Your enemy may come in front of you, still respect him.
0: ఎవ్వరిని నీవు ద్వేషించద్దు.
1: Don't hate anybody.
0: ద్వేషం చాలా గొప్పది కాదు.
1: The hatred is not good.
0: చాలా చెడ్డది.
1: It's very bad.
0: కనుకనే ప్రేమతో వారిని పలకరించు.
1: Talk to them lovingly.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: ప్రేమస్వరూపులారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుల యొక్క పర్వదినములు ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినటువంటి పరమార్థములు.
1: All these festival occasions of Bharatiyas carry with them inner significance.
0: కాని ఈనాటి భారతీయుడు బాహ్యమైన లౌకికమైన ఆచారములకే అత్యంత అవకాశం అందించి నిత్యమైన సత్యమైన అంతరార్థమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: బట్ భారతీయస్ ఆర్ అటాచింగ్ వాల్యూ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ ఫర్గెటింగ్ ది ఎటర్నల్ ట్రూత్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ఇట్.
0: పార్వతీ తనయ ఓయ్ గణాధిప, పార్వతీ తనయ ఓయ్ గణాధిప అని వర్ణించింది వేదం.
1: వేద ఎక్స్టోల్డ్ ఓ సన్ ఆఫ్ పార్వతి ఓ గణాధిప.
0: ఎవరు ఈ పార్వతి?
1: హూ ఇస్ పార్వతి?
0: ఇతని కుమారుడు ఏమిటి?
1: హూ ఇస్ ద సన్?
0: తల్లి కుమారుడు యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ఏ భారతీయుడు కూడా లోతునకు దిగి విచారించటలేదు.
1: నో వన్ గోస్ డీప్ ఎనఫ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: గణాధిప అని హెచ్చరించేది వేదము.
1: వేద రిఫర్ టు దిస్ టైటిల్ గణాధిప.
0: ఏ గణములు ఇవి? సురగణముల అసురగణముల.
1: వాట్ ఆర్ దీస్ గణస్? ఆర్ ద డెమోనిక్ ఆర్ ఏంజలిక్?
0: సురగణములు.
1: దే ఆర్ వన్ ఆఫ్ ది ఏంజల్స్.
0: ఈ గణములు ఎక్కడ ఉంటున్నవి?
1: వేర్ ఆర్ దే?
0: బాహ్య ప్రపంచంలో సంచరించుచున్నవా లేక అంతర్ముఖమైనటువంటి యొక్క మానవుని యొక్క దేహమునందే ఇవి మీడి ఉన్నవా?
1: ఆర్ దే ప్రెసెంట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఆర్ ఆర్ దే ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ?
0: సురముల యొక్క గణపతి గనుకనే ఇతనికి గణాధిపతి అన్నారు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ ది ఏంజల్స్ ఈస్ కాల్ గణాధిపత.
0: గణములనగా పంచేంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియముల యొక్క తత్వమే గణముల యొక్క స్వరూపము.
1: ద ఫార్మ్ ఆఫ్ గణాస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ కొగ్నిటివ్ అండ్ కాగ్నిటివ్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియముల యొక్క నాయకుడే మనస్సు.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ టెన్ సెన్సెస్.
0: కనుకనే ఇంద్రియములకు నాయకుడైనటువంటి యొక్క మనసుకు ఇంద్రుడు అని పేరు పెట్టారు.
1: ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఈజ్ ఇంద్ర.
0: ఈ మనసుకు కూడా పతి అయినటువంటిది బుద్ధి.
1: ద మాస్టర్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఇంటెలెక్ట్.
0: కనుకనే గణాధిపతి అని ఇతన్ని పిలుస్తూ వచ్చారు.
1: సో ద టైటిల్ గణాధిపతి ఈజ్ గివెన్.
0: ఇక్కడ గణపతి అనే పదమునకు మనం చక్కగా అర్థాన్ని గుర్తించాలి.
1: హియర్ వి హావ్ టు నో ద మీనింగ్ క్లియర్లీ ఆఫ్ దిస్ టైటిల్ గణపతి.
0: గ అనగా బుద్ధి.
1: గ ఇస్ ఇంటెలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: నా ఇస్ విజ్డమ్.
0: బుద్ధి విజ్ఞానముల యొక్క పతి కనుకనే ఇతనికి గణపతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ ఈస్ కాల్డ్ గణపతి.
0: బుద్ధి మనసుకు అధిపతి.
1: Intellect is the master of the mind.
0: Manasu indriyamulaku adhipati.
1: Mind is the master of the senses.
0: Anni ganamulaku adhipati ainatunti vaadu kanaka itaniki ganapati ani peru vachindi.
1: As is the head of all ganas, he is called ganapati.
0: Anaga ee jagattunandu sarveendriyamulu kudanu manavuni yokka antarbhagamule.
1: In this world all these senses are part of the human body.
0: సృష్టి కంటే అత్యంత అధికమైనటువంటిదే ఈ వ్యక్తిత్వం.
1: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ ఫార్ ఫార్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సృష్టి యొక్క అంతర్భాగమే.
1: దిస్ ఇండివిజువల్ నేచర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక దైవత్వము మానవత్వం నందే ఇవిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: విగతో అధిపతి అనగా ఏమిటి? విగతో నాయక ఇది వినాయక. అనగా వినాయక అనగా ఇతను సర్వస్వతంత్రుడైనటువంటి వాడు.
1: వినాయక మీన్స్ ద వన్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్.
0: ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: హి హస్ నో అదర్ మాస్టర్.
0: ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఏ శక్తికైనా ఒక నాయకత్వం ఉంటుంటుంది.
1: ఎనీ ఇండివిజువల్ ఆర్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకులకు మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో వన్ ఎల్స్.
0: కనుకనే ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సో హీ ఇస్ కాల్డ్ వినాయక.
0: సర్వ స్వతంత్రుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్.
0: ఈ వినాయక పూజ అనేటువంటిది ఇది అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాప్తి చెందినటువంటిది.
1: ద వర్షిప్ ఆఫ్ దిస్ లార్డ్ వినాయక హ్యాస్ బీన్ దేర్ ఎన్షియంట్ టైమ్స్.
0: ఋగ్వేదమునందును నారాయణకోపనిషత్తునందును తైత్తరీయోపనిషత్తునందు కూడాను ఈ యొక్క వినాయకుని యొక్క స్మృతి శృతి అనేక విధములుగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: వినాయక హ్యాస్ బిన్ రిఫర్డ్ టు ఇన్ ఋగ్వేద నారాయణకోపనిషత్ తైత్తరీయోపనిషత్ అండ్ శృతి.
0: ఇది కేవలం గాయత్రి మంత్రమందు కూడాను అంతర్భాగమై ఉంటున్నది.
1: ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాయత్రి మంత్ర.
0: తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో ప్రచోదయాత్. అనగా తన యొక్క దివ్యత్వాన్ని గణపతి యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క గాయత్రి మంత్రంలో అంతర్భాగమై ఉన్నది.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి మంత్ర ఈజ్ ఆల్సో దేర్ రిఫ్లెక్ట్ ఇన్ ద నేచర్ ఆఫ్ గణాధిపతి.
0: కనుక గణపతి అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి దివ్య శక్తియే.
1: సో గణపతి మీన్స్ ది ఆల్ పర్వేసివ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: అయితే ఈనాటి మానవత్వం నందు ఈ గణపతి పార్వతీ పుత్రుడు అన్నారు.
1: బట్ ఫ్రమ్ ది ఆర్డినరీ పార్లన్స్ ఇట్ ఇస్ సెడ్ గణపతి ఇస్ సన్ ఆఫ్ పార్వతి.
0: పార్వతి అనగా ప్రకృతియే పార్వతి.
1: పార్వతి సింబలైజెస్ నేచర్.
0: ప్రకృతి యొక్క పరమాత్మని యొక్క దివ్య తత్వమే దివ్య శక్తియే ఈ యొక్క మానవత్వము.
1: Human life is the divinity in this nature.
0: ప్రతి మానవుడు కూడాను వినాయకుడే.
1: Every human is divine.
0: తాను ఈ శివశక్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఒక బిందువే.
1: He is a drop reflecting the principle of the nature and divinity.
0: కనుకనే ప్రకృతియే పార్వతి.
1: Nature is Parvati.
0: పురుషుడే ఈశ్వరుడు.
1: పురుష ఇస్ ఈశ్వర.
0: ఈ ప్రకృతి పురుషుల యొక్క సంబంధమే ఈ యొక్క మానవత్వం అనే వ్యక్తిత్వము.
1: హ్యూమన్ ఇండివిజువాలిటీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డివినిటీ అండ్ ద నేచర్.
0: కనుక వినాయకుడనగా పార్వతీ పుత్రుడు ఈశ్వరుడు ఎక్కడో ఉంటున్నాడు, పార్వతి అనేటువంటి యొక్క శక్తి ఒకటి ఉన్నది అని మనం భావిస్తుంటాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ అ మిస్టేక్ వెన్ వీ ఫీల్ దట్ వినాయక ఇస్ ద సన్ ఆఫ్ పార్వతి అండ్ శివ ఇస్ ప్రెసెంట్ సమ్వేర్ ఎల్స్.
0: సర్వము ప్రకృతి నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అంశములే సర్వభూతములు.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ పార్ట్స్ ఆఫ్ ది నేచర్.
0: అట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై పర్వదినములన్నీ కూడాను ఒక ఆధ్యాత్మికమైన అంతరార్థంతో కూడి వస్తున్నవి.
1: All festivals are meant to recognize its sacred meaning and the divine principle.
0: ఈ వినాయకునకు ఏనుగు ముఖం ఏమిటి, ఎలుక వాహనం ఏమిటి?
1: What is this? The Vinayaka has the face of an elephant and rat as his chariot.
0: ఎలుకకు మూషికము అంటారు.
1: Rat is called మూషిక.
0: మూషికం అనగా ఏమి? రాత్రికి చిహ్నమే మూషికం.
1: మూషిక rat symbolizes night.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ ఇస్
0: చీకటికి ఒక గుర్తే ఒక మూషికము.
1: ద పిచ్ డార్క్నెస్ ఇస్ సింబలైజ్డ్ హియర్ బై ద రాట్.
0: చీకటిని వినాయకుడు తాను అణగదొక్కున్నటువంటి వాడు కనుకనే ఇతనికి మూషిక వాహనుడు అని పేరు వచ్చింది.
1: యాజ్ వినాయక వుడ్ కీప్ దిస్ పిచ్ డార్క్నెస్ అండర్ హిస్ చెక్ హీస్ కాల్డ్ ది మాస్టర్.
0: చీకటిని పారద్రోలి వెలుగును జగత్తునకు అందించేటువంటి వాడు నాయకుడు వినాయకుడు.
1: Vinayaka is a master who dispel the darkness and take you towards light.
0: Inte kaakunda mooshikamunaku vasana yokka chinnam kuda nu cheppavachu.
1: Here the rat also stands for the vasanas, the characteristics.
0: Anaga ee yokka mooshikamu vasannu puraskarinchukoniye tana prayanamnu saagistu untadi.
1: The rat proceeds basing on this quality of smell.
0: Anaga korikalu vaanchalu ajnanamu అనేటువంటి యొక్క ఈ మూషికమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: It only means Vinayaka is the one who has put a check or a control over the desires and also ignorance.
0: కనుక వినాయకుని యొక్క వాహనము మూషికము అన్నారు.
1: So rat is the chariot of Vinayaka.
0: వాహనం అనగా ఏమిటి?
1: What is the chariot?
0: తన క్రింద వేసుకున్నట్టుమే వాహనము.
1: That which is used.
0: దాని ఎక్కినటువంటి వాడు నాయకుడు.
1: The one over that is leader.
0: కనుకనే వాసనలను కోరికలను అజ్ఞానమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: Therefore, Vinayaka has put under check all the desires, the previous traits, and also ignorance.
0: సమస్త దుఃఖములను, సమస్త బాధలను, సమస్త కష్టములను దూరం గావించుకునేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka helps us to get away from the misery, various problems, troubles and turmoil.
0: విఘ్నములకు శత్రువు వినాయకుడు.
1: Vinayaka is enemy to all obstacles.
0: విఘ్నములను ఏ మాత్రం కూడా చేర్చేటువంటి వాడు కాదు.
1: He will never allow any obstacle to come in the way.
0: విఘ్నములను సంహరించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka will kill all obstacles on the way.
0: సుఖశాంతులను అందించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka confers peace and happiness.
0: సృష్టి బుద్ధులను అధిపతిగా చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka is the master, the fulfillment and the intellect.
0: సిద్ధి దేనికి సిద్ధి?
1: What is this fulfillment here?
0: మనస్సు శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది.
1: When mind is pure, you'll have the fulfillment in acquiring wisdom.
0: కనుకనే బుద్ధి సిద్ధి యొక్క నాయకుడు వినాయకుడు.
1: Therefore, Vinayaka is the master of the both.
0: ప్రతి మానవుడు కూడా బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి.
1: Every man should have a control over the intellect.
0: ఈ వినాయక పండుగ దినము మనం అనేక విధములైనటువంటి వంటలు చేసుకుంటుంటాం.
1: On this auspicious day of Vinayaka Chaviti, we will have so many preparations.
0: కానీ వినాయక పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంటుంది.
1: But however, there is a speciality today.
0: తైలముతో ఏమాత్రము సంస్కారం కావించినటువంటి వంటలను వినాయకునికి నైవేద్యంగా ఇస్తుంటారు.
1: That which is offered to Vinayaka, the sacrificial food, is not made out of oil.
0: కేవలము ఆవిరితో ఉడికినటువంటి యొక్క వీటిని మాత్రమే వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం.
1: The sacrificial food is made of vapor, nothing to do with the oil.
0: Anaga enduku idi kevalam ayurveda yokka tattvamulandu kudanu ee aavirito udikinatvanti oka vantalu taraga jeernam avutayani kudanu deeniki oka artham.
1: The ayurvedic science also speaks that which is not made up of oil except in the vapor is easily digestible.
0: Intiye kaaka
1: not on this
0: bhadrapada masamulo vacheetundi ee vinayaka chavitiki మనం పండించేటువంటి పంటలలో నువ్వులు బెల్లము అధికంగా మన ఇంటి చేరుతుంటాయి.
1: ఇన్ దిస్ మంత్ భాద్రపద వాట్ వీ హ్యావ్ ఇస్ ది తిల్ సీడ్స్ అండ్ ది జాగరే.
0: ఈ యొక్క నువ్వుల పిండిని బెల్లంతో కొట్టి దానిని ఒక బియ్యం పిండి లోపల ఆవిరితో ఉడకబెట్టినటువంటి దానిలో మూసిపెట్టి దీనిని కుడుములు ఉండ్రాళ్ళు అని వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం.
1: ద సాక్రిఫైస్ ఫుడ్ స్పెషల్లీ ఆఫర్డ్ టు వినాయక దట్స్ కాల్డ్ ఉడుములు ఆర్ ఉండ్రాళ్ళు మేడ్ అప్ ఆఫ్ దిస్ రైస్ ఫ్లోర్ ద తిల్ సీడ్స్.
0: బెల్లం యొక్క గుణము మానవుని యొక్క రోగములకు నివారణము.
1: జాగరీ ఈస్ ది క్యూర్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎయిల్మెంట్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క కపపిత్తాదులను నివారణ గావించేటువంటిది.
1: ఇట్ ఆల్సో క్యూర్స్ ఆల్ ది ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ది ఫ్లెమ్ అండ్ ది బాడీ.
0: ఈ నువ్వుల పిండి అనేటువంటిది శ్వాసకోశను పరిశుద్ధపరిచి మన యొక్క దృష్టిని కూడాను అభివృద్ధి గావించేటువంటి ఒక శక్తి నువ్వుల యందు ఉంటున్నది.
1: ది తిల్ సీడ్స్ విల్ ఇంప్రూవ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో హెల్ప్ ఫర్ ఐ సైట్.
0: బాహ్య దృష్టితో పాటు జ్ఞాన దృష్టిని కూడాను పోషించేటువంటిది ఈ కుడుములు ఉండ్రాళ్ళు అని.
1: Therefore, it has got the external application besides that, the inner
0: Bharatiyulu ye karmalu aacharinchinappatikini attarahitamainatundi karmalu ye naadu kudanu vaaru aacharinchaledu.
1: Bharatiyas have never undertaken meaningless festivals.
0: Prati padamunaku prati parvadinamunaku oka visishtamainatundi yokka aadhyatmika antaratvam koodi untunnadi.
1: Everything they utter, every festival they observe has got special significance.
0: Tine tindi nadiche nadaka palike paluku యోచన చేసేటువంటి యోచన ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినవే.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ కన్స్యూమ్డ్ ద స్టైల్ ఆఫ్ వాకింగ్ అండ్ ద వర్డ్స్ దట్ వి అటర్ అండ్ అవర్ థింకింగ్ హ్యాస్ గాట్
0: సర్వ విద్యలకు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఈ విద్యలు అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము ఒక గ్రంథ పరిచయంతో వచ్చేటువంటి విద్యల
1: Is it textual knowledge?
0: Kaadu kaadu. Prapanchamulo sarvamu vidyale.
1: In this world, everything is knowledge.
0: Nadachadamu oka vidyane.
1: Walking is knowledge.
0: Maatadam oka vidyane.
1: Speaking is knowledge.
0: Navvatam oka vidyane.
1: Smile.
0: కూర్చోవటం ఒక విద్యనే.
1: సిట్టింగ్.
0: తిరగటం ఒక విద్యనే.
1: ఈటింగ్.
0: తిరగటం ఒక విద్యనే.
1: మూవింగ్ అబౌట్.
0: యోచించటం ఒక విద్యనే.
1: థింకింగ్.
0: అన్ని విద్యలే.
1: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కల్కనే సమస్త విద్యలకు కూడాను నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య అనగా కేవలం వివేకాన్ని బోధించేటువంటి విద్య అనుకుంటున్నాం.
1: Today we think education means giving information. We consider that education is the one that gives one information. Along with the material. In this world everything is knowledge. Walking is knowledge. Speaking is knowledge. Smile.

0: విద్యలు అనుకుంటున్నాము.
1: వి కన్సిడర్ ఎడ్యుకేషన్ ద వన్ దట్ యూస్ ఫర్ ఇన్ఫర్మేషన్.
0: విజ్ఞాన జ్ఞానం కూడా ఉంటుంది అది.
1: Along with the material knowledge, the knowledge the
0: ee padartha vijnanam tho paatu rasayana gnanam kuda untundadi.
1: Along with the material knowledge, the spiritual knowledge is also
0: ee rasayana gnanam tho paatu sringara gnanam kuda untundadi.
1: Along with the knowledge, the community is also necessary.
0: Ee sringara gnanam tho paatu lalita kalalu gnanam kuda untundadi.
1: Along with the fine arts are also there.
0: Chitra, silpi, dance, anni oka tattvamulu kuda oka vidyale.
1: All forms like the architecture,
0: it sarva vidyala kudunu
1: dance, they are all
0: education. Vinayakudu,
1: Vinayak is the master of all forms of knowledge.
0: Vidyanaga kevalam buddhi ki sambandhinchinatundi.
1: Education is related to the intellect.
0: Kevalam grantham tho chalivetundi maatrame vidya kaadu.
1: It's not the one that you merely go through a
0: adi
1: book.
0: Kevalam chaduvu,
1: that is only study.
0: Deeniki vidya aneetundi peru saarthakamaitundi peru kaadu.
1: It doesn't justify through education.
0: Jeevitam antai kunnu oka vidya swaroopame.
1: The whole life is a very form
0: vidya mayame,
1: full of knowledge.
0: Kanukane ye vicharam chesinappudakani vichara gnanam antai kunnu vidyato koodinatvantide.
1: So whatever that we do, what we inquire, I is full of this
0: vicharamu vignatato koodi untundali.
1: So this sort of inquiry should have this knowledge.
0: Nitya anitya parisheelana gnanam aneetundidi vignata.
1: The knowledge comprises in making a distinction between that which is permanent.
0: Kanukune vidyarthulu ee naadu vinayakuni amitanga prarthistuntaru.
1: Therefore students pray to Vinayaka more and more today.
0: Kevalam taamu chalivetunte chaduvuku maatrame sahayam chesetunte vaadu kaadu vinayakudu.
1: Vinayaka is not the only one who supports in your learning process.
0: Jeevita paryantam kudunu అడుగడుగును కూడాను అడుగడుగును కూడాను సహాయం గావించేటువంటిది వాడు వినాయకుడు.
1: వినాయక హెల్ప్స్ యూ ఎట్ ఎవ్రీ స్టెప్ త్రూఅవుట్ యువర్ లైఫ్ టైమ్, మూమెంట్ టు మూమెంట్.
0: సులభ ప్రసన్నుడు.
1: యు కెన్ హ్యావ్ హిమ్ ఈజీలీ.
0: అతన్ని పూజ చేయాలంటే
1: టు వర్షిప్ హిమ్
0: ఒక తుమ్మి పువ్వులు,
1: ద ఫ్లవర్స్ ఆఫ్,
0: అనగా మానవులకు అక్కరలేనటువంటివన్నీ కూడాను వినాయకుడికి పూజ చేస్తుంటారు.
1: దట్ విచ్ ఆర్ ఆఫ్ నో యూస్ టు మ్యాన్కైండ్ ఆర్ ఆఫర్డ్ టు వినాయక.
0: జిల్లేడి పువ్వులు.
1: And the flowers of the calotropis.
0: ఈ జిల్లేడి పువ్వులు తింటే పిచ్చి పడుతుంది అంటారు.
1: And if anyone eats those flowers, one will turn mad.
0: అలాంటి జిల్లేడి పువ్వులతో వినాయకుడిని పూజ చేస్తారు.
1: Those flowers are used in worshipping Lord.
0: కనుకనే గడ్డితో పూజ చేస్తారు.
1: Worship is done with grass.
0: ఈ విధంగా వినాయకుడిని పూజ చేయడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance in worshipping so?
0: అనగా వినాయకుడు పూర్వము మృగములతో కూడాను పూజింపబడేటువంటి వాడు అని దీని అంతరార్థం.
1: ద మీనింగ్ ఈస్ దట్ వినాయక వాజ్ వర్షిప్డ్ బై అనిమల్స్ ఈవెన్ బిఫోర్.
0: కనుకని అతని ముఖము ఏనుగు ముఖము.
1: సో హిస్ ఫేస్ ఈస్ దట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: అతని వాహనము మూషికము.
1: ద చారిట్ ఇస్ ద రామ్.
0: ఇవన్నీ కూడాను మృగముల యొక్క చిహ్నములు.
1: దే ఆర్ ద సైన్స్ ఆఫ్ అనిమల్స్.
0: కనుక వినాయకుణ్ణి కేవలము మానవులు మాత్రమే కాక పశుపక్షి మృగాదులు కూడాను పూజించేటువంటి వారు అని.
1: Vinayaka is worshipped not only by mankind but also by birds and animals.
0: Sarva jeevulakunu nayakudainatunti vaadu sarva jeevulakunu poojimpabadeetunti vaadu vinayakudu.
1: Vinayaka is the one worshipped by all beings and the master of all beings.
0: Okka desamu okka kaalamu okka vyakti yokka tattvamto koodinatunti vaadu kaadu.
1: Vinayaka is not limited to the time and space.
0: Sarva desamulaku sarva manavulaku sarva kaalamulakunu sambandhinchinatunti vaadu vinayakudu.
1: He has got something to do with all countries, with all people of all nationalities.
0: Deeniki purana gaanamto konchemu konni prabodhalu gaavistu vachayi.
1: A teaching is also given in this connection by
0: kani puranamulu konni హాస్యాస్పదమైన మార్గంలో కూడా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఎపిక్స్ ఆల్సో పోర్ట్రేడ్ ఇన్ ఎ ఫనీ వే.
0: ఒకానొక సమయంలో పార్వతి ఈశ్వరుడు జూదమాడుతున్నారట.
1: ఎట్ వన్ టైమ్ పార్వతి అండ్ శివ వర్ ప్లేయింగ్ డైస్.
0: అలాంటి సమయంలో ఎవరో ఒకరు జడ్జి ఉండాలి.
1: దేర్ నీడ్ టు బి జడ్జ్.
0: ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి.
1: హూ వన్ హూ లాస్ట్.
0: అప్పుడు నందిని తెచ్చి దీనికి విట్నెస్ గా తీసుకున్నారు.
1: నంది ద బుల్ ఇస్ బ్రాట్ దేర్ ఇస్ ఎ విట్నెస్.
0: ఈ నంది ఈశ్వరుని యొక్క అభిమానులు ఎక్కువ.
1: దిస్ నంది ద బుల్ ఇస్ ఫేవరెట్ ఆఫ్ శివ.
0: నంది వాహనుడు ఈశ్వరుడు.
1: ఈశ్వర హ్యాస్ దిస్ బుల్ యాస్ ద చైల్డ్.
0: అందువల్ల ఈశ్వరుడు ఓడినప్పటికీ ఈశ్వరుడే గెలిచినట్టుగా ఈ నంది చెప్పింది.
1: దో ఈశ్వర లాస్ట్ ద గేమ్, నంది డిక్లేర్డ్ దట్ హీ వాన్.
0: నీవు జూదములో కూడా నువ్వు పక్షపాతం చూపుతున్నావని చెప్పని పార్వతికి కోపం వచ్చి ఈ నందిని శపించిందట.
1: Parvati cursed this nandi because of standing giving a wrong judgment.
0: ఏ విధంగా శపించింది?
1: What way she was cursing?
0: నీవు నయమకాని వ్యాధితో నీవు నశించి

0: చచ్చిపోదువు కాక.
1: లెట్ యు డై విత్ అన్ ఇన్క్యూరబుల్ డిజీజ్.
0: అప్పుడు నంది వచ్చి తల్లి పాదములపైన పడి, అమ్మా నన్ను క్షమించు, నాయకుడైనటువంటి వారికి నేను ఈ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను కూడా చూపనక్కర్లేదా.
1: నంది ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ద మదర్ అండ్ సెడ్, షుడ్ ఐ నాట్ షో ద గ్రాట్యూట్యూడ్ టు
0: మై నాయకుడు ఓటమి కలిగింది చెప్పటం నాకు కూడా ఓటమే కదా.
1: టు సే దట్ మై మాస్టర్ లాస్ట్ ఇట్ అమౌంట్స్ టు లాస్ టు మీ.
0: అతన్ని గౌరవించే నిమిత్తమే నేను అసత్యం ఆడింది, నిజమే.
1: I uttered the lie only as a matter of respect.
0: ఇంత మాత్రమునకు ఇంత గొప్ప శిక్షణ నాకు అందించటం.
1: But punishment should not be so severe.
0: నన్ను క్షమించమని ప్రార్థించిందట నంది.
1: Nandi prayed for the pardon.
0: అప్పుడు నందిని క్షమించి పార్వతి నందికి తిరిగి ఈ శాప పరిహారం కూడా బోధించింది.
1: And Nandi was pardoned and also she taught him
0: భాద్రపద చతుర్దశి దినము నా కుమారుడైన గణపతి యొక్క పుట్టిన పండుగ.
1: భాద్రపద చతుర్దశి ఇస్ ద బర్త్డే ఆఫ్ మై సన్ వినాయక.
0: ఆ దినము నీవు భుజించేటువంటిది, నీకు అమిత ప్రీతి అయినటువంటిది, నీకు ఆహారమైనటువంటిది ఈ గడ్డిని నా యొక్క కుమారునికి నీవు అర్పితం చేయమని.
1: ఆన్ హిస్ బర్త్ డే లెట్ యు ఆఫర్ ద మోస్ట్ డెలీషియస్ యువర్ ఫేవరెస్ట్ గ్రాస్ టు మై.
0: అనగా ఏది ఎవనికి ఏది ప్రీతిగా ఉందో ఆ ప్రీతికరమైన దానిని అర్పితం చేసినప్పుడు అన్ని శాపములు కూడా విమోచన అవుతాయి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ యూ ఆఫర్ దాట్ యు లైక్ మోస్ట్ యుల్ బి అటోనింగ్ ఆల్ యువర్ సిన్స్.
0: కనుకనే తాను భుజించేటువంటి యొక్క ఆహారము పరిశుద్ధమైన ఆహారము గరిక.
1: Therefore the pure food is here the grass.
0: ఆ గరికను తెచ్చి ఈ యొక్క పుట్టిన దినము గణపతిని పూజ చేశాడు.
1: On birthday he prayed and worshiped with his grass.
0: అప్పుడు నంది యొక్క అనారోగ్యము నిర్మూలమైంది.
1: It was then Nandi is cured of the disease.
0: ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చింది.
1: Then it picked up health.
0: దేవి కటాక్షం చేత శాప విమోచనమైంది.
1: Because of the grace of mother he atoned the sins.
0: కనుకనే దీనిని పురస్కరించుకొనియే మానవుని ఎందుకును ఎక్కడైనా కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రాలు పోయినప్పుడు నీకు ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని నీ వదిలిపెట్టమని చెప్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ పీపుల్ సే దట్ వెన్ యూ విజిట్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ యూ జస్ట్ గివ్ అప్ సాక్రిఫైస్ దట్ యు లవ్ మోస్ట్.
0: ఏది అమితమైనటువంటి ప్రీతిగా ఉంటాదో దానిని భగవంతునికి అర్పితం చేయి.
1: దట్ వాట్ యు లవ్ ఇంటెన్స్లీ బెటర్ యూ ఆఫర్ టు గాడ్.
0: అతి ఆత్మనే నిజమైన అర్పణ కానీ నీకు ఇష్టం లేనిది అర్పణ చేస్తే అర్పణం కాదు.
1: సచ్ ఎన్ ఆఫరింగ్ ఇస్ ట్రూ ఆఫరింగ్ నాట్ ద వన్ దట్ యు డోంట్ లైక్.
0: కూరగాయలు ఎందుకు కాని లేక తిను పదములు ఎందుకు కాని నీకు అమిత ఇష్టమైనటువంటి వాటిని భగవంతునికి అర్పితం చేయాలి.
1: దట్ వాస్ వెజిటబుల్స్ ఆర్ ది డెలీషియస్ ఐటమ్స్ దట్ యు లైక్ మోస్ట్.
0: అనగా ఏమి, ఈ అర్పితం చేసిన తరువాత తిరిగి ఆ పదమును కాని ఆ కూరగాయను కాని నీవు భుజించకూడదు.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ యూ షుడ్ నాట్ పార్టేక్ దట్ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ లేటర్.
0: ఇది ప్రాచీన కాలం నుండి భారతీయ యొక్క సాంప్రదాయాన్ని పురస్కరించుకుని కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రంలో గంగా స్నానములు యందు ఇలాంటి అర్పితం చేస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ట్రెడిషన్ పీపుల్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ దే ఆఫర్ దట్ వే.
0: చాలా మంది ప్రయాగ.
1: Now prayaga
0: anaga emiti,
1: what is prayaga?
0: Kashi anaga emiti,
1: what is kashi?
0: Deho devalaya prukto jeevo deva sanatana. Mana kshetrame kashi, dehame kashi,
1: body is kashi.
0: Ee kashi madhyalopala ganga pravahistu untadi.
1: The Ganges flows across.
0: Aa gangane mana yokka gnanamu.
1: This Ganges is the wisdom.
0: ఈ జ్ఞానం అనేటువంటి గంగ యందు భక్తి శ్రద్ధ అనేటువంటి యమునా సరస్వతులు లీనమైపోతుంటాయి.
1: Two other rivers, Yamuna Saraswati, bhakti, devotion, shraddha, sincerity, merge.
0: Bhakti, shraddha, jnanamu, ee moodinti yokka ekatvame prayaga.
1: Prayaga is the combination of all this trinity, the devotion, sincerity and wisdom.
0: Mana yokka hrudaya sthayame.
1: Prayaga is present in the altar of our
0: heart. Kabatti hrudayaniki pavitramainatundi yokka preetikaramainatundi yokka padarthanni phalamunu arpitam cheyali.
1: Therefore it offers sweet fruits to our heart.
0: Kani duradrishtavashattu ఈనాడు సాంప్రదాయములన్నీ కూడాను కేవలము ఆధునికమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద మారిపోయినాయి.
1: అన్ఫార్చునేట్లీ ది ట్రెడిషన్స్ హావ్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
0: ప్రయాగకు పోతున్నారు,
1: దే గో టు ప్రయాగ.
0: అక్కడ పండాలు చెప్తారు, ఏదైనా నీకు ఇష్టమున్నటువంటి పదార్థం ప్రయాగ లోపల పరమాత్మనికి అర్పితం చేయమంటారు.
1: దేర్ ది ప్రీస్ట్ టెల్ యు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: యోచన చేస్తారు అక్కడ,
1: హిల్ బి థింకింగ్.
0: నిజంగా ప్రీతికరమైనటువంటి దానికి యోచన చేయనక్కర్లేదు.
1: టు టెల్ దట్ యు లైక్ మోస్ట్ యు డోంట్
0: కూరగాయను లేక ఒక ఫలమును భగవంతునికి అర్పితం చేయమంటారు.
1: ఆఫర్ ఇదర్ వెజిటబుల్ ఆర్ fruit to God.
0: కొంతమంది యోచించి నాకు ఇష్టం లేనిది ఏది.
1: Some will take time and say, what is it that I like?
0: నాకు కాకరకాయ ఇష్టం లేదు.
1: I don't like bitter gourd.
0: ఈ బిట్టర్ గోల్డ్ నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఇట్.
0: ఇదిగో నాకు ఇష్టం లేని నీకు అర్పితం చేస్తున్నాను.
1: దేర్ఫోర్ బిట్టర్ గోల్డ్ ఐ డోంట్ లైక్, ఐ ఆఫర్ ఇట్ టు యూ.
0: తనకు ఏ ఫలము ఇష్టం లేదో దానిని భగవంతునికి అర్పితం చేస్తున్నారు.
1: ద ఫ్రూట్ దట్ హి డజంట్ లైక్ హి ఆఫర్స్ టు గాడ్.
0: అది కాదు అర్పితము.
1: దట్స్ నాట్ ఆఫరింగ్.
0: ఏది ఇష్టమైన దానిని అర్పితం చేయాలి.
1: యు హావ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: నా భగవంతునకు నా ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నా ప్రేమ స్వరూపునకు అర్పితం చెయ్యాలి అనేటువంటి దీక్ష మనలో ఆవిర్భవించాలి.
1: యూ షుడ్ హావ్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ దట్ యు ఆర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్ విత్ ఆల్ యువర్ లవ్. నీ
0: ఇష్టాన్ని అర్పితం చేయటం లేదు, నీ అయిష్టాన్ని అర్పితం చేస్తున్నావు.
1: బట్ దే ఆర్ నాట్ ఆఫరింగ్ వాట్ దే లైక్, దే ఆర్ ఆఫరింగ్ వాట్ దే
0: డిస్లైక్. హృదయస్సుడు తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తున్నాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ సేస్ లెట్ దట్ హ్యాపెన్.
0: నీవు చేసినట్టుగానే జరుగుగాక.
1: లెట్ ఇట్ హ్యాపెన్.
0: అనగా ఏంటి? భగవంతునికి ద్రోహం చేస్తున్నావు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ బిట్రేయింగ్ గాడ్.
0: నీకు ఉన్నది ఇష్టం ఒకటి, అర్పితం చేసేది మరొకటి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు లైక్ వన్ థింగ్.
0: భగవంతుడు కూడాను తనకు ఇష్టం లేనిది ఒకటి, ఇష్టమైనది మరొకటి. ఇష్టం లేనిది వీనికి కూడా అనుగ్రహిస్తుంటాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఆల్సో కన్ఫర్స్ యు దట్ వాట్ యు డిస్లైక్.
0: నాకు ఆరోగ్యం కావాలి స్వామి అని ప్రార్థిస్తే అనారోగ్యాన్ని అందిస్తున్నాడు.
1: Though he prays for health, but he gives you ill health.
0: నాకు ధనం కావాలి స్వామి అని ప్రార్థించేటువంటి వాడికి దరిద్రాన్ని అందిస్తున్నాడు.
1: The fellow who wants wealth, well, he gets all
0: poverty. నీ ప్రార్థనకు తగినటువంటి ఫలితమే యద్ భావం తద్ భవతి.
1: This is the result of his own action.
0: నిజంగా నీ హృదయపూర్వకంగా మంచిని అందిస్తే భగవంతుడు మంచిని ఎందుకు అందించడు?
1: In fact, if you offer good wholeheartedly, you'll have in turn all good.
0: చెడ్డని అందిస్తున్నావు కనుకనే నీవు చెడ్డనే పొందుతున్నావు.
1: As you offer bad, you get in turn bad.
0: కనుక నీ భగవంతునికి అర్పితం చేయనటువంటిది నీకు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి దానిని అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ వాట్ యు హావ్ టు ఆఫర్ టు గాడ్ ఇస్ హోల్ హార్టెడ్లీ దట్ వాట్ యు లైక్.
0: అదే హరిశ్చంద్రుడు తనకు పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటిది సత్యం సత్యం సత్యం.
1: హరిశ్చంద్ర కన్సిడర్స్ ది ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెడ్.
0: ఈ సత్యం నిమిత్తమై నేను ఏమైనా త్యాగం చేస్తానన్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
0: నీకందరికీ తెలుసును ఈ సత్య నిమిత్తమై తన ఆరు బిడ్డలను కూడా అమ్ముకున్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ హి హస్ సోల్డ్ ఈవెన్ హిస్ వైఫ్ అండ్ సన్.
0: రాజ్యాన్ని కూడా దానం చేసుకున్నాడు.
1: హి సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్.
0: కట్టకడపటికి తనను తానే విక్రయింపబడ్డాడు.
1: అల్టిమేట్లీ హి సోల్డ్ హింసెల్ఫ్.
0: సత్యం కోసం పాటుపడ్డాడు.
1: హి స్ట్రగుల్డ్ ఫర్ ట్రూత్.
0: సత్యం భగవత్ స్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యం యొక్క పేరు భగవంతుడు.
1: Truth is God.
0: భగవంతుని యొక్క పేరు సత్యము.
1: The name of God is
0: ఎక్కడ సత్యమో అక్కడే భగవంతుడు.
1: Where there is truth, there is God.
0: సత్యాన్ని ఆరాధన చేయండి.
1: Therefore worship truth.
0: సత్యభావమును అర్పితం చేయండి.
1: Offer truthful feelings.
0: సత్య సంకల్పం చేతనే సత్యస్థానాన్ని పొందిపోతాం మనము.
1: Because of these thoughts which are based on truth, you will reach the state of truth.
0: బ్రహ్మైవ భవతి.
1: The knower of Brahman becomes Brahman.
0: కనుకనే మనం ఎట్టి అర్పితం చేస్తామో అట్టి ఫలితాన్ని మనం పొందుతాం.
1: As you offer, so will be the result in experience.
0: ఈ యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటిది వినాయక తత్వము.
1: వినాయక స్పీక్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: దీనికి మరికొన్ని ఆధారాలంతా ఉంటున్నాయి.
1: దేర్ అదర్ ప్రూఫ్స్ ఆల్సో ఎవిడెన్స్.
0: వినాయకుడు
1: వినాయక
0: ఎవరిని శ్రమింపజేసేటువంటి వాడు కాదు.
1: హీ విల్ నెవర్ మేక్ ఎనీ వన్ సఫర్.
0: ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి స్వభావం కాదు.
1: హీ విల్ నెవర్ హార్మ్ ఎనీ వన్.
0: అందుకోసమని వినాయకుడు ఏమైనా వెంట ఉంటే ఏమైనా మాకు శ్రమ కలిగిస్తాడో ఏమో అని అతనికి తిండి పెట్టి ఒక మూల పెట్టేసేస్తారట.
1: ఫర్ దట్ రీజన్ దట్ యు వర్ అఫ్రైడ్ దట్ వినాయక మే కమ్ ఇన్ అవర్ వే వి ఫీడ్ హిమ్.
0: కుంభకర్ణుడు కాదు
1: వినాయక. ఇస్ నాట్ కుంభకర్ణ.
0: అతని పొట్టను చూసి మీరు వినాయకుడు కుంభకర్ణుడుగా భావిస్తున్నారు.
1: వి థింక్ ఆఫ్ హిస్ స్టమక్ అండ్ వి టేక్ హిమ్ అస్ కుంభకర్ణ.
0: గణాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాస్ వన్ డెమన్ బై నేమ్ గణాసుర.
0: గణాసుర
1: గణాసుర
0: అనగా గణముల పైన రాక్షసత్వాన్ని వహించేటువంటి వాడు.
1: మీన్స్ హెడ్ గాట్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: అతను కొంతకాలం భగవంతుని తపస్సు చేస్తూ వచ్చాడు.
1: ఇట్ పెనెన్స్.
0: ఆ తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్.
0: ఈశ్వరుడు సులభ ప్రియుడు.
1: ఈశ్వర వుడ్ మేనిఫెస్ట్.
0: ఎవరు ఏది అడిగితే ఇస్తుంటాడు పాపం.
1: హీ కన్ఫర్స్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్.
0: ఇది మంచా చెడ్డా అని కూడా విచారణ చేయడు.
1: హీ డజంట్ థింక్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: పరాధీనుడు కనుకనే భక్తులు ప్రార్థించినటువంటి దానంతా కూడా అందిస్తుంటాడు.
1: యాజ్ హీ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ డివోటీ హీ గ్రాంట్స్ ఆల్ దట్ హీ ఆస్క్ ఫర్.
0: అట్లనే
1: సేమ్ థింగ్ భస్మాసురం.
0: నా హస్తము సోకిన వారంతా భస్మైపోవాల వరాలను నాకు అందించమన్నారు.
1: హి వాంటెడ్ దట్ ఎ కైండ్ ఆఫ్ ఎ బోన్ హూమ్సోవర్ దట్ హి టచెస్ విల్ బి
0: సరే. అట్లనే నీ హస్తం సోకిన వారంతా భస్మైపోదురుగాక అని ఆయన అనుగ్రహించాడు.
1: హి సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బి బర్న్ టు యాషెస్ ఇఫ్ యు టచ్.
0: చెడ్డను కోరినటువంటి వాడికనే తన హస్తము తన్నే సోకి తన్నే భస్మం చేసి
1: యాజ్ హి డిసైడ్ బ్యాడ్ థింగ్స్
0: అదే విధంగానే సనాతుడు కూడాను భగవంతుని ప్రార్థించాడు.
1: సో హీ ఆల్సో ప్రేడ్ టు గాడ్.
0: ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్.
0: ఏం కావాలి నీకు?
1: హి ఆస్క్డ్ వాట్ డు యు వాంట్.
0: స్వామి మీరు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: హి సేడ్ స్వామి లెట్ యు బి ఇన్ మై స్టమక్.
0: ఈశ్వరుడు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: ఈశ్వర షుడ్ బి ఇన్ మై స్టమక్.
0: సరే చేరిపోతానన్నాడు. మాట ఇచ్చి ఆయన కడుపులో చేరిపోయాడు.
1: హి సేడ్ హీ ప్రామిస్డ్ అండ్ దేర్ హీ ఎంటర్డ్ ఇంటు స్టమక్.
0: గణాసురుని యొక్క కడుపు లోపల ఈశ్వరుడు చేరిపోయాడు.
1: ఈశ్వర ఇస్ ఇన్ ది స్టమక్.
0: ఈశ్వరుడు ఎక్కడ పోయినాడో ఏమిటో అని పార్వతంతా వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ పోతుంటుండాలి.
1: పార్వతి వెంట ఆన్ సర్చింగ్ ఫర్ ఈశ్వర వేర్ హీ ఇస్.
0: కట్టకడపటికి ఎక్కడా కనిపించలేదు.
1: ఫైనల్లీ షీ కుడ్ లొకేట్ ఎనీవేర్.
0: తన సోదరుడు అయినటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళింది.
1: షీ అప్రోచ్ హర్ బ్రదర్ విష్ణు.
0: బ్రదర్ ఎక్కడో వెళ్లిపోయాడు నా హస్బెండ్ ఇతను ఎక్కడైనా వెతికి నీవు తెప్పిస్తావా అని అడిగింది.
1: She said, "Brother, I don't know where my husband is. I am in search of him. Would you bring him back?"
0: Telusu eppudu Ishwarudu ee vidhamainatundi okka vichachana gnanam lekunda andariki varalu ichi aneka vidhamulaga avasthalu guri avutuntadani.
1: He knows pretty well that Ishwara will put himself into problems without exercising discretion.
0: Amma Parvati, naaku telusu nuvurukundu annadu.
1: He said, "Parvati, I know. Be silent."
0: Neevu intha dikki poi nenu teeskoni vastanu annadu.
1: "Better you go home. I'll bring him."
0: Atan daggara nandi undi.
1: There is nandi there.
0: ఈ నందిని ఒక రకమైనటువంటి అలంకారపరిచాడు.
1: The nandi was decorated.
0: ఈ గంగిరెద్దు మాదిరి దీనికి తీర్చిదిద్దాడు.
1: It shaped in the form of an ox.
0: తాను మేడం వాయించుకుంటూ గంగిరెద్దుని వెంట తీసుకుని పోయాడు.
1: Along with the music, the nandi was asked to proceed.
0: ఈ మ్యూజిక్ తగినట్టుగా ఆ నంది నాట్యమాడుతూ వచ్చింది.
1: Appropriate to the tune and the rhythm of the music, this nandi started dancing.
0: విష్ణు లీలా మానస విగ్రహుడు.
1: Vishnu is the very form of the mystery.
0: కనుకనే అతని లీలలు అనేకంగా నిరూపిస్తూ వచ్చాడు జగత్తునకు.
1: ఆల్ హిస్ మిస్టరీస్ ఆర్ టాట్ ఇన్ వేరియస్
0: బజారులో వెళుతుంటే ఆ మేడమునకు ఆ యొక్క తాళమునకు ఆ యొక్క నాట్యమునకు సన్నిహిత సంబంధమైనటువంటి ఒక లీనత్వం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద మ్యూజిక్ అండ్ ద రిథమ్ అండ్ ద డాన్స్ ఆఫ్ ద బోల్.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఈ యొక్క రాక్షస రాజు.
1: దిస్ డెమన్ కింగ్ సా దిస్ సినారియో.
0: చూచి చాలా సేపు దీన్ని పరిశీలన చేసుకుంటూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ వాచింగ్ దిస్ హోల్ సీన్.
0: ఈ గణాసురుడు మెచ్చుకొని ఈ మేళం వాయించేటువంటి వాడిని అయ్యా నీకేం కావాలి బహుమతి అడుగుమన్నాడు.
1: గణాసుర వాస్ సో ప్లీజ్డ్ విత్ దిస్ మ్యూజిషియన్స్. హీ సెడ్ దట్ యు వుడ్ గ్రాంట్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఫర్.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: యు షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: నీవు గణాసురుడు.
1: ఐఎమ్ గణాసుర.
0: గొప్ప రాజు.
1: ఐఎమ్ ఎ గ్రేట్ కింగ్.
0: కనుక నీవు ఆడిన మాట తప్పకుండా నేను అడిగినటువంటిది ఇవ్వాలి అన్నాడు.
1: Therefore you should keep up your promise and grant me what I ask for.
0: తప్పకిస్తానన్నాడు.
1: He said, I'll certainly give it.
0: నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వాలి అన్నాడు.
1: He said, give me Ishwara present in your stomach.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విష్ణువు తప్ప మరొకరికి తెలియదు.
1: This truth is only known to Vishnu, no one else.
0: అప్పుడు ఈ గణాసుడు ఈ యొక్క విష్ణు పాదములపైన పడి
1: గణాసుర fell at the feet of Vishnu.
0: స్వామి నా రహస్యము నీకు తప్ప అన్యులకు ఎవరికి తెలియదు.
1: హి సేడ్, స్వామి ది సీక్రెట్ ఇస్ నోన్ టు యు ఓన్లీ.
0: నా మాట ప్రకారం ఏమైనా సరే నా ప్రాణాన్ని నేను అర్పితం చేస్తాను.
1: టు కీప్ అప్ మై ప్రామిస్ ఐ విల్ లూజ్ ఈవెన్ మై లైఫ్.
0: ఒక్క కండిషన్ ఉంటుండాలి.
1: హౌఎవర్ దేర్ ఇస్ వన్ కండిషన్.
0: ఏమిటంటే
1: వాట్స్ దట్?
0: నా శిరస్సును మాత్రము నిరంతరము సర్వులకును ఒక పూజనీయమైన రీతిగా నీవు తీర్చిదిద్దాలి అన్నాడు.
1: సీ దట్ మై హెడ్ ఈస్ వర్షిప్ బై ఎవ్రీబడి.
0: చర్మమును నీవు ధరించాలి అన్నాడు.
1: లెట్ యూ పుట్ ఆన్ మై స్కిన్.
0: తప్పక ధరిస్తానని చెప్పాడు.
1: హి సెడ్, ఐ విల్ సర్టెన్లీ డు.
0: కనుక ఏనుగు చర్మాన్ని విష్ణువు ధరిస్తాడు.
1: ఫర్ దట్ రీజన్ విష్ణు పుట్స్ ఆన్ ది స్కిన్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: ఈ యొక్క గణాసురుని యొక్క శిరస్సును ఆ గణపతి పైన పెట్టడం.
1: ది హెడ్ ఆఫ్ ది గణాసుర.
0: ఇవన్నీ అనేక కథలుగా నిరూపిస్తూ వస్తుంటారు.
1: దట్ సో మెనీ స్టోరీస్ లైక్ దట్.
0: ఇవన్నీ స్టోరీస్ స్టోరీస్.
1: దర్ ఓన్లీ స్టోరీస్.
0: అయితే ప్రజల యొక్క మన్ననను లేక మనసులను ఆకర్షించే నిమిత్తమై ఈ దైవ మార్గంలో ఇలాంటి కథలంతా ప్రారంభమవుతుంటాయి.
1: టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ దర్ సో మెనీ స్టోరీస్ లైక్ దిస్.
0: నిజముగా విచారణ చేసి చూస్తే దైవత్వం ఒక్కటే.
1: If we inquire clearly, divinity is one. God is one in all.
0: Vinayakudu manakante bhinnamainatuvadu vaadu kaadu.
1: Vinayaka is not separate from you.
0: Mana hrudaya vaasi ainatuvanti oka tattvame divyatvame aatma tattvamu.
1: He is in dweller in one's own self. That is atmic quality.
0: Atare anni ganamulaku naathudu.
1: He is the master of all ganas.
0: Ganamulu pratyekanga ekkadano levu.
1: They are not separate.
0: Aidu karmendriyamulu, aidu gnaneendriyamulu, ee dasendriyamule ganamulu.
1: The ten senses, cognitive and cognitive, they are ganas.
0: Ee dasendriyamulakanta nayakudainatuvanti manasse ee okka శక్తివంతమైనటువంటి యొక్క జీవితము.
1: మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ లీడింగ్ అవర్ లైఫ్.
0: ఈ మనసు కూడా అధీనుడైనటువంటి వాడు, అధీనం చేసుకున్నటువంటి వాడు బుద్ధి.
1: బుద్ధి హాస్ గాట్ అండర్ హిస్ కంట్రోల్ ద మైండ్.
0: గణ అనగా ఏంటి? బుద్ధికి నాథుడు, విజ్ఞానమునకు నాథుడు.
1: గణ మీన్స్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ద మాస్టర్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే దీనిని ప్రాపంచికమైనటువంటి దృష్టి లోపల వినాయకుని యొక్క సతులు ఈ బుద్ధి సిద్ధి అని పేరు పెడుతూ వచ్చారు.
1: Therefore from the worldly sense it is said the wives of Vinayaka are these two, the buddhi and
0: siddhi. ఈ బుద్ధికి జ్ఞానములకు అధిపతి అయినటువంటి వాడు కనుక వినాయకుడు, ఈ రెండింటి కూడాను పతిగా భావిస్తూ వచ్చారు.
1: He is considered the master because he happens to be the master of the intellect.
0: ఈ విధమైనటువంటి బుద్ధికి నాథుడైనటువంటి వాని వల్ల మనకు సుఖము, జ్ఞానము, ఆనందం కూడాను మనకు ప్రాప్తిస్తుంది.
1: As is the master of the intellect, we will be happy, we will be blissful.
0: కనుక మనం సుఖ జీవితం గడపాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
0: ఇంద్రియములను భగవత్ అర్పితం గావించాలి.
1: వి హావ్ టు ఆఫర్ అవర్ సెన్సెస్ టు గాడ్.
0: మన మనస్సును భగవంతుని వైపు మరల్చాలి.
1: వి హావ్ టు డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: బుద్ధికి మనం స్వాధీనమైపోవాలి.
1: వి షుడ్
0: దీనినే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
1: వి షుడ్ సబ్మిట్ టు ది ఇంటెలెక్ట్. బుద్ధి గ్రాహ్యం ఇంద్రియం
0: అడుగు భాగం.
1: ది బాడీస్ ఆఫ్ ద బాటమ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మ్యాటర్.
1: Body's matter.
0: పదార్థముల యొక్క చేరిక.
1: ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్.
0: దీనికి పైన ఉన్నటువంటిది ఇంద్రియములు.
1: అబౌ ద బాడీ ఇస్ ద సెన్సెస్.
0: ఇంద్రియములకు పైన ఉన్నటువంటిది మనస్సు.
1: ఓవర్ దట్ మైండ్.
0: మనస్సుకు పైన ఉన్నటువంటిది బుద్ధి.
1: అబౌ ద ఇంటెలెక్ట్.
0: బుద్ధికి పైన ఉన్నటువంటిది ఆత్మ.
1: ఓవర్ దట్ ఆత్మ.
0: ఆత్మ యొక్క డైరెక్ట్ కనెక్షన్ బుద్ధి ఎందు మాత్రమే చేరుతుంటారు.
1: సో దేర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్
0: దాని కిరణములు, దాని యొక్క ప్రకాంతి కూడాను బుద్ధికి సోకుతుంది మొదలు.
1: ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఆత్మ విల్ రిఫ్లెక్ట్.
0: కనుకనే బుద్ధిని సరి అయిన బుద్ధిగా మనము పోషించుకోవాలి.
1: Therefore we should have proper intellect.
0: మంచి బుద్ధి కలిగినటువంటి వాడే సరైనటువంటి జ్ఞాని అవుతాడు.
1: The one with good intellect is the one of wisdom.
0: కనుకనే బుద్ధి యొక్క శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నారు.
1: The purity of the intellect is the fulfillment, acquisition of wisdom.
0: కనుక వినాయకుని యొక్క చరిత్ర అనేక విచిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: The stories of Vinayaka are very mysterious.
0: ఈ యొక్క వినాయకుని యొక్క తత్వము,
1: the nature of Vinayaka,
0: కుమారులకు కూడాను ఒక స్పోర్ట్స్ పెట్టాడట.
1: That yes, put a competition force between sons.
0: ఎవరు ఈ త్రిలోకములను కూడాను తిరిగి వస్తారో వారికి మొట్టమొదట నేను బహుమతి ఇస్తాను.
1: The one who would go around the three worlds will receive the award.
0: కానీ కార్తికేయుడు చాలా సులభ ప్రసన్నుడు.
1: కార్తికేయ ఆల్సో వుడ్ మ్యారీ,
0: అనగా సుబ్రహ్మణ్యం.
1: ఈ సుబ్రహ్మణ్య
0: ఇతనికి కుమారస్వామి అని కూడా పేరు.
1: ఇస్ ఆల్సో కాల్డ్ కుమారస్వామి.
0: ఇతను తిరిగి అతని నెమ్మది వాహనము ఎక్కాడు, ప్రపంచమంతా చుట్టడానికి బయలుదేరాడు.
1: యాజ్ ది పీకాక్ హ్యాపెన్స్ విత్ చారిటీ స్టార్టెడ్ గోయింగ్ రౌండ్.
0: అప్పుడు వినాయకుడు గొప్ప తెలివితేటలు కలవాడు.
1: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: బుద్ధి సిద్ధి లోపల మహాజ్ఞాన సిద్ధి.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అందువల్లనే సర్వత పాణిపాదం, తర్వతో శిరోముఖం, సర్వత స్థుతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉన్నది నా తండ్రి, నా తల్లియే.
1: Everywhere my mother, my father are present.
0: ఇది ప్రకృతి పరమాత్మలు.
1: This is the matter and divinity.
0: పరమాత్మ లేని ప్రకృతి, ప్రకృతి లేని పరమాత్మ ఎక్కడ కనిపించదు.
1: There cannot be nature without God. There cannot be God without nature.
0: ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ విశ్వము.
1: Therefore the universe is the combination of nature and God.
0: కాబట్టి నా తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్టు అవుతుందని ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka has recognized the truth. If he goes round the parents, it amounts to going round the world.
0: వస్తున్నాడు పాపం అతి వేగంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు.
1: సుబ్రహ్మణ్యేశ్వర is coming very fast.
0: అది చూచాడు, తక్షణం లేచాడు, తల్లిదండ్రులు చుట్టూ చుట్టాడు, నాన్న నేను వచ్చాను అన్నాడు.
1: హీ సా దట్ సుబ్రహ్మణ్య స్వామి కమింగ్, దెన్ హీ వెంట్ రౌండ్ హిస్ పేరెంట్స్. హీ సెడ్ ఫాదర్ ఐ రిటర్న్.
0: పార్వతి నవ్వుతూ ఉండాలి.
1: పార్వతి స్మైల్.
0: ఏమిరాని తెలివితేటలు, ఎంత సులభంగా నీవు తప్పించుకుని పోతున్నావు, ఈ నాక్ ఒక క్రాక్ గా మార్చుకోవద్దు అనింది.
1: Parvati said, you are very intelligent, don't convert this knack into crack.
0: కనుక ఈ నాక్ ను సరైనటువంటి యొక్క దివ్య భావములో నీవు ఉపయోగించుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాక్ టు హ్యావ్ డివైన్ థాట్స్.
0: అప్పుడే గణపతి దీన్నంతా గురించి చెప్పాడు. తల్లి ఇది నాక్ కాదు, పరమ సత్యం.
1: Then Ganapati said, Mother, it's not knack, it's supreme truth.
0: Mullokamulu ekkada untunnavi?
1: Where are the three worlds?
0: Bhuta bhavishyat vartamana kalam annaru.
1: Who say the past, present and future?
0: Bhulokam bhurlokam swargalokam annaru.
1: Who say the earth, bhurlokam and heaven?
0: Patalokam bhulokam swargalokam annaru.
1: We say the patala,
0: heaven and earth.
1: Heaven and earth.
0: ఈ మూడు లోకములు చుట్టూ మూడు లోకములు ఎందు ఉన్నది ఒక్కటే దైవము.
1: One God is present in all the three worlds.
0: కాబట్టి దైవాన్ని మనం ప్రదర్శన చేస్తే దైవానికి మనం అంకితమైపోతే సర్వము మనకు ఫలసిద్ధి ఏర్పడుతుంది.
1: Therefore when once you offer to God everything else you can accomplish.
0: అందువల్లనే ఈశ్వరుడు చెప్పాడు, నాయన ఈ విధమైనటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని జగత్తునకు చాటి నిమిత్తమై నీవు నాయకుడుగా నుండువు కాక సర్వులు కూడా నిన్ను అనగా పూజించరు కాక అన్నాడు.
1: In order to teach this principle of truth, of wisdom and the infinity, well, let you be the master of this world.
0: ఈ ప్రపంచంలో ఏ శుభకార్యము ప్రారంభించడానికి పూనుకున్నప్పటికీ మొట్టమొదట వినాయకుని పూజ.
1: Any auspicious occasion will begin with prayer to Vinayaka.
0: సంగీతం వాళ్ళు కూడా వాతాపి గణపతిం భజే మొట్టమొదట వాతాపిని ప్రార్థిస్తారు.
1: Musicians start praying to Ganesha first.
0: ఒక ఇల్లు పునాదులు వేయాలంటే ముందు వినాయకుని పూజిస్తారు.
1: To lay the foundation
0: of పెళ్లికైనా మొట్టమొదట వినాయకుని పూజిస్తారు.
1: Every act we pray.
0: ఏ శుభకార్యములకు వినాయకుని పూజిస్తారు.
1: For all auspicious occasions we pray
0: to Vinayaka. సర్వ కార్యములకు ప్రప్రథముడైనటువంటి పూజారుడు వినాయకుడు.
1: For all human activity the one who should pray to is Vinayaka.
0: ఎక్కడ ఉండినటువంటి వినాయకుడు మనం పూజించాలి?
1: Then where is he? Whom should you pray?
0: బయట లేడు వినాయకుడు.
1: Vinayaka is not in the outer world.
0: నీ హృదయ స్థాయి.
1: He is in the altar of your heart.
0: కనుకనే ఎక్కడ ఉన్నాడు? నా సాక్షిగా నేను చెప్తున్నానని ఇక్కడ హృదయం కొట్టి చెప్తున్నాం మనం.
1: We say thumping our chest that he is here as a witness.
0: అది ఏ నీ కాన్షియన్స్?
1: That is your conscience.
0: అది ఏ నీ యొక్క విట్నెస్?
1: That is your witness.
0: అది ఏ నీ సాక్షి?
1: That is your eternal witness.
0: మనం ఏది చేసినప్పటికీ హృదయ సాక్షిగా మనం చేయాలి.
1: Whatever you may do, your conscience to stand as a witness.
0: ఏదో ఒకరిని మెప్పించాలని మాత్రం మనం మాట్లాడకూడదు.
1: We should not speak only to
0: please others. ఒకరిని తప్పించుకోవాలని చెప్పిన మనం మాట్లాడకూడదు.
1: Not to submit ourselves.
0: ఎవరితోనైనా నీవు తప్పించుకోవచ్చును, కానీ దైవంతో మాత్రం నీవు తప్పించుకోలేవు.
1: You can escape anyone, but you cannot escape from God.
0: ఎవరినైనా నీవు మోసం చేయవచ్చును.
1: You can deceive anybody.
0: కానీ దైవాన్ని మాత్రం మోసం చేయలేవు.
1: But you can never deceive God.
0: కనుకనే దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore you should understand the nature of God very clearly.
0: ఇవన్నీ కూడా దేహ తత్వాలే మనం.
1: We stand for the body.
0: ఈ దేహంతో కూడినటువంటిది ఎంతకాలం సత్యము?
1: How long does it last?
0: అందువల్లే తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడర తోలు బొమ్మ.
1: ఇట్స్ ఎ డాన్సింగ్ డాల్, అండర్స్టాండ్ ఇట్స్ మిస్టరీ.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న ముందున్నది రా తొందరలోని ముసలితనంబను ముసుళ్ల పండగ తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడర తోలు బొమ్మ.
1: వాచ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ డాన్సింగ్ డాల్, యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ఇట్స్ బ్యూటీ అండ్ ద ఫన్ అండ్ ద ఫ్రోలిక్. There lies ahead the old age.
0: ఇది కేవలం ఒక తోలు బొమ్మ.
1: ఇట్స్ ద వన్ ఆఫ్ దిస్ స్కిన్.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న.
1: డోంట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ.
0: ఎంతకాలం ఈ యూత్?
1: How long this youth stand?
0: ఎంతకాలం నీ యవ్వనము?
1: How long this youth?
0: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
1: There lies ahead the old age.
0: అప్పుడు నీవు ఎవరిని ప్రార్థిస్తావు?
1: Then whom do you pray?
0: కనుక నీవు తప్పించుకోవడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: మసల లేవు.
1: యూ కెనాట్ మూవ్ అబౌట్.
0: కానీ మసకలు
1: ఫుల్ ఐస్.
0: మోగును మడతలబడే తల నరసే కదా.
1: ద హోల్ ఫేస్ ఇస్ ద
0: ముసలి కోటి అని పసివారలు నేను ముసిముసి నవ్వు ఒక తరసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ తమాష చూడన తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ బాడీ. అండర్స్టాండ్ దిస్.
0: అదే రీతిగానే ఈ యొక్క భగవత్ తత్వాన్ని అర్పితం గావించి మన సంకల్పం పవిత్రంగా భగవంతునికి అర్పితం గావించాలి.
1: వీ షుడ్ ఆఫర్ అవర్ సీక్రెట్ థాట్స్ టు గాడ్.
0: అది ఏ వినాయక చవితి యొక్క పరమార్థం.
1: దట్ ఈస్ సుప్రీం ఎయిమ్ ఆఫ్ వినాయక.
0: అంతరార్థాన్ని మనం గుర్తించుకోలేక
1: వితౌట్ అండర్స్టాండింగ్
0: ఏదో మట్టితో చేసినటువంటి బొమ్మలు తెచ్చిపెట్టి
1: వీ బ్రింగ్ ద డాల్
0: దానికి అంతా కూడా ఏదో పనికిరాని పువ్వులంతా చెత్తంతా పడవేసి
1: to this idol made up of mud we offer all the dirt is
0: manaku avasaram lenatuvanta manta bhagavantuniki ichi
1: we give all that is unnecessary.
0: Bhagavantunda gurinchi manaku avasaramaini pondutunnam. Idi pedda oddi vyaparam.
1: But we want to have all that we like, but it's just a bargain.
0: Idi kada manam cheyavalsinatundi vyaparam.
1: Is not the business that we are supposed
0: to take. Bhagavantuda meeku ivvalsinatundi pavitramainatundi ivvali.
1: Oh God, what I am supposed to offer is the one which is sacred.
0: లోకములో మీరు చక్కగా విచారణ చేసి చూడండి.
1: You think well in this
0: world. పశువులు ఉంటున్నాయి.
1: Here an animal.
0: ఆవు ఉంటుండాలి.
1: Is a cow.
0: ఆవుకు మనకు పరికరానటువంటి గడ్డిని వేస్తున్నాము.
1: We just feed it with grass.
0: మనము వంచి పారవేసినటువంటి గంజిని వేస్తున్నాము.
1: We offer also the
0: కానీ ఆ పనికి మారినటువంటి యొక్క వస్తువులు తాను భుజించి మనకు అవసరమైనటువంటి క్షీరాన్ని అందిస్తుంది.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ టు యూ బట్ ఇట్ గివ్స్ యూ మిల్క్.
0: పశువులే పవిత్రమైనటువంటి దానిని అందిస్తుండాలి.
1: కౌస్ గివ్ యూ సీక్రెట్ థింగ్స్.
0: కానీ ఈనాటి మానవుడు
1: బట్ మ్యాన్ టుడే
0: పవిత్రాన్ని తాను ఉంచుకొని అపవిత్రాన్ని భగవంతునికి అందిస్తున్నాడు.
1: బట్ హీ కీప్స్ టు హిమ్సెల్ఫ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ ఆఫర్స్ అన్సీక్రెట్ థింగ్స్.
0: ఇది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ దేర్.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటిది మనం అందించాలి.
1: వి షుడ్ ఆఫర్ దట్ వాట్ వి లైక్ మోస్ట్.
0: భగవంతుడా నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఆశిస్తున్నాము.
1: వి గో ఆన్ ఆస్కింగ్ గాడ్ ఐ వాంట్ దిస్ గాడ్.
0: ఈ ఆశించే అధికారం నీకు ఎప్పుడు వస్తుంది?
1: దెన్ వెన్ డు యు హావ్ దిస్ రైట్ టు ఆస్క్.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటి పనులు చేసినప్పుడే ఈ అధికారం నీకు వస్తుంది.
1: వెన్ యు యాక్ట్ దట్ వే దట్ వుడ్ ప్లీజ్ గాడ్ దట్ యు హావ్ ది రైట్ టు.
0: ప్రీతికరమైనటువంటి యొక్క కర్మలు నీవు ఆచరించక భగవంతుడా నా ప్రీతికరమైనటువంటివి నాకు అందించమంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు.
1: వితౌట్ అండర్టేకింగ్ యాక్షన్ దట్ వుడ్ బి ప్లీజింగ్ గాడ్ యు కెనాట్ గెట్ దట్ వాట్ యు లైక్ ఫ్రమ్ హిమ్.
0: మొట్టమొదట భగవంతునికి ప్రీతికరమైనటువంటివి మనం చేయాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ డూ దట్ దట్ వుడ్ ప్లీజ్ గాడ్.
0: భగవంతుడు కూడా నీకు ప్రీతికరమైనటువంటివి నీకు అందిస్తాడు.
1: దెన్ గాడ్ విల్ గివ్ యూ ఇన్ టర్న్ వాట్ యు లైక్.
0: ఈ సత్యాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వము.
1: దిస్ ట్రూత్ ఈస్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ బై వినాయక్.
0: కనుక నీ జీవితానికే నాయకుడు వినాయకుడు.
1: వినాయక్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
0: నీ స్వార్థము స్వప్రయోజనాన్ని మాత్రమే కట్టుకుని నీవు జీవించవద్దు.
1: యూ షుడ్ నెవర్ బి బౌండ్ బై యువర్ సెల్ఫిష్.
0: స్వార్థాన్ని త్యాగం చేయి.
1: Sacrifice yourself.
0: పరార్థాన్ని చేపట్టు.
1: అండ్ దెన్ టేక్ ది స్పిరిచువల్ ఎండ్.
0: దివ్యత్వాన్ని అనుభవించు.
1: ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఇదే నిజమైనటువంటి వినాయక యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ వినాయక.
0: కనుక వినాయకుడు అనగా కేవలం ఏదో ఒక ఎలుక వెళ్ళి తల పెట్టుకుని ఒక ఎలుక వాహనం ఎక్కి ఎక్కడో వెళుతున్నాడు అనుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ వినాయక్ హాస్ మియర్లీ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ మూవింగ్ అబౌట్ విత్ ఎ రాట్ యాజ్ ద చారియట్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సరస్వతికి వాహనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది చారియట్ ఆఫ్ సరస్వతి?
0: సరస్వతికి వాహనం స్వాన్ హంస అంట.
1: ద చారియట్ ఆఫ్ సరస్వతి స్వాన్.
0: ఈ యొక్క హంసను ఎక్కి సరస్వతి పోతుండాలంటే ఎట్లా పోతుంది?
1: హౌ కెన్ షీ మూవ్?
0: ఈ సరస్వతి అంటే ఎవరు?
1: హూ ఇస్ సరస్వతి?
0: సరస్వతి వాగ్దేవత స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్.
0: సరస్వతి
1: ద వెరీ స్పీచ్ ఇస్ సరస్వతి.
0: వాక్ అనేటువంటిది మనకు రావాలనుకున్నప్పుడు దేన్ని మనం ఆధారం చేసుకోవాలి?
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ ఫ్యాకల్టీ వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ హ్యావ్ ద బేసిస్?
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసినప్పుడే వాక్ మన నుంచి వస్తుంది.
1: వెన్ యూ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ దెన్ ఓన్లీ యూ కెన్ స్పీక్.
0: బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా వాక్ మన దగ్గర నుంచి రాదు.
1: విదౌట్ దిస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ అండ్ బ్రీతింగ్ అవుట్
0: వాక్ అనేటువంటి సరస్వతికి ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదు దీనికి వాహనము.
1: దేర్ ఫోర్ ఫర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ ప్రిసైడింగ్ దట్ ఇస్ సరస్వతి హాస్ ద స్వాన్.
0: వాగ్దేవత స్వరూపుడైన సరస్వతికి ఈ యొక్క హంస వాహనము అన్నారు.
1: Therefore, Saraswati has the swan as the chariot.
0: ఎంతెంత అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
1: వేదాంత హాస్ సో మచ్
0: ఎంత పవిత్రమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
1: ఇట్ హాస్ గాట్ ది ఇన్నర్ సీక్రెట్స్.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి అర్థాలు మనం తీసుకోవటం లేదు.
1: బట్ వీ డోంట్ గో బై ది సీక్రెట్ ఇంటర్ప్రిటేషన్.
0: హంసన్ ఎక్కి వెళ్లిపోయింది సరస్వతి.
1: సరస్వతి మూవ్స్ అబౌట్ విత్
0: ఇలాంటి భావాల్లో మనం జీవితం ఎంతకాలం సాధన చేసినప్పటికీ సత్యాన్ని మనం గుర్తించలేము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ కెన్ నెవర్ రియలైజ్ ట్రూత్.
0: కనుక మొట్టమొదట మనం భగవంతునికి ఏది ఇష్టమో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్
0: వాంట్స్. భగవంతునికి ఏది ఇష్టం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డజంట్ లైక్ ఎనీ.
0: తన యందే ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిమ్.
0: కానీ మిమ్మల్ని తరింపజేసే నిమిత్తమై తాను ఇష్టం ఉన్నట్టుగా ప్రకటిస్తాడు.
1: టు రిడీమ్ యూ హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ లైక్స్ సర్టన్ థింగ్స్.
0: మీరు ఎక్కువ మాట్లాడకండి.
1: Don't talk too much.
0: నీ పని నువ్వు చక్కగా చెయ్యి.
1: Do your duty.
0: దైవ చింతన చెయ్యి.
1: Think of God.
0: ఇలాంటివంతా చెప్తుంటే ఇది తన కోసమా చెప్పేటువంటిది?
1: These things are not thought for his own sake.
0: కాదు కాదు. ఏది చెప్పినా ఏది చేసినా అంతా మీ నిమిత్తమే.
1: Whatever is said, whatever is done, it's for you.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
1: Know this truth first.
0: ఇదే నా యొక్క మంచి కోసము అన్నాడు.
1: This for my good.
0: అనేక పర్యాయాలు చెప్పాను మీకు కూడాను.
1: Swami said repeat.
0: ఏది జరిగినా ఇది నా మంచి కోసమే.
1: Whatever may happen, it's for my good.
0: కథ మీకు చెప్పాను.
1: Swami said a story.
0: ఒక రాజు ఉండేటువంటి వాడు.
1: The king.
0: ఆ రాజు ఏమైపోయింది? ఎప్పుడు కూడాను ఇతను రాజు కదా అని తన పరిచారకులందరూ తెచ్చి చెరుకుని బాగా తుండ్లు చేసి పిచ్చిలు చేసి బాగా అంతా తీసి పొట్టు తీసి అతనికి అందించేవారు.
1: As happened to be the king, there are number of servants moving about. They used to remove the peeling and cut the vegetable.
0: Sugar cane.
1: The sugar cane.
0: కానీ ఒకరోజు ఏమైంది రాజుకు? నేనే ఈ షుగర్ కేన్ కట్ చేసుకోవాలా, నేను భుజించాలి అని ఆశపడుతుంది.
1: వన్ డే కింగ్ వాంటెడ్ టు కట్ ది షుగర్ కేన్ హిమ్సెల్ఫ్.
0: ఈ షుగర్ కేన్ పట్టుకున్నాడు, కత్తితో కొట్టాడు.
1: వైల్ హోల్డింగ్ ఇట్ హి హాడ్ కట్ ఇట్ విత్ ఎ నైఫ్.
0: వేలు తెగిపోయింది.
1: వెల్ హిస్ ఫింగర్ వాస్ కట్.
0: రక్తం కారుతుండాలి.
1: బ్లడ్ వాస్ బ్లీడింగ్.
0: ప్రక్కన ఉన్నటువంటి ఒక మంత్రి చూచాడు.
1: ద మినిస్టర్ సా దిస్.
0: చేతులు కట్టుకున్నాడు.
1: హి ఫోల్డెడ్ హ్యాండ్.
0: మహారాజా, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఇది నీ మంచి కోసమే అన్నాడు.
1: ద మినిస్టర్ సెడ్, ఓ కింగ్, దిస్ హ్యాపెన్డ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏమిటి, నా వేలు తెగిపోవడం నా మంచి కోసమా?
1: వాట్, మై ఫింగర్ ఇస్ కట్, డు యూ థింక్ ఇట్స్ ఫర్ మై గుడ్?
0: నా ప్రమాదాన్ని నీవు ఆశిస్తున్నావా?
1: యు ఆర్ థింకింగ్ ఆఫ్ దట్.
0: నా కష్టాన్ని నీవు కోరుతున్నావా?
1: యు ఆర్ థింకింగ్.
0: ఇలాంటి మంత్రి నా దగ్గర ఉండకూడదు.
1: Yes, you shouldn't be here anyway.
0: ఒక సిపాయిని పిలిపించాడు, ఈ మంత్రిని జైల్లో పెట్టమన్నాడు.
1: He called one soldier there and imprisoned the minister.
0: అతను జైల్లోకి పోతూ కూడాను, మహారాజా, this is my good.
1: While he was getting into the jail, he said, this also for my good.
0: చెప్పాడు, it is good for you అన్నాడు, it is good for me అన్నాడు.
1: Then he said, it's good for you. Now he says, it's good for me.
0: రాజు కొంచెం తల తిరిగింది.
1: The king could not understand that.
0: వేలు తీయటం నా మంచి కోసం అన్నాడు.
1: My finger is good for my.
0: వేలు పోటం అతని మంచి కోసం అంటున్నాడు.
1: The imprisonment is
0: మంచి అవుతుంది.
1: How can that happen?
0: అని ఒక ఆలోచనలో మునిగాడు.
1: He went on thinking.
0: ఈ నాటి రాజులకంతా కూడాను తలపైన వజ్రవైడు రెమలకత మాణిక్యం మీదకి పిచ్చరాగాలు కిరీటం ఉంటుంటాది, తల లోపల రాగి ఉంటాది.
1: Kings today have got the crown with precious gems in the stones, but there is mud in the head.
0: ఎందుకంటే అందరూ కూడా ఇతరుల యొక్క ఒక సహాయంతో వాళ్ళు జీవిస్తుంటారు.
1: బికాస్ దే లివ్ విత్ ఆల్ ది హెల్ప్ ఆఫ్ దేర్
0: దానికోసమే మంత్రులు పెట్టుకోవటము.
1: దేర్ఫోర్ దే హావ్ మినిస్టర్స్.
0: అప్పుడు వెళ్ళాడు, అయిపోయింది.
1: ఈవెంట్
0: ఒక 3-4 దినం అయిన తర్వాత ఈ రాజు వేట మార్గం అయిపోయి అరణ్యానికి వెళుతున్నాడు.
1: ఆఫ్టర్ 3-4 డేస్ ది కింగ్ వాస్ ప్రొసీడింగ్ ఆన్ హంటింగ్.
0: రాజు సహాయం లేదు.
1: కింగ్ హ్యాడ్ నో హెల్ప్.
0: మిగతా సిపాయిలంతా రథంలో కూర్చోరు.
1: Sipahis, they don't sit in.
0: ఈ మంత్రి లేకుండా పోవటం వల్ల రాజు ఒక్కడే రథంలో వెళ్ళిపోతున్నాడు.
1: కింగ్ వాస్ ప్రొసీడింగ్ ఆల్ అలోన్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ది మినిస్టర్.
0: తిరిగాడు తిరిగాడు తిరిగాడు తిరిగాడు.
1: He went round.
0: అలసిపోయాడు.
1: Was tired.
0: ఎవరింత నీరు ఇచ్చేవాడు కూడా లేదు.
1: Nobody was there to offer water.
0: పండుకున్నాడు.
1: He sat under a tree.
0: ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా ఉంటుంటారు, అడవి జాతి వారు.
1: The tribals there in the forest.
0: చాలా గజదొంగలు.
1: They are thieves, big robbers.
0: వారికి ఒక పండుగ వచ్చింది.
1: That was a festive day.
0: ఆ పండుగ ఏమిటది?
1: What's that?
0: తమ కులదేవతకు ఒక మంచి దేహాన్ని బలి ఇవ్వాలి.
1: It is the day, auspicious day, that they have to sacrifice a very good body.
0: అప్పుడు తన యొక్క సిపాయిలందరినీ అనగా తన పరిచారకులందరినీ పంపించాడు, ఎక్కడైనా ఒక మంచి దేహాన్ని తీసుకుని రండి.
1: He sent all his soldiers to go around and bring a body which is to be offered to God.
0: ఈ రాజు ఒక చెట్టు కింద అలసిపోయి పడ్డాడు.
1: They saw the king lying there sleeping under a tree.
0: చూచారు ఆ దొంగలు.
1: Those thieves saw that.
0: అరే మంచివాడు చిక్కాడు.
1: He said they were happy.
0: మిఠాయి వంటి వాడిగా చిక్కాడు, లడ్డు వంటి వాడిగా చిక్కాడు మా దేవతకు.
1: Here is the body which is equal to a laddu to our deity.
0: చిక్కాడు, అతన్ని పట్టుకున్నారు.
1: They caught hold of him.
0: తీసుకుని ఆ దొంగల రాజు దగ్గరికి వెళ్లారు.
1: They have taken him to the king there.
0: సరే మంచివాడు చిక్కాడు, రేపటి దినం తగినటువంటి ప్రయత్నాలు చేయండి అన్నారు.
1: He said yes, we could have a good body. Make preparations for tomorrow.
0: భోజనం పెట్టారు.
1: He was fed.
0: అతనికి తగినటువంటి ఆహారం అందించాడు.
1: He gave him food.
0: ముఖం పైన అంతా కుంకుమ రాశారు.
1: And they applied kumkum on
0: his forehead. అంతా ఒళ్ళుకి అంతా కట్టారు.
1: And so many
0: paraphernalia. దేవి దగ్గరికి తీసుకుని పోతున్నారు.
1: The body was taken to the presiding deity, Mother Goddess.
0: అక్కడ తీసుకుని పోయి తలగొట్టేసే కోసం అని.
1: He was ready to be beheaded.
0: అక్కడ ప్రీస్ట్ ఉన్నాడు.
1: There was priest.
0: ఆ ప్రీస్ట్ చూచాడు, దైవమునకు అర్పితం చేసేటువంటి దాంట్లో ఎలాంటి దోషము ఉండకూడదు.
1: Any offering to God should not have any defect or a mistake
0: there.
1: You cannot offer any handicapped body.
0: So they
1: are checking up this body now.
0: చూశారు.
1: దే సా.
0: అంతా చూచారు, వేలు దగ్గరకు వచ్చింది.
1: బట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫింగర్స్.
0: వేలు కట్ అయిపోయింది.
1: ద ఫింగర్ వాస్ కట్.
0: చీచీచీచి. అమ్మ ఇతన్ని ఒప్పుకోదని అతను వదిలిపెట్టేసేసారు.
1: Then they said, the mother goddess would not accept this handicapped body without a finger. They left him go.
0: Mantri cheppinaatvanti vaaku athiniki manasulo cheripoyindi.
1: Then he could think of what the minister said.
0: Good for you annadu.
1: He says good for you.
0: Ee velu lekapotam cheta ee naadu naa pratham pranam bratikindi.
1: As my finger is cut, I could be alive today.
0: Mantri cheppindi parama satyam ani vishwasinchadu.
1: So then he had full faith in whatever that minister said.
0: ఈ మంత్రికి ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు, అది జైల్లో ఉంటున్నా అతనికి ఏం మంచిది?
1: బట్ ద మినిస్టర్ ఆల్సో డిక్లేర్ దట్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్.
0: ఆ ఫారెస్ట్ నుంచి నేరుగా జైలు దగ్గరికి వెళ్ళాడు.
1: రైట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ హి వెంట్ స్ట్రైట్ టు ద జైల్.
0: మంత్రి, నీవు చెప్పినది నిజం అయిపోయింది, పరమ సత్యము.
1: Oh minister, what you said is
0: true. Velu potam, it is good for me.
1: The finger is cut, yes, it's good for me.
0: Endukante akkada devi nannu angikarinchaledu na pranamtho venuku pampinchindi.
1: Because goddess will not accept this handicapped body.
0: Kaali ninnu jailiki pampesappudu it is good for me annadu. Emiti nee good annadu.
1: But when you are sent to prison you said it's good for you. Why did you say that?
0: Maharaja, నేనేగిన బాగా ఉంటే జైల్లో లేకుండాగిన ఉంటే నేను కూడా నీ వెంట వచ్చిండేటువంటి వాడిని. నీకు అంగహీనమైపోయింది, నాకు అన్ని బాగున్నాయి, అప్పుడు నన్ను బలి ఇచ్చిందరు.
1: అండ్ ద మినిస్టర్ సెడ్, ఓ కింగ్, బికాజ్ ఐ వాజ్ దేర్ ఇన్ ద ప్రిజన్ ఐ కుడ్ నాట్ ఫాలో యూ. హ్యాడ్ ఐ ఫాలోడ్ యూ, దే వుడ్ హావ్ లెఫ్ట్ యూ అండ్ దే వుడ్ హావ్ బిహేడెడ్ మీ.
0: కనుక నన్ను జైల్లో పెట్టడం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: సో ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: నా ప్రాణం కూడా నువ్వు బ్రతికింది.
1: సో ఐ కుడ్ బి అలైవ్.
0: ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, నీ ప్రాణము బ్రతికింది.
1: సో ఇట్స్ గుడ్ ఫర్ యూ.
0: కాబట్టి ఏది జరిగినప్పటికీ అన్ని గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: సో వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దైవత్వం యొక్క అనుగ్రహము మనకు దండిగా నిండుగా లభ్యమవుతుంది.
1: వెన్ యు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ విల్ బి డిజర్వింగ్, యూ విల్ ఎర్నింగ్ గాడ్స్ గ్రేస్.
0: నీ యొక్క భావమే నీవు అనుసరిస్తూ పోతుంటే దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు ఎప్పుడు అనుసరించే.
1: ఇఫ్ యు ఫాలో యువర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ వెన్ డు యూ అండర్స్టాండ్ దైవం
0: ఏది చెప్పినా ఏది చేసినా అంత నా మంచి కోసమని ఆ దృఢ విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
1: వాట్ ఎవర్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ ఈస్ డన్ బై గాడ్, ఇట్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్.
0: అదియే మన భారతీయుల యొక్క పర్వదినాలంతా చక్కని ప్రబోధన చేస్తూ
1: ది టీచింగ్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయర్స్.
0: ప్రతి యొక్క పర్వదినం కూడా ఒక అంతరార్థాన్ని ఆధ్యాత్మిక ప్రబోధనే ప్రబోధిస్తూ వస్తుంది.
1: ఎవ్రీ ఫెస్టివల్ స్పీక్స్ ఆఫ్ ది స్పిరిచువల్ టీచింగ్ అండ్ స్పిరిచువల్ పార్ట్.
0: కానీ ఈ లేత హృదయులు, ఆధునిక విద్యార్థులు, ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఈ యొక్క చదువు సంధ్యల లోపల సరైనటువంటి సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ ది టెండర్ హార్ట్స్ అండ్ ద మోడర్న్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రియాలిటీ.
0: ఈ జీవిత నిమిత్తమే ప్రాకులాడుతున్నారు.
1: ది స్ట్రగుల్ ఫర్ దిస్ మీన్ లైఫ్.
0: కాదు కాదు,
1: నో,
0: మన చదువు అంతా కూడాను మన యొక్క జీవిత నిమిత్తము, జీవనోపాధి నిమిత్తం కాదు.
1: All our education is for life.
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for a living.
0: కాని ఈనాడు లివింగ్ నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: But we struggle for a living.
0: లైఫ్ యొక్క ఆదర్శం కోసం మనం ప్రాకులాడాలి.
1: But we should work for the ideal.
0: ఆదర్శ ప్రాప్తులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: We should set an ideal.
0: కనుక వినాయక తత్వం అనగా ఇంత విశిష్టమైనటువంటి యొక్క విజ్ఞానంతో కూడినటువంటిది.
1: సో ద నేచర్ ఆఫ్ వినాయక హాస్ గాట్ సో మచ్ ఆఫ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
0: కనుక వినాయక తత్వం అనేది ప్రత్యేకంగా మనకంటే బయట లేదు.
1: సో వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ ఇన్ ద అవుటర్ వరల్డ్.
0: హృదయ పీఠం పైనే ఉంటున్నాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ఎన్ ఆల్టర్ ఆఫ్ యూర్ హార్ట్.
0: అనగా సర్వ విఘ్నములకు కూడాను మొట్టమొదట హెచ్చరిస్తుంటాడు.
1: సో హీ గోస్ ఆన్ కాస్టనింగ్ ఎవ్రీ టైమ్.
0: చెడ్డదేమైనా చేయటానికి పోతే అరే బాయ్ ఈ చెడ్డది వద్దు వద్దు వద్దు అని తాను చెప్తున్నాడు.
1: If you commit anything, any mistake, he will caution you, don't do that.
0: కానీ నీవు దానిని లెక్క చేయటం లేదు.
1: But you don't mind, you don't pay heed to that.
0: పోతున్నావు.
1: You proceed.
0: కట్టకడపటికి బాధలు పడుతున్నావు.
1: Ultimately you suffer.
0: నిజంగా దానిని నీవు ఫాలో చేస్తే.
1: But if you follow the dictates.
0: ఎంత బాగుపడతావు నీవు.
1: Well, you'll be fine.
0: దీనిని పురస్కరించుకొని follow the master.
1: Basing on this, it is said, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Your conscience is your master.
1: Your conscience is your master.
0: Follow the master.
1: Follow the master.
0: Face the devil.
1: Face the devil.
0: Fight to the end.
1: Fight to the end.
0: Finish the game.
1: Finish the game.
0: ఇది నీ యొక్క జీవితం యొక్క పరమావధి.
1: This is the main aim of life.
0: మొట్టమొదట దైవాన్ని మీరు ఫాలో చేయండి.
1: First follow God.
0: దైవాజ్ఞను శిరసావహించండి.
1: Follow the command of God.
0: దైవ శాసనాలను ఉల్లంఘించకుండా ఉండండి.
1: Never transgress.
0: అది ఏ నిజమైనటువంటి రక్ష, అది ఏ నిజమైనటువంటి పరమాత్మని యొక్క ప్రేమ భిక్ష.
1: దట్ ఈస్ ది ట్రూ ప్రొటెక్షన్ అండ్ ద ప్రాపర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో స్పెషల్ గ్రేస్ గివెన్ టు యూ.
0: ఇది ఏ ప్రేమ తత్వం యొక్క మహాశక్తి.
1: దిస్ ద పవర్ ఇన్ ద ట్రూ లవ్.
0: గణపతి ఒక కేవలం పార్వతి పుత్రుడు అంటే గణపతి మాత్రమే కాదు, అందరూ పార్వతి పుత్రులే, అనగా పృథ్వీ పుత్రులే.
1: నాట్ ఓన్లీ గణపతి, the son of Parvati, all of us, everyone is the son of Parvati.
0: పర్యాయం చెప్తుంటాను.
1: Swami says repeatedly,
0: partha partha partha ani Krishnudu partha partha ani kalavaristu vachadu.
1: Krishna goes on repeating this name partha.
0: Partha anaga evaru?
1: Who is partha?
0: Prithvi putrude parthudu.
1: The son of earth is partha.
0: Kabatti oka arjunudu maatrame kaadu,
1: not merely arjuna,
0: andaru prithvi putrule,
1: all are the sons of mother earth.
0: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to know the truth.
0: ఒక్కతూరి వినాయక తత్వాన్ని మనం హృదయమునందు ఉన్నట్టుగా మనం భావిస్తుంటే సర్వశక్తులు మనలో ప్రవేశిస్తాయి.
1: When once you feel that Vinayaka is within you, you'll be all powerful.
0: పాశుపతాస్త్రాన్ని సంపాదించే నిమిత్తమై,
1: to a
0: గాంధీవాన్ని సంపాదించే నిమిత్తమై అర్జునుడు ఏకస్తంభం పైన తపస్సు చేస్తూ వచ్చాడు.
1: To acquire that పాశుపతాస్త్ర and గాంధీవా, అర్జున undertook penance.
0: ఈ తపస్సు చేసే సమయంలో పంచభూతములు వచ్చాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ కేమ్.
0: ఏమిటి?
1: వాట్?
0: భూమి లోపల పాతినారు ఈ ఏక స్తంభం.
1: అండ్ దిస్ సింగిల్ పిల్లర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఇతని
0: తపస్సుకు భంగం చేపించాలని చెప్పని చెదలంతా వచ్చి దాన్ని కొడుతూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ బి నాట్ స్ట్రికల్ ఫర్ ఆల్ హిస్ పెనెన్స్
0: తపశక్తి చేత,
1: బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ దిస్ పెనెన్స్,
0: అగ్ని వచ్చి ఆ చెదలను కాల్చివేసింది.
1: ద ఫైర్ వెంట్ ఆన్ బర్నింగ్ దిస్
0: ఈ విధంగా ఒక్కోదానిని అధీనం చేసుకుంటూ వచ్చాడు.
1: And he went on conquering all the elements.
0: పంచభూతములను అనగా ఎలిమెంట్స్ అంతా కూడాను అర్జునుడు స్వాధీనం చేసుకున్నాడు.
1: అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దిస్
0: వాయువును స్వాధీనం చేసుకున్నాడు.
1: హి కుడ్ హ్యావ్ కంట్రోల్ ద విండ్.
0: అగ్నిని స్వాధీనం చేసుకున్నాడు.
1: ఫైర్.
0: జలమును స్వాధీనం చేసుకున్నాడు.
1: వాటర్.
0: శబ్దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
1: సౌండ్.
0: స్పర్శను స్వాధీనం చేసుకున్నాడు.
1: ఆల్సో సెన్స్ ఆఫ్ టచ్.
0: దేని వల్ల?
1: హౌ?
0: తపశ్శక్తి.
1: ఇట్ ఇస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: త్రిగుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
1: ది యూనిటీ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ పెనెన్స్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ థాట్స్ వర్డ్స్ యాక్షన్. మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ ద యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఏ ప్రాచీనులంతా కూడాను ఈ అర్జున యొక్క తత్వాన్ని ఎంత గొప్పగానో వర్ణిస్తూ వచ్చారు.
1: బట్ దట్ ఈస్ ఎన్ ఏన్షియన్స్ వెంట్ ఆన్ ప్రైజింగ్ ద నేచర్ ఆఫ్ అర్జున.
0: పల్లని ఎంతంతా కూడాను గొప్ప ఉరుములు మెరుపులు అంటుంటే అర్జున అర్జున అర్జున అనే అప్పుడప్పుడు పలుకుతూ ఉంటారు.
1: ఈవెన్ నౌ వెన్ దిస్ థండర్ అండ్ లైట్నింగ్ పీపుల్ గో ఆన్ రిపీటింగ్ అర్జున.
0: అనగా ఏమి? పంచభూతములను స్వాధీనం చేసుకున్నవాడు కాబట్టి అర్జునుడు. అర్జును పేరు చెప్తే ఈ పిడుగులు మనకు పడవు అని చెప్పి వారి విశ్వాసం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్. వెన్ యూ రిపీట్ హిస్ నేమ్ యూ విల్ నెవర్ సఫర్ బికాస్ ఆఫ్ థండర్ బోల్.
0: పంచభూతములను స్వాధీనం చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ గాట్ ఫుల్ కంట్రోల్.
0: అట్టి దివ్యతత్వాన్ని ఒక్కతూరి మనం స్మరిస్తే అన్ని బాధలు కూడా నివారణ అవుతుంటాయి.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ ద డివినిటీ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎయిల్మెంట్స్.
0: కనుక వినాయక తత్వం అనేటువంటిది కేవలం సామాన్యమైన పదంతో కూడినటువంటిది కాదు.
1: సో వినాయక ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: సర్వశక్తి స్వరూపిణి వినాయకత్వం
1: ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆల్.
0: అతనికంటే మరొక నాయకుడు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ మాస్టర్.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ నో అదర్ మాస్టర్.
0: కనుక భగవత్ తత్వాన్ని చక్కగా మన విశ్వాసంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ గాడ్.
0: కనుక మనం ఏ ఒక్క భజన చేయడానికి ప్రారంభమైనప్పటికీ ఆ భజన లోపల కూడా మొట్టమొదట వినాయకుడి పాట పాడతాం.
1: ఇన్ అవర్ భజన్స్ వి సింగ్ వినాయక సాంగ్.
0: ఎందుకు పాడాలి?
1: వై?
0: మనం ఓం మొదలు ప్రారంభిస్తాము.
1: వి బిగిన్ విత్ ఓం.
0: ఇది ప్రణవము.
1: ఇట్స్ ప్రణవ.
0: ప్రణవం అనేటువంటి ముందు వెనుక రెండు ఉండాలి.
1: ద ప్రైమల్ సౌండ్ ఓం షుడ్ ప్రిసీడింగ్ అండ్ టు బి లేటర్.
0: ఈ ప్రణవం అనేటువంటిది ముందు ఇంజను వెనుక గాడ్ పెట్టే.
1: ప్రణవ ఇస్ ది ఇంజన్ బిహైండ్ ఇస్ ప్రెసెంట్ ది కంపార్ట్మెంట్.
0: కనుక ప్రణవం ఈనాడు లేదుకుపోవటం చేతనే ముందు ప్రళయం వచ్చి పడిపోతుండాలి.
1: దిన్ దేర్ ఇస్ నో ప్రణవ ప్రైమల్ సౌండ్, దేర్ ఇస్ ప్రళయ ఎనిహిలేషన్.
0: కనుక మొట్టమొదట ఓం.
1: So we should chant Om in the first instance.
0: ఈ తత్వంలో ఎప్పుడూ కూడా రెండవది వినాయకత్వం.
1: The second is one of Vinayaka.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వంతో ఉండినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: When both are combined, our life will be redeemed.
0: భజన వినాశుక శా

హంస దూరంబుగా నెట్టి దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమభావములను పెంపు చేసి సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన జనులే భూమిని స్వర్గముగా మార్చు. దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమభావములను పెంపు చేసి

0: స్వర్గమౌను. జనులే భూమి యందు స్వర్గమౌను.
1: One has to brush aside the hatred and violence, and one should develop the feelings of love. If one has got the good intellect in the mind, the presence of such people will make this earth the very heaven.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం బ్రూయాత్ నైతిక జీవితము.
1: స్పీకింగ్ ట్రూత్ రిలేట్స్ టు ద మోరల్ లైఫ్.
0: ప్రియం బ్రూయాత్ ఇది ధార్మికము.
1: స్పీకింగ్ ట్రూత్ ఇన్ ఎన్ యాక్సెప్టబుల్ వే is dharmic, righteous.
0: Nabhrujat satyam apriyam, idi adhyatmikam.
1: Never speak untruth, that is spiritual.
0: Naitika, dharmika, adhyatmikamul yokka mooditti sammilitamaina swarupame manavudu.
1: Man is the combination of these three: morality, righteousness and spirituality.
0: Satyamundi ధర్మం లేకుండా మానవుడు కాదు.
1: విత్ ట్రూత్ అండ్ రైచస్నెస్ మిస్సింగ్ హీ ఇస్ నో హ్యూమన్.
0: ధర్మం ఉండి సత్యము లేకుండా మానవుడు కాదు.
1: విత్ రైచస్నెస్ అండ్ ట్రూత్ బీయింగ్ అబ్సెంట్ హీ ఇస్ నో మ్యాన్. నెవర్ స్పీక్ అన్ట్రూత్, దట్ ఇస్ స్పిరిచువల్.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికముల యొక్క మూడింటి సమ్మిళిత

0: with righteousness and truth. Being absent, he is no man.
1: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
0: So man represents the Trinity, the combination of the three, morality, righteousness and spirituality.
1: అలలోని సముద్రము చూడలేము.
0: You cannot find an ocean without waves.
1: కిరణములు లేని సూర్యుని కాంచలేము.
0: You cannot see the sun without rays.
1: అలలు లేని సముద్రము సముద్రము కాదు.
0: It's no sea if there are no waves.
1: కిరణములు లేని సూర్యుడు సూర్యుడు కాదు.
0: Sun without rays doesn't exist.
1: ప్రేమ లేని మానవుడు మానవుడు కాదు.
0: He's no human if has no love.
1: సముద్రమునకు అలలు ఎంత ప్రధానమో, సూర్యుని కిరణములు ఎంత ఆధారమో, మానవునికి ప్రేమ అంత ప్రధానము.
0: Just as waves are important for an ocean and the rays in the sun, so also love in the humanity.
1: కనుక మానవుడు నిరంతరము ప్రేమజీవి అయి ప్రవర్తించాలి.
0: Therefore man has to carry on his life sojourn full of love.
1: ఎవరి ఎందుకును ద్వేషమును పూనరాదు.
0: He should not have hatred towards anybody.
1: ఎవరిని హింసించరాదు.
0: He should not be violent towards anyone.
1: కనుక మానవత్వమునందు హృదయమునందు దయ ఉన్నాడని ప్రబోధిస్తుంది వేదము.
0: Veda teaches that there is compassion in the heart of man.
1: దీనిని హృదయము అన్నారు.
0: That is called హృదయ.
1: హృత్ ప్లస్ దయ హృదయం. కంపాషన్ తో కూడినటువంటి వాడే మానవుడు.
0: హృత్ ప్లస్ దయ హృదయ, ద కంపాషనేట్ వన్.
1: కనుకనే మానవుని యందు ఈ కరుణ అనేటువంటిది శాశ్వతంగానే ఉండాలి.
0: సో కైండ్నెస్ షుడ్ రిమైన్ ఫర్ ఎవర్ ఇన్ మ్యాన్.
1: మధ్య మధ్య కొన్ని ప్రవృత్తులైన లక్షణములు, వికారములైనటువంటి విషయములు మానవుడి యందు ఆవిర్భవిస్తుంటాయి.
0: At times it's quite possible there are certain external traits and distortions and perversions in humanity.
1: మానవునికి వాంఛలే ఈ దుర్గుణములకు దురహంకారములకు మూల కారణం.
0: The desires are responsible for all wicked qualities and ego.
1: అహంకారం కలిగినటువంటి మానవుని యందు ఈ హృదయం ఉండలేదు.
0: Egoistic man will not have a compassionate heart.
1: ఇది ఒక విధమైనటువంటి నిర్దయ అని.
0: This is absence of compassion.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను దయా హృదయులై ఉండాలి.
0: Therefore everyone must be compassionate.
1: ఈనాటి కాల పరిస్థితిని ప్రభావం గురించి, దేశం యొక్క పరిస్థితులను గురించి ప్రతి మానవుడు కూడాను విచారం చేయాలి.
0: Everyone must necessarily investigate the times we pass through and the place where we are located.
1: కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై జీవించరాదు.
0: We should not live merely for selfishness and self-interest.
1: మానవుడు వ్యష్టి స్వరూపుడు కాదు.
0: Man is not an individual alone.
1: సమష్టి స్వరూపుడు.
0: He is a member of the society.
1: ఈ సమష్టి స్వరూపము సృష్టితో మనం కూడాచాలి.
0: And this feeling of the society relates to the creation.
1: వ్యక్తి కంటే మానవ జీవితము చాలా ప్రధానమైనటువంటిది.
0: Human life is more important than being simply an individual.
1: పరమేష్టి, సృష్టి, సమష్టి, వ్యష్టి ఈ నాలుగింటి యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ ప్రకృతి.
0: ప్రకృతి, ద నేచర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ పరమేష్టి డివినిటీ, సృష్టి ది క్రియేషన్, సమష్టి ద కమ్యూనిటీ.
1: వ్యష్టి అయినటువంటి మానవుడు సమష్టితో చేరి సృష్టి యందు పరమేష్టిని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వ్యష్టి ది ఇండివిజువల్ లివింగ్ ఇన్ సమష్టి కమ్యూనిటీ, carrying on in this life, srishti the creation should realize parameshti divinity.
1: Jesus kuda cheppadu.
0: The same thing is stated by Jesus.
1: Vyashti aneetundi vaadu samashti tho lekundina tana yokka jeevitame vyartham annadu.
0: He said the individual life is a waste if he does not realize the community obligation.
1: Unity unna chotane purity yerpadutundi.
0: Where there's unity, you find purity.
1: Ekkada purity undano akkada

0: డివినిటీ చేరుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ యు ఫైండ్ డివినిటీ స్టెప్.
0: ఎక్కడ డివినిటీ ఉండునో అక్కడే దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
1: వేర్ దిస్ డివినిటీ ఇట్ కమ్స్ టు యువర్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ దివ్యత్వానికి మూల కారణమని భావించాలి ఈనాటి ప్రజలు.
1: పీపుల్ షుడ్ నో టుడే దట్ దీస్ త్రీ ఆర్ ఎసెన్షియల్, యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ.
0: వేదాంతమునందు చక్కగా విచారణ చేసిన మానవుని యందు మూడు విధములైనటువంటి ఆకాశములు ఉన్నవి.
1: If you inquire along spiritual parlance, you find three levels of space in man.
0: కాని ఈ ఆకాశముల యొక్క స్వరూపం ఏమిటి అని విచారణ చేసినప్పుడు ఎంతైనా మనకు అర్థమవుతుంది.
1: If you understand what it is, the three levels, you can know many.
0: ఈ అరబిక్ రాజులు ముగ్గురు చేరి జీసస్ పుట్టినప్పుడు అతన్ని దర్శించడానికి వచ్చారు.
1: The Arabian kings, you find them here, who visited Jesus at the time of his birth.
0: ఒకరు చెప్పారు, ది వన్ యూ థింక్ యు ఆర్ అన్నాడు. ఇతను కేవలము ఒక దివ్యత్వమైన మానవుడిగా కనిపిస్తున్నాడు అన్నాడు.
1: వన్ సెడ్ ది వన్ యూ థింక్ యు ఆర్ హి లుక్స్ డివైన్ దట్స్ వాట్ ఇట్
0: రెండో వాడు వన్ ది అదర్స్ థింక్ యు ఆర్ అన్నాడు.
1: ద సెకండ్ కింగ్ సెడ్ ద వన్ అదర్స్ థింక్ యు ఆర్
0: అనగా ఇది సొసైటీతో కూడినటువంటి ఒక తత్వము.
1: ఇట్ ఇస్ వన్
0: ఇది వ్యక్తిత్వమే కాదు సమష్టి స్వరూపము అన్నాడు.
1: ఇట్ ఇస్ నాట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇట్స్ ద లెవెల్ ఆఫ్ ద కమ్యూనిటీ సొసైటీ.
0: మూడవ రాజా ది వన్ యు రియలీ ఆర్ అని ప్రబోధించాడు.
1: ద థర్డ్ కింగ్ టాట్ ద వన్ యు రియలీ ఆర్
0: ఇతనే దివ్యత్వంతో కూడినటువంటి వాడు అన్నాడు.
1: హి ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: మానవుని యొక్క మెదడు, మానవు యొక్క శిరస్సులు భిన్న భిన్నంగా ఉండటం చేత ఆలోచనలు కూడా భిన్న భిన్నంగా ఏర్పడుతుంటాయి.
1: As we are different, as our heads vary, so also our thoughts.
0: కనుక ఈ భిన్న భిన్నమైనటువంటి భావములకు మనం ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
1: We should not have any kind of differences.
0: అందులో ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు భిన్నత్వాన్ని ఆశిస్తున్నాడు కానీ ఏకత్వాన్ని ఏమాత్రమూ రుచించటం లేదు.
1: As an effect of Kali age, man goes after multiplicity,
0: forgetting unity.
1: In fact, he fragments the unity.
0: కాని ప్రాచీనులు భిన్నత్వాన్ని ఏకంగా విశ్వసించారు.
1: But ancients had full faith in unity existing in diversity.
0: కనుకనే ఈ మూడు ఆకాశములు యందు కూడాను
1: in the three levels of space,
0: మొట్టమొదటి ఆకాశమును మొట్టమొదటి గురించి చెప్పాలి.
1: We have got to know the first level.
0: భూతాకాశం అన్నారు ఈ దేహ సంబంధాన్ని.
1: The first level of space is భూతాకాశ, physical.
0: భూతాకాశం అనగా ఏమి? దృశ్యకల్పితమైన అన్ని కూడాను భూతాకాశమే.
1: భూతాకాశ, ఫిజికల్, ఆల్ దట్ ఇస్ క్రియేటెడ్.
0: ఈ దృశ్యములన్నీ కూడా అదృశ్యమై మారిపోతుంటాయి.
1: ద సినారియో ఇస్ బౌండ్ టు చేంజ్, వానిష్.
0: దృశ్యం అదృశ్యం.
1: యు సీ ఇట్ బట్ ఇట్ డిసపియర్స్.
0: ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను భూతాకాశమే.
1: ఆల్ ది అపారెంట్ వరల్డ్ దట్ యు సీ,
0: పదార్థములతో కూడినటువంటి అన్నీ కూడాను భూతాకాశమే.
1: ఆల్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ మెటీరియల్ బిలాంగ్స్ టు,
0: ప్రాణంతో కూడినటువంటి అంతా కూడాను భూతాకాశమే.
1: దట్ విచ్ కంటైన్స్ దిస్ లైఫ్ ఇస్ భూతాకాశ.
0: సర్వభూతములు కూడాను చేరినటువంటి అంతా కూడాను భూతాకాశమే.
1: ఆల్ బీయింగ్స్ బిలాంగ్ టు భూతాకాశ.
0: మన కంటికి కనిపించేటువంటి నక్షత్రములు కూడాను భూతాకాశమే.
1: స్టార్స్ దట్ యు సీ విత్ ది నేకెడ్ ఐ ఆర్ పార్ట్ ఆఫ్ భూతాకాశ.
0: 9 కోట్ల దగ్గరలో ఉండేటువంటి ఒక సూర్యుడు కూడాను భూతాకాశమే.
1: అండ్ సన్ హు ఇస్ అవే క్రోర్స్
0: ఇంకా దూరంలో ఉండేటువంటి మిల్కీ వేస్ కూడా భూతాకాశమే.
1: గెలాక్సీ మిల్కీ వే
0: అనగా అన్ని కూడాను మన కన్ను దృష్టిలో కనిపిస్తున్నాయి.
1: ఆల్ దట్ యు కెన్ సీ విత్ యువర్ విజన్
0: దృష్టికి గోచరమైనటువంటి అన్ని కూడాను భూతాకాశములే.
1: ఆల్ దట్ యు కెన్ సీ బిలాంగ్స్ టు దిస్
0: అనగా అనిత్యము అశాశ్వతము అని.
1: మీనింగ్ ఇట్ ఈస్ టెంపరీ.
0: ఇలాంటి భూతాకాశాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ భూతాకాశం.
0: ఈ భూతాకాశంలో సర్వం కూడాను ఒక విధమైనటువంటి పదార్థముల యొక్క చేరికని.
1: భూతాకాశ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెటీరియల్
0: ప్రాణుల యొక్క చేరికని.
1: ఇట్స్ కాంబినేషన్
0: పర్వతములు, సముద్రములు, అడవులు అన్ని కూడాను భూతాకాశములే.
1: ద సీస్ అండ్ ద ఫారెస్ట్ దే ఆల్ బిలాంగ్ టు భూతాకాశ ఫిజికల్.
0: ఈ రూపములన్నీ కూడాను మనము గుర్తించేటువంటి ఒక స్వరూపములే.
1: ఆల్ దిస్ ఫార్మ్స్ దట్ వి ఐడెంటిఫై అండ్ సీ
0: కానీ ఈ భూతాకాశాన్ని మింగేటువంటిది చిత్తాకాశం.
1: బియాండ్ ఫిజికల్ భూతాకాశ ఇస్ ప్రజెంట్ చిత్తాకాశ.
0: ఇంత విపరీతమైనటువంటి జగత్తును చిత్తాకాశం మింగివేస్తుండాలి.
1: This vast universe is completely engulfed by this chittakasha.
0: Anaga chittakasham ringetvantidante ee bhutakasham enta chinnadiga untuntadi yojinchavachu.
1: Now you can understand how tiny the bhutakasha is.
0: Kani mana drushti lopala ee aakashamu ee suryudu ee chandrudu ee nakshatramulu ivanni chedi bhutakasham aithe idi enta peddadi.
1: But from the physical point of view, we find the sun and the stars, the oceans and the forests being so gigantic and mighty.
0: Intati vishalamainatvanti intati ghanamainatvanti ee prapanchamu okka pedda chinnadiga kanipistundadi chittakashamunaku.
1: From the parameters of chittakasha, this vast space is so small and simple.
0: ee chittakashamu inta viparitamainatvanti prapanchanni mringivestundadi.
1: The chittakasha is able to swallow the entire totality of bhutakasha.
0: ee chittamulo ee drishyakalpitamaina jagattanta ikkudunu anu maatranga untundali.
1: All that you see is a fragment, is a piece in chittakasha.
0: Etlani meer sandehinchavachu.
1: You may doubt, how is it possible?
0: Meer pedda pedda parvathalu chucharu.
1: You have seen mighty mountains.
0: Goppa samudrani chucharu.
1: And big oceans.
0: 9 kotla mile duramlo unnatundi suryuni chustunnaru.
1: You also see the sun 9 crores away.
0: Inka vipreetamaina duramlo unnatundi milky ways chustunnaru.
1: You also see milky ways.
0: ఇవన్నీ చూచారు కానీ
1: యు సీ దెం.
0: ఈ చూచినవన్నీ కూడాను మీ చిత్తములో అణుమాత్రంగా నిలిచిపోయినాయి.
1: ఆల్ దట్ యు హావ్ సీన్ అరౌండ్ విల్ స్టే యాజ్ ఎ టైనీ బిట్ ఇన్ యు.
0: కాబట్టి ఈ దృష్టి కల్పన మీద జగత్ అంతైకులను చిత్తములో అణుస్వరూపకంగా నిలిచిపోయింది.
1: ది ఎంటైర్ అపరెంట్ కాగ్నైజబుల్ వరల్డ్ ఇస్ ప్రింటెడ్ ఇన్ యు యాజ్ ఎ టైనీ స్ట్రక్చర్.
0: కనుక భూతాకాశము దేహంగా పోల్చుకున్నారు.
1: సో భూతాకాశ ఇస్ ఫిజికల్ బాడీ.
0: చిత్తాకాశమును మనసుగా ఏర్పరచుకున్నారు.
1: చిత్తాకాశ ఇస్ ద మైండ్.
0: ఇది శరీరము మనసు రెండింటి యొక్క స్వరూపాన్ని మనకు నిరూపిస్తూ ఉండాలి.
1: దిస్ డెమన్స్ట్రేట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్.
0: కానీ దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటిది మరొకటి ఉన్నది.
1: దెర్ ఇస్ ద ఫౌండేషన్ ఫండమెంటల్ బేసిస్ బియాండ్ ది.
0: అది చిదాకాశం అన్నారు వేదాంతములో.
1: ద వేదాంతిస్ కాల్ ఇట్ ఇస్ చిదాకాశ.
0: భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం.
1: భూతాకాశ, చిత్తాకాశ అండ్ చిదాకాశ.
0: భూతాకాశం దేహము.
1: భూతాకాశ ఇస్ బాడీ.
0: చిత్తాకాశం మనసు.
1: చిత్తాకాశ ఇస్ మైండ్.
0: చిదాకాశం ఆత్మ.
1: చిదాకాశ ఇస్ ది ఆత్మ ఆఫ్ ద స్పిరిట్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము.
1: సో ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మానవుడు కేవలం అల్పుడు కాదు.
1: Man is not so low.
0: Ananta swarupudu.
1: He is infinite.
0: Vishala swarupudu.
1: He is so vast.
0: Ilanti manushyatvanni manam enta alpanga teeskuntunnam.
1: We take it so low and simple.
0: Atma kanipinchadam ledi.
1: You say that atma is not seen.
0: Ante atmaku deeniki aakaram undi.
1: Atma has got its own form.
0: Aa chidakashame aakashamu.
1: The chidakasha.
0: Aa chidakashame atma tattvamu.
1: The chidakasha reflects this atma.
0: Kabatti atmanga emtunte chidakashame atma.
1: Chidakasha symbolizes atma.
0: Deeniki roopam ledu.
1: It has no form.
0: Idi oka roopamto kanipinchadu.
1: You cannot see that.
0: Oka kaalamlo undi maroka kaalamlo antardhanam kaadu.
1: It's not bound by time and space.
0: Idi eppudu kuda nu maaranatvantidi ee atma tattvam.
1: This nature of the spirit is changing.
0: Deenini vedantamu nirgunam niranjanam sanatanam niketanam nitya suddha buddha mukta nirmala swarupinam annaru.
1: This spirit is referred this way in Veda, that is eternal, is unpolluted, is crystal clear, is
0: ee chittakasham anetvantidi. ఈ చిదాకాశమును స్వప్నాల్లో కూడా దర్శిస్తుండాలి.
1: అండ్ దిస్ చిదాకాశ ది ఎథీరియల్ లెవెల్ వుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డ్రీమ్.
0: కానీ ఈ చిదాకాశమునకు చిదాకాశం ఎక్కడ దేని ఎందుకు కనిపించదు.
1: బట్ హవెవర్ ద చిదాకాశ విల్ నాట్ కమ్ టు యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: అచంచలంగా ఉంటుంది.
1: ఇట్స్ అన్వేవరింగ్.
0: అమృతంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ నెక్టరాయ్.
0: అది అలాంటిదే ఆత్మతత్వం.
1: అండ్ దట్ ఇస్ ది ట్రేట్.
0: దానిని క్రమక్రమేణా ఎప్పుడు చూడవచ్చునంటే
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: నిద్రావస్థ యందు ఈ యొక్క చిత్తాకాశం చూడవచ్చును.
1: While in sleep, you can see Chittakasha, the mind.
0: ఈ భూతాకాశమును స్వప్న దృష్టిని చూడొచ్చును.
1: In dream, you can see your own body, భూతాకాశ.
0: కానీ స్వప్నములకు అతీతమైనటువంటి సుషుప్తిలో మాత్రమే ఈ ఆత్మాకాశం కనిపిస్తుంది.
1: In sushupti, deep sleep only, you see Chittakasha.
0: అది ఏ చిదాకాశము?
1: That is Chittakasha, the eternal.
0: అందులో మనకు ఆనందం మాత్రమే ప్రాప్తిస్తుంది.
1: There you experience only bliss.
0: ఏ విధంగా?
1: How?
0: రాత్రి హాయిగా నిద్రపోయాను.
1: Last night you slept.
0: ఏ స్వప్నము లేదు.
1: No dream.
0: ఏ ఒక్క డ్రీములు లేదు.
1: No dreams whatsoever.
0: ఏ విధమైనటువంటి చలనము లేదు.
1: No agitation.
0: హాయిగా ఉన్నానంటాడు.
1: You said I had a good
0: అనగా చిదాకాశమునకు శాంతియే ప్రధానమైనటువంటి స్వరూపము.
1: చిదాకాశ ఆత్మ has got peace attached to it.
0: దీనిని స్వప్నావస్థ ఎందుగా గోచరించేటువంటిది ఈ ఆత్మ స్వరూపము.
1: And the same thing experiences the dream.
0: స్వప్నావస్థకు అతీతమైనటువంటిది ఆత్మస్వరూపము.
1: ఆత్మ ట్రాన్సెండ్స్ డ్రీమ్.
0: కనుక ఈ యొక్క భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము మూడింటికి మనము మాస్టర్గా ఉంటున్నాం.
1: వీఆర్ మాస్టర్స్ ఇన్ ఫ్యాక్ట్ టు దీస్ త్రీ లెవెల్స్.
0: ఇది నా దేహము అని నువ్వు పక్కకు నెట్టవచ్చు.
1: యు మే డినై యువర్ బాడీ.
0: ఇది నా యొక్క ఇల్లు అని ప్రక్కకు నెట్టవచ్చు.
1: యు మే డిసోన్ యువర్ హోమ్.
0: ఇది నా మనసు అని ప్రక్కకు నెట్టవచ్చు.
1: యు కెన్ సే దిస్ మై మైండ్.
0: కానీ అన్నిటికీ నా మనసు, నా యొక్క ఇల్లు అంటే నీవు ప్రత్యేకంగా ఉన్నావు.
1: అండ్ యు సే మైండ్ బట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ దేర్.
0: కనుక నీ ఆత్మ అనేటువంటిది మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: ఆత్మ మీన్స్ మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: నీవు అన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు.
1: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: అలాంటి మాస్టర్ అయినటువంటి మానవుడు,
1: man being a master,
0: అల్పుడు ఏ రీతిగా కాగలడు?
1: How can he be so low?
0: కాబట్టి నీ ఆత్మస్వరూపం ఏమిటనగా చిదాకాశమే ఆత్మస్వరూపం.
1: So what is your true form? చిదాకాశ, the spirit, ఆత్మా.
0: చిత్తాకాశం కాదు.
1: Not the mind, చిత్తాకాశం.
0: భూతాకాశం కాదు.
1: Not the body, భూతాకాశం.
0: దృశ్యకల్పితమైనటువంటి స్వరూపం కాదు.
1: It's not the ephemeral world.
0: కనుకనే ఈ చిదాకాశంనే ఆత్మస్వరూపంగా ఎంచింది వేదాంతము.
1: వేదాంత సేస్ ది చిదాకాశ, ది ఆత్మా ఇస్ ది ట్రూ వన్.
0: జాగ్రత్త,
1: వేకింగ్ స్టేజ్,
0: స్వప్నము,
1: ద స్లీపింగ్,
0: సుషుప్తి,
1: అండ్
0: ఈ మూడింటి యొక్క సంబంధంలో ఈ యొక్క చిదాకాశమునకు, చిత్తాకాశమునకు, భూతాకాశమునకు ఉన్న సంబంధ బాంధవ్యములు.
1: దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ బిట్వీన్ భూతాకాశ ఫిజికల్ అండ్ చిత్తాకాశ ద మైండ్ సైకలాజికల్ అండ్ చిదాకాశ ద ఆత్మిక్ ద స్పిరిట్.
0: కనుకనే ప్రత్యక్షం, పరోక్షం, పవిత్రం.
1: వన్ ఇస్ ప్రత్యక్ష డైరెక్ట్, పరోక్ష ఇండైరెక్ట్.
0: పవిత్రం,
1: పవిత్ర సీక్రెట్.
0: పవిత్రమే ఆత్మతత్వం.
1: దట్ విచ్ ఇస్ సీక్రెట్ ఇస్ ఆత్మ.
0: ఎట్టి వికారములు లేనటువంటివి,
1: ఇట్ హస్ నో
0: ఎట్టి ఆకారములు కనిపించినటువంటి,
1: నో ఫామ్.
0: కనుకనే ఎట్టి శబ్దములు అందులో ఏర్పడదు.
1: నో సౌండ్ వాట్స్ ఎవర్.
0: కనుకనే శబ్దములకు అతీతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ బియాండ్ సౌండ్.
0: కనుకనే చెప్పారు వేదాంతంలో శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మనమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిదే ఈ ఆత్మస్వరూపము.
1: Therefore the atma has got these eight attributes, that is the essential is sound. That's essential, the life and the light. It is
0: characharamayi.
1: It's responsible for movement.
0: Jyotirmayi.
1: And of effulgence.
0: Vangmayi.
1: And of the speech faculty.
0: Nityanandamayi.
1: And eternal bliss.
0: Kanukane ee daivatvanni ee reetiga manam varninchalantante,
1: how to describe divinity?
0: ఆకారములకు అతీతమైనటువంటిది ఈ ఆత్మతత్వం.
1: ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్.
0: ఇట్టి తీరును దర్శించాలని బుద్ధుడు, జీసస్ అనేక విధములైన ప్రయత్నం చేశారు.
1: బుద్ధ అండ్ జీసస్ మేడ్ రిపీటెడ్ అటెంప్ట్స్ టు ఎక్స్పీరియన్స్.
0: బుద్ధుడు కూడాను అంతే.
1: సేమ్ ఇస్
0: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్తును చూచి నేను మోసపోతున్నాను.
1: అండ్ బుద్ధ సేమ్, I'm deceived by this ephemeral transient.
0: ఈ దేహ సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యంను చూచి నేను మురిసిపోతున్నాను.
1: I'm just enchanted by the body relationship.
0: చీ, దేహములు అనిత్యము.
1: Body is temporary.
0: దృశ్యములు అశాశ్వతము.
1: The scenes around
0: us. యద్దృశ్యం తన్నశ్యం అన్నాడు. ఏది కనిపిస్తుందో అదంతా ఒకనాటికి దూరమైపోయేటువంటిది.
1: All that you see will vanish someday.
0: కనుక అంత పెద్దల దగ్గరికి వెళ్లాడు. మహనీయులందరినీ దర్శించాడు. వారు చెప్పిన బోధనన్నీ విన్నాడు. గ్రంథములంతా చదివాడు. ఏమీ అతనికి తృప్తి కలగలేదు. అప్పుడు ఆ గ్రంథములు పారవేశాడు. ఈ పెద్దలు చెప్పినటువంటి విషయాలంతా దూరం చేసుకున్నాడు. నా కంటి కనిపించేటువంటి ఐదే
1: what I see or find.
0: అది శబ్ద బ్రహ్మ శబ్దము స్పర్శ రూప రస గంధం ఈ పంచభూతములు పరమాత్మను ప్రసాదించినటువంటివి.
1: The five senses and the five elements are God's gifts.
0: ఈ పంచభూతములను నేను పవిత్రం కాల్చుకుంటే ఇదే నాకు నిర్వాణము అన్నాడు.
1: If I experience the five elements and the five senses in a sacred way,
0: ఆ పంచభూతములను మనం పవిత్రం చేసుకోనకుండా ఏదేదో మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు సాధనలు చెబుతున్నారు.
1: Without treating them in a sacred way,
0: ఈ సాధనలన్నీ కూడా వ్యర్థములే.
1: All the spiritual practices will be in vain.
0: ఈ ఆలోచనలన్నీ వ్యర్థములే.
1: All these thoughts are useless.
0: నీ బుద్ధి శక్తికి కుదిరినంత వరకు నీవు చూసుకుంటున్నావు.
1: You just go by your intelligence.
0: నీ బుద్ధికి అతీతమైనటువంటిది ఈ యొక్క శబ్దం.
1: This Atma, the spirit, transcends the human
0: intellect. పూర్తి విసర్జించాడు.
1: So he has given up all the practices.
0: దృష్టి చక్కనిగా పెట్టుకోవాలి.
1: He has corrected his vision.
0: నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి.
1: యూ షుడ్ హావ్ గుడ్ లిసనింగ్.
0: నీవు తాలోచన మంచిదిగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: నీ మాటలు మంచివిగా పలకాలి.
1: యూ షుడ్ స్పీక్ వెల్.
0: కనుకనే ఈ పంచభూతములను పవిత్రం గావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ కన్సిడరింగ్ ఎలిమెంట్స్ వెరీ సేక్రెడ్.
0: జీసస్ కూడాను అదే చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
0: ఈ ఫిష్ మ్యాన్ అందరూ వచ్చినప్పుడు,
1: వెన్ ఫిషర్మెన్ కేమ్ టు హిమ్,
0: అందరూ వచ్చి ఏమేమో అడుగుతూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ క్వశ్చనింగ్.
0: లోకములో అభిరుచి అయినటువంటి యొక్క దీన్ని మొట్టమొదట ఆశిస్తూ వచ్చారు.
1: పీపుల్ వాంటెడ్ దట్ వాట్ దే రిలీష్.
0: పీటర్ నాకు చేపలు ఎక్కువ కావాలి అన్నాడు.
1: పీటర్ సెడ్ ఐ వాంట్ ఫిష్.
0: కానీ ఇతనికి లోకాకాశంలోనే ఉన్నాడు.
1: అండ్ హి హస్ గాట్
0: ఇది ఏ భూతాకాశము.
1: వరల్డ్లీ డిజైర్.
0: ఈ భూతాకాశంలో అన్ని ఆంక్షలు నెరవేర్చుకున్నాడు.
1: ఇన్ దిస్ రెల్మ్ ఆఫ్ ద బాడీ హి గాట్ హిస్ డిజైర్ సాటిస్ఫైడ్.
0: కట్టకడబడికి చీచీ ఇది కాదు నేను కోరవలసింది.
1: ఫైనల్లీ ఫెల్ట్ దిస్ నాట్ ద డిజైర్ ఐ షుడ్ హావ్.
0: నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు.
1: అండ్ దెన్ హి వాంటెడ్ టు ట్రాన్సెండ్ గో బియాండ్ దిస్ లెవెల్.
0: జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
0: ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము?
1: వై హేట్రెడ్.
0: ఎందుకు ఈ అల్లకల్లోలములు?
1: వై అజిటేషన్.
0: కరుణ చేత సర్వులను ప్రేమించండి.
1: విత్ ఆల్ కైండ్నెస్ యు కెన్ అప్రోచ్.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరినీ ఆశించండి.
1: అండ్ సర్వ్ ఆల్.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
0: అని జీసస్ కూడా చెప్పాడు.
1: దట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ జీసస్.
0: ఆయనకు బోధలు ప్రత్యేకమైనటువంటి ఏవీ లేవు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సెపరేట్ టీచింగ్ ఆఫ్ హిమ్.
0: అనేక మంది శిష్యులు వారి వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు.
1: మెనీ డిసైపుల్స్ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ దేర్ ఓన్ వే యాస్ పర్ దేర్ విమ్స్ అండ్
0: ఫాదర్. అతని శరీరాన్ని సిలుకు వేసినప్పుడు, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్ అనేది.
1: ఆన్ ద క్రాస్ జీసస్ సెడ్, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్.
0: ఏమిటిది తల్లి ఏడుస్తుంటే మేరీ, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: వై ద వెరీ మదర్ ఫిజికల్ మదర్ వాస్ క్రైమ్, హీ సెడ్ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఏమిటిది డెత్ అనేటువంటిది ఈ డ్రెస్ మార్చడమే.
1: డెత్ ఈస్ నథింగ్ లైక్ చేంజింగ్ ఆఫ్ డ్రెస్.
0: ఈ డ్రెస్ మారుతుండది, ఇంకొక డ్రెస్ వస్తుండది.
1: వెన్ యూ చేంజ్ ది డ్రెస్ యూ విల్ హావ్ అనదర్.
0: మానవుడు ఎప్పటికీ ఒకే డ్రెస్ లో ఉంటాడా?
1: నో వన్ విల్ వేర్ ద సేమ్ డ్రెస్.
0: దినదినము డ్రెస్ మారుస్తుంటాడు.
1: చేంజెస్ హిస్ డ్రెస్ ఎవ్రీ.
0: అదే విధంగానే ఈ దేహములు అనేక జన్మములు మారుతుంటాయి.
1: లైక్ వైజ్ వీ చేంజ్ అవర్ బాడీస్.
0: కాబట్టి ఇది మారినంత మాత్రమే ఇది డెత్ అని అనకూడదు.
1: బికాస్ ఇట్ చేంజెస్ యూ కెనాట్ కాల్ ఇట్ డెత్.
0: ఇది కేవలం దేహములకు మాత్రమే సంబంధించినటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ఫిజికల్ డిసపియరెన్స్.
0: జీవతత్వం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది.
1: బట్ స్పిరిట్ ఆత్మ ఇస్ ఎటర్నల్.
0: అదే అమృతత్వము.
1: దట్ ఇస్ ఇమ్మోర్టాలిటీ.
0: అదే అమృతత్వము.
1: దట్ ఇస్ నిట్రాయ్.
0: అదే ఆనందము.
1: దట్ ఇస్ బ్లిస్.
0: ఆ ఆనందమే నిత్యానందం పరమసుఖదం అన్నారు.
1: అండ్ దట్ ఎటర్నల్ బ్లిస్ కన్ఫర్స్ యు.
0: కానీ దీనిని జీసస్ అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
1: జీసస్ సెడ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఇస్ విజ్డమ్.
0: కనుక అద్వైత దర్శనం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై దట్?
0: రెండు కాని ఒక్కటే.
1: It's not two, only one. You should experience it.
0: ఒకటే అంటే రెండుగా ఉండవచ్చును.
1: If you say one, it might be two.
0: కనుకనే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: So Brahma is only one, not two, only one.
0: రెండుగా ఉన్నదంటే ఇంకా ఏమైనా ఉండవచ్చును అని చెప్పవచ్చును. కానీ ఏకం ఏవ అద్వితీయం, ఒకటే ఒకటి, రెండుది కానిటువంటిది.
1: When you say dual, it may be even multiplicity. It is
0: దైవము రెండు కానటువంటి ఒక్కటే.
1: God is only one and not two.
0: ఇవంతకుడును ప్రాకృతమైనటువంటి భావం చేత,
1: because the worldly feeling,
0: ప్రవృత్తులైన తత్వముల చేత,
1: because of outer ways,
0: ఇన్ని రూపములు ఇన్ని నామములు భావిస్తున్నారు.
1: We go by the names and forms.
0: కానీ నిజంగా యోచిస్తే,
1: truly speaking,
0: ఒక్కటే దైవము, ఒక్కటే రూపము, ఒక్కటే నామము.
1: God is one with one name and one form.
0: ఏక ప్రభువుకు అనేక నామని పాటలు కూడా చెప్తున్నారు.
1: We also sing the glory of God as having many names.
0: దేహాలు వేరువేరుగా మారవచ్చును.
1: Bodies may change.
0: కాబట్టి దేహభ్రాంతిని మీరు పెట్టుకోకూడదు.
1: Don't have body attachment.
0: దేహాభిమానం ఉండినంత వరకు కూడా ఆత్మాభిమానం మనకు ప్రాప్తించదు.
1: So long there is దేహాభిమాన body attachment, you cannot
0: దేహాభిమానం ఉన్నంత వరకు దేహ కర్మలు మనం ఆచరించాలి.
1: We have to discharge our duty.
0: ఈ సంబంధ బాంధవ్యమును పోషించాలి.
1: We have to maintain our obligations.
0: అనురక్తిని రక్తిని మనం పోషించాలి.
1: We have to discharge our responsibilities.
0: కానీ
1: బట్
0: దీని ఎందే మనం శాశ్వతమని భావించరాదు.
1: We should not consider them permanent.
0: ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ మాదిరి కదిలిపోతుంటాయి.
1: They are like passing clouds that pass off.
0: కదిలిపోయే మేఘముల లోపల ఏదైనా సత్యమైన పుట్టుతుందా?
1: All those that pass off are not.
0: ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి.
1: They go on change.
0: కాబట్టి మార్పు చెందేటువంటిది ఏది సత్యం కాదు.
1: That which changes cannot be true.
0: మార్పు చెందనటువంటిదే సత్యము.
1: That which is changeless is true.
0: అది ఏ నిజాకారము.
1: And that is has no form.
0: అది ఏ సదాకాశము.
1: And that is చిదాకాశాది ఆత్మ.
0: సదాకాశం అనేటువంటిది ఆత్మస్వరూపము.
1: So it embodies the.
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: It is changeless.
0: దీనికి ఎట్టి రూపములు లేనటువంటిది.
1: No specific form.
0: నీవు ఏ రూపం కావాల్సింటే ఆ రూపాన్ని నువ్వు ధరించవచ్చు.
1: You can experience the form of your choice.
0: ఒక చిన్నది తీపి రసం చేశావు.
1: Supposing you have got sweet.
0: ఏ కప్పులో పోసినప్పుడు ఆ కప్పు యొక్క రూపం వస్తుంది.
1: The syrup will have the form of the tumbler container.
0: ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటారు.
1: One has four children.
0: ఒకడు వస్తాడు, అమ్మా నాకు ఎర్రని జ్యూస్ కావాలి అంటాడు.
1: One child demands for red juice.
0: ఇంకొకడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు.
1: Another child wants green juice.
0: ఇంకొకడు వస్తాడు, నాకు నల్లని జ్యూస్ కావాలి అంటాడు.
1: Another child demands black juice.
0: ఇంకొకడు వస్తాడు, నాకు వైట్ జ్యూస్ కావాలి అంటాడు.
1: Another one finally asks for.
0: ఈ జ్యూస్ ను రంగులు రంగులుగా మారుస్తుంటే జ్యూస్ చెడిపోతుంది.
1: If the color of the juice is constantly changed, it loses its.
0: కనుకనే తెలివి కలిగినటువంటి యొక్క తల్లి ఏం చేస్తుంది?
1: What is that an intelligent mother?
0: నీకు ఏ రసం కావాలి నాయన అడుగుతుంది. నాకు ఎర్రని రసం కావాలి అంటాడు. ఎర్రని కప్పులో పోస్తుంది, ఇచ్చేస్తుంది. ఇది ఎర్రని. ఇంకోటి వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు. పచ్చని కప్పులో పోస్తుంది, ఇస్తుంది. వాడికి తృప్తి అయింది, జ్యూస్ ఏమో ఒక్కటే.
1: జ్యూస్ ఈజ్ సేమ్.
0: ఈ పచ్చది ఎర్రది నల్లది తెల్లది అంతా కూడాను కప్పులు మాత్రమే కానీ జ్యూస్ లో మార్పు రాలేదు.
1: Therefore the green, the red, all colors relate to the glass of glass but not to the juice in reality.
0: కనుకనే మనం ప్రపంచం లోపల అన్ని రకములైనటువంటి రూపాలు ఆశిస్తున్నాము.
1: So in this world we see many forms.
0: ఇవన్నీ దేహముల వంటి కప్పుల్లోనే బాధము.
1: They are like the bodies which are cups.
0: ఈ భేదాలను మాత్రం మనం తీసుకోకూడదు. కనుకనే దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానమును వరించి దైవత్వాన్ని ప్రేమించాలి. కాబట్టి వరించవలసింది ఇదేది? ఆత్మాభిమానము.
1: And you have to love, be attached to.
0: దేహాలు ఏనాటికైనా మార్పు చెందుతాయి.
1: Body will change someday or other.
0: మార్పు చెందేటువంటి ఆశించి ఏనాటికైనా మనం దుఃఖానికి గురి అవుతాం.
1: If you are after these fleeting changes,
0: దుఃఖ నివారణ కావాలనుకుంటే, అమృతత్వం మనం అనుభవించాలంటే, ఆనందం మనం అనుభవించాలంటే రూపాన్ని మనం పూర్తి విసర్జించాలి.
1: If you want to enjoy and experience the immortality, don't run after different changes.
0: ఉన్నంత వరకు దానిని గౌరవించాలి.
1: And would respect everyone.
0: ఉన్నంత వరకు దానిని సేవించాలి.
1: To the extent possible, have to serve.
0: ఉన్నంత వరకు దానిని కాపాడుకోవాలి.
1: And to safeguard.
0: కానీ తరువాత దాన్ని మనం యోచించనక్కర్లేదు.
1: Later you don't need to bother.
0: ఎందుకు దీన్ని యోచించటము?
1: Why worry?
0: ఎందుకోసం మనం దుఃఖించటము?
1: Why should we worry?
0: దుఃఖం అనేటువంటిది కేవలం అజ్ఞానమే.
1: Misery is out of ignorance.
0: కొరుకుని ఈ దుఃఖానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give scope for sadness.
0: ఏ దానికి ఏ టైం వచ్చిందో ఆ టైం లో పోతుంటది.
1: Things happen as per destiny, the will.
0: మనము పరాత్మను ఒకటిగానే భావించాలి.
1: We should consider this one.
0: పరాత్మను ఒకటిగానే విశ్వసించాలి.
1: We should go by this basic oneness, unity.
0: ఈ కప్పులు మాత్రం మారుతుంటాయి.
1: Cups change.
0: కానీ కప్పులు మారినంత మాత్రం లోపల ఉన్నటువంటి పదార్థం అదే ఆత్మతత్వము. ఆత్మతత్వం ఎప్పటికీ మారదు.
1: కప్స్ మే చేంజ్ బట్ ద జ్యూస్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఈజ్ చేంజ్లెస్.
0: కనుక నీవు ఆత్మతత్వాన్ని విశ్వసించు.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్
0: ఆత్మతత్వాన్ని ఆనందంగా తీసుకో.
1: బి హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ ముఖ్యంగా జీసస్ బోధించినటువంటి.
1: దిస్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ జీసస్.
0: అన్ని విధములుగా కూడాను వారికి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ఆదర్శాలు నిరూపిస్తూ
1: కట్టగలబడికి
0: సత్యమైనటువంటిది ఒక్కదాన్ని మాత్రమే నిరూపించాడు.
1: ఫైనల్లీ హస్ ప్రూవ్డ్ ఓన్లీ వన్ బేసిక్ ట్రూత్ అట్ ద ఎండ్.
0: అప్పుడు ఈ యొక్క శిష్యులు ఉన్నారు.
1: మాథ్యూ
0: అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఉండేవాడు.
1: మాథ్యూ ది ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్,
0: ఈ ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి దిన్నము ఇన్కమ్ ట్యాక్స్ కోసం వాడి దగ్గర రాసుకునేటువంటి వాడు.
1: హీ యూజ్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ దిస్ ఫిషర్ మ్యాన్.
0: ఈ ఫిషర్ మ్యాన్ కంతా కూడా జీసస్ బోధ చేస్తుండేవాడు నిత్యము.
1: జీసస్ వాస్ టీచింగ్ టు దిస్ ఫిషర్మెన్.
0: అవన్నీ రాసుకున్నాడు ఈ మాథ్యూ.
1: మాథ్యూ రికార్డెడ్ ఆల్ ద టీచింగ్.
0: ఆ మాథ్యూ రాసుకునే దీన్ని బైబిల్ గా అని సృష్టించాడు.
1: ద రికార్డింగ్స్ ఆఫ్ మాథ్యూ ఇస్ వాట్ యు ఫైండ్ బైబిల్ టుడే.
0: ఇంకా మిగతా రాసినవన్నీ వారి వారి భావమును పురస్కరించుకుని రాస్తూ పోయారు.
1: ద రెస్ట్ ఆఫ్ ది కంపోజిషన్స్ ఆర్ ఆఫ్ వన్స్ ఓన్ ఇమాజినేషన్.
0: ఎక్కడే కాని జీసస్ నేను దైవము అని కాని, లేక నేను హెడ్ అని కాని, నేను పవిత్రుడని కాని, నేను గురువు అని కాని తాను ఎక్కడా చెప్పలేదు.
1: నో వేర్ జీసస్ ఎవర్ స్టేటెడ్ దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ హెడ్ ఆర్ ఎనీ సచ్ స్టేట్.
0: గాడ్ ఈజ్ మై ఫాదర్,
1: గాడ్ ఈజ్ మై ఫాదర్,
0: మై ఫాదర్, ఫాదర్, ఫాదర్ అని ఫాదర్ కిందనే బోధిస్తూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ టు హిస్ ఫాదర్ రిపీటెడ్లీ సేయింగ్ ఫాదర్ ఫాదర్.
0: కనుకనే అతని యొక్క తత్వం చాలా పవిత్రమైనటువంటిది.
1: ఆల్ హిస్ నేచర్ యాటిట్యూడ్
0: ఏకత్వాన్ని అనుభవించడానికి తగినటువంటి మార్గములే బోధిస్తూ వచ్చాడు.
1: హి హస్ షోన్ ద పాత్ టు ఎక్స్‌పీరియన్స్ యూనిటీ.
0: అతను భిన్నత్వానికి ఏమాత్రమూ అవకాశం ఇవ్వలేదు.
1: హి నెవర్ గేవ్ స్కోప్ ఫర్ డైవర్సిటీ.
0: కానీ ఎక్కడ పోయినప్పటికీ నేను దివ్యత్వమే దివ్యత్వమే అన్నాడు.
1: ఎవ్రీవేర్ హి స్టేటెడ్ ఇట్స్ ఓన్లీ డివినిటీ దట్ ఎగ్జిస్ట్.
0: 5,000 కిందట,
1: 5,000 ఇయర్స్ అగో,
0: ఒక ఉత్తరప్రదేశ్ లోపల,
1: దేన్ ఉత్తరప్రదేశ్,
0: ఒక మాథ్యూ అనేటువంటి వాడు ఉండేవాడు.
1: దేర్ వాస్ వన్ మాథ్యూ.
0: అక్బర్ ఆన్ అనేటువంటి వాడు.
1: అక్బర్ ఆన్,
0: అక్బర్ వాన్,
1: అక్బర్ వాన్.
0: అతను ఎప్పుడు కూడా నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనుకుంటేవాడు.
1: హి ఆల్వేస్ స్టేటెడ్ ఐ యామ్ గాడ్, ఐ యామ్ గాడ్.
0: అందరూ విన్నారు, ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ వర్ సర్ప్రైజ్డ్ టు హియర్ దిస్.
0: ఏంటిది పిచ్చివాడా, ఏమిటి,
1: ప్రాబ్లీ ఇస్ మ్యాట్ క్యాన్,
0: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు,
1: వై షుడ్ హీ డిక్లేర్,
0: లేక అహంకారమా ఏమిటి
1: ఇస్ ఇట్ ఈగో
0: అని. ఇంకా కొంతమంది ఈ పండితులకందరికీ ద్వేషం పూనింది.
1: స్కాలర్స్ దే హ్యాడ్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
0: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ మేము మేమే దైవమని మేము చెప్పడం లేదే.
1: విత్ ఆల్ ది స్కాలర్షిప్ వి డోంట్ డిక్లేర్ దట్ వి ఆర్ గాడ్.
0: ఈ పిచ్చి మనిషి అక్బర్ ఆన్ అంటున్నాడు, నేనే దైవం అంటున్నాడే.
1: ఇట్స్ ఓన్లీ దిస్ మ్యాట్ క్యాన్ హూ డిక్లేర్స్ దట్ ఐ యామ్ గాడ్
0: అని రాజు దగ్గర పోయి ఫిర్యాదు చేశారు.
1: దే మేడ్ ఎ కంప్లీట్ లాట్.
0: రాజు కూడా అనేక రకములుగా విచారణ జరిపాడు.
1: అండ్ కింగ్ మేడ్ ఫుల్ ఎంక్వైరీ.
0: కట్టగడపటికి ఎక్కువ ఈ యొక్క ప్రచారములకు విరుద్ధంగా కంప్లైంట్లు వచ్చాయి.
1: అండ్ దర్ మెనీ కంప్లైంట్స్ against this man.
0: ఈ పండితులు కూడాను రాజు దగ్గర చేరారు.
1: The scholars also assembled.
0: పండితాలగా ఏమిటి,
1: who is pandita,
0: పండిత సమదర్శన,
1: పండిత ఈక్వల్ మైండెడ్.
0: ఈ సమదర్శనం లేనటువంటి పండితులు ఈ వికారమును అభివృద్ధి పరచుకుని అతనిపై ద్వేషమును పూరుతూ వచ్చారు.
1: The true scholar pandita is one with equanimity, equal mindedness.
0: రాజుకు చెప్పారు, రాజా మేము ఇట్లాంటి పిచ్చివాడిని ఈ యొక్క జగత్తులో పెట్టుకుంటే మేము ఈ గ్రామాన్ని వదిలిపోతాము, మీ సంస్థానమే వదిలిపోతాము అని ప్రతిజ్ఞ చేశారు.
1: దేర్ ఆర్ ట్రూ స్కాలర్స్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్, దెర్ఫోర్ దే కంప్లైన్ టు ద కింగ్, వి డోంట్ వాంట్ టు బి హియర్.
0: మరి ఏం చేయాలి అన్నారు.
1: దెన్ కింగ్ సెడ్ వాట్ షుడ్ బి డన్.
0: వీడికి దైవం అయితే కాళ్ళు కొట్టేసేయండి చూద్దాం.
1: దెన్ దే సెడ్ ఇఫ్ హి ఇస్ రియల్లీ గాడ్ ఆంపుటేట్ హిస్ లెగ్.
0: అతను ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు.
1: అండ్ హి వాస్ కమాండ్ వాస్ గివెన్.
0: కాళ్ళు కొట్టేసేస్తుంటే అప్పుడు కూడా నేనే దైవం, నేనే దైవం అన్నాడు.
1: Then he was amputated. He still claimed.
0: అతను బాధపడలేదు. ఆ కారేటువంటి రక్తమంతా కూడాను నేనే దైవం, నేనే దైవం, నేనే దైవం అంటున్నది.
1: The bleeding continued heavily. It started repeating, I am God.
0: అప్పుడు రాజు చాలా బాధపడ్డాడు.
1: King felt so bad.
0: జ్ఞానరహితుడైనటువంటి ఈ యొక్క పండితుల వల్ల నేను ఇంత పాపకార్యం చేశాను.
1: The king felt so sad for his action going by the words dictates.
0: ఇతను పరమ భక్తుడు, ఇతను పరమ భక్తుడు, పవిత్రమైనటువంటి జీవి.
1: He could understand that he is an ardent devotee.
0: అని అతన్ని వర్ణించి అతను చెప్పినటువంటిది సత్యము అని వర్ణించాడు.
1: He praised him and ultimately said what he said is true.
0: ఇదే విధంగానే జీసస్ కూడాను.
1: Same thing happened to Jesus.
0: ఆ జీసస్ కూడాను మొట్టమొదటి నుంచి కూడాను తానే తానే దైవం అని చెప్పలేదు.
1: Jesus right from the beginning,
0: oh my God, father, father, father, father, father, father.
1: He went on praying to his father, father, father.
0: విరుద్ధమైనటువంటి వారంతా కూడా అతని పైన వచ్చినప్పుడు అందరిని శాంతపరిచాడు.
1: He pacified all those who turned against him.
0: నీకు నాకు అందరికి కూడా ఒకే దైవమే.
1: He said God is one to you and to me as well.
0: నీకు నాకు అందరికి ఒకే తండ్రియే.
1: You and I have same father.
0: ఈ తండ్రి బిడ్డలమే మనం అందరం కూడాను.
1: We are the children of God.
0: కనుకనే children of God.
1: We are the children of God.
0: అని ఆయన కూడాను బోధించుకుంటూ వచ్చాడు. కట్టగనపటికీ
1: ఫైనల్లీ
0: ఈ విరోధం అధికమి కావటం చేత
1: బికాస్ ఆఫ్
0: హెడ్ ప్రీస్ట్ ని పోయి పట్టారు. హెడ్ ప్రీస్ట్
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ విచ్ వాస్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ హీ వాస్ టేకెన్ టు హెడ్ ప్రీస్ట్.
0: ఆయనకు కూడాను చాలా ఇది దోషం అని తెలుసును.
1: Head priest knows the mistake.
0: కాని జీసస్ చాలా సత్యమే చెప్తున్నాడని తెలుసును.
1: He knows what Jesus said was true.
0: కాని వారి వారి స్థానాన్ని వాళ్ళు కాపాడుకునే నిమిత్తమై అతనికి ఈ విధమైనటువంటి శిక్ష వేశాడు.
1: To hold on to their position, they had to punish Jesus.
0: శిలకు కొట్టాలి అని చెప్పాడు.
1: And he was to be crucified.
0: అన్నాడే కానీ అతని గవర్నరు చాలా బాధపడ్డాడు.
1: Though the orders was given by governor, he felt so sad.
0: చీ చీ చీ, నేను ఇంతటి పాపానికి గురి అయ్యానా అన్నాడు.
1: What a shame it is.
0: రెండవ దినం జీసస్ లేచినప్పుడు చాలా గొప్పవాడి తనని తన కీర్తిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: When Jesus rose from the cross on the third day, he went on publicizing the divinity of Jesus.
0: రోమన్ కాథలిక్స్ అంతా కూడాను మొట్టమొట ఇతన్ని దేవుడు అని చెప్పడం చెప్పలేదు.
1: Roman Catholics in the beginning did
0: ఇతను శిష్యుడు అని చెప్పలేదు.
1: ఇతను
0: దేవుని దాసుడు అని చెప్పలేదు.
1: Not a servant.
0: కాని వారు మరొక పేరు పెడుతూ వచ్చారు.
1: They have given him another name.
0: పర్సోనా అని పిలుస్తూ వచ్చారు.
1: పర్సోనా,
0: రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా పర్సోనా పర్సోనా పర్సోనా పర్సోనా అనగా పవిత్రము అని.
1: పర్సోనా మీన్స్ సీక్రెట్.
0: ఆ పవిత్రమునకు పర్సోనాకు ఇంగ్లీష్ వాళ్ళంతా పర్సన్ అని పేరు పెట్టారు.
1: సేమ్ పర్సోనా ఇస్ ఇస్
0: కాబట్టి పర్సన్ అనేటువంటిది పర్సోనా నుంచి వచ్చినటువంటిది.
1: సో పర్సన్ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ పర్సోనా
0: అనగా ప్రతి మానవుడి ఎందుకూడను ఈ దివ్యత్వం ఉన్నది కనుక అందరినీ పర్సన్ పర్సన్ పర్సన్ అని
1: పిలిచారు.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వ స్వరూపుడే.
1: సో ఎవ్రీవన్ ఇస్ ఎంబాడీ.
0: ఐ అండ్ యు ఆర్ వన్.
1: ఐ అండ్ యు ఆర్ వన్.
0: కనుక అందరు కూడాను దైవ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ డివైన్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడాను దివ్యమైన ఆత్మ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివైన్ స్పిరిట్ ఇన్ ఎవ్రీబడి.
0: ఈ ఆత్మకే పర్సోనా అని పేరు పెట్టారు.
1: ఎవరీ సెల్ఫ్ ఇస్ కాల్డ్ పర్సోనా.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దైవత్వం అనేటువంటిది ఉన్నది. దైవం లేనటువంటి మానవత్వమే కనిపించదు. దైవం లేనటువంటి ప్రాణతత్వమే కనిపించదు. దైవం లేనటువంటి జీవతత్వమే కనిపించదు. ప్రతి జీవి ఎందుకును దైవత్వం
1: ఉంటుండాలి.
0: సర్వత పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా ప్రతిష్ఠతి అని ప్రతి ఆకారం నందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దేర్ ఇస్ మోస్ట్ నెసెసర్లీ గాడ్.
0: ఈ విధంగా బైబిల్ కాని ఖురాన్ కాని ఈ విధంగా పట్టుకుని చూస్తుంటే ఎంతనో పవిత్రమైనటువంటి అర్థములు ఉంటున్నాయి.
1: విల్ ఫైండ్ సీక్రెట్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్ టు ఆల్ ద టీచింగ్.
0: కానీ అర్థములు తెలియనటువంటి మూర్ఖులంతా కూడాను ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థము పెంచుకొని తద్వారా విరుద్ధమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు.
1: Foolish people who do not understand the true meaning and the significance, they go by
0: contradictions. Allah kani, Jesus kani, inkokaru kani, evvaru kuda ye cheddadi cheppaledu.
1: Allah or Jesus, they never stated anything bad.
0: Allah yanchu Muhammadiyudu.
1: Muhammadans call him Allah.
0: Jehovah yanchu Christavul.
1: Good Christians call him Jehovah.
0: Ullabjachudan yanchu Vaishnavulu.
1: Vaishnavites call
0: him Shambho yanchu Seivul Sada.
1: Seivites call him Shambho.
0: Ahladambuna mencha. ఆహ్లాదంబుల పెంచ
1: టు మేక్ యూ వెరీ బ్లిస్ఫుల్
0: ఆయుర్ ఆరోగ్య సంపద్ భాగ్యంబుల సంగి రక్షించువాడు ఒక్కడే.
1: టు కన్ఫర్ పీస్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: అందరికీ ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: కనుకని ఈ అల్లా అనేటువంటిది కానీ జీసస్ అనేటువంటిది కానీ రామ అనేటువంటిది కానీ కృష్ణ అనేటువంటిది కానీ మన ప్రీతి కొద్ది మనం పెట్టుకుంటున్నామే కానీ దైవం ఒక్కడే.
1: దేర్ఫోర్ ద నేమ్స్ సచ్ అస్ అల్లా జీసస్ రామ కృష్ణ ఆర్
0: అల్లా ఇట్లా చెప్పాడు, జీసస్ ఇట్లా చెప్పాడు, రాముడు ఇట్లా చెప్పాడు, అవన్నీ మన భ్రాంతి.
1: All that you quote to have been reported when said by Allah.
0: అందరు ఒక జనుల యొక్క ఉద్ధారం కోసమని పవిత్రమైన మార్గములే బోధించారు.
1: All these statements have been said for the redemption and emancipation.
0: అందరు సుక్షేమంగా బ్రతకాలని బోధించారు.
1: And in fact everyone taught only good.
0: వీరిని చంపండి, వీరిని నరకండి, ఇలాంటివి ఎవరు కూడా ఏ యొక్క పెద్దలు కూడా చెప్పలేదు.
1: No one ever taught violence or to harm anybody.
0: ఇలాంటి ఘోరమైనటువంటి యొక్క అర్థమును పూచుకొని
1: basing on this perversions distortion
0: ee jagatlo oka vidhamaitundi durmargamunu penchutunnaru.
1: We find the wickedness ever on the rise today.
0: Kaadu kaadu ye mahaneelu cheppina gaani preetikaramaitundi vaakule cheptu vacharu.
1: All noble souls talk good things.
0: Andanni preminchandi annaru. Evarni deshinchamani cheppaledu.
1: They never said to hate anybody.
0: Hindulu 10 mandini champandi ani cheppadu untaru, adi chaala porapaatu.
1: And if you say that you have to propagate your mistake.
0: Evarni kodunu champe adhikaram evariki ledu.
1: No one has got any right to kill anybody.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఒక్కడే.
1: సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: కనుకనే దైవత్వం పైన ఈ విధమైనటువంటి దుర్భావమును పుట్టించి
1: because of your own bad ideas towards God.
0: దుర్మార్గమైన ప్రవర్తన లోపల మానవులు ఈనాడు ప్రవర్తిస్తున్నారు.
1: We turn wicked and act in a cruel way.
0: ఇది ఎవరికి మంచిది కాదు.
1: It's not good for
0: anybody. అందరినీ ప్రేమించండి.
1: You have to love all.
0: Love all, serve all.
1: Love all, serve all.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క దైవ బోధ.
1: This is the main teaching of God.
0: ఎవరిని కూడా బాధించకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: మనసును కూడా ఏమాత్రం నొప్పించకూడదు.
1: డోంట్ హర్ట్ ద మైండ్.
0: మనసును నొప్పించేస్తే ఇతని మనసును ఎవరి నొప్పి ఎంత నొప్పించారో నీ మనసు అంత పదింతలుగా వస్తుంది.
1: ఇఫ్ యు రియల్లీ హర్ట్ ఎనీబడీ దేర్ మైండ్ నేచురల్లీ యు విల్ హావ్ రియాక్షన్.
0: ఎవరిని ఏ విధంగా నీవు బాధించావో అంతకు పదింతలు నిన్ను బాధించేటువంటి వారు ఉంటారు.
1: As you hurt anybody, you'll be hurt in turn later.
0: కనుకనే ఎవరిని కూడా మనం బాధించకూడదు.
1: So we shouldn't harm anybody.
0: ఎవరిని చెడ్డ పలుకైనా కూడా పలకకూడదు.
1: We should not speak bad words.
0: నీకు పలకడానికి ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చోంతే కానీ చెడ్డ మాటలు మాత్రం చెప్పవద్దు.
1: If you don't want to speak, at least remain silent.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but yet you can speak obligingly.
0: Obligingly, obligingly, obligingly.
1: You can speak obligingly.
0: ఆ విధమైన మాటల చేత నీవు కాలాన్ని సార్థకం చేసుకోవాలి.
1: With these soft and sweet words, you can sanctify the time.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: God. మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
1: All of your embodiments.
0: ఆ ప్రేమనే దైవము.
1: And that love is God.
0: అలల్లేని సముద్రం ఎట్టిదో,
1: just as sea cannot exist without
0: rain, ప్రేమ లేని సూర్యుడు ఎటువంటి వాడో,
1: just as sun cannot,
0: ప్రేమ లేని మానవుడు అటువంటి వాడైపోతాడు.
1: Also the man without love.
0: కనుకనే అలలు కలిగినటువంటిది సముద్రము.
1: So it is the sea with waves.
0: కిరణములు కలిగినటువంటిది సూర్యుడు.
1: He is the true sun.
0: ప్రేమ కలిగినటువంటి వాడే మనిషి.
1: Therefore is a manishi the human if he has love.
0: ప్రేమ లేకపోతే వాడు మనిషే కాదు.
1: Without love he is no manishi or a human being.
0: కనుకనే మన మానవత్వాన్ని రక్షించుకోవాలంటే ప్రేమను మనం పెంచుకోవాలి.
1: If you want to remain a human, develop love.
0: ఈ ప్రేమ కంటే మించినటువంటిది మరొకటి దేవుడు లేడు.
1: There's nothing more than love.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: కనుకనే ఈ ప్రేమను మనం పెంచుకుని వికారమైనటువంటి భావములంతా తృంచి వేయాలి.
1: With all this love, more and more day by day.
0: అల్ప బుద్ధులైనటువంటి వారు వారి వారి మనసుకు తోచినట్టుగా భావిస్తుంటారు.
1: The mean-minded people have their own thoughts.
0: ఇదంతకున్న అల్ప బుద్ధుల యొక్క లక్షణాలే.
1: It is all mean mentality.
0: ఇది అజ్ఞానం యొక్క లక్షణాలే.
1: It is a sign of ignorance.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
1: It is ignorance.
0: కాబట్టి ఇట్లాంటి విపరీతమని బోధించేటువంటి వారిని ఎవరిని మీరు నమ్మకండి.
1: Don't go by the words of these ignorant people, unwise people.
0: Mana premanu manam vishwasinchali.
1: Have full faith in your
0: love. Nee premane nee vishwasinchaleni vaadu inkevarini ee reethiga nee vishwasinchaadu.
1: If you have no full faith in your own love, how do you love anybody?
0: Kalukuni premane daivamu, daivame prema.
1: So love is God, God is love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ విధమైనటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి. కానీ
1: we have to develop such sort of love.
0: కానీ ఈనాటి ఈ చదువులు అధికమయ్యే కొలది,
1: as education is more and more,
0: ఈ ప్రేమ శూన్యమైపోతుండాలి.
1: There is no trace of
0: ద్వేషమే అధికమైపోతుండాలి.
1: There is more of hatred.
0: భిన్న భావమే అధికమైపోతుండాలి.
1: There is what you call multi-dimensional.
0: అనర్థమే అధికమైపోతుండాలి. యథార్థమే మర్చిపోతున్నారు.
1: The truth is forgotten.
0: కానీ ఈ విధంగా యథార్థాన్ని మర్చిపోయేటువంటి వాడు మానవుడు అవుతాడా?
1: When yadartha truth is forgotten, how can you be human being?
0: కనుకనే మనం యథార్థాన్ని మర్చిపోకుండా,
1: so we should not forget yadartha,
0: అనర్థాలు తీసుకుని,
1: and we have to go by the truth,
0: ఈ అనర్థములే యథార్థములే భావించుకుని,
1: and we consider anartha,
0: పశువుగా మారిపోతున్నారు.
1: By going by this distortion,
0: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి అర్థము?
1: What is the meaning of ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ?
0: ఈ ఆధ్యాత్మికం అంటే అర్థం కూడా తెలియనటువంటి మూర్ఖులు ఉన్నారు.
1: There are fools who do not know the meaning.
0: ఆధ్యాత్మికం అనగా ప్రతి మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని చంపి,
1: కిల్లింగ్ ది యానిమాలిటీ,
0: ఆ మానవత్వాన్ని పెంచి
1: డెవలపింగ్ ది హ్యూమానిటీ,
0: దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మిక.
1: అండ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ డివినిటీ ఇస్ త్రూ స్పిరిచువాలిటీ.
0: మనలో ఉండినటువంటి పశుత్వాన్ని చంపకుండా ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీడే కాదు.
1: విదౌట్ కిల్లింగ్ ది యానిమాలిటీ ఆర్ బీస్టియల్ టెంపర్మెంట్ యూ కెన్ టేక్.
0: కనుకనే మన పశుత్వాన్ని మొట్టమొట్ట అని అదుపులో పెట్టుకోవాలి.
1: సో హ్యాడ్ కంట్రోల్ పుట్ అండర్ చెక్ ది యానిమాలిటీ.
0: ఈ పశుత్వాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే దివ్యత్వం పవిత్రమైపోతుంది.
1: will be experienced.
0: అందరినీ ప్రేమించాలి.
1: Love all.
0: కానీ ఈ ప్రేమ విశాలమైనది లేదు.
1: But that love
0: సంకుచితమైన ప్రేమగా ఉంటుండాలి.
1: It is quite narrow.
0: అందువల్లే మానవుడు పశువుగా మారిపోతున్నాడు.
1: So man has become animal today.
0: ఇది సరైనది కాదు.
1: It's not proper.
0: ఇలాంటి మానవుడు ఏనాటి కూడా సరైనటువంటి మార్గాన్ని పొందలేడు.
1: Such a man will never proceed along the right path.
0: వాడికి ఆనందమే లభ్యం కాదు.
1: He can never be blissful.
0: ఎప్పుడు విచారమే పడిపోతుంటాడు.
1: He will be drowned in misery.
0: ఆనందం అనేటువంటిది ఎప్పుడు విశాలమైనటువంటి భావం పెట్టుకుంటామో అప్పుడే మనకు ఆనందం.
1: The more and more you are broad-minded, you can experience
0: ప్రేమను అభివృద్ధి పరిచే కొలది. కొద్ది ఆనందం కూడా మనకు పెరిగిపోతుంది. ద్వేషం పెంచుకోకది మనకు అనిత్యమే మనకు అశాశ్వతమే కలుగుతుంది. ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దైవం ప్రేమ స్వరూపుడు.
1: యు హావ్ టు నో ఫుల్ వెల్
0: మానవుడు ప్రేమ స్వరూపుడే.
1: Man is the embodiment of
0: కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు.
1: God comes in human form.
0: కనుకనే మానవ స్వరూపమైనటువంటి దైవం నీవే.
1: So you are the embodiment of God.
0: ఎక్కడ చూసినా కానీ మానవాకారమే ధరిస్తుంది, కానీ ఇంకొక ఆకారం పెట్టరు.
1: And God appears in human form everywhere.
0: ఏ ప్రాణి ఎందు కూడాను అక్కడ దైవత్వమే ఉంటుండాలి.
1: And in every being there is God.
0: ఒక పశువు అరుస్తుంటాది,
1: ఏమని
0: అరుస్తుండే అమ్మా అని అరుస్తుంది.
1: And it says amma.
0: ఏమి అమ్మా అని దానికి భాష తెలియజేది కాబట్టి అమ్మా జగదంబా అని అంటున్నారు.
1: The cow has no language as such.
0: అన్ని నోట్ల యందు కూడాను దైవత్వమే వస్తుండాలి.
1: And it's only the name of God that's uttered.
0: కనుక ప్రతి మానవుడు ఎందుకు కూడాను దివ్యత్వం అనేటువంటిది తాండవం ఆడుతుండాలి.
1: ఇట్స్ ఎ డివినిటీ దట్ డాన్సెస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: ఈ క్రైస్తవతం అనేటువంటిది,
1: క్రిస్టియానిటీ,
0: ఈ క్రిస్టియన్ వల్ల వచ్చినటువంటిది, జీసస్ వల్ల,
1: ఇట్స్ అవుట్ ఆఫ్ జీసస్.
0: ఈ జీసస్ కూడాను
1: ఈవెన్ జీసస్
0: జెరూసలేములో పోయి కూర్చున్నాడు.
1: హీ వాస్ ఇన్ ఎ కాంగ్రిగేషన్
0: జెరూసలేం. ఈ తల్లి ఎక్కడ పోయినాడు అని ఏడుస్తుండాది.
1: మదర్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద చైల్డ్ జీసస్.
0: 4 సంవత్సరాల పిల్లవాడు.
1: హి వాస్ 4 ఇయర్.
0: అక్కడ తిరునాళ్ళు జరుగుతుండాది.
1: వెల్ ఇట్ ఇస్ ఫెస్టివల్.
0: జెరూసలేం యొక్క గొప్ప క్రౌడ్ అంతా చేరిపోయింది.
1: హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్డ్ దేర్.
0: కానీ ఈ పిల్లవాడు కనిపించలేదు.
1: ద చైల్డ్ వాస్ మిస్సింగ్.
0: ఎక్కడ పోయినాడు అని వెతుకుతుంటే
1: మదర్ వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: కట్టకడపడి సాయంకాలం వరకు వెతికింది.
1: She searched for him till the evening.
0: భార్యాభర్తలు ఇద్దరు కూడా బాధపడుతూ కూర్చున్నారు ఒక దగ్గర.
1: Both the parents were very sad.
0: ఈ పిల్లవాడు పరిగెత్తి వచ్చాడు.
1: The boy came rushing.
0: నాయనా నాయనా వస్తువా అని ఆనందపడింది పాపం తల్లి.
1: They were so happy to find the son.
0: ఎక్కడుంటివరా ఇంతకాలం?
1: He said, where have you gone?
0: నేనా దైవం దగ్గరే ఉంటి.
1: He said, I'm with Father God.
0: దైవం దగ్గర ఉంటే ఎవరైనా ఏడుస్తారా?
1: Then if I...
0: ఎందుకు నువ్వు ఏడుస్తున్నావమ్మా?
1: When I'm in the company of Father God, why do you cry?
0: అలాగ ఆ చర్చ్ లోపల ప్రీస్ట్ చదువుతూ ఉంటే దాన్ని వింటూ కూర్చున్నాడు ఆ చర్చ్ లో.
1: What he, Jesus did was, he was listening to the Jerusalem
0: teachings. చాలా పవిత్రమైనటువంటి పండుగలు జరిగేది.
1: And there was used to be a,
0: అక్కడ చూచాడు.
1: He went there.
0: జీవుల్ని హింసించకూడదు.
1: He said,
0: అంత బుద్ధిని వలె చేశాడు.
1: And then he preached non-violence.
0: అక్కడంత పావురాలంతా అమ్మి దాన్నంతా కూడా బలి ఇస్తుండేటువంటి వారు.
1: All the pigeons were killed and sacrificed.
0: ఈ పావురాలను బలి ఇచ్చేస్తే దైవమునకు ప్రీతి అని వారికి అర్థం.
1: And they thought the sacrifice the right part.
0: అప్పుడు జీసస్ చి ప్రాణములు తీయటం ఆ భగవంతునికి ప్రీతి.
1: You can never think that violence will take you to God.
0: అని అక్కడ అమ్మేటువంటి అంగళ్ళలోంతా పోయి చేరి చిన్నపిల్లవాడు పావురాలంతా వదిలిపెట్టాడు.
1: And he had let all the pigeons fly high free.
0: అందరూ అతని పైన ద్వేషం పూనారు, కొట్టారు, తిట్టారు, ఏమేమో చేశారు. తిట్టినా కొట్టినా ఈ దేహమునికే గాని నన్ను కాదన్నారు. ఇదే పరిస్థితి భాగవతంలో కూడా, భారతంలో కూడా చెప్పింది. కృష్ణుడికి తాంబూలం ఇవ్వాలి.
1: Krishna is to be offered the beating.
0: పాండవులందరూ కూడా అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అన్నారు.
1: And in fact it has to be offered to the first.
0: మాకన్నిటికి అండదండలుగా ఉండేటువంటి వాడు కృష్ణుడే, కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వాలన్నారు.
1: Krishna is our refuge and he should be offered this.
0: ఆ దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు పైకి లేచాడు.
1: శిశుపాల, the wicked person got up.
0: ఆ తాంబూలం తీసుకుంటూ ఉండే సమయం లోపల
1: when he was receiving the offering.
0: స్నానము చేయు ఆ జవరాంధ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
1: Do you worship him because he has got, he collected all the ropes from me?
0: గొల్ల భూభౌండతో చల్లరాడని నాకు హరించినందుకు అర్థమిట.
1: Is it because he had spent all the time with the cowherd people?
0: చాలునికి కట్టి పెట్టి పంచాంగం ఇంకా.
1: Stop all this narration.
0: పొగరుగొనబోకు చాలించి మూయి నోరు అన్నాడు.
1: And he said, shut your mouth.
0: కృష్ణుని మూయి నోరు అనేటప్పటికి ధర్మజుడి కంటిదారులు కారే.
1: Then he said, so Dharmaja was shedding tears.
0: చి ఈ దుర్మార్గుడు ఇంత పెద్ద సభ లోపల నా కృష్ణుణ్ణి మూయి నోరు అన్నాడే.
1: In this big assembly, he asked Krishna to shut his mouth. Wow, what a shame it is.
0: ఆ తాంబూలం పిచ్చినటువంటి తట్టను ఇసిరాడు కృష్ణుడు.
1: And Krishna had just let off that very plate.
0: తట్ట పోయింది, శిశుపాలుని గొంతు కోసింది.
1: And that very plate has beheaded.
0: ఎక్కడ నుంచి చక్రం తీసుకుని రాలేదు.
1: It's not the wheel.
0: తట్టనే చక్రము.
1: It is very plate that turned into a wheel.
0: ఆ రక్తం వచ్చి కృష్ణుని పాదాల పైన పడుతుండాలి.
1: And the blood fell at the feet of Krishna.
0: అప్పుడు ధర్మజుడికి మరింత కోపం వచ్చింది.
1: ధర్మజ was more angry.
0: కృష్ణ ఇంతగా నిన్ను దూషించినప్పటికి వాని యొక్క రక్తం నీ పాదం పైన పడుతుండాలి, ఇది ఎంత అన్యాయము, నీ పాదములకే అర్హత కాదు అది.
1: Is a Krishna, Shishupala accused you, criticized you, hated you all along. How is that his blood fell at your feet?
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు.
1: And Krishna said smiling.
0: ధర్మజ దూషణ భూషణ తిరస్కార పురస్కారములు దేహమునికే కాని ఆత్మకు కాదు.
1: The praise and blame, the extolation, the condemnation go to the body but not to the self.
0: వాడు నిరంతరముకు నన్ను కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ దేశంతో నన్ను కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వస్తున్నాడు.
1: You know that man has been repeating, chanting my name out of hatred.
0: నేను ద్వేషమా ప్రేమనా నేను విచారణ చేయను.
1: I'm not bothered by the hatred.
0: నా నామం స్మరించటమే నాకు ప్రధానము.
1: It's most important that you chant my name.
0: స్మరణే తరుణోపాయం అన్నాడు.
1: Remembering God's name will give you liberation.
0: హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ గతిరన్యథ అన్నాడు.
1: In this Kali age, it is only God's name that will redeem us, will give us liberation in this Kali age.
0: కనుక నామస్మరణతో మనం ఎంతైనా పని చేయొచ్చును.
1: With chanting God's name we can do
0: anything. ఏ పని చేస్తూ కూడా నామస్మరణ చేయొచ్చును.
1: We can do anything.
0: నువ్వు ప్రయాణం చేస్తూ కూడా నామస్మరణ చేయొచ్చును.
1: నువ్వు
0: ఒక జానము ఒక జపమో తపమో చేయాలంటే ఒక కాలము ఒక స్థానము తీసుకోవాలి.
1: The other spiritual practices need
0: స్థానము కాలము ఏది అక్కర్లేదు.
1: To repeat God's name.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరి చింతనం.
1: You can repeat God's name, sing his glory everywhere all the time.
0: కనుక ఈ నామస్మరణ చేస్తుంటే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: Singing his hymns is greatest of all.
0: Kingdom of Mother Sai students,
1: the students of Kingdom of Mother
0: Sai, శ్రీనివాస్ కూడా చెప్పాడు, స్వామి ఏదైనా మరవచ్చును మమ్మల్ని మరవకూడదు అన్నాడు.
1: It was stated you may forget anything Bhagavan, but don't forget.
0: భగవంతుడు ఎవరిని మరచడం లేదు.
1: God will never forget anybody.
0: మరిచేది జ్ఞాపకం తెచ్చుకునేది భక్తులే కాని గౌడు దేవుడు కాదు.
1: ఇట్స్ ఓన్లీ ది డివోటీ హూ రిమెంబర్స్ అండ్ ఫర్గెట్.
0: అది మీ ఇమాజినేషన్ లే మీకు అక్కడ ప్రతిబింబంగా వస్తుంటాయి.
1: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్ దట్ కమ్స్ ఫార్వర్డ్. కనుక
0: ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ చేస్తున్నారు.
1: సో యు గో ఆన్ ఇమాజినింగ్.
0: రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: కనుక ఇలాంటి దానికి మీరు భ్రమపడకండి.
1: డోంట్ బి డెల్యూటెడ్ బై
0: భగవంతుడు ఎప్పుడు ఎవరిని కూడా మరవడు.
1: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ ఎనీబడీ.
0: ఎవరిని శాసించడు.
1: అండ్ హి నెవర్ కమాండ్స్.
0: అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు.
1: హి లవ్స్ ఆల్.
0: కనుక నీ ప్రేమను మీరు పెంచుకోండి.
1: సో డెవలప్ లవ్.
0: మీలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి చదువుల వల్ల పిల్లలందు చాలా దుర్గుణాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హస్ గివెన్ ఎనఫ్ ఆఫ్ స్కోప్.
0: వాళ్ళు నిజంగా స్టూడెంట్సే కాదు.
1: They are not students at all.
0: అలాంటి వాళ్ళే ఇలాంటి బుద్ధులకంతా పూనుకుంటారు.
1: Only such bad people have wicked thoughts.
0: నిజంగా స్టూడెంట్స్ అయినటువంటి వాడు శ్రీనివాస్ చెప్పాడు.
1: శ్రీనివాస్ said.
0: సాయి స్టూడెంట్స్ ఎప్పుడు ఆ రీతిగా పోరు అని.
1: సాయి స్టూడెంట్స్ ఆర్ నెవర్ లైక్ దాట్.
0: కానీ సాయి స్టూడెంట్స్ అని పేరు పెట్టుకుని చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు.
1: బట్ దేర్ ఆర్ పీపుల్ దట్ బ్రాండ్ దెమ్సెల్ఫ్స్.
0: కానీ మా స్టూడెంట్స్ ఎప్పుడు పవిత్రమైనటువంటి స్టూడెంట్స్.
1: బట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ హైలీ సెక్రెట్.
0: చాలా గొప్ప గుణం కలిగినటువంటి వారే.
1: They have got very noble quality.
0: వాళ్ళు ఎవరు కూడా వేలు చూపించడానికి వీల్లేదు.
1: Nobody can point their finger at them.
0: చాలా మంది ప్రపంచం లోపల వారి వారి స్వార్థ స్వప్రయోజనాల కోసమని పేర్లు మార్చుకొని
1: in this world there are many people who are selfish.
0: నేను సాయి భక్తులము సాయి భక్తులము సాయి భక్తులమని సాయి పేరు పెట్టుకొని జీవిస్తున్నారు.
1: Claim themselves as Sai devotees.
0: అది కూడా స్వామికి ఆనందమే. అది కూడా స్వామికి ఆనందమే.
1: That also makes Bhagwan happy.
0: ఎట్టైనా సరే నామస్మరణ చేయండి.
1: యు రిపీట్ గాడ్స్ నేమ్.
0: స్మరణే తరుణోపాయం.
1: అండ్ ది చాంటింగ్ విల్ లిబరేట్ యూ.
0: హరే నామ హరే నామ కేవలం.
1: రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఓన్లీ ఇస్
0: ఎనఫ్. కనుక మీరు ఈ దుర్గుణాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
1: సో నెవర్ గివ్ ఎనీ స్కోప్.
0: దూషణకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి.
1: నెవర్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ అక్యుజేషన్.
0: కనుక మీరు నిరంతరము ప్రేమతో జీవించండి.
1: లీడ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే నా దైవం అని భావించండి.
1: కన్సిడర్ లవ్ ఇస్ గాడ్.
0: ప్రేమకు మించినటువంటిది మరొక ప్రదేశం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

భవ సముద్ర సుఖద నామ ఏక రామ పరమ శాంతి.

ಬಂಧು ಸಖ ಸಭಿ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀ

0: with all meritorious acts and sacrifice on this earth, with all the feelings of love, keeping all demonic qualities under check, with absolute love and devotion for God, O man, lead your daily life.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manava Janmamu Ati Dullabhamu.
0: Human life is very rare.
1: దుర్లభమైన మానవ జన్మ మెత్తియు పవిత్రమైనటువంటి శాంతిని పొందలేకపోవటం ఇది మహాదుర్లభం.
0: Having taken this human birth which is rare and in a position as not to enjoy this sacred peace is most unfortunate.
1: కానీ పుట్టిన మొదలుకొని మానవుడు గిట్టినంత వరకు ఎన్నో విధములైనటువంటి మార్పులను చెందుతున్నాడు.
0: Right from birth to death, man undergoes so many transformations.
1: కానీ ఎట్టి మార్పులను చెందుతున్నాడు.

0: విచారణ చేస్తే ఎట్టి మార్పులు మానవునికి తెలియదు.
1: What sort of changes that he undergoes, he does not know for himself.
0: అతనికి తెలియనటువంటి మార్పులు, అతనికి తెలియనటువంటి కూర్పులు, అతనికి తెలియనటువంటి చేర్పులు జరుగుతూ ఉంటున్నాయి ఈ జగత్తునందు.
1: In this world, there are so many changes, modifications, alterations, additions with which he is not even aware.

0: As a boy, he spends his time in play, in the company of his friends. As he reaches the stage of youth, he is after the fair sex. But in the old age, he doesn't think of God, and he goes on lamenting, feeling sorry that he's not having that and this. He's not able to give up the bad habits. He's not interested in devotion. He ruins himself, he spoils his life, reduces himself to a dust.
1: Kani, manavudu, chala medhavantudu.
0: But human being is highly intelligent.
1: ఈ మేధాశక్తిని ఏ మార్గంలో ఉపయోగించాలని తనకు తెలియలేకపోతున్నది.
0: But he does not know in which direction he has to make use of his intelligence.
1: తెలిసి కూడాను దానిని పెడమార్గం పట్టిస్తున్నాడు మానవుడు.
0: Man, though he knows pretty well, he doesn't make use of it in proper way.
1: ఈ విధమైనటువంటి యొక్క మార్గములకు కారణమేమని ప్రశ్నించగా ఇది ఎంతైను మాయా అని చెప్తున్నాడు జవాబు.
0: If we question him, who is responsible for all this? The answer is illusion, maya.
1: మాయా అనేటువంటిది కేవలము పేరుకు మాత్రమే మాయ కాని మాయా అనేటువంటి స్వరూపము లేదు ఇక్కడ.
0: Illusion is there for name's sake. There is nothing like illusion.
1: ఈ జగత్తునంతను ఆడించి పాడించి లాలించి అన్ని విధాల మురిపించి మరిపించి మై మరిపించేటువంటిదే మాయా అని భ్రమిస్తున్నారు.
0: We think that all this world that passes through all kind of the playful activity, all that delights us, enraptures us, is maya or illusion.
1: దీనిని పండితులు కూడాను మాయా నర్తకి అని పేరు పెడుతూ వచ్చారు.
0: Scholars call this illusion as a dancer.
1: నర్తకి డాన్సర్ అంటారు.
0: డాన్సర్ నర్తకి.
1: ప్రతి మానవుని కూడాను ఈ యొక్క నర్తకి డాన్స్ ఆడిస్తుంటుండాలి.
0: It is this nartaki, the dancer, the illusion that will make everyone dance.
1: అయితే ఈ నర్తకిని వశం ఏ విధంగా చేసుకోవాలి?
0: How to exercise control on this nartaki dancer?
1: Na-ta-ki.
0: Three letters. Nartaki.
1: Nartaki. Kirtana. Kirtana cheta nartaki vasyam aipothundi.
0: Nartaki. Reverse the order. Kirtana. By singing the glory of the Lord.
1: Deenine bhakti margam ani prabodhistu vacharu. దీనినే భక్తి మార్గమని ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నిజముగా ఈ జగత్ యొక్క వ్యవహారమును చక్కగా గుర్తించి వర్తించాలనుకున్నప్పుడు,
0: ఇన్ ఆర్డర్ టు నో ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ,
1: నీటిలో పూర్తి మునిగినటువంటి వ్యక్తి ఎట్టి మాటలను మాట్లాడలేడు.
0: ఎ పర్సన్ డ్రౌన్డ్ ఇన్ వాటర్ కెనాట్ స్పీక్.
1: కానీ పై పైన తేలేటువంటి వాడు మాత్రమే మాటలు చెప్పగలడు.
0: But the one who is present on above the water level would be able to speak.
1: అదే విధంగాని ప్రేమలో మునిగి ప్రేమ తత్వమును అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా కూడాను ప్రేమ స్వరూపుని గురించి వర్ణించలేడు.
0: Likewise, the one who is totally drowned in love cannot narrate the nature of love.
1: కానీ ప్రేమ ప్రేమ అని చెప్పుతూ ప్రేమ పై పైన తేలేటువంటి ఒక వ్యక్తి మాత్రమే ప్రేమను గురించి అనేక విధములుగా వర్ణిస్తుంటాడు.
0: బట్ ద వన్ హూ ఇస్ అబౌవ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ జస్ట్ స్పీక్స్ అఫ్ ఇట్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ వే.
1: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉంటున్నది.
0: దిస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ప్రేమను ఏమాత్రం కూడాను రుచి చూడక, ప్రేమను ఏమాత్రం కూడాను అనుభవించక ప్రేమ తత్వాన్ని గురించి ప్రబోధిస్తటము ఇది కేవలం ఒక ఆశాస్పదంగా ఉంటుంటుంది.
0: Without knowing the taste of love, without experiencing what love is, to speak about love is ridiculous.
1: ఈ ప్రేమ తత్వమునకు ఎట్టి సాధన మనం చేయాలి?
0: What kind of spiritual practice we should enter
1: into? అసలు సాధన అంటే ఏమిటి?
0: What is sadhana?
1: సాధన అనగా అనాత్మను మరచి ఆత్మను చింతించడమే సాధన.
0: Sadhana means to forget all that is not the self and to think of the self atma.
1: అవిద్యను మరచి విద్యను పొందటమే ఇది ఒక సాధన.
0: టు హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ఆత్మ ఈజ్
1: అనిత్యమును మరచి నిత్యమును స్మరించటమే సాధన.
0: టు ఫర్గెట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్సియెంట్ అండ్ టు థింక్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఈజ్ సాధన.
1: అవిద్యను మరచి విద్యను ఎరుకులో ఉంచుకోవటమే సాధన.
0: టు కీప్ ఇన్ యూ దట్ విజ్డమ్ ఈజ్ సాధన.
1: సాధన అనగా ప్రత్యేకమైనటువంటి ఒక జపత పద్య జాన యజ్ఞాది యాగ్రత కృతులు కాదు.
0: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ డజంట్ మీన్ the other rituals and other sacrificial activity.
1: అనేక మంది స్త్రీలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ తమ గృహంలో ఉన్నటువంటి పనులను తాము చేసుకుంటూ తమ భర్తను బిడ్డలను పోషించుకుంటూ ఉంటారు.
0: Many women attend to their duties and household work, taking care of the master and the children.
1: అయ్యో, మేము సత్సంగంలో ప్రవేశించలేకపోతేమే అని బాధపడుతుంటారు.
0: They feel so sad that they could not be present in this good company.
1: ఈ ప్రసంగములకు నేను వెళ్ళలేకపోతేనే అని కూడాను విచారిస్తుంటారు.
0: They also feel so sad they could not participate in a congregation.
1: సత్సంగములో ప్రవేశించినంత మాత్రమున, సమావేశంలో చేరినంత మాత్రమున తాము చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి?
0: By participating in an assembly, listening to that, what is that you gain?
1: ఇంటిలో పిల్లలను చూచుకొని, ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకొని, భర్తను చక్క సరైన మార్గంలో అతను ఆనందపరిచి, కుటుంబం లోపల ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జరపటమే ఇది సరియైనటువంటి సాధన.
0: The true sadhana, spiritual practice, lies in taking care of the children and keeping the house clean and making husband happy in every possible way.
1: సాయంకాలము తెల్లవారి పిల్లలకు భర్తకు అన్నం వండటం, వారికి వడ్డించటము, వారిని ఆఫీసులకో స్కూల్స్ కో పంపటము, తదుపరి తన యొక్క ఇంటి కృత్యములు తాను నెరవేర్చుకోవటం, ఇది కూడా ఒక సాధనే.
0: To cook at home and to make all arrangements for children to go to their schools and also help the husband as to attend the office is also sadhana.
1: వండే సమయం లోపల గొప్ప సాధన సల్పుతున్నారు.
0: In the process of cooking you find intense sadhana.
1: ఆ బియ్యంలో ఉండినటువంటి రాళ్ళంతా వేరు చేసి, బియ్యమును వేరు చేసి, దీనిని పరిపక్వ స్థితికి తెప్పించుకోవటము, ఇది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము.
0: They separate all the rice and pick out all the stones over there and boil it. And that is the kind of distinction.
1: ఇది ఏ గుణత్రయ విభాగ యోగము? ఇది ఏ గుణత్రయ విభాగ యోగము?
0: This is గుణత్రయ విభాగ యోగ.
1: ఇది ఏ ఆత్మ అనాత్మ యొక్క విభాగ యోగము?
0: This is kind of differentiation between that which is
1: not వేరు చేయటము, బియ్యమును సంస్కరింపజేయటము, ఇది ఏ ఒక క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగము.
0: Separating the stones apart from the rice and then make cooking it is what you call sadhana.
1: అనుభవించేటువంటి బియ్యమంతా క్షేత్రజ్ఞుడు, పారవేసేటువంటి రాళ్ళంతా క్షేత్రము.
0: So all the rice which is useful is what you call kshetrajnudu the knower, and the stones are kshetra.
1: Inga tadupari inga danile kooralu vandali.
0: And then vegetables, curries.
1: Kooragayalu kattito kori tarigi vestuntundadu.
0: They cut all vegetables.
1: Aa samayamlo ye vidhanga bhavinchali?
0: How should they feel at that time?
1: Nenu kooragayalu kaadu taragatamu.
0: I'm not cutting vegetables.
1: Na yendunnatundi durgunamulu nenu tarugutunnanu.
0: I'm cutting all my bad qualities.
1: జ్ఞానం అనేటువంటి కట్టితో దీన్ని తరుగుతున్నాను.
0: I'm cutting with the knife.
1: ప్రేమ అనే జలంలో వేస్తున్నాను.
0: I just wash it in the water of love.
1: విజ్ఞానం అనేటువంటి మంటలో ఉడికిస్తున్నాను.
0: And keep it on the flame of wisdom.
1: నా శ్రద్ధ భక్తి అనేటువంటి ఉప్పు కారము దీనిపైన వేస్తున్నాను.
0: I also add to this the salt and the chili powder.
1: ఇది చక్కటి యొక్క వంట.
0: This is good cooking.
1: ఇంకా సాయంకాల సమయంలో పూరీలు గీరీలు చేసి లైట్ టిఫిన్ గా చేసి పిల్లలకు వడ్డిస్తుంటారు తల్లి.
0: ది ఈవినింగ్ టైమ్ మదర్ సర్వ్స్ లైట్ టిఫిన్ లైక్ పూరీస్.
1: పూరీలు చేస్తున్నటువంటి సమయంలో, అయ్యో నేను ఆ భజనకు పోకుండా ఈ పూరీలు ఈ వంటింట్లోనే నా కర్మలంతా దిగిపోతుండాలి అని బాధన పడనక్కర్లేదు.
0: ద మదర్ నీడ్ నాట్ ఫీల్ సాడ్, బట్ షీ హాడ్ టు బి కన్ఫైన్డ్ అట్ హోమ్.
1: ఆ పూరీలు చేసే సమయంలో నా హృదయాన్ని విశాలం చేస్తున్నాను, విశాలం చేస్తున్నానని పవిత్రమైన భావాన్ని స్మరించవచ్చు.
0: As she makes puris, she should have a feeling that she's expanding, widening her heart.
1: తదుపరి ఇల్లునంతా ఊడ్చుకుంటుంటది.
0: She sweeps the whole house.
1: ఆ సమయంలో కూడాను నేను ఇల్లు కాదు ఊడ్చేది, దేహో దేవాలయతో జీవో దేవ సనాతన, నా హృదయం అనే దాన్ని పరిశుద్ధం చేస్తున్నాను అనేటువంటి సత్సంకల్పాన్ని స్మరించు.
0: It's not the home that is cleaned or swept, it is the heart that is swept.
1: ఇలాంటి సత్సంకల్పములన్నీ కూడాను సరి అయినటువంటి సాధనలు.
0: All such good thoughts amount to good sadhana.
1: కేవలం 10 మందిలో పోయి కూర్చొని ఏదో విన్నది విని తిరిగి ఆ స్థలంలోనే వదిలిపెట్టి రావటం కంటే ఇంట్లో ఇన్ని సక్రమమైన మార్గం లోపల సరైన సాధన లోపల ఆలుబిడ్డలంతా కూడా పోషించుకోవటము చాలా ఉత్తమమైన సాధన.
0: The noblest, the highest sadhana consists in staying back at home, attending to the household work, attending to the husband and children.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించడమే గొప్ప సాధన.
0: Discharging one's own duty is sadhana.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దీంట్లో మనం సక్రమమైన దాంట్లో మనం నడిచినప్పుడు ఇంతకంటే మనకు సాధన ఏమిటి?
0: When we tread along this sacred path, what else you need?
1: సర్వసంగ పరిత్యాగుల వలె కనిపిస్తూ కాషాయ వస్త్రం ధరించి ఎన్ని విధమైనటువంటి అహంకార మమకారములు కూడా విడవలేకుండేటువంటి యొక్క వ్యక్తులు ఎంతమంది కనిపించడం లేదు మనకు.
0: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ Men of renunciation wearing ochre robes, but yet they could not give up their ego and attachment.
1: Adi Shankara. Jaita Yatra Kanta Bayaladeri.
0: He went round this world.
1: Tana Veda Parayanamannu, Vedam Yokka Deenini Kudanu, Mantrarthanni Kudanu, Prabodhinchadaniki, Deshara Paryatana Jarupthu Vachadu.
0: He went round this country interpreting Veda and its meaning in full.
1: Mandana Mishruni Kalchadu.
0: He met Mandana Mishra.
1: Atanto Vedamalanta Chesadu.
0: He was arguing, discussing in detail.
1: Atani Dharma Patni Ubhaya Bharati.
0: The wife of Mandana Mishra is Ubhaya Bharati.
1: Ame Mahagnani.
0: She is one of wisdom.
1: Ame Sarvasanga Parityagi. Oka Ashramu Nirminchukoni. Andulo Sthilanandarni Chetchukoni. Sthila Yokka Dharmam Etuvantidi Anetuvantidi. Nityamu Prabodhistu Vacchetuvantidi.
0: Ubhaya Bharati, wife of Mandana Mishra, sacrificed everything, renounced, and she stayed back in ashram, propagating the truths of Vedanta to other women. One day,
1: Tana Sishiruto Ganga Snanam Nikavilatundari.
0: Along with her disciples, she was going to the Ganges.
1: Waka Chetunida, Waka Sanyasi, Tan Nir Tragate Vanti Kundanu, Talakanda Vetukoni, Pandukunadu.
0: Under the shade of a tree, she saw a sanyasi lying over there with the spot right under his head.
1: Anaga adi ekkadaina prakkana pedithe evaranu teesukoni potharu emani tana tala kinda pettukoni pandukunnadu.
0: This sannyasi is totally afraid because if the pot were to be kept elsewhere, it may be stolen by somebody.
1: Ubhaya Bharati chuchindi.
0: Ubhaya Bharati saw this.
1: Tana venta vastunnatundi shishyunnu gurinchi chuchara. Ee sannyasi sarvasanga parityagi ayipoyi kattakalapatiki oka kundanaina kudunu viduvalekunda potunnadu.
0: Ubhaya Bharati, addressing her disciples, she said, look here.
1: Itani kunda paina enta abhimanam untundadi.
0: How much of attachment this man has to the pot.
1: Abhimanam unnatundi vadu vairagyam ye reetiga poonagaladu ani
0: cheppindi. With such attachment, how do you expect him to be a renunciant?
1: Ee mata vinnadu aa sanyasi.
0: The sanyasi heard this.
1: Tadupari aana snanam chesi tirigi vastuntundadi.
0: She was returning back after having had her bath.
1: Aa kundana teesi ఈ వస్తున్నటువంటి దారికి పారవేశాడు ఆ యొక్క సన్యాసి.
0: As she was coming there, this sannyasi threw this pot.
1: అయ్యో, కేవలం అభిమానం మాత్రమే అనుకున్నాను, ఈ సన్యాసికి అహంకారం కూడా ఉంటుండాలి అన్నది.
0: ఉభయ భారతి thought, I thought he has got only this attachment. He is also egoistic.
1: అనగా ఏమిటి? నేను సర్వసంగ పరిత్యాగిని అని చెప్పుకోవటం కోసమని ఆ కుండని విసిరి పారవేయటం అహంకారం అయిపోయింది.
0: In order to declare to everybody that he is a renunciant, he has thrown the pot. With these qualities, what is the fun of undertaking so many practices? Then this Ubhaya Bharati told this sannyasi, having given up everything, why do you hold on to this ego and possessiveness?
1: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించింది.
0: షీ టాట్ హర్ హిమ్ ఇన్ ఎ వెరీ
1: వే. అప్పుడు ఆ ఋషి ఆమె పాదములపై పడి, ఈ అహంకార మమకారం నేటి నుంచి నేను వదిలి సర్వసంగ పరిత్యాగినై నేను జీవిస్తానని చెప్పని వాగ్దానం చేశాడు.
0: దెన్ హి దిస్ మ్యాన్ సన్యాసి ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ హే భారతి అండ్ ప్రామిస్డ్ దట్ హీ వుడ్ గివ్ అప్ దిస్ అహంకార ఈగో అండ్ అభిమాన అటాచ్మెంట్.
1: అదే విధంగా ప్రతి మానవునకు ఏదో త్యాగం చేశారని భావిస్తున్నారే కానీ దేనిని త్యాగం చేశారు?
0: ఎవ్రీ మ్యాన్
1: త్యాగం అంటే ఏమిటి?
0: ఎవ్రీ మ్యాన్ సేస్ దట్ హి హస్ సాక్రిఫైస్ త్యాగ. వాట్ డు యు మీన్ బై త్యాగ సాక్రిఫైస్?

0: అంటే త్యాగ మగును, అది యోగ మగును.
1: త్యాగ, సాక్రిఫైస్ డజంట్ మీన్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ గివింగ్ అప్ యువర్ ప్రాపర్టీ అండ్ గెటింగ్ టు ద ఫారెస్ట్ ఐదర్. నో,
0: క్వాలిటీస్
1: ఇన్ యువర్ మైండ్.
0: త్యాగం అనగా అనేక మంది అనేక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యల్లో త్యాగం చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ టేక్ ది సాక్రిఫైస్ యాజ్ వర్ల్డ్లీ యాక్టివిటీ.
0: ఇది కాదు త్యాగం.
1: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
0: మన ఎందున్నటువంటి దుర్గుణాలను త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుర్భావమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దురహంకారమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ ఈగో.
0: దురభ్యాసమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు గివ్ అప్ సాక్రిఫైస్
0: అవర్ బ్యాడ్ హ్యాబిట్స్. త్యాగము ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోవటము అది చాలా సులభమే.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు రన్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ టు గివ్ అప్ ద ప్రాపర్టీ.
0: ఇది గొప్ప కష్టమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్.
0: కానీ మన యందు మనల్ని బాధించి అనేక విధమైనటువంటి పెడమార్గం చూపేటువంటి యొక్క దుర్గుణాన్ని మనం త్యాగం చేయాలి.
1: బట్ దేర్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అస్ దట్ విల్ గైడ్ అస్ ఇన్ ఎ రాంగ్ పాత్.
0: రాగ ద్వేషం,
1: దీస్ ఆర్ టూ. వన్ ఇస్ రాగ.
0: లోకములో నవగ్రహములో ఉంటారు.
1: We find the 9 planets in this world.
0: కాని నవగ్రహములు కాదు మనల్ని బాధించేటువంటిది.
1: We are not put to suffering by these 9 planets.
0: రెండే రెండు గ్రహములు.
1: Only there are 2 planets.
0: అది ఏ రాగ ద్వేషం అనే గ్రహములు.
1: One is attachment, the other one is hate.
0: ఈ రాగ ద్వేషం అనేటువంటి గ్రహములు పట్టి మానవుణ్ణి అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి.
1: These 2 planets, attachment and hatred, will put you to suffering.
0: ఈ రెండింటిని వదిలితే చాలు, శాంతి మన వశమైపోతుంది.
1: It's enough if you run away from this. You will have all
0: కనుక శాంతి అనేటువంటి దానికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక సాధనలు చేయనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్ ఫర్ పీస్ సెపరేట్లీ అపార్ట్.
0: మనము చేయవలసినటువంటి కర్తవ్య ధర్మములంతా కూడా నిర్వర్తించాలి.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
0: నీవు గృహస్థుడుగా ఉంటున్నావు, నీ గృహస్థ ధర్మాన్ని నీవు నిర్వర్తించుకో.
1: యు ఆర్ ఎ హౌస్ హోల్డర్, డూ దట్.
0: మీరు బ్రహ్మచర్యులుగా ఉంటున్నారు, ఈ బ్రహ్మచర్య తత్వాన్ని మీరు నిర్వర్తించుకోండి.
1: యు ఆర్ ఎ సెలిబేట్, డూ ద డ్యూటీ ఆఫ్ ఎ సెలిబేట్.
0: ఈ విధంగా ఎవరెవరు ఆశ్రమ ధర్మాన్ని వారు పాటించుకుంటూ పవిత్రమైనటువంటి ఒక భగవచ్చింతన చేసుకుంటూ కాలమును ఎంతైనా కూడా సార్థకం గావించుకోవచ్చును.
1: లైక్ వైజ్ ఎవ్రీ పర్సన్ ఇఫ్ హి డిశ్చార్జెస్ ది డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
0: కానీ ఈనాటి లోకము యొక్క
1: హి కెన్ సాంక్టిఫై ది టైం.
0: మరింత విచిత్రంగా ఉంటుంది.
1: బట్ ది సిచ్యువేషన్ టుడే ఇస్ క్వైట్ డిఫరెంట్.
0: మంచి మాట వినరు మనసిటి చెప్పినా చెడ్డ మాట లెట్ట చెవికి చేర్చు. మంచి విషయాలు, పవిత్రమైన విషయాలు, ఆదర్శవంతమైన విషయాలు చెప్పినప్పుడు వారికి చెవులకు సోకవవి.
1: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ సెడ్ ఓపెన్లీ, సీక్రెట్ థింగ్స్ ఆర్ టోల్డ్, వెల్ యూ డోంట్ లిసన్ టు దెమ్.
0: చెడ్డ మాటలు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతుంటే ఈ రెండు చెవులు చాలవు, ఇంకా అందరి చెవులు తీసుకుని వింటానికి ప్రయత్నిస్తాడు.
1: When there is vain gossip, useless talk outside, he is prepared to hear.
0: Manchi maata vinaru manasichi cheppina chedda maata letta cheviki jeerchu.

0: Those that give themselves to the bad listening are not prepared to hear good and sacred things. Can they ever
1: know me?
0: This is the trend among mankind.
1: మంచిని చూడాలంటే వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు.
0: They don't like to see good.
1: అంత చెడ్డనే చూడాలి వాడు.
0: They want to see everything that's bad.
1: మంచిని వినాలంటే మనసే రాదు.
0: To listen good, they are not prepared.
1: చెడ్డ విషయమేంటంటే మనసు కంప్లీట్ గా అక్కడ మర్జ్ అయిపోతుంది.
0: For bad listening, they are prepared to merge their mind there.
1: ఇంకా మంచి విషయాలు తలంచాలంటే తల

0: పిలవనకే రావవి.
1: దే విల్ నెవర్ థింక్ ఆఫ్ ఎనీ గుడ్ థాట్స్ ఎనీ గుడ్ ఐడియాస్.
0: చెడ్డవి పిలవనక్కర్లేదు, అవే వచ్చి ప్రవేశిస్తుంటాయి.
1: దే డోంట్ నీడ్ టు ఇన్వైట్ ది బ్యాడ్ థాట్స్, దే కమ్ ఆటోమేటిక్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మన జీవితం యొక్క అభ్యాసం ఆ విధంగా గావించుకుంటూ వచ్చాం.
1: దట్స్ అవర్ హ్యాబిట్ ఇన్ అవర్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్టతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. అభ్యాసములు మంచివిగా ఉంటుండాలి.
1: వి షుడ్ హ్యావ్ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్.
0: ఉన్నది ఒక్కటే,
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్,
0: కానీ అనేకత్వాన్ని అది చేర్చుకుని ఉంటుంటుంది.
1: బట్ ఇట్ అపియర్స్ టు బి డైవర్సిఫైడ్.
0: ఇది చూడండి, ఒక పూలమాల.
1: దిస్ ఇస్ ఎ గార్లాండ్.
0: కానీ ఇందులో పూలు అనేకంగా ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ ఫ్లవర్స్ హియర్.
0: కానీ ఫ్లవర్స్ అనేకంగా ఉంటున్నప్పటికీ దారం ఒక్కటే ఉంది.
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ ద థ్రెడ్ ఈజ్ వన్.
0: ఇది నిన్న థ్రెడ్డే, నేడు థ్రెడ్డే, రేపు థ్రెడ్డే.
1: దిస్ థ్రెడ్ వాజ్ ఆల్సో ఎ థ్రెడ్ యెస్టర్డే అండ్ టుమారో ఆల్సో ఇట్ విల్ కంటిన్యూ బి థ్రెడ్.
0: ఈ పువ్వులు నేడు మొగ్గ, రేపు విచ్చటము, ఎల్లుండి వాడిపోవటం.
1: అండ్ ద ఫ్లవర్స్ స్టేట్ ఇస్ డిఫరెంట్. టుడే ఇట్స్ ఎ బడ్ అండ్ యు ఫైండ్ ఇట్ గ్రోయింగ్ ఇంటూ ఎ ఫ్లవర్. కనుకనే
0: మన దేహం అనేటువంటి అంతా కూడా పువ్వుల వంటివి.
1: So the heart is like that of a flower.
0: నేడు యవ్వనము మొగ్గ వంటిదిగా ఉంటుండాలి.
1: Our life is like a bud.
0: తదుపరి నీవు వృద్ధం అయిపోతావు.
1: Later you age.
0: ఇదంతా కూడా కేవలం వాడిపోతుంది.
1: That will fade out.
0: ఈ విధంగా దేహములు మారుతూ వస్తున్నాయే కాని
1: the body changes.
0: ఈ దేహం నందున్నటువంటి ఒక సూత్రము, అది ఏ దారము, అది ఎప్పటికీ వాడదు.
1: But the principle of life, the thread, doesn't change.
0: త్రికాలములు ఎందుకును ఏకత్వంగానే ఉంటుంటారు.
1: It remains all the same in all three periods of time.
0: దీనిని బ్రహ్మ సూత్రము అన్నారు.
1: This is called Brahma Sutra.
0: అందరి ఎందుకును బ్రహ్మతత్వం అనేటువంటి సూత్రం ఉంటుండాలి.
1: Brahma Sutra, the thread of divinity,
0: అది ఎప్పటికీ మార్పు చెందేటువంటిది కాదు.
1: It doesn't change at any time.
0: కానీ ఈ సూత్రంలో చేర్చబడినటువంటి యొక్క జీవులు అనేటువంటి పుష్పములు మార్పు చెందుతుంటాయి.
1: But the thread binds all the flowers, the humanity, the living creatures.
0: కనుక మార్పు చెందేటువంటి ఒక జీవితానికి మనం ఏ విధంగా కూడా విచారించనక్కర్లేదు.
1: We don't need to bother about that which changes.
0: కానీ మార్పు చెందనటువంటి దానిని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: But we have to accomplish with all the effort that which is changeless.
0: ఇదియే మనం చేయవలసిన సాధన.
1: This is the sadhana.
0: మనకి ఇచ్చినటువంటి బుద్ధిని మనసును అన్నిటిని సరియైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: We have to direct our intellect and mind to go in the right way.
0: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
1: This tumbler has water.
0: ఈ యొక్క నీటి లోపల అడుగు భాగంలో చక్కెర ఉంది.
1: At the bottom there is sugar.
0: కానీ
1: but
0: పై నీళ్లు మనం త్రాగినప్పుడు ఏ విధమైనటువంటి రుచిగా కూడా మనకు కనిపించదు.
1: If you drink the water, you don't find any taste.
0: దీనిని ఒక స్పూన్ వేసి
1: put the spoon there.
0: చక్కగా కలిపినప్పుడు
1: stir it up.
0: అడుగునున్నటువంటి యొక్క చక్కెర కూడాను అన్ని భాగంలో నా ప్రవేశించి నీరంతా తీయగా ఉంటాయి.
1: The sugar at the bottom would naturally get mixed with the whole of the water.
0: అదే విధంగానే మన హృదయం అనేటువంటి పాత్రలో అడుగు భాగంలో హృదయ స్థాన లోపల డివినిటీ దైవత్వం అనేటువంటి చక్కెర ఉంటుండాలి.
1: So our heart is a tumbler. At its bottom is present the sugar, the divinity.
0: పై భాగం అంతకును ప్రాకృతమైనటువంటి విషయాలతో నిండి ఉంటుండాలి.
1: The tumbler of human heart is filled with worldly desire of water. This worldly matter is water.
0: ఈ నీటిలో ఎట్టి రుచి లేదు.
1: It is tasteless.
0: కానీ బుద్ధి అనేటువంటిది ఒక స్పూన్ దాంట్లో వేసి
1: but put the spoon of intellect.
0: భగవత్ చింతన అనేటువంటిది కలుపుడు కలిపినప్పుడు
1: and when you stir it, that is thinking of the Lord.
0: అడుగునున్నటువంటి ఒక దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: The sugar of divinity would spread all over.
0: ఇది ఏ సాధన?
1: This is spiritual practice.
0: ఈ సాధనకు మనం ఎక్కడో బయటికి పోనక్కర్లేదు.
1: You don't need to go anywhere.
0: పాత్ర మన యందే ఉంటుండాలి.
1: This tumbler is within us.
0: ఆ దివ్యత్వం అనేటువంటి చక్కెర మన యందే ఉంటుండాలి.
1: The sugar of divinity within us.
0: ఈ స్పూన్ బుద్ధి అనేటువంటి స్పూన్ మన దగ్గరనే ఉంటుండాలి.
1: The spoon of intellect is within us.
0: వెతకాలి.
1: Why should you search? Where?
0: ఎక్కడికి మనం పోవాలి?
1: Where should we go?
0: ఎక్కడ మనం అన్వేషణ జరపాలి?
1: Why should you search for anything?
0: ఇదంతా కేవలం ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
1: That's all ignorance.
0: ఎక్కడ వెతకాలి?
1: Where do you want to search?
0: త్యాగరాజు ఎక్కడెక్కడో వెళ్లి శ్రీరామచంద్రుని వెతుక్కుంటూ పోయాడు.
1: త్యాగరాజు వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: కానీ
1: బట్
0: అతను తంజావూరు రాజా గారు అతను ఆహ్వానం చేసి సమావేశం జరిపించి చక్కగా పాట పాడించాడు త్యాగరాజుతో.
1: కింగ్ ఆఫ్ తంజావూర్ ఇన్వైటెడ్ త్యాగరాజ్ అండ్ అరేంజ్ ఎ మ్యూజిక్ కాన్సర్ట్.
0: సభ

0: Watching the assembly, he said that many, many noble souls and paid his
1: obeisance.
0: What sort of noble
1: souls?
0: First he started by paying his obeisance
1: to everybody.
0: He made everybody forget in this music.
1: అతనికి డబ్బు ఇవ్వడానికి వెళ్ళాడు తంజావూరు రాజా.
0: The king of Thanjavur was prepared to give him money.
1: చూచాడు దాన్ని.
0: He saw that.
1: నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అని ప్రశ్న వేసుకున్నాడు.
0: He has put a question to himself, O mind, is it Nidhi, the plenty and prosperity that gives happiness, or Sannidhi, the proximity that gives pleasure?
1: అన్నాడు.
0: I don't know what he said.
1: అని ఒక పల్లకీని ఇచ్చి తన ఊరికి పంపుతున్నాడు తంజావూరు రాజా.
0: The king of Thanjavur sent him home in a palanquin.
1: కానీ గొప్ప రాజ పల్లకీలో పోతున్నటువంటి ఈ సన్యాసిని చూచారు దొంగలు.
0: Many thieves watched this as Chagaraja was going in his palanquin.
1: ఇతని దగ్గర ఏదైనా డబ్బు ఉంటుంటుందని అతను తరుముకుంటూ వచ్చారు.
0: They were after him thinking that he would have money with him.
1: పల్లకీని మోసేటువంటి వాళ్ళు చెప్పారు, స్వామి దొంగలంతా వెంటాడుతున్నారు, మనల్ని చంపేస్తారా ఏమిటో అన్నారు.
0: The bearers of this palanquin said, Swami, the thieves are following us. Well, they may rob us any moment.
1: Manakendukura bhayamu.
0: Why should we be afraid of them?
1: Mana daggara bhayapadetundi dharam em matramu ledu.
0: We don't have
1: dharamunna vaadiki bhayamu, gunamunna vaadiki bhayam emtundi.
0: The one with money will be afraid of everybody. We don't have any money.
1: Manalo guname gaani dhanam ledu.
0: We have the virtue guna but not dhana money.
1: Bhayapadakandi anna.
0: Let's not be afraid.
1: కొంతసేపట్టు ఆ పరిగెత్తుతూ వస్తున్నటువంటి దొంగలందరూ వచ్చి ఇతని త్యాగరాజు పాదాలపైన పడ్డారు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్ ది థీవ్స్ హూ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ పిలాంక్మెన్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ త్యాగరాజు.
1: రక్షించు, రక్షించు, రక్షించమని ప్రార్థించారు.
0: దే ఆల్ ప్రేడ్ టు హిమ్, సర్ ప్రొటెక్ట్ అస్, ప్రొటెక్ట్ అస్.
1: ఎవరి నుంచి రక్షించాలి మిమ్మల్ని, ఎందుకోసం రక్షించాలి, మీకు ఏ ఆపద కలిగింది అని ప్రశ్నించాడు త్యాగరాజు. తరుముకుంటూ వస్తున్నారు అని చెప్పి అన్నాడు.
0: అండ్ త్యాగరాజు ఆస్క్డ్, వై డు యూ నీడ్ ప్రొటెక్షన్, హూ ఆర్ ఆఫ్టర్ యూ? దే సెడ్, టూ పీపుల్ ఆర్ రన్నింగ్.
1: ఎక్కడో పోయినాడని వెతుకుతూ పోయినటువంటి ఒక త్యాగరాజు ఈ దొంగలు వచ్చి చెప్పిన తక్షణమే అప్పుడు కనుక్కున్నాడు. ముందు వెనక ఇరు ప్రక్కల తోడై. ఓ స్వామి, ముందు వెనక ఇరు ప్రక్కల తోడై ఉన్నావా రామా? నిన్ను నా వెంటనే ఉండినప్పటికీ నేను ఎక్కడెక్కడో వెతుకుతూ పోయాను.
0: త్యాగరాజు థాట్ దిస్ వే. He was actually in search of Ramachandra. But now, on watching the situation of the thieves now, he started telling. He could know the presence of Rama within himself.
1: ఎన్ని విధమైనటువంటి ఒక దీని లోపల కూడాను తన వెంటనే ఉండి రక్షిస్తూ ఉంటుంటాడు భగవంతుడు.
0: God will be after you, with you, around you, and protects you all the time.

0: ఓ రామ నన్ను కాపాడు, నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ మైమర్చిపోయాడు త్యాగరాజు.
1: త్యాగరాజు ప్రేయర్ దిస్ వే, ఓ రామ ప్రొటెక్ట్ మీ సేవ్ మీ, అండ్ హి ఫర్గాట్ హింసెల్ఫ్.
0: అనగా తన యందే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేంత వరకు కూడాను బయట ప్రపంచంలో వెతుకుతుంటాడు ఈ సాధకుడు.
1: It only means the aspirant will be searching for God everywhere until he knows that he is within
0: himself. Na ventane jantane intane kantane untunnadu anetvadi satyanni gurtinchukuna tarvata inka etti sadhanalu thanu cheyanakkade.
1: When once the aspirant recognizes and experiences that God is with him, in him, around him, below him, above him, well, he need not undertake any other sadhana.
0: Ilanti tattvanni prati vyakti kudunu chakkaga artham cheskovali.
1: This kind of sadhana that every person should understand.
0: Daivam eppudu kudunu neeve daivanga untunnavu.
1: You are God.
0: నీ హృదయంలోనే దైవం ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్.
0: దైవం యొక్క స్థానం నీ హృదయమే.
1: ద హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ గాడ్.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, హృదయమే టెంపుల్.
1: ద బాడీ ఈజ్ ద టెంపుల్, ద హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ గాడ్.
0: అందులోనే దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ యూ.
0: ఇట్లాంటి డివినిటీ, దైవత్వము మన యందే ఉంటుండాలి.
1: సచ్ డివినిటీ.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కనుక్కోవాలి.
1: This truth must be recognized by everybody.
0: Parula titinanta papa palam babbu.
1: If you ridicule, accuse anybody, it is a sin.
0: Nidu vadannatikini vishramandu.
1: You can never escape from this in this world.
0: Parulu parulu kaadu paramapudagunaya.
1: The so called others from your point are not
0: others. Parulu parulu kaadu,
1: they are not others.
0: Paramatmude evvarini manam tittakoddu.
1: They are all God himself.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should not criticize anybody.
0: ఎవరిని మనం అవమానపరచకూడదు.
1: We should not humiliate anybody.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అందరి యందు ఉండినటువంటిది పరమాత్ముడు ఒక్కడే.
1: God is present in all.
0: ఇట్టి దివ్యత్వాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు మనం ఈ విధమైనటువంటి విచారం తోటి ఇవ్వాలి?
1: When once we know such divinity, why should we worry?
0: కనుక మనం ఏ వ్యక్తిని చూసినప్పటికీ మనము ప్రేమించి వారిని గౌరవించి వారికి తగినటువంటి యొక్క దీన్ని విశ్వాసంతో మనం పంపాలి.
1: So whomsoever you meet, love him and serve him.
0: Oka chinna udaharana,
1: a small example.
0: Ippudu nenu gnapakam cheyakoodadu kaani,
1: no, Bhagavan doesn't want to remind us.
0: Swamiki ichinatuvanti matanu chinna pillavaadainappudikini ee naati varakunu aa matanu rakshinchukuntu vastunnaru.
1: Though so young, a boy, but he was keeping up the promise.
0: Motta motta maatadinatuvanti pillavaadu Simla pillavaadu.
1: The first boy who spoke hails from Simla.
0: నేను ఇప్పుడు చూస్తున్నాను ఆ అబ్బాయిని.
1: భగవాన్ saw him now.
0: 10 సంవత్సరాల పూర్వము చాలా చిన్నవాడు.
1: 10 years back you can know his age.
0: ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు.
1: He was student in the primary.
0: ఆ అబ్బాయి ఇద్దరు కూడాను అన్నతమ్ములు.
1: There's another boy there and this boy who spoke first, they're brothers.
0: తల్లిని టీచర్ లో తీసుకొని వచ్చారు హిమాచల్ ప్రదేశ్ నుంచి.
1: From Himachal Pradesh, mother is brought all the way in a stretcher.
0: బృందావనంలో తెచ్చారు.
1: They brought her to Brindavan.
0: ఆ పిల్లవాడిని ఈ పిల్లవాడిని నేను దగ్గర తీసుకున్నాను.
1: స్వామి కాల్డ్ బోత్ ది బాయ్స్.
0: తల్లితో చెప్పాను.
1: స్వామి టోల్డ్ హిస్ మదర్.
0: వీరు నా పిల్లలు.
1: దే ఆర్ మై చిల్డ్రన్.
0: నీవు ఏమాత్రం విచారించవద్దు.
1: డోంట్ వరీ అబౌట్ దెమ్.
0: నీవు ఈ పిల్లలు చింతనే పెట్టుకోవద్దు అన్నాను.
1: డోంట్ బాదర్ అబౌట్ దెమ్.
0: ఆ తల్లి కూడాను స్వామికి మాట ఇచ్చింది.
1: ద మదర్ ఆల్సో ప్రామిస్డ్.
0: ఇదిగో నా పిల్లలంతా నీకు సాయి మాత, నీకు అప్ప చెప్తున్నాను.
1: ది మదర్ సెడ్, ఓ సాయి మదర్ సాయి, ఐ హ్యాండ్ ఓవర్ దెమ్ టు యూ.
0: అప్ప చెప్పి కన్నులు మూసి
1: he handed over both the sons to Bhagwan and she died.
0: Aa Brindavan nunchi nenu ee pillalni teeskoni vachanu.
1: Bhagwan brought both the boys here.
0: Appudu chaala chinna pillalu.
1: They were so young.
0: Appudu ee pillavaadu kuda cheppadu, naa talli naa mother Sai.
1: This boy said, my mother is mother Sai.
0: Kanuka naaku aa talli kaadu, ee talle naaku mukhyamaina talli annadu.
1: It's not that mother.
0: Aa tandri kuda ade vidhanga promise chesadu.
1: Father also made such a promise.
0: Appati nunchi ee yokka prashanthi neem lopala ఇరువురు కూడా నువ్వు కంటిదారులు అనేది పెట్టలేదు.
1: సిన్స్ దెన్ దీస్ బాయ్స్ నెవర్ షెడ్ ఎ టియర్.
0: కనుక ఆ లేత హృదయులైనటువంటి వారికి ఆ ప్రామిస్ యొక్క, ప్రమాణం యొక్క తత్వం అంత గట్టిగా కల్పెట్టుకున్నారు.
1: ద టెండర్ హార్ట్స్ నో ప్రిటీ వెల్ ద పవర్ ఆఫ్ ద ప్రామిస్ గివెన్.
0: కనుకనే ప్రమాణం అనేటువంటిది ఒకటి ఇచ్చిన తర్వాత జీవితంలో ఇంకా దుఃఖం అనేటువంటిదే ఉండదు.
1: వెన్ వన్స్ యూ ప్రామిస్ అండ్ డిటర్మిన్ యూ నెవర్ సఫర్.
0: అది శరణాగతి.
1: దట్ ఈస్ సరెండర్.
0: తల్లి పోయింది.
1: Mother died.
0: తండ్రి కూడా ఎక్కువ రావటం లేదు.
1: Father is not visiting.
0: కానీ స్వామి చూసుకుంటున్నాడని వదిలిపెట్టారు.
1: He left because Swami is taking care of them.
0: ఎప్పుడు చూసినా నేను పొద్దున సాయంకాలం వారిని చూసి మాట్లాడిస్తూ వారి యోగక్షేమాలు విచారిస్తుంటాను.
1: భగవాన్ talks to them morning and evening and finds out their welfare.
0: కనుక అట్టి లేత హృదయులైనటువంటి యొక్క ఆ పిల్లల యొక్క హృదయాలు కూడాను అంత పరిపూర్ణమైన విశ్వాసము.
1: The tender hearts are full of that strong faith. ఈనాడు
0: ఆ పిల్లవాడు విశ్వాసం పైన గురించి చక్కగా బోధించాడు.
1: That boy spoke on faith very clearly.
0: ఆ విశ్వాసము తన యందు నిండి ఉంటున్నది.
1: He is full of such faith.
0: ఆ బాధలు తల్లి లేని బాధలు ఏనాడు కూడాను వారు అనుభవించలేదు.
1: He doesn't feel separation from the physical mother.
0: ఒకనాడు తల్లి జ్ఞాపకం వచ్చిందని వాడను ప్రైమరీ స్కూల్ నుంచి ఆ పిల్లవాడిని తీసుకొచ్చేది నా దగ్గరికి.
1: One day the boy thought of the mother and the boy was brought here by warden.
0: తాను ఏడుస్తున్నాడని.
1: Warden said, Swami is not eating and is crying.
0: 5 సంవత్సరాల పిల్లవాడు.
1: Was aged 5.
0: First class లో ఉంటున్నాడు. First standard student.
1: ఇక్కడ
0: పిలుచుకొని వాడిని చక్కగా ఆనంద పెట్టి ఇంటర్ రూమ్ లో తీసుకుని పోయి వాడికి ఉంగరం పెట్టి అది చేసి ఇవి చక్కగా దాన్ని మరిపించేసేసి కొంచెం మురిపింపు చేశాను.
1: Swami made him happy, talked to him in such a nice way, presented him the ring.
0: అప్పటి నుంచి కూడా వాడు ఎప్పుడు చూసినా నవ్వటమే నవ్వటమే నవ్వటమే.
1: Since then, whenever you look at him, he goes on smiling and smiling. Smiles and smiles.
0: కనుక పిల్లల యొక్క హృదయాలు అంత పవిత్రమైన ఉంటుంటాయి.
1: Children have the such tender hearts.
0: పెద్దలైన వారు ఈనాడు అట్టి పవిత్రమైన ప్రేమను గుర్తించుకోలేకపోతున్నారు.
1: Elders do not understand that sacred love.
0: ప్రేమ యొక్క విషయము ఇంత పవిత్రమైనదిగా ఉంటుంది.
1: Love is so sacred.
0: ఇంత ధైర్య సాహసాన్ని కూడా అందిస్తుంది.
1: It gives you all the courage and the valor.
0: వేరొక ప్రదేశంలోకినైతే ఈ పిల్లలు ఉండగలిగేవారా?
1: Can they carry on their life if they were to present elsewhere?
0: No. స్వామి దగ్గర కాబట్టి వారు ఉండగలిగారు.
1: Because they are with Swami, they could carry on.
0: అంత తల్లి కంటే వెయ్యి తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: Swami is taking care of them with 1,000 mothers of love.
0: ఈ సత్యాన్ని మహా గొప్ప త్యాగులైనటువంటి వారు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతుంటారు.
1: This truth of truths is not understood by renunciants and men of sacrifice.
0: ధ్యానం చేస్తారు, జపములు చేస్తారు, ఏమి ప్రయోజనం? అటాచ్మెంట్, ఈ అభిమానము అహంకారం చేతనే కుంగిపోతుంటారు.
1: దే మెడిటేట్, దే అండర్టేక్ పెనెన్స్ విత్ ఆల్ అటాచ్మెంట్, దే టోటలీ లాస్ట్.
0: కనుక ప్రపంచం లోపల ఒక్క మాటను ఆధారంగా తీసుకుని మీ జీవితం లోపల నిశ్చింతగా జీవించండి.
1: విత్ వన్ ప్రామిస్ లీడ్ ఎ లైఫ్ ఇన్
0: ఏమిటి ఆ మాట? ప్రేమ ఒక్కటే.
1: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు ఫాలో? లవ్.
0: ఆ ప్రేమ ఒక్కదాన్ని మనం పెట్టుకున్నామంటే అన్ని ఫలములు మనకు లభిస్తాయి.
1: విత్ దిస్ వన్ వర్డ్,
0: భుజబలము, బుద్ధి బలము, దైవ బలము, దేహ బలము, అన్ని బలములు కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: విత్ దిస్ లవ్ యూ విల్ హావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్చువల్ పవర్, ఎవ్రీథింగ్ యూ విల్ అక్వైర్.
0: కనుక లోకంలో మనకు ఏ శక్తి కావాలో అన్ని శక్తులు దాంట్లోనే ఉంటుంటాయి.
1: ఆల్ ద ఫ్యాకల్టీస్, ఆల్ ద పవర్ ఇస్ లేటెంట్ ఇన్ లవ్.
0: ఒక్క బంగారం మన చేతిలో ఉంటుందంటే రకవారి నగను మనం చేయించుకోవచ్చు.
1: వెన్ వన్స్ యూ హోల్డ్ gold on hand, you can have any jewel ornament what you want.
0: దైవానుగ్రహానికి పాత్రులైనటువంటి వారు దేనినైనా సాధించగలరు.
1: The recipients of God's mercy, దైవాన్ని
0: సాధించినటువంటి వారు ఇంకా ఏది కావాలి దానికంటే ఎక్కువ.
1: Those that enjoy God's love can achieve anything.
0: కానా
1: సో
0: దైవత్వం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
1: So everyone must understand the divinity and conduct like that accordingly.
0: ప్రపంచంలో ఏ సాధనలు కూడా చేయనక్కర్లేదు.
1: In this world, we don't need to do any
0: sadhana. మనలో ఉండినటువంటి దుర్గుణాలను దూరం చేసుకుంటూ చేస్తే మంచి చాలు.
1: We have to give up all the bad qualities within us. That is enough.
0: అందరి యందు కూడాను నేను ఆశించినటువంటి దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: We should develop that faith that God is present in everyone.
0: అటువంటి ఏకాత్మ భావాన్ని మనం విద్యార్థులు పెంచుకోవాలి.
1: That spirit of oneness, unity, one has to develop and
0: ఈ ఏకాత్మ తత్వాన్ని మనం పెంచుకున్నప్పుడు దేనినైనా మనం సాధించవచ్చును.
1: In full knowledge of this oneness of the spirit, you can
0: accomplish anything. Passing clothes, వచ్చి పోయేటువంటివి మాత్రమే.
1: The luxuries and the comforts, convenience, are like passing clothes.
0: ఈ లోకానికి ఉండవలసిందే.
1: Because they are needed in this world.
0: కనుక ఏ చిన్న విషయం నుంచి కూడాను ఏ పెద్ద విషయం వరకు కూడాను నేను స్వయంగా చూసుకుంటూ ఉంటాను.
1: భగవాన్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్, స్మాల్ అండ్ బిగ్.
0: మీరు తెలుసుకోలేరు.
1: You don't understand.
0: ఏదో మమ్మల్ని పలకరించలేదని మీరు అనుకుంటుంటారు.
1: You think that Swami has not
0: spoken to you. ఏ చిన్న విషయంలో కూడాను వార్డెన్స్ అంతా పిలిపించి నేను అడుగుతూ ఉంటాను.
1: In every small matter, Swami consults, talks to warden.
0: ఈ రకమైనటువంటి బాధ్యతలు ఉండినప్పటికీ ప్రతి పిల్లవాడి విషయాన్ని కూడా నేను విచారిస్తుంటాను.
1: In spite of so many responsibilities, Bhagavan takes care of every student.
0: కానీ ఈ విశాల హృదయం లేనటువంటి పిల్లలు అయ్యో మనం పలకరించలేదే, మా వైపును చూడలేదే అనుకుంటారు. కానీ నేను అందరినీ చూస్తున్నాను, అందరినీ పలకరిస్తున్నాను.
1: దోస్ దట్ డు నాట్ హ్యావ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ థింక్ దట్ స్వామి హెస్ నాట్ లుక్డ్ ఎట్ మీ, బట్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ లుక్స్ ఎట్ ఎవ్రీవన్.
0: ఇప్పుడు మాట్లాడినటువంటి పిల్లవాడు, వాడు అప్పుడే చెప్పాడు, ఒక తల్లి పోయింది, నాకు 1000 తల్లులు చిక్కింది అన్నాడు.
1: The boy said just now, I lost one mother, but I could have 1000 mothers.
0: 1000 mothers.
1: 1000 mothers.
0: ఇది ఎవరికి చిక్కుతుంది ఈ బాధ్యత? ఎవరు ఈ విధంగా ధైర్యంగా చెప్పగలరు?
1: Who can declare like that with all the courage?
0: అందువల్లనే ప్రారంభించేసినప్పుడు మై మదర్ సాయి అన్నాడు పాపం.
1: Therefore he started his speech telling my mother Sai.
0: అలాంటి విశ్వాసం అనేటువంటిది వాళ్ళని సంరక్షించి అన్ని విధాలా సంపూర్ణంగా వాళ్ళని విజయాన్ని సాధింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ దట్ ఫెయిత్ దట్ ప్రొటెక్ట్స్ దెమ్ అండ్ సీ టు ఇట్ దట్ దే విల్ బి సక్సెస్ఫుల్.
0: ఈ ప్రేమ తత్వాన్ని విజయాన్ని ఆకర్షిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ విల్ బి ఆఫ్టర్ ద సక్సెస్ అండ్ విక్టరీ.
0: కనుక ఒక్క ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: సో డెవలప్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకుంటే సర్వ విధంలో విజయాన్ని సాధించగలరు.
1: వెన్ వన్స్ యు హావ్ దిస్ లవ్ యు విల్ విన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: మరొకటి,
1: అనదర్ పాయింట్,
0: ఈ క్రమశిక్షణను కూడా మీరు కొంచెం పాటించాలి.
1: యు షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్.
0: నిన్నటిని మీకు చెప్పాను,
1: ఎస్టర్డే భగవాన్ సెడ్,
0: ప్రేమతో పలకరించండి, ప్రేమతో సంభాషించండి, ఒకరినొకరు ఏ విధమైనటువంటి ఒక దీంట్లో కూడా కఠినమైన వాక్కులు ఉపయోగపెట్టాలి అని చెప్పాను.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే దట్ యు షుడ్ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ, డోంట్ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: కొన్ని నెలల నుంచి కూడా ఈ ప్రశాంతమయంలో కొంత డిసిప్లిన్ కూడా తగ్గిపోయింది.
1: ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ the discipline is gone in prashantanayam.
0: Bhajana jarigina tachaname,
1: immediately after bhajana
0: ee lecheetunte vaallu allara marinta ghoranga untuntadi.
1: Those that get up and leave this place, they it's all full of noise.
0: Korikalku lopulu room loki teeskoni poyina tachaname varanda vaallu bayata vaallu intu andaru okatu market lo lechinattuga lechipoyi oke allaraga kanipistuntadi.
1: The moment Bhagavan calls the fortunate people for an interview, as the people get up, it will be noisy, as if they go to the market.
0: ఈ యొక్క సమావేశంలో జరిగిన తర్వాత సమావేశంలో స్వామి చెప్పినటువంటి విషయాలను మన్నం చేసుకుంటూ పోవాలి, కానీ మాటలు చెప్పుకుంటూ కాదు పోవటం.
1: As you leave this congregation assembly, you should remind yourself what you heard, not gossip.
0: ఆడవారు అటువైపున మగవారు ఒక గోలవా పోతుంటారు, ఒకే శబ్దం, మాటలు మాటలు మాటలు.
1: The whole premises will be full of noise, words, gossip.
0: కేవలం ఈ యొక్క ఆవరణం నందు మాత్రమే కాదు, ప్రశాంతి నిలయములందే కాదు, ఏ ప్రక్క రోడ్డు నందు కాదు, ఎక్కడ కూడా మాటలు మాత్రం అధికంగా మాట్లాడకండి.
1: Not only ప్రశాంతిలయం, రోడ్ సైడ్, ఎనీవేర్, డోంట్ టాక్ టూ మచ్.
0: డిసిప్లిన్ అనేటువంటిది మన షాడో వంటిది.
1: డిసిప్లిన్ ఇస్ లైక్ అవర్ షాడో.
0: నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ షాడో నీ వెంటనే రావాలి.
1: వేర్ ఎవర్ యు మే గో, యువర్ షాడో నెసెసరీ.
0: నీ డిసిప్లిన్ అనేటువంటిది నీవు ఈ ఆవరణ అందే కాక బయట రోడ్లో పోయేటప్పుడు కూడా నీ డిసిప్లిన్ పాటించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్ నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ అవుట్సైడ్.
0: భగవంతుడు ముఖ్యంగా ఆశించేటువంటిది డిసిప్లిన్.
1: వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇస్ దిస్ డిసిప్లిన్.
0: కనుక ఈ సమావేశం ముగించిన తర్వాత కూడా మీరు వెళ్లే సమయంలో నిశ్శబ్దంగా ఉంటుండాలి.
1: యాజ్ యూ లీవ్ దిస్ కాంగ్రిగేషన్ యూ షుడ్ లీవ్
0: భజన జరిగిన తర్వాత నిశ్శబ్దంగా మీరు వెళ్ళాలి.
1: After bhajan, you should
0: leave
1: this place silently.
0: మీరు వెళ్ళిన తర్వాత ఏదో ఇంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు మాట్లాడుకోవచ్చును.
1: There at home you can talk about family matters.
0: కానీ ఏ ప్రదేశం నందు కానీ ప్రశాంత నిలయంలో కాదు, బయట ప్రదేశం నందు కానీ మాటలతో మీకు ఏమాత్రము పని లేదు.
1: Here or outside, you don't need to talk.
0: ఈ మాటల చేత మన ఎనర్జీని అంతా కూడా చేసుకుంటున్నాం.
1: By talking too much, you are losing divine energy.
0: ఇదంతా కూడా హృదయం లోపల చెదిరిపోతుంటుంటాది.
1: All that you have listened to will naturally will go.
0: ఈ మాటలు ఆడిన తర్వాత మనం నర్వస్నెస్ కూడా బయలుదేరుతుంది.
1: Because talking too much you will be nervous.
0: తర్వాత విన్నటువంటిది కూడా మర్చిపోతుంటాం.
1: All that you heard you are bound to forget.
0: కనుక మీరు ఈ డిసిప్లిన్ ని మాత్రం తప్పక పాటించాలి.
1: Therefore observe, follow discipline.
0: మగవారు కానీ ఆడవారు కానీ
1: men or women,
0: ఒకరికొకరు ఏమాత్రం మాట్లాడించకూడదు.
1: They should not talk.
0: మీకు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటే ఇంటి దగ్గర పోయి మాట్లాడు.
1: If you need to talk, better you go home and talk.
0: కాని బజార్ నందు కాని ఆవరణ నందు కాని ఎక్కడే కాని ఒకరికొకరు మాట్లాడకూడదు.
1: You should never talk on the streets or in mandir.
0: అందులే కాకుండా కొంతమంది పెద్దలు కూడాను విద్యార్థులు ఎదురుగానే మాట్లాడుతూ కూర్చుంటారు.
1: Elders also talk in front of students.
0: ఇది బ్యాడ్ ఐడియల్.
1: This is a bad ideal.
0: కనుకనే పిల్లల ముందుగా మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతని పెద్దలు కూడాను నడచాలి.
1: Elders also should conduct themselves so as to set an ideal to students.
0: ఆ విధమైనటువంటి ఒక నిశ్శబ్దాన్ని మనం కాపాడుకున్నప్పుడు నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ.
1: When you observe silence, you listen to the sound of God.
0: కనుక నేటి నుంచి ఈ డిసిప్లిన్ కూడా మీరు కొంతవరకు పోషించుకుంటూ రండి.
1: From this day, observe this discipline, follow it.
0: ఈ యొక్క డిసిప్లిన్ లో పాటు కఠినమైనటువంటి పదములు కూడా ఉపయోగపెట్టకండి.
2: ఫాలోయింగ్ డిసిప్లిన్ ఆన్ వన్ హ్యాండ్ నెవర్ యూజ్ హార్ష్
0: నిన్న చెప్పాను.
2: భగవాన్ సెడ్ ద అదర్ డే
0: అందరూ ప్రేమమయంగా ఉండాలి.
2: ఎవ్రీవన్ షుడ్ బి ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే మన యొక్క ప్రాణంగా భావించుకోవాలి.
2: లవ్ ఇస్ అవర్ లైఫ్.
0: ఆ ప్రేమనే దైవంగా విశ్వసించాలి.
2: లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే ఆ ప్రేమను మనం వ్యక్తం చేసుకుంటే దైవాన్ని వ్యక్తం చేసినట్టు అయిపోతుంది.
2: ఇఫ్ యూ వేస్ట్ దిస్ లవ్ యుల్ బి వేస్టింగ్ డివైన్.
0: కనుక ప్రేమ చేత మాట్లాడి దయా సహనము చేత మనం జీవితాన్ని గడుపుకుంటూ దైవత్వాన్ని మనం చింతించుకుంటూ కాలాన్నే మనం మర్చిపోయే స్థితికి మనం రావాలి.
2: దేర్ఫోర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ కంపాషన్ అండ్ అండర్స్టాండింగ్ యూ కెన్ రియలీ ఫర్గెట్ హౌ టైమ్ పాసెస్ ఆఫ్.

0: There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say.
1: Vidyarthulara.
0: Students.
1: Eenati vidyalu. కేవలము భౌతికమైనటువంటి సుఖశాంతుల నిమిత్తమై ప్రాకులాడుచున్నారు కానీ, సమాజం యొక్క సుక్షేమం నిమిత్తమై కానీ, ధర్మస్థాపన నిమిత్తమై కానీ, లోకశాంతి నిమిత్తమై కానీ ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
0: The modern education helps us to struggle for worldly comfort, conveniences. But it does, the worldly education doesn't aim at the social welfare, establishment of righteousness and the peace as a whole in general.
1: Vidyarthulu kani, vidyavantulu kani, amitamaina jeetamunu aashinchi, udyogamulo praveshinchutaku ఎంతయో ప్రయత్నిస్తున్నారు.
0: స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్
1: ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ అస్ టు స్ట్రగుల్ ఫర్ వరల్డ్.

0: రక్షించుటకు ఎంతయో ప్రయత్నిస్తున్నారు.
1: స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ వ్యూ ద హైయర్ సాలరీ.
0: ఉద్యోగం పురుష లక్షణమని, ఇది కేవలము పురుషుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణమని, ఉద్యోగం ఆచరించటము కేవలము దేశోపరిహార నిమిత్తమే కాక స్వార్థం అనేటువంటి యొక్క మార్గంతో ఈ విద్యను కొంతవరకు ఉపయోగించుతున్నారు.
1: వి కన్సిడర్ ద జాబ్ ఇస్ ది క్వాలిఫికేషన్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అండ్ ద జాబ్ ఇస్ అండర్టేకెన్ ఫర్ సెల్ఫిష్ రీజన్ అండ్ నాట్ టు రెండర్ హెల్ప్ టు ద కంట్రీ బై అండ్ లార్జ్.
0: తెల్లవారి 8 గంటలకు ఆఫీసులకు వెళ్లి లేక కళాశాలలకు వెళ్లి సాయంకాలం 4 గంటలకంతా తిరిగి ఇంటికి వస్తున్నారు.
1: దే గో టు దేర్ ఆఫీసెస్ ఆర్ కాలేజెస్ యాస్ ద కేస్ మే బి అట్ 8 o'clock ఇన్ ద మార్నింగ్ అండ్ రిటర్న్ బై 5 o'clock ఇన్ ద ఈవినింగ్.
0: ఆఫీసులు ఎందు కళాశాల ఎందు తామేమో శ్రమ పడినట్టుగాను తీరని పనుల్లో మునిగినట్టుగాను ఇంటికి వచ్చిన తక్షణమే 4 గంటలకు తమ డ్రెస్సును మార్చుకొని వేరు డ్రెస్సును అలంకరించుకొని విశ్రాంతి నిమిత్తమై శాంతి నిమిత్తమై క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
1: They pretend as if they are very much tired, exhausted in their offices and colleges, and by the time they return in the evening, they'll change their dress and put on the evening dress and would like to have rest in clubs.
0: ఈ క్లబ్బుల లోపల శాంతి ఉన్నదా?
1: Is there peace in these clubs?
0: ఈ క్లబ్బులు విశ్రాంతి అందిస్తున్నదా?
1: Do they give you rest?
0: లేదు లేదు.
1: No.
0: ఇది కేవలము విద్యావంతుల యొక్క వీక్నెస్, బలహీనత.
1: This is the weakness among the educated.
0: Nijamga tanaku vishranti kavalante tana bedroom lo padaka veskonu pandukonu.
1: Truly speaking, if he wants rest, he can as well take rest on his bed and go to sleep.
0: Kani ee naati vidyavantulu tama vishranti tama shanti clubullo unnadani bhraminchi aa clubullo praveshistunnaru.
1: The modern educated people feel that there is rest and peace in these clubs.
0: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతి?
1: What do they do there?
0: కార్డ్స్ ఆడుతున్నారు.
1: They play cards.
0: ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు.
1: They also take to bottles.
0: దానివల్ల మైమరిచిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు.
1: They get intoxicated and they think that they'll be free from all the tiresomeness.
0: ఇది ఉత్తమ మార్గమా అధో మార్గమా?
1: ఇస్ ఇట్ ఎ నోబుల్ పాత్ ఆర్ ద పాత్ దట్ పుట్ యు టు రూయిన్?
0: ఇది విద్యావంతులు చేయవలసినటువంటి పనియా, విద్యాహీనులు చేయవలసినటువంటి పనియా?
1: ఇస్ ఇట్ అప్రోప్రియేట్ యాక్షన్ ఫర్ ద ఎడ్యుకేటెడ్ ఆర్ ద వన్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ఎన్ ఇల్లిటరేట్?
0: ఇందులో శాంతి ఉన్నదని తప్ప త్రాగి మైమరచి ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
1: You are deluded with the feeling that you have got the peace by getting yourself intoxicated, taking to drink.
0: కాని ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: But it's highly dangerous.
0: తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడాను చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుండాలి.
1: You not only lose your health, you will spoil the whole society and put your family to difficulty.
0: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం నందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి ఒక కార్యములో లేక సమాజమునకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
1: సో వన్ షుడ్ నాట్ టేక్ టు దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీవే. యూ కెన్ యాజ్ వెల్ అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ డూ సమ్ సర్వీస్ ఇన్ సొసైటీ.
0: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
1: దిస్ ఆల్కహాలిజం టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్
0: టేక్ యు? ఫస్ట్ ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్.
1: First, the man drinks the wine.
0: Next, the wine drinks the wine.
1: Second, the wine drinks the wine.
0: Third, the wine drinks the man.
1: Third, the wine drinks the man.
0: కట్టగడపడికి ఆ వైన్ తననే మింగివేస్తుంది.
1: Finally, the wine would swallow the man.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గములో ప్రవేశిస్తున్నారు.
1: They do not recognize this truth or this fact

0: and yet consider themselves intelligent.
1: ఏదో తమ మిత్రులకంతా కూడాను సహాయం చేసినట్టుగా కూడాను భావిస్తుంటారు.
0: They feel that would be a sort of help to their friends.
1: ఏమిటి?
0: What help?
1: తనతో కార్స్ ఆడటానికి వచ్చినటువంటి వానికి థ్యాంక్స్ చెప్తాము.
0: They will say thanks to other person who come there to play cards.
1: తనతో పాటు తన టేబుల్ పైన బాటిల్ తీసుకునేటువంటి వానికి థ్యాంక్స్ అంటాము.
0: He says thanks to other friends who are there at the cocktail party.
1: బాటిల్ కు బాటిల్ అతికించటము అనగా టచ్ చేయటము థ్యాంక్స్ అంటాము.
0: They just join the bottle, say cheers and say thanks.
1: ఇది ఎంత విద్యాహీనతకు కొనిపోతుండదో మీరు చక్కగా యోచించుకోవచ్చు.
0: To what sort of a plight it would take you, you can understand.
1: ఇది విద్య యొక్క సహజ లక్షణం కాదు.
0: Isn't that the quality of education?
1: మనము ఒక గ్రామంలో ఉండినప్పుడు,
0: when we are in a village,
1: ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు,
0: if anyone helps us,
1: ఏదైనా మాట్లాడించినప్పుడు,
0: when they talk to you,
1: హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాము.
0: When you say how are you, you say thanks.
1: మన కర్చీఫ్ మన కింద పడిపోతే మన కర్చీఫ్ మనకి ఎత్తించేందుకు థ్యాంక్స్ అంటున్నాము.
0: When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks.
1: ఎక్కడో ట్యాంక్ లో ఉండినటువంటి నీరును మన గృహమునకు సప్లై చేసినందుకు అక్కడ వాటర్ ట్యాక్స్ ఇస్తున్నాము.
0: The water present there, over there in the tank, if it is supplied to you, you pay the water tax.
1: బజారులో ఉన్నటువంటి ఒక పోల్ నుంచి మన ఇంటికి కరెంట్ సప్లై చేస్తే దీనికి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అని ఇస్తున్నాము.
0: When once the electric connection is given to your house, attached to a particular pole, very close to you, you pay electricity bill.
1: మనము కొనుక్కున్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటుంటే హౌస్ ట్యాక్స్ కూడా ఇస్తున్నాము కార్పొరేషన్.
0: You construct your house in the site that belongs to you, but you pay house tax.
1: ఇంకా భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదాలు ఎట్టివి?
0: What are God's gifts?
1: ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ ఫ్యాన్ కోసం ఎంతో మనము ఖర్చు చేసి ట్యాక్స్ కడుతున్నాం కరెంట్ ట్యాక్స్.
0: If you want to have a fan, you have to pay the electric bill.
1: వాటర్ అధికంగా ఉపయోగపెట్టుకుంటే ఆ వాటర్ బిల్లు కూడా ఇచ్చేసేస్తున్నాము.
0: If you make use of water drawing out of the tap, you have to pay water tax.
1: భగవంతుడు మలయ మారుతంగా కూడా గాలిని అందిస్తుంటుంటే ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాం?
0: The wonderful breeze gifted by God, what kind of tax
1: ee
0: we pay?
1: Tax manam bhagavantuniki andistunnam.
0: What tax we pay to God?
1: Suryudu jeedipyamananga prakashistu jagattunanta veligistu undinanduku ee suryuniki manam em tax istunnam?
0: Sun is shining brilliantly, giving us light. What tax we pay?
1: Inka water kumbavarsham kurchi vankalu pravahinchi cheruvulu nindimpa chesi ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాం?
0: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, యూ హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్, విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ద పంప్ సెట్.
1: అల్పమైనటువంటి విషయాలకంతా మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాం.
0: వి పే ట్యాక్స్ ఫర్ ఆల్ సెల్ఫిష్ పర్పస్.
1: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే.
0: All God's gifts are offered freely.
1: Gali free.
0: The wind is
1: water
0: free.
1: Water free.
0: Water free.
1: Light free.
0: Light free.
1: Sound free.
0: Sound free.
1: Anta free ga nistunnadu bhagavantudu.
0: Everything is given to you free.
1: Ee bhoomi anta bhagavantudu anugrahinchinatundi.
0: This earth is the gift of God.
1: Bhagavantudu anugrahinchinatundi ee bhoomiki edo kontha limit pettukoni 40 by 30 ani set pettukunte deeniki tax manam kattunnam.
0: Then once you have got certain boundary limit 40 by 30, you pay the tax.
1: ఈ భూమిని ఎవరు అందించినటువంటిది?
0: Who gave you that?
1: భగవంతుడే.
0: Only God.
1: ఈ పంచభూతములంతా కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంలే.
0: All five elements are divine.
1: ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడా నువ్వు భగవంతునికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
0: We enjoy and experience being the beneficiaries. What tax we pay to God?
1: ఈ ఏ మానవుడైనా కూడా నువ్వు ఏ విద్యావంతుడైనా కూడా నువ్వు విచారణ జరుపుతున్నాడా?
0: Is this investigated, inquired by any man or educated person?
1: Anityamu asasthamu asatyamainatvanti oka prakrutamainatvanti oka vishayamulaku manam enniyo tax kattestunnamu entayo krutagnata telipukuntunnamu.
0: For all the ephemeral transient things we pay the tax and express gratitude.
1: Nityamaina satyamaina shashtamaina jeevithamulaku avasaramainatvanti oka samasta shaktulu kudanu manaku anubhavinchinanduku emi tax istunnam emi manaku thanks cheptunnam.
0: God has given us this eternal, most essential things, but what kind of
1: gratitude we express?
0: Yet we blame him, God, you have not given that and this.
1: ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం ఇంకా కూడా.
0: Instead of help, we are even harming.
1: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ నేను చెల్లించడం లేదు. ఇంకా ఇవ్వలేదు అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
0: You don't pay the tax or express gratitude for all things that you received, but yet you want more.
1: కనుకొని ఈ దురాశలు పెరిగిపోవటం చేతనే దుర్గుణములు కూడా దాంతో పాటు పెరుగుతూ వస్తున్నాయి.
0: Because of excessive desire, you have bad habits too.
1: ఈ యొక్క దుర్గుణములు పెరిగిపోవటం చేతనే దుర్హంకారములు కూడా పెరుగుతున్నాయి.
0: Because of these bad qualities, you are egoistic.
1: దురాశ, దుర్హంకారము, దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు.
0: ఎక్సెసివ్ డిజైర్, బ్యాడ్ క్వాలిటీ, ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: శాంతము, సహనము, సానుభూతి ఇవే మానవుని ప్రధానమైన లక్షణములు.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, ద ఫర్బేరెన్స్ అండ్ సింపతి.
1: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుండదు ఈనాటి మానవులకు.
0: Today mankind has no satisfaction.
1: తృప్తియే లేదు.
0: No satisfaction whatsoever.
1: ఒకానొక సమయంలో ఒక భక్తుడు నారాయణుడు దర్శించాడు.
0: At one time a devotee visited
1: నారాయణ.
0: నారాయణ,
1: నారాయణ, నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
0: నారాయణ, why have you built this మేరు mountain?
1: బంగారు కొండను సృష్టించావు.
0: You have created this mountain of gold.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: తెలయేరు ఇరుకొండలు చిత్ర ప్రచిత్రోప తెలయేరు.
0: The running flow of water.
1: తిరుకొండలు.
0: The mountain.
1: చిత్ర ప్రయోగోప అరణ్యాయుధ విద్యలన్నీయు.
0: And all the mysterious and peculiar forms of knowledge.
1: ఎన్ని ఇస్తున్నావు నీవు భగవంతుడా?
0: ఓ గాడ్, యు ఆర్ గివింగ్ ఎ లాట్.
1: ఈ అడవులంతా కూడా నువ్వు పెంచి తద్వారా మానవులకంతా కూడా నువ్వు జీవశక్తిని ప్రసాదిస్తున్నావు.
0: యూ హ్యావ్ క్రియేటెడ్ ద ఫారెస్ట్ అరౌండ్ అండ్ గివింగ్ అస్ ది ఎనర్జీ.
1: నో.
0: అండ్ ఆక్సిజన్ ఫర్ ఆక్సిజన్.
1: మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువునంతా కూడా ఈ అడవులంతా తీసుకుంటున్నాయి. కార్బన్ డైఆక్సైడ్.
0: ది కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్డ్ బై మ్యాన్ కైండ్ ఈస్ రిసీవ్డ్ బై ప్లాంట్స్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
1: కొండలను సృష్టిస్తున్నావు.
0: యూ క్రియేట్ మౌంటైన్స్.
1: ఈ మేఘములు కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు.
0: అండ్ యూ స్టాప్ ద క్లౌడ్స్ దట్ పాస్ ఆఫ్ అండ్ గివ్ అస్ ద రెయిన్.

0: జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ, నల్ల నేరడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలదు భస్మముతోడ, కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విచ్ఛాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దురుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయల మేనితోడ. భగవంతుడు ఈ సుందరమైనటువంటి జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళికుడికేడు చంద్ర మర్కండకళతోడ,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వెర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హి కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ హెస్ డెకరేటెడ్ హిస్ హెడ్ బై వే లైట్ హౌస్.
0: తనను అందరికి అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్.
0: మౌళికుడికేడు చంద్ర మర్కండకళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రమ్ముతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ది సెంటర్,
0: కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో ద హేమమయ వజ్ర
0: కాటంకముల తోడ, విచ్ఛస్త్రవద్దయా వృష్టితోడ.

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతిని నిమిత్తమై అరుణ్లు దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy.
0: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
1: Such a heart is gifted to mankind.
0: ఎట్టి హృదయము?
1: What sort of a heart?
0: చల్లని హృదయము.
1: That's so cool.
0: కరుణా హృదయము.
1: One of compassion.
0: ప్రేమ హృదయము.
1: One of love.
0: జాలి గుండెలు.
1: That is all sympathy and mercy.
0: ఇలాంటి భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
1: Though God has gifted us such a noble heart, we are spoiling it.
0: దానంతా మాలిన్యం చేసుకుంటున్నాము.
1: We get it polluted.
0: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రం గావించుకోవటము.
1: We make it unsacred.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వానికే తీరని లోటుగా ఉంటుండాలి.
1: It's a matter of dearth in human quality.
0: కనుకని ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ని కట్టాలి.
1: Having been the recipients of God's mercy
0: and
1: grace,
0: we
1: have
0: to pay tax. Maharshulu Bali ani peru pettu vacharu.
1: Sages in the olden days called it Bali or sacrifice.
0: Bali ivatamu bhagavantunaku ani.
1: The sacrifice by way of tax to God.
0: Balinanka edo oka prani ni bhagavantuniki bali ivatamani misunderstanding chestunnaru. Apartham chestunnaru prajalu.
1: People misunderstood that sacrifice meant sacrificing an animal.
0: Bali anaga సాక్రిఫైస్ కాదు, ఒక ప్రాణాన్ని హింసించడం కాదు.
1: ఇట్స్ నాట్ హార్మింగ్ ఎనీ అనిమల్.
0: బలి అనగా ట్యాక్స్ అని దీనికి అర్థం.
1: యువర్ బలి ఆర్ సాక్రిఫైస్ మెంట్ ట్యాక్స్.
0: ఈ పదములకు ఎన్నెన్ని అర్థములో ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
0: ఇంకా చిన్న ఉదాహరణలు.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్స్ వన్ నేమ్ బై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అంటుంటున్నాము. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
1: We take the wrong meaning. Shikhandi meant neither a man nor a
0: woman. Shikhandi anaga Krishnudu aa shikhapinchamunu darshinchinatundi okka Krishnudu pere Shikhandi. Narayanudu Shikhandi ani peru pettaru.
1: Narayana is called Shikhandi. Krishna is called Shikhandi.
0: Shikhamanaga nemeli pinchamunu darinchinatundi vaadu Shikhandi.
1: Shikhandi is the one that wears the peacock's feather.
0: Krishnudu.
1: Krishna himself.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
1: సో మెనీ సీక్రెట్ వర్డ్స్ దేర్ వి గో బై ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్అండర్స్టాండ్.
0: కనుకనే బలి అనేటువంటిది కూడా హింసించడం కాదు.
1: సో బలి ఆర్ సాక్రిఫైస్ డజంట్ మీన్ హార్మింగ్.
0: ట్యాక్స్ అన్నారు.
1: ఇట్స్ ఎ ట్యాక్స్.
0: భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి.
1: వి హావ్ టు పే ట్యాక్స్ టు గాడ్.
0: ఏమిటి ఈ ట్యాక్స్?
1: వాట్స్ దిస్ ట్యాక్స్?
0: అనగా
1: మీనింగ్
0: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే ట్యాక్స్.
1: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఈజ్ ట్యాక్స్ పేమెంట్.
0: అది ఏ విధంగా తెలుపుకోవటము?
1: హౌ డు ఎక్స్ప్రెస్?
0: ప్రేయర్ తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
1: యు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయింగ్.
0: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
1: ఆల్ ది bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
0: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి ట్యాక్స్ అందించాలి.
1: You should utter all true words, words full of truth, and pay the tax.
0: కంఠం సత్యస్య భూషణం.
1: It is the truth that's the real jewel to the neck.
0: హస్తం. చూడండి, మన హస్తం అంటే ఏమిటి? దానమునికి ఇది హస్తం భూషణం.
1: And is the charity that's the precious ornament to the hand.
0: ఈ హస్తం చేత భగవంతుని ప్రార్థించాలి.
1: With these hands we should pray to God.
0: అది ఏ పోతన కూడా చెప్పాడు.
1: That's what పోతన said.
0: ఓ రామా,
1: ఓ రామా,
0: చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగ హరి కీర్తి నుడువడేని.
1: If we don't pray to God with both these hands and if we don't sing his glory with full throat,
0: ఏ అభిమాన మమకారములు లేకుండా ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
1: వితౌట్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ పొసెసివ్నెస్, నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అదర్స్.
0: కొంతమందికి కంఠం ఉండి కూడా భగవంతుని నామమును స్మరించుకోలేకపోతున్నారు.
1: Though some have got good voices, they don't sing well.
0: ఎందుకు వారికి ఈ నాలుక ఉండేది?
1: Why the tongue is given?
0: కేవలం తినడానికి నాలుక ఇచ్చిండేది.
1: Is it only to
0: eat? నాలుక ఉండి కూడాను భగవంతుని యొక్క భజన లోపల పాటలు పాడలేకపోతున్నారు. ఇది కేవలం కర్మఫలమే.
1: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
0: ఇది కేవలం కప్పనాలుక మాత్రమే.
1: It is like the tongue of a frog.
0: కనుక నాలుక ఉండేది ఎందుకోసమని?
1: Why the tongue is present?
0: భగవంతుని స్మరించడం కోసమే నాలుక ఇచ్చాడు.
1: The tongue is gifted only to chant the name of God.
0: నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
1: Sing the glory of God and pay the tax.
0: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
1: Otherwise you will be indebted.
0: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏమి ప్రయోజనము?
1: With both the hands, if you don't do bhajan, if you can't, what is the fun of it?
0: కనుకని ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: Join both the hands. That is the unification of the 10 senses.
0: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
1: Therefore, the procedure requires.
0: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
1: If you don't pay the tax, you'll be indebted.
0: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ అగెన్స్ట్ గాడ్.
0: పరుల దూషించిన పాప ఫలం బబ్బు.
1: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడి ఇట్ అమౌంట్స్ టు ఎ సిన్.
0: పరులు కాదది వారు పరమాత్ముడేవునయ్యా.
1: దే ఆర్ నాట్ అదర్స్ ఇన్ ద ట్రూ సెన్స్. దే ఆర్ డివైన్ గాడ్.
0: పరులు పరులు అనుకుంటున్నాము. పరులు ఎవ్వరూ లేరు, అక్కడ పరమాత్ముడే ఉండేది.
1: You think that others are there? No, God himself.
0: Parulanta paramatma swarupule.
1: All others from your point of view, no, they're God himself.
0: Kanuka evvarini manam vimarsincharadu.
1: Therefore we should not criticize anybody.
0: Evvarini manam dushincharadu.
1: We should not hate anybody.
0: Andariki manam taginatvanti kritagnatanu andinchali.
1: We should express gratitude to all.
0: Jagattulo prati manavunu nunchi kuda edo anto into manam upkaram andukuntunnam.
1: In this world we receive help in one way or other from everyone.
0: Kanuka manamu అనేక యుక్తుల చేత మనం కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
1: రియల్లీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్.
0: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
1: దట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్
0: ఆల్ నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
0: ఒక కొలం లోపల
1: ఇన్ ఎ లేక్
0: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
0: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: ఆన్ అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
0: ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి.
1: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
0: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
1: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
0: అంటే
1: ఈటబుల్ ఫ్రూట్స్. ఈటబుల్ ఫ్రూట్స్.
0: ఈ ఫలములంతా భుజిస్తూ ఉంటుంటారు.
1: దట్ ఈట్స్ ఆల్ దోస్.
0: ఇది భుజించడము, కింద పడవేయటము.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
0: కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
1: ద క్రొకడైల్ విల్ బి ఈటింగ్ ఆల్ ది లెఫ్ట్ ఓవర్ ఓవర్ దేర్ అండ్
0: ఈ విధంగా కొంతకాలం చక్కగా తినింది. ఆ క్రొకడైల్ కూడా చక్కగా బలిచింది.
1: యాజ్ టైమ్ పాస్డ్ ఆఫ్ ద క్రొకడైల్ ఆల్సో హాస్ గ్రోన్ ఫ్యాట్.
0: ఈ కోతికి క్రొకడైల్ కూడా చక్కగా స్నేహం ఏర్పడిపోయింది.
1: ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద మంకీ అండ్ ద క్రొకడైల్.
0: ఈ క్రొకడైల్ చెప్పింది.
1: ద క్రొకడైల్ సెడ్,
0: ఓ మంకీ బావా,
1: ఓ బ్రదర్ ఇల్లా మంకీ,
0: ఓ బ్రదర్ ఇల్లా మంకీ,
1: ఓ బ్రదర్ ఇల్లా మంకీ,
0: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
1: ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద బ్యాంక్వెట్ సో నైస్లీ గివెన్ బై యూ.
0: కనుక నీవు కూడా నువ్వు మా ఇంటికి ఒక దూరం చుచ్చి విందు మా విందును ఆరగించాలి అని.
1: యూ ఆల్సో విజిట్ అస్ వన్ డే అండ్ యాక్సెప్ట్ హాస్పిటాలిటీ.
0: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
1: ద మంకీ వాస్
0: దీనికి ఎక్కడ ఇల్లు ఉంటుందది, ఇది ఎక్కడ నివసిస్తుందది అని అనుకుని కొంచెం యోచన చేసింది.
1: ద మంకీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్, వేర్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్
0: దిస్ మంకీ. ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
1: మంకీ ఈజ్ జస్ట్ అవర్ ఫోర్ ఫాదర్ బోర్న్ టు అవర్ బర్త్.
0: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: మంకీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికీ లేదు, మ్యాన్ కూడా లేదు.
1: వీ జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
0: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామ. దెన్
0: ఎంత కార్యం సాధించాడు.
1: వాట్ అన్ అకాంప్లిష్మెంట్ యు నో.
0: సరే ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.
0: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
1: How am I to come?
0: నేను నీళ్ళలో దిగలేను.
1: I cannot get into the water.
0: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
1: You cannot go over to the bank.
0: కానీ నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: How am I to come to you?
0: అయ్యో స్నేహితుడా, నాకు ఇంత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: He said, oh friend, I got this huge body, you can sit on my back. I'll take you.
0: సరే కూర్చుంది.
1: Yes, the monkey said.
0: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
1: The crocodile revealed the secret when it was about to reach the shore.
0: లేదు లేదు.
1: No.
0: ఓ బావా.
1: ఓ బ్రదర్ ఇన్ లా.
0: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
1: My wife desires to eat your heart.
0: కనుక నా వైఫ్ ఈ సంతృప్తిని నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చానున్నాడు.
1: I should satisfy my wife. For that purpose I brought you here.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ థాట్,
0: వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయటమంటే నాకు కూడా సంతోషమే.
1: I will be so happy to please your wife.
0: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
1: Why didn't you tell me beforehand?
0: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
1: As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place. Therefore, I kept it hanging on another tree top there.
0: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
1: I continuously jump.
0: ఆ గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
1: The heart may fall down. Therefore, I kept it in security.
0: Reverse. వెనక్కి పోదాం పా, తీసుకొని వచ్చేస్తాను అన్నాడు.
1: Now, let's go back. Let's go reverse. I bring back my heart.
0: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
1: Crocodile is a dunce, not intelligent.
0: దండిగా ఉంది కానీ బుద్ధి లేదు.
1: It has got the strength but no intelligence.
0: విద్యావంతుల వలె ఉంటుంది.
1: The crocodile is like modern education, educate people.
0: గుండెని ఇస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా.
1: With the desire that it will give the heart, it returned as it is going to
0: club. నేను దిగిపోయి గుండెని తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది.
1: He said, you remain here, I'll bring the heart. And it just climbed up the tree.
0: ఓ పిచ్చి ముసలి, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ప్రశ్న, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమనింది.
1: దెన్ ఓ క్రొకడైల్, వాట్ ఎ ఫూల్ యు ఆర్, ఇస్ ఇట్ పాసిబుల్ టు సెపరేట్ హార్ట్ ఫ్రమ్ మీ? ఐ డోంట్ వాంట్ సచ్ ఎ ఫ్రెండ్. నో,
0: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
1: వై షుడ్ ఐ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఎ డన్స్ ఇడియట్?
0: ఫ్రెండ్స్ కావాలంటే తెలివి కలిగిన వారిగా ఉండాలి.
1: మై ఫ్రెండ్స్ షుడ్ బి,
0: నా కష్టమునందు సుఖమునందు కూడా నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా మా కాదు మనం చూడబడుతుంది.
1: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్.
0: హృదయంతో భగవంతునికి అర్పితం చెయ్యాలి.
1: యూ హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
0: ఇది ఏ మన యొక్క ట్యాక్స్?
1: దిస్ ఇస్ ద ట్యాక్స్.
0: ఏ హృదయంబును సగితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ దెన్.
0: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్.
0: నీ వందించినది.
1: ఇట్స్ యువర్ గిఫ్ట్.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఓ గాడ్, ఐ విల్ ఆఫర్ ఇట్ టు యు.
0: నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
1: ఐఎమ్ గివింగ్ యూ దాట్ యూ హ్యావ్ గివెన్ మీ.
0: నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను?
1: ఐ హావ్ బ్రాట్ మై సెల్ఫ్.
0: నథింగ్,
1: ఐఎమ్ నథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యూ. యు ఆర్ ఎవ్రీథింగ్.
1: ఎవ్రీథింగ్ యూ ఓన్లీ. ఐఎమ్ నథింగ్.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఐ విల్ ఆఫర్ ద సేమ్ హార్ట్ దట్ యు గివ్.
0: పరగ వేరేమి దెట్టు నీ పాదార్చనకును.
1: To worship your lotus feet, what else can I bring?
0: Anjali kitintu anduko vayani.
1: I offer my obeisance and sincere respect.
0: Idi ee nikandinchetvanti okka idi offer.
1: This is the offer I make.
0: Nen anta kante vere em cheyaledu.
1: I can't do more than this.
0: Na nene sarvasvamu nee okka sotte.
1: I offer myself entirely to you.
0: Na daggara em untundadi?
1: What else I have?
0: Yemaina unte adi nivichinatvantide.
1: If I have anything,
0: adantha neede.
1: It's all yours.
0: Naadi anetvantide ekkada ledu.
1: Nothing like mine.
0: Idiye kesha seerudainatvanti okka kesha vahanudu ainatvanti ramulaku aa rakamainatvanti okka tattvanni bodhisthu vachadu.
1: This is the nature that starts to Rama.
0: Lakshmanudu ramulato prarthisthu vachadu.
1: Lakshmana was praying to Rama.
0: Madiya dhana dharadi sarvabhara samarpitam atmanam teshabhutam vi rachamam saranagati.
1: Lakshmana
0: prayed to Rama.
1: What is this surrender?
0: Nalo emi ledu.
1: I don't have anything.
0: Kanaka anta nide ani.
1: Everything is yours.
0: Idi manam bhagavantuniki ivvalsinatvanti okka tax.
1: This is the tax that is to be paid to God.
0: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే.
1: So long we don't pay that, we have to be born again and again.
0: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే.
1: We have to take several forms.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా.
1: Theist or atheist, whomsoever may be.
0: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సిందది.
1: That's the theist has must offer that.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక tax ను మనం అందించడానికి సిద్ధం లేకుండా,
1: without being ready to pay sacred tax,
0: భక్తులము భక్తులము అని అనిపించుకుంటున్నాము.
1: We call ourselves devotees.
0: భక్తి అనే పేరే అది ఒక డిగ్రీగా ఉంటుంది.
1: The devotion itself is just a name.
0: ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే,
1: if you want to get a job,
0: name రాస్తారు పలాన సో అని సో అని వేసేసి, తర్వాత MBA అని వేసేస్తారు, లేక IAS అని వేసేస్తారు, లేక IPS అని వేస్తుంటారు.
1: As they apply, they write down their name and say so and so MBA, their degree.
0: కానీ ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు.
1: They give you jobs seeing your degrees.
0: కానీ ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు.
1: But a person without any knowledge of the alphabets wanted a job.
0: Ramayya and rasadu.
1: He wrote Ramayya.
0: TD. Yes, sir. FS.
1: FS.
0: And rasadu.
1: He wrote like that.
0: TD. FS.
1: FS.
0: Evita ee degree lu ekkadi nunchi vachayi?
1: TD.
0: Means 10 daughters.
1: TD. T10D daughters. TD.
0: FS.
1: FS.
0: అనగా ఏంటి? 5 సన్స్.
1: ఎఫ్ ఎస్ ఎఫ్ ఫర్ 5
0: డిగ్రీ అన్నాడట.
1: దిస్ ఇస్ మై డిగ్రీ.
0: ఈనాటి మానవుడి డిగ్రీ ఇదియా?
1: ఇస్ దిస్
0: పిల్లలు కట్టడం డిగ్రీనా?
1: ఇస్ టు హ్యావ్ చిల్డ్రన్ ఇస్ దట్ ఎ డిగ్రీ?
0: అది కాదు. మనం ఏ డిగ్రీ మనకు? సున్వంతరిస్తే అమృతస్య పుత్ర, అదే మన డిగ్రీ.
1: The degree is that you are the son of immortality.
0: నేను భగవంతుని యొక్క దాసుడను.
1: I'm the servant of God.
0: భగవంతుని యొక్క అంశమును.
1: I'm spark of the divine.
0: భగవంతుని యొక్క ఇది స్టేషను.
1: And just
0: ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అనుభవించాలి.
1: We should know that we are the reflection of the divine.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే.
1: You are my spark.
0: నీవు ప్రకృతి అంశం కాదు.
1: You are not of nature.
0: పంచభూత అంశం కాదు.
1: Not
0: సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: Verily you are the spark of the divine.
0: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం ప్రాకులాడి కట్టగడపటికి ఏమైపోతున్నాము?
1: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
0: Tata varshamulu daaka mitamu cheppiri kaani namarada maata nemmanamuna.
1: Though 100 years lifespan is prescribed, you cannot believe it.
0: Balyamando
1: childhood
0: leka prayamando
1: in youth
0: లేక ముసలియందో
1: ఓల్డ్ ఏజ్
0: లేక ముదిమియందో
1: ఆర్ ఓల్డ్ ఏజ్ అడ్వాన్స్డ్ ఏజ్
0: ఊరనో అడవినో
1: ఎదర్ ఇన్ ద టౌన్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్
0: మధ్యంబును
1: ఆన్ ద వాటర్
0: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: వెన్ యు ఆర్ గోయింగ్ టు డై ఇస్ నాట్
0: మరణమే నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టన్.
0: ఎప్పటికైనా అది నిశ్చయం.
1: దట్ ఈస్ సర్టన్.
0: కనుక ఎప్పుడో
1: వెన్
0: ఎక్కడో
1: వేర్
0: ఏ విధంగానో
1: హౌ
0: కనుకనే ముందుగానే నీకు అర్పితం చేస్తూ.
1: దేర్ఫోర్ ఐ ఆఫర్ దట్ ఈవెన్ నౌ.
0: ఇది సత్యమైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: దేహం ఒక నీటి బుడగ. బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ,
1: డోంట్ ఫాలో ది
0: కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ హృదయము?
1: దట్ ఈస్ హార్ట్.
0: ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి. కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు.
1: వీ షుడ్ బి ట్రూ ఎస్పిరెంట్స్ టు ఆఫర్ అవర్ ఓన్ హార్ట్.
0: భగవంతుని దగ్గర లేనటువంటివి ఎక్కడా నీ దగ్గర లేవు.
1: నథింగ్ దట్ విత్ యూ దట్ డజంట్ బిలాంగ్ టు గాడ్.
0: అంతా భగవంతుని దగ్గర ఉన్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: ఇంకా ఎటువంటివి ఉన్నాయో
1: వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ స్టిల్ దేర్
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ నో.
0: అంత విలువైనటువంటివన్నీ ఉన్నాయి భగవంతుని దగ్గర.
1: వాల్యుబుల్స్ ఆర్ విత్ గాడ్.
0: కానీ తుచ్చమైనటువంటి యొక్క ఫలం నందించటము, మాడిపోయి ఊడిపోయేటువంటి వాడిపోయేటువంటి పుష్పం నందించటము, ఇది మనం చేయవలసిన ట్యాక్స్.
1: వి పే ద ట్యాక్స్ బై ఆఫరింగ్ ద ఫ్లవర్స్ దట్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవే సమ్ డే ఆర్ అదర్. వి ఆఫర్
0: దేహం అనే పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: హృదయం అనే ఫలము.
1: ద హార్ట్ ఇస్ ద ఫ్రూట్.
0: హృదయం అనే పుష్పము.
1: అండ్ ద హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
0: మైండ్ అనేటువంటి ఫలము.
1: మైండ్ ఇస్ ద ఫ్రూట్.
0: ఆనందం అనేటువంటి తోయము.
1: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్.
0: ఆనంద బాష్పములు అందించాలి.
1: ద టియర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ ఆఫర్ టు గాడ్.
0: అంతేకాని శోక బాష్పములు కాదు.
1: నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారో.
0: ఈ విధంగా భగవంతుడికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: Lots of things that we have got to offer to God.
0: కానీ అతి సత్య సత్యమైనటువంటి యొక్క విషయాలను మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో సచ్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
0: మన దృష్టికి తోచినటువంటివి, ఈ చర్మ చెట్టులు కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
1: వి జస్ట్ ఆఫర్ దోస్ దట్ వి సీ విత్ అవర్ ఫిజికల్ ఐ.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా ఏ నాటికైనా ఒకనాటికి అనిత్యమే.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరరీ.
0: అంత నాస్తి నాస్తి. ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ పాసింగ్
0: సత్యం అనేది ఒక్కటే
1: ట్రూత్ ఈజ్ వన్
0: నీ జీవము దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మతత్వము
1: యువర్ లైఫ్ అండ్ ద డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్
0: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి
1: సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే
0: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు
1: There is no peace in playing.
0: తాగటంలో మనకు శాంతి లేదు.
1: No peace in drinking.
0: తినటంలో మనకు శాంతి లేదు.
1: Not in eating.
0: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చును కదా.
1: If there is peace, we can eat continuously all around the
0: 24 hours. ఇవన్నీ ఇప్పుడు నువ్వు కేవలం అపమార్గంలో చేపించి రాక్షస మార్గంలో ప్రవేశింపజేస్తున్నాయి.
1: They will take you along the wrong side and make you demonic ultimately.
0: కనుకనే మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు
1: వి ఆర్ నాట్ బోర్న్ మియర్లీ
0: మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు
1: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్ వి ఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్
0: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతరులకు ప్రజలకు అందించాలి
1: దేర్ఫోర్ వి షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ Based on this wisdom that we acquire.
0: మన తోటి మానవులకంతా కూడా నువ్వు ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి.
1: We should propagate to everybody that with whom sir we are.
0: ఏది సత్యనిత్యమైనటువంటి ఒక తత్వమో అది కూడా మనం ప్రజలకంతా కూడా బోధించడానికి ప్రయత్నించాలి.
1: That eternal truth has got to be shared with the fellow man.
0: విద్యార్థులారా మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంతో త్రోవను చూపించాలి.
1: Students, what they out all the education that you receive. Share it with the fellow men there in society and show them the proper path.
0: Vidya kevalam potta kooti kosam kaadu.
1: Education is not merely meant for a living.
0: Kooti kosam. Vidya vignanam kosam.
1: This education is for vignan or wisdom.
0: Vignanam kaavali manaku.
1: It's the wisdom that we need.
0: Emti aa vignanam.
1: What is that?
0: Nityanatya spasthilana shakti vignanam.
1: That vignana wisdom is.
0: Nityanatya vignanam tho koodinatundi vignanam.
1: This wisdom is a one of discrimination discretion.
0: Kanuka.
1: So.
0: Manam eenaadu. అనేక మందిని మనం కళ్ళతో చూస్తున్నాము
1: టుడే వీ సీ మెనీ
0: మన అశాంతి ఎక్కడనో దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు
1: వీ డోంట్ నో వేర్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దాట్
0: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు
1: వీ షుడ్ గివ్ ద మెడిసిన్ అప్రోప్రియేట్ టు ద సిక్నెస్
0: కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం
1: వెన్ దేర్ ఇస్ స్టమక్ ఏక్ వీ డోంట్ పుట్ ఐ టెక్స్ టు ది ఐ
0: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా
1: యూ ఫైండ్ ఎనీ రిలీఫ్
0: కనుకనే మనం నొప్పి ఒకటి ఔషధం ఇచ్చేటువంటి మరొకటి అవుతుంది
1: ద కంప్లైంట్ ఈస్ ఎట్ సమ్ పాయింట్
0: అనగా మన అశాంతి ఒక్కటి ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనటువంటివి చేస్తున్నాం మనం
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద కాజెస్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ టోటలీ ఆపోజిట్ అండ్ డిఫరెంట్
0: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు
1: ద ఫాదర్ హ్యాస్ ఓన్లీ సన్
0: కానీ అతడు ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకపోతే ఆ బాలు తెచ్చుకోవడానికి మూలక వెళ్లాడు అక్కడ తేలి కుట్టింది
1: When the ball has while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion. Father loves his son very much. As the son was crying, the father went to the doctor.
0: Doctor said, ointment ichadu.
1: He gave ఆయింట్మెంట్.
0: ఈ ఆయింట్మెంట్ ఇచ్చి తేలు కుట్టిన దగ్గర దీని రుద్దు కొంత మత్తు ఎక్కుతుంది దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు
1: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ద స్కార్పియన్ హ్యాస్ బిటన్
0: కానీ ఈ తండ్రి ఆతురతో ఏం అత్రం గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి
1: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరి ఆస్క్డ్ వేర్ వర్ యు
0: బిటన్ నా ఆ మూల కుట్టింది అన్నాడు
1: ఇస్ ద సన్ సెడ్ ఫాదర్ అండ్ ఈ
0: ఆయింట్మెంట్ తీసుకున్నాడు మూల దిక్కాడు
1: అండ్ దెన్ హి అప్లైడ్ ద ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్
0: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా
1: When this ointment is applied in the corner of the room, there is no relief for the pain.
0: ప్రయత్నములంతా అట్లాటిగానే ఉన్నాయి
1: All our modern efforts are of
0: మన అశాంతి ఎక్కడి నుంచి వచ్చింది
1: Where is this restlessness?
0: దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలం గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి
1: We have to know the causes for this restlessness and find solution.
0: ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా
1: We don't know the truth.
0: బాధ ఒక చోట ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం
1: పెయిన్ ఇస్ ఎట్ వన్ పాయింట్ వేర్ ఎస్ ది డ్రగ్ మెడిసిన్ గివెన్ ఇస్ ఎట్ అనదర్
0: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము కొండ కొండలు తిరుగుతున్నాము ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము
1: వీ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఇన్ ద మౌంటైన్ టాప్ అండ్ హిమాలయస్ టూ
0: దైవం ఎక్కడ లేదు అక్కడ చూసినా ఉన్నాడు
1: God is everywhere.
0: నీవే దైవము.
1: You are God.
0: దైవము ఎక్కడో బయట కాదు ఉండేది నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
1: God is present in you, residing there.
0: ఇన్ you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుంది నీవు చూస్తూ ఉంటే నీకెట్ట చిక్కుతాడు.
1: ఇఫ్ యు వాంట్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ వేర్ ఎల్స్ కెన్ యు ఫైండ్
0: నీ దృష్టిని అంతర్ముఖం గావించు.
1: బట్ టర్న్ ఇన్ వర్డ్
0: ఆ విశ్వాసాన్ని నీవు దృఢపరచుకో.
1: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్
0: అంతేకాని ఇక్కడ దైవం ఉంది ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
1: If you say that God is here and he is not there, he is not an aspirant.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మను మక్కువై ఉన్నాడు.
1: Here and there God is present.
0: ఎక్కడ చూచినా కూడా నువ్వు ఒక్కడే ఉంటున్నాడు.
1: Everywhere he is only one.
0: రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: God is only one, not two, only one.
0: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
1: There is nothing like your God.
0: ఇది కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
1: This is only ignorance due to attachment.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు.
1: రామ అండ్ కృష్ణ ఆర్ నాట్.
0: శివుడు వేరు రాముడు వేరు కాదు.
1: శివ
0: అంత రూపనామం వేరు వేరే.
1: The names
0: ఒక్కడే.
1: The names and forms are different but God is one.
0: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్.
0: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటాన్ని.
1: సాయి హాస్ ఇన్కార్నేటెడ్ టు ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండే.
1: సాయి హాస్ డిసెండెడ్ to show God everywhere wherever you want to find him.
0: ఎవరు ఉండడానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు.
1: You may say why has he descended.
0: కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
1: But there should be someone to tell you.
0: ప్రణది నూనె ఒత్తిగలదు దీపపు వెలుగు కలుగునా.
1: You have got the container, the oil and the wick. Do you get the light?
0: పూలు తూది దారముంది పుష్పమాల తానగునా.
1: You got the flowers, the needle and the thread. Can you make it a garland?
0: వాడు కుట్టేవాడు ఉండాలి కదా.
1: There must be the, to make a garland.
0: సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు సొమ్ములు నిర్మాణమగున.
1: ది డైమండ్స్ అండ్ గోల్డ్ ఆర్ దేర్ కెన్ దట్ బి ఎ జ్యువెలరీ.
0: ఒక జ్యువెలరీ ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి గోల్డ్.
0: అదే రీతిగానే దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒక రావాలి.
1: ట్రైన్
0: పరుగుకు నడిపించు డ్రైవర్ ఉండ.
1: ఫార్ ద ట్రైన్ టు గో ఫాస్ట్ దేర్ ఇస్ ఎ డ్రైవర్.
0: ఆటోమేటిక్ లైట్ కు అవధులుండ.
1: దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు ద లైట్ ఆఫ్ ఆటోమేటిక్ లైట్.
0: ఒకడు జగతిని సృష్టింపనుండవలది.
1: దేర్ మస్ట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
0: ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా.
1: To drive the train you need a driver, don't you?
0: Automatic light kunte kuda avadhan undali kada.
1: Automatic light should there be certain boundaries.
0: Kodu jagadini srushtimpa undavalada.
1: Should there not be creator for this creation?
0: Kanukane ikkada ekkada chuchina unnadu ani cheppadaniki oka raavali.
1: Sai has incarnated to tell you that God is everywhere.
0: Aa vidhanga telapadaniki vacheetuntive avataramulanta.
1: Avatar has got this purpose to inform you that God is everywhere.
0: Kevalam telapadam maatrame kaadu తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి.
1: నాట్ మియర్లీ టు డిక్లేర్ బట్ టు షేర్ ద డివైన్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: అంతా పంచడానికి వచ్చినాడు.
1: హస్ కమ్ హియర్ టు షేర్ విత్ ఎవ్రీబడి.
0: హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు చిక్కుతుంది.
1: బట్ యాజ్ ఈస్ ద కంటైనర్ ఆఫ్ యువర్ హార్ట్
0: కలుపుని మీ దర్శన స్పర్శన సంభాషణ చేత మన కంటైనర్ పెద్దది చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు వైడ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ కంటైనర్ బికాజ్ ఆఫ్ విజన్ అండ్ ద కన్వర్సేషన్.
0: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
1: ఇఫ్ యు మేక్ ఇట్ బిగ్ అండ్ బిగర్ యూ కెన్ గెట్ లాట్స్ మోర్ అండ్ మోర్.
0: భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ.

0: క్రమముదపగమింట ప్రతిదినంబును బాణుడు ఉదయాస్తమయముల నొందనేల. క్రమముదపగమింట ప్రతిదినంబును బాణుడు ఉదయాస్తమయముల నొందనేల. క్రమముదపగమింట ప్రతిదినంబును బాణుడు ఉదయాస్తమయముల నొందనేల. గగనంబునకు కాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల. క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు ప్రాణకోటికి గాలి వీచనేల. అనిశంభు కిలకిల ధ్వనులు నవ్వుచును నదులు ప్రవహించుటకు అది కారణమేమి. జగతిలో ఎందు చూచిన అందు పంచ ప్రాణంబులును. ఒక వ్యక్తి ఎందు మాత్రమే కాదు, సర్వత్రా కూడాను పంచభూతముల యొక్క ప్రయాణమే ఈ ప్రపంచము. ప్రపంచము ప్రాణగా విశాలమైనటువంటి హృదయం, పంచము అనగా పంచప్రాణముల యొక్క విశాలమైనటువంటి ప్రదేశము సర్వత్రా ఉంటున్నది. భూమి ఆకాశము సర్వత్రా కూడాను పంచప్రాణముల యొక్క ప్రకాశమే.
1: Why is it that the sun rises and sun sets every day in exact precision? How is it that stars that glitter at night hide themselves during the daytime? Why is it that the wind blows continuously, supplying the breeze to the living creatures so as to breathe? Why is it you find the running brooks that flow incessantly? This universe has got so many living creatures, full of the five elements. Pra means vast, pancha the five life breaths, which represent the five basic elements of this world.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Sarva karmalaku, sarva srushtiki, సర్వ పోషణకు భగవంతుడే మూల కారణం.
1: ఫర్ ఆల్ యాక్షన్స్ ఫర్ ఆల్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్ గాడ్ ఈజ్ ది ఫౌండేషన్.
0: దైవము ఎందుకు ఈ విధంగా చేస్తాడు అనేటువంటి ప్రశ్న ఎవరికి వేయటానికి అధికారం లేదు. తన ఇష్ట ప్రకారము తాను సంచరించవచ్చును సృష్టించవచ్చును.
1: No one has any authority to question God relating to things that happen in this cosmos. Everything happens as per his will.
0: ఇది అంతయు కూడాను ప్రపంచం యొక్క సుక్షేమమునకే.
1: That's all for the welfare of the whole universe.
0: గాలి లేని స్థానము గాలి లేని సమయము ఎక్కడా మనకు కానరాదు.
1: There is no place nor the time where the air does not exist.
0: కానీ గాలి కనిపించదు, గాలి అనుభవం చేకూరుస్తుంది.
1: You do not see the air, but you will experience it.
0: ప్రపంచమున ప్రతి చిన్న కార్యము కూడా దైవ సంకల్పం చేతనే జరుగుతున్నది.
1: In this world, every tiny task is accomplished because of God's will alone.
0: నీ స్థాయిలో నీకు అది దుఃఖంగా తోచవచ్చును, కానీ భగవంతుని స్థానంలో ఏది కూడా దుఃఖం అన్నదే లేదు.
1: from your standpoint, it may look as if miserable, sad, but from God's viewpoint, there's nothing like that is sad.
0: Kanuka, ఏది చేసినను, ఏది చూసినను, ఏది విన్నను, ఏది అనుభవించను, అది అన్నేకుడును దైవము ప్రజల కోసం చేయించినట్టి మేలే.
1: Whatever that is done, heard or seen, whatever may be, that's all for the progress, advancement of the humanity only.
0: ఎందుకు దైవం ఈ రీతిగా మమ్మల్ని బాధ పెడుతుంటాడు అని కొంతమంది వాపోతుంటారు. కానీ ఆ బాధ మీ దృష్టి యొక్క సంబంధమే కాని దైవమునకు ఎట్టి భేదము లేదు, బాధలే లేవు.
1: We may at times feel, why God puts us to suffering? Why? But from God's viewpoint, there's no suffering, no differences whatsoever.
0: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క వికారములే తప్ప అన్యము కాదు.
1: They are only the perversions or distortions of the nature in the way you visualize.
0: ఈ నేచర్ అనేటువంటి దాంట్లో సర్వం కూడాను ప్రాణం యొక్క సంతోషమునకే, అనుకూలమునకే, ఆనందమునకే చేస్తుండేటువంటి యొక్క సదభ్యాసములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నేచర్ ఈస్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఫర్ హిజ్ ఓన్ కన్వీనియన్సెస్, ఫర్ హిజ్ ఓన్ డిలైట్, టు కన్ఫర్ హిమ్ ద బ్లెస్.
0: అది నేను అప్పుడప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ సుఖం కలిగినా ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచే కాని చెడ్డ కాదు అనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెంచుకోవాలి.
1: భగవాన్ రిపీటెడ్లీ టెల్స్ అస్ టు హ్యావ్ దిస్ ఫర్మ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్, బీ దట్ ప్లెజర్ ఆర్ పెయిన్, ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్ థింగ్స్ హ్యాపన్.
0: కేవలము బిడ్డ గర్భము నుండి పుట్టిన తక్షణమే కెవుకవుని ఏడుస్తాడు.
1: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద చైల్డ్ స్టార్ట్స్ క్రైయింగ్.
0: ఎందుకోసం ఏడుస్తాడు?
1: వారి
0: తనకు ఆకలిని మొట్టమొదట సృష్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద హంగర్ విచ్ ఇస్ ద బిగినింగ్.
0: ప్రతి ప్రాణి కూడాను కేవలం ఆకలితోనే జన్మిస్తూ ఉండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ బై బర్త్ డెవలప్ దిస్ క్వాలిటీ ఇన్ ద హంగర్.
0: తేనెనో లేక పాలనో నాలుగు పైన పెట్టినప్పుడు ఆ ఏడుపు మానివేస్తాడు.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రైయింగ్ వెన్ యూ జస్ట్ ఆఫర్ హనీ ఆర్ స్పూన్ ఆఫ్ మిల్క్.
0: కనుక ఏది జరిగినప్పటికీ అది మన మంచి కోసమే కాని చెడ్డది కానే కాదు.
1: Therefore, whatever that happens in our lifetime is for our own good only.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని లేకనే మానవుడు అనేక రకములైన బాధలకు గురి అవుతున్నాడు.
1: Man is suffering a lot because this truth is not realized by him.
0: ప్రతి దైవము యొక్క సృష్టి ఎందుకును సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In God's creation, our main job is to know the truth behind this.
0: కానీ ప్రపంచమంతా కూడాను గుణగణములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే ఉంటున్నారు.
1: But all this world, we find people with attributes and qualities, traits.
0: తెలివితేటలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
1: Man wants to be more and more intelligent.
0: తెలివితేటలు పెంచుతున్నారు కానీ గుణమును మాత్రం పెంచడం లేదు.
1: Though she develops his intelligence, but he is not growing, cultivating virtues.
0: గుణములు పెంచుకొనక ఎన్ని పెంచుకుంటే ఈ ప్రయోజనం ఏమిటి?
1: Without the virtues, what for the rest?
0: కనుక నే ప్రాచీన పురుషులందరి కూడాను గుణమును పెంచుకునే నిమిత్తమై ప్రయత్నం చేయవలనని చాటుతూ వచ్చారు.
1: And hence, since age long, people have been
0: తెలివితేటలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
1: Man wants to be more and more intelligent.
0: తెలివితేటలు పెంచుతున్నారు కానీ

0: And hence, since age long, people have been advocating the need to cultivate virtuous character more than anything else.
1: కనుక ప్రతి మానవుడు కూడాను మనం తెలివితేటలు పెంచుకొని గొప్ప తెలివి కలిగినవాడని గొప్ప మార్క్స్ అంతా సంపాదిస్తున్నాడని మనం భావించడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వీ కన్సిడర్ ఎ పర్సన్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ బికాస్ ఆఫ్ ద మార్క్స్ దట్ హీ గెట్స్.
1: తెలివితేటలు ఉండినంత మాత్రం ప్రయోజనం కాదు, దానిలో గుణం కూడాను సంపాదించుకోవాలి.
0: మియర్ ప్రెసెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఇనఫ్. You should have good qualities, virtues.
1: ఈ గుణం లేకుండా ఇన్ని తెలివితేటలు పెంచుకున్నప్పటికీ ఇది వ్యర్థమైపోయేటువంటిది.
0: All the intelligence will be in vain if you do not have good character.
1: కనుకనే ఈ నవరాత్రులు అనేటువంటి యొక్క పేరు దేనికి వచ్చినది? గుణమును పెంచుకునే నిమిత్తమై అనేక రకములైనటువంటి కర్మలు ఆచరించి అందులో ఉన్నటువంటి యొక్క గుణమును మాత్రమే స్వీకరించడానికి చేసినటువంటి పండుగలే.
0: నవరాత్రి 9-day celebration has got a purpose behind it. We undertake so many spiritual rituals and activities to cultivate good qualities, good virtues.
1: కనుక మనం ఏ పని చేసినప్పటికీ నేను మంచి గుణం కలిగినానా లేదా, లేక మంచి అభిష్టములు కలిగినవా లేదా, నాకు మంచి యోచన కలిగినదా లేదా అనేటువంటిది తనకు తానే పరీక్ష చేసుకోవాలి.
0: Therefore, whatever work you undertake, whatever your task that you undertake, question yourself, is my desire good or not? Is my thought good or not? That's the way you have to question yourself.
1: ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు అన్ని రకములైనటువంటి యొక్క తెలివితేటలు పెంచుకుంటున్నాడు.
0: Because of the effect of Kali, man is highly intelligent in varied fields.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind this?
1: మానవునికి నమ్మకం అనేటువంటిది క్షీణించిపోతుండాలి.
0: ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ ద ఫెయిత్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: నమ్మకం క్షీణించిపోవటం వల్లనే తెలివితేటలు పెరిగిపోతున్నాయి.
0: యాజ్ ఫెయిత్ ఇస్ డిమినిషింగ్ మ్యాన్ ఈస్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ ఇంటెలిజెన్స్.
1: తెలివితేటల్లో పెద్దవాడు అయినప్పటికీ గుణం లేకపోతే ప్రయోజనం లేదు.
0: హీ మే బి హైలీ ఇంటెలిజెంట్ బట్ హీ హాస్ నో క్యారెక్టర్, ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక ఈనాడు మానవుడికి నమ్మకము అనేటువంటి యొక్క పెద్ద బిరుదు సంపాదించుకోవాలి.
0: Therefore, the highest title that we can acquire today is to be a man of faith.
1: ఈనాటి మానవ లోకమంతా ఇక్కడను నమ్మకం అని రెండు నయనమ్ములే లేవు.
0: Man has lost both the eyes of faith.
1: ఈ నమ్మకం అనేటువంటిది ఉండినప్పుడే దైవాన్ని కూడాను నమ్మగలడు.
0: When you have faith, you have faith in God too.
1: చాలా మంది నాకు దైవం పైన నాకు నమ్మకం లేదు అంటారు.
0: Many people say that they have no faith in God.
1: దైవం పైన లేకపోతే ఇంక దేనిపైన ఉన్నది నీకు నమ్మకం?
0: If you have no faith in God, whom else you can believe?
1: దానికి అర్థమే లేదు.
0: It's a meaningless faith.
1: దైవం పైన నమ్మకం కలిగినప్పుడే అన్నింటిపైన కూడా నమ్మకం పెరుగుతుంది.
0: When once you have faith in God, you'll have faith in everything.
1: కనుక మొట్టమొదట నమ్మకం అనే రెండు నయనములే అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we have to develop this vision of the eyes of faith.
1: కనుక ఇట్టి అంధులైనప్పుడు వాడు నమ్మకం లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
0: Therefore, being blind, having lost the vision of faith, he can never repose faith in anybody.
1: కనుక నమ్మకాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
0: Therefore, we have to strengthen our faith.
1: ఈ నమ్మకం వచ్చినప్పుడే మనకు అన్నింటి ఎందుకు విజయం చేకూరుతుంది.
0: When once we have faith, you are bound to be successful.
1: కాన ప్రతి మానవుడు కూడాను నమ్మకము అనేటువంటిది పూర్తి పెంచుకోవాలి.
0: Therefore, we have to grow in the path of faith more and more.
1: నమ్మకమునకు ఎట్టి రూపము?
0: What is the form of faith?
1: నమ్మకమే దీని యొక్క ప్రధానమైన రూపము.
0: And in fact, the very faith itself is its manifestation.
1: దైవాన్ని నమ్మినటువంటి వాడు సర్వులు కూడా నమ్ముతాడు.
0: The one who has got faith in God will be able to believe the rest of the people.
1: సర్వులు ఎందుకు దైవం ఉన్నదని విశ్వసిస్తాడు.
0: He'll have full faith of the presence of God in everyone around.
1: ఈశా వాస్యం విదం జగత్.
0: The whole universe is fully divine.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God dwells in all of the beings.
1: సర్వభూతముల యందు కూడాను ఈశ్వరుడే నమ్మకం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతున్నాడు.
0: God is our faith.

0: present in all of the organic world, the living creatures.
1: కనుకా మొట్టమొదట మనము నమ్మకమైనటువంటి దాన్ని పెంచుకోవాలి.
0: So to begin with, we have to develop faith.
1: ఏ వేదం చూచినా, ఏ సంకల్పం చూచినా, ఏ ఇది చూచినప్పటికీ నమ్మకమైనటువంటి విషయాన్ని తప్పక పైకి చూస్తుండాలి.
0: The Veda or any other spiritual text or scripture, whatever may be, will lay emphasis on faith.
1: కనుక మొట్టమొదట మనము నమ్మకాన్ని పెంచుకోవాలి.
0: Therefore, in the first instance to begin with, we have to develop faith.
1: పాములు కూడా నమ్మాలి, కానీ దాని విషయంలో మాత్రం మనం నమ్మరాదు.
0: We cannot have faith in the విషం, విష or poison.
1: పాములు నమ్ము.
0: Yes, you can have faith in.
1: కానీ పాములు నీవు నమ్మితే దాని విషయం కూడా నీకు చేరదు.
0: But when once you have got the faith in the snake, its poison will not affect you.
1: యత్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: వ్యక్తి యొక్క నమ్మకాన్ని పుచ్చుకునియే ఆ పాము కాని తేలు కాని తన విషయాన్ని విషయాన్ని కూడాను మానుకుంటుంది.
0: In fact, the scorpion or the snake will be able to withdraw its poison if you have got full faith in them.
1: కనుక మొట్టమొదట మనం నమ్మకాన్ని పెంచుకోవాలి.
0: So we have to develop faith in the beginning.
1: ప్రపంచంలో ప్రతి పదార్థములను కూడాను మనము నమ్ముతున్నాము.
0: We believe everything that is in
1: ఏదో newspaper లో వచ్చిందంటే రష్యాలో పలాని మనిషి ఈ రకంగా చచ్చింది అనేటప్పటికీ దాన్ని నమ్ముతున్నాం మనము.
0: We rely on the daily newspaper. If anything says that someone died there in Russia, we believe it.
1: కానీ దీన్ని ఎట్లా నమ్మినాము?
0: How could you believe that?
1: ఎవరొచ్చి మనకు బోధించారు?
0: Who told you that?
1: కేవలం న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటి.
0: It is only a column in the newspaper.
1: ఈ న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటిది మాత్రం నమ్ముతున్నాము.
0: We believe all that is said in news paper.
1: సత్య ప్రభావమైనటువంటి యొక్క ఆచరణ నుంచి అనుభూతి నుంచి వచ్చినటువంటి దాన్ని నమ్మటం లేదు.
0: We are not able to believe that which is born out of our faith, which is based on truth, based on our own experience.
1: కనుక మొట్టమొదట మనకు గుణములు పెంచుకోవాలి.
0: Therefore, we have to develop the guna or the quality.
1: ఈ గుణములు కూడాను కేవలం మన నమ్మకం నుంచినే పెరుగుతున్నాయి.
0: Virtues or guna could be developed out of faith.
1: గుణముల వల్ల మనకు ఎంతైనా కూడా నమ్మకం అధిక అభివృద్ధి అవుతుంది.
0: And therefore we can develop the character, the good qualities more and more.
1: కానీ మనం ఈనాడు నమ్మకాన్ని పైకి నెట్టుతున్నాము.
0: But we are brushing aside this important factor of faith.
1: నమ్మకాన్ని మనం ఏమాత్రం కూడా విశ్వసించడం లేదు.
0: In fact, we have no faith at all.
1: ఇతరుల యొక్క ప్రభావం వలన ఇతరులు చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతున్నాం మనం.
0: We are carried away by what is heard, what is said by others.
1: ఈ చెప్పిన మాటలు నమ్మి నీవు కేవలం చెడిపోతున్నావు.
0: Don't betray yourself by paying heed to others' words.
1: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకోవాలి.
0: Develop self-confidence.
1: ఈ సెల్ఫ్-కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నీకు అన్నింటి ఎందుకు కూడాను నమ్మకం ఏర్పడుతుంది.
0: With this self-confidence, you can have faith in everything.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రజలారా,
0: పీపుల్,
1: ఈనాడు లోకంలో మనకు కావలసినటువంటిది నమ్మకం.
0: What is required today in this world is faith.
1: అన్ని తనకు తెలుసు అనే ఉద్దేశంతో అహంకార పడుతుంటాడు మానవుడు.
0: Man is egoistic with the feeling that he knows everything.
1: ఈ అహంకారం అనేటువంటిది ఏమీ తెలియని వాడి యొక్క బుద్ధి యొక్క సంబంధమే.
0: Ego is because of lack of any knowledge or any information. Foolishness.
1: Foolishness, foolishness.
0: It's foolishness and foolishness.
1: కనుకనే నమ్మకం అనేటువంటిది లేకుండా నేను అన్నింటినీ నేను విశ్వసిస్తున్నానంటే ఇది నమ్మకం కాదు.
0: Being faithless, you start believing the rest of the things.
1: కాన ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి.
0: Therefore, every human being must cultivate this important feature of faith.
1: కానీ తను చూడనటువంటివి కూడాను నమ్ముతున్నాడు మానవుడు.
0: Man today, paradoxically, believes all that he doesn't see.
1: ఒక చెట్టు కొమ్మలు ఉంటున్నాయి.
0: With the branches of a tree.
1: కానీ ఒక కొమ్మకు ఒక కొమ్మకు రాసుకొని అక్కడ అగ్ని పుడుతుండాలి.
0: When the two branches of a tree rub against each other, because of friction, the fire emanates.
1: ఈ అగ్ని ఎక్కడ నుంచి వస్తుండాలి?
0: Where from the fire has come?
1: ఆ కర్ర నుంచినే వస్తుండాలి.
0: It is out of the branches only.
1: ఆ కర్ర నుంచి వచ్చినటువంటి అగ్ని ఆ కర్రనే కాల్చివేస్తుండాలి.
0: The fire that came out of the very branch would burn that branch.
1: అదే విధంగానే మానవుడి నుండి వచ్చినటువంటి అహంకారము మానవుణ్ణి హింసిస్తుండాలి.
0: Therefore, ego that has taken birth in man, come out of man, will ruin him.
1: Kanuka manaku నమ్మకం అనేటువంటి దానిని మనం లేకుండా పోతే అన్నిటి ఎందుకు కూడా మనము దుష్టమైపోతాం.
0: ఇఫ్ యూఆర్ ఫెయిత్లెస్ వీ విల్ బి ఫెయిల్యూర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యావంతులారా,
0: ఎడ్యుకేటెడ్
1: విద్యాసోదకులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: విద్యాభిమానులారా,
0: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: ఈ విద్య ఎందు మొట్టమొదట మనకు నమ్మకాన్ని పెట్టుకోవాలి.
0: In the education to begin with, we have to develop faith.
1: Education ante kevalamu grantha parichayam maatrame kaadu.
0: Education does not limit to the textual knowledge.
1: Chadivi vraya rechina varandaru vidyavantulena.
0: Can you call a person educated for the simple reason
1: college lo degree ponda vidyavantulaguna?
0: By merely attending the college, can you be an educated one?
1: Taanevaro teliyakunna tattvagaa metukudunu.
0: If you don't know your true nature, how can you know the reality, the depth?
1: Man evaru telusukovadaniki tagina prayatnam cheyali.
0: We should make every attempt to know our
1: true nature. Adi lekunda enni gantamulu chadinappatikini prayojanam ledu.
0: Without this self inquiry, it is all useless to go through different texts.
1: Ittadi edaina konni sandarbhala yandu andari prabhavam kodanu pracharam kodanu vintaru.
0: On occasions like this, people will certainly listen to the
1: talk. Tari ikkadi nunchi lechipothane అంతా కూడా ఏమిటో నమ్మకానికి వీలు లేనటువంటివి అని అంటారు.
0: ద మూమెంట్ దే గెట్ అప్ అండ్ లీవ్ ద హాల్ దే ఫర్గెట్ ఎవ్రీథింగ్.
1: ఇది కాదు మానవుని యొక్క సరి అయినటువంటి గుణము.
0: దిస్ ఇస్ నాట్ ది ప్రాపర్ క్వాలిటీ
1: ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మ్యాన్. చెప్పిన విషయాలంతా చక్కగా నమ్మాలి.
0: ఆల్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి బిలీవ్.
1: ఆ నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: ఆల్ దట్ హ్యాస్ బిన్ బిలీవ్
1: ఆచరణలో పెట్టి ఆనందాన్ని అనుభవించాలి.
0: హ్యావింగ్ యాక్టెడ్ అపాన్ దట్ వాట్ యు హర్డ్ experience the joy.
1: Manavuni enda motta motta puttinatundi nammakame.
0: Therefore the first that has appeared in our lifetime
1: enta mandi undinappudikini tallini maga baga namutadu.
0: Whatever may happen, one has total faith in mother.
1: Talli enta koppadina enta kottinaaku tittina kudanu tallini vishwasistadu.
0: Mother may be angry and she may beat, yet the child has full faith in mother.
1: Kaani aa talli yokka prema atuvanti bhadramainatundi.
0: That is the love of a mother.
1: తల్లి యొక్క ప్రేమ ఎందు ఎట్టి విశ్వాసం ఉన్నదో అట్టి విశ్వాసమే భగవంతుని ఎందు కూడా ఉండాలి.
0: ద కైండ్ ఆఫ్ లవ్ దట్ వీ హ్యావ్ టువర్డ్స్ అవర్ మదర్ షుడ్ బి దేర్ టువర్డ్స్ గాడ్ ఆల్సో.
1: కానీ ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ ఈ నమ్మకం అనేది కనిపించడం లేదు.
0: బట్ టుడే ఫెయిత్ ఇస్ మిస్సింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ క్వార్టర్.
1: ప్రత్యక్ష భగవంతుని చూడాలని ఆశిస్తుంటారు.
0: బట్ ఎవ్రీవన్ వాంట్స్ టు సీ గాడ్.
1: ప్రత్యక్ష భగవంతుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ గాడ్ హూమ్ యూ వాంట్ టు సీ?
1: ప్రపంచంలో తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుండినంత వరకును మనకు ప్రకాశాన్ని అందించి ప్రబోధాన్ని చేసి అన్ని విధాల ఎక్స్పీరియన్స్ అందించినటువంటి సూర్యుడు.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ద మూమెంట్ వీ గెట్ అప్ అండ్ రిటైర్ ద వన్ దట్ గివ్స్ లైట్ ఈజ్ సన్ గాడ్.
1: ఈ ప్రేమ అనేటువంటిది ఆ సన్ లైట్ నుంచి లభించేటువంటి
0: ఈజ్ లవ్ ద లైట్ ఆఫ్ ద సన్.
1: కనుకనే ఈ లైట్ను మనం నమ్మకపోతే మనకు వచ్చేదంత కూడా డార్క్నెస్.
0: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దిస్ లైట్ ఆఫ్ లవ్ యు హావ్ టు లివ్ ఇన్ డార్క్నెస్.
1: ఒకనొక ఒక సమయం లోపల పరీక్షిత్ మహారాజు చెప్పాడు, శిష్యులకు బోధించాడు.
0: అట్ వన్ టైం పరీక్షిత్ టోల్ హిస్ డిసైపుల్స్.
1: కానీ నాయన భగవంతుడు ఎక్కడున్నాడు?
0: వేర్ ఈస్ గాడ్?
1: సర్వత్రా ఉంటున్నాడు, సర్వజీవులు ఎందు ఉన్నాడు అని బోధిస్తారు పిల్లలు.
0: ఎల్డర్స్ టెల్ అస్ దట్ గాడ్ ఈస్ everywhere in all of the beings.
1: Etta unnadu?
0: How is he?
1: Appudu aa guruvu oka 10 parts teppichestadu.
0: Then preceptor orders 10 parts to be placed there in front.
1: Prati paatra endu kodanu konta jalamunu cherchadu.
0: And in every container some water is kept.
1: Aakasham nandu sancharinchetuvanti suryudu aa prati paatra endu kuda kanipistu vachadu.
0: And you find the reflection of the sun in every pot.
1: Ippudu sun ekkada unnadu?
0: Now where is sun?
1: Prati paatra yandu kuda kanipistune unnadu.
0: Sun is present in every pot.
1: Ee prati paatra yandu kuda kanipinchetuvanti suryudu adi e pratyaksha paramatma.
0: Therefore the reflection of the sun in every pot is the God whom you find.
1: Ee vidhanga paatra enni pettinappudikini aa paatra lo jalam unchinappudu anni roopaluga kanipistuntadu.
0: Like this you may keep any number of pots with water, you will find equal number of reflections of sun.
1: Aa paatra ende jalam lekundina ee yokka reflection kuda kanipinchadu.
0: When there is no water in a pot, you cannot find reflection of the sun.
1: Kanukane patti deham kudanu oka patra vantidi.
0: Therefore every body, physical body, is a
1: part. Deham anetundi oka patra vantidi.
0: Bhagavan tells us repeatedly that body is
1: mana vasanalanni kudanu aa patraloni kevalam paaniyamli.
0: All the vasanas, the attributes, the traits are like the water there.
1: ఆ వాటర్ లోపల ఏ యొక్క చింతలు నీ ఎందు ఉంటున్నావో అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి.
0: అండ్ ఆల్ ద థాట్స్ ఆర్ దేర్.
1: ఈ యొక్క థాట్స్ డిఫరెన్స్ గా ఉండవచ్చును కానీ జలము ఒక్కటి.
0: ద థాట్స్ మే బి ఎట్ వేరియన్స్ బట్ యట్ వాటర్ ఈజ్ సేమ్.
1: జలం ఒక్కటే, పాత్రలు అనేకము.
0: వాటర్ ఈజ్ సేమ్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: అదే రీతిగా ప్రతి దేహం కూడా ఒక పాత్ర సమానంగా పెంచుకున్నారు.
0: Therefore, likewise, every body is taken as a pot.
1: దేహం అనే పాత్ర లోపల వాసన అనేటువంటి జలం పెంచుకోవటం లేదు కదా. అన్ని కూడా నీలో చెడ్డ భావములు ఉంటే చెడ్డ భావములే కనిపిస్తాయి, మంచి భావములే ఉంటే మంచి భావములే కనిపిస్తాయి.
0: And therefore, in this human body, the pot, when there's a water of human thoughts, when the thoughts are dirty, you find dirty reflection. When the thoughts are pure, you find clear, clean reflection.
1: కాబట్టి మంచి చెడ్డలు అన్ని కూడాను నీలో ఉన్నటువంటి ప్రభావమే కాని పాత్రలో కనిపించేటువంటి ప్రతిబింబాలు కాదు.
0: Therefore, good and bad more or less depend on you, your own thought, nothing to do with the reflection.
1: నీ యొక్క థాట్స్ నీవు చూస్తున్నావు.
0: You know your own thoughts.
1: మరి ఒక్క థాట్ నీకు కనిపించడానికి వీల్లేదు.
0: It's not possible to know the thoughts of others.
1: Kanuka prati badalu kudanu prati santoshamulu kudanu nee nunchi avarbhavinchetunte kaani pratyekamainatunte kaadu.
0: Therefore pain and pleasure, you are the center of pain and pleasure, not from anywhere else.
1: Kanuka motta motta neeloni bhavam pranta unnatamainatunte gaanu pavitramainatunte gaanu nee maarchuko.
0: Therefore transform all your thoughts so that they are sacred, noble and exalted.
1: ee naadu karivinchetunte yokka pratibimbalu anni kudanu anaga pavitramainatunte yokka navaratri yendu navaratruga kanipinchi aneka roopamulu petti kolu chestuntaru.
0: During this navaratri celebration we find 9 forms of reflections that we adore and worship.
1: కనుక ఈ పాత్రలో కనిపించేటువంటి ప్రతి పదార్థములు నీ ఎందున్నటువంటి భావములే కాని పరులము కానే కాదు.
0: So all that is present in this pot, the human body, belongs to you of your own making.
1: Kanuka body is like a vessel annanu.
0: Therefore body is like a vessel.
1: Mind is like a mad monkey annanu.
0: And the mind, Bhagavan says, is like a mad monkey.
1: Kabatti me mad monkey ni nevu nammavaddu. Ee malinamainatundi jalamtho nindinatundi patranu nevu nammavaddu.
0: Therefore do not too much depend on the pot. And do not too much depend on the mad monkey.
1: రెండు తనే నుండి వచ్చినటువంటివి అని తనను తాను మాత్రం నమ్మాలి.
0: These two find their origin in you only. Therefore you should have faith in yourself.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఎట్టి భేదములు ఎట్టి బాధలు కూడా మీకు కనిపించవు, కలిగించవు.
0: If you have faith in yourself, you will not have any problems, the pain or the suffering whatsoever.
1: లేక మీ పెద్దలు చెప్పినటువంటి విషయాలను కొన్ని విశ్వసించి దాన్ని అనుసరించడానికైనా ప్రయత్నం చేయాలి.
0: అట్లీస్ట్ యూ షుడ్ ఫాలో వాట్ ఈస్ సెడ్ బై ఎల్డర్స్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ అడాప్ట్ ద వేస్ సజెస్టెడ్ బై దెం.
1: ఒక సూర్యుడు సమస్త లోకములకు ఒక్కొక్కడే కనిపించు. సమస్త లోకాలు కూడాను ఒకే సూర్యుడు ఒక్కొక్కడిగా కనిపిస్తూ ఉంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ సన్ ఈజ్ ఓన్లీ వన్, but each one finds his own way.
1: ఇప్పుడు ఈ టైం లో చూస్తే మనం అమెరికా లోపల సన్ రైజ్ అవుతుంటది.
0: And at this time in America it is sunrise time.
1: మన ఇండియా లోపల ఈనాడు సన్సెట్ అవుతుంటది.
0: But right now in India it is sunset time.
1: ఇది సూర్యుడు మునుగుతున్నాడు అని ఇండియన్స్ చెప్తారు.
0: And Indians say it is sunset.
1: సూర్యోదయం అవుతుండదని అమెరికన్స్ చెప్తారు.
0: Americans say it is sunrise.
1: ఇవి రెండు కూడా ఈ వాదోపవాదంతో సెటిల్ చేయడానికి వీలు కాదు. రెండు నిజమే.
0: You cannot argue and counter-argue, no. Both are facts.
1: Samaya sandarbhalo veri veriga undavachunu.
0: It's only the time that varies.
1: Kanuka prati manavudu kudanu ee bhavalu nivu chakkaga visvasinchi dani aacharanalo pettali prayatninchali.
0: Therefore everyone should have faith in one's own conviction and then adopt and practically experience.
1: Asalu navaratrulu raavatam kaaranam emti?
0: What is the reason behind Navaratri celebration?
1: Navaratri.
0: నవ రాత్రి,
1: తొమ్మిది రాత్రులు,
0: నైన్ నైట్స్,
1: తొమ్మిది రాత్రులు అనగా ఏంటి, తొమ్మిది గ్రహములు.
0: ద నైన్ నైట్స్ రిప్రజెంట్ నైన్ ప్లానెట్స్.
1: ఈ నైన్ కూడాను ఒక్కొక్క గ్రహములు ఒక్కొక్క సంబంధమైనటువంటి ఫలితంగా మీరు తీసుకోవాలి.
0: అండ్ ఈచ్ ప్లానెట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ రిలేషన్షిప్ అండ్ ఎఫెక్ట్.
1: ఇవన్నీ మన నుండి ఆవిర్భవించినటువంటివి, కానీ బయట నుంచి ఎక్కడ కూడా రావు.
0: In fact, they are all within you. They are not from anywhere, from outside.
1: చెడ్డ భావం నీలో ఉద్భవించిందంటే ఈ చెడ్డ భావం యొక్క ప్రభావమే.
0: It's any bad feeling, it's only you are the center of that bad feeling.
1: ఆ చెడ్డది సమాజం ఎందు కాని, బజారు ఎందు కాని, లేక పరులు ఎందు కాని వచ్చినటువంటివి కాదు.
0: The bad thoughts are not the products of anybody, not given to you by anyone, external agency.
1: చెడ్డ కాని నీ నుంచి వచ్చినటువంటివి కాని ప్రత్యేకమైనటువంటివి కాదు.
0: The good and bad are within you, not from outside.
1: Vidyarthulara,
0: students,
1: kanuka meer prati bhavamulu kodanu mee nunchi aavirbhavinchinattu gaani meer sankalpinchukovali gaani idi evar nunchino vachi maalo cheyalindi ani sankalpinchukaadu.
0: Clearly understand, the thought arises in you only and is not from anybody.
1: Prati maanavudi endukodanu ilanti pratibimbamulu unnai.
0: In every human being you find so many reflections.
1: ఎలాంటి వారి ప్రతిబింబం కూడాను దాని ప్రతిబింబం ఉచ్చరించి దాని ప్రతిధ్వని కూడా కలుగుతూ ఉంటాయి.
0: అండ్ యాజ్ దర్ ఇస్ రిఫ్లెక్షన్ యూ ఆల్సో కమ్ అక్రాస్ రీసౌండ్.
1: కనుక ప్రతిబింబము, ప్రతి శబ్దము, ప్రతి ఆకారం కూడాను నీ నుంచి వచ్చినటువంటివి.
0: Therefore, reaction, reflection, resound are products of you. Reaction, reflection and resound.
1: ఈ మూడింటి యొక్క ప్రభావం కూడాను మానవుని ముడివేసి అనేక రకములుగా తబ్బిబ్బు చేస్తుంటున్నాయి.
0: దీస్ త్రీ కన్ఫ్యూజ్ మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్.
1: కానీ ఈ మూడింటిని వదిలిపెట్టి నాలుగో దాన్ని కొత్తగా కల్పించడానికి ప్రయత్నం చేస్తాడు.
0: బట్ మ్యాన్ ఈస్ గివింగ్ అప్ దీస్ త్రీ అండ్ యూ వాంట్స్ టు డిస్కవర్.
1: అతని యొక్క తెలివితేటల యొక్క ప్రభావం అని మీరు అనుకుంటారు.
0: అండ్ వీ థింక్ దట్ మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్ టు ఫైండ్ ద ఫోర్త్.
1: అతని యొక్క ప్రభావం ఏమీ లేదు.
0: He has got nothing to do with that.
1: ఒకదానిపై విశ్వాసం లేకుండా పోవటము అదే అతని యొక్క ప్రభావము.
0: సిన్స్ హీ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్ థింగ్, హీ ఈస్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ అహెడ్.
1: ఒకదానిపై నమ్మకం లేకుండా అనేక రకమైనటువంటి దాన్ని నమ్మాలంటే అది సాధ్యం కాదు.
0: Without faith in one aspect of life, you cannot have faith in the
1: rest. దైవం ఒక్కడే.
0: God is one.
1: మానవుడు ఒక్కడే.
0: Man is one.
1: ఆకారములు వేరు వేరు.
0: Forms are different.
1: ఆచరణలు వేరు వేరు.
0: Practices are different.
1: కానీ అల్పబుద్ధి యొక్క ప్రభావం చేత అనేక రకములుగా కూడాను ఇవి సంచరిస్తూ ఉంటాయి.
0: It is only the thoughts that vary which is responsible for all this variation and differences.
1: కనుక రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ అని కూడాను మన నుంచి వచ్చినట్టువే కానీ బయటవి కాదు.
0: So reaction, reflection, this sound find their origin within ourselves.
1: ఇప్పుడు నీవు ఒక విధమైనటువంటి ఫలము తిన్నావు.
0: Supposing you have eaten
1: a mango fruit.
0: You have eaten mango
1: fruit. ఈ త్రేపు మామిడి పండు త్రేపే వస్తుంది కానీ దోసకాయ త్రేపు రాదు.
0: As you belch, you'll suddenly feel that of a mango, not that of a cucumber.
1: అదే విధంగా నీ యందు కలిగించేటువంటి యొక్క భావములు నీ యందే పుట్టినవి కానీ బయట నుంచి వచ్చి చేరినవి కాదు.
0: Likewise, the thoughts are born in you. They are not transported from outside.
1: బయట ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని నీవేమాత్రము చింతించవద్దు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దాట్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్
1: ఆవిర్భవించినటువంటి సత్యభావాన్ని నీవు తప్పక అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక మానవునికి ఈ నవరాత్రులంతా వచ్చేదంతా కూడాను నవ విధములైనటువంటి శక్తులను తనకు చూపించే నిమిత్తమై వస్తున్నాయి.
0: ద నవరాత్రి సెలబ్రేషన్ ఇస్ మెంట్ టు షో యూ ద నైన్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ టు మ్యాన్.
1: కనుక మనం నవరాత్రులు ఎందుకు నేర్చుకోవాల్సింది ఏకాత్మభావము.
0: What we have to learn during Navaratri is a feeling of oneness, ekatma.
1: Navaratri endu kodanu navavidhamulainatvi kanipinchinappudiki navavidhamulainatvi shaktilo okate bhavamu okate satyamu.
0: Though there are nine forms of power, but the truth is one, the source is one.
1: Kanuka navavidhamulainatvi yokka bhutamulu ninnu aneka rakamulaga kodanu peedistu vastunnayi.
0: In fact, there are nine forces that will afflict man.
1: ఈ భూతములంటే ఏమిటని?
0: వాట్ ఆర్ దోస్ ఫోర్సెస్?
1: వీటికి మారు పేరు ఆత్మ అని పిలుస్తూ వచ్చారు.
0: అండ్ ద అదర్ నేమ్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆత్మ.
1: ఆత్మ అనగా
0: ఆత్మ మీన్స్
1: నాలుగు భూతముల యొక్క ప్రభావం యొక్క ఏకత్వమే.
0: ఇట్ ఈస్ ది వన్నెస్ కాంబినేషన్ ఆఫ్ ది ఫోర్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్.
1: ఆత్మ ఎక్కడ చూసినా ఉంటుండాలి.
0: ఆత్మ ఈజ్ ఎవ్రీవేర్.
1: ప్రపంచం సర్వత్రా కనిపిస్తూనే ఉంటుండాలి.
0: అండ్ ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: ఒక మానవుని ఎందు మాత్రమే కాదు.
0: not limited to man
1: alone. జీవని యందు మాత్రమే కాదు.
0: Not to a single being.
1: ఎక్కడ చూసినా అక్కడంతా కూడా ప్రతిబింబం కనిపిస్తుంటాది.
0: Find this atma everywhere, wherever you serve.
1: నీవు నడుస్తూ ఉంటే,
0: as you walk,
1: నీ వెనుక సూర్యుడు ఉదయిస్తుంటాడు.
0: And you find sunrise behind.
1: ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబము నిన్నే అడ్డం చేస్తుంటాది.
0: And the very shadow will come in your way.
1: ఆ సూర్య ప్రతిబింబము నిన్ను చాలా పెద్దదిగా భావిస్తూ వస్తుంటాది.
0: And the very shadow is longer, bigger than your size.
1: సూర్యుడు పెరుగు కొలది నీ ప్రతిబింబం తరుగుతూ వస్తుంది.
0: As with sunrise is more and more, the shadow declines, reduces.
1: సమత్వమైనటువంటి యొక్క మధ్య స్థానంలోకి వచ్చేటప్పటికి నీ ప్రతిబింబం నీ కాడ కింద పడిపోతుంది.
0: బట్ అట్ ద రైట్ టైమ్ యూ ఫైండ్ ద షాడో రైట్ అండర్ యువర్ ఫీట్ ఇన్ ద మిడ్ డే.
1: అనగా నీ అహంకారం పెరిగినది ఇప్పుడు సమత్వంలో వచ్చేటప్పటికి అది విలీనమైపోతుంది.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ ఈక్వానిమిటీ ద ఈగో విల్ బి అండర్ చెక్ రైట్ అండర్ యువర్ ఫీట్.
1: కనుక ఈ ఈగో అనగా అహంకారం విసర్జించి మనం ఆత్మతత్వంలోనే మన ఏకత్వాన్ని చూడాలి.
0: Therefore, you have to give up ego immediately and proceed by the principle of the self.
1: Ekam sat vipra bahudavadanti.
0: The truth is one which has been interpreted in various ways.
1: Ekam eva advitiyam brahma.
0: God is one, not two, the one without the second.
1: Kalaku okkade bhayam bhagavantudu.
0: God is only one.
1: Nee okkade untunte nee pratibimbam rendu kanipinchavu.
0: When you are only one here, you cannot have two reflections.
1: కనుక నీకు అనేక రకమైనటువంటి యొక్క భావం కనిపించినప్పటికీ ఇది నీ భావంలో ఉన్నటువంటి పొరపాట్లే కానీ సృష్టి యొక్క పొరపాటు కాదు.
0: సో మిస్టేక్స్ లై విత్ అవర్ థాట్స్ విత్ ఇన్ నథింగ్ టు డూ విత్ గాడ్.
1: ఈ విధంగా మనము ప్రతి దాన్ని కూడా ఏకత్వంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అవర్ యాక్టివిటీ.
1: కనుక నీవు ప్రతి దాని ఎందుకు కూడా నమ్మకం రావాలి.
0: Therefore, in every aspect, we should develop faith.
1: నీ ఎదుటి వ్యక్తి కూడాను చాలా మంచివాడు మంచివాడు మంచివాడు అని చెప్పు నువ్వు పో.
0: You have to think everyone good, the other person too.
1: కనుక అతను నన్ను కొట్టేకి వచ్చాడు అనుకున్నా అది కూడా నీ ప్రతిబింబమే.
0: If you think that other man is advancing towards you to beat you, well, that figure is also your own reflection.
1: కనుక నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ తీసుకుంటూ నీవు కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
0: You must exercise a control over these three factors, reaction, reflection,
1: అదే ఆత్మగ్రహము ఆత్మాభిమానము ఆత్మశక్తి.
0: That's what it is, the self-control and it is self-respect.
1: తనకు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోవటం చేతని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుండాలి.
0: As he has no self-control, he is not having self-satisfaction.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలంటే మొట్టమొదటి సెల్ఫ్ కంట్రోల్ చేయాలి.
0: Therefore, in order to have self-satisfaction, you should have the self-control.
1: ఉన్నది ఒకటే ప్రాణం కాదంటే రెండు ప్రాణాలు లేవు.
0: In fact, life is only one. There cannot be the second.
1: ఆ ఒక్కటే ఒక్కదానినే చూపుతుంది కానీ రెండు దానిని చూపడు.
0: The life is only one, the non-dual, the one without the second.
1: కనుక ఏకాత్మ భావాన్ని నీవు పెంచుకుంటూ పో.
0: Develop the spirit of oneness more and
1: more. అనేకత్వమైనటువంటి ఏకాగ్రతను నీవు పెంచుకోకపోవద్దు.
0: Do not entertain the thoughts based on plurality or multiplicity.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Nenu ekatma swarupani.
0: I am only one.
1: Naaku unnadi okate heart.
0: I have only one heart.
1: Rendu heart levu.
0: I don't have two hearts.
1: Rendu heart vachindatunte tatcham inke edo aspatrilo chestaru.
0: When you have two hearts, well, you should be taken to the hospital.
1: Adi dosham yokka prabhavamu.
0: It is a mistake there, something wrong.
1: Rendu atma lekunda oke bhavam untame adhe nijamainatunte yokka satyam.
0: The truth is only one, the feeling of oneness which has to be safeguarded.
1: Kanuka truth satyam anetundi dani nu anusaristhu po.
0: So follow the truth continuously.
1: Satyanni nu anusaristhu poyinappudu aa satyam yokka pratibimbame ee kanipistu untuntadi.
0: When you follow the truth, you will find the reflection of the very truth.
1: Neeku unnadi prema okkate.
0: The only one love.
1: Rendu premalu levu.
0: There cannot be two.
1: Kaani aneka prema neelo unnattuga kanipistu untadi.
0: But you feel that love is many. No.
1: కానీ అన్ని ప్రేమలు ఉండినట్టుగా కనిపించడము నీ యొక్క సంకల్ప ప్రభావమే కానీ సహజం కాదు.
0: యూ అస్యూమ్ దట్ దేర్ ఆర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ లవ్. ఇట్ ఇస్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ థాట్.
1: కనుక విద్యార్థులారా ఆధ్యాత్మిక విషయం మీరు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: స్టూడెంట్స్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ క్లియర్లీ.
1: నేను ఏకాత్మనే.
0: ఐఎమ్ ఓన్లీ వన్ సింగిల్ సెల్ఫ్.
1: నేను ఉన్నటువంటి ఒక్కనే.
0: I am only one.
1: ivanni kevalam bandhutvamto chedinatuntivi.
0: All the rest are around me because of this.
1: Kanna talli gaani, kanna talli gaani,
0: edha madha
1: kattukunna bharya gaani,
0: or the wife
1: kattinchinatuvanti kumarudu gaani,
0: or the son,
1: ivanni kunu nee nundi vachinatuntivi gaani prathyekanga కల్పించేటువంటివి కాదు.
0: దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ రిలేషన్షిప్. దట్స్ ఆల్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్.
1: ఈ రిలేషన్ అనేటువంటిది కూడా నేషన్ లో పోల్చుకుంటున్నారు.
0: దిస్ రిలేషన్షిప్ యూ కెన్ బి కంపేర్ టు ద నేషన్.
1: కనుక ఈ రిలేషన్స్ మనం ఏమాత్రం కూడా నమ్మకూడదు.
0: So you cannot go by this sort of relationship.
1: Neeku real nation danu neevu nammu.
0: Have full faith in the real nation, that is yourself.
1: Nee aatma vishwasanni neevu nammu.
0: Have full faith in your own self confidence.
1: Bayata unnatundi danni em maatram neevu nammanadu.
0: Don't go by anything that's outside.
1: Daivam maatram sarvatra untunnadu.
0: But God is everywhere.
1: Sarvata paanipadam tasarvato chi shiriyamukam sarvata satimalloke sarvama uttishtati.
0: You find God's feet, God's hands, God's heads everywhere, spread all over.
1: Sarvata paanipadam.
0: You find his feet and hands.
1: Tat sarvata chi shiriyamukam.
0: And his head and ears and the face all
1: sarvata
0: over.
1: Sarvata satimalloke sarvama uttishtati.
0: God is present in the entire universe. He has installed.
1: Kevalam nee yokka bhramal chethani ivanni anekakaga kalpinchukuntunnavu.
0: Because of mistaken identity or illusion, you think of duality. Embodiments of love. Embodiments of love.
1: Ee prema nee endi unnadi kaani parulu endi levu.
0: The love is within you. Cannot expect it from outside.
1: Evara paina prema variki undavachunu.
0: You may have love towards somebody.
1: Aa prema yokka pratibimbam nee pratyakshanga kanipinchavachunu.
0: And you will find the reflection of the love in front.
1: కనుక ఇది ప్రత్యక్షంగా కనిపించేటువంటి యొక్క రిలేషన్స్ కానీ ప్రదర్శం కాదు.
0: ఆల్ ద లవ్ దట్ యు ఫైండ్ ఎక్స్టర్నల్లీ యూ ఫీల్ సో ఆర్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్.
1: నీవు ప్రేమిస్తుండేటువంటి అంతా కూడా నీ యొక్క రిఫ్లెక్షన్.
0: ఆల్ దట్ యు లవ్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: ఈ రిఫ్లెక్షన్ నీవు ప్రేమించుకుంటూ నేను ఎవరినో ప్రేమిస్తున్నాను అనుకోవటం ఇది పెద్ద పొరపాటు.
0: వెన్ యూ లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ బిగిన్ టు ఇమాజిన్ దట్ యు ఆర్ లవింగ్ సంబడి ఎల్స్,
1: హీ ఈజ్ మై ఫ్రెండ్ అంటారు.
0: This is a mistake. You say this, I like it.
1: He is my friend, antaru.
0: You say he is my friend.
1: Friend evaru?
0: Who is a friend?
1: Friend okkade.
0: There is only one friend.
1: Daivam okkade nee yokka friend.
0: God is only your friend.
1: Athane nee yokka nijamainatundi mitruniga bhavinchali.
0: God is your true friend.
1: Atuvanti nijamainatundi friend neeku etti mosamulu cheyadu.
0: A true friend, God, will never betray you.
1: కానీ కొన్ని సందర్భాల్లో నీవే అటువంటి నిజమైనటువంటి మిత్రుడిని సందేహిస్తున్నావు, కానీ నిజమైన మిత్రుడిని నిన్ను సందేహించడు.
0: God, the true friend, will never doubt you, but you are doubting your true friend, God himself.
1: కనుక ఇది నీలో కలిగేటువంటి యొక్క మార్పులే, కాని దైవంలో ఎట్టి మార్పులు లేవు.
0: All changes are there in you, but not in God.
1: కనుక దైవం ఎప్పుడు కూడా ఏకాత్మభావమే.
0: God is always one with the same.
1: అటువంటి ఏకాత్మ భావం కలిగినటువంటి యొక్క దైవాన్ని నీ మిత్రుడిగా తీసుకో.
0: Have that non-dual God, only one, as your true friend.
1: ప్రపంచంలో చూసిన అన్ని కూడా మనకు మిత్రులుగానే వస్తుంటారు.
0: Thereafter you will find friends everywhere in this world.
1: అసలు నీకు శత్రువే లేడు లోకంలో.
0: In fact there is no enemy to anybody in this world.
1: ఎక్కడ నాడు ఇంకా రెండవ వాడు?
0: Where is the second one?
1: రెండో వ్యక్తి ఉన్నప్పుడే కదా అది నా శత్రు అంటావు.
0: When there is a second, you can say, call him friend or a
1: foe. Vyakti ay ledu.
0: There is no second person.
1: Anni kadiripoye meghale.
0: All are like passing clouds.
1: Kanuka itti kadiripoyetundi dani neevu visvasistunnavu.
0: You rely on this passing.
1: Nishchalamai nirmalamai nishwarthamai undinatvanti oka daivatvanni ee visvasinchalekapothunnavu.
0: You are not able to believe that unsullied, unpolluted, blemishless divine love.
1: Atuvanti divine love.
0: That is divine love.
1: కానీ ఈ డివైన్ లవ్ ని మర్చిపోయి,
0: యు ఆర్ ఫర్గెటింగ్ ద డివైన్ లవ్.
1: డీప్ వైన్
0: యు ఆర్ కంప్లీట్లీ
1: త్రాగినటువంటి దానిని నువ్వు విశ్వసిస్తున్నావు.
0: యు ఆర్ టోటల్లీ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ డీప్ వైన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవత్వాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే,
0: ఇఫ్ యు వాంట్ టు నో గాడ్,
1: మీరు ఏకాత్మ భావాన్ని పెంచుకోండి.
0: Develop this feeling of oneness.
1: అప్పుడే మీకు దైవత్వం సూటిగా కనిపిస్తాడు.
0: Then you can see God straight face to face.
1: ప్రత్యక్షంగా కనిపిస్తాడు.
0: You will see his manifestation.
1: ఈ ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవుడు మొట్టమొదటి దేవుడు సూర్యుడే.
0: The first God whom you see is sun himself.
1: దీనిని వేద పురుషులందరూ కూడా చేరి ప్రత్యక్ష దేవుడు అనగా గాయత్రిని తెలిపినటువంటి యొక్క దేవుడే సూర్యుడే.
0: Therefore the Vedic scholars praise God in the form in the name of sun.
1: ee sun anetunti vaadu nee yokka pratyekshamainatunti yokka bhagavantude.
0: Therefore sun is God manifested.
1: ఈ దైవం అనేటువంటి దాన్ని నీ ఫ్రెండ్ గా భావించు, తల్లిగా భావించు, తల్లిగా భావించు, ఏ విధంగా నీవు భావించుకో.
0: యు మే కన్సిడర్ గాడ్ యాజ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ యువర్ ఫ్రెండ్ ఇన్ వాట్ ఎవర్
1: తమేవ మాతా చ పితాత్వమేవ తమేవ బంధుశ్చ సఖత్వమేవ తమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ.
0: ఓ గాడ్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై వెల్త్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఎవ్రీథింగ్ ఈజ్ నీవే.
0: Everything is divine.
1: అటువంటి దానిని మనం వదిలిపెట్టి
0: we are giving up that sacred
1: తాత్కాలికమైన సుఖాన్ని ఇచ్చేటువంటి యొక్క దీన్ని మాత్రమే పట్టుకుని మనం పీడిస్తున్నాము.
0: We are going by the temporary fleeting pleasures.
1: ఎవరు మనకు శాశ్వతమైనటువంటి వారు?
0: Who is permanent?
1: ఎవరూ లేరు.
0: No one is permanent.
1: అసలు నీవే నీకు శాశ్వతం కాదు.
0: In fact, you are not permanent.
1: నీకు శాశ్వతమైనటువంటి ఫ్రెండ్ ఎక్కడ చిక్కుతాడు?
0: Then how can you think of a permanent friend?
1: కనుక నీకు పర్మనెంట్ ఫ్రెండ్ అనేటువంటి లోకంలో ఒక్కడే, అతనే దైవము.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్మనెంట్ ఫ్రెండ్, గాడ్ హింసెల్ఫ్.
1: కనుక మీరు నిజమైనటువంటి ప్రేమని కలిగొట్టాలంటే,
0: ఇన్ ఆర్డర్ టు డెవలప్ ట్రూ లవ్,
1: నిజమైన ప్రేమను మీరు తెలుసుకోవాలనుకుంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు నో ద ట్రూ లవ్,
1: దైవాన్ని విశ్వసించండి.
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ దైవం యొక్క ప్రేమ చెల్లించేటువంటి కాదు.
0: The divine love is unwavering.
1: ఎప్పుడు కూడా నువ్వు భరించేటువంటిది.
0: It is always constant and eternal.
1: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ అతను నీవాడే.
0: Whatever the suffering you may undergo, but God
1: నీవు అతని వాడవే.
0: And you belong to him.
1: కనుక నీవు అతని వాడు, అతను నీవాడే. ఇక రెండో మూడో వాడు లేడు.
0: God belongs to you, you belong to him. There is no third person between you.
1: మూడవ పదార్థం జగత్తులో కనిపించనే కనిపించదు.
0: There is nothing like the third object or third person.
1: ఎక్కడ ఉంది మూడవది?
0: వేర్ ఇస్ ద థర్డ్ వన్?
1: అన్ని భ్రమలే,
0: ఆల్ ఇల్యూషన్.
1: ఈ క్లాస్మేట్స్ అని అంటారు.
0: యు సే క్లాస్మేట్స్,
1: కానీ స్పోర్ట్స్ మేట్స్ అంటే అంటారు.
0: అండ్ యు సే యువర్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్స్,
1: కానీ ఎవరు నీకు ప్రక్కన లేరు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నో వన్ ఇస్
1: మీకు. ఒక్కడే నీవు.
0: యు ఆర్ ఆల్ అలోన్.
1: నిన్ను నీవే భరించుకుంటున్నావు.
0: అండ్ యూ హ్యావ్ టు బేర్ ఆల్.
1: నిన్ను నీవే విశ్వసించుకుంటున్నావు.
0: Have faith in yourself.
1: అప్పుడే నీకు సరైనటువంటి సత్యం గుర్తించడానికి వీలవుతుంది.
0: Then it's possible to know the truth.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమను మాత్రం మరవకండి.
0: Never forget love.
1: ప్రేమ భగవంతుని యొక్క స్వరూపమే.
0: And love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: అప్పుడే నీకు సరైనటువంటి సత్యం అర్థమవుతుంది.
0: Then you will know the true nature.
1: ఎవరేమి చెప్పినప్పటికీ నీవు వారి మాటలను వినలక్కర్లేదు.
0: People may talk in several ways, never be carried away.
1: ఎవరు వచ్చి నీకు ఇది పుష్పము అని చూపిస్తాడు.
0: Someone comes and says, here is the flower.
1: కానీ ఇంకొకరు వచ్చేసి ఇది పుష్పం కాదు.
0: Someone says, this is not a flower.
1: ఇది ఫ్లవర్ పెట్టడానికి పెట్టినటువంటి ఒక అల్లిక.
0: This is only the mat on which you have kept the flower.
1: ఇది అల్లికగా భావించుకోవచ్చును, ఇది పుష్పంగా భావించుకోవచ్చును, కానీ రేఖలు ఎన్ని ఉన్నాయి?
0: But this is a flower with so many petals.
1: కనుక నీవు రేఖలు మాత్రమే నీవు విశ్వసించుకోకుండా పూలు మాత్రమే విశ్వసించి నీ ఒక్కటే ఒకటి, నేను ఒక్కటే నాకు నా హృదయాల్లో.
0: దేర్ మే బి మెనీ పెటల్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్లవర్ దట్ ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్ విచ్ ఇస్ ఓన్లీ వన్.
1: కనుక మీరు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నా దైవం విషయాన్ని మాత్రం నమ్మకం చెడగొట్టుకోకండి.
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్ under any circumstances.
1: Ore nee pichiga bayu cheyutunnavara, nee tappuga nee payanam chestunnavu ani nee tallidallu kuda cheppochu.
0: Sometimes even parents may say you are proceeding in a wrong way, in a mad way.
1: Naaku daivame bhagavantudu.
0: Yes, God is my father.
1: Naa friend e naa bhagavantudu.
0: And my father is God.
1: Naa friend e naa bhagavantudu.
0: And my friend is my God.
1: Ee friend ante evarani?
0: Then who is your friend?
1: ఎవరు కాదు, నీ ఫ్రెండ్ ఎవరో వాడే నీ ఫ్రెండ్.
0: ద ట్రూ ఫ్రెండ్ ఇస్ గాడ్ ఓన్లీ, నో అదర్ పర్సన్.
1: మానవత్వంతో కూడినటువంటి ఏది కూడా మనకు నిజమైనటువంటి మిత్రుడు కాదు.
0: దేర్ ఫోర్ దాట్ విత్ ఇస్ హ్యూమన్ ఎలిమెంట్ కెన్ నెవర్ బి యువర్ ట్రూ ఫ్రెండ్.
1: నీవు ప్రేమిస్తుంటావు,
0: యు లవ్ యువర్ మదర్,
1: కానీ తల్లి దేనివల్ల తల్లి?
0: హౌ డు యూ కాల్ హర్ యువర్ మదర్?
1: నీకు ఈ శరీరాన్ని పెంచి పెద్ద చేసింది కనుకనే నీకు తల్లి.
0: బికాస్ షీ హాస్ గివెన్ బర్త్ టు యూ అండ్ షీ హాస్ ఫాస్టర్డ్ యూ, సో షీఈస్ యువర్ మదర్.
1: నిజంగా నీకు పెంచి పెద్దనే చేయకపోతే ఈ తల్లి ఎవరని చెప్పగలవు?
0: ఆర్ ఎల్స్ హౌ డు యూ సే దట్ షీఈస్ యువర్ మదర్?
1: నిన్ను కన్నది కాబట్టి ఆమె తల్లి.
0: బికాస్ యు ఆర్ బోర్న్ టు హర్ యూ సే షీఈస్ యువర్ మదర్.
1: నీకు టీచ్ చేస్తున్నాడు కాబట్టి అతను టీచర్.
0: బికాస్ సో అండ్ సో ఈస్ టీచింగ్ యూ,
1: అతనే నీ గురువు.
0: అండ్ హీఈస్ యువర్ టీచర్.
1: గురువు టీచరు తండ్రి అనేటువంటిది నీవు కొన్ని అనుభవాన్ని బట్టి నీవు చెప్తున్నావు, కానీ నిజంగా అవి సరైనటువంటివి కాదు.
0: సో యు సే వన్ ఈజ్ ఎ టీచర్, అదర్ వన్ ఈజ్ అ ఫాదర్, బేసింగ్ ఆన్ ది రిలేషన్షిప్ అండ్ బేసింగ్ ఆన్
1: అన్ని కలివిస్తుంటాయి పోతుంటాయి.
0: ఆన్ దట్ వాట్ యు సీ వాట్ ఈస్ కాన్స్పిక్యువస్.
1: ఇది సినిమాలో తెరపైన కనిపించేటువంటి బొమ్మలు అది.
0: దే ఆర్ ఆల్ లైక్ పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్.
1: కనుక నీవు ఈ స్క్రీన్ బట్టి నీవు ఏమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో డోంట్ గో బై ది పిక్చర్స్ విచ్ మూవ్ ఆన్.
1: నీ పిక్చర్ నీ హృదయంలో ఉంటుండాలి పవిత్రంగా.
0: హ్యావ్ దట్ పిక్చర్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: దానిని నీవు ఏనాడు కూడా మార్పు చేసుకోవద్దు.
0: నెవర్ చేంజ్ దట్ ఇంప్రింటెడ్ పిక్చర్.
1: దృఢమైనటువంటి విశ్వాసంతో నీవు దానిని పెంచుకో.
0: విత్ స్ట్రాంగ్ ఫెయిత్ రిలై ఆన్ దట్ పిక్చర్ ఇంప్రింట్.
1: అప్పుడే నీకు దైవం నీకు కనిపిస్తాడు.
0: Then you will be able to visualize God.
1: నీవు మర్చినా నీవు మరణించినా అతను మర్చేటువంటి వాడు కాదు.
0: You may forget or you may die, but the true friend will never forget you.
1: అతనే దైవము.
0: The true friend is God.
1: కనుక దైవాన్ని నీవు తండ్రిగా పెంచుకోండి.
0: So consider God as your friend.
1: అప్పుడే నీవు అతను ఒకటైపోతారు.
0: Then you and he become one.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: లోకములో అనేక మంది ప్రజాత్వాన్ని పెట్టుకుని.
0: In this world there are many misinterpretations.
1: అనత్తాల్లో పడి.
0: And they're confused.
1: యథార్థాన్ని మర్చిపోతున్నారు.
0: And they've forgotten the reality.
1: కనుక యథార్థం అనేటువంటి దైవం ఒక్కడే నీ ఫ్రెండ్.
0: The reality is the divinity.
1: అతనే నీ తండ్రి. అతనే నీ తల్లి. అతనే నీ మిత్రుడు.
0: So the reality is the divinity. God is your friend. God is your mother. God is your father.
1: అదే భగవద్గీతలో తమేవ మాతా చెప్పి తాత్వమేవ.
0: That is what is said in the scripture, that God is your father. Is your relationship and a friend? And everything is divine, everything is
1: God.
0: That feeling should be center of your life, then there will be no change.
1: ఏకాత్మ భావాన్ని నువ్వు విశ్వసించుకుంటే అన్ని విధమైనటువంటి ఏకాత్మము నీలో ప్రారంభమవుతుంది.
0: If you have got that feeling of oneness,
1: నీవే మరొక విధమైనటువంటి ఆదర్శప్రాయుడిగా మారుతావు.
0: Then you will be an ideal to the world.
1: Kalaku ideal man ga neevu tayaru kavali.
0: You should be an ideal man.
1: Neevu oka friend anukunte marpu chendinatvanti friend anukovali.
0: If you have a friend, there should not be any change in him.
1: Kanuka neevu atti marpu chendinatvanti friend ga neevu tayaru ka.
0: You be a changeless friend.
1: Neeku maranam ledhu.
0: In fact, there's no death at all.
1: Neeku siksha ledhu.
0: There's no punishment.
1: నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
0: Then there'll be no pain.
1: నీవు నీవుగానే ఉంటావు.
0: You remain yourself eternally.
1: ఎవరైనా నీవెవరై అంటే.
0: If anyone asks you who are you,
1: I am I.
0: Give the answer, I am I.
1: నేను పలాని వాడినని కూడా చెప్పుకోకూడదు.
0: Never say I am so and so.
1: I am I. నేను నేనే.
0: I am I.
1: ఈ యొక్క సంబంధమైనటువంటి యొక్క ఏకాత్మ భావం ఎవరు సంపాదించుకుంటారో వాడే నిజమైన తల్లిడు.
0: దిస్ ట్రూ ఐడెంటిటీ విత్ ది సెల్ఫ్ ది ఐ ఈజ్ ద ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్.
1: కనుక ఇక రేపు నాడు నుంచి దీనికి తెలియనటువంటి వివరములంతా చక్కగా బోధిస్తాను.
0: ద ఫాలోయింగ్ డేస్ టు కమ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ అస్ అలాంగ్ దీస్ లైన్స్.
1: కనుక మీ గురువు కానీ మీ దేవుడు కానీ ఒక్కడే కానీ రెండు మూడు లేవు.
0: Either your guru, preceptor or God, only one, there are not many.
1: నీవు పలాని వాడు నాకు గురువు అని అనుకుంటావు.
0: యూ థింక్ సో అండ్ సో ఇస్ యువర్ గురు.
1: అతను టెంపరీగా వచ్చినటువంటి వాడే.
0: ఈజ్ ఓన్లీ టెంపరీ, దట్స్ ఆల్.
1: కానీ నీ గురువు అనేటువంటి వాడు శాశ్వతమైన వాడు కాదా?
0: బట్ డోంట్ యూ థింక్ దట్ యువర్ గురు ఈజ్ పర్మనెంట్?
1: అతను కొన్ని దినంలో మార్పు చెందుతాడు.
0: అండ్ యూ థింక్ ద అదర్స్ గురు?
1: అప్పుడు నీ గురువు ఎవరు?
0: దెన్ హూ ఈజ్ యువర్ ట్రూ గురు?
1: ఇవంతా కూడా పిచ్చి పిచ్చి భావనలే.
0: All your imagination.
1: నిజమైనటువంటి గురువు దైవం ఒక్కడే.
0: ద ట్రూ గురు is only God himself.
1: అది దైవత్వాన్ని పుట్టి నీవు విశ్వసించు.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకో.
0: డెవలప్ దిస్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: అప్పుడే నీ మనుషులుగా మారగలవు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
1: దైవం మనుషు రూపేనా?
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: అంతేగాని ఇంకొక రూపం ఇంకొక రూపం కాదు.
0: Is no other form different from the human form.
1: కనుక మీరు మిమ్మల్నే మీరు దేవుడిగా, మిమ్మల్నే మీరు భక్తుడిగా, మిమ్మల్నే మీరు దాసుడిగా, మిమ్మల్నే మీరు మీరుగా భావించుకోండి.
0: Consider yourself divine. Have this feeling, I am I. Nothing to do with any other thought.
1: ఈ భావంలో మీరు జీవిస్తురండి. తప్పక దైవత్వము మీలోనే ఆవిర్భవిస్తాడు.
0: Let you carry on this life sojourn with this conviction, then you will be blessed.
1: నువ్వు ఎక్కడ కూడా బయట ఉన్నాడనేటువంటి ఆ దృష్టిని నీవు మార్చుకోవద్దు.
0: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్.
1: గాడ్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ లేడు.
0: గాడ్ ఈజ్ నెవర్ అవుట్ సైడ్.
1: గాడ్ ఈజ్ ఇన్ సైడ్.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సైడ్.
1: ఎప్పుడు నీలోనే ఉన్నాడు.
0: ఈజ్ దేర్ విత్ ఇన్ యూ కంటిన్యూ.
1: నీ యొక్క ప్రతిబింబమే భగవంతుని యొక్క ప్రతిబింబం.
0: And the very reflection is the reflection of God.
1: Reaction is Bhagavad Gita's reaction.
0: Your reaction is divine reaction.
1: Ni resound is Bhagavad Gita's sound.
0: Your resound is God's sound.
1: Kabatti anni kulanu Bhagavad Gita neeku.
0: So all are basically divine.
1: భగవంతుని ఎన్ని ఆటలు ఆడించి ఎన్ని పాటలు పాడించి ఎన్ని విధమైన నాటకం ఆడినప్పటికీ భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ద డైరెక్టర్ ఫర్ ఆల్ ద ప్లే ఫర్ ద మ్యూజిక్ దట్ గోస్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్.
1: పేరు ఎన్నైనా పెట్టుకోండి.
0: యూ మే గివ్ ఎనీ నేమ్.
1: ఆ నేముల వల్ల ఏమాత్రం మార్పు రాదు.
0: ద నేమ్స్ విల్ నాట్ బ్రింగ్ ఇన్ ఎనీ చేంజ్.
1: నేములు ఎన్నికంగా ఉండినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ నామెన్క్లేచర్ బట్ ద రియాలిటీ ఇస్ వన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నిజంగా భగవంతుడు కావాలనుకుంటే,
0: ఇఫ్ యు రియల్లీ వాంట్ టు నో ద డివినిటీ,
1: మీ నమ్మకాన్ని ఏకాత్మభావంగా పెంచుకోండి.
0: డెవలప్ దిస్ వన్నెస్, ద ఫెయిత్.
1: అప్పుడే మీరు భగవంతుని చూస్తారు, భగవంతుడి అనుభవిస్తారు.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ గాడ్ ఎక్స్పీరియన్స్.
1: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ.

సభ జయించగవచ్చు, సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

0: భూదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు. నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. It is quite possible to fight in the battlefield with all the valor and courage. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon, but controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthinilara.
1: Boys and girls.
0: Inadu prapanchamunaku kavalsinatuvantidi ధనకనక వస్తువు అహనాదులు కాదు.
1: టుడే వాట్ ద వరల్డ్ నీడ్స్ ఈజ్ నాట్ అఫ్లూయన్స్ ప్లెంటీ ప్రాస్పెరిటీ నథింగ్ లైక్ వెల్త్ అండ్ కన్వీనియన్సెస్.
0: గుణవంతులైన విద్యార్థి విద్యార్థినీలు అత్యవసరం.
1: ద వరల్డ్ నీడ్స్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: దేశమంతయు వారిపైనే ఆధారపడి ఉంటున్నది.
1: ది ప్రోగ్రెస్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ ఆన్ దెం.
0: ఇది నిజమైన భారతీయ సంస్కృతి.
1: దిస్ ఇస్ ది ట్రూ కల్చర్ ఆఫ్ భారత్.
0: కాలంతో మారని, చరిత్రతో మాయని,
1: ఇస్ నాట్ అఫ్లూయన్స్ ప్లెంటీ ప్రాస్పెరిటీ నథింగ్ లైక్ వెల్త్ అండ్ కన్వీనియన్సెస్.
0: గుణవంతులైనా

0: చరిత్రతో మాయని, ప్రళయంతో తరగని, సృష్టితో పెరగని, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు రూపకల్పనయే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ డస్ నాట్ చేంజ్ విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్, నార్ కుడ్ బి కవర్డ్ ఎన్కంపస్డ్ బై హిస్టరీ. ఇట్ డస్ నాట్ ఎయిదర్ డిమినిష్ నార్ రైజ్ విత్ టైమ్స్.
0: ఆ భారతీయ సంస్కృతి యొక్క అంతర్స్వరూపమే సనాతన ధర్మము.
1: ద రియాలిటీ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈ సనాతన ధర్మ, ద ఏన్షియంట్ వన్.
0: ఈ మానవతా విలువలయందు భారతీయ సంస్కృతి నఖశిఖ పర్యంతం కూడాను సంచరిస్తూనే ఉన్నది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ moves from top to toe all over the body, comprising of human values.
0: Bharat deshamanandu vicheetvanti gali yandu dharmam cheri unnadi.
1: In the wind that blows across this vast land of Bharat, you find dharma.
0: Manam nadcheetvanti dust yandu satyam chekuri unnadi.
1: The dust of Bharat has got the principle of truth.
0: Bhoomi yandu padinatvanti dummulandu కరుణ చేరి ఉన్నది.
1: ది ఎంటైర్ ద శాండ్ ఆల్ ఓవర్ ఈజ్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: గంగ యందు ప్రేమ ప్రవహిస్తున్నది.
1: హియర్ యు ఫైండ్ ద గంగెస్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ ఫుల్ ఆఫ్ లవ్.
0: భారతీయ మానవుని యందు క్షమ అనేటువంటిది సంపూర్ణంగా ఉన్నది.
1: వై నోటీస్ దిస్ ఫర్బేరెన్స్ ఇన్ ప్లెంటీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణములను అనాది కాలము నుండి కూడాను భారతదేశము పోషిస్తూ వచ్చినది.
1: ది భారత్ హ్యాస్ బీన్ ఫాస్టరింగ్ ఎంకరేజింగ్ ది సీక్రెట్ క్వాలిటీస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ ది ఏన్షియంట్ సేజెస్ అండ్ సెయింట్స్ కరోనేటెడ్ ది సాక్రిఫైస్.
0: వ్యక్తులకు కాదు,
1: నాట్ ది ఇండివిజువల్.
0: దివ్యమైనటువంటి ఒక శక్తి అది ఏ త్యాగము.
1: సాక్రిఫైస్ ఈజ్ ద డివైన్ స్ట్రెంగ్త్, ద పవర్.
0: త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: ఇట్ వాజ్ ద సాక్రిఫైస్ దట్ వాజ్ హెల్డ్ సుప్రీమ్.
0: ధర్మమును అందలెక్కించారు.
1: అండ్ ఇట్ వాజ్ ధర్మ దట్ వాజ్ వ్యూడ్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: న్యాయమునకు కంకణం కట్టారు.
1: దే హావ్ డిటర్మిన్ టు ఫాలో జస్టిస్.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: దే హావ్ వెల్కమ్డ్ ట్రూత్.
0: ప్రాచీన ఋషుల యొక్క ప్రభావము అనాది కాలం నుండి భారతదేశమును అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చినది.
1: ఇన్ఫాక్ట్ ఆల్ ది టీచింగ్స్ ఆఫ్ ది ఏన్షియంట్ సేజెస్ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ దిస్ ఏన్షియంట్ ల్యాండ్.
0: కానీ దురదృష్టవశాత్తు కాలము మారిన కొలది, కర్తవ్యం తెలిసిన కొలది మానవుని యొక్క మనసును కృంగిపోతున్నాయి.
1: బట్ అన్ఫార్చునేట్లీ ద ఆబ్లిగేషన్స్ టువర్డ్స్ ద నేషన్ have not been realized by the people, and therefore we are on the decline.
0: Kala karma karana kartavyanni gurtinchukoleni manavuduga ee naadu tayaravutunnadu.
1: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
0: Kanukane ee naati manavudu gurtinchavalsinatundi kevalam mana bharatiya sanskruti.
1: What man has to realize this day is this culture of ఇది
0: కేవలం ఒక్క భారతదేశమునికే కాదు, యావత్ ప్రపంచమునకే ఈ సంస్కృతి చాలా మూలాధారమైనటువంటిది.
1: దిస్ కల్చర్ ఈజ్ ద ఫండమెంటల్ థింగ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ కంట్రీ, ఫర్ ది ఎంటైర్ వరల్డ్ బై అండ్ లార్జ్.
0: సత్యమును ఏ దేశం వద్దని చెప్తారు?
1: విచ్ కంట్రీ డినైస్ ట్రూత్?
0: ధర్మమును ఏ దేశం అనుసరించకూడదని చెప్తారు?
1: విచ్ కంట్రీ సేస్ దట్ యూ షుడ్ నాట్ ఫాలో ధర్మ?
0: శాంతము ఏ మానవుడు వద్దని చెప్తాడు?
1: విచ్ మ్యాన్ డినైస్ పీస్?
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో ఉన్నాడా?
1: ఇస్ దేర్ ఎనీ మ్యాన్ బిరెఫ్ట్ ఆఫ్ లా?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: అండ్ హెన్స్ ది హ్యూమన్ వాల్యూస్ సచ్ యాస్ ది ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్ ఆర్ ఇంపార్టెంట్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే సస్టైన్ ది వెరీ లైఫ్ ఆఫ్ హ్యూమానిటీ.
0: అట్టి మానవతా విలువను భారతీయులు అభివృద్ధి పరచుకునలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values, and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls.

0: రేపటి భారత భవతు పౌరులు మీరే.
1: యు ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ భారత్.
0: మీ ద్వారానే ఈ భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టడానికి వీలవుతుంది.
1: ది ఏన్షియన్ భారత్ కల్చర్ కెన్ బి అప్ హెల్డ్. యు ఆర్ ద టార్చ్ బేరర్స్.
0: ఈనాటి దేశం నందు అన్యాయ అక్రమ అనాచార అసత్యములు తాండవమాడుతున్నవి.
1: టుడే యు ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్జస్టిస్, falsehood, restlessness, agitations and disturbances.
0: ఈ సమయమునందు శాంత హృదయులై పవిత్ర భావులై ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారదోలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: The students will have to determine as to give up these all bad practices and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: ఈ నాటి భారతీయ విద్యార్థి విద్యార్థినిలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
1: Therefore students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: విలువలు ప్రత్యేకంగా జన్మించలేదు, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీనిని ప్రత్యేకించి మనం విచారణ చేయనక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతుకునక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
0: నీ యందే,
1: విదిన్ యు,
0: నీతోనే,
1: విత్ యు,
0: నీ వెంటనే,
1: ఆఫ్టర్ యు,
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి.
1: అండ్ వాల్యూస్ ఫాలో యు.
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్, హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్?
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు?
1: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్, హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ?
0: కనుక మొట్టమొదట మన ఎందుంటినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు లవ్ ద టూ ఇమ్మనెంట్ వాల్యూస్, ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దీనిని భారతీయ సంస్కృతి ఎంత ప్రధానం లోపల సత్యం వద ధర్మం చర.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ సెడ్ ఇన్ భారతీయ కల్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీక్ ట్రూత్ అండ్ సెకండ్ ఫాలో ధర్మ.
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యలను నీయు నేర్చి విలువసున్నా.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ఇట్ జస్ట్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్, ఏ వాక్యూమ్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ది హ్యూమన్ వాల్యూస్ లైక్ ట్రూత్,
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్న.
1: యాక్ట్స్ ఆఫ్ చారిటీ, యాక్ట్స్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్, దే ఆర్ ఆఫ్ నో వాల్యూ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవులనేలిన ఫలము సున్న.
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness,
0: Satya,
1: peace and love?
0: Satya dhamma prema chantulu lekunna bahula satkarya labhambu sunna.
1: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
0: Ee sanatana dharma harmyammu niluva గుణమునివి నాలుగు పునాది గోడలప్ప.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ టు స్టాండ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్, దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్.
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు.
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ?
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా.
1: దిస్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ పైయస్ అండ్ నోబుల్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ ప్రాణ సమానమైనటువంటి ఈ గుణమును మీరు ఎట్టి సమయం నందు కూడాను విసర్జించకూడదు.
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్, యూ షుడ్ నెవర్ గివ్ దెమ్ అప్.
0: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి గుణములు ఎందు మీరు ప్రాకులాడకూడదు.
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్.
0: ఎంత శక్తివంతులైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు.
1: ఇట్ మైట్ బి వెరీ పవర్ఫుల్, బట్ యెట్ ఇఫ్ యు ఆర్ ఆఫ్టర్ ద వరల్డ్ యు గెట్ రూయిన్డ్ యువర్ సెల్ఫ్.
0: రావణుడు ఎవరు?
1: హూ ఇస్ రావణ?
0: మహాశక్తివంతుడు,
1: హైలీ పవర్ఫుల్.
0: అతనికి లేని యొక్క శక్తి ఏమాత్రము ఇతరులకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద స్ట్రెంగ్త్ హి హస్ గాట్ నో వన్ హ్యాస్.
0: సిరి సంపదలతో తులుతూగుతున్నాడు.
1: హీస్ full of affluence, భోగ
0: భాగ్యములో మునిగి తేలుతున్నాడు.
1: ఇస్ ఫుల్ ఆఫ్ ప్లెజర్స్ అండ్ కంటెంట్. అతనికి ఎట్టి
0: కొరత కూడాను లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్ ఇన్ ఎర్త్ అట్ ఆల్.
0: గొప్ప చదువరి,
1: హైలీ ఎడ్యుకేటెడ్,
0: 34 విద్యలు నేర్చినటువంటి వాడు.
1: హీ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 34
0: ఫార్మ్స్. పశు పక్షుల యొక్క విద్యలు కూడాను నేర్చినటువంటి వాడు.
1: హీ హస్ నోన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్.
0: ఇంత శక్తి ఉండి కూడాను,
1: బీయింగ్ సో పవర్ఫుల్,
0: కట్టకడబటికి ఒక్క గుణము, చెడు గుణము, కామానికి లోబడిపోయాడు.
1: హి హస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఏ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్.
0: కనుకనే సర్వంను కోల్పోయినాడు.
1: అండ్ హెన్స్ హి లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యువు చెప్పించాడు.
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ ఫోర్ హీ లాస్ట్ హిస్ సన్ టు.
0: ఈ భ్రాంతులను తాను అరికట్టుకునలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్.
0: కట్టకడపటికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు.
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్ టు యాషెస్.
0: ఇంకా రెండో వాడు,
1: ద సెకండ్ వన్,
0: హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు
0: గొప్ప సైంటిస్ట్,
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు.
1: ద మోడర్న్ సైంటిస్ట్ హెస్ గోన్ టు ద మూన్.
0: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
1: In front of the power of Hiranyakashipu, this is the smallest
0: nakshatra mandala kudanu cheripoyinadu Hiranyakashipudu.
1: Hiranyakashipu could reach the planetary system and other planets, stars.
0: Ee nakshatra mandalamlo praveshinchi,
1: having gone to the stars,
0: oka nakshatrani vanchadaniki prayatnam chesadu.
1: He wanted even to bend one star.
0: Appude bhoomanta kadiripoyindi.
1: Then the earth started shaking.
0: Devatalandaru prarthincharu.
1: Many pray.
0: ప్రయాణికి అవకాశం చేస్తున్నది.
1: ఇట్ లీడ్స్ టు టోటల్ ఎనిహిలేషన్.
0: కనుక మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: అండ్ దే ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ బ్యాక్.
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి, ఇంతటి విద్యావంతుడైనటువంటి, ఇంతటి సామర్థ్యమైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు,
1: Hiranyakashipu సో పవర్ఫుల్, హైలీ ఎడ్యుకేటెడ్,
0: దైవమును ఉద్దేశిస్తూ వచ్చాడు.
1: హీ హేటెడ్ గాడ్ అటర్లీ.
0: అది ఏ ద్వేషము,
1: దట్ ఈస్ హేట్.
0: అది ఏ క్రోధము,
1: దట్ యాంగర్.
0: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపటికి ఏం చేసింది?
1: యాంగర్ వాట్ హెస్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ ఇట్
0: తన కలివి భంగపుచ్చను.
1: In fact, he lost his wealth.
0: తనకును గల గౌరవము దగ్ధం చేసింది.
1: He lost all his respect.
0: తన వారలను కెడసేసెను.
1: And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన, క్రోధంబు వలన సర్వము చెడిగి.
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
0: గును గలుగు.
1: యు హావ్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్.
0: పాప పనులను చేయును.
1: హి కమిట్స్ సిన్స్.
0: పొమ్మని పించుకొను.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: Inka Duryodhana elanti vaadu telisina vaari tammude.
1: Duryodhana almost his brother.
0: Atanu tanadi kaani rajyamunu kudanu tanadiga aparinchi.
1: In fact, he owned others' property, the kingdom.
0: Taanu yerutu,
1: he was ruling it.
0: Deeniki nayakulainatunti vaaru, deeniki aduku hakkulainatunti vaaru, adhikaarulainatunti paandavulanu vanavasam chesadu.
1: In fact, he has sent out the legal heirs of the kingdom Pandavas into the exile.
0: Idi ek gunam cheta.
1: What for? Why did he do it?
0: Lobhamu cheta.
1: Because of greed.
0: Kama, krodha, lobhamulu moodu kudanu manaviki goppa shatruvulu.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధనుకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: Inka ee moodu gunamulu kudanu cherchukunnatundi ee manavulaku ye gati padtaro cheppadaniki veeliked.
1: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
0: Kanukane ee naati vidyarthi vidyarthini
1: The modern students, boys and girls,
0: ఈ కామక్రోధ లోభములు కూడాను కొంత పరిమితంలో ఉంచుకొని,
1: they should put all these three weaknesses under restriction.
0: పూర్తి లేకుండా చేసుకోవడానికి సాధ్యం కాదు.
1: It's not possible to be away from the get rid of them.
0: ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
1: And only great people could be able to do that.
0: కానీ సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి. తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: To the extent possible, when these three bad qualities find a place in you,
0: ఏ చెడ్డ భావం తనలో ఆవిర్భవించినా కూడాను,
1: when any bad feeling comes to you,
0: కాలం తీసుకోవద్దు. తక్షణమే దాన్ని, is it good or bad? Is it right or wrong? అని ఒక పరిశోధన చేయాలి.
1: Immediately question, examine yourself whether it's right or wrong.
0: నీ యొక్క హృదయానికి ఇది చెడ్డ అని తెలిసిన తక్షణమే దాన్ని దూరం చేయాలి.
1: When once you realize it is bad, be away from that
0: activity. నీవు సరి అయినటువంటి యొక్క దేశోద్ధారకుడుగా నీవు తయారవుతావు.
1: Then only you can become emancipator of this country in future.
0: కానీ ఈనాటి దురదృష్టి ప్రకారము,
1: unfortunately today,
0: ఇదిగో తల్లిదండ్రులు కానీ,
1: either parents at home,
0: స్కూల్లో అధ్యాపకులు కానీ,
1: or teachers in school,
0: దేశంలో నాయకులు కానీ,
1: or leaders in the country,
0: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
1: Are not teaching in the proper sense expected of them that led to the present plight in the student community.
0: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థ పరులైనటువంటి వారు.
1: The students are selfless, they're pure and unsullied.
0: విద్యార్థులు చాలా మంచివారు.
1: Students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడా తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ది ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యాలయంలో పోతానే దానికి పెరిగిపోతున్నాయి.
1: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పుడు సర్వము నాశనం అయిపోతుంది.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశమంతా కూడా నాశనం చేసేది రాజకీయములే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాజ్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకొర్రు, ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలవ్ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైనటువంటి భావంలో అరికట్టి దుర్మార్గమైన భావాలు పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ, గివింగ్ ఎ ప్లేస్ టు వికెడ్ మెనోవరింగ్ అండ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెందకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: దేశ కళ్యాణ నిమిత్తమై,
1: ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం,
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: That anything comes, serve this country.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: Nothing excels service.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: Education institutions in ancient times are highly sacred.
0: Sarve loka hite ratah, andaru kuda loka hitanni koreetunti vaallu.
1: They prayed and desired for happiness of the entire universe.
0: Sarve samidha gunaihi, andaru manchi gunamulto undalani aashinchetunti vaallu.
1: They also wanted everybody to be virtuous.
0: Sarve samudhi అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
0: జ్ఞానంతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: వి షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషము లేనటువంటి యొక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు యుటర్.
0: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
1: డూ నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి సేక్రెడ్.
0: పరిశుద్ధమైన హృదయము,
1: అండ్ సేక్రెడ్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు,
1: అండ్ ది ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఇస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఏది ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయంలో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: చెప్పిన సత్యాన్ని చేతితో చెయ్యాలి.
1: అండ్ ద ట్రూత్ హావింగ్ బీన్ సెడ్ మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రియత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. అది ఏ శివార్పణం చేయవలసినటువంటి?
1: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: దేహమే ఒక బిల్వము.
1: యువర్ బాడీ ఈస్ దిస్ బిల్వా లీఫ్.
0: మీ మనసే ఒక పత్రము.
1: యువర్ మైండ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ లీఫ్.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: అండ్ యువర్ హార్ట్ ఇస్ ఫ్రూట్.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్ అమౌంట్ టు ద వాటర్.
0: ఆనంద తోయములు నీవు కంటి దారాలు కార్చవలసిందే కాని శోకధారాలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
1: యూ షుడ్ షెడ్ ద టియర్స్ ఆఫ్ జాయ్, నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: శోకమునకు అర్థమేమిటి?
1: Why should you grieve?
0: ఈ శోకములంతా అభిమానం అహంకారంతో చేకూరేటువంటివి.
1: The sadness is because of attachment and possessiveness.
0: శోకానికి మనం ఏమాత్రమూ ప్రవేశించకూడదు.
1: We should never give scope to
0: నిరంతరము ఆనందం ఆనందం ఆనందం.
1: We should be happy.
0: ఆనందం ఎక్కడ నుంచి ఉంది?
1: Where is happiness?
0: Where is happiness?
1: Where is happiness?
0: Happiness is union with God.
1: Happiness is union with God.
0: ఆ దైవంతో కూడి ఉండాలి.
1: We should be with God.
0: అప్పుడే మనకు ఎట్టి బాధలు ఉండవు.
1: Then you will never suffer.
0: ఏదో వస్తుంటాయి పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్
0: ఆహార విహారం చేత గాని, సంబంధ బాంధవ్యముల చేత గాని, సంపర్కముల చేత గాని కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: The association and the relationship leads to all sadness and sorrow.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: We don't need to bother about them.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ వచ్చి పోయేటువంటివి.
1: They are like passing clouds. They come and go.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రం అంకితం చేయవద్దు.
1: And don't give seat to your heart.
0: నీ హృదయాన్ని ఎప్పుడు కూడా సాక్షిభూతంగా పెట్టుకో.
1: Your heart should remain a witness.
0: Not weakness.
1: Witness. Witness, Swami.
0: కనుకనే నీ హృదయమే ఒక విట్నెస్.
1: Your heart is a witness.
0: దాన్ని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
1: అండ్ యూ ఆల్సో అడ్వైజ్
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
1: Consider your parents as your preceptors.
0: తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like deities presiding deities. కనుక
0: ప్రాచీన కాలమునందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాళ్ళు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: కొరకు గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
0: ఈనాటి మానవతావిలువను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మికం మంట కలిసిపోయింది.
1: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంట కలిసిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూలిపోయింది.
1: The ethics and moral conduct are gone.
0: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది.
1: The sweetness of dharma has gone down, declined.
0: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
1: when it has gone down,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
1: The ideal life is beyond the reality.
0: ఆదర్శము.
1: Where is our ideal?
0: ఏమిటి ఆదర్శము?
1: What is idealism?
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం ముందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: And therefore in Bharat we have to develop the human values.
0: అప్పుడే దేశమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: Then the whole country will be full of spirituality.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
1: the movement of spirituality,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: The morals and ethics will follow.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: when once we are moral,
0: ఇది ఏ ధర్మ స్థాపన.
1: Leads to establishment of dharma or righteousness.
0: ఈ ధర్మమునకు ఒక గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
1: It amounts to laying strong foundation to
0: moral life. ఈ ధర్మమునకు పునాది భద్రంగా అయినప్పుడే,
1: when the foundation is safe and secure, అప్పుడే
0: ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
1: Then you can lead an ideal life.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
1: You should be ideals.
0: ఆదర్శ జీవులుగా తయారు కావాలనుకుంటే,
1: if you want to be ideal,
0: ధర్మములో మనం ప్రవర్తించాలి.
1: And see that you act in a righteous way.
0: కాబట్టి ఏది ధర్మము?
1: What is righteousness?
0: ఏది ధర్మము?
1: What is dharma?
0: ఏది ధర్మం కాదు?
1: What is not dharma?
0: నీవు చక్కగా విచారించు.
1: Investigate clearly.
0: నైతికమైనటువంటి యొక్క విలువలే ధర్మ నిజమైన ధర్మములకు మూల కారణము.
1: All the human values, moral values are
0: ధారయతీతి ధర్మః. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
1: The moment you think of God, then naturally that leads to dharma.
0: నిప్పుకు ఏది గుణము?
1: What is the quality of fire?
0: Burning sensation.
1: It burns. The quality to burn.
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
1: And it has got the power to shed light.
0: ఈ దహన శక్తియే నిప్పుకు లేకపోతే అది నిప్పే కాదు.
1: When it lost the burning capacity, you cannot call it fire any longer.
0: ఐసుకు దానికి గుణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఐస్?
0: చల్లదనము.
1: ఇట్ సో కోల్డ్.
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు.
1: ఇట్ నాట్ సో కోల్డ్ టు టచ్ ఇట్ కెనాట్ బి ఐస్.
0: మానవుడికి ఏది గుణము?
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ?
0: సత్యమే మానవునికి గుణము.
1: ట్రూత్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
1: టుడే దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ ఎనీవేర్.
0: దానివల్లే లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోయింది ప్రపంచంలో.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ఆల్ ఆఫ్ వరల్డ్.
0: వాట్ ఎవర్ వి సే ఆర్ లై.
1: వాట్ ఎవర్ వి సే ఆర్ లై.
0: వారి మాట నమ్మేటువంటి వారే లేరు.
1: There are none to who repose faith in anybody.
0: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలుడు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
1: When the time is wasted like this, how do you express the
0: సత్యనాస్తి పరో ధర్మ?
1: There is no other quality that is beyond truth.
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
1: When there is no truth, there is no dharma.
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని
1: హీ కుడ్ ఫేస్ ఆల్ డిఫికల్టీ. హీ కుడ్ ఫేస్.
0: తాను ముందు సాగుతూ వచ్చాడు.
1: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టగడపటికి సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
0: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏదిస్తుంది పోతే పోతుంది.
1: One may feel that one might lose the job if he
0: speaks truth. ఒక ఉద్యోగాల కోసం పాటు పడతావా నీవు?
1: After all, are you going to lose your truth because of such a low and
0: యోగం కాని ఉద్యోగం కాదు.
1: What you need is yoga, the spiritual practice, not ఉద్యోగ, the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: You can have a job any time.
0: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు.
1: బట్ యూ కెనాట్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈనాటి మానవుడు దానికి కూడా డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం.
1: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్, మనీ అండ్ జాబ్ అలోన్.
0: ఈ మనీకి దాసుడైపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ సర్వెంట్స్ టు జాబ్.
0: జీవితము కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
0: ధర్మానికి నాయకుడు కావాలి.
1: యూ షుడ్ బి లీడర్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
1: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమే లేనప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి?
1: వెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్, హౌ కెన్ యు బి ద లీడర్ ఆఫ్ ధర్మ?
0: కూడా అవమానకరంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
1: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్
0: షేమ్. ధర్మదేవత పుత్రుడు తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని ఏ మాత్రం కాపాడుతున్నాడు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ ప్రొటెక్టింగ్ ధర్మ? ఈనాడు
0: చెప్పేటువంటి వారు లేకపోవడం చేత దేశం మరింత పాడైపోతుంది.
1: There are none to teach like this, therefore the country is losing day by day.
0: సత్యానికి ఏమి భయం పడకనక్కర్లేదు.
1: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: దాన్ని ఎదుర్కోవాలి.
1: రెసిస్ట్ అండ్ ఫేస్.
0: దాన్ని తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు బేర్ ద సఫరింగ్.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరం.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ దిస్ కెపాసిటీస్, అబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి.
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్.
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు,
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్,
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
0: అనాది కాలం నుండి కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ స్పిరిచువల్,
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హాస్ బీన్ ఎన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి.
1: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
0: ఈ దేశంలో సత్య ధర్మములు ఆవిర్భవించను.
1: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
0: ఆ దేశమే అడుగుపడిపోతుంది.
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
0: చాలా అవమానము.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము,
1: వేర్ ద సన్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశం యొక్క లీడర్స్,
1: వేర్ ద లీడర్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశీయులమని చెప్పుకునేటువంటి అధికారం మనకు ఉంది.
1: వి హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్సెల్ఫ్స్ ఫర్ దేశ. యు గో ఎనీ కంట్రీ,
0: నేను భారతీయుడని చెప్పుకోవటంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
0: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
1: అండ్ సీ మెయిన్ యూ దట్ యు మెయింటైన్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీద ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: అండ్ ఇస్ మై ప్రాక్టీస్ ట్రెడిషన్.
0: ఎవరని బతికిన పీనుంగొక్కండు వసదను కలడా?
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ?
0: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూటెడ్.
0: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందుకని
0: ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే,
1: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్
0: ఆధ్యాత్మిక శక్తి. ఆచరణ ధర్మమే.
1: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
0: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
1: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
1: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నిన్నటి దినం పిల్లలంతా కూడా నువ్వు పరీక్షకు చేరి
1: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్
0: యెస్టర్డే. కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్.
1: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
0: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
1: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో ఆన్సర్.
0: అలాంటి క్వశ్చన్స్ లోపల
1: those questions
0: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్.
1: None got less than 90%.
0: అందరూ 95, 96, 97, 98.
1: All got 95, 97, 98 like that.
0: ఇద్దరు మాత్రమే 100, 100 వచ్చింది.
1: Two secured 100 out of 100.
0: నా ఉద్దేశం అందరికి 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను.
1: భగవాన్ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ గాట్ 100 out of 100. 10%.
0: ఇలాంటి విద్యార్థులు,
1: సచ్ స్టూడెంట్స్,
0: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరారు.
1: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్
0: ఎనీవేర్. నువ్వు చాలా పవిత్రమైనటువంటిది.
1: అండ్ యువర్ సీక్రెట్
0: వారు ఎదురుగా చెప్పకూడదు.
1: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్
0: ఫ్రంట్ ఆఫ్ యూ. ఏ సంస్థ ఏదైనా పోయి మీరు చూడండి.
1: యు గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్.
0: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు.
1: Discipline of Satya Sai institutions is not noticed anywhere.
0: ఇప్పుడు అందరియందు ఉండవచ్చును.
1: It may be there now and then.
0: కాని సత్య సాయి సంస్థ యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
1: ద డిసిప్లిన్ ఇన్ సత్య సాయి ఇన్స్టిట్యూషన్స్ ఇస్ హైలీ.
0: ఏ దేశమైనా పోని,
1: యు గో టు ఎనీ కంట్రీ,
0: ఏ కాలమునందైనా పోని,
1: ఎనీ టైమ్,
0: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
1: అండ్ దే బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూషన్.
0: సత్య సాయి సంస్థలు అనుకుంటే ఎంత గొప్ప పేరుగానే ఉంటుండాలి.
1: సత్య సాయి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హైలీ ఫేమస్ అండ్ రెప్యూటెడ్.
0: ఏదో ఒకరి ఇద్దరి ఎందు తప్పులు లేకుండా ఉండవు.
1: వన్ ఆర్ టూ మే హావ్ డిఫెక్ట్స్.
0: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క, సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
1: ద డిసిప్లిన్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ మైటీ అండ్ హైలీ పవర్ఫుల్.
0: ఎవరు చూసినా కానీ ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్నారు.
1: Anyone, if he notices you, he should say he is a boy of Satyasai
0: Institution. ఆదర్శప్రాయంగా ఉండాలి.
1: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
0: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
1: ది ఐస్ షుడ్ క్యారీ ది లుక్స్.
0: పలుకులెప్పుడు సత్యం ఒలుకుచుండు.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: తమ మోము యందు నా నమృత భావమే. ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఎలాంటి పరిస్థితులు అయితే కూడా విద్యార్థులు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్రాయిల్ ఫేసెస్.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: స్మైల్, కీప్ స్మైలింగ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
1: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
1: యు ఆర్ గెటింగ్ ఇన్ యువర్ క్లాసెస్ నౌ.
0: ఎక్కడికైనా వెళ్ళండి.
1: యు మే గో ఎనీవేర్.
0: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
1: బట్ ట్రెజర్ యువర్ క్వాలిటీస్.
0: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవండి.
1: యూ షుడ్ ఫాలో ది సీక్రెట్ బిహేవియర్.
0: ఇది నేను ఆశించేది.
1: దిస్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైస కూడా పుచ్చుకోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ ఈవెన్ వన్ నయా పైస ఇస్ యాక్సెప్టెడ్.
0: ఫ్రీ ఎడ్యుకేషన్.
1: వీ హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
1: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ముట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
0: ఉచితము ఉచితము ఉచితము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
1: అండ్ దట్ వి షుడ్ నాట్.
0: ఎందుకంటే మీరు నా వారు, నేను మీ వాడిని.
1: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
1: To whom do you offer free?
0: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
1: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
0: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఇన్ దీస్ టూ.
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి
1: Having gone to father,
0: నీకేదో ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకుంటే,
1: if you want pant and shirt,
0: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి, మూడు మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంటు షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
1: యు డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్, ఓ డాడ్ యు హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్, కాంట్ యు గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
0: వస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
1: I don't mind whatever you get or not.
0: రైట్గా నన్ను నడుపుకోవడానికి మీకు అధికారం ఉంటుంది.
1: You have got every right to seek from Bhagavan.
0: కనుక మీరు రైట్ గా మీరు అడుక్కోండి.
1: You got this right.
0: స్వామి మాకు ఇది కావాలి అది కావాలి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయకండి.
1: You don't need to praise or beg.
0: ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్.
0: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: ఇట్స్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్.
0: ఈ తత్వాన్ని చక్క గుర్తించడానికి ప్రయత్నించండి.
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. దాన్ని
0: ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: అంతే చాలు.
1: దాట్ ఇస్ ఎనఫ్.
0: ఏ పూజలు ఏ పునస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్రం మరొక.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్. Nothing is more than that.
0: Kanuka,
1: so
0: మీరందరి కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
1: ఎవ్రీ ఇయర్
0: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మంది కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 other students టు బి లైక్ యూ.
0: మీ పని ఏమిటి?
1: వాట్ యువర్ జాబ్?
0: ఏదైనా ఉద్యోగం చెప్తే చేసుకోండి.
1: డూ యువర్ జాబ్ ఎనీవే.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైన కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ యందు కొంతమందిని ట్రైనింగ్ చేపించాలి.
1: సత్యసాయి ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ మస్ట్ బి షేర్డ్ విత్ మెనీ పీపుల్.
0: భారతదేశము
1: భారత్
0: ధనకనక వస్తువు అహనాదులందు వెనుకబడినటువంటిది నిజమే.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఇస్ బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్.
0: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉంది. అది
1: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
0: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
1: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
0: దీని వల్లనే
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
1: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
0: నైతిక ఆధ్యాత్మికమైన దీని అభివృద్ధి మనం కాంచినప్పుడు,
1: వెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్,
0: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: కనుక
1: సో
0: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
1: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్
0: అఫైర్స్. ఏ ధనము?
1: వాట్ వెల్త్ వి హావ్?
0: దైవ ప్రేమనే పెద్ద ధనము.
1: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
0: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ హ్యావ్ దట్ వెల్త్.
0: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఉన్నత విద్యను అభ్యసించండి.
1: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఉన్నత పదవులు పొందండి.
1: ఆక్యుపై హై పొజిషన్.
0: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్
0: యు నెవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఎవరికైనా సరియే
1: ఎనీబడి.
0: కనుక మీరు సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపించి తన పనా అనే భేదములు పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ యాస్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
0: ఏకత్వాన్ని పెట్టుకున్నప్పుడే,
1: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ,
0: ఈ కుటుంబంగా తయారవుతుంది.
1: ఇట్ లీడ్స్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్.
0: కనుక
1: సో
0: దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
1: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
0: నాకు తెలుసు.
1: భగవాన్ నోస్.
0: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమనే పెట్టాము.
1: దిస్ ఈస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా,
1: ఇఫ్ యు హావ్ వన్ రూమ్ అట్ హోమ్,
0: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30-40 మంది ఉండటం.
1: హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్ 20-30
0: ఎంత అనానుకూలమో మీకు తెలుసును.
1: ఐ నో హౌ ఇన్కన్వీనియంట్.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసమని ఈ విధమైన పరీక్ష పెట్టాము.
1: దిస్ ఈస్ ద టెస్ట్ సో దట్ యు డెవలప్ దిస్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటి చాలా అవసరము.
1: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
1: మెనీ బాయ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
0: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: దే అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటి గొప్ప విద్య.
1: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
0: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే అన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
1: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
0: ఇంకా భోజనాలు.
1: దెన్ ఫుడ్.
0: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
0: టేస్ట్ వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
0: ఆనందంగా తింటూ వచ్చారు.
1: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
0: ఈ వేదం కూడా వాళ్ళు చూపలేదు.
1: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యూ షుడ్ సస్టైన్.
0: ఏ దేశం పోయినా,
1: మే గో ఎనీవేర్,
0: ఏ కాలంలో పోయినా,
1: ఎనీ టైమ్,
0: ఏ పరిస్థితి ఎందైనా,
1: ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: మీ యొక్క విద్యాసమయం నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
1: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
0: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
1: విన్ యూర్ హంబుల్ దేర్,
0: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
1: యూ విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
1: What Bhagavan wants from you is that you should bring a good name
0: I
1: to such as I
0: instruct you.
1: Swami does not want anything from you.
0: You take good name, good name, good name.
1: You get a good name that Swami wants.
0: Adi na kavali.
1: That's what Bhagavan wants.
0: నా కోసమే మీరేం పాటు పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ స్వామి.
0: మీకోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్.
0: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కాండి.
1: యూ బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధరింపు చేయడానికి వీలవుతుంది.
1: అండ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వ్డ్ అండ్ ప్రిజర్వ్డ్.
0: చాలా వినయంగా మాట్లాడాలి.
1: యూ షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఏదైనా పెద్దలు వచ్చేసేసి, నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే,
1: ఇఫ్ ఎనీ ఎల్డర్లీ పర్సన్ కమ్స్
0: నాకు తెలియదండి ఎక్కడున్నాడు, ఆ విధంగా కఠినంగా పాడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో.
0: సార్, మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు, వినయంగా చెప్పాలి.
1: యు కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సర్.
0: అప్పుడు ఆ వినయం దూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
1: వాచింగ్ యువర్ హ్యూమిలిటీ దట్ ఎల్డర్లీ పర్సన్ విల్
0: బ్లెస్
1: యు. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు
0: ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ,
1: బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: అది నేర్చుకోండి మీరు.
1: దట్ యు లెర్న్.
0: అది నేర్చుకోవటమే కాకుండా,
1: నాట్ ఓన్లీ దిస్,
0: భగవత్ భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు, దుర్మార్గుడిని నువ్వు చూచావు.
1: You might have come across a wicked man.
0: కాని ఆ దుర్మార్గుడని నీవు భావించవద్దు.
1: Never consider him wicked.
0: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కాని,
1: the body is wicked.
0: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వం, నీ ఎందున్నటువంటి ఆత్మతత్వం.
1: But there in him the same self is present as in you.
0: అతను ఎందున్న ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందం గౌరవించావు.
1: The self in him is as much the same as the self in me.
0: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: You should love all living creatures.
0: సర్వ దేశములు ఎందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
1: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ.
0: ఏ దేశం కల్చర్ని కూడా మీరు తిరస్కరించకూడదు.
1: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
0: తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
0: జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపు గరియసి
1: ది మదర్ ల్యాండ్.
0: మనం పుట్టిన దేశము, మన కన్న తల్లి ఇద్దరు కూడా స్వర్గముని కంటే మించినటువంటి వారు.
1: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ది వెరీ హెవెన్.
0: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే,
1: వెన్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్,
0: మీరు ఎంతనో ఆదర్శవంతులైన మహనీయులుగా రూపొందుతారు.
1: యూ విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
0: మహనీయులంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
0: పైన కాషాయము,
1: one may have ochre robe,
0: lopala kashayam,
1: kashaya ochre robe, kashaya, the poison is within, it's not the dress.
0: Yariki meer manchi dress veyandi.
1: Have a good dress anyway.
0: Manasu marchukovali.
1: Change your mind.
0: Manishi marthe prayojanam ledu.
1: It's not enough if the whole man changes.
0: Dress marchukunte prayojanam ledu.
1: Nothing.
0: Gunamunu marchukovali.
1: And it's not the dress that is to be changed, your quality is
0: changed. Pavitramainatundi gunamun cheta మీ జీవితాన్నంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ దట్ యు విల్ వర్క్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్. భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: సత్యధర్మము శాంతి.

0: మనసు మడకగా గుణములే ఎత్తు
1: మనసు మడకగా గుణములేటు
0: మనసు మడకగా గుణములే ఎత్తు
1: మనసు మడకగా గుణములేటు
0: వివేకమను చలకో

0: Cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: Santosh. మీరెవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: The whole secret of life lies in this song. It's unfortunate that we are not able to follow Bhagwan.
1: Take time. రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: We'll write down, we'll practice Swami. Certainly next time we'll follow you.
1: ప్రేమముదిత మనసే కపో రామ రామ రామ.

0: embodiments of divine love.
1: మనసును ఆయుధంబు ఒక్క మానవునికి చేతుల్లి.
0: Only man has at his command the most important instrument of mind.
1: ఈ మనసును శిక్షలో నిలుపు మానవుడే విజయుండు భూమిపై.
0: The one, that particular man who has a complete command over the mind is going to be victorious on the earth.
1: మనసుకు దాసుడై మనుజ మాత్రుడెవండును శాంతి సౌఖ్యము కనుగొనలేడు.
0: That person who is a slave of the mind is not going to find peace and happiness in life.
1: కనిపించుచున్నది.
0: This is obvious. This is seen very clearly.
1: స్వప్నమంటున్నాను.
0: This is not seen in the dream.
1: ఇంద్రియములతో కూడినటువంటి ఈ పాంచభౌతిక శరీరము మనసు కంటే వేరు కాదు.
0: This body, which is associated with five senses, is not different from senses.
1: మనసు
0: మైండ్
1: తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
0: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఇస్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.
1: ఈ శరీరము మనసుకు కవచం వంటిది.
0: దిస్ బాడీ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ద మైండ్.
1: ప్రతి దేహమునందు కూడాను ప్రతి దేహమునకును ఈ మనసే ఆధారము, మనసే కారణము.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఫర్ ఎవ్రీ బాడీ, దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద కాజ్ అండ్ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బేస్.
1: నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము
0: position of a field without having water,
1: mithya swarupamai undunu,
0: just as it is going to be something like a delusion,
1: atulane
0: in the same
1: manasulo ainatundi manavattamu manava sthiti ee vidhame ainatundi astitvamto koodi untuntadi.
0: The same thing is going to be the state of a person who doesn't have a mind.
1: మనసే లోక వ్యవహారమునకు కార్యకలాపములకు విలాపములకును మూలాధారము.
0: మైండ్ ఇస్ ద వెరీ బేసిస్ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్, బీట్ ఫర్ హిస్ ప్లెజర్ ఆర్ బీట్ డన్ ఫర్ హిస్ డ్యూటీ.
1: ఇందులో ఉపాధ్యాయుడు లేని గుడి మడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు, ఈ విధంగా నిరర్థకమో మనసు లేని మానవత్వం కూడాను మరణించిన జీవితమే.
0: జస్ట్ యాజ్ దేర్ కెనాట్ బి ఎ స్కూల్ వితౌట్ ఎ టీచర్, ఎ టెంపుల్ వితౌట్ గాడ్, ఎ ఫీల్డ్ వితౌట్ వాటర్ ఈజ్ లైక్ ఎ మ్యాన్ వితౌట్ మైండ్.
1: కనుక ఇట్టి మనసుతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వంగా మార్చుకునవలన మానవుని ప్రయత్నం కూడాను అత్యవసరం.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ సచ్ హ్యూమన్ నేచర్ ఇన్ టు డివినిటీ, ఇట్ ఈస్ నెససరీ దట్ యూ షుడ్ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్.
1: కానీ సర్వసామాన్యముగా మానవుడు మనసు శరీరం నందు బంధింపబడినటువంటిదిగా భావిస్తున్నాడు.
0: Ordinarily, human beings tend to think that mind is imprisoned in the body.
1: కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం యొక్క క్షేమమునకై తన కాలమును తన కర్మను కూడాను వినియోగపరుచుకుంటున్నాడు.
0: That is the reason why man is, if man wants to transform such human nature into divinity, it is necessary that you should put in some effort.

0: పరుచుకుంటున్నాడు. దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ ఈజ్ యూటిలైజింగ్ ఆల్ ద టైమ్ అండ్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ టు ఫాస్టర్ ది బాడీ.
1: దేహమే సత్యము నిత్యమని విశ్వసించి దాని నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సల్పుతున్నాడు.
0: బిలీవింగ్ దట్ బాడీ ఈజ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ, బాడీ ఈజ్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్, హీఈస్ మేకింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ టు లుక్ అవుట్ ది బాడీ.
1: కేవలము అన్నపయ ప్రాణముని ఆశ్రయించి తన జీవితమును నిరర్థకము చేసుకుంటున్నాడు.
0: సచ్ పర్సన్స్ ఆర్ వేస్టింగ్ దర్ లైఫ్, బేసింగ్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ఫుడ్.
1: బుద్ధి అను విజ్ఞానమయమును ఆశ్రయించి ఆ విజ్ఞానమయము చేత మనోమయమును జయించినటువంటి వాడే విఘ్నుడు కాగలడు.
0: దట్ పర్సన్ కెన్ బి కాల్డ్ ఎ వైజ్ పర్సన్ హూ కాంకర్స్ అండ్ అచీవ్స్ విజ్డమ్ బై కంట్రోలింగ్ హిస్ మైండ్.
1: అతనే ప్రజ్ఞానవంతుడు.
0: సచ్ ఎ పర్సన్ అలోన్ కెన్ బి కన్సిడర్డ్ అండ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వైజ్ పర్సన్.
1: ఈ ప్రజ్ఞానతత్వం అనేటువంటిది సత్సంకల్పముల చేతనే ఏర్పడుతుంది.
0: ఓన్లీ బై గుడ్ థాట్స్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ విజ్డమ్.
1: సత్సంకల్పములే మానవునికి ప్రధానమైనటువంటి ఆస్తి.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫార్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హిజ్ ఓన్ గుడ్ థాట్స్.
1: ఈ సత్సంకల్పములు సామాన్యమైనటువంటివి కాదు.
0: దీస్ గుడ్ థాట్స్ కెనాట్ బి కన్సిడర్డ్ వెరీ క్యాజువలీ.
1: ఇవి చాలా బలమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ వెరీ
1: పవర్ఫుల్. చాలా పవిత్రమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ సేక్రెడ్.
1: చాలా దివ్యమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ వెరీ డివైన్.
1: భవ్యమైనటువంటివి, నవ్యమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ గ్రేట్ అండ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పవర్ అండ్ ఇంపాక్ట్.
1: వీటిని మనము ఏ విధముగా ఉపయోగించుకుందామో ఆ విధమైనటువంటి ఫలితమును అందిస్తుంది.
0: దీస్ ఆర్ గోయింగ్ టు గివ్ ది రిజల్ట్ డిపెండింగ్ అపాన్ హౌ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ గుడ్ థాట్స్.
1: ఇలాంటి సత్సంకల్పములు సమయమును పురస్కరించుకొని సత్సంగముల చేత అవి అభివృద్ధి నొందుతూ ఉంటాయి.
0: దీస్ గుడ్ థాట్స్ వుడ్ డెవలప్ దెమ్సెల్వ్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్.
1: మనసనగా కేవలం తెల్లటి కాగితం వంటిది మాత్రమే కాదు.
0: మైండ్ ఈ కెనాట్ బి మియర్లీ కంపేర్డ్ టు ఎ వైట్ పేపర్.
1: అనేక జన్మల సంస్కారములను, కర్మల యొక్క ముద్రలను కూడి ఉంటుంటాది ఈ మనసు.
0: మైండ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టెండెన్సీస్ కల్టివేటెడ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
1: ఇది ఆత్మ యొక్క ప్రతిబింబంగా నిరూపిస్తూ ఉంటాది.
0: దిస్ కెన్ బి ఈవెన్ టేకెన్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: మనకు ఈ లోకములో చాలా అధికమైనటువంటి ఆస్తి ఏమనగా ఈ ఆత్మతత్వమే.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ది ఆత్మతత్వ ఈజ్ రియలీ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అన్నాడు.
0: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అలో.
1: ఇట్టి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆత్మతత్వ.
1: ఆత్మ ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ మానవ అన్నారు.
0: ఆత్మ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్.
1: మనిషి మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ ఆత్మ అన్నారు.
0: మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ.
1: కనుక మనసే రెండింటికి నీ మూల కారణం.
0: దేర్ ఫోర్ మైండ్ ఈజ్ ది బేసిస్ ఫర్ బోత్.
1: ఈ రెండింటికి మాత్రమే కాదు, సృష్టికే మూల కారణం మనసు.
0: మైండ్ ఈజ్ నాట్ మియర్లీ ది బేసిస్ ఫర్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్.
1: సర్వస్వమునకు మూల కారణం మనసే.
0: ఇట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ అండ్ ఫర్ ఆల్ ది థింగ్స్ ఇన్ ద వరల్డ్.
1: కనుకనే మని ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చి ఉన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెడ్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ లిబరేషన్ యాజ్ వెల్ ఎస్ బాండేజ్.
1: ఈ స్థితిగతులకు ఏమాత్రం కూడా ఇది లొంగదు.
0: ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు బి కంట్రోల్డ్ బై ది సర్కమ్స్టాన్సెస్.
1: ఎట్టి పరిస్థితులు ఏం జరిగినా కూడాను మానవుని యందు సత్సంకల్పమే ఉండినా అతని యొక్క జీవితము దివ్యమైనటువంటి జీవితంగా ఉంటుంటాది.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్, ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను సత్సంకల్పం అనేటువంటి దానిని

0: విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ గుడ్ థాట్స్ ఆర్ ప్రాపర్లీ
0: ఎంప్లాయ్డ్. ప్రతి మానవుడు కూడాను సంకల్పం యొక్క శాస్త్రమును దాని యొక్క పనులను తూచ విశాలమైన భావంతో విచారించవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ దర్ కమాండ్స్ అండ్ దర్ కంపల్షన్.
0: ఇట్టి సత్సంకల్పమునకు సత్సంగం అవసరం.
1: ఫర్ గుడ్ థాట్స్ గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ సత్సంగము చేత తనకు పురముండినటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం చేసి సత్సంకల్పములను ప్రోత్సహింప చేస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్ దట్ మే బి బాదరింగ్ యూ అండ్ యూ కెన్ డెవలప్ గుడ్ థాట్స్.
0: అనేక గ్రంథములు యందు అనేక ఆదర్శములను అనేక ఉపమానములతో కూడాను బోధిస్తూ వస్తున్నాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ టెక్స్ట్ టీచ్ దీస్ థింగ్స్ విత్ గుడ్ ఐడియల్స్ అండ్ విత్ గుడ్ ఇల్లస్ట్రేషన్స్.
0: రత్నకారుడు ఒక హంతకుడు.
1: రత్నాకర్ వాజ్ ఎ మర్డర్.
0: పాఠశాలలను అనేక విధములుగా హింసించి
1: యూజ్ టు వేలే ది ట్రావెలర్
0: వారి ద్వారా అపహరించినటువంటి యొక్క ధనమును తన కుటుంబ పోషణకై వినియోగించుకునేటువంటి వాడు.
1: అమౌంట్స్ విచ్ యూజ్ టు టేక్ అవే ఫ్రమ్ ది ట్రావెలర్స్ యూజ్ టు మేక్ యూజ్ అఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ హిస్ ఫ్యామిలీ యాక్టివిటీ.
0: అట్టి రత్నకారుడు సప్తర్షుల యొక్క సంపర్కము చేత తన యొక్క దుర్భావములను దుశ్చింతలను దూరము చేసుకుని తద్వారా తాను ఆదికవి అయినటువంటి వాల్మీకిగా మారుతూ వచ్చాడు.
1: సత్య రత్నకారుడు హీ బికేమ్ వాల్మీకి అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెవెన్ రిషీస్ సప్తర్షీస్.
0: ఇతను కేవలము ఒక ఆదికవి మాత్రమే కాకుండా వ్యాసకవి కూడాను సమానుడుగా కూడాను నిరూపించుతూ వచ్చింది.
1: హీఈస్ నాట్ నియర్లీ ది ఏన్షియంట్ పోయట్, హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు వ్యాస.
0: సప్తర్షులు కూడాను ఈ ఆదికవిని లోకదాత వాల్మీకి అని లోకదాత భగవంతుడని కూడాను దానిని బోధిస్తూ వచ్చారు.
1: సప్తర్షి ఈజ్ డిస్క్రైబ్డ్ దిస్ ఫస్ట్ పోయట్ యాజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్.
0: ఇంకా బుద్ధుని కాలమునందు అంగుళీకరుడు ఇటు మహా దుర్మార్గుడు.
1: అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అంగుళీక హూ వాస్ డ్యూరింగ్ ది డేస్.
0: ఇతను కూడాను ఈ రత్నకారుని వలె పాఠశాలను హింసించి వారి ద్వారా అనేక రకమైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని ఇంత మాత్రమే వారిని వదలక వారి అంగుష్టములను ముక్కులను కత్తిరించి వాటిని హారముగా ధరించేటువంటి ఒక క్రూరుడు.
1: అంగుళీక వాజ్ సచ్ ఎ క్రూయల్ పర్సన్ దట్ హి యూజ్డ్ టు వేలే ది పీపుల్ రాబ్ దెమ్ ఆఫ్ ఆల్ దర్ బిలాంగింగ్స్ అండ్ కట్ దర్ థంబ్స్ అండ్ యూజ్డ్ టు పుట్ ది థంబ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ రౌండ్ హిస్ నెక్.
0: కానీ అట్టి క్రూరుడైనటువంటి యొక్క అంగుళీకరుడు బుద్ధుని యొక్క సంపర్కము చేత తాను సాధకుడుగా మారిపోయాడు.
1: బై ది అసోసియేషన్ అండ్ కమింగ్ కాంటాక్ట్ విత్ బుద్ధ సచ్ ఎ క్రూయల్ పర్సన్ అస్ అంగుళీక బికేమ్ ఎ గ్రేట్ పర్సన్.
0: జగాయి మాదాయి అనేటువంటి వారు మరొక తెగకు సంబంధించినటువంటి వారు.
1: జగాలి అండ్ మాతాలి ఆల్సో మే బి డిస్క్రైబ్ టు దిస్ పర్టికులర్ కేటగిరీ.
0: వీరు కూడాను ఇట్టి క్రూర కృత్యముల చేత జీవించుతూ వచ్చేటువంటి వారు.
1: దే ఆల్సో యూస్ టు లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ క్రూయల్టీ.
0: చైతన్యుని యొక్క సంపర్కము చేత వారు పరమభక్తులుగా మారి వారి భజన యందు నృత్యమునందే వారి కాలమంతా కూడాను అంకితం చేసుకుంటూ వచ్చారు.
1: బై కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైతన్య అండ్ బై హిజ్ అసోసియేషన్ దే ఆల్సో వర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ దే స్పెండ్ దర్ ఎంటైర్ లైఫ్ డాన్సింగ్ గివింగ్ పర్ఫార్మెన్స్
0: డివైడ్గా. యుగ యుగమునందు కూడాను సత్పురుషుల యొక్క సంగము చేతను సంపర్కము చేతను వారి ఎందున్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాలోచనలను దూరము గావించుకుని సద్భావములను సత్చింతనను సత్ప్రవర్తనను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఏజ్ ఆఫ్టర్ ఏజ్ దిస్ ఇస్ ఎ స్టోరీ. పీపుల్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ది బికేమ్ ఎక్సలెంట్ ఐడియల్స్ అండ్ మోడల్స్.
0: కనుక ఈ సత్సంకల్పములకు మూల కారణము సత్సంగం యొక్క ప్రభావమే.
1: ఫర్ డెవలపింగ్ గుడ్ థాట్స్ వన్ వన్ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ గుడ్ కంపెనీ.
0: కేవలం ఎప్పుడు ఏ చరిత్ర యందు వ్రాయగలిగినటువంటి యొక్క కేవలం ఆధారములు మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ ద ఇన్సిడెంట్స్ విచ్ హ్యావ్ బీన్ టోల్డ్ విచ్ ఆర్ హిస్టారికల్ అండ్ ఏన్షియంట్.
0: ఎట్టి స్థితిగతులు ఎందు కూడాను సత్సంకల్పం అనేటువంటిది ఏనాటికైనా పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది.
1: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ ఈట్ బీ గుడ్ థాట్స్ ఆర్ మెనీ ఎ టైమ్ వెరీ సటిల్.
0: తమిళ రాజ్యము లోపల
1: ఇన్ తమిళనాడు
0: ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు.
1: దేర్ వాస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ బ్రాహ్మిన్స్ హూ ఆర్ వెరీ పూర్ లివింగ్ ఇన్ తమిళనాడు.
0: ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు.
1: డ్యూరింగ్ దోస్ డేస్ వన్ పూర్ పర్సన్ హ్యాడ్ ఎ సన్.
0: ఆ పిల్లవాడు పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది.
1: డ్యూరింగ్ దోస్ డేస్ గాంధీజీస్ సత్యాగ్రహ మూవ్మెంట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ వాస్ గ్రోయింగ్ అండ్ హీ బికేమ్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్మెంట్.
0: అతను కేవలము ఏదో బారిస్ట్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు.
1: ఇన్ ద విలేజ్ ఆఫ్ దోస్ డేస్ నాట్ రియలీ అండర్స్టాండింగ్ దట్ వాట్ బారిస్టర్ స్టాండ్స్ ఫార్ దే వర్ థింకింగ్ దట్ మహాత్మా గాంధీజీ వాజ్ అ లాయర్ హి హాడ్ టేకెన్ ఎ నోత్ టు ఫ్రీ ది కంట్రీ ఫ్రమ్ ఇట్స్ స్లేవరీ.
0: ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకుని ఏదో కథలు చెప్తున్న సమయం లోపల, నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలె లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా నువ్వు తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది.
1: ది ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ జస్ట్ సేడ్ దట్ లైక్ మహాత్మా గాంధీ యూ షుడ్ ఆల్సో బికమ్ ఎ లాయర్ అండ్ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్ సర్వింగ్ ద కంట్రీ.
0: ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు మదర్స్ వర్డ్స్ దట్ పర్టికులర్ బాయ్ ఆల్సో టుక్ ఎ రెజల్యూషన్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ that he should also grow into a youth and take up the problems of the poor people, solve them and serve them and help them.
0: ee pillavaadu ee satyankalpamulu poshinchukuntu kanna kashtamulu padi edo oka vidhanga ee bl lopala cheraadu.
1: With these good thoughts he joined bl.
0: kaani atani inti endu dvipamulu levu.
1: He was so poor that he could not afford even a lamp.
0: వీధి దీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు.
1: Sitting in the street light, he used to read in the street lamps and took the examination.
0: తన జీవితములో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం.
1: A number of days he used to fast.
0: అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి.
1: హిస్ కండిషన్ వాజ్ రాదర్ ప్యాథెటిక్.
0: రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి దీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు, కానీ నిద్ర వచ్చింది.
1: ది నైట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ టు కమెన్స్ హీ సాట్ ఇన్ ది స్ట్రీట్ లైట్ అండ్ హీ ఫెల్ అస్లీప్. వైల్ రీడింగ్
0: అయ్యో ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చిందే అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు.
1: He did not have even sufficient money to have a cup of coffee in order to free himself from sleep.
0: ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, ఆనాడు ఒక నయా పైసా.
1: The coffee never used to cost those days as much as it is today like a rupee. It was only a paise.
0: కనుక ఆ పైసా కూడాను అతని దగ్గర లేదు.
1: He did not have even that much of money, even a pai.
0: ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు.
1: He went, drank a cup of water, wiped his eyes with water, came back to the street light and sat down.
0: ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు.
1: He underwent these kind of troubles and problems and he passed his law examination.
0: కానీ తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణక్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి.
1: ఎవ్రీ మోమెంట్ హీ వాజ్ రిమెంబరింగ్ హిస్ గుడ్ రెజల్యూషన్ అండ్ థాట్ అండ్ హీ నెవర్ ఫర్గాట్ హిస్ గుడ్ రెజల్యూషన్ ఈవెన్ వన్స్.
0: ఏదో చిన్న చిన్న లాయర్ తో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు.
1: ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ హీ బిగాన్ గోయింగ్ టు ది కోర్ట్స్ ఆఫ్ లా విత్ స్మాల్ లాయర్స్ అండ్ లర్నింగ్ ది మెథడ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా.
0: అయితే ఇతనికి భగవంతుని పైన చాలా విశ్వాసం.
1: బట్ వన్ థింగ్ హీ హ్యాడ్ వాస్ ఇంప్లిసిట్ and great faith in God.
0: నాకు కష్టములు కాని సుఖములు కాని ఏవిచ్చినప్పటికీ భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది.
1: He had a firm faith and belief that be it difficulties, problems or joy, whatever comes his way is given by God to him for his own good.
0: తన మిత్రులు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి అయ్యో ఏమి నీకు ఈ దుర్గతి పట్టింది, భగవంతుడు దయ లేదా అంటే తాను చెప్పేటువంటి వాడు గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు.
1: ఇఫ్ ఎనీ ఫ్రెండ్ అప్రోచ్డ్ హిమ్ అండ్ జస్ట్ సింపతైజ్ విత్ హిమ్ అండ్ సెడ్ డస్ నాట్ గాడ్ హ్యావ్ ఎనీ సింపతి ఫర్ యూ, హీ యూస్ టు సే దాట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఈస్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇంత విశ్వాసంతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతనే అతని యొక్క జీవితము చాలా గొప్ప మార్పులకు వచ్చింది.
1: As he had not merely good resolution, along with that good thought, he had also faith in God. Therefore, he made good progress.
0: Svatantram vachina rakshaname.
1: After getting independence,
0: Madras High Court naku pradhana nyayadhipatiga ee baruni niyaminchadu.
1: He was appointed as the Chief Justice for Madras High Court.
0: ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు.
1: ది హైయర్ అథారిటీస్ టుక్ నోట్ ఆఫ్ హిజ్ ఎక్స్ట్రాడినరీ గుడ్ బిహేవియర్, హిజ్ ఇంటిగ్రిటీ అండ్ క్యారెక్టర్.
0: అతనే ముత్తుస్వామి అయ్యర్.
1: దట్ పర్సన్ ఈజ్ నన్ అదర్ దాన్ ముత్తుస్వామి అయ్యర్.
0: ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు మొదలు ఏ విధంగా ఉండేటువంటిది, ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను, తన యొక్క దైవ విశ్వాసం చేతను తలవని తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి.
1: ఆల్దో హిజ్ అర్లియర్ డేస్ వర్ సో బ్యాడ్, అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ హీ అన్ఎక్స్పెక్టెడ్లీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. దిస్ లుక్స్ లైక్ ఎ డ్రీమ్.
0: ఈ విధంగా భక్తి దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
1: వీ వుడ్ గెట్ ది అథారిటీ అండ్ ది కెపాసిటీ టు అచీవ్ ఎనీథింగ్ ఇఫ్ వీ హ్యావ్ గుడ్ థాట్స్ అండ్ డివోషన్ టు గాడ్.
0: ఇదే విధంగా విదేశములు ఎందు కూడాను బజార్లో బూట్సులకంతా కూడాను పాలిష్ వేస్తూ న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ,
1: in the same way in certain foreign countries there were people who used to sell newspaper and who used to
0: copy hotel lopala tattalu kadugutundeetunti yokka వ్యక్తులు వారి యొక్క సంకల్పము చేతనే, సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చారు.
1: ఆల్దో దేర్ కండిషన్స్ ఫర్ సచ్ స్టిల్ అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ దే ఆక్యుపైడ్ వెరీ హై పొజిషన్స్ లేటర్ ఇన్ లైఫ్.
0: గొప్ప విద్యావంతులుగా కూడా మారారు.
1: దే ఆల్సో బికేమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: వారి జీవితాన్నంతా కూడాను తత్రపత్రం చేతను, సత్కార్యముల చేతను సార్థకం గావించుకున్నారు.
1: దే శాంక్టిఫైడ్ దేర్ లైఫ్ బై గుడ్ థాట్స్ అండ్ గుడ్ యాక్షన్.
0: అదే ఇంగ్లాండ్ లోపల కవర్లు పైన అడ్రస్సులు రాసి ఇస్తూ జీవిస్తూ వచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి.
1: దేర్ వాజ్ వన్ పర్సన్ హూ యూజ్ టు యూటిలైజ్ హిస్ టైమ్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది కవర్ అండ్ ఈక్ అవుట్ హిస్
0: లైవ్లీహుడ్. ఏదో కొన్ని నయా పైసాల వంటిది ఆనాడు షిల్లింగులు.
1: ఇన్ దోస్ డేస్ దే యూజ్ టు కలెక్ట్ స్మాల్ ఫీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ షిల్లింగ్స్.
0: దానితోనే తన కడుపును నింపుకుంటూ ఒక్కొక్క దినం పస్తు పరుండుతూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు.
1: యూజ్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్, సమ్ టైమ్స్ ఫాస్టింగ్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ అండ్ బట్ సమ్ హౌ హీ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్.
0: ఆ కవర్లు రాసి వారికి ఇచ్చే సమయంలో
1: వైల్ హ్యాండింగ్ ఓవర్ ద కవర్స్ ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్సెస్ హీ యూజ్ టు
0: దైవము నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పేటువంటి వాడు.
1: హీ యూజ్ టు సే మే గాడ్ బ్లెస్ యూ.
0: ఇంతే కాకుండా మరికొంత కాలం లోపల చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చేటువంటి వాడు.
1: నాట్ మెయిన్లీ దాట్, ఆఫ్టర్ సమ్ టైమ్ వాజ్ స్పెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ హీ యూజ్ టు గివ్ ట్యూషన్ టు స్మాల్ చిల్డ్రన్.
0: ఆ పిల్లల్ని ఇంటికి పంపించే సమయంలో వారికి కూడా ఈ విధంగానే ఆశీర్వదించి పంపించేటువంటి వాడు.
1: హీ యూజ్ టు
0: గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: హీ యూజ్ టు అట్టర్ మే గాడ్ బ్లెస్ యూ వెనెవర్ హీ సెండ్ దోస్ చిల్డ్రన్ ఆల్సో అవుట్ ఆఫ్ ద ట్యూషన్ ఇస్ ఓవర్.
0: తన సంకల్పంలో కూడాను ఏనాటికైనా నాకు ఈ విధంగానే జీవితం ఉండదు, ముందుకు భగవంతుడు నాకు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో చేర్చి నా చేత సేవలు చేయించగలడు అనేటువంటి గాఢమైనటువంటి సత్సంకల్పం కూడాను ఉండేటువంటిది.
1: హీ హ్యాడ్ ఎ ఫర్మ్ బిలీఫ్ ఇన్ గుడ్ థాట్స్ అండ్ హీ వాజ్ హోపింగ్ దట్ గాడ్ వుడ్ బ్లెస్ హిమ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ అండ్ విత్ ఎ గుడ్ పొజిషన్ సమ్ టైమ్ లేటర్ ఇన్ లైఫ్.
0: తాను ట్యూషన్ చెప్పేటువంటి పిల్లలకంతా కూడాను ట్రస్ట్ ఇన్ గాడ్ అని మొట్టమొదటి చెప్పేటువంటి వాడు.
1: టు దోస్ చిల్డ్రన్ టు హూమ్ యూస్ టు గివ్ ట్యూషన్ యూస్ టు సే ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ట్రస్ట్ ఇన్ గాడ్.
0: ఇంతటి గాఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి,
1: ద పర్సన్ వాజ్ వన్ హూ హ్యాడ్ సచ్ ఇంప్లిసిట్ అండ్ ఫర్మ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: అలాంటి వాడు తిరిగి తాను సంకల్పించినట్టుగానే ఒకనొక దినము బ్రిటిష్ దీనికి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాడు.
1: దట్ పర్సన్ బై హిజ్ ఓన్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ రెజల్యూషన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్.
0: అతని జేమ్స్ మెక్డోనాల్డ్ అని.
1: దట్ పర్సన్ ఇస్ జేమ్స్ మెక్డోనాల్డ్.
0: ఈ మెక్డోనాల్డ్ అనేటువంటి వాడు ఏ కవర్ల పైన అడ్రస్ రాస్తున్నటువంటి వాడు, ఏ ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఎటువంటి యొక్క ప్రాప్తి ఉండాలి, ఎటువంటి దైవానుగ్రహం ఉండాలి, ఎలాంటి సత్సంకల్పం ఉండాలి.
1: యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎక్స్ట్రాడినరీ గాడ్స్ గ్రేస్ అండ్ వాట్ గుడ్ థాట్స్ అండ్ వాట్ గుడ్ రెజల్యూషన్స్ హీ వుడ్ హావ్ హ్యాడ్ ఫర్ బికమింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్.
0: కనుక దైవ విశ్వాసము, మనిషి యొక్క సత్సంకల్పము రెండూ చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా ఉంటుంది, తద్వారా ఎంతైనా ఫలితాన్ని మనము సంపాదించుకోవచ్చు.
1: If one has faith in God and if one has good thoughts, it will be something like a negative and positive coming together, leading to a successful life.
0: మానవుని యొక్క స్థితిగతులు మనం ఏమాత్రం కూడా విచారించటం లేదు.
1: We are not properly inquiring or looking into the circumstances in which people are placed.
0: మానవుడు దేహ నిర్మాణం యందు మాత్రమే కాకుండా మేధాశక్తి యందు కూడాను కుడము యందు గల జీవరాశులన్నింటికంటే చాలా శ్రేష్టమైనటువంటి వాడు.
1: మ్యాన్ ఈజ్ సేక్రెడ్ కంపేర్డ్ టు ఆల్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఆర్ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీస్.
0: తాను సంకల్పిస్తే తనకు చేతకానటువంటిది ఏమాత్రమూ లేదు, ఉండదు.
1: If only he thinks properly and takes a resolution, there is nothing which he cannot achieve.
0: సంకల్పం మాత్రం చేత విశ్వాన్ని తన వశము గావించుకోగలడు.
1: By a proper resolution, he can get a control over the entire world itself.
0: కానీ ప్రాకృతికంగా మానవుడు చాలా దుర్బలుడు.
1: But by nature, man is also weak.
0: అతని యొక్క జీవితము చాలా ఒక అవధిలో ఉండేటువంటిది, పరిమితిలో కూడినటువంటిది.
1: Man's life is bound by certain limitations. By certain limits.
0: ఎంత మేధావి అయినప్పటికీ తాను తన యొక్క జీవితము ఒక పరిమితిలో ఉండేటువంటిది అనేటువంటి విషయాన్ని మాత్రము మరువకూడదు.
1: వాట్ ఎవర్ హై పొజిషన్ ఆర్ ఇంటెలెక్చువల్ అటైన్మెంట్ హీ మే హ్యావ్, ఎ పర్సన్ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ హీ సబ్జెక్ట్ టు సర్టన్ లిమిట్స్.
0: ఈ పరిమితమైనటువంటి యొక్క జీవితము నందే తన యొక్క పవిత్రమైన మేధాశక్తిని ఉపయోగపెట్టి తగినటువంటి ఆదర్శవంతుడిగా మారాలి.
1: ఈవెన్ విత్ ఆల్ ద లిమిట్స్ దట్ ఎ మ్యాన్ హ్యాస్, హీ హ్యాస్ టు యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ అండ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
0: ఈ యొక్క పరిమితంతో కూడినటువంటి ఈ జీవితమునందే తన యొక్క మేధాశక్తిని ఉపయోగపెట్టకున్నా ఈ మేధాశక్తి నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ హీ డస్ నాట్ యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇన్ అ లైఫ్ విచ్ ఇస్ బౌండ్ ఆర్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ లిమిట్స్, ఇట్ వుడ్ బికమ్ యూజ్లెస్.
0: ఈనాడు మేధాశక్తిని మనం దుర్వినియోగపరుస్తున్నాం.
1: బట్ టుడే ఇంటెలిజెన్స్ ఇస్ బీయింగ్ మిస్యూస్డ్.
0: సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ బీయింగ్ యూజ్ ఇన్ ది ప్రాపర్ వే.
0: సరైన రీతిగా దీనిని అర్థం చేసుకోవటం లేదు.
1: పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ యాస్ టు హౌ టు మేక్.
0: ఏదో తెలివితేటలు కలవని చెప్పి తాము ఒక విధమైనటువంటి యొక్క అపమార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాడు.
1: బై థింకింగ్ దట్ హీస్ టూ క్లెవర్, హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: కారణము అతని యందు సత్సంకల్పములు లేకపోవటమే.
1: ది రీజన్ ఇస్ వై హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ ఈస్ హీ డజంట్ హ్యావ్ గుడ్ థింకింగ్, గుడ్ థాట్స్.
0: ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావము చాలా ఉన్నతమైనటువంటిది.
1: ద ఇంపాక్ట్ ఇన్ ది ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ థాట్స్ ఈస్ రాదర్ వెరీ హై.
0: కేవలము తన స్వార్థము సప్రయోజన నిమిత్తమై ఈ మేధాశక్తిని ఉపయోగపెడుతున్నాడు నేడు మానవుడు.
1: Man of today is making use of all his intelligence for his own selfish purposes.
0: కనుకని తన మేధాశక్తి ఉండినప్పటికీ దానికి తగినటువంటి యొక్క ప్రయోజనమును పవిత్రతను మానవుడు అందించలేకపోతున్నాడు.
1: On account of this selfish thinking, he has not been able to put the intelligence to good purposes and to achieve good results.
0: స్వార్థము సప్రయోజనము మితిమీరిపోవటం చేతనే తన యొక్క చేష్టలు అన్నీ కూడాను అపమార్గమును అనుభవిస్తున్నాయి, అనుసరిస్తూ ఉన్నాడు.
1: On account of the selfishness which man has, all the actions are taking a wrong path and a wrong direction.
0: ఈనాటి ప్రతి మానవుని అడుగు కూడాను ధర్మము తప్పుతున్నది.
1: Every man is stepping out of the path of dharma.
0: ప్రతి ఆచరణ క్రియారూప శూన్యమైపోతుండాలి.
1: Every deed is not done properly.
0: ప్రతి ఆలోచనలోనూ దూరదృష్టి నశించిపోతుండాలి.
1: In every thought he is missing the long range perspective.
0: ప్రతి ఆశ దురాశగా మారుతుండాలి.
1: Every desire is exceeding limits.
0: తన చూపులోనటువంటి ప్రేమ రహితమవుతుండాలి.
1: His vision is devoid of love.
0: తన యొక్క వాక్కు సత్యమునకు దూరం అవుతుండాలి.
1: His words are far removed from truth.
0: నైతిక విలువ దినదినములకు జారిపోతుండాలి.
1: The moral values are getting degraded day after day.
0: కేవలం కులమత ద్వేషములు రెచ్చగొడుతుండాలి.
1: Day after day the quarrels between on the basis of the caste are multiplying and increasing.
0: ప్రాంతీయ దురభిమానములు
1: parochialism,
0: bandhu preeti
1: and love of his own relatives,
0: ఇది కేవలము మారణ హస్తాలుగా మారుతూ ఉన్నాయి.
1: దిస్ ఆర్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్.
0: మానవుని యందు ఉండేటువంటి చైతన్యము చల్లబడుతూ ఉండాలి.
1: The all the capacity and energy which man has
0: అసూయలు,
1: the hatred, anger and jealousy are exceeding.
0: ఇది కేవలం అవధి తప్పి
1: దే ఆర్ క్రాసింగ్ ఆన్ లిమిట్
0: స్వేచ్ఛా విహారం సల్పుతున్నాయి.
1: దే ఆర్ బికమింగ్ అన్బ్రిడెడ్
0: పాప భీతికి బదులు పాప ప్రీతిగా మారుతుండాలి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ సిన్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ సిన్
0: ఆధ్యాత్మికమన్న ఆశాస్పదంగా చూస్తున్నారు.
1: పీపుల్ ఆర్ లుకింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫన్ అట్ స్పిరిచువాలిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: మానవుడు కేవలము లౌకికమును భౌతికమును ఆశించి వాటిని విశ్వసించి
1: మ్యాన్ ఈస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: నీతి నిజాయితీలను కోల్పోవటమే.
1: హీఈస్ గివింగ్ అప్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ.
0: మనసు యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మశక్తిని కూడా తాను గుర్తించుకోలేకపోవటమే.
1: హీఈస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ పవర్ దట్ హిజ్ ఓన్ మైండ్ అండ్
0: దుస్సంకల్పముల యొక్క ప్రభావమే.
1: దిస్ ఇస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ హీఈస్ ఇండల్జింగ్ ఇన్.
0: దురాశల యొక్క చేష్టలే.
1: ఈ ఎక్స్ట్రాడినరీ గ్రీడ్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: మానవుని మానవుడే చంపుకునేటువంటి యొక్క పరిస్థితికి ఈనాడు దిగజారిపోయింది.
1: వీ హావ్ కమ్ టు ఏ సచ్ ఎ డిగ్రేడెడ్ స్టేట్ వేర్ ఇన్ మ్యాన్ ఇస్ ట్రైయింగ్ టు కిల్ అనదర్.
0: మానవునికి మానవునికి మధ్య పచ్చి గడ్డి వేసిన కిందను భగ్గుమని మండేటువంటి పరిస్థితిగా ఉంటుండాలి.
1: ద హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఇస్ సచ్ దట్ ఈవెన్ ఇఫ్ వి పుట్ గ్రీన్ గ్రాస్ బిట్వీన్ ది టూ దట్ విల్ బి రిడ్యూస్డ్ టు యాషెస్.
0: ఈ ద్వేషములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్?
0: సంకల్పములు సరియైనటువంటివి కాకపోవటమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద బ్యాడ్ థాట్స్ విచ్ ఈస్ ఇండల్జింగ్ ఇన్.
0: కనుక మానవుడు సత్సంకల్పములను పోషించుకోవటానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఇస్ దేర్ ఫోర్ మ్యాన్ హాస్ టు డెవలప్ గుడ్ థాట్.
0: ప్రభావశీలమైనటువంటి యొక్క ప్రాణశక్తితో ఇచ్చాశక్తి కూడినప్పుడే ఈ సంకల్పముల యొక్క ప్రభావము సరి అయిన స్థితిలో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ ద విల్ పవర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ గుడ్ క్యారెక్టర్ హీ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: ఇచ్చాశక్తి పెరిగినప్పుడే,
1: ఓన్లీ వెన్ హీ డెవలప్స్ విల్ పవర్
0: నిర్ణయ శక్తి,
1: he will have the power to decide.
0: Medha shakti,
1: he will have intelligence.
0: Vichichana shakti,
1: he will have discrimination.
0: Grahana shakti,
1: he will have
0: vak shakti
1: to comprehend.
0: Vak shakti,
1: he will have the capacity.
0: Alochana shakti,
1: to think, to
0: tuha shakti,
1: and to imagine.
0: Ee sapta shakti nu kudanu ee ichha shakti tho leenamai untuntayi.
1: All these seven types of power are associated with the will power.
0: Ee ichha shakti ఈ అన్ని ఇచ్చల లోపల అన్ని ఆశల లోపల రాజు వంటిది.
1: దిస్ విల్ పవర్ ఈజ్ అండర్ కరెంట్ ఇన్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ద పవర్ అండ్ ద డిజైర్.
0: ఇచ్చాశక్తి పెరగవరనన్నా మనం ఏమి చేయాలి?
1: ఇఫ్ వీ హావ్ టు డెవలప్ విల్ పవర్ వాట్ ఇస్ ఇట్ దట్ విల్ హావ్ టు డూ?
0: కోరికలు తగ్గించుకోవాలి.
1: వీ హావ్ టు రెడ్యూస్ అవర్ డిజైర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
0: ఒక వ్యక్తి నేను సిగరెట్ తాగాలి అని ఇష్టమవుతుంది.
1: One person may have a desire to smoke a cigarette.
0: Let one coffee tagali, madhyapanam cheyagali ani.
1: It may be that he wants to have a cup of coffee or he wants to have a cup of alcohol.
0: Ilanti aasalu undinappudu vaatini manam visarjinchi,
1: if one has such a desire,
0: aa aasalanu manam adupulo pettukunnappudu,
1: one should control such kind of desire.
0: Vaati paina prasarinchutunnatvanti yokka shakti ichcha shaktilo leenamaipothundi.
1: If you can control such kind of desires, that controlled energy will join the will power.
0: మానవునికి ఒక 20-30 కోరికలు ఉన్నాయనుకోండి.
1: Let us assume that every man has 20-30 desires.
0: ఈ కోరికలు ఎన్ని తగ్గించుకుంటే ఆ కోరికలపై ప్రసరిస్తున్నటువంటి ఒక శక్తి ఇచ్చాశక్తితో లీనమై ఇచ్చాశక్తిని బలపరుస్తుంది.
1: If you want to reduce your desires, the power which would have gone to satisfy those desires will be available for developing the will power and they will strengthen the will power.
0: Kanuka ee vidhamga ichcha shaktini abhiruddhi gavinchukunte indrudiga kudanu maravachchu.
1: If you can develop the will power in this particular fashion, you can even
0: sankalpinchukunnatvanti danni vijayam cheyinchukovachchu.
1: You can achieve anything that you want to achieve.
0: Sarva vijayamulo kudanu ichcha shaktiye karanam.
1: For all these victories, it is the willpower which is responsible.
0: Kanukane itti rahasyamunu gurtinchukunnatvanti prachina rushulandaru kudanu taamu vairagyamu aneetvanti peruto sarva aasaranu sarva korikalanu kudanu adupulo pettu vacharu.
1: Rishis of the ancient days who recognized this secret, they followed the path wherein they gave up all the attachments, they developed a detachment and thus achieved many things. Otherwise,
0: కోరికలు ఎంత తగ్గితే ఇచ్చాశక్తి అంత పెరుగుతుంది.
1: The will power will develop proportionate to reduction in your desire.
0: కనుకని మన వాంఛలను క్రమక్రమేణా కూడాను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make an effort gradually to decrease our own desires.
0: ఈ ఇచ్ఛాశక్తిని మనము దైవం వైపును మరల్చాలి.
1: We should divert our willpower towards God.
0: ఇచ్ఛాశక్తి ఉండి కూడాను మనము దైవం వైపును మరల్చకున్నా ఈ ఇచ్ఛాశక్తి నిరుపయోగమవుతుంది.
1: You may have willpower. If you do not divert it towards God, it is a waste.
0: ప్రతి వ్యక్తి కూడాను ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టుగా మనం అనుకుంటున్నాము.
1: We are considering every human being as an instrument.
0: అయితే ఈ పనిముట్టు కూడాను ఆ పనికి తగినటువంటిదిగా ఉండాలి.
1: Even if you consider him as an instrument, he should be suitable. The instrument must be suitable.
0: దానిని ఉపయోగపడేటువంటి వ్యక్తి మంచి బలశాలి అయినప్పటికీ,
1: the person who uses the instrument, he may be a very strong person.
0: ఆ గడ్డపారయందు సూటితనమే లేకపోయినప్పుడు ఈ యొక్క బలం కూడాను నిరుపయోగమైపోతుంది.
1: If the instrument is not proper one, if it does not have sharpness, then it would not be useful.
0: ఆ యొక్క పనిముట్టు కూడాను చాలా బలమైనట్టుగాను చాలా సూటి అయినట్టుగాను ఉంటుండాలి.
1: Instrument must be not merely strong, it must be sharp.
0: అప్పుడే తన బలం కూడాను సద్వినియోగం అవుతుంది.
1: Then only the person who uses it with his strength.
0: మానవుని ఎంత బలం ఉండినప్పటికీ ఆ పనిముట్టు ఉండవలసిన రీతిగా ఉండకుండా పోయినా ఈ పనిముట్టుతో ఏమాత్రం కూడా పని జరపలేడు.
1: The man who uses the instrument may have all the power and the capacity in him, but if the instrument is not proper one and if it does not have the proper requisite qualities, then he would not be able to.
0: అదే విధంగా ఇచ్ఛాశక్తి చాలా బలవత్తరమైనటువంటిది అయినప్పటికీ,
1: ఇన్ ద సేమ్ వే, ఆల్దో విల్ పవర్ ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీస్,
0: తన యొక్క భావములు భగవద్భావములుగా మారకుండా ఈ ఇచ్ఛాశక్తి నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ మ్యాన్ ఫీలింగ్స్ ఆర్ నాట్ డివైన్, దట్ విల్ పవర్ బికమ్స్ ఎ వేస్ట్.
0: కనుక మనం ఇచ్ఛాశక్తితో పాటు క్రియాశక్తిని, క్రియాశక్తితో పాటు జ్ఞానశక్తిని మనం పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ విల్ పవర్, వీ హ్యావ్ టు డెవలప్ ది కెపాసిటీ ఫర్ ప్రాపర్ యాక్షన్, అండ్ ఆల్సో హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్.
0: ఈ విధమైనటువంటి రీతిగా సత్సంకల్పాలను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు మనం సాధించలేనటువంటిది ఏమాత్రము ఈ లోకంలో ఉండదు.
1: ఇఫ్ ఓన్లీ వీ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ యూ కెనాట్ అచీవ్.
0: సర్వమును సాధించవచ్చు,
1: వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మన ఎందుకుంటున్నటువంటి ఇచ్ఛాశక్తిని సత్సంకల్పములుగా మార్చుకోవాలి.
1: We have to therefore transform our willpower into good thoughts.
0: సంకల్పముల యొక్క ప్రభావము మనిషి చచ్చినప్పటికీ సంకల్పములు చచ్చేటువంటివి కాదు.
1: The thoughts are so powerful that even if man dies, the thoughts are not going to die.
0: ఇవి అమరత్వమైనటువంటివి.
1: Thoughts may be described as immortal.
0: అమృతత్వమైనటువంటివి.
1: They are having that capacity to last long.
0: కనుక సంకల్పములను సరైన సంకల్పముగా మనం పోషించుకోవాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ గుడ్ థాట్.
0: ఈ సంకల్పముల చేతనే మానవత్వం అనేటువంటి దానిని మనం పవిత్రము గావించుకోవాలి.
1: ఓన్లీ బై గుడ్ థాట్ వీ కెన్ శాంక్టిఫై అవర్ హ్యూమన్ లైఫ్.
0: ఈ మానవత్వంలో ప్రధానంగా ఉండినటువంటి జీవతత్వమే ఈ యొక్క మనసు. మనిషి అనగా మనసే.
1: మ్యాన్ basically refers to mind.
0: Manasanaga sankalpamula yokka cheriki.
1: Mind means it is a conglomeration.
0: Sankalpamulaga nityamu manam anubhavinchetunte yokka parinamame.
1: Thoughts refer to the things which we enjoy in day to day life.
0: Kanuka jeevithamanta ikkudunu ee sankalpam cheta nindi untunnatundi.
1: Therefore life is full of thoughts.
0: Ee sankalpamulu sakramamainatundi kaaka enni vidhamainatundi sadhanalu chesinappudiki ivi nirupayogamule.
1: Without having good thoughts, whatever sadhana you undertake, it would be a waste.
0: Annitikini bhagavat vishwasam atyavasaram.
1: For everything, faith in God is essential.
0: Bhagavat vishwasam leka.
1: Without having faith in God,
0: enni grandhamulu chadivinappatikini,
1: whatever number of books you read,
0: upanishatru yokka bhavani manamu artham chesukunnappatikini,
1: even if we understand upanishad
0: geeta taramunu rolinappatikini,
1: even if we chant Gita,
0: Brahma Sutramunu minginappatikini,
1: even if we రిపీట్ బ్రహ్మసూత్ర
0: జప ధ్యానములు సలిపినప్పటికీ
1: ఈవెన్ ఇఫ్ యు డూ జప అండ్ ధ్యాన
0: కేవలము ఒక దేహంతో ఆచరించినటువంటి యొక్క డ్రిల్లు వంటివి.
1: ఆల్ దీస్ విల్ బి సో మెకానికల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రిల్ పర్ఫార్మ్డ్ బై ది ఫిజికల్ బాడీ అలోన్.
0: ఇవంతా కూడా కేవలం ఎక్సర్సైజ్ వంటివి.
1: దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కొంతవరకు దేహభ్రాంతి మరింత అధికం కావచ్చు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ మే గ్రో ఆల్సో.
0: కనుక ఈ దేహముతో పాటు మన ఎందుకున్నటువంటి యొక్క భావములు కూడా నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
1: యు హావ్ టు ప్యూరిఫై బోత్ ది బాడీ అండ్ ఆల్సో ది మైండ్.
0: ఇది కేవలం ఒక్క భగవత్ విశ్వాసంతో తప్ప మరొక దాంతో ఇది శుభ్రం కాలేదు.
1: We can purify both body and mind only by having faith in God and by no other means.
0: నమ్మకమును రెండు నయనమ్ములేని అంధులైన మనుషులు అవనియందు.
1: A person who does not have faith, he is really blind person.
0: తాను చూడగయున్న దైవము లేడకో.
1: If he does not see God, can you say that God doesn't exist?
0: తనకు లేడే కాని మనకు లేడా?
1: For such a person, God might not exist. But does not God exist for us who can see him?
0: కనుక మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to foster our own faith.
0: దైవమే లేకుండినా,
1: if there is no God at all,
0: ఈ ప్రకృతి యొక్క చిత్ర విచిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
1: All those things which have been taking place in a strange way in the nature, who is responsible for all these things to happen?
0: కేవలము లక్షలాది నక్షత్రములంతా కూడా ఉండినప్పటికీ నేర రాలకుండా ఉంటున్నాయి.
1: There are lakhs of stars, but they are not dropping down to earth.
0: లోకాల చీకటినంతా కూడాను హతమార్పే నిమిత్తమై సూర్యచంద్రాదులను దీపములుగా పెట్టుకుని తిప్పుచుండారు.
1: By holding sun and moon as a lamps, they are providing light to this earth.
0: అచ్చులేకని ఈ పృథివీ అనేటువంటి చక్రము తిరుగుతూ ఉంటుండాలి.
1: Without axle, this earth is moving round and round.
0: ఏ జీతభత్యం కూడాను అందుకోకుండా కూడాను ప్రజలకంతా కూడాను చక్కని ఫ్యాన్లంతా వేసి గాలిని ఇస్తున్నారు.
1: Without receiving any salary, the wind god is providing breeze.
0: అనంతమైన ఆకాశం నేలరాలకుండా అక్కడ ఆపి ఉంటుండేది ఎవరి వల్ల?
1: Who is responsible for keeping the sky at a distance without falling it down on earth?
0: ఈ చిత్ర విచిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
1: Who is responsible for all these kind of strange happenings and events? And
0: మానవాతీతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అనుభూతులు ఎవరు అందిస్తున్నారు?
1: Who is giving transcendental experiences for all the human beings? The way
0: కనుక అన్నింటికి తెరచాటు తాండి తెర ముందు ప్రజలుంచి తాను అన్ని ఆడిస్తున్నాడు.
1: God is behind the curtain, but keeping the people before the curtain, he is making them play the role.
0: కనిపించినటువంటి దానికి తినిపిస్తూ ఉంటాది. కనిపించినదే కనిపించు జగత్తును తినిపిస్తూ ఉండాలి.
1: The one which is not visible, he is making all the visible things move.
0: అదే దివ్య శక్తి.
1: That is the divine power. That is God's power.
0: అదే సత్య శక్తి.
1: That is the power of truth.
0: అదే ధర్మశక్తి.
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ధర్మ.
0: అదే ధర్మో రక్షతి రక్షితః.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్
0: ఆ ధర్మాన్ని రక్షించే నిమిత్తమై మనం సత్సంకల్పాలను పోషించుకోవాలి.
1: ఫర్ ప్రొటెక్టింగ్ ధర్మ వి షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: ఈ సత్య సంకల్పములే మన యందు లేకుండా ధర్మ ఏవ హతోహంతి.
1: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ గుడ్ థాట్స్,
0: ధర్మమును మనం హతం చేస్తాము, కానీ ధర్మము మనల్ని హతం చేస్తుంది.
1: వీఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ధర్మ. And such a state would also destroy us.
0: Kanaka ee naadu pavitramainatundi guru purnima.
1: Today is sacred guru purnima day.
0: Ee guru purnima vishayam anetundi Gokaku chakkaga arthamayye reetiga meeku telipadu.
1: Gokak explained the significance of guru purnima day in a clear and a beautiful way.
0: Edo konni vidhamainatundi grandhamula vallano upadeshamula vallano manavuni endunnatundi ajnanam anetundi andhakaramu dooram chesukoni ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని వెలిగించుకోవటం.
1: బై రీడింగ్ ద బుక్స్ అండ్ బై లిసనింగ్ టు పీపుల్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
0: అయితే ఏదో ఒక గురువును ఆధారంగా తీసుకుని
1: ఇఫ్ వన్ అప్రోచెస్ ఎ గురు
0: అతని సుబోధనల చేత
2: బై హిజ్ ఓన్ గుడ్ టీచింగ్
0: మనం ఉన్నత స్థాయికి చేరుతాము అనే విశ్వాసం భారతీయులది.
2: ఇండియన్స్ బిలీవ్ దట్ బై సచ్ అన్ అప్రోచ్ దే వుడ్ బి రీచింగ్ ఏ హైయర్ స్టేట్.
0: ఇక్కడ గురువులు అనేక మంది ఉంటున్నారు.
2: దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గురుస్.
0: శాస్త్ర సంబంధమైనటువంటి గురువులు 8 మంది.
2: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ గురుస్ అకార్డింగ్ టు శాస్త్ర.
0: బోధ గురువు
2: వన్ ఈస్ బోధ గురు,
0: వేద గురువు,
2: వేద గురు,
0: నిషిద్ధ గురువు,
2: నిషిద్ధ గురు,
0: నిషిద్ధ గురువు,
2: నిషిద్ధ గురు,
0: కామ్య గురువు,
2: కామ్య గురు,
0: కామ్య గురు,
2: కామ్య గురు, కామ్య గురు,
0: వాచక గురు,
2: వాచక గురు,
0: సూచక గురు,
2: సూచక గురు,
0: కారణ గురు,
2: కారణ గురు,
0: పీడిత గురు,
2: పీడిత గురు.
0: ఈ 8 మంది గురువులుగా ఉండేటువంటి వారు.
2: దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ గురుస్.
0: బోధ గురువు అనేటువంటి వారు కేవలము శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి,
2: బోధ గురు ఈజ్ వన్ హూ ఓన్లీ ఎక్స్ప్లెయిన్స్ శాస్త్రాస్,
0: దాని యొక్క నిబంధనలు,
2: హీ ఎక్స్ప్లెయిన్స్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ ఇన్ శాస్త్ర,
0: తగిన రీతిగా ఆచరించడానికి.
2: హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ది మెథడ్
0: ఆఫ్ ఉత్సాహములు అందించేటువంటి వాడు.
2: హీ ఎక్స్ప్లెయిన్స్ హౌ టు ప్రాక్టీస్ దెమ్ అండ్ ఎన్కరేజెస్ వన్ టు లివ్. వేద గురు
0: తత్వార్థాన్ని బోధించి,
2: వేద గురు ఈజ్ వన్ హూ టీచర్స్
0: తత్వదర్శనము గావించి,
2: హూ టీచర్స్ తత్వ అండ్ హూ ఆల్సో షో
0: తన మనస్సును దైవం వైపును మరల్చేటువంటి వాడు.
2: హూ డైరెక్ట్ ది మైండ్ ఆఫ్ దోస్ శిష్యాస్ టువర్డ్స్ గాడ్.
0: పీడ గురువు అనేటువంటి వాడు,
2: ది థర్డ్ వన్ ఇస్ పీడ గురు,
0: అనేక విధమైనటువంటి సందేహములను దురూపమార్చి,
2: హీ విల్ be removing all the doubts,
0: manasanu parishuddhamuga vinchi,
2: he will purify the mind,
0: chitta shuddhite tana atma tattvanni gurtinchukopa cheyesetunti vaadu.
2: He is one who will be able to purify the heart and by purification
0: nishiddha guru anetunti vaadu.
2: Nishiddha guru is the fourth one.
0: Konni kaamya karmalanu bodhinchi,
2: he will be teaching people to డిశ్చార్జ్ సర్టన్ డ్యూటీస్,
0: ఇహ పరములు యందు మోదమును అందించేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు గివ్ అస్ జాయ్ బోత్ ఇన్ ది వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్ హియర్ ఆఫ్టర్.
0: కామ్య గురువు అనేటువంటి వాడు,
2: కామ్య గురు ఈజ్ వన్
0: పుణ్యకార్యములను ఆచరింపజేసి,
2: హీ విల్ మేక్ పీపుల్ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్,
0: తద్వారా ఇహ పరములు యందు సుఖమును అందించేటువంటి వాడు.
2: అండ్ త్రూ దాట్ హీ విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్.
0: సూచక గురువు అనేటువంటి వాడు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు,
0: శమధమాది సత్సమ్మతిని బోధించి,
2: హీ టీచర్స్ శమధమాది ది సిక్స్ టైప్స్ ఆఫ్,
0: మానవుని యొక్క ఇంద్రియాలని నిగ్రహింపజేసేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ మ్యాన్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్.
0: ఇంకా వాచక గురువు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ వాచక గురు,
0: ఇతను యోగ తత్వమును బోధించి,
2: హీ టీచర్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా,
0: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవింపజేసేటువంటి వాడు.
2: హీ మేక్ పీపుల్ ఎంజాయ్ అండ్ లివ్ ద డివైన్ ప్రిన్సిపల్స్.
0: కారణ గురువు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ కారణ గురు,
0: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమును కలిగింపజేసేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు మేక్ ది మ్యాన్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
0: కనుక కారణ గురువే ప్రధానమైనటువంటి గురువు.
2: Therefore, of all the types of guru, karana guru is the most important.
0: Jeevatattvanni daivatattvanga maarchagaligetunti vaadu.
2: He would be able to effect transformation.
0: Ee rendinti yokka sambandham ani pratibimbamula yokka sambandham ani bodhinchetunti vaadu.
2: He will be expounding the principle and the teaching, stating that there is the relationship between
0: jeevunaku devunaku bhedamule ani cheppani nirupinchetunti vaadu.
2: He proves that there is no difference between God and man.
0: ఆచరణ రూపమైన ప్రబోధులు సలిపేటువంటి వాడు.
2: హీ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో ప్రీచెస్,
0: ప్రత్యక్ష ప్రమాణములను నిరూపించేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు డెమోన్స్ట్రేట్ ద రియాలిటీ ఆఫ్ ఆల్ ది.
0: గురువు ఒక్క దైవము మాత్రమే.
2: సత్య గురు ఇస్ ఓన్లీ గాడ్.
0: కనుకనే అట్టి గురువుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరిగా భావించుకోవాలని నిరూపిస్తూ వచ్చేటువంటి వాడు.
2: ఇట్ ఈస్ ఓన్లీ సచ్ టైప్ ఆఫ్ గురు హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ హూ ఈస్ వర్షిప్డ్ దట్.
0: కనుక మనము లోక సంబంధమైనటువంటి వారందరూ కూడాను గోకాకు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల లోపల మాత్రము వాళ్ళు టీచర్స్ మాత్రమే కాని వారిని గురువులని చెప్పడానికి వీలు కాదు.
2: మోస్ట్ ఆఫ్ ది గురుస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ టీచర్స్ బికాస్ దే విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ ద వరల్డ్లీ థింగ్స్.
0: కనుక ఇలాంటి గురువులను మనం ఆశ్రయించి మన యొక్క స్వస్వరూపాన్ని మనము అందుకోలేము, అనుభవించలేము.
2: బై అప్రోచింగ్ సచ్ గురుస్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ బేసిక్ రియాలిటీ.
0: అందులో ఈనాడు మరింత విచిత్రమైన గురువులుగా తయారవుతున్నారు.
2: ఆఫ్ ఆల్ ద డీస్ ఇఫ్ యు జస్ట్ టేక్ ది గురుస్ ఆఫ్ టుడే దే ఆర్ రాదర్ వెరీ స్ట్రేంజ్.
0: చెవులో మంత్రం చెప్పడం, చేతితో డబ్బు తీసుకోవటం.
2: దే గివ్ ఏ మంత్ర ఇన్ ద ఇయర్ అండ్ డిమాండ్ మనీ ఫ్రమ్ ద హ్యాండ్.
0: ఈ మంత్రముల యొక్క వ్యాపారంలో ఈనాడు మునిగిపోయినారు గురువులు.
2: దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆఫ్ మంత్రాస్.
0: మంత్రముల చేత కాని తంత్రముల చేత కాని ఏమాత్రం కూడాను మనకు దివ్యత్వం ప్రాప్తించదు.
2: వి విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ అండ్ అటైన్ డివినిటీ బై మంత్రాస్ అండ్ తంత్రాస్.
0: మనసు నందు కరుగుడు కట్టినటువంటి యొక్క ఈ మాలిన్యాన్ని ఏనాడు మనం పరిశుద్ధం గావించుకుందమో అప్పుడే మనకు ఈ పవిత్రమైనటువంటి యొక్క మంత్ర ప్రభావం మనకు ప్రాప్తిస్తుంది.
2: దట్ డే వెన్ వీ ప్యూరిఫై అవర్ హార్ట్ ఫ్రమ్ ఆల్ ది బ్యాడ్ థాట్స్ విచ్ వుడ్ హావ్ బీన్ పెట్రిఫైడ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు
0: గెట్. చిత్తశుద్ధియే కర్మ. మన కర్మలన్నీ కూడా చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై ఈనాడు మనం ఆచరించవలసిందే.
2: ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ విజన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ అండర్ టేకన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్.
0: ఈ విధమైనటువంటి విశ్వాసంతో మనం నిత్య జీవితాన్ని గడపాలి.
2: వీ హావ్ టు లివ్ అవర్ డే టు డే లైఫ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిలీఫ్.
0: ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది విన్నా కూడాను భగవత్ విశ్వాసంతోనే మనము వినాలి, చేయాలి, చూడాలి.
2: వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ టెల్, వాట్ ఎవర్ వీ డూ, వీ హావ్ టు డూ ఎవ్రీథింగ్ హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్
0: సర్వం విష్ణుమయం జగత్.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ జస్ట్ సీ.
0: సర్వం సంకల్పమయం విష్ణుమయం.
2: ఆల్ అవర్ థాట్స్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: కనుక విష్ణువునకు సంకల్పమునకు భేదము లేదు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ థాట్.
0: ఈ సంకల్పమే విష్ణు స్వరూపము.
2: అవర్ థాట్స్ ఆర్ ది వెరీ
0: విష్ణువేదాధారి మాత్రమే కాదు, సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య శక్తియే విష్ణువు.
2: విష్ణు ఈజ్ దట్ పవర్ విచ్ ఇస్ ఆల్ పవర్ పర్వేడింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ విచ్ హ్యాస్
0: కేవలం లౌకికమైనటువంటి యొక్క పురాణముల చేత మనం లౌకికమైనటువంటి వాంఛల్ని విశ్వసించి లౌకికమైనటువంటి యొక్క భావముల్నే మనం విశ్వసించి మనం లౌకికం నందే మనం మునిగిపోతున్నాం.
2: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వీఆర్ ఇండల్జింగ్ ఇన్ వరల్డ్లీ థాట్స్ అండ్ ఇమాజినింగ్ ఓన్లీ వరల్డ్లీ థింగ్స్ అండ్ వీఆర్ గెటింగ్ మర్జ్ అండ్ ఇమ్మర్స్డ్ ఇన్ దిస్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: సర్వులు ఎందు దైవత్వం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ వన్.
0: అది లేనటువంటి యొక్క జీవితమే లేదు, దేహమే లేదు.
2: దేర్ ఇస్ నో ఫిజికల్ ఎంటిటీ ఆర్ ఫిజికల్ బాడీ విచ్ డస్ నాట్ హ్యావ్ గాడ్ విత్ ఇన్ ఇట్.
0: కనుక సర్వులు ఎందు కూడాను దైవం ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ ద ఫెయిత్ అండ్ బిలీఫ్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఎవరిని హింసించినా, ఎవరిని బాధించినా, ఎవరికి నొప్పి కలిగించినా అది దైవానికే కలిగించినట్టుగా మనం విశ్వసించాలి.
2: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ గాడ్ అండ్ హూమ్ సో ఎవర్ యు హర్ట్, హూమ్ సో ఎవర్ యు హార్మ్, హూమ్ సో ఎవర్ యు పుట్ టు ట్రబుల్ యు ఆర్ కాజింగ్ ఆల్ దోస్ థింగ్స్ టు గాడ్ అలోన్. దిస్ ఫెయిత్ వుడ్ హ్యావ్.
0: ఈ జగత్తులో మనకు శాంతి ఉన్నదని మనం అనేక విధములుగా పోరాడుతున్నాము.
2: వీఆర్ థింకింగ్ దట్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది వరల్డ్.
0: శాంతి జగత్తులో లేదు.
2: పీస్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఎక్స్టర్నల్.
0: శాంతి నీయందే ఉంటుంది.
2: పీస్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం ఎక్కడైనా ఒక పట్టణానికి క్యాంప్ వేస్తాం.
2: లెట్ అస్ జస్ట్ సే దట్ వీ హావ్ క్యాంప్ ఇన్ ఏ పర్టికులర్ టౌన్.
0: 10 దినాల పరినిమిత్తమై ఒక హోటల్లో ప్రవేశించాలని ప్రయత్నిస్తాము.
2: వీ టేక్ ఎ రూమ్ ఇన్ ఎ హోటల్ ఫర్ స్టేయింగ్ 10 డేస్.
0: మనం మొట్టమొదట మనం ఏ ఆహారాన్ని భుజిస్తామో ఆ ఆహారం సంబంధించినటువంటి హోటల్ మనం వెతుకుతూ వెడతాం.
2: వెన్ వీ సెర్చ్ ఫర్ ఎ హోటల్ ఇట్ వీ కీప్ ఇన్ వ్యూ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వీ టేక్ అండ్ దెన్ ఓన్లీ డిసైడ్.
0: ఒక హోటల్ ముందుగా ఏదో ఒక పేరు ఉంటుండాలి, బ్రాహ్మణ హోటల్ అని ఉంటుండాలి.
2: In front of a hotel there is a board which says that this is Brahmin's hotel.
0: Maroka vaipu chuchadu idi military hotel ani untundali.
2: On the other side there is another hotel with a board that this is a military hotel.
3: ఇంకొక వైపు చూచాడు, బ్రాహ్మణ మిలిటరీ హోటల్ అని వేసేసారు.
2: When they turned to the other side, there was another board for a hotel. It read like this, Brahmin's Military Hotel.
3: శాకాహారి అయినప్పుడు బ్రాహ్మణ హోటల్లో ప్రవేశిస్తాడు ఈ పేరును చూచి.
2: If he is a vegetarian, he will go into Brahmin's Hotel.
3: ఇతనేమైనా మాంసాహారి అయిపోతే మిలిటరీ హోటల్లో ప్రవేశిస్తాడు.
2: If he is a non-vegetarian, he may take a room in military hotel.
3: అట్లు కాకుండా పేరును చూడకుండా.
2: But if it is not like that, if he doesn't observe the board,
3: కేవలం మిలిటరీ హోటల్లో ప్రవేశించి,
2: if he enters into military hotel,
3: నాకు సాంబార్ రసం తీసుకురండి అంటే వాడు ఇస్తాడా?
2: If he orders for sambar and rasam, which are purely vegetarian stuff, would he be able to supply that?
3: అయ్యా ఇక్కడ సాంబార్ రసం లేదు, ప్రక్క హోటల్కి పోమంటాడు.
2: He will say, well sir, you can't get sambar and rasam in this hotel. Please go to the next hotel.
3: కారణం ఏమిటి?
2: What is the reason? What is the
3: board చూడకుండా ప్రవేశించటమే దీనికి కారణం.
2: Why did this happen? It happened because the person entered the hotel without noticing the board.
3: అదే విధంగానే మనం ఈ ప్రపంచంలో ప్రవేశించేటప్పుడు ఈ ప్రపంచమునకు ముందు ఉండినటువంటి బోర్డును మనం చూడకుండా ఈ ప్రపంచంలో ప్రవేశించి శాంతి శాంతి శాంతి శాంతి అని అడుగుతున్నారు, ఎవరు వడ్డిస్తారు?
2: ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్, వీ హావ్ నాట్ టేకన్ నోట్ ఆఫ్ ది నోటీస్ బోర్డ్ ఆర్ ద బోర్డ్ ఆఫ్ దిస్ వరల్డ్.
3: అయితే ఆ బోర్డు ఎట్లా ఉంది?
2: ఆఫ్టర్ ఎంటరింగ్ ద వరల్డ్ ఇఫ్ వీ ఆస్క్ ఫర్ పీస్,
3: అనిత్యం అసుఖం లోకం అని బోర్డు ఉంటుండాలి.
2: What does the board read for this world? It says that this is not going to give you happiness. It is not permanent.
3: అసుఖం, ఇక్కడ శాంతి ఎక్కడ ఉంది? శాంతి లేనటువంటిది ఈ జగత్తు అని బోర్డు ఉంటుండాలి.
2: The board clearly describes that there is no peace here. It is not going to be a permanent.
3: ఆ బోర్డ్ చూచింటే ఈ ప్రపంచంలో వచ్చి నాకు శాంతి కావాలని ఎవరైనా కోరుతాడా?
2: If a person has seen this particular board, would he be asking after coming into the world that I want
3: ekkada untundi?
2: In that case, where do you find peace?
3: Tana yende untundi.
2: Peace is found in
3: tana yende unnatundi shantini taanu marachi.
2: He is forgetting peace which is
3: in jagattulo vedagadaniki prayatniste idi doriketundi kaadu,
2: which is inside him. But if he is searching for such peace in the outside world, how would he get it?
3: Shanti ki karta bharta daivame.
2: The author and the director and the master and the person who is responsible,
3: kanuka atanni aashrayinchinappude manaku shanti labhistundi.
2: For peace is God. Only when you take shelter under God, you will be able to get peace.
3: Aashrayinchaka manam shanti shanti ante manaku shanti labhinchadu.
2: Without approaching him and without taking shelter under him, how would you get peace?
3: Kanuka peace ni ee vidhanga vastundi? Jagatlo anta peaces se there is no peace.
2: If you go on telling peace and peace, how would you be able to obtain peace? The world consists of full of hostility.
3: Hastamuna anubambu unchuka arachutunduru shanti shantini.
2: Keeping atom bomb in the palm, people are crying, we want peace, peace and peace.
3: Chetulo undedi atom bomb.
2: In your palm you are holding an atom bomb.
3: Arachedi shanti shantini ekkadostundi? Bhayamga untundadi. Shanti ekkadostundi?
2: If you are crying for peace, how would you be able to get peace? You are only having fear.
3: ఎప్పుడు ఈ ఆటం బాంబును దూరం వేస్తామో అప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
2: If you throw away the atom bomb, then only you can think of
3: కనుక జగద్భావము అనేటువంటి దాన్ని మనం దూరం తోసినప్పుడే, దైవ భావం మనలో ప్రవేశించినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
2: If you are getting yourself freed from the worldly thoughts and you fill yourself with the divine thoughts, then only you can get peace.
3: ఈ విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
2: This kind of belief and faith
3: ee vishwasanne manam ee naadu chaatali.
2: This alone will have to just declare
3: ee guru purnima dinamu.
2: On this guru purnima day,
3: ee ashtachara naamamu upadeshinchadaniki nenu poonukoledu.
2: Swami is not undertaking to give any ashtachara
3: ee panchachara naamamu meeku upadeshinchadaniki nenu siddhamuga lenu.
2: Swami is not ready to just give any ఎయిట్ లెటర్డ్ మంత్ర.
3: ఏ ఉపనిషత్తులో ఏ భగవద్గీతలో ఏ విధమైన బ్రహ్మసూత్రాలో చదవమని నేను బోధించడం లేదు.
2: స్వామి ఇస్ నాట్ ఆల్సో టీచింగ్ దట్ యు షుడ్ రీడ్ భగవద్గీత, యు షుడ్ రీడ్ ఉపనిషత్, యు షుడ్ రీడ్ బ్రహ్మసూత్ర.
3: ఈ పంచాక్షర నామం ఒకటి ఉండాలి.
2: There is only one five letter word.
3: Devudu, Devudu unnadu.
2: Devudu,
3: Devudu unnadu. ఈ ఐదు అక్షరాల నామాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి.
2: దేవుడు ఉన్నాడు మీన్స్ గాడ్ ఎగ్జిస్ట్. దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ ఇన్ దిస్. యు టేక్
3: దేవుడు ఉన్నాడు
2: ఇన్ దిస్ తెలుగు స్టేట్మెంట్. దేవుడు ఉన్నాడు, దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్.
3: ఈ యొక్క విశ్వాసమును మనము నిరంతరం కూడాను చింతిస్తూ భావిస్తూ ఆచరిస్తూ ఆనందిస్తూ అందిస్తూ ఉంటే ఇంతకంటే లోకం యొక్క కళ్యాణం మరొకటి లేదు.
2: The meaning of that mantra is God exists. If only you remember this particular mantra, that God exists, and if you live it, and if you constantly repeat it, and if you were to just
3: ఈశ్వర నామాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి.
2: దేవుడు ఉన్నాడు means God exists. There are five letters in this. You take
3: దేవుడు ఉన్నాడు.

లోకాల చీకట్లు గోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, లక్షలాదిగనున్న నక్షత్రములలెల్లా నేలరాల్ప గమ్మింట నిలుపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా. ఈ దారుణీ చక్రం ఇరుసు లేకుండగా

ఆపుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా. పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. కనిపించకేమి చేస్తున్నాడయ్యా. తెరచాటుతానుండి తెర వెనుక భజలుండి తెరచాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. కన్నులకు కనిపించకున్నా.

0: కాలాన్ని
1: తెరచాటుతానుండి తెర వెనుక భజలుండి తెరచాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతక్కలాడించుచున్నాడయ్యా ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా కన్నులకు కనిపించుచున్నాడయ్యా.

0: స్థలాన్ని మీరు ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితి లేదైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని టేబులు కొట్టి చాటాలి. ఈ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చనతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: యూ హ్యావ్ రిపీటెడ్ ద మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ ద మిరేకల్ దట్ హీ పర్ఫార్మ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నేచర్ అండ్ ద థింగ్స్ దట్ యు హావ్ జస్ట్ సీన్. నౌ దిస్ పర్టికులర్ ఫెయిత్ యు షుడ్ హ్యావ్ దిస్ మంత్ర ఐ షుడ్ రిపీట్ వేర్ ఎవర్ యు గో యు షుడ్ హ్యావ్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ ఎంఫాటికలీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ కమిటింగ్ ఎనీ మిస్టేక్ యు షుడ్ డిక్లార్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ యు షుడ్ లివ్ విత్ దట్ ఫెయిత్ దెన్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ లర్నింగ్ ఎనీ అదర్ మంత్ర అట్ ఆల్ ఫార్ అటైనింగ్.
0: ఈ విధమైన ప్రచారం చేత పాప భీతి దైవ ప్రీతిని మనం అభివృద్ధి పరుచుకుంటాం.
1: బై దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ వీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ డెవలప్ ది ఫియర్ ఆఫ్ సిన్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్య సాహసము ఈ ఉన్నాడయా అనేటువంటి విశ్వాసమే మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ వాట్ ఎవర్ మే బి ది టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ దట్ వీ ఫేస్ వీ కెన్ ఫేస్ దెమ్ విత్ కరేజ్.
0: ఏ రామ మంత్రం కంటే, ఏ కృష్ణ మంత్రం కంటే, ఏ శివ మంత్రం కంటే, ఏ యొక్క సహస్ర మంత్రముల కంటే కూడాను ఉన్నాడు అనేటువంటి యొక్క మంత్రమే చాలా బలమైనటువంటి మంత్రము.
1: కంపేర్డ్ టు రామ మంత్ర ఆర్ కృష్ణ మంత్ర ఆర్ ది సహస్ర మంత్రాల్ దట్ యు మే హ్యావ్ ది

0: అది లేకుండా ఎన్ని మంత్రములు చెప్పినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: The mantra that God exists alone would be sufficient. Without having this faith, whatever mantras you repeat, it is a sheer waste.
0: Mantra shakti kante yantra shakti kante chitta siddhi chala pradhanamainatundi.
1: Compared to the power of mantra, the power of yantra is greater. And compared to that, the purity of the heart, that is the greatest.
0: Mana vishwasam hrudayam nundi aavirbhavinchali.
1: Our faith must come from the core of our heart.
0: అక్కడే ఉన్నాడు దైవము.
1: గాడ్ రియలీ ఎగ్జిస్ట్ ఇన్ ద కోర్ ఆఫ్ హార్ట్.
0: భగవద్గీత యందు భగవంతుడు దేహములో ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ భగవద్గీత ఇట్ హెస్ బీన్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ రిగార్డింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ గాడ్
0: వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానుడుగా నీ యొక్క ఉదరంలోనే నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దాట్ టేకింగ్ షెల్టర్ ఇన్ యువర్ బాడీ ఐఎమ్ డిసైడింగ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ వైశ్వానరా ఇన్ యువర్ ఓన్ స్టమక్.
0: కనుక నీ కడుపునకు ఎట్టి పదార్థం వేస్తావో ఆ పదార్థాన్ని జీర్ణించి సర్వాంగానికి అదే సప్లై చేస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఫుడ్ యు టేక్ ఈస్ డైజెస్టెడ్ దేర్ అండ్ ఇట్ ఈస్ సప్లైడ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఎనర్జీ టు ది ఎంటైర్ బాడీ.
0: కనుక నీవు చెడ్డ భావంలో ఇచ్చిన పదార్థము నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ నుంచి చెడ్డ ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ యు దేర్ ఫోర్ గివ్ బ్యాడ్ థాట్స్ యాజ్ ఎ ఫుడ్ యుడ్ బి గెటింగ్ బ్యాడ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: పవిత్రమైనటువంటి భావంలో అనేటువంటి పదార్థాన్ని నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ పవిత్రమైనటువంటి ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ ఓన్లీ యు ఆఫర్ గుడ్ థాట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుడ్ థాట్స్
0: అదృష్టమునకు దురదృష్టమునకు మన సంకల్పమే మూల కారణం.
1: బీట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్ ఇట్ ఈస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: సంకల్పం అనేటువంటి బీజము నుండే కర్మలు అనేటువంటి ఫలితములు ఉద్భవిస్తున్నాయి.
1: ది ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ థాట్ యూఆర్ గెటింగ్ ది
0: కర్మములు అనేటువంటి బీజము నుండే అభ్యాసములు అనేటువంటి యొక్క ఫలములు అందిస్తున్నాయి.
1: యూఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ యూఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హ్యాబిట్.
0: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజముల నుండి శీలము అనేటువంటి యొక్క ఫలములు అందిస్తుండాలి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ హ్యాబిట్ యూఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ క్యారెక్టర్.
0: శీలం అనేటువంటి యొక్క బీజం నుండి అదృష్టం అనేటువంటి ఫలములు లభిస్తున్నాయి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ క్యారెక్టర్ యూఆర్ గెటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫార్చ్యూన్.
0: కనుక మన యొక్క అదృష్టమునకు శీలం అనేటువంటి యొక్క బీజమే ఆధారము.
1: ఫర్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఇట్ ఇస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: శీలం అనేటువంటి ఫలమునకు మన అభ్యాసమే ఆధారము.
1: ఫర్ క్యారెక్టర్ ఇట్ ఇస్ ది హ్యాబిట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ అభ్యాసమునకు కర్మనే ఆధారము.
1: ఫర్ హ్యాబిట్ ఇట్ ఇస్ యాక్షన్ అండ్ ది డీడ్స్
0: ఈ కర్మకు మన సంకల్పమే మూలము.
1: ఫర్ ద డీడ్ అండ్ యాక్షన్ ఇట్ ఇస్ ది థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన అదృష్టము దురదృష్టము సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ ఫోర్ వీ కెన్ రైట్లీ సే దట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్
0: కనుక సంకల్పములను సరైనటువంటి రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ వీ హావ్ ఓన్లీ గుడ్
0: సంకల్పం యొక్క శాసనాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ థాట్.
0: దాని పనులు కూడా విశాలమైన హృదయంతో మనం విచారించాలి.
1: ఈవెన్ ది వే దట్ ది థాట్స్ వర్క్ వీ షుడ్ అండర్స్టాండ్ ద బ్రాడ్.
0: వచ్చిన తక్షణమే మనం క్రియారూపాన్ని ధరించడం మంచిది కాదు.
1: ద మొమెంట్ ఎ థాట్ కమ్స్ వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటు యాక్షన్.
0: మంచిదా చెడ్డదా, ఇది చేయతగినదా చేయతగలదా అనేటువంటి విచారణ సల్పాలి.
1: వీ హావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ థాట్, వెదర్ ఇట్ ఇస్ ఎ థాట్ వర్తీ ఆఫ్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్, దెన్ ఓన్లీ యూ షుడ్ డూ ఇట్.
0: దీని వలన సమాజంలో కానీ నాకు కానీ మంచి జరుగుతుందా లేక హాని జరుగుతుందా అని కూడా నువ్వు విచారించాలి.
1: యూ షుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ బై సచ్ థాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ మీ ఆర్ బ్యాడ్.
0: జీవితం అంతా ఇప్పుడు మన అదృష్టము దురదృష్టములు అనేటువంటిది మన సంకల్పం పైన ఆధారపడింది కానీ ఇతరులు దీనికి కర్తలు కాదు కారణలు కాదు.
1: ఫర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్, అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
0: ఏదో మన బలహీన చేత వారి వల్ల నాకు ఇట్లా జరిగింది వీరి వల్ల ఇట్లా జరిగింది అని మనం భ్రమిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెస్ వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ సమ్వన్ ఇస్ హార్మింగ్ అస్ ఆర్ సమ్వన్ ఇస్ డూయింగ్ సమ్ గుడ్ టు అస్.
0: సుఖమునకు దుఃఖమునకు మన సంకల్పమే కారణము.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మన బాధలకు ఆనందానికి కూడా మన యొక్క సంకల్పములే కారణము.
1: ఫర్ ది పెయిన్ ఆర్ ప్లెజర్ ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి మానవుడే ఈ జగత్తునందు సర్వేశ్వరత్వాన్ని అనుభవించడానికి అధికారి అవుతాడు.
1: దట్ మ్యాన్ హూ డెవలప్స్ గుడ్ థాట్స్ విల్ హ్యావ్ ది రైట్ టు రీచ్ ది సర్వేశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
0: కనుక ఇట్టి దివ్యత్వమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేది నిమిత్తమై ఈ పంచాక్షర నామాన్ని నిరంతరము కూడాను ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఉన్నాడయా దేవుడు ఈ విధమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ థాట్స్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ షుడ్ గో ఆన్ రిపీటింగ్ దిస్
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మగా మారిపోతాడు.
1: షుడ్ రిపీట్ దిస్ పంచాక్షరి మంత్ర గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ ది వన్ హూ నోస్ బ్రహ్మ విల్ బికమ్ బ్రహ్మన్
0: కనుకనే ఉన్నాడు ఉన్నాడు ఉన్నానంటే తాదాత్మ భావన పొంది ఉండే ఉండి సాక్షాత్కారాన్ని అందిస్తాడు.
1: యాజ్ యూ గో ఆన్ రిపీటింగ్ ద గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ యూ టెన్ టు బికమ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విశ్వాసములకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికీ
1: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్
0: మనం వెనుకంజ వేయక ముందంజే వేస్తూ పోవాలి.
1: వీ షుడ్ నెవర్ పుట్ అవర్ స్టెప్ బిహైండ్ వీ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ గో అహెడ్.
0: దీనివల్ల మనము నిజమైన యొక్క ఆత్మశక్తిని మనం సాధిస్తాము.
1: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వీ కెన్ అటైన్
0: ఆనందాన్ని అనుభవిస్తాం.
1: వీ విల్ ఎంజాయ్ ది లైఫ్
0: దేశానికి ఆనందాన్ని కూడా అందిస్తాం.
1: వీ విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ టు ది వరల్డ్.
0: అంతేకాని ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో అని ఈ సంశయాత్మావిన స్థితి సంశయంతో మనము ఈ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఇండల్జ్ ఇన్ డౌట్స్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్ వీఆర్ గోయింగ్ టు రూయిన్ అవర్ సెల్ఫ్.
0: ఈ సంశయం ఉన్నటువంటి వాడు
1: ఏ పర్సన్ హూ
0: సర్వ విధములను కూడా అధముడైపోతాడు.
1: ఏ పర్సన్ హూ ఎంటర్టైన్ సచ్
0: ఏ యొక్క విషయములకైనా కూడా ఒక శక్తిని మనం అనుభవించాలి.
1: A person who entertains doubts will get ruined. For
0: whatever
1: developing that kind of faith, we should have the courage.
0: నమ్మకము లేకపోతే తెలియకూడదు మనము అనుభవించలేము.
1: Without having faith, we would not be able to enjoy anything.
0: కనుక నిత్య జీవితంలో నమ్మకంతోనే మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: Even in our day-to-day life, we live a life based upon faith.
0: ఈనాడు ఏదో ఒక ఇంటికి పునాది వేసి వచ్చే సంవత్సరం ఓపెనింగ్ చేసుకుంటాము అనేటువంటి నమ్మకమే లేకపోతే పునాది వేయలేము.
1: ఇఫ్ వీ ఆర్ కన్స్ట్రక్టింగ్ హౌస్ వీ ఆర్ హోపింగ్ టు ఎంటర్ ఇన్ టు దట్ హౌస్ ఆల్రెడీ ఇట్ ఇస్ కన్స్ట్రక్టెడ్. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్
0: పొద్దున్నే మనం షూట్ బూట్ హ్యాట్ బూట్ అంతా వేసుకుని ఆఫీస్కి వెళ్లిపోయి తిరిగి సాయంకాలానికి నేను ఇంటికి వస్తానో లేదో అనుకుంటే వాడి ఆఫీస్కే పోలేడు.
1: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ సఫిషియెంట్ ఫెయిత్ వెదర్ యూ బి ఏబుల్ టు కమ్ బ్యాక్ to house at all, he would not be going to
0: the bag తీసుకుని మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని రావాలనుకుంటే ఒరే నేను కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తానో లేదో అప్పటి వరకు ఉంటానో లేదో అంటే వీడు మార్కెట్ కి పోడు.
1: ఇఫ్ ఎ పర్సన్ ఎంటర్టైన్స్ డౌట్ వెదర్ యూ బి ఏబుల్ టు రీచ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ బయింగ్ ది వెజిటబుల్స్ కనుక
0: ఇట్టి చిన్న విషయాల లోపల కూడా మనం ఎంతో విశ్వాసంగా ఉండటం చేతనే మనం ఇన్ని కార్యములు మనం సాధించగలుగుతున్నాం.
1: ఈవెన్ ఇన్ సచ్ స్మాల్ డే టు డే యాక్టివిటీస్ బికాస్ వీఆర్ హ్యావింగ్ ఫెయిత్ we have been able to achieve many things in the world.
0: కనుక విశ్వాసమే మన శ్వాసగా మనం భావించాలి.
1: We have to treat faith as our life breath.
0: విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి జీవితమే.
1: A life which does not have faith is
0: అన్ని విశ్వాసముల కంటే కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the faith, this self faith in self that is very important. Self confidence
0: is ఆత్మవిశ్వాసం చేత మనం ముందంజ వేయాలి కానీ ఏమాత్రం కూడాను వెనుక తిరగకూడదు.
1: With self confidence and faith in ourselves, we have to go ahead. We should never look back.
0: కనుక ఈనాటి నుండి మీరు ఈ దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సమాజంలో సేవల్లో మనం పాల్గొని తోటి మానవుల యందు మనం కొంతవరకును బాధలను కూడా పంచుకొని తగినటువంటి యొక్క సమాజ సేవలో మనము జీవితాన్ని అంకితం గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అట్లీస్ట్ వీ హావ్ టు take a resolution and have full faith in ourselves and God and participate in service activity, serve humanity, share in their difficulties and problems and sanctify our life. Thus Swami is bringing his divine discourse to close.
0: ఎవరికి సేవ చేసినా దైవానికి సేవ చేస్తున్నానని భావించండి.
1: To whomsoever you render service, you have to think that such service is rendered to God himself.

0: ಭಗವದ್ ಅನ್ವೇಷಣನ್ನನು
1: ಭಜನಕಾದ ಧ್ಯಾನ ಜಪಮುಲು ಪೂಜನು ಕಾನೀ ಕಾದ
2: The search for God does not consist in merely doing bhajan or doing dhyana meditation or indulging in japa or performing such other rituals.
1: Manas nekagra parichechi margamule avi.
2: These merely try and help you to concentrate, to bring the mind under check.
1: Dvesha ragadu lancha anveshanagalu.
2: They also try to help you distinguish between attachment and non-attachment, hatred and things like that.
1: Devudu ekkadanchu devudalaganeela Devudu ekkadanchu devulaadaganeela
2: Where is God? Where is God? You call out to him.
1: Hudayamandu ledi isarundu
2: Is God not resident very much in your heart?
1: Ichchukonumu seva, puchchukonumu prema.
2: Give service from your side and receive in turn love.
1: Atula chesi atma tattvam anubhavinchu.
2: Thereby try and enjoy the bliss of realization.
1: Prachina kalamundi Bharata desamulo rendu ప్రసిద్ధమైనటువంటి వాంగ్మయ ప్రవాహములు అన్యోన్య ఉపకారములతో ప్రవహించుచున్నవి.
2: Right from ancient times, it has been the rich tradition of this country of Bharat that there have been two intermingling, inseparable things coming down.
1: ఒకటి వేద వాంగ్మయ ప్రవాహం.
2: One is the mighty flow of the Veda, the river of the Vedas.
1: ఇది కర్మకాండ ప్రధానమైనటువంటిది.
2: And this highlights the efficacy of karma or action.
1: ఇది బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటిది.
2: This is something which originates in Brahma.
1: దీనిని ఋషులు పరిగ్రహించి ప్రచారం సల్పుతూ వచ్చేది.
2: This is precisely what the rishis had imbibed, imbued and passed on.
1: రెండవది పురాణ వాంగ్మయ ప్రవాహం.
2: The second mighty flow is that of the Puranas.
1: ఇది కర్తృత్వంతో ప్రధానమైనటువంటిది. కర్తృత్వం నేను చేస్తాను అనేటువంటి
2: This highlights the feeling that I shall succeed, I shall do.
1: దీనిని ఋషులు స్వీకరించి ప్రచారం చేసిరి.
2: This again was imbibed by the rishis and propagated.
1: యతవత రెండును సామాణికమైనటువంటి ప్రామాణికము కలిగినటువంటివి.
2: All said and done, both of them have a likeness and they are inseparable.
1: కర్మకు పర్యవసానము జ్ఞానము.
2: For karma, jnana is the basis.
1: జ్ఞానమునకు ఆధారము కర్మ.
2: And equally, the support for jnana is karma.
1: రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించటమే సేవ.
2: And when you can bring both these two in harmony and conduct yourself, the result is seva.
1: Acharana valla chitta shuddhi.
2: All in your actions, purity of heart.
1: Chitta shuddhi valla atmananda prapti.
2: And the purity of heart in turn confers on you atmananda or bliss.
1: Kanuka cheyavalsina karmalu chesiye teeravalenu.
2: So what is to be done has to be done.
1: Manchi manasuto మంచి మంచి మంచి కర్మలు ఆచరించడమే మానవుని ప్రధాన కర్తవ్యము.
2: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు డూ థింగ్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: అయితే ఈ కార్యము నా వలన ఫలించినదనేటువంటి అహంకారము మంచిది కాదు.
2: నౌ దిస్ బాడీ దట్స్ గివెన్ టు యూ షుడ్ నాట్ గోడ్ యూ ఆన్ టు ఎ ఫీలింగ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ హావ్ వర్న్.
1: దీని ఫలమును నేనే అనుభవించాలనేటువంటి ఆసక్తి ఇది ఏమాత్రం కూడాను సరి అయినటువంటిది కాదు.
2: And it's also wrong to feel that I should be the one to derive the fruit or benefit of this body of mine.
1: ఈ అహంకారం ఆసక్తి కర్మ బంధితము భావించుచున్నది.
2: This sense of ego and this sense of intensive feeling for oneself leads you to bondage.
1: Chitta suddhi ki, atma bhakti ki, asakti adutavutunnadi.
2: It is this intensive feeling, aspiration or desire that separates this purity of heart and the realization of the self.
1: Karmanu acharinchatamu na kartavyamu anetuvanti bhavamuto.
2: To have the feeling that to do one's duty, to do action is my duty.
1: Acharaniyendu ahankaramu anubhutiyendu asaktini visarjinchatame tyagamu.
2: To have no trace of the ego in what one is doing and to ask, not to aspire for the fruits thereof. These are the hallmarks of a realized soul.
1: Ide karma yogam.
2: This precisely is karma yoga.
1: Karma yogamu karmanu ye vidhamuga acharinchavalanukuntade bodhisthundi.
2: And karma yoga, what does it teach? It teaches you that in karma or action, do not seek the fruit thereof.
1: Karma nimittame karmanu acharinchatamu karma yogam yokka siddhantam.
2: It also highlights the fact that you have got to do what has to be done.
1: Yoga karma sukavasilamani prati manavattam yokka tattvam kudanu atma yokka pratibimbam aneetundi satyanni gurtimpa cheseetundi karma yogam.
2: The karma yoga further highlights the fact that it is the self same atma which is resplendent in all forms and all beings.
1: Sakramayinatundi neeti tattvam ఇంద్రియ నిగ్రహము ఇది కర్మయోగమునకు ప్రధానమైనటువంటి కీలకం.
2: అండ్ వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ అన్రావలింగ్ ద మిస్టరీ ఆఫ్ ద కర్మయోగ? అండ్ దట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: విశ్వ ప్రేమ, సానుభూతి, సదాచారము దీని యొక్క ఆశయములు.
2: వాట్ ఆర్ ది లాఫ్టీ అంబిషన్ సెట్ ఫర్ దిస్ కర్మయోగ? ఇట్ ఈస్ టు సీక్ యూనివర్సల్ లవ్, పీస్ అండ్ హార్మనీ.
1: జీవితము కర్మయోగ నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని కేవలం స్వార్థము నిమిత్తం ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసింది.
2: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రియలైజ్ దిస్ ట్రూత్ దట్ దిస్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ వన్స్ డ్యూటీ అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: కర్మయోగము జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క పునాది వంటిది.
2: దిస్ కర్మయోగ అగైన్ ఇస్ ద ఫండమెంటల్ స్టెప్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్.
1: కర్మను ఆచరించకోరినప్పుడు మానవునికి ప్రధానమైనటువంటిది ఆరోగ్యము.
2: అండ్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ దిస్ కర్మ ఆర్ టు డూ పెర్ఫార్మ్ దిస్ యాక్షన్ హెల్త్ ఇస్ ఆఫ్
1: కర్మ భారమును భరించగలిగేటువంటి యొక్క దేహ పుష్టిని మనము అభివృద్ధి భావించుకోవాలి.
2: హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ దేర్ఫోర్ ద అప్కీప్ ఆఫ్ ద బాడీ ఇస్ నెసెసరీ.
1: కర్మము నిష్కామ కర్మైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి సేవలో జీవితాన్ని అంకితం చేసుకోవాలి.
2: These actions of ours should be directed towards a selfless end and we should be imbibed and inspired by lofty senses ambitions.
1: Karma yogam yokka vishayamu samanyamga manavulandaru kodanu artham chesukonaleru.
2: It is not given to ordinary beings to understand the secret or the inner significance of karma.
1: Veeduru todichadam,
2: to sweep the street,
1: దీనులకు దిక్కులేనటువంటి వారికి సేవలు చేయటం,
2: ఆర్ టు సర్వ్ ద డెస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్,
1: అనారోగ్యంతో ఉండినటువంటి వారికి సహాయం అందించటం,
2: టు బ్రింగ్ సకా టు ద డిజీజ్డ్ అండ్
1: అనాథులైనటువంటి వారికి ఆహారం అందించటం,
2: టు గివ్ ఫుడ్ టు దోస్ హు డు నాట్ హావ్ ఫుడ్
1: ఇత్యాది పవిత్రమైనటువంటి కర్మలు కేవలం చులకనగా చూస్తుంటారు.
2: దీస్ ఆర్ ఆల్ సీక్రెట్ టాస్క్ అండ్ వన్ టెండ్స్ టు లుక్ డౌన్ అపాన్ దీస్.
1: ఇది చాలా పొరపాటు.
2: దిస్ ఇస్ ఎ గ్రేవ్ మిస్టేక్.
1: ఇందులో ఉన్నటువంటి అంతరార్థం కాని, విశిష్టతను కాని, దివ్యత్వాన్ని కాని గుర్తించలేనటువంటి వ్యక్తులే దీనిని చులకనపరుస్తారు.
2: ఓన్లీ దోస్ పీపుల్ హుడ్ నాట్ సీ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద వైటాలిటీ ఆఫ్ దీస్ యాక్షన్స్ దే టెండ్ టు లుక్ డౌన్ అపాన్ దెమ్.
1: త్రిలోకాధిపతి అయినటువంటి కృష్ణుడే
2: ద లార్డ్ హింసెల్ఫ్
1: యొక్క తత్వాన్ని ప్రకటింప తలంచి పశుపక్షి మృగాదులకు కూడా తాను సేవ చేయించు వచ్చాడు.
2: ద లార్డ్ హింసెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ. So as to highlight this idea of action, himself tended to take care of cattle, birds, and
1: the jeevulainatundi gurramulaku govulaku kodanu seva salpitu vachadu.
2: Further, he also did all that has to be done for the well being of horses and cattle.
1: Mahabharata yuddham nandu katti patti yuddhamu acharinchaka kevalamu సారథ్యాన్ని మాత్రమే వహించాడు.
2: అండ్ ఇన్ ద గ్రేట్ మహాభారత వార్ హీ వుడ్ నాట్ వీల్ ఎ వెపన్ బట్ హీ వాజ్ మియర్లీ ఎ చారిటీయర్.
1: ఇది నిస్వార్థ సేవ యొక్క ఆదర్శం అనేటువంటి ప్రకటించడానికి చూచాడు.
2: దిస్ హీ డిడ్ సో యాస్ టు హైలైట్ ద సెల్ఫ్లెస్నెస్ ఆఫ్ సర్వీస్.
1: లోకంలో ఉండినటువంటి సమస్త భోగ పదార్థములు కూడాను కేవలం ఏ ఒక్కరి నిమిత్తమో ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
2: ఇట్ ఈస్ ఆఫ్ పారామౌంట్ నెసెసిటీ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఆల్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంఫర్ట్ జాయ్ ఎట్సెట్రా ఆర్ నాట్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్.
1: వర్షములు కురుస్తున్నవి,
2: ద రెయిన్స్ కమ్ డౌన్,
1: నదులు ప్రవహించుచున్నవి,
2: అండ్ ద రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుచున్నవి,
2: అండ్ ద క్రాప్స్ ఆర్,
1: సూర్యుడు ఉదయించి ప్రకాశమును లోకమునకు అందించుచున్నాడు,
2: ద సన్ రైజెస్ అండ్ ఫిల్స్ ద వరల్డ్ విత్ లైట్,
1: చంద్రుడు ప్రకాశించుచు చల్లదనమును అందించుచున్నాడు,
2: ద మూన్ రైజెస్ టు షెడ్ కూల్నెస్ ఆల్ అరౌండ్.
1: ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
2: ఆల్ దీస్ హావ్ నాట్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భోగ పదార్థములు ప్రతి వ్యక్తి కూడాను అనుభవించడానికి అధికారం ఉన్నది.
2: ఇట్ ఈస్ గివెన్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సచ్.
1: ఎవరి భాగమునకు చెందినటువంటి దీనిని వారు అనుభవించి ఆనందించి ఆదర్శాన్ని అందించడానికి కృషి చేయాలి.
2: వి షుడ్ స్ట్రైవ్ సచ్ దట్ ఈచ్ వన్ డిరైవ్స్ హిస్ ఓన్ షేర్ ఆఫ్ దిస్ జాయ్ అండ్ దేర్ బై బెనిఫిట్స్.
1: కర్మయోగమునందు నిజమైనటువంటి ఒక తత్వము అనేకత్వములోని ఏకత్వాన్ని నిరూపించటమే.
2: The primary point in this karma yoga is to see unity in diversity.
1: Nishkama karma yandu anantatvani prema tatvani prakatimpa chestundi vikstimpa chestundi.
2: And in selfless service you come to grips with the infinite majesty and to that which has no bounds.
1: Sevaku minchinatvanti sadhana marokati ledu.
2: There is no greater sadhana than seva.
1: Aadhyatmika margam okatani, seva margam okatani, vidya margam marokatani. మూడింటిని విధి విధములుగా మనం విభజిస్తున్నాము.
2: We tend to make a distinction between the spiritual path, the path of service or seva, and the path of vidya.
1: ఇవి మూడు మూడు కాదు, మూడు కూడాను ఏకమైనటువంటి ఒక ఏకత్వమే.
2: These three are not distinctive, they are all one and the same thing.
1: సేవనే ఆత్మవిద్య.
2: సేవ is ఆత్మత.
1: సేవనే దైవం యొక్క అనుగ్రహానికి మూల మార్గం.
2: It is seva again which leads you to the grace of God.
1: సేవకుడు కాక నాయకుడు కాదనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
2: బిఫోర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యు హావ్ గాట్ టు బి ఎ సేవర్ దెన్ యు కెన్ బికమ్ ఎ మాస్టర్.
1: కింకరుడు కాక శంకరుడు కాదనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు విశ్వసించాలి.
2: యు ఆల్సో షుడ్ హావ్ ట్రస్ట్ ఇన్ దిస్ వర్డ్స్ దట్ ఫస్ట్ బి ఎ మ్యాన్ దెన్ యు కెన్ బికమ్ గాడ్.
1: ముఖ్యంగా మానవునకు సేవ ప్రధానమైనటువంటిది.
2: అండ్ సేవ ఇస్ ద ప్రైమరీ థింగ్ ఫర్ ఆల్.
1: సమాజ సేవ ఉత్తమమైనటువంటిది.
2: And the noblest of things is service to society.
1: Sevane jeevitamunaku aanandamunu kaliginchetuvanti ruchini andinchetuvanti lavanam vantidi.
2: Seva is like the salt, the very essence of life, so as to get joy and experience untold happiness.
1: Vishya premane jeevitamunaku pushtini andinche aaharam vantidi.
2: This universal love is what strengthens and nourishes you.
1: Dhatrutvame జీవితమునకు సుగంధమును అందించేటువంటిది.
2: ఇట్ ఈస్ వాట్ గివ్స్ యూ ఫిల్స్ యూ అండ్ యువర్ బీయింగ్ విత్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్.
1: మంచి ధ్యానమే అనగా సేవాతత్వంతో కూడినటువంటి ధ్యానమే మన యొక్క ప్రాణం వంటిది.
2: అండ్ ద వెరీ లైఫ్ బ్రెత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధ్యాన ఇస్ దాట్ విచ్ ఇస్ మోటివేటెడ్ బై సెన్స్ ఆఫ్ సర్వీస్.
1: కనుక జీవితమునకు రుచి మొదటిది.
2: సో ఇన్ లైఫ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఇస్ టేస్ట్.
1: రెండవది పుష్టి.
2: Second is sustenance or nourishment.
1: మూడవది సుగంధము.
2: And the third is a sense of experience.
1: నాలుగవది ప్రాణం.
2: And the fourth is prana.
1: రుచి.
2: First is taste.
1: బలము.
2: Second is strength.
1: సుగంధము. సుగంధము.
2: A good.
1: ఈ ప్రాణము. ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
2: A good order, a good essence, and the fourth is your very life.
1: Bhojanani kurchunnappudu tappulo uppu lekapothe prakkaku netti vestunnam.
2: Now when you sit for a meal, if there is no salt in dal, you put it aside.
1: Oka gantalo arigipoyetundi pappulo uppu lekapoyinappude manam daarini velupala vestunnam.
2: Now a mere thing like a dal doesn't contain salt and you want to put it aside.
1: Inka 60 samvatsaramulu 80 samvatsaramulu 90 సంవత్సరంలో జీవించేటువంటి మానవత్వానికి రుచి ఉండనక్కరలేదా?
2: If this is the case for a mere doll, what about the life living for 60 years, 80 years, 90 years? Should it not have a taste of its own?
1: కనుక మానవత్వములో రుచి ఏమిటి?
2: So what is this taste that you seek in man?
1: సద్గుణములే మానవత్వానికి చక్కని రుచి.
2: The good traits and habits, these are the what give you taste.
1: ఇంకా పుష్టి, ఏది మనకు బలమును అందించేటువంటిది.
2: Next is that which gives you strength and sustenance.
1: సదాచారమే మానవునికి చక్కని బలం.
2: To do things in a proper and noble way, this is what will give you strength.
1: సదాచారమే లేకుండినా బలహీనుడై జగత్తులో దుర్బలుడుగా మారిపోతాడు.
2: Your good behavior is what gives you strength, otherwise you become a weakling in this world.
1: ఇంకా సుగుణములు, ఈ సుగుణములలో ఉండినటువంటి ఒక పవిత్రమైనటువంటి భావములే మానవునికి సుగంధములు.
2: And then all the good traits, your good thoughts and your good character, this is what gives you a luster to your life.
1: కనుక మానవుడు త్యాగముతో సహన భావముతో జీవించటమే జీవితమునకు చక్కని సుగంధము.
2: So to live a life of sacrifice and to live a life where you tend to forgive, that is what gives you a shine.
1: మన ప్రాణము ఏమిటి? మన ప్రాణం ఏమిటి?
2: Now we come to the fourth one. This is very life as such.
1: ఈ ప్రాణం అనగా కేవలము శ్వాసతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తి మాత్రమే కాదు.
2: We think of life as one associated with this breathing in and breathing out process.
1: సద్గుణములు, సదాచారములు, త్యాగ సహనములు లేకుండినా ఇది ప్రాణము లేని జీవితమే.
2: Without good thoughts, good traits and good behavior, this breathing in and breathing out cannot be construed as life.
1: కనుక మానవులకు ప్రధానమైనటువంటిది సద్భావములు.
2: So what is necessary for man in the first place is good thoughts.
1: రెండవది సదాచారము.
2: And then to act in a noble way, second.
1: మూడవది సత్కర్మాచరణ.
2: And the third is to perform your actions.
1: ఇందులోనే త్యాగము, ఉదార భావము అత్యవసరము.
2: And for these you need a sense of benevolence and sacrifice.
1: కనుక ప్రతి సాధకుని యందు కూడాను త్యాగం అనేటువంటి పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరచుకోవాలి.
2: So in every sadhaka there should be room for this sense of sacrifice first and foremost.
1: సాయి యొక్క సిద్ధాంతము ముక్కు మూసుకొని కేవలము సోహం సోహం సోహం అనేటువంటి యొక్క సాధనను ప్రోత్సహించేటువంటి సిద్ధాంతం కాదు.
2: Now if you think of siddhanta or a certain doctrine as one which instructs that you sit with your nose closed and keep chanting soham soham, you are mistaken. It is not true siddhanta.
1: Sadhakuda lemmu nadumu gattukonumu samajam sevalo praveshinchumu ani hecharincheetuvantidi sai yokka siddhanta.
2: This philosophy is no philosophy for a sadhaka, rather a philosophy which gives you this clarion call: arise, get up, awake and strive and do something positively.
1: సోమరత్వమునకు ఏమాత్రం కూడా అవకాశం నందించకుండా ఉండాలి.
2: There should be no room for laziness on your part.
1: జీవిత తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి సాధక వృత్తిలో ప్రవేశించాలి.
2: And you should try and take to such paths that give a meaning to your life.
1: సేవ లేని జీవితము చీకటి మందిరము.
2: A life without or devoid of service is like a temple without
1: light.
2: ఈ
1: చీకటి మందిరము దయాల కొంప.
2: And a temple without light therein is a devil's camp.
1: కనుకని సేవని ప్రధానమైనటువంటి దివ్య జ్యోతిని అభివృద్ధి పరుస్తుంది.
2: So it is seva that fills your life with light and glow.
1: విశాలమైనటువంటి హృదయాన్ని గావించుతుంది.
2: It broadens your vision, your outlook.
1: దివ్యత్వమైనటువంటి భావములను కలిగిస్తుంది.
2: And gives room for all divine thoughts and ideas.
1: ఏకత్వంగా ఇందులో ప్రవేశిస్తుంది.
2: And this is what will enter, the very best of things will enter your heart.
1: కనుక మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునేటువంటి ఏకత్వము ఒక్క సేవ యందు మాత్రమే ఉంటున్నది.
2: It is this unity that you must seek, which in turn will transform man to God.
1: సేవ విధారము ప్రధానమైనటువంటి ప్రాణము.
2: And this is what your seva does to you.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ యొక్క ఫలాపేక్ష లేకుండా సేవను ఆచరించేటువంటి దాంట్లో మనము ప్రవేశించాలి.
2: So every individual should strive to do seva without an eye on the fruit thereof.
1: Kevalam maatalato kaalamunu vitha gadaputaku emaatram kudanu ponukonaradu.
2: There is no point in wasting your time in merely words.
1: Bhagavantudu sarvajnudu సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనే పదములతో ఉచ్చరించినంత మాత్రమున ఇది ప్రయోజనము లేదు.
2: There is no point in merely saying God is omnipresent, omniscient and omnipotent.
1: దీనికి మనం ఆనందించి ఈ పదాలకు మాత్రమే మనం క్లాప్స్ వేస్తున్నాము.
2: We merely get rejoiced over listening to these words and clap in appreciation.
1: ఎంతో మంది ఈ చెప్పిన పదాలను ఆచరణలో పెడుతున్నారు.
2: Now the question is, how many people really translate these into action?
1: కేవలం ఆచరణలో పెట్టక ఆనందాన్ని వెలుగుచ్చినంత మాత్రమే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
2: Now without transforming them into action and you are wanting to experience some joy thereof, what's the meaning of this?
1: కనుక ఇవన్నీ కూడా కేవలం అల్పానందముల కింద ప్రవేశిస్తున్నాయే కాని ఆత్మానందం కింద చేరవు.
2: So these fleeting moments of happiness that you get are merely momentary. They do not confer on you the atmic bliss.
1: చెప్పు మాటలకు చేయు క్రియలకు సన్నిహిత సంబంధం అయి ఉండాలి.
2: There should be close harmony between the words that you utter and the actions that you perform.
1: చెప్పుట సులభం చేయుట కష్టం.
2: Easier said than done, as it is said.
1: ఎవరికి దాతకైన వాని తాతకైన.
2: Either for an individual or his great grandfather and sister.
1: కనుక మనలో ఇప్పుడు చెప్పినటువంటివి ఎంతవరకు మనం ఆచరిస్తున్నామని ఎవరికి వారు హృదయాన్ని సాక్షిగా తీసుకుంటే ఏ ఇద్దరో ముగ్గురో తెలుస్తారు.
2: So now if each one of you were to question, how far have you been true to this ideal? Perhaps two or three could confidently say that they are doing it.
1: ఆచరణలో ఉండినటువంటి వాడే నిజమైన అర్హుడు.
2: So the one who really deserves is one who performs, who translates these into action.
1: ఆచరణ లేకుండా ఎన్ని మనం ఉచ్చరించినప్పటికీ ఇది కేవలం ప్రాణము లేని వాయువులు.
2: Without the action in the first place, any number of things being uttered has no meaning.
1: ఒక్కడైనా కూడా ఆచరించేటువంటి వ్యక్తి చిక్కితే చాలు.
2: It's enough if just one individual were to be cited who translates into action.
1: సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టే వ్యక్తులుగా మనం తయారు కావాలి.
2: To the extent possible, we should become such individuals who do rather than say.
1: కనుక మనం సేవా విధానములో ఆచరించి ఆనందించి ఆదర్శంగా నిరూపించేటువంటి వ్యక్తులే నిజమైన సేవకులు.
2: The true servants are those who can get the very essence of this seva path and try and experience it through their actions.
1: అహంకారాలతో ఆడంబరాలతో కేవలం మనము ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ రూపాలుగా మనం తయారు కాకూడదు.
2: We should not be carried away by our sense of ego, of form, and such superficial commodities.
1: పది చెప్పుట కంటే ఒక్కటి చేసి చూపించాలి.
2: Rather than say 10 things, it's enough if you do one and show how it's to be done.
1: హృదయంలో ఉండేటువంటి భావాన్ని వెలిపించడానికి కర్మనే సరైన సాక్ష్యం కానీ ఒక బుక్కులు కానీ మరొక స్పీచెస్ కానీ దీనికి ఆధారం కాదు.
2: The thoughts that you entertain in your heart, in order to glean into them, your actions are a better index than what is contained in books or what the scholars have to tell us.
1: కనుక మనసులో ఎట్టి సందేహము లేకుండా.
2: So without any trace of doubt in your mind.
1: నిస్వార్థమైనటువంటి భావముతో.
2: Motivated by a selfless feeling.
1: నిరంకారమైన హృదయముతో.
2: A heart which is pure without ego.
1: నిశ్చలుడై ఈ సేవలో ప్రవేశించాలి.
2: And being steady minded. Get into this seva path.
1: మొట్టమొదట మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
2: First and foremost, strengthen your faith.
1: విశ్వాసమే లేనటువంటి జీవితము ఎన్ని చెప్పినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
2: A life without the sense of faith, any number of things could be talked about it, but it's of no use.
1: విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతము. విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతము.
2: A heart which has this sense of faith is like a volcano.
1: Atti agni parvatam paina sandehamu anumanamu aneekunte mokkalu malchutaku veelu ledu.
2: And atop this volcano there is no room whatsoever for any sapling or any tree to grow. There is no doubt about it.
1: Anumanamu sandehamu ane mokkalu malchana adi vishwasamu ledu.
2: And what are these saplings and the growth? They are
1: agni parvatam kaadu.
2: Once these doubts in the form of these come, then it
1: ఏదో మట్టి కుప్ప.
2: యూ కెనాట్ కాల్ ఇట్ ఎనీ మోర్ ఎ వాల్కెనో. ఇట్ ఇస్ జస్ట్ ఎ మడ్ హీప్.
1: కనుక మనలో సందేహములు అనుమానములు అప్పుడప్పుడు ఆవిర్భవించుతున్నామంటే మనది మట్టి కుప్ప హృదయమే కానీ అగ్నిపర్వతం కానేరు.
2: సో నౌ ఇఫ్ యూ ఆర్ ఎంటర్టైనింగ్ ఫీలింగ్స్ ఆఫ్ డౌట్స్ ఎట్సెట్రా నౌ ఇన్ దెన్ వీఆర్ నాట్ వాల్కెనోస్, వీఆర్ లైక్ ద హీప్ ఆఫ్ మడ్.
1: మన హృదయాన్ని జ్ఞానాగ్నిచే అభివృద్ధి గావించుకోవాలి.
2: Our heart should be left aglow with this sense of jnana, the spark of jnana.
1: ee jnanamunaku karmane aadharam.
2: And for jnana again, karma is the basis.
1: Chitta se shuddhiye karmaha. చిత్తశుద్ధిని గావించటమే కర్మం యొక్క లక్ష్యం.
2: And the goal of karma is to cleanse the heart, purify the heart.
1: ఈ కర్మల ద్వారా ఏదో మోక్షము లభించుతున్నదనేటువంటి విశ్వాసము మూఢ విశ్వాసం.
2: It is foolishness to think that this karma will lead us on to moksha or liberation.
1: ఈ కర్మలు కేవలం చిత్తశుద్ధి మాత్రమే గావించును.
2: These actions merely cleanse and purify the heart.
1: చిత్తశుద్ధి గావించుకున్న తర్వాత జ్ఞానమునకు కొంతవరకు అభివృద్ధికి తగిన కృషి చేయాలి.
2: Once the heart is purified, you must strive to further your jnana.
1: ఇది మానసికము భావమును అరికట్టడానికి మాత్రమే సహాయకారి కాగలదు.
2: This process so far helps you to control your mind.
1: భగవద్ అన్వేషణను భజన కాదు, ధ్యాన జపములు పూజలు కానే కావు.
2: The search for God does not mean doing bhajan. And certainly it does not mean doing dhyana or japa.
1: ఈ భజనలు, ధ్యానములు, పూజలు, జపములు కేవలము మానసిక భావమును అరికట్టడానికి మాత్రమే దోహదం కలుగుతాయి.
2: These bhajans, these dhyanas or japas or doing puja, they merely help you to bring the mind under control to a certain extent.
1: మనోనిగ్రహమునకు తోడ్పడతాయి.
2: They help you in arresting the thoughts of the mind.
1: ఈ మనోనిగ్రహం తర్వాతనే మనం చేయవలసినటువంటి చేయడానికి ప్రయత్నించాలి.
2: Once the mind is curbed thus, you could really set upon the main task.
1: ఇది ఆత్మానందమునకు మార్గం వలె ఏర్పడినటువంటిది.
2: This is what leads you finally to the state of atmic bliss.
1: మార్గమును ఏర్పరచుకున్నంత మాత్రమే గమ్యమును మనం చేరలేము.
2: The road is set all right, but doesn't mean that you have reached your destination.
1: మార్గము ఏర్పరచుకున్న తర్వాత ప్రయాణం సలపాలి.
2: Once the road has been established, you must take your journey.
1: ఆ ప్రయాణమే సమాజ సేవ.
2: This journey is doing service to society.
1: ఈ సమాజ సేవలో ప్రతి హృదయమునందు, ప్రతి వ్యక్తియందు, ప్రతి భూతమునందు కూడాను దైవత్వం ఉన్నదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
2: And even as you perform this service to society, you must realize the truth that God it is who resides in every being, every life form.
1: భారతీయ సంస్కృతినందు సర్వభూత అంతరాత్మ అనేటువంటిది భగవంతునికి చక్కని పేరు.
2: One of the standing injunctions in this Bharatiya culture is that God resides in all beings.
1: సర్వభూతములు ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మని పూజించడానికి, దర్శించడానికి, సేవించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మందిరములు కట్టుకోనక్కర్లేదు.
2: So God who resides thus in every being in the form of the Atma, you don't have to set up a mandir, you don't have to sit for meditation, you don't have to do puja exclusively.
1: Deho devalaya prakto jivo deva sanatanaha. Ee dehamunekunti devalayamunandi jeevatattamainatunti aatmatattamu sanatanamainatunti divyatvanga roopanduthu vachindi.
2: In this body which is like the temple verily of God, shelter, God takes residence in the heart.
1: Kani ee naadu mandiramulu maatrame manam subhraparchukuntu దానికి మాత్రమే రంగులు వేసుకుంటూ, దానికి మాత్రమే అలంకారాలు చేసుకుంటూ, దాని యొక్క అభివృద్ధిని మాత్రమే మనం లక్ష్యం అందించుకుంటున్నాం.
2: బట్ టుడే వి ట్రెండ్ టు క్లెన్స్ అండ్ టు క్లీన్ అప్ ద టెంపుల్స్ అవుట్ సైడ్.
1: దీనికి ఆధారమైన ప్రధానమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ఏమాత్రం కూడా అవకాశం అందించుకోవటం లేదు.
2: బట్ వాట్ ఈస్ అట్ ద వెరీ బేసిస్ ఆఫ్ థింగ్స్ గాడ్ హింసెల్ఫ్ వి టెండ్ టు ఫర్గెట్.
1: దేహమే మనకు ప్రధానం కాదు.
2: It is not the body which is of paramount importance.
1: Indulo unna dehiye manaku pradhanam.
2: The one who resides within, he is more important.
1: Ee lakshyanni manam drishtiyam dunchukoni gamyamu cherunanta varaku nu sevalo manam palgonali.
2: Keeping this firmly in our sight, we must move on this journey of ours.
1: Idi gamyam. Dehini chottame gamyam.
2: What is your final destination? It is to see the one who is within you.
1: Dehamulo sevalo nunchi
2: by plunging this body of yours in
1: nishkama karma na anubhavinchi
2: and experiencing the selfless service,
1: nishvartamainatunte sevalu salapi
2: and by performing actions without
1: nirahankaramainatunte jeevitanni gadipi
2: and living a life without any sense of ego,
1: nischarudai undinappude ee dehi neeku sakshatkarinchagaladu.
2: And once you become steady minded thus, equanimity reigns supreme, God you can see.
1: Sadhyamainanta varakunu raga dveshalaku manam emaatram kodina hrudayamulo avakasam andinchukunda chuchukovali.
2: As far as possible, there should be no room in our hearts for the sense of hatred or attachment.
1: Sarira manasika vruttulu endukodanu etti doshamulu kodanu lekunda undutaku tagina krushi cheyali.
2: We should also endeavor to see that either the body or the mind are not defiled.
1: Ee pavitramainatunte sugunamulu okka seva dwarane manaku labhisthayi.
2: We can get all that is pure and noble only through the means of seva.
1: Ee sevanu manam pradhanamaina lakshyamulo pettukovali.
2: It is this seva or service which is of paramount importance for us.
1: గ్రామ సేవయన్న రామసేవయే సుమా.
2: డూయింగ్ సర్వీస్ ఇన్ ఎ విలేజ్ బి కన్విన్స్డ్ ఈజ్ వెరీలీ సర్వింగ్ రామ గాడ్ హింసెల్ఫ్.
1: రామరాజ్యమన్న ప్రేమమయమి.
2: And what do you mean by this Rama Rajya, kingdom of Rama? Certainly it is one where love reigns supreme.
1: Premaleka uddharinchutaye ledu. Premaleka uddharinchutaye ledu.
2: Without love, there is no question of trying to redeem.
1: Sevaleni narudu baagupadadu.
2: And a person without this element of seva in him can never prosper or benefit.
1: Kanuda narudu baagupadavalanna sevalone manamu praveshinchali.
2: If an individual has to prosper in benefit, he must plunge into service activities.
1: Karuna premayu lekunna narude kaadu.
2: Without mercy or compassion and love, you cannot call a person a person.
1: Sneha tattumu vaniki cherichidu. Sneha tattumme variki cheyu melu.
2: It is only the sense of feeling of friendship, camaraderie. It is what will bring them.
1: Ee sneham manaku yerpadavalanna ప్రేమనే దీనికి ప్రధానము.
2: ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ బాండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్, లవ్ ఇస్ నెసెసరీ.
1: ప్రేమ అభివృద్ధి గావించుకున్న వలన సేవ ఎందే మనకు సరి అయినటువంటి సాధన.
2: ఇఫ్ యూ వాంట్ టు ఫర్దర్ ది సెన్స్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ సర్వీస్ దట్ ఈస్ గోయింగ్ టు షో ద వే టు అస్.
1: సేవ ద్వారా ప్రేమ,
2: త్రూ సర్వీస్ వి గెట్ లవ్.
1: ప్రేమ ద్వారా గమ్యమును మనం పొందగలము.
2: And through love, we try to get the sense of righteousness or right conduct.
1: కనుక మొట్టమొదట ప్రేమ ప్రధానం.
2: సో first and foremost is love.
1: Premaku nammakam aadharam.
2: And for love the basis is faith.
1: Ee rendittu valane manaku shanti labhistundi.
2: And these two confer peace.
1: Shanti ki satyame moolam.
2: And for peace shanti.
1: Ee satyamunaku tyagame aadharam.
2: Truth is the basis, and for that in turn sacrifice is necessary.
1: Tyaganeki amrutattvam. Tyaganeki amrutattvam. Ee tyagame mana amrutattvaniki sareyinatunti gamyam.
2: And it is sacrifice that leads us on to the state of immortality.
1: Tyaga jeevulai,
2: a life spent in sacrifice,
1: premamayulai,
2: will become full of love.
1: Shanti jeevitanni gadaputu,
2: will experience peace.
1: Nammakamaina jeevitamto jeevinchali.
2: And having the sense of faith lead your life.
1: Nalugu dinalu nammakanga bratakaleinatundi manavunaku narayanupaina vishwasam etla kalugutundi.
2: A person who doesn't trust himself for just 4 days, how can he think of God and believe in him?
1: కనుక మొట్టమొదట నరుణ్ణి నమ్మడానికి ప్రయత్నించాలి.
2: సో ఫస్ట్ థింగ్ ఇస్ టు బిలీవ్ ఇన్ మ్యాన్.
1: నరుణ్ణి నమ్మినటువంటి వాడే నారాయణుని కూడాను నమ్మగలడు.
2: వన్ హూ బిలీవ్స్ ఇన్ మ్యాన్ వుడ్ సర్టన్లీ బిలీవ్ ఇన్ నారాయణ ఆర్ గాడ్.
1: నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు.
2: బికాజ్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ మ్యాన్.
1: ఈ రెండింటికి సమన్వయం గావించుకునేటువంటి యొక్క వంతనే ఈ ప్రేమ.
2: అండ్ ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ బ్రిడ్జెస్ దీస్ టూ ఎంటిటీస్.
1: కనుక ప్రేమను మనం లక్ష్యం నందించుకోవాలి.
2: So have this love as a primary goal.
1: Sevanu manam aadharanga teeskovali.
2: And take the support of seva.
1: Seva premalante rendu rekkala dwara gamyaniki manam cherukovali.
2: And with seva and prema, with the help of these two wings, reach your destiny.
1: Unnata sthayini cherukunutaku ee rende manaku pradhanamaina aadharamalu.
2: And those which have to take us to a higher purpose in life are these two very things.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Manamu inniyo vidhamulainatundi సమావేశంలో మనం చేరుతున్నాం.
2: We get involved in conferences and gatherings of many descriptions.
1: ఎన్నింటిందు చేరినప్పటికీ మన యొక్క స్థాయి ఎంతవరకు ముందు పోయినది, ఎంతవరకు ముందు చేరినది అనేటువంటి విషయాన్ని విచారించుకుంటే ఏమాత్రం కూడా జవాబు రావటం లేదు.
2: Having participated in conferences like this, we have to ask ourselves, how far have we progressed? What is the progress made? How far have we gone in our
1: చేయనటువంటి యొక్క ఈ విషయాలను మనము ఎన్ని మనము విమర్శించినప్పటికీ, ఎన్ని విచారించినప్పటికీ, ఎన్ని సంప్రదించినప్పటికీ, ఇలాంటి సమావేశములు కేవలము కాలము వ్యర్థము, ధనం కూడాను వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
2: Now if we merely engage ourselves in debates and arguments and discussions and decision making processes without any aim and purpose, we are only wasting away time and money.
1: మనం నిర్ణయించుకున్నటువంటి యొక్క ఈ నిర్ణయాలను మనం ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
2: Out of all the decisions taken, we should try and put into practice at least one or two of them.
1: కేవలం ఈ సమావేశంలో ఉండినంత కాలము శ్రవణానందాన్ని అనుభవించి బయటకు వెళ్లిన తక్షణమే ఇది మరణానందానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా ఈ శ్రవణం ఒక నిరుపయోగం.
2: So long as we are sitting thus, we tend to listen to all that's going on. Once we are out of it, the same thing that we have heard does not give us any mental happiness or joy.
1: ఆధ్యాత్మిక సంస్థలు కూడాను ఒక వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
2: Today, even such organizations have become commercial establishments.
1: కానీ సత్యసాయి సంస్థలు ఇలాంటి వ్యాపార రంగంగా తయారు కాకూడదు.
2: But the Satsai organization should never become one such commercial establishment.
1: వ్యాపారం ఎలాంటి వ్యాపారం ఉండాలి?
2: Now when you talk about your business transactions, what type of business?
1: హృదయానికి హృదయం, ప్రేమకు ప్రేమ.
2: Heart for heart's sake and love for love's sake.
1: ఇది ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారంలో మనం ప్రవేశించాలి.
2: So get into this business transaction, give and take.
1: దీనితో వస్తువుల యొక్క సంబంధం కానీ, ధనము యొక్క సంబంధం కానీ, ఇంకే విధమైనటువంటి సంబంధం కానీ ఏమాత్రం కూడా ఉండరాదు.
2: There should be no other thing like money or cash or kind in such transactions.
1: ఏనాడు ఈ వస్తువులతో ధనముతో సంబంధం ఏర్పడుతుందో అలాంటి సంస్థలు ఏనాడును అభివృద్ధి రావు.
2: Organizations where they get bogged down in details like money and material things can never progress.
1: కనుక మనము నిజమైనటువంటి దైవ సంబంధమైనటువంటి హృదయాన్ని హృదయం కలపడానికి చూడాలి.
2: So what we should aspire for is bridge this
1: ప్రేమతో ప్రేమను చేర్చడానికి ప్రయత్నించాలి.
2: Establish a heart to heart link in the form of love, love from one
1: సేవలో చేయి చేయి కలిసి సేవ చేయాలి.
2: Get together and start doing seva.
1: దీని ఎందు విశ్వ విరాట స్వరూపాన్ని మనం నిరూపించగలం.
2: And in this manner you can visualize the universal cosmic form.
1: కనుక కేవలం గ్రంథములు చదివినంత మాత్రమే కాని,
2: rather than this merely reading books and texts,
1: ఉపన్యాసములు విన్నంత మాత్రమే కాని,
2: or listening to discourses,
1: ఏ మాత్రం కూడాను హృదయ గ్రంథులు భేదించలేవు.
2: There is absolutely no point in such futile exercise.
1: హృదయ గ్రంథులు భేదించాలనుకున్నప్పుడు సేవలో మనం ప్రవేశించాలి.
2: Unless they touch the heart, in order that the heart might respond,
1: sevati anitti vaadu e maatramo cheppudaku adhikari kaadu.
2: Plunge into service activities. One who does not do service has no right to talk about service.
1: Kuruku manam cheppe adhikaranni sampadinchukovalante sevalo manam praveshinchali.
2: So if you wish to tell something others, then first of all do service yourself.
1: Kanuka sevane pradhanamaina sadhana.
2: So this seva service is the primary sadhana.
1: Evariki chesina adi daiva seva gaane manam bhavinchali.
2: Whomsoever we serve, we are serving verily God himself.
1: Sarvakarma bhagavat pritiyarthanga manam vishwasinchali.
2: And it is his love for God, that's what we wish to see in everyone.
1: Ilanti prema tattvanni penchukotami satyasai samasthana yokka pradhanamainatvanti yokka lakshyamga meeru teeskovali.
2: Whatever is done pleases God. This should be the main purpose of this Satsai organization.
1: Kevalam mukku mooskoni japam chesinanta matramana,
2: by merely closing the nose and sitting in japa,
1: dhyanamulo tanmayattudainanta matramana,
2: or trying to get lost in a sense of meditation,
1: bhajanlo unmattuduga paadinappatikini,
2: or being in a state of ecstasy singing bhajans,
1: indulo oka vidhamainatundi tyaga bhavame lekundina,
2: if it is not motivated by the sense of service sacrifice,
1: idi swarthapu yokka chihnalanu chustundaru,
2: then these merely become indications of a selfish nature.
1: కనుక నీవు నీ మోక్షమునే ఆశించడము ఇది పరమ స్వార్థం.
2: Therefore, to seek your own salvation is selfishness supreme.
1: నీవు నీ గమ్యమునే ఆశించడము పరమ స్వార్థం.
2: To think about your own destination again is selfishness.
1: నీ ఆనందాన్ని మాత్రమే

0: తీర్చగలడు.
1: అండ్ వన్ హూ లవ్స్ అదర్స్ డస్ గాడ్ ఆల్సో లవ్స్.
0: పరమాత్మ ప్రేమకు అర్హుడు కావాలన్నా పరులను ప్రేమించాలి.
1: సో ఇఫ్ యు విష్ టు బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఫస్ట్ స్టార్ట్ లవింగ్ అదర్స్.
0: ఇతరులను ప్రేమించక దైవం నిన్ను ప్రేమించాలంటే ఇది ఏనాటి కూడా సాధ్యం కాదు.
1: యూ డు నాట్ లవ్ అదర్స్, యూ వాంట్ గాడ్ టు లవ్ యూ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: కనుక పరులను నీవు ప్రేమించు, నిన్ను పరమాత్ముడు ప్రేమిస్తాడు.
1: దేర్ఫోర్ లవ్ అదర్స్, గాడ్ షల్ లవ్ యూ.
0: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు అర్థం చేసుకుని,
1: సో బై అండర్స్టాండింగ్ ద ఎసెన్స్ ఆఫ్ లవ్,
0: సాధ్యమైనంత వరకు గడిచిన కాలాన్ని మరచి,
1: టు ద ఎక్స్టెంట్ యూ క్యాన్ ఫర్గెట్ ఆల్ దట్ హస్ గాన్ బై,
0: రాబోయే దానిని చింతించక,
1: అండ్ వితౌట్ హావింగ్ ఎ థాట్ అబౌట్ ద ఫ్యూచర్,
0: ఉన్న వర్తమానాన్ని మీరు చక్కగా అనుభవించడానికి ప్రయత్నించండి.
1: లివ్ ఇన్ ద ప్రెసెంట్ అండ్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
0: ఈనాటి ఈ సమస్యల కంటే మూల కారణం ఏమిటి? ఈనాడు లోకములో అభివృద్ధి గావించిన సమస్యల కంటే మూల కారణం ఏమిటి?
1: నౌ వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఆల్ ద డెవలప్మెంట్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ టుడే?
0: అనేక మంది అనేక కారణాలు చెప్తుంటారు.
1: మెనీ పీపుల్ గివ్ మెనీ రీజన్స్.
0: కానీ ఈ సమస్యలకంతా మూల కారణంలో రెండే రెండు.
1: ద మెయిన్ కాజెస్ ఫర్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆల్ అరౌండ్ యూ ఆర్ జస్ట్ టూ.
0: వృద్ధులైనటువంటి వారందరూ కూడాను నిరంతరము గతాన్ని చింతించుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు.
1: ఆల్ దోస్ హూ హావ్ ఏజ్డ్ అండ్ బికమ్ ఓల్డ్ కీప్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్, బ్రూడింగ్ ఓవర్ ద పాస్ట్ అండ్ డిస్పైరింగ్.
0: నా యవ్వనమునందు, నా బాల్యమునందు, నా చదివే సమయమునందు, నా పెండిళ్ల యందు, నా ఆస్తిపాస్తుల యందు, నా యొక్క విద్యా విధానం నందు నేను అట్ల ఉంటే ఇట్ల ఉంటే అని ఏమేమో వర్ణించుకుంటూ ఉంటారు.
1: దే గో ఆన్ వైలింగ్ అవే దే టైమ్ థింకింగ్ అబౌట్ దే చైల్డ్ హుడ్ డేస్, దే బాయ్ హుడ్ డేస్, దే యూత్, అండ్ గివింగ్ వే టు ఫీలింగ్స్ దట్ ఐ వాస్ దిస్, ఐ వాస్ డూయింగ్ దట్, మై ఫ్యామిలీ వాస్ దట్, దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు.
0: గడిచిపోయింది గడిచిపోయింది.
1: Now what has happened, it's a bypass.
0: Chintinchi prayojanam emiti?
1: What's the point in thinking about that?
0: Enni kottu kharchu pettina gaani manaku tirigi manaku raadu adi.
1: You might spend any number of crores, but can you get back all that?
0: Raani daanni chintinchi prayojanam emiti?
1: Something which cannot be brought back, what's the point of thinking about it?
0: Inka yuvakulu chustama ante na chaduvu tarvata, foreign tarvata, mari marriage tarvata, service tarvata em cheyali etla cheyalani ekku imagination chestuntaru.
1: As against this, if you think about the youth, what do? They keep thinking about my career, after my studies, what should I do? What's the service I should try to think about? My marriage, what should I try to achieve in life? And so on.
0: కనుక ఈ భవిష్యత్తు అనేటువంటిది తెలియలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటున్నది.
1: So here it is something about the future, of which you have no knowledge.
0: ఈ భవిష్యత్తు అనేటువంటిది తనకు ఏమాత్రం నమ్మకంగా ఉంటుంది?
1: How can you trust in this future?
0: రేపు రేపు అనేటువంటిది మనకు నమ్మకం లేనటువంటిది.
1: Now you cannot trust in the tomorrow as such.
0: తెలియనటువంటి దీని గురించి విచారించి ప్రయోజనం ఏమిటి?
1: Then what's the point in thinking about a thing of which you can never get to know about?
0: యువకులు భవిష్యత్తును, వృద్ధులు గతాన్ని చింతించుకుంటూ ఇరువురు చేరి వర్తమానాన్ని మర్చిపోతున్నారు.
1: So the sum and substance is, the youth thinks about the future and loses time. The old and the aged ones think about the past and lose their time. And both these categories forget the present.
0: ఇదే పెద్ద సమస్య.
1: This is the biggest problem of today.
0: Manamu gatanni chintinchi prayojanam ledu.
1: Now there is no point in thinking about the past.
0: Vartamanani aalochinchi manaku ye matramu phalitam ledu.
1: There is no point in speculating about the future.
0: Kanuka ee unnatundi ee vartamanamlo mana jeevithanni chakkaga gadupukotaniki prayatninchali.
1: So what is present now, we must try to live in that and make the best of it.
0: Vartamanamlo appadikappudu pavitramaina bhavalato మనం కార్యాచరణ చేసినప్పుడు దీని ఫలితమే మనం భవిష్యత్తులో ఉంటుండాలి.
1: సో ఇన్ వాట్ ఈస్ ప్రెసెంట్ టుడే అండ్ నౌ, ఇఫ్ యూ వర్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ ఆల్ దట్ ఈస్ ప్యూర్ అండ్ ఎన్నోబులింగ్, ఇట్ విల్ కమ్ యాజ్ అ బెనిఫిట్.
0: గతం యొక్క ఫలితమే వర్తమానం.
1: వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ నౌ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ వాట్ యు హావ్ డన్ ఇన్ ద పాస్ట్.
0: వర్తమానం యొక్క ఫలితమే భవిష్యత్.
1: వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ నౌ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు యు యాజ్ అ
0: ఫ్యూచర్. భవిష్యత్తు యొక్క ఫలితము, గతం యొక్క ఫలితము వర్తమానంలో ఉంటుండాలి.
1: So the present is the fruit of the past and the future is the fruit of the present. So present holds the key to you.
0: Kanuka manamu vartamananni taginatvanti okka baddhatalo manam penchukovali.
1: So we should try and make this present secure.
0: Vartamananni pavitranga manam gadupukovali.
1: And we should spend this in a sacred way.
0: Vartamaname divyamainatvanti deeniga manam bhavinchali.
1: This is what is all that is pure and divine. So we should
0: deenini meeru manu pavitranu gavinchukunnappude భవిష్యత్తులో కూడా మీరు పవిత్రులుగా రూపొందుతారు.
1: ఇఫ్ యూ ప్యూరిఫై ద ప్రెసెంట్, వీఆర్ వెరీ ప్యూరిఫైయింగ్ ద ఫ్యూచర్.
0: కనుక ఈ చిక్కిన చక్కని అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకుండా,
1: సో

0: this golden opportunity given to you, do not misuse it.
1: సద్వినియోగపరచుకుంటూ
0: మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: చక్కని సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: Sanctify your lives in doing seva, pure and noble.
1: ఈ సేవలో మనము ఒక దైవత్వాన్ని కూడా దర్శించవచ్చు.
0: And in this form of seva, we can also come face to face with
1: అనంతత్వాన్ని మనం పొందవచ్చును.
0: We can reach out to that which is infinite.
1: ఆనందాన్ని అనుభవించవచ్చును.
0: And experience untold bliss.
1: ఆదర్శాన్ని అందించవచ్చు.
0: And we can be an ideal to others.
1: కనుక మనకు పంచప్రాణములు దేహాన్ని కాపాడుతున్నావని మనం అనుకుంటాం, కానీ దేహిని ఆనందపరిచేటువంటివి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు, ఇవే నిజమైన మన ప్రాణములు.
0: We tend to feel that there are these panchapranas, the five life-giving pranas resident in us. But actually, these five are satya, dharma, shanti, prema and ahimsa.
1: ఎలాంటి పరిస్థితులు ఎన్నైనా కూడాను ఈ పంచప్రాణములను మనం దుర్వినియోగం చేసుకోవడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరా.
0: Under no circumstances should we yield to the temptation of misusing these five essentials.
1: ఈ విధమైనటువంటి యొక్క ఉత్తమ భావములతో, విశాలమైన హృదయములతో సమాజంలో ప్రవేశించి సేవలు సలపండి. అదే సాయికి సంతృప్తికరమిచ్చేటువంటిది.
0: You should be inspired and encouraged by such lofty ambitions, lofty aims and goals. And that is the true index of a true Sai Seva.
1: Sai ni santosha pettetuvanti sevale.
0: And that which brings immense joy to Sai is Seva.
1: Sai chesetuvantidi kudanu sevale.
0: And what Sai himself does is service.
1: Sai cheppetuvantidi kudanu sevale.
0: What Sai tells you to do is also service.
1: Kanuka Sai cheyunavi, సాయి చెప్పునవి మీరు ఆచరించి ఆత్మానందాన్ని అనుభవించరని నేను ఆశిస్తున్నాను.
0: సో వాట్ సాయి సేస్ అండ్ వాట్ సాయి డస్, దీస్ ఆర్ సేవ అస్ సచ్. అండ్ ఇట్స్ మై హోప్ దట్ యూ షల్ ఎక్స్పీరియన్స్ అన్టోల్డ్ బ్లిస్ బై ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ వైటల్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్.
1: ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఎన్నో ప్రాంతముల నుండి ఎంతో ధన వ్యయం చేసుకుని ఈ ప్రదేశానికి వచ్చారు, కానీ వచ్చినందుకు చక్కని హృదయాలతో, చక్కని భావాలతో, ఆదర్శవంతమైన జీవితాలతో తిరిగి మీరు ఉన్నతమైనటువంటి యొక్క భావాలను అభివృద్ధిపరచుకొని మీరు ఉత్తేజమైనటువంటి కర్మలలో ప్రవేశిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: యూ ఆర్ గ్యాదర్డ్ హియర్ టుడే కమింగ్ యాజ్ యు హావ్ డన్ ఫ్రమ్ గ్రేట్ డిస్టెన్సెస్, from different places, undergoing untold sufferings and troubles on the way. Having come thus to partake of these proceedings, it's my hope that you'll make the best of your stay every minute. And having listened to all the deliberations, you shall be inspired and encouraged to plunge into your service activities with greater dedication, with greater vigor and vitality. This is my hope.
1: ముఖ్యంగా ఈ సమావేశం యొక్క అంతరార్థమును రెండు పదములతో మీరు చక్కగా గుర్తించాలి.
0: Now, in just two words, you can try to understand the significance of this conference.
1: చెప్పినవి చేయండి.
0: What you say, do that.
1: చేయనటువంటివి చెప్పకండి.
0: Second is, that which you cannot do, don't talk about it.
1: ఈ రెండింటి మీరు చక్కగా నేర్చుకుంటే మీరంతే ధరిస్తారు.
0: If you can understand the significance,
1: చెప్పటమే ఒక మోసం.
0: If you can understand the significance of these two simple statements, you have understood everything.
1: చెప్పినవి చేయటమే ఇది సరైన మార్గం.
0: If you talk about a thing that you cannot do, that is deceit.
1: దీనిని వ్యాసుడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
0: By doing what you have said, that is an index to your greatness. This is what Vyasa has said.
1: చెప్పినవి చేయకపోయటమే పాపం.
0: If you cannot do what you talk about, that is sin.
1: చేసినవి చెప్పటమే పుణ్యం.
0: And to do what you have said, that is punya, that's your good fortune.
1: ఈ రెండింటిని మీరు చక్కగా గుర్తించుకోండి.
0: So try to understand the significance of these two simple statements.
1: సంతోషం.

దానమాసితం. కలియుగే కలౌ భక్తిర్గరీయసీ. తవ పూర్వం

0: द्वापरे दानवं कलौ भक्तिर् गरीयस्य ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మనువు యొక్క ప్రబోధలు మానసికముకు ఎంతనో హాయినిస్తుంది.
1: ద టీచింగ్స్ ఆఫ్ మను మేక్స్ యువర్ మైండ్ వెరీ హ్యాపీ.
0: కృతయుగ ధ్యానమును, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపర యుగ అర్చన, కలియుగ నామస్మరణ, ఇది శాశ్వతంగా నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు.
1: హి టాట్ దట్ ఇన్ కృతయుగ మెడిటేషన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ త్రేతాయుగ సేక్రెడ్ రిచువల్స్ లైక్ యజ్ఞాస్ వర్ కండక్టెడ్ ఇన్ ద్వాపర ఏజ్ ఇట్ ఈస్ అర్చన ఆర్ వర్షిప్ వైల్ ఇన్ ద ప్రెసెంట్ కలియుగ నామస్మరణ ఆర్ చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అడాప్టెడ్.
0: ఆనాటి ఆహార విహారములు మలినరహితమైనటువంటివి.
1: ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ అన్పొల్యూటెడ్ ఇన్ దోస్ డేస్.
0: ఆనాటి మానవుని యొక్క ప్రవర్తన పవిత్రమైనటువంటిది.
1: ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇన్ దోస్ డేస్ వర్ హైలీ సేక్రెడ్.
0: ఆనాటి మానవుని యొక్క చర్యలు సత్యవాక్ చర్యలు.
1: ఇన్ దోస్ డేస్ they indulged in truthful actions.
0: మానవత్వములు ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమినెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వం అనగే మానవులందున విశ్వశాంతికి.

0: There is no fear of sin due to ignorance. There is no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: కృతయుగ ప్రజలు నిరంతరము కూడాను దైవారాధన యందు, దైవ చింతన యందు, దైవ ధ్యానమునందే నిమగ్నమై ఉండేటువంటి వారు.
0: పీపుల్ ఆఫ్ కృతయుగ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ గాడ్, ఇన్ మెడిటేటింగ్ ఆన్ గాడ్.
1: కేవలం గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు కాదు.
0: నాట్ మియర్లీ అవర్స్, డేస్, మంత్స్ అండ్ ఇయర్స్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఆనాటి ప్రజలు దైవారాధనలే మూలాధారంగా తీసుకుని బ్రతుకుతుండేటువంటి వారు.
0: ఇన్స్టెడ్ ఆల్ ద టైమ్ ఎవ్రీవేర్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దే స్పెండ్ థింకింగ్ ఆఫ్ గాడ్, మెడిటేటింగ్ ఆన్ గాడ్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమని ప్రబోధించేటువంటి వాళ్ళు.
0: దే ఆల్సో థాట్ దట్ వన్ హ్యాస్ టు చాంట్ హిస్ గ్లోరీ ఎవ్రీ టైమ్.
1: ఆనాడు కుచితమైనటువంటి వాంఛలు, సంకుచితమైన భావాలు ఎక్కడ చూసినా ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో మీన్ డిజైర్స్ నార్ నారో మైండెడ్నెస్.
1: పరిపూర్ణ హృదయులు.
0: దే హావ్ గాట్ ద
1: పవిత్ర భావములు,
0: సీక్రెట్ ఫీలింగ్స్,
1: నిండిన ఆనందము,
0: ఫుల్ బ్లిస్,
1: పండిన మనస్తో ఉండేటువంటి వారు.
0: అండ్ దే హావ్ గాట్ మెచ్యూర్డ్ మైండ్స్.
1: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
0: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ నో డిజైర్స్.
1: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
0: దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్.
1: ధనకనక వస్తు వాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
0: దే హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రెయిన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: దాన్ని ఏమాత్రమో ఆశించేది వారు కాదు.
0: దే నెవర్ డిజైర్డ్ దెమ్, దే నెవర్ వాంటెడ్ దెమ్.
1: ఇట్టి వాంఛారహితులైనటువంటి యొక్క కృతజ్ఞ ప్రజలను ఈనాడు మనం స్మరించలేకపోతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ద పీపుల్ ఆఫ్ కృతయుగ హూ ఆర్ డిజైర్లెస్.
1: కృతయుగ ప్రజలు వారి యొక్క నడతలు, వారి యొక్క పవిత్ర భావములు ఎంతటి ఉన్నతమైనటువంటివో ఒక్కతూరి వెనుకకు తీర్చు చూచినా అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ఫలితం.
0: ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ and find out for yourself the conduct and the behavior and the sacred feelings of the people of Kruta age that reflects the culture of Bharat.
1: Anati prajalu anekatvamloni ekatvanni gurtinchi vartinchetivaru.
0: People in those days have recognized and conducted having known the unity in diversity.
1: Anati prajallo elanti asantrupti kani leka elanti asantrupti kani ఉండేటువంటిది కాదు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు చూసినా నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
0: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: పవిత్ర హృదయులు, పరిపూర్ణ భావులు.
0: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
0: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
1: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత టీ, తర్వాత డిన్నర్, ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
0: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ అండ్ డిన్నర్ లైక్ దాట్ during the course of the day.
1: ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగరు.
0: And these names were not known in those days.
1: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
0: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
1: తిరిగి రాత్రి పరుండే సమయంలో మజ్జిగ అన్నం భుజించేటువంటి వారు.
0: And while going to bed at night, they eat curd rice.
1: ఈనాటి వలె రకరకములైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
0: They didn't have so many vegetables boiled and cooked as on today.
1: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా, సంతుష్టిగా ఉండేటువంటిది.
0: And hence they were very strong and healthy.
1: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
0: They spent all the time in meditation.
1: కానీ క్రమక్రమేణ కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
0: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ హావ్ బీన్ వాష్డ్ అవుట్.
1: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
0: దేర్ కమెన్స్ ది త్రేతా ఏజ్.
1: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
0: ఇట్ ఈస్ ద టైమ్ వెన్ డివోషన్ వాజ్ ఆన్ డిక్లైన్.
1: ఆ త్రేతాయుగం నుంచినే రాజత్వం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ త్రేతా ఏజ్.
1: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించి పోవటము, యథా రాజా తదా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితి ఎందు పెరుగుతూ వచ్చింది.
0: ఇట్ వాజ్ త్రేతా ఏజ్ వేర్ యూ నోటీస్డ్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇస్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్.
1: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానం చేయటము సన్నగిల్లింది.
0: దే హావ్ నాట్ స్పెంట్ అడిక్వేట్ టైమ్ ఇన్ మెడిటేషన్ సిన్స్ దెన్.
1: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదులు సల్పుతూ వచ్చారు.
0: However, they have got certain specific dates and times to perform sacred rituals.
1: Yajnamanaga bhavat arpitamainatunti karmane yajnamu.
0: Yajna is an act offered to God.
1: Swartharahitamainatunti yokka tyagame yajnamu.
0: A selfless act of service, sacrifice is yajna.
1: Atti yajnayagadul chetane varu tarinchukuntu vacharu.
0: They work for their liberation through these sacred rituals. Such as yajna and yaga.
1: Idiyem aa daivattam ani bhramistu vacharu.
0: They thought that this is the divine path.
1: Brahmatattvam ani varistu vacharu.
0: They were after the divinity.
1: Varu varinchinadi tarinchinadi bhraminchinadi kevalam daivattamnu maatrame.
0: What they wanted, what they desired, that what they struggled for, what they yearned and pined is only the divinity.
1: Rajasikam prarambham ayipothu vachindi.
0: But however, there started the royalty, the royal feeling.
1: Appudu konni rakamulainatti marpulu sambhavinchinayi.
0: That led to certain changes.
1: Kalavu marukoladi.
0: As time passed by.
1: Chitra vichitramulainatunti yokka pravartanalu abhivruddhi avutu vachayi.
0: Peculiar tendencies started cropping up.
1: Dwapara yugam vachindi.
0: Then dawned Dwapara age.
1: Dwaparam lopala ee yajnayagadi kratamulu anetuvanti sannagellinayi.
0: In Dwapara age there were no more of yajna and yagas.
1: Kramakramina కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
0: గ్రాడ్యువల్లీ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. అర్చన
1: ఏదో కొన్ని సందర్భములు యందు దైవార్చన సల్పేది,
0: ఆన్ సర్టన్
1: దైవ వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రము గావించు వచ్చారు.
0: దే స్పెండ్ ద టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే బై వర్షిపింగ్ గాడ్, బై వర్షిపింగ్ హిమ్, గోయింగ్ త్రూ సర్టన్ సీక్రెట్ టెక్స్ట్ యాజ్ వెల్.
1: క్రమక్రమేణ ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కింగ్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వాస్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: రాజులు, సామంతులు, ఇంకా ఇంకా ఇంకా ఇంకా రాజులు, జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
0: దెన్ దేర్ వాస్ ఎ టైమ్ వెన్ దర్ మెనీ మెనీ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అండ్ ఆల్సో ద టాప్ పీపుల్ జమీందార్.
1: యజ్ఞ యాగాది కృతములు సన్నగిల్లుతూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది యజ్ఞ యాగాస్ వర్ నాట్ పర్ఫార్మ్డ్.
1: అప్పుడు కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ కేవలం కలవు నాస్త్యేవ నాస్త్యేవ గతిరేజ. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు పర్ఫార్మ్ యజ్ఞస్ అండ్ యాగాస్.
1: ధ్యానమునకు అవకాశం దొరకటం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మెడిటేషన్.
1: కనుకనే ఎప్పుడు ఎట్టి సమయం నందు కూడాను నామస్మరణ చాలా సులభమైందని భావిస్తూ వచ్చారు.
0: However, at any point of time, every day, like one can sing the glory of God.
1: ఈ విధంగా కేవలము ద్వాపర యుగంలో నామస్మరణ కూడాను అభివృద్ధి అవుతుంది.
0: Like this, the namasmarana, chanting God's name, has been very popular and widespread.
1: అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క నామస్మరణ యందు కూడాను
0: in the sacred act of repeating
1: God's name,
0: a limited time was spent.
1: పూర్వం పరిమితం అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఎర్లియర్.
1: ఆనాడు దినములు, వారములు, నెలలు, సంవత్సరములు కాకుండా ఈనాడు గంటలు, నిమిషాల కింద ప్రారంభమైంది.
0: ద డేస్, ద వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్ వర్ స్పెంట్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్ దోస్ డేస్ అండ్ టుడే ఇట్ ఈస్ లిమిటెడ్ టు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మినిట్స్ అండ్ అవర్స్. దీనిని
1: పరిష్కరించుకుని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిలేదో మీరు యోచించుకోవచ్చు.
0: Basing on this, you can judge for yourself how the culture of Bharata has been declined.
1: Treta Yugam nandu Ramulu palikadu. జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపు గరియేసి అన్నాడు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ క్రియేటర్ రామా డిక్లేర్డ్,
1: తల్లి కంటే పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది?
0: హీ డిక్లేర్ దట్ మోర్ దాన్ వన్ సోన్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ వేర్ ఎల్స్ యూ ఫైండ్ ద హెవెన్.
1: కన్న తల్లి జన్మమిచ్చిన భూమి ఇవి రెండు కూడాను స్వర్గమును కంటే మిన్న.
0: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ద హెవెన్.
1: ఈనాడు దేశాన్ని ఎవరు విశ్వసిస్తున్నారు?
0: హూ హ్యాస్ ది స్పిరిట్ ఆఫ్ నేషనాలిటీ?
1: దేశాన్ని ఎవరు ఆరాధన సల్పుతున్నారు?
0: హూ హ్యావ్ గాట్ దిస్ పేట్రియాటిజం?
1: ఎక్కడే గాని కనిపించడం లేదు.
0: నో వేర్.
1: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్?
1: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయములే దీనికి మూల కారణం.
0: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్, మెనోవరింగ్, మ్యానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి ఉంది?
0: Patriotism, where is it noticed today?
1: Enta mindi rajakeeya nayakulu leru ikkada.
0: There are lots of politicians today.
1: Evaraina oka desham yokka gauravanni kaapaadtu vachara?
0: Is there anyone who will uphold the prestige of this country?
1: Kaapaadtam ledu.
0: No.
1: Tama swarthamu, tama saprayojanam kosam ane paatu padtu vastunnaru.
0: The politicians have been struggling hard for their selfishness and self interest.
1: Nijamga rajakeeya nayakulu anukunte tama sarvasvanni సంఘ శ్రేయస్సుకై అర్పితం గావించాలి.
0: ఇఫ్ ఈస్ ఎ ట్రూ పాలిటీషియన్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్, హీ షుడ్ బి సెల్ఫ్ లెస్ అండ్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: కానీ అర్పితం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సాక్రిఫైస్ ఎనీవేర్.
1: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ బెనిఫిటెడ్ that from the society, out of the society, the resources of the society.
1: సంఘములో అధికారములు పొందాలని చెప్పని ప్రాకులాడుతూ వచ్చారు.
0: They are working for positions in society.
1: ఈ అధికారములోని గౌరవ మర్యాదలను కూడాను తామే పొందాలని విశ్వసిస్తూ వచ్చారు.
0: They want to receive all the respect and esteem by enjoying the positions in the community.
1: ఈ యొక్క రాజకీయం అనుకుంటే దేశమే లేకపోతే రాజకీయం ఎక్కడ?
0: When there is no country, how do you expect politics to?
1: దేశాన్ని గౌరవించినటువంటి వ్యక్తి రాజకీయాలను ఏ రీతిగా తాము ఏలగలడు?
0: ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ, హౌ కెన్ యు బి ఎ పాలిటీషియన్?
1: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ హీ వర్ టు బి లీడర్,
1: ఎంత సేవ చేయగలడు?
0: ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ హీ వర్ టు బి లీడర్,
1: పదవి కాంక్షువాడు పరిశుద్ధ హృదయుడా?
0: ద మ్యాన్ ఆఫ్ పొజిషన్ కెన్ ఎవర్ బి
1: పదవి కాంక్షువాడు పరిశుద్ధ హృదయుడా?
0: దెన్ ఇన్ ఫ్యాక్ట్ does he possess this pure heart?
1: భారతీయ వీరస్తులా,
0: listen to this truth, the son of Bharat.
1: పదవి కోసం వాంఛిస్తున్నారే కానీ దేశం యొక్క సంక్షేమం కోసం అని ఎవరికూడా ఆశించడం లేదు.
0: They want positions but not the progress of this country.
1: ఈ విధమైనటువంటి స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై ఈ యొక్క పాలిటిక్స్ అభివృద్ధి అవుతూ వచ్చినాయే కానీ,
0: the politics have been increasing day by day because of positions and craving.
1: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క కల్చర్, సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కిల్డ్, రూయిన్డ్ టోటలీ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: థౌజండ్స్ థింగ్స్ మే బి డిక్లేర్డ్ బట్ దే డోంట్ డూ వన్.
1: ప్రతి వ్యక్తి కూడాను భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
0: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్
1: ఆ సంస్కృతి అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
0: బట్ దే డూ నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రాపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కనుకని దేశం యొక్క విశ్వాసం పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవడం చేత వచ్చిన ఫలితం ఏమిటింది?
0: దే డు నాట్ హ్యావ్ ఇన్ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
1: కనుక నేను మొన్న చెప్పాం, 1+1=2 అవుతుంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే 1+1=2.
1: 1-1=0 అవుతుంది.
0: 1-1=0.
1: కానీ ఈ ప్లస్ జీరోస్ రెండు పక్కకు నెట్టేసి వన్ వన్ పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
0: But on the other hand, remove both plus or minus, but if you keep one and another one side by side, it's 11. Well, that's how you can improve.
1: ఈ ప్లస్ వద్దు, మైనస్ వద్దు.
0: Let us not have plus or minus.
1: నిజంగా దేశం యొక్క క్షేమము సమష్టి యొక్క క్షేమంలోనే ఉంటుందని.
0: The welfare, the progress of the country depends upon the progress of the community.
1: సర్వలోకస్ సుఖినో భవంతు, అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశించాలి.
0: We should pray for the advancement and happiness of the entire world.
1: రాజకీయాల లోపల వీరు నా వాడు, వాడు వీరి వాడు.
0: But in politics they claim mine and thine.
1: కానీ ఈ విధమైనటువంటి భేదభావములు ఇది సంకుచితమైన భావములు.
0: Differences of this kind reflect narrow-mindedness.
1: అందరూ నా వారే అనేటువంటి ఒక ఏకత్వ భావాన్ని మనం వహించాలి.
0: In fact, you should have the feeling that all belong to me, all are mine.
1: సబుద్ధులు తీరటం చేతనే దేశం పతనమైపోతుండాలి.
0: Because of selfishness, the country is ruining day by day.
1: కాబట్టి ఈ స్వార్థబుద్ధిని ఏనాడు మనం నిర్మూలం గావించుకుందామో,
0: that day when we kill the selfishness,
1: ఆనాడే దేశం యొక్క క్షేమం అభివృద్ధి అవుతుంది.
0: Then there starts the advancement of this country.
1: ప్రతి మానవుడు కూడా సంకుచితమైన స్వార్థబుద్ధితో ఉన్నాడు.
0: Today every man is full of selfishness, narrow minded.
1: కనుక విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: And how can you expect one family of the universe?
1: భారతదేశం లోపల 100 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: Bharat has 100 crores of population.
1: 100 కోట్ల మంది కూడా నువ్వు ఒకరికొకరు నా వారు అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
0: If you have got the feeling of oneness towards a family, how blissful it
1: will be. ఎంత సుక్షేమంగా అభివృద్ధి అవుతుంది.
0: You can imagine how the country will progress.
1: మానవులకు,
0: but mankind,
1: ఈనాటి రాజకీయములకు,
0: among politicians,
1: దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా అభివృద్ధి.
0: The politicians today, they want to fragment the country into pieces.
1: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
0: If by dividing the country, what they want,
1: ఒక్కొక్కరు మినిస్టర్ గా అవ్వచ్చును.
0: Each one of them can become a minister.
1: ఏమిటి ఈ మినిస్టర్స్?
0: What is this minister?
1: మినిట్ లో ఉండేటువంటి వాడు మినిస్టర్.
0: The minister, the one who lives for a minute, he is minister. When he would leave the position,
1: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
0: Don't have such silly desire.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా,
0: గర్ల్స్,
1: ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
0: డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ ఎట్ ఎనీ టైమ్.
1: దేశ సేవ లోపల మీరు పాల్గొనండి.
0: సర్వ్ దిస్ కంట్రీ.
1: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా, ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
0: డోంట్ బిట్రే దిస్ కంట్రీ, డోంట్ చీట్ దిస్ కంట్రీ, లివ్ ఇన్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్, నా సిస్టర్, నా బ్రదర్, నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్స్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఆర్ మై సిస్టర్, ఫీలింగ్ ద ఫ్రెటర్నిటీ.
1: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
0: జస్ట్ యాజ్ వీ మింగిల్ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
0: వీ షుడ్ బి మచ్ మోర్ దాన్ దాట్.
1: ప్రాచీన సంస్కృతిని గురించి
0: వివేకానంద
1: చికాగోలో మాట్లాడుతూ,
0: వివేకానంద వాజ్ స్పీకింగ్ ఇన్ చికాగో,
1: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు.
0: He addressed the gathering as brothers and sisters.
1: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
0: ది అమెరికన్ ఆడియన్స్ చీర్డ్ హిస్ టాక్.
1: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
0: దే వర్ వెరీ బ్లిస్ఫుల్ బై లిసనింగ్ టు ది
1: గ్రేట్ లీడర్స్. ఈ సంస్కృతిని ఎరుగినటువంటి వారు కూడా ఆనందించారు.
0: దోస్ దట్ హావ్ నో ఐడియా ఆఫ్ కల్చర్ అప్రిషియేటెడ్ ఇట్.
1: ఈనాటి భారతీయులైనటువంటి వారు కూడా,
0: భారతీయస్ టుడే,
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
0: వీ ఫీల్ అషేమ్డ్ టు అడ్రెస్ ది ఆడియన్స్ అస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
0: ఇన్ ఫ్యాక్ట్ ద టెక్నిక్ టు ఎస్టాబ్లిష్ సంకుచిత
1: భావములనెల్లా సమయ చేసి,
0: కిల్లింగ్ ఆల్ ది నారో ఫీలింగ్,
1: ఐకమత్యము సమజీవిత ఆమృతమును,
0: ఫాస్టరింగ్ ది యూనిటీ అండ్ కోఆపరేషన్,
1: ఇది పంచుటియే కాదే మానవత్వం.
0: దిస్ ఈస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరికీ ఈ మానవత్వాన్ని మనం పంచాలి.
0: వీ హ్యావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
0: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
1: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
0: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
1: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
0: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
1: అలాంటి దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్లా మర్చిపోయినాం?
0: How have you forgotten this divine life?
1: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
0: What a great culture it is.
1: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
0: It's not limited to Bharatiya.
1: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
0: The culture of Bharat is the highest of all.
1: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
0: Culture is the one that refines you, that polishes you.
1: కనుకనే సంస్కరింపచేయటమంటే ఏమి? దోషములను దూరం చేయటము, గుణములను పెంచటము.
0: Refinement meant giving up the bad things and improving the good.
1: కనుకనే దోషము నిర్మూలన చేయాలి.
0: యూ షుడ్ బి బ్లెమిష్లెస్.
1: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణందుకు దోషములు నిర్మూలన చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
1: దేశం అంటే మానవులు కాదు, మానవులు దేశం అంటే మట్టి కాదు.
0: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
1: ఈ మానవులు అంటే ఎవరు?
0: హూ ఇస్ ద హ్యూమన్ బీయింగ్?
1: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ, ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్ మైండ్. What is manas, mind?
1: కోరికల యొక్క చేరికనే మనస్సు.
0: మనస్ ఆర్ మైండ్ ఇస్ బండల్ ఆఫ్ డిజైర్.
1: కనుకనే సంకల్పములు సత్య సంకల్పములుగా మార్చుకున్నప్పుడు మనిషి మనిషిగా ఉంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ ట్రూత్ఫుల్ థాట్స్, యూ విల్ బి ట్రూ
1: ఆచరణ, మనిషి ఆచరణగా ఉంటుంటాడు.
0: అండ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ టిపికల్ హ్యూమన్ బీయింగ్.
1: ఈనాడు ఆ సత్య సంకల్పం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో ఐయోట్ ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: కనుకనే అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్తంతా అసత్యమంగానే మారిపోతుంది.
0: వీఆర్ లివింగ్ ఇన్ అట్టర్ ఫాల్స్హుడ్, దేర్ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డిల్యూషన్.
1: మనలో ఉన్నటువంటి దోషములను నిర్మూలన చేయండి.
0: దేర్ఫోర్ కిల్, రిమూవ్ ఆల్ యువర్ డిఫెక్ట్.
1: గుణమును అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ ద క్వాలిటీస్
1: వర్చ్యూస్. దివ్యత్వాన్ని పవిత్రంగా గావించుకోండి.
0: అండర్స్టాండ్ ద సాంక్టిఫికేషన్.
1: ఇది నిజమైన సాధన.
0: దిస్ ది ట్రూ స్పిరిచువల్.
1: సాధనగా ఏమిటని?
0: వాట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
0: కన్వర్టింగ్, ట్రాన్స్ఫార్మింగ్ బ్యాడ్ ఇన్ టు గుడ్ ఇస్ సాధన.
1: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నా ఏం సాధన?
0: వితౌట్ దిస్ వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వి డు?
1: జపమాల చెప్తున్నాము.
0: వి జస్ట్ హోల్డ్ ఆన్ ది టాలిస్మన్.
1: ఆ బుద్ధి ఎక్కడ పోతుందో ఏమో తెలియదు, వానికే తెలియదు.
0: హోల్డింగ్ ఆన్ ది టాలిస్మన్ ఆన్ వన్ హ్యాండ్ ద మైండ్ వేవర్, ఇట్ ఇస్ నాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్. మనలో ఉన్న
1: దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
0: వి హావ్ టు గివ్ అప్ డిస్టెన్స్ ఆల్ దిస్ బ్యాడ్ థాట్స్.
1: సద్బుద్ధులు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఐడియాస్ అండ్ థాట్స్.
1: అది నిజమైన సాధన.
0: That is the true spiritual endeavor.
1: ఈనాడు కేవలం చదువుతూ ఉన్నాము.
0: Today we learn.
1: ఏమిటి ఈ చదువులు?
0: What are these studies?
1: ఇదంతా కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
0: It has become modern education is ridiculous.
1: ఈ కలియుగంలో మరింత విచిత్రమైన రూపొందుతున్నాయి.
0: Particularly the modern times has on today it is ridiculous.
1: ఆన్సర్స్ రెండు కూడా ఒక బుక్ లోనే వస్తున్నాయి.
0: The question and answer appear in the same booklet.
1: ఈ క్వశ్చన్ ఆన్సర్ అంతా ఇచ్చేసి ఆ బుక్ చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
0: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ సేమ్ బుక్ లెట్ అండ్ యూ వాంట్ టు రైట్ అగైన్.
1: ఏంటి సాధించిన విజయం? ఏంటి?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
1: ఇలాంటివి చేయకూడదు.
0: యు షుడ్ నాట్ డు దట్.
1: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
0: హౌ, వాట్ ఎ ఫ్యాషన్!
1: చదువుకుడు ఫ్యాషన్ అయిపోయింది.
0: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
1: పరిగెత్తిపోయేటువంటి బస్సు అంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటాడు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
1: గెట్ టు ది బస్. ప్రమాదం జరిగేది తనకే జరుగుతుంది.
0: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్?
1: ఇలాంటి దీంట్లోపల స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
0: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
1: చదువు చదువు చదివి
0: హావింగ్ బీన్ స్టడీడ్
1: ఎన్ని విద్యలు నేర్చి
0: విదౌట్ ఎడ్యుకేషన్
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: చావులేని చదువు చదవాలి. ఇది మన భారతీయ సంస్కృతి.
0: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మార్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుకనే
0: సో
1: మనము ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
0: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ కేవలం నెగిటివ్.
0: ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
0: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
1: నెగిటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
0: నెగిటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుల అది ఖాళీయగున.
0: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్ రూట్ ఇట్ ఎవర్
1: తల బుర్రది ఖాళీగాక ఇలా సుఖతమ నింపనగున.
0: వితౌట్ బీయింగ్ ఎంప్టీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్?
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
0: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
1: కేర్ అనేటువంటిది తలతో కాదు హృదయంతో తీసుకునేటువంటి.
0: వేర్ యాజ్ ఎడ్యుకేర్ relates to our heart.
1: Sadbhavamulu,
0: good ideas.
1: సత్య చింతనలు,
0: గుడ్ థాట్స్.
1: సదాలోచనలు,
0: గుడ్ థింకింగ్.
1: సత్య ప్రవర్తనలు,
0: గుడ్ కాండక్ట్.
1: ధర్మము, న్యాయము,
0: జస్టిస్,
1: ఇలాంటివంతా కూడా హృదయంతో తీసుకునేటువంటి.
0: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: కనుక ఈనాడు మనం చదవవలసినటువంటివి కేవలం టెక్స్ట్ బుక్స్ కాదు.
0: వాట్ యూ హావ్ టు స్టడీ ఆర్ నాట్
1: కూడా ఉండవలసిందే.
0: యమనుసుకింప
1: హేమతారక విద్య, పరమనుసుకింప బ్రహ్మ విద్య.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఆన్ ఎర్త్ వీ షుడ్ హ్యావ్ ది సెక్యులర్ నాలెడ్జ్. టు బి హ్యాపీ in the other world we should have spiritual knowledge.
1: కనుక పొట్ట కోసం కూడా మనం కొన్ని పాగుట పడాల్సిందే.
0: we have to struggle for our living.
1: కానీ పొట్ట కోసమే కాదు,
0: not merely for that.
1: మన దీక్షను సాధించాలి, జీవితం కోసం సాధించాలి.
0: in fact we should determine to achieve the goal of
1: education
0: life.
1: Education should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: కనుకనే ఈ లైఫ్ కోసం మనం పాటు పడాలి.
0: so we should work for our life.
1: జీవితమునకు నిజమైనటువంటి ఎడ్యుకేషన్ సరైనటువంటి ప్రవర్తనే.
0: In fact, the good behavior is an indication of education. దానితో
1: పాటు కొన్ని గ్రంథములు కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
0: We have to read certain textbooks and accept good.
1: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్పవారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
0: There are many, many great people who write and read books.
1: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
0: Take the essence out of them.
1: ఈ కులము ఆ కులము ఈ కులం అని పెట్టుకోకూడదు.
0: Don't go by the community.
1: కులమత భేదాలంతా దూరం చేయాలి.
0: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఆఫ్ లవ్,
0: ద రిలీజన్ ఆఫ్
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
0: లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
0: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్.
1: కొన్ని కొన్ని సందర్భాల లోపల
0: అట్ టైమ్స్
1: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
0: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: అదే మన జీవితాధారము.
0: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగిన కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్ళారు.
0: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్‌స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ద నేమ్ ఆఫ్ గాడ్.
1: చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
0: దే ఆర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: దే ట్రైడ్ ఇన్ ఆన్ ది పాత్ ఆఫ్
1: ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు.
0: దే నెవర్ అలాంగ్ ది రాంగ్ పాత్.
1: అలాంటి మహనీయులకు ఎవరు చోటు ఇవ్వరు.
0: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
1: ఒకరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్, ద నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్.
1: మనకు చోటిచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
1: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
0: ద సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
1: నో ఎస్లు వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
0: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్స్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ, బట్ కనుకనే
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
0: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమినెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
0: యు కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
1: ఇది మనం వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
0: ది డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
1: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ.
1: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
0: దిస్ యాక్చువల్లీ కాల్
1: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
0: ఎవ్రీవన్
1: అనాది సంస్కృతియే.
0: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఎన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
1: శుద్ధ సత్వమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ ట్రూత్.
1: ఎట్టి కాలం నందు త్రికాల బాధ్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
1: మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
0: ఆర్ యూ కెనాట్ హైడ్ ఇట్.
1: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
0: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
1: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ దట్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటారు.
0: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
1: మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
0: ది హ్యుమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
1: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
0: మను జా, ద వన్ హూ ఇస్ బోర్న్ టు మను ఇస్
1: జా అనగా పుట్టటము.
0: జా మీన్స్ బోర్న్.
1: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
0: మను ఈజ్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ధర్మ.
1: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
0: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
1: కానీ బోధిస్తున్నారు,
0: దే స్పీక్,
1: వాళ్ళు వినియోగించేదంతా దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
0: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
1: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్?
1: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఫాలో ద కరెక్ట్
1: ఏ దేశం వాడైనా సరే,
0: యూ మే బి బిలాంగ్ టు ఎనీ కంట్రీ.
1: ముఖ్యం కాదు
0: ఎనీ కంట్రీ.
1: ధర్మం ముఖ్యమైనటువంటిది.
0: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
0: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: ఎలాంటి ఇక్కట్లు కలిగినప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
0: వాట్ యూ హావ్ టు డూ, వాట్ యూ హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్,
1: తల్లిదండ్రులను
0: రెస్పెక్ట్, యువర్
1: తల్లిదండ్రులను ప్రేమించాలి,
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
0: Without them you don't exist.
1: కానీ ఈనాడు తల్లిదండ్రులను కూడా గౌరవించడం లేదు.
0: Today no one is respecting one's own parents.
1: అది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
1: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
0: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
1: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనిపించి, మంచిని బోధించాలి.
0: సో యూ షుడ్ సీ గుడ్, యూ షుడ్ బీ గుడ్, యూ షుడ్ డూ గుడ్, లిసన్ టు గుడ్ థింగ్స్ అండ్ బీ గుడ్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: వీ షుడ్ నాట్ బి ఫియర్ స్ట్రికెన్.
1: తప్పులు ఉన్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
1: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రమూ భయం అనేటువంటిది ఉండకూడదు.
0: ఇఫ్ యు ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
0: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్.
1: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
0: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
1: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
0: బెటర్ వీ సే గుడ్ బై టు పాలిటిక్స్.
1: నాకు పాలిటిక్స్ కాదు, ముఖ్యం వస్తుంది.
0: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
1: ప్రవర్తన నాకు చక్కది.
0: మై కాండక్ట్ బిహేవియర్ ఇస్
1: ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
1: ఏనాడైనా కానీ ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే, వాళ్ళ ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టమేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: గొప్ప గొప్ప డిగ్రీస్ అంతా తీసుకున్నారు.
0: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
1: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనగా ఉంటుంటాయి.
0: బట్ దేర్ బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
1: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
0: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి?
0: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ, వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయం విధేయతలతోనే పెరుగుతూ వచ్చింది.
0: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చనా ఎందుకు మనకు?
0: ఇన్ ఫ్యాక్ట్ విదౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫర్?
1: అది విద్యనే కాదు,
0: ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.

0: ముఖ్యమైనటువంటి తత్వము వినయంలోనే ఉంటుంది. అది
1: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
1: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్ హ్యూమిలిటీ.
0: అందులో తిరిగి క్షమనే.
1: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
0: నేను చెప్పాను, క్షమ సత్యము.
1: దిస్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: ఇట్ ధర్మ.
0: క్షమ వేదము.
1: ఇట్స్ టెక్స్ట్.
0: క్షమ అహింస.
1: ఇట్ నాన్ వైలెన్స్.
0: క్షమ సత్యం బావు.
1: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ద వరల్డ్.
0: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ పర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
0: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
1: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: బ్రహ్మయోగి అయిపోయినాడు.
1: హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: భగీరథుడు
1: భగీరథ
0: క్షమను సాధించడం చేతనే.
1: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ.
0: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
1: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అర్త్.
0: క్షమ చేతనే
1: అవుట్ ఆఫ్
0: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
1: కింగ్ జనక ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి కుడ్ బికమ్ ద జ్ఞానయోగి ది వన్ ఆఫ్ హిస్
0: కనుకనే క్షమ అనేటువంటిది ఎట్టిగానైనా మనం సాధించవచ్చును.
1: అండ్ దెర్ఫోర్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీకు తెలియదు కానీ
1: యూ డు నాట్ నో దిస్
0: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
1: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్.
0: ఎన్ని రకమైనటువంటి వచ్చినా కూడా అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: దానికంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
1: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
0: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు.
1: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
0: సుఖం అంటే పొంగుతారు, కష్టం అంటే కృంగుతారు.
1: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్. And
0: కృంగి పొందినటువంటి సమత్వాన్ని మనం పొందాలి, అది క్షమ.
1: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: దానిలో ఉన్నటువంటి స్థానాన్ని మనం స్వీకరించాలి.
1: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ ది టూ.
0: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
0: కనుక
1: సో
0: విద్యార్థులు ఈనాడు ప్రప్రథంలో క్షమను సాధిస్తూ రండి.
1: Students should achieve this noble quality of క్షమ,
0: forbearance,
1: forgiveness. You may be successful in examination.
0: మీరు ఏమాత్రం వెరవకండి.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎగ్జామ్.
0: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
1: టేక్ నెక్స్ట్ ఛాన్స్ అండ్ గెట్ హై గ్రేడ్.
0: మీరు మార్కుల కోసమని ప్రాకులాడొద్దండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్.
0: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
1: బి కేర్ఫుల్ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
0: పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్ నేమ్.
0: పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
0: మంచి భావాలతో మీరు మెలగండి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్స్.
0: విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికి
1: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో
0: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పొచ్చు.
1: యు మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కాండక్ట్ ఎవ్రీబడి కెన్ సే దట్ యు బిలాంగ్ టు ది టీమ్.
0: నా పేరు నాకు అక్కర్లేదు.
1: భగవాన్
0: మంచి పేరు తెచ్చుకోండి.
1: భగవాన్ డస్ వాంట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్ ఫర్ యువర్ గుడ్ నేమ్.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
0: ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
1: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
0: అది తప్పు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
0: ప్రేమ చేత అట్లా చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్యసాయి వచ్చింది. ఎటువంటి వాడు?
1: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్ బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
0: ఇది అనాది అయినటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఇస్ అట్రిబ్యూట్లెస్. ఇట్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఇస్ ప్యూర్
0: అన్సర్టైన్. చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
1: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
1: యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ బిగ్ వే హైవే.
0: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
1: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
0: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పొంగ చేయాలి.
1: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
0: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
1: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
0: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి.
1: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
0: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఇస్ సెల్ఫ్.
0: అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: దెన్ సెల్ఫ్.
0: అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: దట్ ఇస్ సెల్ఫ్.
0: అదే సెల్ఫ్ రియలైజేషన్.
1: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
0: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
0: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
1: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకాంప్లిష్.
0: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
1: దట్ ఇస్ ట్రూ భారత.
0: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకు లొంగి,
1: ఇన్స్పైర్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్
0: పొంగి,
1: విత్ ఆల్ ప్రాబ్లమ్స్
0: అనేక రకమైనటువంటి చిక్కులు పూలుకొని,
1: ఫేసింగ్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే,
0: అనేక మతముల వారంతా దీన్ని సాధించడానికి ప్రయత్నం చేశారు.
1: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
0: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దాన్ భారత్?
0: కేవలం బీద దేశం అనుకుంటారు.
1: యూ సే ఇట్ ఇస్ పోర్.
0: నీ బుద్ధిలో అది బీరేగా ఉండొచ్చును.
1: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండెడ్నెస్.
0: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
1: ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఎ పూర్ కంట్రీ, వై could it be invaded by so many people?
0: ఇందులో నుంచి ఏనుగుల పైన, రథాల పైన, గుర్రాల పైన, ఒంటెల పైన వేసుకొని పోయారు.
1: In fact, they have carried all the wealth and the gold of this country.
0: దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి స్త్రీ
1: Bharat is one of wealth.
0: Siri sampadalto tulutukuntunde.
1: It's one of wealth and affluence and prosperity. What is their shortage?
0: Mee buddhi chinnadiga untam valla adi chinnadiga
1: maaripothundi. You are mean minded, therefore you can consider this country more. But have broad feeling.
0: Kaga mee buddhini visalam bhavinchukondi.
1: Be broad minded.
0: Desham kuda visalam avutundi.
1: Then you will have broad mindedness towards your country.
0: Bharat shastramanu bangaru manakunda pada shastramulanu
1: In fact, when you have got all this sacred text equal to the gold, why do you want other text equal to that of a silver and copper? Not necessary. Our culture, Bharat, is greatest.
0: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
1: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
0: ఈ భారతదేశం నుండి అద్భుతించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
1: ఎఫ్లుయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వి ఎంజాయ్డ్ దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
0: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
1: దేర్స్ నథింగ్ దట్స్ నాట్ నోటీస్డ్ హియర్.
0: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఇతర దేశాన్ని వర్ణిస్తూ ఉంటారు.
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేన్ని వర్ణించకండి. యు డోంట్ అన్నిటిని వర్ణించండి.
1: యు డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
0: అన్ని దేశాలు మంచివే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
0: కానీ ఏది చెడ్డది?
1: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
0: అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: చెడ్డది?
1: విచ్ ఇస్ బ్యాడ్?
0: మన మతి చెడ్డది.
1: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
0: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
1: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్, సో వి కన్సిడర్ మతం రిలీజియన్ బ్యాడ్.
0: చేరి మంచినే బోధించే.
1: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్.
0: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
1: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
0: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
1: ఇఫ్ యువర్ మతి ఇస్ మైండ్స్ ఆర్ గుడ్, నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
0: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: క్రిస్టియన్ మతం మంచిది, ఇస్లాం మతం మంచిది,
1: జొరాస్ట్రియన్
0: మతం మంచిది, బుద్ధా మతం మంచిది, జైనిస్ మతం మంచిది, అన్ని కూడా సిక్కు మతం మంచిది,
1: సిక్కిజం,
0: అన్ని మతాలు మంచివి.
1: ఆల్ ఆర్ గుడ్.
0: నీ మతి చెడిపోవటం వల్లే అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
1: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ఫోర్ యు కన్సిడర్ రిలీజియన్
0: బ్యాడ్. సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
0: సర్వత్రా ప్రయాణం జరుగుతుండాలి.
1: ద మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
0: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటిది మనసే.
1: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: కనుక నీ మతి మంచి చేసుకుంటే దేశమంతా మంచిది అవుతుంది.
1: ఇఫ్ యు కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
0: కనుక ఏదేదో చక్క చేయడానికి నీవు ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ అటెంప్ట్ టు
0: రెక్టిఫై. నీ మతి నీవు చక్క చేసుకో.
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
0: దేశమంతా బాగుపడిపోతుంది.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
1: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
0: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
1: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
0: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
1: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
0: ప్రొటెక్ట్ యు?
1: పరీక్ష, ఎగ్జామినేషన్.
0: రక్ష, పరీక్ష.
1: రక్ష, ప్రొటెక్షన్, పరీక్ష, ఎగ్జామినేషన్.
0: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
1: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష, ఎగ్జామినేషన్.
0: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుంది.
1: బట్ దేర్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు, రక్ష.
0: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
1: It's good fortune to have been
0: భారతీయుడు చెప్పుకోవడమే గొప్ప అదృష్టము.
1: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ గ్రేటెస్ట్ ఫార్చూన్.
0: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
1: బట్ యూ షుడ్ లివ్ అప్ టు ఇట్ ఫార్చూన్.
0: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
1: అట్ ఎనీ టైమ్ నెవర్ డినై, డిజోన్ యువర్ కంట్రీ.
0: స్వప్నం అందు కూడాను దాన్ని ఏమాత్రం కూడాను మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్ ఇన్ ద డ్రీమ్.
0: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
1: దాట్ ఈస్ ట్రూ గ్రాట్యుడ్.
0: ఆ కృతజ్ఞత లేకపోతే
1: If you are not grateful,
0: మానవుడు పుట్టి ప్రయోజనమే.
1: వాట్ ఫర్ ఇస్ ది హ్యూమన్ లైఫ్?
0: కృతజ్ఞత లేనటువంటి వాడు క్రూరుడు అన్నాడు.
1: అన్గ్రేట్ఫుల్ రిచ్ ఇస్ వికెడ్ మ్యాన్.
0: కనుక నీ సూర్య నమస్కారం నందు కృతజ్ఞతాయ నమః.
1: సన్ గాడ్ వి సే యు జస్ట్ ఎక్స్ప్రెస్ ద విజన్ టు us.
0: ఎట్టి వాడినైనా కానీ క్షమిస్తారట.
1: ఎనీ వన్ విల్ బి
0: ఎవరైనా క్షమిస్తారు. కానీ మంచి పొందినటువంటి దానిని మనం మర్చిపోతే అది కృతజ్ఞత. కృతజ్ఞత అనేటువంటిది పోయినటువంటి వాడిని ఎవరు రక్షించలేరు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్. ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
0: కృతజ్ఞతను చూపాలి.
1: యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
0: కృతజ్ఞుడు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
0: కనుకనే సో మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలిగెత్తి చాటాలి.
1: యూ షుడ్ డిక్లేర్
0: ప్రొనౌన్స్. ఏమాత్రం భయపడనక్కర్లేదు.
1: ఏదైనా
0: ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకొని
1: Don't think that others will do
0: something to you.
1: Publicize the propagate culture of Bharat. Let you be
0: killed. After all, you
1: are one not two.
0: నీవి భారతదేశం యొక్క కృతజ్ఞత నీవు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్ టు సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భయపడి మాత్రము మన యొక్క సంస్కృతిని ఏమాత్రము తూలనాడకూడదు.
1: అవుట్ ఆఫ్ ఫియర్ నెవర్ కన్సిడర్ యువర్ కల్చర్ లో ఆర్ రిడిక్యూల్ ఇట్.
0: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
1: ఇన్ ఫ్యాక్ట్ మోర్ దాన్ మదర్ గాడ్ ఈస్ సో నియర్.
0: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
1: గాడ్ ఈస్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
0: తల్లి దగ్గరే ఉంటుంది.
1: మదర్ ఇస్ సో క్లోజ్.
0: దైవం ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: వెతుక్కోవాలి.
1: యు హావ్ టు సర్చ్ ఫర్ హిమ్. కాబట్టి
0: తల్లిని నీవు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సర్చ్ యువర్ మదర్.
0: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
1: మదర్ ఇస్ ఆఫ్ యువర్ చాయిస్.
0: అలాంటి తల్లిని మాత్రం నువ్వు వెట్టమరుస్తావు.
1: హౌ కెన్ యు ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్? కనుకనే
0: రాములు జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిప కరియసి అన్నాడు.
1: సో రామా సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భయపడి మాత్రము మన యొక్క సంస్కృతిని ఏమాత్రము తూలనాడకూడదు.
1: అవుట్ ఆఫ్ ఫియర్ నెవర్ కన్సిడర్ యువర్ కల్చర్ లో ఆర్ రిడిక్యూల్ ఇట్.

0: సో రామ సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
1: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
0: దర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
1: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
0: ది చాండ్ నేమ్ రామాస్ నేమ్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: రామును త్యాగం చేసినటువంటి స్త్రీ సంపదంతా ఈ రామ భక్తులు అనుభవించుతున్నారు.
0: రామ సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ డివోటీస్ ఆఫ్ రామ ఎక్స్పీరియన్స్
1: ధనం కావాలని ఆశిస్తున్నారు.
0: దే వాంట్ మనీ.
1: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
0: రామ సాక్రిఫైస్ హిస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
1: ఎవరైనా చేస్తారా?
0: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు డు దట్?
1: కనకనక వస్తువానాను సర్వమును త్యజించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ది కంఫర్ట్స్ అండ్ ది కన్వీనియన్సెస్.
1: కూడా అంతే.
0: సేమ్ థింగ్.
1: భర్తతో ఉండే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
1: పతే దైవమని భావించి
0: కన్సిడరింగ్ హస్బెండ్
1: సర్వ సంపదను త్యాగం చేసుకుంది.
0: హి సాక్రిఫైస్ ఆల్.
1: అప్పుడే రాముడితో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
0: అండ్ సీత వాస్ రెడీ టు ఫాలో రామ.
1: కానీ తిరిగి రాముడికి దూరం ఎప్పుడైంది?
0: దెన్ వాస్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
1: జింకల పైనంత ఆశ పుట్టింది, రాముడు దూరం అయిపోయాడు.
0: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీఈస్ అవే ఫ్రమ్ రామ.
1: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
0: దెన్ వన్స్ షీ వాంటెడ్ ది డియర్ షీ హస్ లాస్ట్ ద డియర్.
1: బాధలు పడుతూ వచ్చింది.
0: దట్ ఈస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
1: పాపిష్టి మృగమే వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: వై దట్ రిచ్ యానిమల్ హాస్ కమ్ హియర్? హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్?
1: ఏడుస్తుంది. పాపిష్టి మృగమే వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: హి స్టార్ట్ క్రయింగ్. హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్? హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్?
1: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
1: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
0: In times of difficulties, you don't distinguish and discriminate.
1: కనుకే మీరు ఏ మాత్రమే కూడాను తొందరపడపడ లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: Never be in a hurry. Be patient enough. And you
1: ఏ దేశమైనా వెళ్ళండి.
0: You go any country.
1: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
0: You pass any exam.
1: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
0: Occupy position.
1: దానికి ఎవరు వద్దని చెప్పరు.
0: Nobody will say no.
1: దానికి నేను కూడా వద్దు చెప్పను.
0: భగవాన్ will never say no.
1: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
0: Occupying high position, you can also serve in a better way.
1: కానీ చిక్కి కూడా అవకాశము దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: But if the chance on hand is lost, what for is it?
1: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
0: Having got this chance,
1: ప్రతిసుని ఈ పద సేవనండి.
0: Having got the chance of serving God, never lose it.
1: ముక్తి చేస్తునండి.
0: And he will take you to the liberation, giving you the
1: ఇతరుల మాటలు ఇంపుకన మీ కొంప తీయకండి.
0: Never follow the words of others and ruin yourself.
1: నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ, తీర్చుకోండి కర్మం.
0: And just correct your mind and see that you are relieved from this karmic
1: effect.
0: That's what you have to do.
1: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
0: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అది ఏ నిజమైనటువంటి దైవము.
0: దట్ ఇస్ ట్రూ గాడ్.
1: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
0: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు. సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
0: యు డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యు ఫాలో సెన్సెస్.
1: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
0: The one who follows senses will ruin himself.
1: రావణుడు ఎలాంటి వాడు?
0: రావణ వాట్ మైటీ మ్యాన్ హీ
1: ఇస్. అంత శ్రీమంతుడే లేడు.
0: ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
1: తన సోదరుడైనటువంటి కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేర.
1: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
0: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడుగా అనిపించుకున్నాడు.
0: హిస్ గ్రేటెస్ట్ ఇన్ ఆల్.
1: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
0: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
1: తపబలం కూడా ఉంటుందాది.
0: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫర్?
1: కట్టగలిపటికి తాను మూర్ఖుడైపోయాడు.
0: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఏ ఫూల్.
1: ఇంద్రియములకు లోబడిపోవటం చేతనే
0: హి హస్ బికమ్ ఏ స్లేవ్ టు సెన్సెస్.
1: సర్వమునకు కట్టుబడిపోయాడు.
0: సో హి ఇస్ బౌండ్.
1: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
0: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
1: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహాదీనుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
1: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు
0: వెన్ హనుమాన్ హస్ గాన్ టు లంక,
1: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా, సో హంబుల్.
1: రావణాసు దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
0: వెరేజ్ ఇన్ ఫ్రంట్ రావణ హీ ఇస్ ధీరా, కరేజియస్ వన్.
1: అప్పుడు అడిగాడు రావణుడు.
0: దెన్ రావణ
1: ఎవరు పంపారా నిన్ను?
0: హూ సెంట్ యు?
1: ఇప్పుడు ఏమి చెప్పగలడు?
0: వాట్ ఈస్ ది కెన్ సే?
1: ఎవరు పంపించినారు నిన్ను?
0: హూ సెంట్ యు హియర్?
1: నీ చెల్లె ముక్కు చెవులటి కోసి పంపిణీ రాచి దొర నన్ను పెరా.
0: ద వన్
1: రావణుడు,
0: ది వన్ హూ హాస్ కట్ ఆఫ్ the ears and the nose of your sister, the very man sent me here.
1: Nee sister mukku chevulu kosi pampadu chudu, adane nannu pampichadu.
0: That person who has cut off the nose and the ears of your sister, he has sent me here.
1: Sariyaina jawab ichadu hanumantudu.
0: That is the correct answer that
1: hanuman
0: has given. What kind of man he is?
1: Balavantudu, balavantudu, hanumantudu.
0: He is one of virtue. He is one of character. Highly educated.
1: Andukosame ramulu.

0: రాజకీయ నాయకుడే.
1: అండ్ హీస్ ఆల్సో పాలిటీషియన్.
0: సుగ్రీవుని యొక్క మంత్రి.
1: అండ్ హీస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
0: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
1: అండ్ ఇన్ఫాక్ట్ హి హస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
0: అక్కడ రావణుడి దగ్గర పోటాడటం వల్ల రావణుడి కోపం వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్ రావణ.
0: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
1: డు యూ డిసోబే మీ?
0: ఇంత జగత్ లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో బడీ అడ్రెస్ మీ లైక్
0: ఏమిరా అంటే ఏమి? ఒక సర్వెంట్ ని పిలిచినట్టు.
1: యు ఆర్ అడ్రెస్సింగ్ మీ యాజ్ ఇఫ్ యు ఆర్ అడ్రెస్సింగ్ ఎ సర్వెంట్.
0: అప్పుడు చెప్తాడు.
1: దెన్ హి సేస్
0: ఏ రాజు నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా.
1: నో కింగ్ స్పోక్ టు మీ లైక్ దట్ ఐ మేక్ యూ షట్ యువర్ మౌత్.
0: ఒరే పిచ్చివాడా, వారంతా ఎవరు నీకు తెలియనటువంటి వాడు నిన్ను రా అనలేదు, నేను తెలిసినటువంటి వాడిని.
1: సమ్ పీపుల్ హూ డు నాట్ నో ఎనీథింగ్.
0: నా ప్రభు సాక్షాత్ దేవుడు.
1: మై గాడ్ ఇస్ మై మాస్టర్.
0: నేను నిన్ను రా అనడానికి హక్కు ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
1: ఐ విల్ అడ్రెస్ యూ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎ సర్వెంట్. ఐ హావ్ గాట్ ఎవరీ రైట్ టు బీట్ యూ
0: అని చెప్పేటప్పటికి, ఇంత క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమంతుడుగా ఉంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
1: బికాస్ వాచింగ్ ఇస్ ఆల్ ఇస్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
0: ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
1: యాక్చువల్లీ మంకీ విల్ బి వెరీ మచ్ యాంగ్రీ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ డన్ టు ఇట్స్ టెయిల్.
0: ఏనుకు తొండం పైన, కోతికి తోక పైన.
1: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టెయిల్.
0: చాలా సూక్ష్మ బుద్ధి ఉంటుంది.
1: ఆర్ వెరీ ఇంటెలిజెంట్.
0: దానికి అంటించాడు.
1: అండ్ హీ సెట్ ఇట్ ఆన్ ఫ్లేమ్.
0: నీవు చేసిన విజయ నీరే యాచ్చా, నీకే చేస్తాను ఈ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
1: హి సెడ్ దిస్ ఇస్ థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ. హి హస్ సెట్ ది హోల్ లంక ఇంటు ఫ్లేమ్స్.
0: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
1: డెమన్స్ వర్ డిస్టర్బ్డ్.
0: యర్దమ్మయి కోతి దిన్నెవ్వరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసని.
1: హూ హస్ సెంట్ దిస్ మంకీ? హూ హస్ సెట్ ఆల్ ది హౌసెస్ ఇంటు ఫ్లేమ్స్? ద హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే.
1: యు హావ్ సెట్ ఎవ్రీ హౌస్ ఇన్ ది ఫ్లేమ్స్. ఐ హావ్ సీన్ యూ. హూ హావ్ సెంట్ యూ హియర్?
0: ఇంటిని రామును బంటును జానకి కంటికి చల్లనాయనే.
1: ఐ హావ్ హర్డ్ యువర్ మెసేజ్. యూ హావ్ బీన్ సెంట్ టు జానకి. ఈ
0: పనుల ఇంటికి మింటిని నంటిన గది తెలియాడమ్మా ఈ కోతి దిన్నెవరు వంపిన నాతి మా వాడ గోడాడ చేసనే. ఈ విధంగా లంకలోని వారంతా కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
1: సో
0: ఆ దుఃఖంలో కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ సాడ్నెస్ హి థాట్ ఆఫ్ రామ.
0: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడాను దూషణలో, భూషణలో, తిరస్కారంలో, పురస్కారంలో కూడాను దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
1: ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్, ద డిఫికల్టీస్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్.
0: కనుక ఏటి సమయం నందకు దైవనామాన్ని మాత్రం మర్చిపోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ టు చాంట్ హిస్ గ్లోరీ.
0: ఎన్ని బాధలు కలిగినా సరే దైవాన్ని మాత్రం విడవకూడదు.
1: లెట్ దేర్ ఎనీ ట్రబుల్స్ దే మే కమ్ బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
1: దెన్ యూ విల్ బి అప్హోల్డింగ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ ఇన్ యూ.
0: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
1: ఈనాడు
0: మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు?
1: వేర్ వాల్యూ లెస్, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ యూ ఆర్?
0: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్ కూడా కదలకుండా, నిలకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ అప్హోల్డ్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
0: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
1: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
0: లేనిటువంటి వాడే దానవుడు.
1: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ. హ్యూమన్ వితౌట్ దట్ హీస్ దానవ, ద డెమన్.
0: కనుక మనము కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
1: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ.
0: మనం మానవులని పేరు పెట్టుకున్నాం.
1: We have got the name, title.
0: Manava.
1: We are Manava, human.
0: We are not new. We have
1: been there for several births.
0: Ma, kadu.
1: Ma, no.
0: Nava, kottadi kadu.
1: Nava, new.
0: Patade Manava.
1: Not new, ancient.
0: Manu chala pata janmam vaalle.
1: I am quite ancient.
0: Manava.
1: Manava.
0: Managa kadu.
1: Ma, no.
0: Nava, kottadi kadu.
1: Nava, new. Not new.
0: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
1: వీ హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
0: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దట్ యాస్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
0: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
1: టేక్ ఇట్ యాస్ యువర్ డిజర్వ్డ్నెస్.
0: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
0: అది నిజమైన మానవత్వం రావడానికి కారణము.
1: దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బర్త్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
1: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
0: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
1: హావింగ్ హర్డ్ విన్నది, యూ హావ్ టు
0: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
1: You have to hear here and you have to practice there.
0: చూడండి ఎక్కడైనా పశువులు పోతుంటాయి.
1: You see cows.
0: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
1: The cow will run after the green grass
0: and తినేసేస్తాయి.
1: It will eat the grass.
0: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయటకు తీసుకుని నెమరి వేసి చక్కగా మింగుతాయి.
1: As the cow goes back, it recalls, brings it back and mastigates.
0: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వాడు తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరు వేసుకుంటున్నారు.
1: Having heard all these things here, by the time you go back, you should recapitulate what you heard.
0: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
1: The human value lies in these three.
0: ప్రాప్తి చేసుకోవాలి.
1: And deserve everything.
0: ప్రాప్తి నిలుపుకోవాలి.
1: We should keep it.
0: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు అంత మనమే పెంచుకునేటువంటిది.
1: You get your own work for your own deservedness.
0: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకొని
1: సో బీ డిజర్వింగ్.
0: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా విడవకుండా
1: నెవర్ గివ్ అప్ కల్చర్ ఆఫ్ భారత్
0: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: ఇన్ఫాక్ట్ ఇట్ హస్ బీన్ అండర్గోయింగ్ సో మెనీ చేంజెస్ ఏజ్ ఆఫ్ ఏజ్.
0: మార్పులు జరిగిందా కానీ మీలో మార్పు రాకూడదు.
1: లెట్ దేర్ బీ నంబర్ ఆఫ్ చేంజెస్ బట్ యు బీ చేంజ్లెస్.
0: మార్పు చెందుతూ ఉంటాయి.
1: దే డు చేంజ్.
0: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న పిట్టిగా ఉన్నావు.
1: అట్ ద టైమ్ బట్ యు ఆర్ సో టైనీ
0: చైల్డ్ అన్నారు.
1: యు ఆర్ కాల్డ్ చైల్డ్.
0: 15 ఏళ్ళ తల్లికి నువ్వు బాయ్ అన్నారు.
1: ఏజ్ ఆఫ్ 10 బాయ్.
0: 30 ఇయర్స్ తల్లికి మ్యాన్ అన్నారు.
1: 30 మ్యాన్.
0: 75 years ago, grandfather.
1: 75, you are a grandfather.
0: కాబట్టి చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నువ్వు మారలేదా?
1: ద చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ హావ్ నాట్ చేంజ్డ్.
0: పేర్లు మారలేదు కానీ నీవు ఉండేది ఒక్కడే.
1: నేమ్స్ హావ్ చేంజ్డ్ బట్ యువర్ వన్.
0: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
1: సో ఏజెస్ హావ్ చేంజ్డ్ బట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వన్. మార్పు
0: చెప్పించకూడదు.
1: అండ్ యు షుడ్ నెవర్ బ్రింగ్ ఎ చేంజ్.
0: అది సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
1: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్. దట్ ఇస్ ఇమ్మోర్టల్.
0: కనుక అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్
0: భగవత్ నామాన్ని స్మరిస్తాం.
1: హావ్ మోర్ ఆఫ్ డివోషన్ చాంటింగ్
0: అది మరవకుండా ఉంటాను.
1: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
0: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుంటాం.
1: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
0: ప్రేమముదిత మనసే కహో

ఆత్మతత్వమిట్టు లభునకు. ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే

0: మాట తెలుపుచున్న మాట.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ విదౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఎంప్టీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాన్ విత్ ది ప్యూరిటీ విల్ అండర్స్టాండ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. దిస్ ఇస్ ది ట్రూత్ వాట్ భగవాన్ టెల్స్ అస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు దేశము ఎచ్చర చూచిన అశాంతితో కుమిలిపోవచ్చున్నది.
1: టుడే వీ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ రెస్ట్లెస్నెస్.
0: శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే.
1: ద మెయిన్ రీజన్ ఫార్ రెస్ట్లెస్నెస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: తలంపుల యొక్క చేరికనే మనస్సు.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ థాట్స్ నేచురల్లీ వీల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్.
0: ఇది ఒక వస్త్రము.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రములకు అనేక దారములు చేరికండి.
1: దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థ్రెడ్స్.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: వెన్ వన్స్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ ద క్లాత్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్.
1: సో మైండ్ ఇస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ వీ రిడ్యూస్ ద లగేజ్ ఆఫ్ డిజైర్స్ naturally mind will attain the state of purity.
0: ee vanchala chetane ee naati prati manavudu kudanu prati deshamunandu kudanu naitika dharmika aadhyatmika aneetvanti moodu sthanamulanu marchipothunnadu.
1: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
0: Naitikamanaga emiti?
1: What is moral value, morality?
0: నిత్య జీవితంలో మానవుడు సత్యమార్గం అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: True morality lies in speaking truth and setting an ideal to the rest of the society.
0: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
1: This Veda tells us to speak truth.
0: నీవు సత్యమునే పలుకు.
1: You utter truth alone.
0: Palikina satyamane acharane yendunchu.
1: Take to practice the truth.
0: Acharane yendunchinatvanti satyamane vaaku cheta pracharam chey.
1: The truth that is practiced must be said verbally.
0: Kanuka satyam bruyat. Idi naitikam yokka dharmam.
1: So the moral conduct requires us to speak truth.
0: Inka dharmikam ante emiti?
1: What is dharmic value?
0: Na bruyat satyam apriyam.
1: Do not say unpalatable truth.
0: ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యము చెప్పవద్దు.
1: As it is acceptable, never utter a lie.
0: ఇంతియే కాక ఈ సత్యములకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు.
1: We should never publicize or propagate untruth.
0: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
1: Even if you are to speak truth, we should put it in a pleasing, acceptable manner.
0: సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: We should not tell truth in an unacceptable, harsh way.
0: అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
1: The truth that is not palatable sometimes pains man.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయతే. సత్యమైనటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
1: ట్రూత్ షుడ్ నాట్ లీడ్ టు అజిటేషన్స్ డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అవర్ మైండ్. ఇట్ షుడ్ నాట్ బి బిటర్ టు అవర్ ఇయర్.
0: కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి కాని అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు.
1: Therefore, truth must be acceptable and pleasing. This is dharma. Then what is the spiritual value?
0: Satyam bruyat naitikam.
1: Telling truth is
0: moral. Na bruyat satyam apriyam.
1: Not telling truth in an unacceptable way.
0: ఇంకా ధర్మం అనేటువంటిది ఈ విధమైనటువంటి మార్గంలో ఉండినప్పుడు దీనికి ఆదర్శమైనటువంటిదే ఆధ్యాత్మికము.
1: దాట్ విచ్ సెట్స్ అన్ ఐడియల్ నేచురల్లీ బికమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్?
0: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
1: టీచింగ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈస్ స్పిరిచువాలిటీ.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
0: సర్వత్రా ఉన్నది.
1: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
1: హౌఎవర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్.
0: దీన్ని పట్టడం మరింత కష్టము.
1: టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ స్టిల్ మోర్ డిఫికల్ట్.
0: కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహం గురి అవుతున్నారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ వీ హావ్ సో మెనీ డౌట్స్ రిగార్డింగ్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ ఆత్మిక్ తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: We can take this atmic principle as a small illustration.
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: ఇది పట్టడానికి రూపం లేదు.
1: You can't catch it as it has no form.
0: మన చుట్టూ గాలి ఉన్నది.
1: There is air around us.
0: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
1: Without air we cannot live.
0: కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తుందా?
1: But do you see the very air with your eye?
0: లేదు.
1: No.
0: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
1: When you can't see with the physical naked eye the air, how do you catch hold of it?
0: కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి.
1: So the spiritual value lies in the experience of the truth.
0: మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది.
1: Man has the five elements within.
0: పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది.
1: He has got as the basis
0: పంచప్రాణముల యొక్క తత్వం ఉన్నది.
1: He has got five life breaths.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
1: We have to investigate the nature of the five elements.
0: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు.
1: Man has got five kinds of faculties, the powers.
0: సత్యము,
1: truth,
0: ధర్మము,
1: righteousness,
0: శాంతి,
1: peace,
0: ప్రేమ,
1: love,
0: అహింస,
1: నాన్ వయలెన్స్.
0: ఈ ఐదు కూడాను మానవుని ఎందున్నటువంటి యొక్క మానవతా విలువలు.
1: ఆల్ దీస్ కాన్స్టిట్యూట్ హ్యూమన్ వాల్యూస్.
0: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
0: మానవుడై పుట్టి ఎంతకాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతని మానవాకారుడే కాదు.
1: హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ లివింగ్ బీయింగ్ ఎ మ్యాన్ హౌ లాంగ్ హీ మైట్ లివ్ విదౌట్ రియలైజేషన్ ఆఫ్ ద హ్యూమన్ వాల్యూ.
0: కేవలం బోధము, ఒక అద్వేషము ఇట్లాంటివంతా కూడా మానవతా గుణములు కాదు.
1: యాంగర్, హెట్రిడ్ ఆర్ నాట్ హ్యూమన్ వాల్యూస్.
0: ఇవన్నీ పశుగుణములే.
1: దే ఆర్ యానిమల్ క్వాలిటీస్.
0: ఇలాంటి పశుగుణములను మనం పెంచుకొని మానవతా గుణములను తగ్గించుకొని కేవలం ఈనాడు పశువుగా జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ లీడింగ్ ఎన్ అనిమల్ లైఫ్ విత్ ఆల్ ద యానిమల్ క్వాలిటీస్ with the human qualities totally missing in him.
0: సంకల్పముల చేత దుఃఖితుడగు.
1: Man suffers misery because of bad thoughts.
0: సత్య సంకల్పముల చేత సాధువగును.
1: With truthful thoughts he becomes a pious man.
0: సకల సంకల్ప రహితుడే శాంతినొందు.
1: The man beyond the thought remains in peace.
0: ఈనాడు శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are not peaceful?
0: సకల సంకల్ప రహితుడే సాధువగును.
1: He is the pious man who goes beyond the level of
0: atane shanti nundu.
1: He will be in peace.
0: Shanti ki moola kaaranam emti?
1: What are the cause for peace?
0: Sankalpamulu chetane shanti lekapothunnadi.
1: Our thought flow is the cause for restlessness.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: If we are beyond the thought we will remain in peace.
0: కనుక శాంతికి ఏది మూల కారణము?
1: What are the cause for peace?
0: మన సంకల్పమును అరికట్టుకోవాలి.
1: We have to control our thought process.
0: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
1: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ఈజ్ ట్రూత్.
0: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
1: వెన్ వన్స్ ట్రూత్ ఈజ్ లాస్ట్ వీ లూజ్ వన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువలో రెండు భాగములు వ్యర్థమైంది.
1: When once dharma, righteousness is gone, we'll be losing two parts of the human value.
0: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా,
1: if we lose the third value, peace,
0: మానవతా విలువలు మూడు విలువలు,
1: three human values are totally gone.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి.
1: As each value is lost, it amounts to amputation of each of the limbs of our body.
0: సత్యము అనేటువంటిది ప్రథమ విలువ.
1: Truth is the first value.
0: ఈ ప్రథమ విలువైనటువంటి సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము.
1: The very first value, truth, is lost.
0: సత్యం చెప్తే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు.
1: If we tell truth, we cannot run our business. We cannot be successful in job.
0: ముందుకు పోలేము.
1: So we cannot proceed, advance in life.
0: కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయిన వాడికి జీవించలేడు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ ద ట్రూత్ ఈజ్ లాస్ట్ అండ్ గాన్ వన్ కెనాట్ సస్టైన్ కంటిన్యూ ఇన్ ద మారల్ స్పిరిచువల్ లైఫ్. ప్రస్తుత
0: పరిస్థితి యందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఈజ్ ఏబుల్ టు లివ్ బై అటరింగ్ అన్ట్రూత్.
0: ఈ విధంగా సత్యమును కోల్పోయి,
1: లైక్ దిస్ ట్రూత్ ఈజ్ లాస్ట్,
0: మానవతా విలువను కూడా కోల్పోతున్నాడు.
1: అండ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఆల్సో గివెన్ అప్.
0: మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు.
1: The first human value, truth, is our head.
0: ఈనాడు శిరస్సులేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ హెడ్లెస్ ఆల్మోస్ట్ ఇన్ నేచర్.
0: కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
1: హీఈస్ హెడ్లెస్ బికాస్ హీ హాజ్ లాస్ట్ ది ఫస్ట్ వాల్యూ, ట్రూత్.
0: ధర్మము,
1: సెకండ్ ధర్మ,
0: అదే మన భుజములు.
1: ధర్మ, రైచ్యూస్నెస్,
0: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
1: The shoulders will bear all the responsibilities.
0: Dharmanni manam kolpoyina mana bujibulamne kolpoyinatunte varam avtam.
1: When once we lose this righteousness, almost we are handicapped.
0: Shantini manam kolpoyina,
1: if peace is gone,
0: mana kadupe kolpoyinatunte varam avtam.
1: We will be losing our very stomach.
0: Stomach lenappudu deeniki bujinchedi etla, ఈ దేహమును కాపాడుకునేది ఎట్లా?
1: Without stomach, how do you partake and how do you continue to live?
0: కనుక దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు.
1: సో స్టమక్ ఈజ్ టేకెన్ యాజ్ ఎ సెంటర్.
0: ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం.
1: దిస్ సెంటర్ ఈజ్ లాస్ట్.
0: ఈ మూడింటిని కోల్పోవటం చేతనే,
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్ త్రీ,
0: ప్రేమలేని మానవుడిగా జీవిస్తున్నాడు.
1: లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ విదౌట్ లవ్.
0: ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
1: Life without love is valueless. There is no life at all.
0: ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము.
1: For every man, love is life.
0: ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం.
1: Love is the life principle. Without it is the life at dead body.
0: అన్ని రంగములందు కూడాను ద్వేషము, ద్వేషము, ద్వేషము.
1: In every field of human activity, we find hatred.
0: మన హృదయము ఒక సింగిల్ చైర్.
1: Our spiritual heart is a single chair.
0: Not double sofa.
1: It's not a double sofa.
0: Or not musical chair.
1: Not musical chair.
0: ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము.
1: This heart is full of love.
0: కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నది.
1: But in the modern society, there is no love.
0: ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతున్నది.
1: The absence of love leads to the absence of unity.
0: యూనిటీ కోల్పోవటం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ, దేర్ ఇస్ నో ప్యూరిటీ ఎయిదర్.
0: ప్యూరిటీ కోల్పోవటం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ప్యూరిటీ, హీ హాస్ లాస్ట్ కంప్లీట్లీ ద డివినిటీ.
0: సంపాదిస్తున్నాడు ఈ మానవుడు.
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ అక్వైర్స్ టుడే?
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు.
1: టూ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై మ్యాన్ టుడే, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి.
1: Enmity is limitless today.
0: హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనిమిటీ టుడే.
0: ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నా భిన్నమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ ది హోల్ కంట్రీ ఇస్ బ్రోకెన్.
0: ప్రేమనే ఉంటే ఈ విధమైనటువంటి చిన్నా భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు.
1: విత్ లవ్ ద కంట్రీ కెన్ నాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్.
0: కానీ లోపల ఎనిమిటీ,
1: there is enmity within.
0: బయట ప్రేమ చూచినట్టుగా హలో హలో హలో హలో అని వాక్కు.
1: ఎక్స్టర్నలీ వీ సే హలో హలో.
0: ఇది హలో అనేటువంటిది కేవలం లో.
1: హలో ఈజ్ మియర్లీ లో.
0: కానీ హలోతో మనం పెంచుకోలేము.
1: వీ కాంట్ హ్యావ్ లవ్ బై మీర్లీ సేయింగ్ హలో.
0: ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ లవ్ యూ షుడ్ లవ్ అదర్స్.
0: ప్లస్ ప్రేమ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్.
1: లవ్ ఈజ్ మియర్లీ ఎడిషన్ దట్ గోస్ ఆన్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
0: ప్లస్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
1: ఇఫ్ లవ్ ఈజ్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్ మోర్ అండ్ మోర్ ఇట్ బికమ్స్ లిమిట్లెస్.
0: ప్రేమ అధికమైనప్పుడు
1: వెన్ లవ్ ఈజ్ మాక్సిమం.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. మనుషుల యొక్క భేదమే ఉండదు.
1: దేర్ బి నో డిఫరెన్సెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: అందరూ ఒక్కటైపోతారు.
1: ఆల్ బికమ్ వన్.
0: ఈ ఒక్కటైనప్పుడు
1: వెన్ వీఆర్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. అన్ని భూతముల యందు కూడా ఒకే ఆత్మ ఉంటుంటది, ప్రేమ స్వరూపమై.
1: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
1: as love is lost
0: సర్వమును కోల్పోయినటువంటి వారమైపోతున్నాం.
1: as love is lost today we are losing everything in our life.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమని.
1: what we have to grow and develop
0: ప్రేమ అనేటువంటిది.
1: the love
0: వాక్కులో చేరినప్పుడు
1: when once it's expressed by word
0: సత్యం అవుతుంది.
1: love expressed by word
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: love
0: ఆచరణలో చేరినప్పుడు
1: in action
0: అదే ధర్మం అవుతుంది.
1: ఈజ్ ధర్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: మన యొక్క థాట్ లో చేరినప్పుడు
1: లవ్ ఇన్ థాట్
0: అదే శాంతి అవుతుంది.
1: ఈజ్ పీస్.
0: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము, ధర్మము, శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
1: సో లవ్ ఎనేబుల్స్ us టు ఎక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ, శాంతి అండ్ ప్రేమ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తాత్కాలికమైనటువంటి ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటు పడుతున్నాం.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
0: భంగురమైనటువంటిది.
1: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
1: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
1: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మోమెంట్.
0: కురుదన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your
0: Parati
1: wealth.
0: Nimisha kala sarvam makuru dhanajana yavana garvam.
1: Understand that the wealth, the authority and youth
0: Oka
1: would pass off.
0: Yavanamu.
1: The youth would pass off in a moment
0: Oka
1: of time.
0: Chanamalo poyetvanti dhanamu.
1: Money also would be lost
0: Oka
1: accordingly.
0: Oka chanamalo poyetvanti kirti.
1: And reputation, name also would be lost in a
0: moment.
1: These are all the passing clouds. None of these are permanent.
0: Kani,
1: but
0: one is
1: permanent.
0: Adi, satyam kirti, stiram stiram.
1: The truth and good name are permanent.
0: Manam manchi perun sampadinchukovali.
1: We should get a good name, reputation.
0: Manam aa manchi perutone mana kirtini sampadinchukovali.
1: And we should be highly reputed, be famous.
0: ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
1: స్పీక్ వెల్ సాఫ్ట్లీ, దిస్ వన్ వే ఆఫ్ బికమింగ్.
0: నీవు మంచినే మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: నీ చెవులను మంచినే విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ గుడ్.
0: నీ చేతులు మంచి పనినే చేయి.
1: లెట్ యువర్ హ్యాండ్స్ డూ గుడ్.
0: నీ హృదయమును మంచి థాట్స్తో నింపుకో.
1: లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థాట్స్.
0: అంతా మంచిగా మారుతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్ దెన్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ అండ్ ద స్టేట్ ఆఫ్ గుడ్నెస్ విత్ దీస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ లిసనింగ్, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ యాక్షన్స్, హౌ వి ఎక్స్పెక్ట్ ఇట్.
0: రాత్రి పరుగునంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతావు.
1: డాన్ టు డస్క్ we listen bad things, we see bad things, we think of bad things, naturally we become bad.
0: Become bad.
1: We become bad.
0: Karuga ee bad ekkada nunchi vastundadi?
1: Where from you got this
0: mana
1: bad?
0: Mana choopu nunchi kalugutundadi.
1: Yes, this badness is out
0: mana
1: of
0: mana sravanam nunchi kalugutundadi.
1: The listening is the cause.
0: Mana vaaku nunchi kalugutundadi.
1: The words that we speak.
0: Mana thoughts nunchi kalugutundadi.
1: The thoughts.
0: Mana action nunchi kalugutundadi.
1: And actions too.
0: Kanukone మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడాను సరైన మార్గంలో ప్రవేశపెట్టడం.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ హ్యూమన్ వాల్యూస్ వీ షుడ్ హావ్ అబ్సల్యూట్ చెక్ అండ్ కంట్రోల్ ఆన్ దీస్ ఫైవ్ సెన్సెస్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
0: కనుక మొట్టమొదట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
1: ఇస్ నాట్ ద మెడిటేషన్, ఇట్ ఇస్ నాట్ ద పెనెన్స్, ఇస్ నాట్ చాంటింగ్ దట్ ఆర్ నీడెడ్.
0: గుడ్ వర్క్స్,
1: they are all merely good works.
0: ఇది పవిత్రమైన కర్మలే.
1: They are sacred works, no doubt. But
0: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే
1: to make your heart sacred,
0: మొట్టమొదటి ఈ ఫైవ్ సెన్సెస్ ని పవిత్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ దీస్ ఫైవ్ సెన్సెస్ సేక్రెడ్.
0: దీనిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దిస్,
0: దీనికోసమని ఐదు సెన్స్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు కంట్రోల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: 28 సంవత్సరం వరకు
1: ఫర్ 28 ఇయర్స్
0: అనేక గ్రంథాలు చదివాడు.
1: He has gone through good
0: things. అనేక మంది మహనీయులను దర్శించాడు.
1: He visited noble souls.
0: అనేక ప్రబోధనలు విన్నాడు.
1: He heard many teachings.
0: కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు.
1: But he was not satisfied.
0: దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి మనకు?
1: What is that we get out of
0: them? ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
1: Elders teach, I hear them.
0: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
1: All that is heard is forgotten.
0: అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత.
1: I visit many noble souls and see them.
0: చర్మ చిచ్చులే గాని జ్ఞాన చిచ్చులు కాదు.
1: The eyes that we have are physical eyes, but not the eyes of wisdom.
0: చూచినటువంటి చర్మ చిచ్చులు దానే పోతుండాలి.
1: Therefore, that which is watched with the eye of wisdom is lost through this eye, physical eye.
0: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
1: These are the things that are not needed.
0: దీనివల్ల నేను నిర్వాణం చెందాలి.
1: I need liberation.
0: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
1: Then he thought over.
0: అప్పుడు MAN man అన్నాడు.
1: Then we know MAN is man.
0: తను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు.
1: He inquired, investigated the meaning.
0: అనగా మాయా.
1: M means maya, illusion.
0: ఆ మాయని వశం చేసుకో.
1: See that maya illusion submits to you.
0: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
0: మాయను వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
1: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా ద ఇల్యూజన్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా ద ఏ, దెన్ యూ విల్ అటైన్ ఎన్ నిర్వాణ లిబరేషన్.
0: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే సరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: హి అండర్స్టూడ్ ది ట్రూత్ దట్ నిర్వాణ లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
0: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
1: ఫర్ లిబరేషన్ ద సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
0: దృష్టి,
1: good looks,
0: samyak shravanam,
1: good listening,
0: samyak vaku,
1: good word,
0: samyak thought,
1: good thought,
0: samyak work
1: and good work.
0: కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి.
1: వి కెన్ సాంక్టిఫై అవర్ హ్యాండ్స్ బై టేకింగ్ గుడ్ వర్క్.
0: చెవులను పవిత్రం చేసుకోవాలి.
1: ఇయర్స్ కెన్ బి మేడ్ సేక్రెడ్ బై లిసనింగ్ టు గుడ్ థింగ్స్.
0: సమ్యక్ థాట్, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: గుడ్ థాట్స్ విల్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: సమ్యక్ వాక్, మన పదములు సరైనట్టుగా ఉండాలి.
1: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
0: కనుక ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: చేసే సాధనలన్నీ కూడాను
1: all spiritual
0: కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి.
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆర్ వర్ల్డ్లీ, ఫిజికల్ యాక్టివిటీ.
0: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
1: విదౌట్ సెన్స్ కంట్రోల్ వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకో.
1: సో వీ షుడ్ నో ద ప్రొసీజర్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సరైనటువంటి ఒక స్థానం మనం పొందగలము.
1: దెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ వీ కెన్ రీచ్ హైట్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
1: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
0: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
1: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
0: కన్నులతో చూసేటువంటి చూపులు,
1: ద సీన్స్ దట్ హీ వాచెస్,
0: మనస్తో తలచేటువంటి తలపులు,
1: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
0: వీటితోనే మనం జీవితాన్ని వెంటర్ చేసుకుంటున్నాం.
1: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: ఇది కాదు మన యొక్క జీవితము.
1: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
0: మనం మానవుడము.
1: వీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ నో ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ హ్యూమానిటీ.
0: ఎట్ల ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
1: హౌ టు నో డివినిటీ?
0: అందరికీ తెలుసును.
1: ఆల్ నో దిస్.
0: కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: దో వీ నో వీ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్.
0: ఏమిటి ఆత్మతత్వం?
1: వాట్ ఇస్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్?
0: అది ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
1: దిస్ ఇస్ దిస్ speak truth.
0: అసత్యం చెడ్డదేని మనకు తెలుసును.
1: వీ నో ఫాల్స్హుడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
1: టు అవాయిడ్ ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ ప్రాబ్లమ్స్ వీ అటర్ అన్ట్రూత్.
0: తాత్కాలిక కష్టములు మాత్రం తప్పించుకుంటున్నాం కానీ
1: we escape from temporary difficulties.
0: శాశ్వత కష్టాన్ని పెంచుకుంటున్నాం.
1: But we are sure to face permanent problems.
0: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: This highly dangerous.
0: కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
0: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
1: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్ ఆస్పెక్ట్.
0: సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చును.
1: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
0: క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
1: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
0: అతను సత్యస్వరూపుడురా.
1: He speaks truth.
0: సత్య హరిశ్చంద్రుడు.
1: సత్య హరిశ్చంద్ర ద కింగ్.
0: తన యొక్క మాట నిమిత్తం నిలిపించుకునే నిమిత్తమై
1: టు కీప్ అప్ టు హిస్ ప్రామిస్
0: సత్యం కోసం సర్వ అవస్థలకు గురి అయ్యాడు.
1: హీ సఫర్డ్ ఫర్ ట్రూత్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. హౌ?
0: తన భార్యను కూడా అమ్ముకున్నాడు.
1: హీ హ్యాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్.
0: కుమారుని చంపుకున్నాడు.
1: హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ హిస్ సన్.
0: తనంతానే అమ్ముకోబడ్డాడు.
1: హీ సోల్డ్ అవుట్ ఆల్ బై హిమ్సెల్ఫ్.
0: కట్టకడపడి కాటి కాపరిగా జీవించాడు.
1: అల్టిమేట్లీ హీ సర్వ్డ్ యాజ్ అ వాచ్మన్ ఇన్ ద బరియల్ గ్రౌండ్.
0: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
1: వై డిడ్ హీ ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్? టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
0: అదే చెప్పాడు విశ్వామిత్రుడు.
1: దట్స్ వాట్ సేజ్ విశ్వామిత్ర సెడ్.
0: ఓ చక్రవర్తి,
1: ఓ ఎంపరా,
0: నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు కష్టమే ఉండవన్నాడు.
1: సేజ్ విశ్వామిత్ర సెడ్, ఓ ఎంపరా, టెల్ వన్ లై నౌ, ఐల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
0: నా ప్రాణమైనా ఇస్తాను కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు.
1: ది ఎంపరా హరిశ్చంద్ర సెడ్, ఐఎమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నెవర్ అటర్ ఏ లై.
0: తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాదములు పట్టి ప్రార్థించింది.
1: హిజ్ వైఫ్ చంద్రమతి కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ అండ్ ప్రేడ్,
0: ప్రభు,
1: ఓ లార్డ్,
0: మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికి నాకే చింతను లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్
0: సత్యాన్ని మీరు కాపాడుతూ వచ్చారు.
1: యూ హావ్ బీన్ అప్హోల్డింగ్ ట్రూత్.
0: నిగురు సిరి, నేను మీకును, మీరు నాకు.
1: అల్టిమేట్లీ ఐఎమ్ ఫర్ యూ అండ్ యు ఆర్ ఫర్ మీ.
0: కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకుండు.
1: You put me on sale to any rich man, still hold on to the
0: truth. నమ్ముకోనైనా కూడాను నీ యొక్క కష్టం తీర్చుకో గాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
1: You be prepared to sell me out, but never give up truth.
0: అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హి పాస్ త్రూ, హి హెల్డ్ ట్రూత్. వాట్ హ్యాపెన్?
0: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత,
1: having been recipient of God's grace,
0: మరణించిన కుమారుడు కూడాను బ్రతికాడు.
1: He could have the dead son brought back to life.
0: కుమారుడు రాజ్యం కూడాను తిరిగి వచ్చింది.
1: He could have his kingdom.
0: భార్య కూడాను చేరింది.
1: And his queen joined his company.
0: ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు.
1: Because of God's grace he could attain divinity.
0: పూర్వం కేవలము హరిశ్చంద్రుడని పేరు మాత్రమే ఉండేటువంటిది.
1: Earlier his name was హరిశ్చంద్ర.
0: ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హిజ్ నేమ్ సత్య హరిశ్చంద్ర ఈస్ దేర్ టిల్ దిస్ డే ఓవర్ ఏజెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
1: ఆల్ నో ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
0: కానీ
1: బట్
0: సత్యం చెప్తే తమ పనులు జరగవని,
1: they think that their life cannot be peaceful,
0: తమ కొన్ని చిక్కులు కలుగుతాయని,
1: that they face difficulties,
0: కొన్ని అవస్థలు గురి అయిపోతామని,
1: that they will have problems,
0: భయపడి,
1: they are afraid of it.
0: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
1: Because of fear they don't speak truth but they utter lies.
0: ఎందుకు ఈ భయం?
1: Why should we be afraid of?
0: ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి?
1: What is that we get?
0: భయం ఎప్పుడు వస్తుంది?
1: When do you have fear?
0: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
1: Where there is a mistake there is fear.
0: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
1: వెన్ దర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి ఫియర్ఫుల్.
0: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
1: వీ ఫైండ్ ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం భయం బ్రతుకు భయం.
1: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ ఫియర్.
0: అన్నా దయం దయం బ్రతుకు భయం.
1: ఓ బ్రదర్, లైఫ్ ఇస్ ఫియర్ స్ట్రికెన్ మోమెంట్ టు మోమెంట్ ఎవ్రీవేర్.
0: కష్టాలే జీవితమా?
1: Should the life be full of difficulties?
0: Kadagande jeevitama.
1: Are these problems the life?
0: Kashtale jeevitama. Kadagande jeevitama. Ee kathora narakam anetundi inka anubhavinchalemu. Manaku oddu oddu oddu oddu.
1: I cannot be in this hell any longer, suffering, passing through difficulties.
0: Kanuka manam satyanni sadinchali.
1: So we should achieve truth.
0: Dharmanni nadchukovali.
1: We should tread along righteousness.
0: Shantini sampadinchukovali.
1: We should acquire peace.
0: Ee mooditini sampadinchukunte mana jeevitham poorna jeevithanga maaripothundi.
1: With these three acquired, life is a total life.
0: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్
0: అసత్యం ఆడకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ట్రూత్.
0: ఒకవేళ అసత్యమైనటువంటి పలకవలసి వచ్చిందా అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు నీవు క్వైట్ గా ఉంటుంది.
1: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్ బెటర్ యూ రిమైన్ సైలెంట్.
0: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి
1: ఎ సేజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్
0: నిరంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు.
1: He has been struggling for truth all along.
0: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
1: He was doing penance in a forest.
0: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై
1: Lord wanted to test him.
0: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
1: He was chasing a deer.
0: అతను హంటర్ కాదు.
1: He is not a hunter.
0: అతను ఈశ్వరుడు.
1: He is God himself.
0: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాని కంటి ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
1: He has driven out the deer in such a way that it would run in front of the sage in penance.
0: చూచాడు ఈ ఋషి.
1: The sage watched this deer running.
0: ఈ హంటర్ వచ్చాడు.
1: The hunter came.
0: ఋషి వానియా
1: ఓ సేజ్
0: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను మీరు చూచారా?
1: I have been chasing a deer. Did you watch it?
0: చూడలేదు అంటే అసత్యము.
1: If he says I have not seen it, it is a lie.
0: చూచితి అంటే అపకారము.
1: If he says I have not seen, it's a blatant lie. If he says I have seen, it will put the deer to danger.
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
1: To uphold the truth, one should not put anyone to danger.
0: అపకారం నిమిత్తం సత్యాన్ని లూజ్ చేయకూడదు.
1: That doesn't mean that you should give up truth.
0: రెండు రెండు నేత్రముల వంటివి.
1: These two are like two eyes.
0: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
1: In order to safeguard and uphold truth, he remained.
0: ఉపయోగము ఉపకారము ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా
0: ప్రార్థించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ ప్రేడ్
0: నా సత్యము తప్పకుండా
1: దట్ ఐ షుడ్ గో బ్యాక్
0: ఆ మృగము అపకారం జరగకుండా
1: ఐ డోంట్ వాంట్ ద డేర్ టు బి పుట్ ఇన్ డేంజర్
0: నాకు భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
1: ఓ గాడ్ షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
0: ఆ ఈశ్వరుడితో చెప్తున్నాడు ఈ ఋషి.
1: అండ్ ది సేజ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఈశ్వర. ఏది చూచినో అది
0: పలుకదు.
1: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: దట్ విచ్ స్పీక్స్ కెన హస్ నాట్ సీన్.
0: ఏ వందు భువి.
1: వాట్ యామ్ ఐ టు సే.
0: చూచిండేది కన్నులు.
1: ఇస్ ద ఐ దట్ సా.
0: కానీ కన్నులకు నోరు లేదు.
1: బట్ ఐ కెనాట్ స్పీక్.
0: చెప్పగలిగేది పెట్టేది నోరు.
1: ద వన్ దట్ స్పీక్స్ ఇస్ ద టంగ్. ద టంగ్ హాస్ నాట్ వాచ్డ్.
0: నేనేం చేస్తున్నాను?
1: వాట్ ఆమ్ ఐ టు సీ నౌ.
0: ఏది చూచిందో అది చెప్పాలి.
1: వాట్ దట్ సీస్ మస్ట్ సే.
0: ఏది చెప్తుందో అది చూడాలి.
1: వాట్ దట్ సేస్ మస్ట్ సీ.
0: కాబట్టి చూచిండేది కన్నులు చెప్పేది నోరు.
1: సో ఐ సీస్ అండ్ ద టంగ్ స్పీక్స్.
0: కనుక ఇది సత్యం కాదు అని చేశాడు.
1: సో ఇట్ కెనాట్ బి ట్రూత్ ఎనీ లాంగర్.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై
1: దెన్ ఈశ్వర మేనిఫెస్టెడ్.
0: సత్యానికి నువ్వు సాధించావు.
1: ఎస్ యూ హావ్ అచీవ్డ్ ట్రూత్.
0: త్వరలోపల నీకు మోక్ష ప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్ళాడు.
1: అండ్ హీ బ్లెస్డ్ ది సేజ్ విత్ లిబరేషన్ అల్టిమేట్లీ అండ్ బ్లెస్డ్ హిమ్సెల్ఫ్.
0: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం అవద్దు సత్యం అవద్దు.
1: ఎట్ టైమ్స్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్ రిమైన్ సైలెంట్. టేక్ సమ్ టైమ్.
0: నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
1: అబ్జర్వ్ సైలెన్స్.
0: అంతేకాని అపకారం జరిగటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ డోనాట్ స్పీక్ లైస్ పుటింగ్ అదర్స్ టు డేంజర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది. అది
1: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్ వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
0: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
0: సత్యమే దైవము.
1: ట్రూత్
0: ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్
0: ఐడియా. లవ్ ఈస్ గాడ్.
1: లవ్ ఈస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ సత్యంలో మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
0: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
1: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు?
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్ లిబరేషన్.
0: బుద్ధుడు చేయనటువంటి సాధనలు లేవు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్
0: ప్రాక్టీసెస్. గ్రంథములు లేవు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
0: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
1: హి విజిటెడ్ ఆల్ సెయింట్స్.
0: అందరినీ చూచాడు.
1: హి సా దెమ్ ఆల్.
0: అన్ని విన్నాడు.
1: హి హర్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ కట్టకడపటికి ఏమనుకున్నాడు?
1: అల్టిమేట్లీ వాట్ డిడ్ హి థింక్?
0: దైవత్వమైనటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
1: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
0: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
1: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
0: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండే మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి.
2: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ ఆబ్స్టకల్.
0: ఈ మనసే నాకు 6 సంవత్సరాల అంతా కూడా దైవాన్ని దూరం చేసి పెట్టింది.
2: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హెస్ కెప్ట్ మీ ఆఫ్.
0: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేదు.
2: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ మైండ్
0: ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవును.
2: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధిజనుడు,
2: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్,
0: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
2: హీ బికమ్స్ బుద్ధ,
0: కానీ జ్ఞానిగా కాడు.
2: హీ కెనాట్ బి జ్ఞాని, ది వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక నీవు మనస్సును చాలా సారజ్యవంత వరకు దూరం పెట్టాలని ప్రయత్నం చేయాలి.
2: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
0: ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని
2: టుడే వీ టేక్ ద మైండ్ యాజ్ అ సెంటర్.
0: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
2: అండ్ వీ క్యారీ అవర్ లైఫ్.
0: మనసు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
2: వీ షుడ్ నాట్ టేక్ మైండ్ యాజ్ అ సెంటర్.
0: మ్యాడ్ మంకీ.
2: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
2: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
2: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
2: ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ నీ యొక్క లక్ష్యము.
2: దట్ ఇస్ యువర్ ఎయిమ్.
0: అది ఏ నీ ఆత్మతత్వము.
2: దట్ ఇస్ యువర్ ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు బద్ధంగా తీసుకో.
2: టేక్ దట్ కాన్షియన్స్ యాజ్ స్టాండర్డ్.
0: అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
2: భగవాన్ టెల్స్ బాయ్స్ రిపీటెడ్
0: ఫోర్ ఎఫ్స్.
2: ఫోర్ ఎఫ్
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్
2: ఫోర్ ఎఫ్స్.
0: ఫస్ట్ ఎఫ్,
2: ద ఫస్ట్ ఎఫ్,
0: ఫాలో ది మాస్టర్.
2: ఫాలో ద మాస్టర్.
0: ఎవరి నీ మాస్టర్?
2: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
2: నాట్ దట్ టీచర్ అండ్ దిస్ టీచర్.
0: కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు.
2: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
0: నీ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి.
2: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
2: ఫస్ట్ ఎఫ్ ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ ఎఫ్,
2: సెకండ్ ఎఫ్
0: ది డెవిల్.
2: ఫేస్ ద డెవిల్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
2: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
2: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ద గేమ్.
0: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
2: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గమును వదిలిపెట్టి
2: వీ గివ్ అప్ ది ఈజీ పాత్.
0: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి
2: వీ గో అలాంగ్ ద డిఫికల్ట్ పాత్.
0: అన్ని కష్టములే అనుభవిస్తున్నాము.
2: అండ్ వీ సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము.
2: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ఫ్యామిలీ.
0: ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే.
2: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్.
0: ఈనాడు సంతోషం అనేటువంటి, శాంతి అనేటువంటిది ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగులేకుండా పోతుంది.
2: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ
2: హీ స్మైల్స్ యాజ్ దో హీస్ హ్యాపీ.
0: పిక్చర్ లవ్, పిక్చర్ లవ్.
2: ఇట్ ఈస్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఎ మూవీ, ఎ పిక్చర్.
0: ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు.
2: హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ స్మైలింగ్ అండ్ హ్యాపీ.
0: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు ఎక్కడ.
2: హీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీస్ హ్యాపీ బట్ ఈస్ నాట్ హ్యాపీ.
0: శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు ఎక్కడ.
2: హీ ఎగ్జిబిట్స్ యాజ్ ఇఫ్ హీస్ ఇన్ పీస్ బట్ నాట్ సో ఇన్ రియాలిటీ.
0: ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది.
2: లైఫ్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్.
0: నో హార్ట్.
2: దేర్ ఇస్ నో హార్ట్.
0: ఓన్లీ ఆర్ట్.
2: ఓన్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ట్.
0: ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేక అవుతుంది.
2: హౌ లాంగ్ కెన్ వీ లివ్ లైక్ దిస్.
0: కనుక ఆర్ట్ ని దూరం చేయండి.
2: గివ్ అప్, కీప్ యువర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్ట్
0: చేయండి.
2: అండ్ ఫాలో ద హార్ట్.
0: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
2: దట్ ఇస్ ద ట్రూ ఆత్మ.
0: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
2: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ కాన్షియన్స్.
2: దట్స్ యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
2: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే
2: ఇఫ్ యూ ఫాలో యువర్
0: కాన్షియస్నెస్ లోపల చేరిపోతాం మనం.
2: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు.
2: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
0: కాన్షియస్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది.
2: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
2: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా వ్యాపించినటువంటి గాలి లోపల,
2: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్. కీప్ యువర్ సెల్ఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్ట్
0: చేయండి.
2: అండ్ ఫాలో ద హార్ట్.
0: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
2: దట్ ఇస్ ద ట్రూ ఆత్మ.
0: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
2: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్.

0: సర్వత్ర వ్యాపించి ఉంటుంది.
1: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్ర వ్యాపించినటువంటి గాలి లోపల,
1: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్,
0: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి,
1: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్,
0: ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది.
1: వెన్ ది బెలూన్ బస్, ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్.
0: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరిండేది ఎట్లా చేరింది?
1: How has the air gone to the balloon?
0: Mana pranamu udi pettamu.
1: We blow it up, therefore air goes in.
0: Kani adi ardham varaku maatrame udi pettamu.
1: But you have blown it half.
0: Tirigi ee vishalamainatundi gaali lopala consciousness lopala deenam gaavadaniki avakasam ledu.
1: There is no scope for the merger of this limited air.
0: Ee etta ee vishalamainatundi okka consciousness lo minam deenam kavali ani vicharistunnadu.
1: And we are very much worried as to merge into this vast consciousness.
0: Nayana idi chaala sulabhamainatundi margamu.
1: Oh man, it's so easy path.
0: నీవు ఎట్ట ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి,
1: జస్ట్ యాజ్ యు బ్లోన్ అప్ ది ఎయిర్ ఇన్ ది బెలూన్,
0: ఊదుతూ ఊదుతూ రా,
1: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్ మోర్ అండ్ మోర్,
0: క్రమక్రమేణా ఆ బెలూన్ థిన్ అయిపోతుంది.
1: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్లీ,
0: థిన్ అయిపోయేటప్పటికి ఒక్కతోటి పట్టన పగిలిపోతుంది.
1: యాజ్ బికమ్స్ థిన్ అండ్ థిన్, ఇట్ బర్స్ట్ అట్ వన్స్.
0: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్,
1: ది లిమిటెడ్ ఎయిర్,
0: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోయింది.
1: ది లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ది బెలూన్ వుడ్ మర్జ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఎయిర్
0: అరౌండ్.
1: దిస్ ఇస్ కాల్డ్ సాయుజ్య మర్జ.
0: సాయుజ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం.
1: మర్జర్ సాయుజ్య మీన్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ ఇన్ ది వాస్ట్ ఎయిర్ అరౌండ్.
0: లేక మోక్షం అనేటువంటి కానీ లేక లిబరేషన్ అనేటువంటి కానీ చాలా సులభమైన మార్గం.
1: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్, దే ఆర్ వెరీ ఈజీ పాత్.
0: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతుంది.
1: యాజ్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ నోన్ వీ సఫర్.
0: ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ.
0: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్.
0: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఇది ఈ విధమైనటువంటి దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్పబద్ధత లిబరేషన్ పొందుతుంది.
1: అండ్ ద హార్ట్ విల్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ as to attain liberation.
0: Kanuka annitikini sulabhamaina margam prema okkate.
1: The easiest path is love.
0: Ee prema ne vaakulo upayogapettandi.
1: This love can be expressed by word.
0: Mana daggara chakkara untundali.
1: Here is sugar.
0: Ee chakkara yokka ruchi etundidi.
1: What is the taste of the sugar?
0: Teepi.
1: It is sweet.
0: Ee chakkaranu neellallo kalupu.
1: Mix it in water.
0: Panakam ayipothundi.
1: It becomes syrup.
0: Coffee lo kalupu.
1: Mix it in coffee.
0: Teeyaga untadi.
1: It's so sweet.
0: టీలో కలుపు,
1: మిక్స్ ఇట్ ఇన్ టీ,
0: తీయగా ఉంటుంది.
1: ఇట్స్ ఆల్సో స్వీట్.
0: పాయసంలో కలుపు, తీయగానే ఉంటుంది.
1: ఇన్ రైస్ పుడింగ్ ఇట్ స్వీట్.
0: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి.
1: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యట్ ఇట్ రిమైన్ స్వీట్ ఆల్ త్రూ.
0: ప్రేమ ప్రేమ ప్రేమ, ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్.
1: ద లవ్ ఈస్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్.
0: షుగర్
1: దాట్ ఈస్ ద షుగర్.
0: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
1: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బి ఇన్ ఎనీ ఫీల్డ్.
0: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
1: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
0: శ్రవణం మధురం.
1: ఆడిషన్ ఇస్ స్వీట్.
0: చర్యలు మధురం.
1: యాక్షన్స్ ఆర్ స్వీట్.
0: తలంపు మధురం.
1: థాట్ ఇస్ స్వీట్.
0: మధురాధిపతే మధురం మధురం మధురం.
1: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
1: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది
1: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే
0: పెంచుకోండి
1: ఈజ్ లవ్.
0: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
1: వీ షుడ్ సీ దట్ లవ్
0: ధర్మంలో ప్రవేశపెట్టండి.
1: విల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ పీస్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
1: లవ్ ఈజ్ ద ఫౌండేషన్.
0: సత్యము అనేటువంటిది ఒక వాల్.
1: ట్రూత్ ఈజ్ ద వాల్.
0: ధర్మము అనేటువంటిది రూఫ్.
1: ధర్మ ఈజ్ ద రూఫ్.
0: దీంట్లో మన నివాసంగా ఉంటున్నాం మనం.
1: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
0: ఈ పునాదే లేకపోతే
1: వితౌట్ ఫౌండేషన్
0: గోడ నిలచదు.
1: వాల్స్ కాన్ బి ఎరెక్టెడ్.
0: లేకపోతే రూప్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: సత్యం అనేటువంటి దానికి పునాదిపై ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడదు.
1: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
1: వితౌట్ ట్రూత్ ధర్మ కెనాట్ బి సస్టైన్డ్.
0: ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
1: వితౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బి దేర్.
0: సత్యమే ప్రమాణము, సత్యమే ప్రధానము.
1: సో truth is the primordial principle and the base.
0: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
1: లవ్ ఇస్ విత్ ఇన్ అస్ ఇన్ ద న్యాచురల్ వే.
0: కానీ ఈ ప్రేమను
1: దిస్ లవ్
0: భార్య పైన, పిల్లలపైన, బంధువులపైన, మిత్రులపైన, వీటిపైన ప్రవేశపెడుతున్నాం.
1: వీ డైవర్ట్ అవర్

0: love directed towards our wife, the son, daughter and family. What should we do now? We don't need to develop now. You don't need to grow it further by feeding it. Without any problem, divert the existing love. The worldly love can be directed towards God. The love on the possessions, acquisitions can be directed towards God. Love in business can be directed towards God. The love of profession can be directed towards God. Our job is only to divert. It is enough if we divert. Everything will pass off peacefully.
1: I
0: am a businessman.
1: I am
0: a businessman now. If I divert love, what would happen? Don't be afraid of that. Think of God in the same way. Oh God. You have given me this heart. Let me offer the same heart to you. What else can I offer you, O God? I offer the same heart you have gifted me with my humble salutations to your feet. The heart doesn't belong to me. It is your gift. Better you take back the one you gifted me. Body is not mine. Body is your gift. I am surrendering it back.
1: ఈ విధంగా అన్ని కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
0: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: మరి సేవకు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా ప్రేమగానే ఉంటుంటాడు.
0: లెట్ అస్ సర్వ్ విత్ లవ్, దట్ ఈస్ ఇనఫ్.
1: కనుకనే
0: సో
1: ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము.
0: దేర్ఫోర్ ఇఫ్ వి డూ ఇట్ వితౌట్ లవ్, వి ఎక్స్పెక్ట్
1: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
0: Therefore, if we do it with love, it is service.
1: ప్రేమతో చేసింది అంతా సేవనే.
0: Whatever you do with love is service.
1: ప్రేమతో చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికీ అది ఫలితం కోసమే చేయటము.
0: It may be hard task if we do it without love.
1: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
0: You just belong to God.
1: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
0: ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్, ఇఫ్ యూ ఆర్ హిస్, యూ విల్ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
1: గృహస్థుడు ఉన్నాడు.
0: హియర్ ఇస్ ఎ హౌస్ హోల్డర్.
1: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
0: ద హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: ఇది గార్డెన్ పెట్టుకున్నాడు.
0: బట్ హి హస్ గాట్ ఎ స్పేషియస్
1: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నారు.
0: అండ్ హి హస్ టు గార్డెనర్స్ టు మెయింటైన్.
1: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు.
0: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
1: కానీ
0: బట్
1: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతున్నారు.
0: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్.
1: ఆరు మంత్ ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
0: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
1: కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య,
0: ద వైఫ్ ఎట్ హోమ్,
1: మంత్స్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది.
0: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్.
1: జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా?
0: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్?
1: ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు.
0: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది మదర్.
1: భగవంతుని మీరు వర్ణించకండి.
0: డోంట్ డిస్క్రైబ్ గాడ్.
1: రైట్ తో మీరు ఫైట్ చేయండి.
0: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్.
1: భగవంతుడా నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్త వాడైపోతాడు భగవంతుడు మనకు.
0: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్, ప్రైజ్ హిమ్, డిస్క్రైబింగ్, ఓ గాడ్ యూ ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లార్న్ దట్ యు ఆర్ కంపాషనేట్, యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
1: అతను కొత్తవాడైపోతాడు.
0: గాడ్ బికమ్స్ న్యూ.
1: దైవం మన కొత్తవాడు కాదు.
0: గాడ్ ఇస్ నాట్
1: కొత్తవాడే.
0: గాడ్ ఇస్ నాట్
1: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం చూస్తున్నాము.
0: గాడ్ ఇస్ నెవర్ స్ట్రేంజ్, హీస్ విత్ యూ.
1: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
1: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు.
0: ఇస్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్.
1: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం నిత్య జీవితంలో మీరు యోచించవచ్చు.
0: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్.
1: దయచేయండి కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చాపలు వేస్తాం, వాళ్ళకు మర్యాదలంతా అందిస్తాం.
0: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్, మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్.
1: కానీ అదే పాత ఫ్రెండ్, ఏ రారా కూర్చోరా పోరా అని అనుకుంటాం.
0: బట్ ఇఫ్ యూ వర్ టు బి ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, వీ టేక్ ఎవ్రీ లిబర్టీ, కమ్ ఆన్ బి సీటెడ్ వీడ్ సే.
1: భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం.
0: వెన్ వన్స్ వీ ఎక్స్టోల్ గాడ్, యూ టేక్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్.
1: న్యూ ఫ్రెండ్.
0: బట్ ఈ ఇస్ నాట్ ఎ న్యూ
1: ఓల్డ్ ఫ్రెండ్.
0: గాడ్ ఈజ్ నెవర్ ఎ న్యూ ఫ్రెండ్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
1: గోల్డ్,
0: ఓల్డ్ ఈజ్ గోల్డ్.
1: అతనే గాడ్.
0: దాట్స్ గాడ్.
1: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ క్లియర్.
1: చేస్తుంటారు భక్తులు
0: డివోటీ.
1: ఇదంతా కేవలము
0: ఆల్ దిస్
1: అతని మనసును కరిగించాలని అనుకుంటున్నారు.
0: ఓన్లీ టు మెల్ట్ గాడ్,
1: భగవంతుని మనసు ఈ విధంగా వర్ణంతో కరగదు.
0: గాడ్ విల్ నెవర్ మెల్ విల్ నెవర్ బి మెల్టెడ్ బై యువర్ డిస్క్రిప్షన్.
1: ప్రేమ చేతనే కరుగుతుంది.
0: ఇస్ యువర్ లవ్ దట్ మెల్ట్స్ హిమ్.
1: ప్రేమ రహిత మరుభూములలో
0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
1: ప్రేమాంకురములు పొంద
0: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది జాయ్ ఆఫ్ లవ్
1: ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
0: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్ ఆన్ ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్ రివర్ ఆఫ్ లవ్ టు ఫ్లో
1: దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి.
0: లెట్ ఆల్ ది వికెడ్ క్వాలిటీస్ ఫ్లో అలాంగ్ దిస్ రివర్ ఆఫ్ లవ్.
1: నాటవలసినటువంటి ప్రేమ బీజమే నాటాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ సీడ్స్ ఆఫ్ లవ్ హావ్ గాట్ టు బి సోన్.
1: ప్రేమ వర్షమే కురుస్తుంది.
0: దెన్ దేర్ విల్ బి రెయిన్ ఆఫ్ లవ్
1: పడుతుంది.
0: దెన్ దేర్ విల్ బి హార్వెస్ట్.
1: అంత ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది.
0: ఎవ్రీథింగ్ దట్స్ బోర్న్ ఆఫ్ లవ్ transforms into love ultimately.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meerandaru prema swarupule.
0: You are all the embodiments of love.
1: Endu edi lekapoyina gani prema matram untundali.
0: You may not have this or that, but you have love.
1: Vaadu okkadaina ledu ikkada.
0: There are none here without love.
1: Prapanchamanta vetikinappudiki nee prema ledani evaru cheppaledu.
0: You may search all over the world, none can say that there is no
1: prema. Lekapoyina dharam painanna prema untadi.
0: He may not love anything, at least he loves his money.
1: Prema ni ee vidhanga divert chestunnadu gani prema lekunda poledu.
0: He has diverted his love towards money.
1: Kanuka andaru prema
0: So all are embodiments. All are divine.
1: కనుక దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏ మాత్రం అక్కర్లేదు.
0: సో యూ డోంట్ నీడ్ టు ఎస్పైర్ అండ్ వర్క్ ఫర్ గాడ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ గాడ్.
1: అయితే నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి.
0: సో లాంగ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఎ మ్యాన్, yes, you have to work for
1: God. అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు.
0: When once you feel that you are divine, you don't need to work for anything.
1: Everything is yours.
0: Everything
1: you are the embodiment
0: God.
1: Of love.
0: You are the embodiment of love.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of truth.
0: You are the embodiment,
1: you are the embodiment of God.
0: You are the embodiment of God.
1: కనుక నీవు వేరే వాడు కాదు.
0: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
1: ఒక్కటే ఒక్కటే.
0: ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
0: ట్రూత్ ఇస్ వన్, నాట్ టు.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్ అందరు కూడాను,
0: ఆల్
1: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను,
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రేమను మాత్రం మీరు వదలకండి.
0: నెవర్ గివ్ అప్ లవ్.
1: ప్రేమను మరొక మార్గంలో పంపకండి.
0: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్ డైరెక్షన్.
1: ప్రేమ చేతనే అనుభవించండి.
0: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
1: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు.
0: అండ్ నేచురల్లీ యూ లెటింగ్
1: లవ్ తత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు.
0: అండ్ యూ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్.
1: మీరు ప్రేమ స్వరూపులైపోతారు.
0: అండ్ యూ బికమ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక
0: సో
1: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే
0: వాట్ వీ షుడ్ నో,
1: ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
0: వాట్ వీ షుడ్ నౌ నో ఈజ్ ద నేచర్ ఆఫ్ లవ్.
1: సత్యము ధర్మము శాంతి సర్వం కూడా ఏర్పడుతుంది.
0: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్ పీస్ అండ్ ధర్మ.
1: కనుక
0: సో
1: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
0: సో వీ కెన్ అపోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
1: ఒక విత్తనం తెచ్చి
0: బ్రింగింగ్ ఎ సీడ్,
1: ఒక టిన్లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే
0: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్
1: విత్తనం కుళ్ళిపోతుంది.
0: అండ్ ద సీడ్ డికేస్.
1: ఈ విత్తనము
0: ద సేమ్
1: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
0: వెన్ ది సీడ్ ఇస్ సోన్ ఇన్ ద గ్రౌండ్ ఇట్ స్ప్రౌట్స్ అప్.
1: భూమిలోనే నాటి నీరు పోయి
0: యూ హ్యావ్ టు
1: తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
0: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్.
1: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి?
0: Where
1: చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
0: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అప్ ఆన్ హ్యాండ్.
1: కాలు పెట్టుకుంటే మొక్క రాదు.
0: యూ కెన్ పుట్ ఇన్ ద లెగ్.
1: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారవుతుంది.
0: ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
0: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఎ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
1: కనుక
0: సో
1: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ లవ్.
1: అదే జ్ఞానతత్వము,
0: దట్ ఈస్ విజ్డమ్.
1: అదే సత్యతత్వము,
0: దట్ ఈస్ ట్రూత్.
1: అదే ధర్మతత్వము,
0: దట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.

వాడుని అవని ఎందు లేడు అని తెలిసిన వాడు అవని ఎందును లేడు ఏమి తెలియని వాడు.

0: సర్వమిరిగిన వాడు సాయి ఒకడే. సర్వమిరిగిన వాడు సాయి ఒకడే.
1: ది ఆల్ నోయింగ్ పర్సన్, ద ఓమ్నిసియెంట్ పర్సన్ డజంట్ ఎగ్జిస్ట్. There is no person who does not know anything at all. People who know a little, it is small persons. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone.
2: Pancha kriyate pancha bhutamulato కూడినది ఈ ప్రపంచం.
1: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: పంచ జ్ఞానేంద్రియములతో పాంచభౌతికమైన దేహములో జీవుడుగానున్న కర్తమునకు పంచాక్షరములు ప్రాణం వంటి.
1: ఈ ఫైవ్ లెటర్స్ పంచాక్షర ఆర్ లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ ఎన్కేస్డ్ ఇన్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: యజుర్వేదమునందు నమకములు నమ శివాయ చ శివతరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షరి నామమే మొదటి మంత్రము.
1: ఇన్ యజుర్వేద ఇన్ నమక ది ఫైవ్ లెటర్ మంత్ర నమ శివాయ చ శివతరాయ చ ఈజ్ ద వెరీ ఫస్ట్ వన్ అండ్ ప్రైమరీ ఇంపార్టెంట్ వన్.
2: మంత్రమనగా మరణము చేయనటువంటి వారిని కాపాడునదే మంత్రము అని.
1: ద మీనింగ్ ఆఫ్ మంత్ర ఈజ్ ఎన్ ఇన్కాంటేషన్ ద రెపిటేషన్ ఆఫ్ విచ్ విల్ సేవ్ ది పర్సన్ హూ రిసైట్స్ ఇట్.
2: ఇది బీజాక్షరముల యొక్క కలియక చేత ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
1: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సేక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ as it consists of bijaksharas.
2: Ishwara yokka sankalpame shuddha brahmam.
1: The very thought and sankalpa of Ishwara is shuddha brahma.
2: Ide shabda brahmam.
1: This itself will be described as shabda brahma.
2: Kanukane mantramuniki inkati mahattaramainatundi shakti unnadi.
1: Therefore mantra acquires such extraordinary potency and power.
2: Mantramulu moodu vidhamulu.
1: There are three types of mantras.
2: Indulo vaidika mantramu tantrika mantramu chala pradhanamainatuvi.
1: Of the three, the mantra which will be called vaidika mantra and the second tantrika mantra are very important ones.
2: Ee rendinti yandu వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటి.
1: బిట్వీన్ దీస్ టూ ఆల్సో వైదిక మంత్ర ఈజ్ వెరీ సీక్రెట్.
2: వైదిక మంత్రం అనగా వేదమునకు సంబంధించినటువంటి.
1: ది మీనింగ్ ఆఫ్ వైదిక మంత్ర ఈజ్ ఇట్ ఈస్ అ మంత్ర విచ్ రిలేట్స్ టు వేద.
2: ఈ వైదిక మంత్రమునకు రెండు విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
1: దేర్ ఆర్ టూ పాత్స్ విచ్ విల్ ఫాలో త్రూ దిస్ వైదిక మంత్ర.
2: మొదటిది ప్రణవసహితమైన మంత్రం.
1: ద వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రణవ.
2: రెండవది వేద విహితమైన మంత్రం.
1: ది అదర్ వన్ ఈజ్ వేద విహిత అసోసియేటెడ్ విత్ వేద ఇట్సెల్ఫ్.
2: ఇక్కడ నమశివాయ అనే పదమునకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమశివాయ.
2: ఇది ఋగ్వేదమునందు చమకములో మొదటి మంత్రము.
1: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
2: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
1: శివాయ రెఫర్స్ టు ఏ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఆస్పిషియస్, వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఆస్పిషియస్.
2: మంగళకరమైనటువంటిదని కూడా మరొక అర్థం.
1: అనదర్ మీనింగ్ ఆల్సో దట్ ఇట్ ఇస్ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్.
2: శుభంకరమైనటువంటిదని మరొక అర్థము.
1: అనదర్ మీనింగ్ ఇస్ దట్ దిస్ కన్ఫర్స్ ఏ లాట్ ఆఫ్ గుడ్ అండ్ వెల్ఫేర్.
2: నమ ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
1: The word nama is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
2: Aithe aa mangalakaramainatuvanti daniki emitadi?
1: What is it that is so sacred and auspicious?
2: Ade om namah shivaya. Subhankaramainatuvanti omkaramunaku namaskaramu ani deeni artham.
1: The meaning is that I am offering the obeisance to the om which is very auspicious.
2: శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అనంతలో చాలా ప్రత్యేక విశేషమవుతున్నది.
1: There is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of Om.
2: ఈ ఓంకారమునందు అకార ఉకార మకారముల యొక్క చేరికున్నది.
1: In this form of Om there are three syllables, akara, ukara and makara, a, u and ma.
2: Akaram vallane mocham manaku praptinchadu leka ukaram vallane sakshatkaram manaku sambhavinchadu makaram vallane manaku mukti labhinchadu.
1: Through akara we may not be able to get liberation, we may not be able to get self realization through akara. Liberation may not be obtained through makara exclusively.
2: Akara swarupudu taanai ఉకార మకారములు అనేటువంటి పాలన లయములను గామించే నిమిత్తమై ఓంకార స్వరూపుడుగా మారినాడు.
1: హీ బికమ్స్ ఓంకార స్వరూప విత్ ది ఫార్మ్ ఆఫ్ ఆ అండ్ ఊ అండ్ మా జాయిన్ టుగెదర్ టు దిస్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ఆ.
2: పాలన లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
1: ప్రొటెక్షన్ అండ్ మధ్య మధ్య these two are essential parts of each form of a
2: namah shivayaku. Aneka mandi aneka vidhamulainatundi arthamulu telustu vacharu.
1: Quite a number of people have been giving different names to this mantra namah shivaya.
2: Acharthamulu veru vakyarthamulu veru padarthamulu veru.
1: The meaning arising out of the letters may be different. The meaning arising out of this particular sentence as a whole may be different, but the meaning arising out of the reality may be quite different.
2: Aithe anninti endukudanu shastrarthamula kante aatmartham anetundi chaala shreshthamainatundi.
1: Of all the meanings, the meaning which one may get from scriptures may not be as sacred as the meaning which one may get out of experience.
2: Ikkada aksharaarthamulaku ఒక్కొక్క అక్షరమును పురస్కరించుకొని ఒక్కొక్క మేధావి ఒక్కొక్క రీతిగా బోధిస్తూ వచ్చాడు.
1: ఇంటెలిజెంట్ పర్సన్స్ హైలీ అకాంప్లిష్డ్ వన్స్ ట్రై టు గివ్ ద మీనింగ్ టు దిస్ పర్టికులర్ మంత్ర ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈచ్ లెటర్ దట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ మంత్ర.
2: నా అనగా నంది వాహనుడని,
1: నా ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద వన్ హూ హ్యావ్,
2: మా అనగా మందార మాలను ధరించినటువంటి వారిని,
1: the one who has worn mandara mala, a garland of mandara.
2: Si anaga shivudu aneetuvanti suryudu udayinchagane
1: si
2: parvati aneetuvanti kamalamu vikasistundi ani.
1: Si has been interpreted as the moment the sun of Shiva rises the lotus of parvati blossoms.
2: Anaga buddhi prabhalu vikasinchina dakshaname hrudaya kamalu vikasistundi aneetuvanti deeni antarartham.
1: The inner meaning is that the moment the intelligence arises, the feelings and the heart responds to this particular arising of the intelligence.
2: Aithe ee vidhamaitundi artham anamu క్రోడీకరించుకున్నంత మాత్రమున మనకు యథార్థము చిక్కుటలేదు.
1: బై మియర్లీ పుటింగ్ టుగెదర్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ మీనింగ్.
2: నమశివాయ అనగా శుభప్రదమైనటువంటి ఓంకారమునకి నమస్కారము అనేటువంటిది ఇది సరి అయినటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
1: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ ఆఫ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ నమశివాయ రెఫర్స్ టు ఆఫరింగ్ టు దిస్ ఓంకార.
2: పోతన భాగవతమునందు చక్కగా ఈ నమశివాయాన్ని పంచాక్షరమునకు సమన్వయం గావిస్తూ వచ్చాడు. చేతులారంగ శివుని పూజించడేని అన్నాడు.
1: ఇన్ భాగవత పోతన హ్యాస్ బీన్ ఏబుల్ టు గివ్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మీనింగ్ టు దిస్ మంత్ర నమశివాయ. హి హస్ జస్ట్ సెడ్ ఇఫ్ వన్ డస్ నాట్ వర్షిప్ శివ త్రూ హిస్ హ్యాండ్స్
2: చెయ్యికి 5 వేలు ఉంటున్నాయి.
1: పామ్ హ్యాస్ 5 ఫింగర్స్.
2: ఈ 5 వేళ్లు 5 అక్షరములకు చిహ్నంగా నిరూపించాడు.
1: These 5 fingers have been given as standing for the 5 letters in the
2: Nama Sivaya. ఈ 5 వేళ్లకును ఈ పంచాక్షర నామాన్ని దీనికి ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు.
1: He has been able to interpret and just say that these 5 letters are symbolized by these 5 fingers.
2: కనుక ఈ 5 వేళ్లతోన ఈశ్వరుని సేవించినటువంటి వాడే పంచాక్షరాన్ని దర్శించినటువంటి వాడు అని అతని అంతరార్థం.
1: The inner meaning is that the one who makes use of all the 5 fingers in worshipping Shiva is worshipping this mantra, Panchakshari mantra.
2: Kanuka, Isharattvamanandu, oka vidhamainatvanti yokka, divyattvamene kaakunda, manavattvamto koodinatvanti yokka, prakruti tattvam koodanu emidi untunnadi.
1: Therefore, in Isharattva, there are 2 aspects. One is the sacred divinity and also the principle of humanity in it.
2: ఈశ్వరుడు అనగా సకలేశ్వర్య స్వరూపుడు.
1: ఈశ్వర రెఫర్స్ టు ద వన్ హూ కమాండ్స్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ట్రెజర్.
2: కనుకనే అతని యొక్క ప్రతిబింబమే గణపతిగా అవతరించినదని కూడాను కొన్ని పురాణముల యొక్క ఆధారం.
1: సర్టన్ స్క్రిప్చర్స్ సే దట్ గణేష ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ తత్వ.
2: ఆత్మావై పుత్ర అనగా తండ్రి యొక్క ఆత్మని పుత్ర స్వరూపాన్ని ధరిస్తుండేట.
1: ఇట్ మీన్స్ దట్ సన్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫాదర్.
2: కనుక ఈశ్వరుని యొక్క అంశమే ఈశ్వరుని యొక్క ఆత్మని విఘ్నేశ్వరునిగా అవతరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో మీన్స్ విఘ్నేశ్వర ఈజ్ ది ఆస్పెక్ట్ విచ్ హాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్
2: చేతను మహత్తరమైన శక్తుల చేతను గణముల కంట అధికారిగా చేశారు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ అండ్ దేర్ఫోర్ హి హస్ బీన్ మేడ్ ద మాస్టర్ అండ్ ది కమాండర్ ఆఫ్ గణస్ హూ కమాండ్ ఎ లాట్ ఆఫ్ పవర్.
2: ఇతను విజ్డమ్ యొక్క అనగా దివ్య శక్తి యొక్క ప్రతిబింబము అని అనుకుంటున్నారు.
1: వినాయక్ హ్యాస్ బీన్ టేకన్ యాజ్ ద సింబల్ ఆఫ్ ద విజ్డమ్.
2: తెలివితేటలకు మారు పేరు వినాయకుడి.
1: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ సినోనిమ్ టు క్లెవర్నెస్.
2: కనుకని గజ తెలివి అని కూడాను లోక వాడుక.
1: ఇట్ ఈస్ ఆల్సో ఐ పాపులర్ సేయింగ్ దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ హావింగ్ ఇంటెలిజెన్స్ ఇస్ కన్సిడర్డ్ టు బి ఆర్ కంపేర్
2: గజమునకు తెలివితేటలు అమితం.
1: ఫర్ ఎన్ ఎలిఫెంట్ దేర్ ఆర్ అన్లిమిటెడ్ పవర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లవర్నెస్.
2: కనుకని అట్టి తెలివితేటలు గుణములతో కూడినటువంటి వారు గణపతి కనుకని అతనికి ఒక ఏరుగ తలనుగా నిరూపిస్తూ వచ్చారు.
1: యాజ్ వినాయక హ్యాస్ బీన్ ఏబుల్ టు కమాండ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లవర్నెస్ హీ హాస్ బీన్ గివన్ దిస్ పర్టికులర్ ఫేస్ ఎలిఫెంట్ ఫేస్ విత్ ద ట్రంక్.
2: ఈశ్వరునకు అశ్వేభ్యో నమః అని కూడా మరొక పేరు.
1: ఈశ్వర హ్యాస్ అనదర్ నేమ్ అశ్వేభ్యో నమః.
2: అశ్వం అనగా ఆ ప్లస్ స్వః అనేటువంటిది మనం విచారిస్తే రేపు అనేటువంటిది లేదు అని దీని అర్థం.
1: ఇఫ్ యూ వాంట్ యూ గో టు ఎగ్జామిన్ అండ్ ఫైండ్ అవుట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఆశ్వ స్వాహ అశ్వ దేర్ ఇస్ నథింగ్ లైక్ టుమారో దట్ ఇస్ ది మీనింగ్.
2: ప్రతి మానవుడు కూడాను ఏది సంపాదించుకున్నప్పటికీ రేపటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కాలమునకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
1: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ హీ ట్రైస్ టు మేక్ ఎ ప్రొవిజన్ ఫర్ టుమారో ద డే ఆఫ్టర్ అండ్ ఫర్ ద ఫ్యూచర్.
2: అనగా ఈశ్వర తత్వము ఎప్పటికి అప్పుడే అనేటువంటి ఒక తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఆన్ ది అదర్ హ్యాండ్ రిఫర్స్ టు ద ప్రెసెంట్ అండ్ ది ప్రెసెంట్ అలోన్.
2: రేపు అనేటువంటి దానిని మనం ఏమాత్రం కూడా యోచించరాదు.
1: వన్ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ టుమారో అట్ ఆల్.
2: ఎందుకనగా భవిష్యత్తు మీ చేతిలో లేదు.
1: ది రీజన్ ఫర్ సచ్ ఎన్ యాటిట్యూడ్ ఇస్ దట్ ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
2: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించమని దీని యొక్క అంతరార్థం.
1: సో ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ యు హావ్ టు ఎంజాయ్ ది ప్రెసెంట్ టు ఇట్స్ ఫుల్నెస్.
2: ఇక్కడ విజ్ఞేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We have to also recognize the inner meaning of Vigneshwara.
2: Jantuvulu yokka nivasamu aranyamu.
1: Forest is the dwelling place of animals.
2: Ee aranyamulo anni jantuvulu kodanu swechchaga sancharistuntayi.
1: In forest animals will be conducting themselves very freely.
2: ఈ జంతువుల్లో భారీ దేహం కలిగినటువంటి జంతువు ఏనుగు.
1: Of all the animals, the one which has a very huge body is elephant.
2: ఎంత చౌర్య యొక్క పరాక్రమవంతమైనటువంటి సింహము పులి అయినప్పటికీ తమ యొక్క నడకల జాడ లోపల కూడాను ఏనుగు జాడ ఏనుగు యొక్క ప్రతిబింబము అయిన పాదము పడిన తక్షణమే ఆ బింబం ఏమాత్రము కనిపించదు.
1: How ferocious and courageous a tiger or a lion be, its footprint gets merged in the footprint of an elephant which is so big.
2: ఏనుగు యొక్క పాద ముద్ర లోపల మృగరాజు అయినటువంటి యొక్క సింహం యొక్క పాద ముద్ర కూడా ముద్ర కూడాను లయమైపోతుంది.
1: ఇన్ ది వాస్ట్ ఫుట్ప్రింట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ది ఫుట్ప్రింట్ ఆఫ్ ఎ కింగ్ ఆఫ్ ఆల్ ది ఎనిమల్స్ లైక్ ద లయన్ ఆల్సో గెట్స్ మర్జ్డ్.
2: ఇంతేకాదు ఏనుగ అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకుని అటువైపున ప్రవేశిస్తుంటారు.
1: నాట్ మెయిర్లీ దిస్ వెన్ ఎ ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఇస్ మూవింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఇట్ టేర్స్ ది వాట్ ఎవర్ బుష్ ఆర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇట్స్ వే అండ్ గోస్.
2: ఏనుగులు కూడాను ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
1: నో అదర్ ఎనిమల్ would be able to make way for itself in the same way as an elephant does.
2: Yelugu nadchina darilo anni mrugamulu kuda sulabhanga sanchanchadaniki veelavutundi.
1: In the path which an elephant has taken, all the other animals can easily move about.
2: Kanuka margadarshakamainatundi ee yokka yelugu.
1: It also means that it sets an example and sets a path for all the other animals.
2: Ade vidhamugane vigneshwaru kudanu సర్వ గ్రహములకు సర్వ గణములకు సర్వ గృహములకు కూడాను మార్గదర్శకుడైనటువంటి వాడని.
1: ఇన్ ద సేమ్ వే విఘ్నేశ్వర ఆల్సో ఈజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ ఫర్ ఆల్ ద ప్లానెట్స్ ఫర్ ఆల్ ద గాడ్స్ అండ్ ఫర్ ఆల్ ద మెన్.
2: విఘ్నేశ్వరుడు అనగా తనను తిరస్కరించినటువంటి వారికి కార్యములందు విఘ్నములు కలిగించటమని తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములు దూరం చేయునని లోకవాడు.
1: It is generally understood by the world that Vigneshwara is one who creates obstacles for people who criticize and comment on him, and for people who worship, he removes the obstacles.
2: ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: But this is not a correct interpretation or understanding.
2: అనగా ఎవరు అతన్ని మార్గదర్శకులుగా చేసుకుని పూజించులో వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు.
1: It only actually means that Vigneshwara is one who provides a way for people who take shelter and who take him as a model and an ideal.
2: ఇప్పుడు ఈ విఘ్నేశ్వరుని యొక్క మహత్తమైన యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
1: The geographers and geologists also have come to realize the extraordinary powers which Vigneshwara represents.
2: ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడాను కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు.
1: ఇట్ కుడ్ బి ఈవెన్ సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్.
2: విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో తాను కూడాను ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడని కనిపెడుతూ వచ్చాడు.
1: It has been just said and proved that Vigneshara is also has also taken the form of a star.
2: కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తలవలే కనిపిస్తూ వచ్చింది.
1: That star, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
2: విఘ్నేశ్వరుడు నక్షత్ర స్వరూపుడై ఉండగా వీరు దైవ స్వరూపుడని ఆరాధన చేస్తున్నారని హేళన కూడా చేస్తూ వచ్చారు.
1: A few people have made fun of by telling that when Vigneshwara is really star, why should he be worshipped as a god?
2: అయితే ఇది క్రమక్రమేణా కూడాను అన్ని నక్షత్రముల వలె కాక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది.
1: This star, unlike the other stars, has got a special feature of finding itself at a particular time, in a particular country, and in a particular season.
2: Bhadrapada Shuddha Chaturthi Dinam.
1: On the fourth day, Chauti of Bhadrapada, on the great fortnight, you get this.
2: Anadu Matrame ee Nakshatramu Oka ఏనుగు ఆకారమును ధరించినట్టుగా కనిపిస్తూ వచ్చింది.
1: ఓన్లీ ఆన్ దట్ పర్టికులర్ డే దిస్ స్టార్ కెన్ బి సీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
2: కనుకని భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడాను ఆనందిస్తూ వచ్చారు.
1: As those people, people who have observed this particular star have felt happy that this is a very unique type of star.
2: ఇది మహా విద్యా స్వరూపమైనటువంటిది.
1: This is the very embodiment of education.
2: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధి గణాయక బుద్ధి గణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: It is an account of this students worship Vigneshwara as Siddhi Vinayaka and Buddhi Vinayaka.
2: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
1: Another name given to this god is సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక. సిద్ధి బుద్ధి వినాయక.
2: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటిది.
1: His wisdom is highly refined and very.
2: ఇతను కవులలో మహాకవి.
1: Among the poets, he is the greatest.
2: ఒకానొక సమయంలో వ్యాసుడు మహాభారతాన్ని రావాలని కోరినప్పుడు ఇతను వ్యాసుడు చెప్పటము గణపతి రాయటం.
1: Once upon a time, Vyasa asked Ganapati to take down Mahabharata when he was dictating.
2: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
1: While writing, he had to write a number of slokas because Mahabharata consists of a thousands or lakh of slokas.
2: కాలమును వ్యర్థము చేయకూడదనేటువంటి అర్థంని వినాయకుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
1: Vinayaka has been teaching to the world that one should not waste time.
2: ఆ కలము విరుగగానే తన వైపు ఉన్నటువంటి ఒక పళ్ళును పెరిగి దానితో భారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: When the pen was broken while writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
2: Kanuka atariki ekadantudu ani kudanu maroka peru.
1: That is why he has got another name, Ekadanta.
2: Inte kaakunda Tyagaraja kudanu lokaniki motta motta tana yokka bhakti prapattulunu chaatane nimittamai గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ త్యాగరాజ వైల్ హీ వాంటెడ్ టు జస్ట్ డిస్క్లేర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్, హీ బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: ప్రపంచానికంతా కూడాను మానవులకందరికీ కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just says that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Inte kaadu ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni prajala yokka bhavamulu kudanu sarjithe nimittamai saatvika aaharanga kudanu daanini maarchukuntu vachadu Tyagaraja.
1: Tyagaraja has also went on to prove the world that there is a need for sattvic type of food, and this on the basis of food taken by Ganesha.
0: Lokamuloni manavulaku aaya sankalpamulanu sampradayamulanu samskaramulanu puraskarinchukoni konni konni aaharamulanu aashistuntaru.
1: People in the world, depending upon their own tendencies, their own habits, their own disposition, would be liking certain types of food.
0: Manavudu ఎట్టి స్వభావం కలవాడనేటువంటి దానిని కూడాను ఆహారాన్ని ఆధారం చేసుకుని చెప్పవచ్చు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫుడ్ బీయింగ్ టేకన్ బై పీపుల్ యూ కెన్ డిటర్మిన్ అండ్ సే వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్.
0: కనుకని గణపతి యొక్క ఆరాధన యందు ఆహారమును ప్రధానమైనటువంటి యొక్క మార్గం నందు నిరూపిస్తూ వచ్చారు.
1: ఇది ఫార్మల్ ప్రొసీజర్ ఆఫ్ ఫాలో టు వర్షిప్ గణపతి. Food taken by Ganapati also is taken as an example for good type of food.
0: సాత్వికమైనటువంటి ఆహారములకున్న లక్షణాలు కూడాను చెబుతూ వచ్చారు.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: రసభరితమైనటువంటి ఆహారం.
1: Food which is which is having a lot of strength and vitamins.
0: తైలముతో ఉడికినటువంటి ఆహారం.
1: Food which is cooked with oil.
0: తరలోపలనే జీర్ణమయ్యేటువంటి ఆహారం.
1: Food which can be easily digested.
0: మనసును బుద్ధిని దేహమును కూడాను పుష్టివంతం చేసేటువంటి ఆహారం.
1: Food which can impart strength to the body, to the mind and to the intelligence.
0: ఆకలిని అధికంగా అణచగొట్టేటువంటి ఆహారం.
1: Food which can reduce the hunger.
0: ఇది సాత్వికమైన ఆహారము అన్నారు.
1: This type of food is sattvika food.
0: కారం అధికమైన ఉప్పు అధికమైన పులి అధికమైన చేదుగా ఉండేటువంటి యొక్క ఆహారములు రజోగుణ సంబంధమైన ఆహారం అన్నారు.
1: Food which is very much pungent, very sour or very saltish, bitter, this is all ఫుడ్ విచ్ ఇస్ విచ్ విల్ డిస్కవర్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికమని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఇట్ ఈస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింప చేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ది హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: This food has been described and decided as food rajasika food.
0: తమోగుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది పాచినటువంటిది లేక దుర్గంధంతో ఉండినటువంటిది గట్టిగైపోయినటువంటిది ఇలాంటి ఆహారము తమోగుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: Food which is stale, which has become very hot, which is stinking or smelling bad. This type of food has been described as tamasic food.
0: ఈ అన్నింటికంటే ముఖ్యంగా కొంచెము విచారించుకున్నప్పుడు మాంసాహారం అనేటువంటిది పూర్తి దీన్ని ఖండిస్తూ వచ్చారు.
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ బీన్ క్రిటిసైజ్డ్ అండ్ కండెమ్డ్ యాస్ వెరీ
0: కన్వీనియంట్. గణపతి అనగా ఏనుగు శాకాహారి.
1: గణపతి హూ ఆల్సో రిప్రజెంట్ అన్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఈస్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్.
0: చక్కని గరిక చెరుకు.
1: ఇట్ ఈట్స్ గ్రాస్ విచ్ ఇస్ గుడ్ అండ్ ఆల్సో షుగర్.
0: ఎద్దులకు ఉపయోగపెట్టేటువంటి యొక్క పత్రములు.
1: ది లీవ్స్ విచ్ కెన్ బి ఆఫర్డ్ అండ్ యూజ్ ఫర్ యజ్ఞ ఆర్ ఆల్సో బీన్ టేకన్ బై ఎలిఫెంట్.
0: మర్రి ఆకు రాగి ఆకు.
1: ది లీవ్స్ ఆఫ్ బానియన్ లీవ్స్ అండ్ నీమ్ లీవ్స్.
0: మామిడి ఆకు
1: మ్యాంగో లీవ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆకులను మాత్రమే తాను భుజిస్తుంది.
1: Only such leaves are taken as food by elephant.
0: Vishnu Grandam, Vishnu Priya, anetunte aakunu chaala preetiga bhujistundi.
1: A leaf which is described as Vishnupriya is eaten with a lot of relish by an elephant.
0: Ganapati ki buddhi ki pratishtha sthanam anetundi nirupistavachcha.
1: Vigneshwara is one who symbolizes and who holds himself as an example for wisdom, cleverness, good qualities and sweetness and softness.
0: Isharudu jagannathaka sutradhari.
1: Ishwara is the director of the entire play of the universe.
0: Itanu jagattune aadinchetuvanti yokka director anaga tanu yajamani.
1: He is the director of the entire show of the universe, who can conduct and direct the entire play.
0: Ishwara yokka natana varnanatikamainatundi.
1: The play and the conduct of Ishwara, it is impossible to describe adequately.
0: Itanu shivatandam aaduchundaga taalam veseetundi vaadu ganapati.
1: When he was playing the dance of Shivatandava, the one who played all the symbol
0: anaga sangeetha sahityamunandu kudanu ganapati maha goppavaadu.
1: That means Ganapati was an extraordinarily and extremely accomplished one in literature.
0: Samanyamga ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవరు కూడా లేరని చెప్పవచ్చు.
1: Truly speaking, we may say that there is no one who would be able to give the timing when Lord himself is dancing.
0: కనుకని విజ్ఞేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: Vigneshwara in this particular way has been given a place of such high eminence and importance.
0: Kevalam Vigneshwara anaga anni aaradhanaku kudanu mottamonti aaradhakudu Vigneshwara.
1: Vigneshwara also is worshipped before any other god is worshipped in any type of worship.
0: కనుకనికి ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడ గుట చేతనే ఇదన్ని ప్రాప్తించి ఈశ్వరుని ద్వారా కొన్ని వరములను పొందే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని ప్రప్రథమంలో పూజిస్తారు.
1: As Vigneshwara is the dearest child of Ishwara, if one wants to get the blessings and boons from Ishwara, one worships Vigneshwara and propitiates.
0: ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి ఒక గుణములతో కూడి ఉంటున్నాడు.
1: Every man is made up of three qualities.
0: కావాలనేటువంటి కామం.
1: Everyone has a feeling to have, the desire, the desire to have.
0: అది నెరవేరలేదా క్రోధం.
1: If one does not get his desire fulfilled, he gets angry.
0: లభించలేదు పోయినా లోభం.
1: If only he gets them, he gets more and more grief.
0: కావాలి.
1: One is desire.
0: విఫలం కాకూడదు.
1: One should not get disappointed.
0: లభించలేదు పోకూడదు.
1: And whatever one gets, one doesn't want to lose.
0: Manavuni yokka swabhavam ettivi.
1: These are the three important characteristics of a man.
0: Povun anedi bheeti, porad anedi preeti.
1: He doesn't want to lose that particular thing and he is afraid that he can lose what he has.
0: Kanukani ee moodu gunamulu kaligineetundi manavunaku mottamota Vigneshwarini prarthinchinappude ఈ మూడు కూడా సిద్ధిస్తాయని కూడా దీని యొక్క అంతరార్థం.
1: The inner meaning of this is that for a man who has got these three characteristics, if he worships Vigneshwara, there will be no obstacles and he will be able to get fulfillment in all these three characteristics.
0: మానవుని యొక్క కార్యములు ప్రయత్నములు కూడా నిర్విఘ్నముగా జరగాలని చెప్పని విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు.
1: People worship Vigneshwara with a prayer that whatever action they undertake, they should not face any obstacle.
0: కాని మానవుడు మనం ఆశించినటువంటి కార్యములు ఎట్టివి అనేటువంటి ప్రశ్నలు వాడు వేసుకోవటం లేదు.
1: But man does not put a question to himself as to what type of activity has he undertaken.
0: మంచి కార్యములకు మనం సంకల్పించి తద్వారా విఘ్నేశ్వరుని ప్రాప్తించినప్పుడే మనకు విఘ్నములు దూరమై అవిఘ్నంగా మనకు కార్యములు సఫలమవుతాయి.
1: We should plan for good activity and pray to Vigneshwara to remove the obstacles, and in that case the obstacles could be removed.
0: మనం చెడ్డవి మాత్రమే మనం సంకల్పించి చెడ్డ కార్యములకు విఘ్నములు కలగకుండా ఉండాలనుకుంటే ఇది విఘ్నేశ్వరుని యొక్క సంకల్పమునికి ఏమాత్రం కూడా సరిపోదు.
1: If on the other hand, we have plans and thoughts about
2: bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
0: దొంగలు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటారు. రాత్రికి మా దొంగతనము సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
2: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దిస్ హస్ బికమ్ ఏ హ్యాబిచువల్ మిస్టేక్.
0: అన్ని సంకల్పములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
2: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైర్స్ అండ్ విషెస్ దే ప్రే టు విఘ్నేశ్వర.
0: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచిగా చెడ్డదా, ఇది కోరదగినదా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
2: బట్ బిఫోర్ వి ప్లాన్ అండ్ బిఫోర్ వి ప్రే వి హావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద ప్లాన్ అండ్ ది థాట్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ అండ్ డిజైరబుల్ ఆర్ హార్మ్ఫుల్.
0: ఈ విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విఘ్నేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
2: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
0: విఘ్నేశ్వరునికి విచారణ శక్తి చాలా సూటిగా ఉంటుంటాయి.
2: Vigneshwara has the power of discrimination very.
0: ఇతనికి ఎట్టి వాంఛలు లేవు.
2: He does not have any desires.
0: సర్వ వాంఛలు కూడా తాను తన క్రింద వేసుకుని ఉంటున్నాడు.
2: He has been able to suppress and control all the desires and keep them.
0: అనగా అది ఎలుక అని.
2: And that represents the rat.
0: ఈ ఎలుక వాసనలు పట్టి అన్నింటినీ ఆశిస్తూ ఉంటాయి.
2: Rat goes on the basis of the smell that it gets to various places.
0: ఇది వాసనామయమైనటువంటిది ఎలుక.
2: Rat is one who is swayed by the smell.
0: కనుక ఈ వాసన స్వరూపమైనటువంటి ఎలుకను తన హస్తము నందించుకున్నాడు, అనగా తన స్వాధీనం నందించుకున్నాడు.
2: The inner meaning of this is Vigneshwara has been able to keep under control the world which is full of desires.
0: విఘ్నేశ్వరుని యొక్క స్వరూపమునకు కాని స్వభావమునకు కాని అన్నింటికీ అన్ని అంతరాత్మలో లేకపోలేదు.
2: For the power of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
0: విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడాను కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటివై ఉంటున్నాయి.
2: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
0: అనగా భగవంతుడు సర్వస్వరూపుడు అని.
2: వన్ మీనింగ్ ఇస్ దట్ గాడ్ హస్ టేకన్ ఆల్ ద ఫార్మ్.
0: సర్వ వ్యాపకుడు అని.
2: హిస్ ఓమ్నిప్రెసెంట్.
0: సర్వజ్ఞుడు అని. సర్వ జీవరాశులు ఎందుకు తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్.
0: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ ద సింగిల్ ఎంటిటీ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: పశువుల యందు, మృగముల యందు, పక్షుల యందు, మానవుల యందు, క్రమకీటకాదుల యందు కూడాను తాను ఉన్నాడని చెప్పి నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ హి ఎగ్జిస్ట్ ఇన్ అనిమల్స్, బీస్, బర్డ్స్, వర్మ్స్ అండ్ మెన్.
0: విషమయమైన దాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్.
0: కనుకనే ఏకం వసి సర్వభూతాంతర

0: విషమయమైనటువంటి యొక్క సత్వములు ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
1: Proving that Ishvara exists in this poisonous snakes also, to prove that particular thing alone, he has taken poisonous snakes as his ornaments.
0: ఎట్టి జీవులైనా సరే భగవంతుని ఆశ్రయించినప్పుడు వాటికి ఎప్పుడు కూడా రక్షణ జరుగుతుంది.
1: వాట్ ఎవర్ ది టైప్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ లివింగ్ బీయింగ్ వెన్ ఇట్ టేక్స్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్ అండ్ ది లోటస్,
0: కేవలం లక్షణ మాత్రమే కాదు అవి కూడా ఉన్నత స్థాయిలో గౌరవింపబడతాయి.
1: నాట్ మెర్లీ డస్ ఇట్ గెట్ ప్రొటెక్షన్ బట్ ఇట్ గెట్స్ వర్షిప్డ్ వెన్ ఇట్ టేక్స్ షెల్టర్ అట్ ది ఫీట్ ఆఫ్ ది లార్డ్.
0: సర్పములు ఈశ్వరునికి ఆభరణములుగా చేరినాయి.
1: Take for example, snakes have become the ornaments for Ishvara.
0: నిజముగా మనం సత్వములే చూస్తే దానిని చంపటము లేక పట్టించి దూరంగా విడిచిపెట్టడము ఈ విధమైనటువంటి యొక్క పనులు మనం చేస్తాం.
1: If we were to see snake, either we kill them or we get them caught and hand them over to people who can handle them.
0: కానీ ఈశ్వరుని ఆశ్రయించటం చేత ఆ సత్వములకు కూడా మనం నమస్కరిస్తున్నాం.
1: But when the same snake takes shelter and becomes an ornament of God, we also offer our obeisance even for a snake.
0: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించిన కనుక ఈ సత్వములు కూడా పూజనీయమైనటువంటి.
1: What is the reason for this kind of change in the attitude? The reason is, as the snakes have taken shelter under God, they also become
0: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోలు పెట్టి పట్టడము కర్ర తీసి కొట్టడము జరుగుతుంది.
1: Rats, for example, when you see in a house, you try to trap them or you try to kill them.
0: అది వినాయకుని చెంత చేరినప్పుడు దానికి కూడా పదార్థములు పెట్టి నమస్కరిస్తాం.
1: బట్ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వినాయక, వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిప్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఈస్ whosoever takes shelter under God will be worshipped and respected by the entire world.
0: కనుక ఎట్టి మానవుడైనప్పటికీ ఎట్టి గుణహీనుడైనప్పటికీ ఎట్టి గుణవంతుడైనప్పటికీ దైవాన్ని ఆశ్రయించటము అది ఒక పవిత్రమైనటువంటి యొక్క పెన్నిధి అదే సన్నిధి.
1: The inner meaning of this means that whoever he be, whether he is a virtuous person or a bad person, if he were to take shelter under God, he would become extremely
0: తద్వారా రక్షింపబడటం ఉన్నత స్థాయిని చేరుకోవటం కూడా జరుగుతుంది.
1: He would get protection and also he would be able to reach higher realms.
0: కనుక దైవత్వాన్ని కొంతవరకు మనం విస్మరించక దైవత్వాన్ని విశ్వసించి అన్ని రూపములు ఎందుకునేటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము ఇది ఎంతైనా గొప్ప సాధన.
1: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
0: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
1: One more thing we have to recognize here.
0: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
1: No mythological text gives an instance of an avatar being born.
0: ఇది మార్పులు చెందినటువంటిది ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చెల్లించినటువంటిది.
1: ఈశ్వర బీయింగ్ బోర్న్ యాజ్ అన్ అవతార్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టెక్స్ట్. ఈశ్వర ఇస్ వన్ హూ డస్ నాట్ చేంజ్, హూ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ.
0: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
1: All those entities which take a human body, there will be change.
0: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
1: Only things which have changes will have the name and also
0: మార్పులు చెందక నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఒక దైవత్వం మనకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
1: A changeless entity like Ishwaratva is not subject to these things.
0: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతుడు ఉంటున్నారు, వాళ్ళు శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాని వారు అని మనం స్త్రీలు పెట్టుకుంటుంటే వస్తుంటాం.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే దట్ దేర్ ఇస్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఎ వెరీ వెల్తీ పర్సన్. వెన్ యు ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్, ఇట్ ఈస్ ప్రిఫెక్స్డ్ బై
0: రాముడు మానవావతారం ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాముడు అని పెట్టున్నారు.
1: వెన్ గాడ్ హస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ రామ

0: వి జస్ట్ కాల్ హిమ్ ఫ్రీ రామా.
1: కారణం ఏమిటి, ఈ దేహములు శాశ్వతమైనటువంటి కాదు అని.
0: ది రీజన్ ఇస్ ది బాడీస్ ఆర్ నాట్ పర్మనెంట్.
1: శ్రీ కృష్ణ అనగా ఈ కృష్ణకు ముందుగా శ్రీ అనేటువంటి ఒక గ్రంథను పెట్టుకున్నారు.
0: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది నేమ్ శ్రీ కృష్ణ, ప్రిఫిక్స్ ఆఫ్ కృష్ణ
1: అనగా అవతరించినటువంటివన్నీ కూడా నువ్వు కేవలము స్త్రీతో మాత్రమే ఉంటుంటాయి గాని ఇంక శాశ్వతంగా ఉంటుండవు అని.
0: దట్ మీన్స్ దట్ ఆల్ దోస్ ఎంటిటీస్ ఆఫ్ గాడ్ హూ హ్యావ్ డిసెండెడ్ యాజ్ అన్ అవతార్ విల్ బి అసోసియేటెడ్ విత్ స్త్రీ.
1: కానీ ఈశ్వరుడు అతిథి కాదు.
0: బట్ ఈశ్వర ఈజ్ నాట్ లైక్ దాట్.
1: అతనికి శ్రీ ఈశ్వర, శ్రీ శంకర, శ్రీలింగ అని అక్కడ పెట్టరు.
0: నో వన్ డిస్క్రైబ్ ఈశ్వర యాజ్ శ్రీ ఈశ్వర, శ్రీలింగ.
1: అతను శాశ్వతుడు కనుక ఆకారం పరాధ్యం లేదు.
0: యాజ్ హీఈస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
1: కనుకని శాశ్వతమైనటువంటి యొక్క ఈశ్వరత్వం యొక్క ఆత్మ పింపకం ఈ విజ్ఞేశ్వరుడు కనుక ఇతను శాశ్వతుడు అని.
0: యాజ్ విఘ్నేశ్వర ఈజ్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మీట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంటిటీ విచ్ ఇస్ పర్మనెంట్ ఆఫ్ ఈశ్వర, హీ ఆల్సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సేక్రెడ్.
1: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
0: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ దిస్ పర్టికులర్ విఘ్నేశ్వర హూ ఈజ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ హస్ టేకన్ ది షేప్ ఆఫ్ ద ఫార్మ్.
1: తారలు శాశ్వతమైనటువంటిది.
0: స్టార్స్ ఆర్ పర్మనెంట్.
1: ధ్రువతార అంటున్నారు.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ధ్రువ స్టార్.
1: ధ్రువుడు చిరంజీవి అంటున్నాము.
0: ధ్రువ ఈజ్ డిస్క్రైబ్.
1: చిరంజీవి అనగా ఈ లోకంలో ఒక దేహాన్ని ధరించలేడు, అతను ఒక తార రూపంలో ఉంటున్నాడు.
0: ఎనీ పర్సన్ హూ హాజ్ అ ఫార్మ్ అండ్ హాస్ టేకన్ ఎ బాడీ కెనాట్ బి పర్మనెంట్ లైక్ దట్. వన్ కెన్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్ టు బి పర్మనెంట్.
1: కనుక విఘ్నేశ్వరుడు శాశ్వత స్వరూపుడు.
0: విఘ్నేశ్వర దేర్ఫోర్ ఈజ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
1: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించి మన అభిష్టమును నెరవేర్చుకుని ఉన్నత స్థాయిని మనం చేరి తాదాత్మ భావన పొంది ఆనందాన్ని అనుభవించమని దీని యొక్క చిహ్నం.
0: The inner meaning and the symbolic meaning of this is take shelter and worship such a permanent entity and enjoy and experience, get yourself elevated, go into the higher realms and attain moksha.
1: Inte kaakunda ee vidyeshuni yokka chatuthi bharatiyulaku mottamodati parvadinam.
0: Not merely that, this Vinayaka Chaturthi, Vigneshwara Chaturthi is the first day for Bharatiya.
1: ఈ నాటి నుంచి ఇంకా పర్వదినములు ప్రారంభమవుతాయి.
0: From this day onwards, the festivals commence.
1: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుండాలి.
0: After this, we get Navaratri.
1: తర్వాత దీపావళి వస్తుండాలి.
0: Then we get దీపావళి.
1: మరి సంక్రాంతి వస్తుండాలి.
0: Then we get సంక్రాంతి.
1: తదుపరి శివరాత్రి వస్తుండాలి.
0: Then we get శివరాత్రి.
1: కనుక పర్వదినములను తాను వెంటబెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నది ఈ విఘ్నేశుని యొక్క పండుగ.
0: వినాయక చతుర్థి ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఫోర్రన్నర్ లీడర్ విచ్ గివ్స్ లీడ్ ఫర్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విచ్ ఇస్ ఫాలో దిస్.
1: మిగిలినవన్నీ కూడా జన్మాష్టములు అంతేకాని పర్వదినములు కావు.
0: All the other festivals may be the birth,
1: Rama Navami, Krishna Ashtami, and Janmam yokka tithulu.
0: The celebrations of the birthdays of Rama or Krishna, either of Rama Navami,
1: avanni ilu parvadinamulu kaadu.
0: Those are not such extraordinary festivals.
1: Parvadinamulu anaga manavulu bhakti andinchukoni aadarshavantamainatundi jeevithanni anubhavinche nimittamai yerpadinatundi.
0: The parvadina or this festival is one which goes to say that we'll have to remember this particular day permanently. All the human beings will have to remember through the existence of
1: God. Manavuni yokka jeevanopadhi nimittamai oka antarathanni prabodhinchi aadarshavantamainatundi galinchinatundivi ee parvadinamulu.
0: These days stand as base, which set an example and a model which give a lesson for the humanity.
1: కనుక ఈ విఘ్నేశ్వరుని పండగలుగా కేవలం ఏదో కుడుములు గుండ్రాళ్ళు చేసుకుని మనం భోజనం చేసుకోవటం, ఈ విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి యొక్క పత్రిక తెచ్చి అతనికి అందించటము ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు, సద్భావములు, సదాచారములు, సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
0: The inner meaning of these sacred days is that we'll have to not merely offer on a day like this the sweets to Vigneshwara or the different types of leaves to Vigneshwara and satisfy others. Not merely that. We have to develop great virtues within us, offer these virtues to God, and through Him we'll have to just get all the grace of God and sanctify our lives.

0: Dear listeners, Sai Ram, Jesus sacrificed his life and poured out his blood to instill love and compassion in the heart of man, so that man may be happy when others are happy and sad when others are sad. It is not through festivity and fun that we should celebrate Christmas. Bhagwan Baba explains how should spiritual aspirants really celebrate Christmas through his divine discourse delivered on the sacred occasion of Christmas in Vrindavan on the 25th of December 1976.
1: మానవుడు ఒక విత్తనం వంటి వాడు. విత్తనము మొలచి మొక్కై చెట్టై క్రమేణ వృక్షంగా పరిణామం పొందినట్లుగా మానవుడు కూడా పుట్టి పెరిగి పరిపూర్ణవంతుడైన పరిణామం పొందాలి.
2: పవిత్రాత్మ స్వరూప మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. యాజ్ ది సీడ్ స్ప్రౌట్స్ ఇట్ బికమ్స్ ఎ ప్లాంట్. As the plant grows, it becomes a big tree. So also, man is born, acquires strength, grows and blossoms into a full human being.
1: పచ్చికి రెండు రెక్కలు అవసరం, బండికి రెండు చక్రములు అవసరం. రెండు చక్రములు లేని బండి, రెండు రెక్కలు లేని పచ్చి జీవించక అసాధ్యం.
2: The bird needs two wings. A carriage needs two wheels. A carriage without two wheels and a bird without two wings cannot exist.
1: అదే విధంగానే మానవుడికి రెండు రకములైనటువంటి పరిజ్ఞానములు అత్యవసరం.
2: Also for man, two aspects of knowledge are necessary.
1: ఒకటి ఇహలోక ప్రపంచములకు సంబంధించిన పరిజ్ఞానం, రెండవది పరలోక ప్రపంచములకు సంబంధించిన పరిజ్ఞానం.
2: One is the knowledge relating to the material world in which he lives. The other is the knowledge which relates to the spiritual world which is needed for him.
1: ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానమునే జీవనోపాధి అన్నారు. పరలోక ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానమునే జీవన పరమావధి అన్నారు.
2: That knowledge which relates to the material world has been called the knowledge necessary to eke out one's livelihood. That knowledge which relates to the spiritual world has been called the very basis of life or the very objective of life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవన పరమావధి.
2: One is the means of livelihood and the other is the object of life.
1: జీవితమునకు సంబంధించినటువంటి యొక్క దీనిని క్రోడీకరించుకోవటం, స్వీకరించుకోవటం దీనినే జీవనోపాధి.
2: To be able to bring together and coordinate whatever is necessary in the material world for ordinary life is called the basis for life.
1: కాని జీవన పరమావధి అనేటువంటిది ఈ యొక్క పదార్థములను స్వీకరించుకోవటం లేక క్రోడీకరించుకోవటం కాలేదు.
2: But the basis or the objective of life cannot be simply gathering material things for the purpose of eking out one's livelihood.
1: మనం అందరం ఈ ప్రపంచంలోకి ఎందుకోసం వచ్చాం? వ్యక్తిత్వం అంటే ఏమిటి? దీనికి సృష్టికర్త ఎవరు? మన యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి తత్వాన్ని విచారించుకోవటమే జీవిత పరమావధి.
2: Why have we all come into this world? What is the meaning of an individual and what is the significance of individuality? To realize and understand these things is called the objective and meaning of life.
1: సర్వ మతములు ఎందుకుడను ఉన్నటువంటి యొక్క పరమార్థము పరమావధిని గురించే చెప్తున్నది కానీ జీవనోపాధిని గురించి చెప్పటం లేదు.
2: The inner content, the significance of all religions teaches us only about the basis and the objective of life. They are not going to teach us about the manner in which we should eke out our livelihood.
1: అనగా మన యొక్క పరమావధి తత్వాన్ని గురించి ప్రతి మానవుడు కూడాను అత్యవసరంగా కూడాను కొంత ప్రయత్నపూర్వకంగా కొంత విచారణ చేయాలి.
2: This means that every individual should make an effort, should try and understand the significance of this ultimate goal of life and what is the objective of one's life.
1: మన నిత్య జీవితముకు సక్రమంగా జరుగుటకై ఒక విధమైనటువంటి యొక్క నియమాన్ని మనం నియమిస్తున్నాం.
2: In order that our daily life may go on in a proper manner, we are enforcing certain limitations and certain discipline.
1: ఈ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని క్రమాలను కూడా మనం అనుసరిస్తున్నాం. చేస్తున్నాం.
2: We are also following certain disciplinary measures relating to our daily conduct of life.
1: ఈ క్రమమును శిక్షణీయంగా ఉంచడం చేతనే దీనికి క్రమశిక్షణ అని కూడా ఒక పేరుగా వచ్చింది.
2: These methods which we adopt in our daily life, because they are disciplined, this has also come to be known as discipline.
1: కనుక మానవుడు నిత్య జీవితంలో తన యొక్క క్రమశిక్షణ ఉల్లంఘించి జీవించడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
2: It is not possible for man to throw away discipline, to get beyond discipline and live his daily life.
1: ఇట్టి క్రమశిక్షణను అభివృద్ధి పాలించి క్రమశిక్షణ ద్వారా ధర్మమును పునరుద్ధరింపచేసి జగత్తులకు కళ్యాణం గావించి నిమిత్తమై దేశ కాలమును పురస్కరించుకుని ఆయా పాత్ర యందు కొంత మహనీయులు అవతరిస్తూ వస్తుంటారు.
2: In order to promote discipline which relates to the ordinary daily life, and in order that by promoting discipline one may be led into right conduct of his daily life, now and then, depending upon the conditions and upon the time, great saints are being born.
1: Kanuka ee naadu manaku kavalsinatundi noodana samajam kaadu, noodana vidya kaadu, noodana matham kaadu, chitta shuddhi kalinatundi vyakti ee naadu athyavasaram.
2: What we need today is not a new society. What we need today is not a new type of education, nor do we need a new religion today. What we need is an individual who has got purity of mind.
1: Inadu desham asuya ahankaram swartham ilanti apavitramaina bhavamulu manavunu nundi enadu velatulugunu tolagipovunu aanade manava samajam nandu manasika swabhavamu స్వస్థానాన్ని అందుకోగలరు.
2: టుడే వెన్ క్వాలిటీస్ లైక్ హేట్రెడ్, లైక్ జెలసీ, లైక్ ఈగో అండ్ సెల్ఫిష్నెస్ కెన్ గో అవుట్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ ది కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విల్ అక్వైర్ ది ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఈనాడు మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
2: We must recognize the relationship and the connection that exists one man and another human being.
1: సమాజమునకు సమాజమునకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా గుర్తించాలి.
2: We should also recognize the relationship that exists between one community and another community.
1: ఈనాడు మానవుడు నేను నేను తన స్థానం నుంచి కొంతవరకు ప్రయాణం సల్పి ఇంద్రియముల యొక్క పరిమితిని మించిపోయి తదుపరి ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క కోట గోడను మనం దాటినప్పుడే ఈ విశాలమైన ప్రపంచమునందు మనం ప్రవేశించడానికి వీలవుతుంది.
2: Today it's only man, when he keeps on talking about himself and tells about his I, it's when he can get over these sensory organs, travel beyond the sensory organs, go beyond the walls of the fort of his body and enter the external space into the community, will we be able to understand the nature of the community.
1: ee vicharamainatundi prapanchamto manaku sannidhi sambandha bandhavyani ee naadu manam kaliginchukundamo aa naadu ee vyaktitvam anetundi shunyamaipothundi.
2: When we can establish a close connection between ourselves and this broad world which is outside us, then this individual I will become non-existent.
1: ee vishala prapancham leka manam jeevinchuta asadhyam.
2: Without this broad world it's not possible for us to live.
1: Taruka manamu samudramunu vadali ee yokka jala binduvu దూరముగా ఉండలేకపోతుందో అదే విధంగానే వ్యక్తిత్వం అనేటువంటిది ఈ విశాల ప్రపంచ సముద్రమునందు చేరి ఉండినప్పుడే ఈ జలబిందువు కూడా ఒక విలువ.
2: జస్ట్ యాజ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెనాట్ సర్వైవ్ అండ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ది బ్రాడ్ ఓషన్, సో ఆల్సో దిస్ ఇండివిజువల్ ఇఫ్ హీ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ దిస్ బ్రాడ్ వరల్డ్ హీ కెనాట్ ఎగ్జిస్ట్ బై హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఆ జలబిందువు సముద్రంతో కూడినంత కాలమే దీనికి గొప్ప విశాలమైనటువంటి రూపనామం కూడా కలిగి ఉంటుంటాయి. ఏనాడు ఈ సముద్రంతో వెలువడిపోతుందో అప్పుడు ఈ యొక్క జలబిందువులకు ఏమాత్రం కూడా రూపనామములే శూన్యమై ఉంటాయి.
2: ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది వైడ్ ఓషన్ విల్ ఇట్ హ్యావ్ ఎన్ ఎంటిటీ అండ్ విల్ ఇట్ హ్యావ్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
1: కనుక ఈనాడు మనం ప్రతి మానవుడు కూడాను ఈ విశాల ప్రపంచంతో ఉన్నటువంటి ఏ సత్యమైతే కలదో ఆ సత్య స్వరూపమే తానుగా భావించుకోవటం అత్యవసరం.
2: Today every human being should realize that this broad entity, the truth, the personality and embodiment of truth which is associated with this wide world, identify the truth with himself.
1: Manam enta kaalamaina swarthanga leka oka vidhamainatundi asuya bhavam cheta gaani leka ahankaram cheta gaani ee oka chinna margamunu manam anusarinchatamu idi manavatvaniki tagina kartavyam kaane.
2: either due to our selfishness or due to our jealousy or ego in us, if we take a narrow path and not take to the broad path of recognizing the whole world, then that will not be suitable for us. It's not a right path.
1: ఒక చిన్న నీటి బిందువును సముద్రంలో చేర్చినప్పుడు ఆ యొక్క గొప్ప రూపనామృతులను ఏ రీతిగా ఈ జల బిందువు పొందుతున్నారో అదే విధంగా ఒక మానవత్వం నేను నేను అనేటువంటి యొక్క స్వార్థాన్ని ఈ విశాల ప్రపంచమనే సముద్రంలో చేర్చినప్పుడు ఈ యొక్క విశాలమైనటువంటి రూపనామము చేత ఈ యొక్క బ్రాడ్ మైండ్ విశాలమైన హృదయం కలిగినటువంటి వాడుగా తయారవుతుంది.
2: When a small drop of water is put into a wide ocean, the drop itself acquires the width and the breadth of the ocean, and it acquires the qualities of the ocean. So also, when this individual, in his selfish entity, if he is put into the broad, wide world, then he will acquire the width of the entire world.
1: కనుక ఈనాడు మనము విశాలమైనటువంటి హృదయమును నిర్మలమైనటువంటి మనసును మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today, a broad heart and a pure mind are two things which we should try and promote within ourselves.
1: ఈ విధమైనటువంటి నిర్మల భావము నిస్వార్థమైనటువంటి మనసు కలిగినప్పుడే మన భారతదేశం కానీ యావత్ ప్రపంచం కానీ సుఖశాంతులను అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది.
2: Today, only when we can develop such pure ideas and such unselfish thoughts, whether it is in this country, India, or anywhere else, it will be possible for people to experience good only when they have unselfish thoughts in their mind.
1: Jesus Christ puttina dinam.
2: Today is a great sacred day. This is the day on which Jesus Christ was born.
1: I am just a messenger of God. నేను భగవంతుని యొక్క మెసెంజర్ ను అని తాను చెప్పుకున్నాడు.
2: బట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ హీ హాస్ బీన్ సేయింగ్ దట్ హీ వాస్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కేవలము ఈ పదము ఒక జీసస్ క్రైస్ట్ కు మాత్రమే అన్వయించినటువంటిది కానీ ప్రతి మానవుడు కూడాను పుట్టిన ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ గానే బయలుదేరుతున్నాడు.
2: బట్ దిస్ వర్డ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ cannot be such that it is appropriate only to Jesus Christ. Every human being that is born, he is born as a messenger of God.
1: ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక జీవితంలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని పరమ పవిత్రతను లోకానికి చాటే నిమిత్తమై ఆవిర్భవిస్తున్నాడు.
2: Every human being is born into this world with a purpose of telling the rest of the world the great secret of life, the great truth in the life.
1: కేవలం తన పట్టపోటు నిమిత్తమే కాని తన స్వార్థ నిమిత్తమే కాని మానవుడు అవతరించడం కానేరదు.
2: ఇట్ కెనాట్ బి దట్ మ్యాన్ ఇస్ బోర్న్ జస్ట్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఆర్ జస్ట్ టు ఫుల్ఫిల్ హిస్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్.
1: కనుక భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను భగవంతుని యొక్క లీలాగుణమైన విశేషములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడా ఈ లోకములకు వస్తున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: It is very necessary for us to recognize the truth and behave accordingly, that every human being is born into this world with a purpose, with the purpose of expounding God's power, God's strength and God's omnipresence to the rest of the world.
1: ప్రతి మానవుని యందు కూడాను ఒక దివ్యత్వమైన పవిత్రతము దేదీప్యమానంగా వెలుస్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది.
2: In every human being there is some amount of divine sacredness all the time shining forth from him.
1: భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క దేశ కాలం ఎందు మాత్రమే లేదు, సర్వ హృదయవాసి అయి ఉంటున్నాడు భగవంతుడు.
2: గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సర్టన్ స్పెసిఫిక్ ప్లేసెస్ అండ్ స్పెసిఫిక్ టైమ్స్ అండ్ కంట్రీస్. గాడ్ లివ్స్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
1: కనుక భగవంతుని దర్శించడం కానీ భగవంతుని సందర్శించాలనుకున్నాము మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునికి వెళ్ళనక్కర్లేదు. వారి యొక్క దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడాను అట్టి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ఎట్టి సందేహం లేదు.
2: టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్, టు రియలైజ్ గాడ్, వన్ డస్ నాట్ మేక్ ఎ జర్నీ అండ్ గో టు సమ్ పర్టికులర్ ప్లేస్. వన్ ఓన్లీ హ్యాస్ టు డెవలప్ హిజ్ ఇన్నర్ విజన్, లుక్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది విజన్ ఆఫ్ గాడ్.
1: కానీ మానవుడు భగవద్గీత యందు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నటువంటి ఆత్మతత్వం నీ యందే ఉంటుందని చెప్తూ ఉన్నప్పటికీ అట్టి కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపమై ఉండి కూడాను కేవలం మానవుడు బహిర్ప్రపంచం లోపల అంధకారమైనటువంటి అజ్ఞానంలో మునిగి అల్లాడుతున్నాడు.
2: Although God has proclaimed in Bhagavad Gita that God is within you, shining with the brilliance of millions of suns, yet human being, not realizing this great truth, they are looking for God. They become blind. They do not realize these millions of suns which are shining in him. They look for God being blind outside in the dark world.
1: ఇంకా రెండవది శృణ్వంతి విషయ అమృతస్య పుత్ర అని శుద్ధుడు చాటుతూ ఉన్నటువంటి ఏ రీతిగా నీవు అమృత పుత్రుడు అని చాటుతూ ఉండినప్పటికీ తాను మృతదేహుడు అనేటువంటి యొక్క అజ్ఞానంలో తాను మునిగి కేవలం బాధలకు గురి అయిపోతున్నాడు.
2: దర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ వై ది శృతీస్ హావ్ బీన్ టెల్లింగ్ అస్ దట్ యు ఆర్ ఎన్ ఇమ్మార్టల్ హ్యూమన్ బీయింగ్, దట్ యు ఆర్ ఇమ్మార్టల్ ఇన్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ అ మ్యాన్, యట్ నాట్ నోయింగ్ హిస్ ఇమ్మార్టాలిటీ హీ థింక్స్ హీ ఈజ్ ఓన్లీ మార్టల్ అండ్ దట్ హీ విల్ డై.
1: నీవు సచ్చిదానందుడు అనేటువంటి యొక్క దీనిని మన స్మృతులు చాటుతూ ఉండినప్పటికీ మనం నిరంతరము ఏదో ఒక దుఃఖంలో ఉండినట్టుగా మనం అనుభవిస్తున్నాం.
2: While the Shrutis have been proclaiming that you are a Satchitananda, you are in permanent bliss and that happiness is your right, yet we are always suffering from some sorrow or other.
1: ee naadu maanavuni yokka sarva dukkhamulaku sarva vicharalaku moola kaaranam emanaga koti suryala kaanti tana aatma swaroopamu aneetundi daanni marchipovatamu, nenu amrita puttudu aneetundi satyanni taanu marchipovatamu, nenu aanandamayudu aneetundi yokka yadarthanni taanu marugu chesukovatamu, ee moolu kaaranam cheta vaaru dukkhamayunduga కేవలము దుఃఖానికి గురి అయిపోతున్నాడు.
2: టుడే వి ఫైండ్ దట్ మ్యాన్ ఇస్ అండర్గోయింగ్ సెవరల్ ట్రబుల్స్, మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ అ లాట్ ఆఫ్ సారో అండ్ డిఫికల్టీస్. వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్? ది రీజన్ ఫర్ దిస్ ఈస్ మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ దట్ ది బ్రైట్నెస్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సన్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ ఆత్మ ఈస్ విదిన్ హిమ్సెల్ఫ్. మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ దట్ ఈస్ ఇమ్మార్టల్, హీ థింక్స్ దట్ హీ విల్ డై. మ్యాన్ ఈస్ ఆల్సో ఫర్గెటింగ్ దట్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ దట్ హీ ఈస్ సచ్చిదానంద. దీస్ ఆర్ ది రీజన్స్ వై హీ ఈస్ సఫరింగ్ అండ్ హీ ఈస్ సారో.
1: కాంతిని అమృతత్వాన్ని ఆనందాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోయి కేవలం తానొక మూఢుడుగా అజ్ఞానముగా తాను భావించి ఈ జగత్తులో అవస్థలకు గురి అయిపోతున్నాడు.
2: మ్యాన్ ఫర్గెటింగ్ ది బ్రిలియన్స్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్, మ్యాన్ ఫర్గెటింగ్ దట్ హీస్ ఇమ్మార్టల్, మ్యాన్ ఫర్గెటింగ్ దట్ హీస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్, హీ ఈస్ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ పెయిన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ పవిత్రమైనటువంటి మూడు సూత్రములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా కూడా ఈ లోకానికి వస్తున్నాడు.
2: ఇన్ ఆర్డర్ దట్ మ్యాన్ మే ప్రొక్లెయిమ్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, బ్రిలియన్స్, ఇమ్మార్టాలిటీ అండ్ బ్లిస్, గాడ్ ఈస్ కమింగ్ హియర్ యాజ్ ఎ మెసెంజర్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కనుక మనము ఈ జగత్తులో మనము కేవలము తిండి తీర్థాదుల నిమిత్తమై నిద్రపానాదుల నిమిత్తమై జీవిస్తున్నామనేటువంటి రీతిగా అజ్ఞానంను దూరం చేసి మనము జీవితమైనటువంటి యొక్క తత్వాన్ని ఆదర్శవంతమైన రీతిగా లోకానికి చాటాలనేటువంటి యొక్క సత్యాన్ని మనం ఈనాడు నిరూపించాలి.
2: We should establish the truth that we have not come into this world for the sake of enjoying food and drink, for the sake of enjoying sleep and rest, but we have come into this world for proclaiming these three qualities, brilliance, immortality and bliss. This is what we should establish.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఆహారం నిద్ర భయమైనాదులు ప్రతి మృగపక్షులు కూడాను సహజంగానే అనుభవిస్తున్నాయి.
2: దివ్యాత్మ స్వరూపాస్ ఫుడ్ అండ్ డ్రింక్ స్లీప్ అండ్ రెస్ట్ ఆర్ బీయింగ్ ఎంజాయిడ్ బై ఆల్ ది అనిమల్స్ అండ్ బర్డ్స్ యాజ్ వెల్.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో చేరినటువంటి మానవుడు కూడాను ఈ ఆహార నిద్ర భయమైనాదుల నిమిత్తమే జీవిస్తున్నామనుకోవటం ఇది కేవలం మృగ లక్షణం కానీ మనిషి లక్షణం కానీ.
2: Man who has knowledge and who has wisdom, if such a human being also thinks that he is only intended for food and drink and to sleep and rest, then these will be called qualities of animals and birds, not of human beings.
1: ఈ మాత్రమునకై మనం ఇంకా విద్యలు ఎందుకు నేర్చాలి? యూనివర్సిటీస్ కి ఎందుకు పోవాలి? కళాశాలలో పట్టాలు ఎందుకు అందుకోవాలి? ఇంత మాత్రం జీవించడానికి మృగములుగా జీవించవచ్చును కదా.
2: If life has only this purpose, if we are to live only as animals, why do we get our education? Why do we go to universities? Why do we get degrees from colleges? We can just live as animals without all these things.
1: కాదు కాదు, మానవత్వము పవిత్రమైనటువంటి యొక్క సూత్రములు దివ్యాత్మ స్వరూపమైనటువంటి ఆత్మతత్వంతో ప్రబోధగా ప్రకటింపబడుతూ ఉన్నది కనుకనే ఇందులో మానవుడు జంతువు నామ నరజన్మ దుర్లభమని ప్రత్యేకమైనటువంటి కీర్తిని సాధించినాడు.
2: No, there is a sacredness in man. In man, there is something which is divine, which is being exhibited. In order that he may exhibit the divinity in him, that he is born as a man. To be born as a man amongst all the animals is the most difficult thing to achieve.
1: కనుకనే జీసస్ క్రైస్తు మొట్టమొదట మెసెంజర్ గా వచ్చి తన దివ్యత్వాన్ని సమాజ సేవను ప్రపంచంలో సర్వభూత సమత్వాన్ని కూడా తాను గుర్తించి లోకానికి చాటకం చేతనే కొంతకాలమునకు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను భగవంతుని కుమారుణ్ణి అని రెండవ స్థాయికి ఎక్కాడు.
2: Because Jesus Christ came as a human being into this world and he for some time exhibited and proclaimed the divinity that is in him and his aspect of service to the community. These were proclaimed by him for some time. Later on, he proclaimed himself as the Son of God.
1: కనుకనే నేను సన్ ఆఫ్ గాడ్ అనేటువంటిది సున్వంతమిశ్చే అమృతస్య పుత్ర, నేను అమృత పుత్రుడును అనేటువంటి దాని స్థాయికి తాను దిగాడు.
2: When he said, I am the Son of God, he has come to a stage when he says that he is the Son of Divinity, that he is immortal child, that there is immortality in him.
1: కాని ఆ స్థాయి అందు భగవంతునికి కుమారుడైనటువంటి బిడ్డ అయినటువంటి మానవుడు భగవంతు యొక్క గుణమును మాత్రమే కలిగి ఉండాలి. నిత్య నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమతో సమాజ సేవను ఆచరించాలి. ఈ రకమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యము తాను చేపట్టిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
2: In this stage, when he proclaimed, I am the Son of God, naturally, he should have the qualities of God. The qualities of God being immortality, sacredness and purity and selflessness with which all the service which he was preaching had to be done. Having done that, having acquired the qualities of God, he then proclaimed, I and my Father are one.
1: ఈనాడు మనం భగవంతుని బిడ్డలని మనం చెప్పుకుంటూ భగవంతుని ఆస్తిపాస్తులైనటువంటి యొక్క సద్గుణ సదాచారంలో మనం దూరము నెట్టి దుర్గుణ దురాచారం అనేటువంటి దానికి మనం విరుద్ధంగా వేడటం చేత మనం భగవంతుని బిడ్డలను చెప్పుకోవటప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
2: ఆన్ ది కాంట్రీ, టుడే వీ కాల్ అవర్ సెల్ఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ those which are qualities of God are not in us. We push away all the sacred qualities that come from God to their children and we still call ourselves children of God.
1: కనుక మనం భగవంతుని బిడ్డలైనటువంటితో మనం ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని పొందడం చేత భగవంతుని యొక్క గుణగణాలను కూడాను మనలో కించిత్తైనా కూడాను అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Thus, calling ourselves children of God, we must make an attempt to promote such sacred qualities which we attribute to divinity.
1: అప్పుడే మనము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మనము ఆ తండ్రి అనేటువంటి స్థానానికి కూడాను ఈ కుమారుడు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
2: It's only then, as has been said, in Brahma with Brahmaiva Bhavati, when you become knowledgeable, then you become identical with knowledge itself. If you know and understand Brahman, you become Brahman yourself. So the children, by acquiring the qualities of God, can become God himself.
1: కనుక దీనిని పురస్కరించుకొని మన భారతీయ సంస్కృతి యందు ద్వైత విశిష్టాద్వైత అద్వైత అనేటువంటి మూడు మార్గములను మనం ఆశ్రయించు అనాది కాలం నుంచి వస్తున్నాం.
2: It is in this context that in our civilization, in our culture of India, we have been having three steps called Dvaita, Visishta Advaita and Advaita.
1: Kanuka Vedanta Bharatiya Vedantam nandu Advaitam anetundi ee reethiga untundado danine and the messenger of God ani oka Bible lo danni polchukoni cheptu vacharu.
2: What is contained and called Advaita, called Dvaita or dualism in Indian philosophy has been described in the Bible as I am the messenger of God.
1: I am the messenger of God ante tanu master itanu messenger ee rendittiki rendu tattvulato chernatundi kabatte mana bharatiya vedantam nandu dvaitamu ani pettu vacharu.
2: There is a duality here, there is a dualistic aspect here, messenger and God, there are two different aspects. Therefore, in our philosophy, this has been called Dvaita or dualism.
1: దీనికి మరింత కొంచెం సోపానమాయంగా శోభను కలిగించేటువంటి రీతిగా విశిష్టమైనటువంటి రీతిలో అర్థం చెప్పడం చేత దీన్ని విశిష్టాద్వైతాన్ని ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటూ వచ్చారు.
2: ఫ్రమ్ దిస్ స్టెప్ we move forward a little and we give it some amount of distinctiveness. This step has been called in Indian philosophy as qualified non-dualism.
1: I say messenger ku son ku chala vyathasam untundi.
2: There is a great difference being a messenger and a son.
1: Messenger oka servant ga untuntaru, son right ga untuntaru, adhikaranga untuntaru.
2: Messenger is like a servant, but if you refer to him as a son, son has got a right which is different from being a messenger.
1: కనుక ఈ విధమైన అధికార తత్వాన్ని కూడి ఉండటం చేతనే దీనికి విశిష్టాద్వైతము అని కూడాను మన భారతీయ సంస్కృతి అందు తెలుపుతూ వచ్చారు.
2: In this aspect of being son of God, there is an amount of distinctiveness which is quite different from being a messenger. So in our culture, this has been called qualified non-dualism.
1: క్రమక్రమేణా ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం అభివృద్ధి చేసుకోవటం చేత తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని అద్వైతం అనేటువంటి రీతి కింద పూర్తూ వచ్చారు.
2: gradually by recognizing this distinctiveness and this separatism which exists in dualism, the recognition of that and the removal of that has taken him further to a step where the two become one, that is the Advaita, and that is called the non-dualistic philosophy in our language.
1: Saruka, manam andaram kuda dvaitam aneetvanti sthanam nunchi vishishta dvaitamunku prayanam chesi tadwara akkadi nunchi advaitam aneetvanti gamyamunu cherukovadaniki prati manavudu kudanu adhikaravantudu tanu prayatnam kurunu chesi atti pavitramainatvanti sthananni pondalani aashisthunnaru.
2: The three steps are dualism, qualified non-dualism and non-dualism. All of us have the right to start with the first step of dualism, travel then to qualified non-dualism and ultimately reach the goal of non-dualism.
1: ఏమీ తెలియని అమాయ పడిన పిల్లవాడుకును ఒకే క్లాసు సంవత్సరంలో తరబడి కూర్చోవడానికి ఏమాత్రం కూడా అంగీకరించడం.
2: Even an innocent student, an ignorant student, will not agree to sit in the same class, be at the same step for all time in his life.
1: అమాయకుడైనటువంటి పిల్లవాడే సంవత్సరములకు సంవత్సరములకు ఒక్కొక్క క్లాసు పై క్లాసుకు పోవాలని ఆశిస్తున్నప్పుడు ఇంకా మానవుడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి మానవుడు జీవితం అంతా ఒకే క్లాస్ లో ఉండటం అని ఆశించుకోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రథమ లక్షణం.
2: When an innocent child does not want to remain in the same class for all time in his life and wants to go to a higher class, man who has got knowledge and who has got wisdom, for him to think that he will remain in one step all his life is something which is very foolish.
1: Divyatma Swaroopulara, manu dvaitam nunchi visishta dvaitani konta prayatnam chesi tadwara advaitam lokam manu cheri nityanandam anubhavinchukovadaniki tagina prayatnam cheyali.
2: Divyatma Swaroopas, we must make an attempt to move from the step of dualism to the step of Visishta Advaita. From there we must make an attempt to move to the next step of Advaita or non-dualism.
1: Inti sahityam lopana cherinappude deenini holy ghost ani cheptu vachara Christians.
2: When we reach this stage of sahitya, of unity with the one, of all the difference being removed, this has been called by Christians as the holy ghost.
1: Kanuka mottamota sevakudu తర్వాత సేవ్యుడు తర్వాత సేవకాభావం చేత సాహిత్యమును పొందేటువంటి యొక్క మహావీరుడుగా తయారు కావాలి.
2: ది ఫస్ట్ స్టెప్ ఈస్ బీయింగ్ ఎ సర్వెంట్, ది సెకండ్ స్టెప్ ఈస్ టు రైజ్ టు ది లెవెల్ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ బీయింగ్ సర్వ్డ్ అండ్ ది ఫైనల్ స్టెప్ ఈస్ యూనిటీ అండ్ కంప్లీట్ మెర్జర్ విత్ ది వన్ హూమ్ యు ఆర్ సర్వింగ్.
1: కానీ రాజులు రాజ్యమును కనుగొనే గర్వోన్నతిని పొందరి వారేది, అనేక యుగముల నుండి కూడాను అనేక మంది మహనీయులు ఈ జగత్తునందు ధర్మ సంస్థాపన నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై ఉద్భవించింది. కానీ అందరూ లోకమునందు ఈనాడు పేరు ప్రతిష్ఠలతో నిలిచారా? లేదు. ఎవరు స్వార్థమును త్యాగం చేసి పారార్థమైనటువంటి యొక్క పరమాత్మ తత్వాన్ని ఏనాడు ప్రచారం చేయడానికి కొనుక్కుండ్రో అట్టి మహనీయుల యొక్క జనములే జన్మదినములుగా ఈనాడు పరిగణింపు వస్తుంటున్నాడు.
2: Have there not been kings in this world? Have they not ruled over parts of this world? Where are they? Even their name is remembered these days. No, it is only such people who have sacrificed selfishness and who have served the community of the world. It's only the names of such people that have remained today, not the kings who have ruled over this world.
1: Kanuka manam samasta jeevula yendunnatundi yokka sarvotkrishtamainatundi yokka jeeva tattvanni ekatvanga manam bhavinchukovali.
2: We must recognize this aspect of divine life that is present in all living beings as one and the same. It is that feeling that we should promote in our minds.
1: Inaadu divyatmanaikunte aananda saudhamaneka manam prayanam chesi jaravadalanukunnappudu daniki rendu dwaramulu adduga tagili untundayi.
2: If today we want to journey to the mansion of bliss and if we want to enter this divine mansion of bliss and experience bliss, we will find that there are two doors, two entrances to this mansion.
1: Vagati tanayat atma stuti rendavadi paradoshana ee rendu aneetundi doorluku asuya bhavam aneetundi gadi vesi untundali.
2: One of these doors can be called the praise of one's own self by himself. The other door is to find blame and fault in others. These two doors are locked together with the lock of jealousy.
1: Kanuka mottamota manamu yuka asoya aneetundi gadini teesi tarvata paradoshana aneetundi talupunu terchi atma stuti ane talupunu terchinappude manam aanandam aneetundi saudham lepala praveshinchadaniki adhikaranam avutam.
2: The first step will be to open the lock of jealousy. The second step will be to open the door of finding fault and blame in others. The third step will be to open the door of praising our own self by ourselves.
1: Kani duradrishtavashattu ee naadu
2: we are putting a huge lock in the name of ego.
1: Kanaka motta mota ee yokka ahankaram aneetvanti talapunu teeyalante prema aneetvanti key ni terchandi.
2: If we want to unlock this huge lock of ego, you have to use the key, a key in the name of prema or love.
1: Shanti aneetvanti gadini toyandi.
2: You have to push the latch of shanti or peace.
1: Kanuka manam ee prema aneetvanti oka key tho manamu ee ahankaram aneetvanti talapunu kontha taalamu terchinappude manaku ee sulabhanga ee dwaramu terchukovataniki entaina avakasam untundi.
2: It's only when we can use this key of prema or love and open the lock of ego will we be able to have access to these doors and open the doors.
1: Divyatma swaroopulara manam ee naadu jeevitham lopala aneka rakamainatvanti vidyalu manam garuputunnamu nerchukuntunnamu kaani aadhyatma vidya vidyanam anni vidyala kante aadhyatmika vidya sariyainatvanti vidya.
2: Divyatma Swarupas, today we are learning and we are teaching many different branches of education, but of all branches of education, the spiritual education is the one education which we have to care for.
1: Anni vidyalu konni chinna chinna nadulu vantivi aadhyatmika vidya pedda samudram vantivi.
2: All branches of education can be compared to small rivers and rivulets, but the spiritual education is like the mighty ocean.
1: కనుక సర్వ నదులప్పుడు గమ్యమైనటువంటిది ఈ సముద్రము.
2: ది ఓషన్ ఈజ్ ది డెస్టినేషన్ ఇన్ టు విచ్ ఆల్ రివర్స్ విల్ మెర్జ్.
1: కనుక మనము ఈ యొక్క నదీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క నదికి మనం పోనక్కర్లేదు. కోటి నదులు ధనుష్కోటిని ఉండగా ఏటికి ఈ వ్యత అని త్యాగరాజు చెప్పాడు. ధనుష్కోటి అనేటువంటి యొక్క సముద్రం లోపల సర్వ కోటి నదులు కూడా లీనమైనటువంటి స్నానం. కనుక ఒక్క ధనుష్కోటిలో స్నానం చేస్తే కోటి నదులు స్నానం చేసినంత ఫలితము.
2: If you want to bathe in a river, you do not have to go to each river and have a bath in that river. All the rivers go and merge into the ocean, in Dhanushkodi, the ocean. If you go and have a bath in Dhanushkodi, the ocean, it is as good as having your bath in all the millions of rivers.
1: Kanuka aadhyatmika vidyendu manam kontha varaku aarteri sadhana kalpinappudu sarva vidyala yokka saram kudanu manam anubhavinchinatundi varam avutam.
2: If we can acquire some strength and expertise in spiritual knowledge and spiritual education, then as in that analogy of bathing in the rivers, we will have had expertise in all branches of education.
1: Divyatma swaroopulara vyaktigatamainatvanti deshamulaku manam ye matram kudano avakasam ivvaka sarva vyaktiyattvam kudano samasthiyainatvanti sarveshudu aatma swaroopudai unnadanti satyanni gurtinchadam chala avasaram.
2: Divyatma Swarupas, we should never give room to hating individuals on the basis of individuality. We must recognize that in every individual, God is present and eliminate individual hatred.
1: Dinine isa vastu miram sarvamani bharatiya samskruti mana sutra endu cheptindi. Dinine bible endu kudanu all life are one my dear son, be alike to everyone nanu.
2: This is what has been described in our culture by stating Ishvara is present in every living being, is present in every jiva. The same thing has also been expressed in the Bible by saying all people are like one and be alike to everyone.
1: Kaluka manamu sarva jeevuni entunnatundi yokka daivattam okkate aneetundi yokka aatma tattvanni manam gurtinchukotam ee naadu entaina avasaram.
2: It's very necessary today for us to recognize that what is present as Atma in every individual human being is one and the same basic thing.
1: Kanuka manam premato ee yokka matabhedamulaku choti ivvaka ee yokka kalahamulaku manaku avakasam ivvaka ee jati matabhedamulaku kuda manaku choti ivvaka manamu okke manushyatvamlo unnatundi divyatvanni gurtinchukotam chala avasaram.
2: With prema we should try and set aside any differences that may be called religious differences. We should not give room to any sectarian differences, and we should recognize the entire human community as one single community.
1: Kanuka religion veru kaadu, there is only one religion, religion of love. There is only one caste of humanity. There is only one language of the heart. There is only one God, is omnipresent. Ee tattvanni manamu kramakramena manamu కేవలం పదవులతో కాకుండా ప్రాక్టికల్ గా మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
2: It is not as if one says that there is no religion. There is only one religion, and that is the religion of love. There is only one caste, and that is the caste of humanity. There is only one God, and that is the omnipresent God. There is only one language, and that is the language of the heart.
1: కనుక ఇట్టి సమస్తం చేత విశాలమైన హృదయమును అభివృద్ధి గావించుకొని స్వార్థమును పక్కకు నెట్టి పరార్థమనేటువంటి యొక్క ప్రపంచ జ్ఞానము నుంచి కూడా నువ్వు సాధించడానికి తగిన కృషి చేయటమే ఆధ్యాత్మిక సాధన.
2: The spiritual sadhana consists in broadening your heart, in broadening your vision, and recognizing that selfishness is a bad quality which has to be pushed away. This is the basis of spiritual sadhana.
1: ఈ నాడు పవిత్రమైనటువంటి దేశమునకు విశాలమైన భావమును ఏర్పరిచి తన రక్తమును కూడాను జనసేవ నిమిత్తమే దారబోసినటువంటి యొక్క జీసస్ క్రైస్ట్ పుట్టిన పర్వదినం కనుక ఈనాడు కేవలం క్రైస్ట్ పుట్టిన దినమని కేవలం మనం పండుగలు చేసుకున్నంత మాత్రమే ఈ యొక్క పవిత్రమైన దినములకు సార్థకం కాలేదు. అతని యొక్క ఆశయాలు అతని యొక్క అనుగుణములను ఒక కించిత్తైనా కూడా ఆచరణలో పెట్టి మనము దీనిని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today is a sacred day. This is the day on which Jesus sacrificed his blood for the good of human beings. This is the day on which he taught breadth of heart and breadth of vision to human beings. It will not do if we simply celebrate this as a festival. We must recognize the ideals which he propagated and the teachings which he had propagated and imbibe his qualities and ideals to some measure on this sacred day.
1: ఈ మహనీయుల యొక్క జన్మదినోత్సవం మనం చేసుకున్నప్పటికీ ఆనాడు జన్మదినోత్సవంలో పాయస పరమాన్నముతో మన పర్వదినములు ముగించుకోవటం సార్థకం కాలేదు. ఆ మహనీయుని యొక్క పవిత్రమైన ఆశయాలను మనం ఆచరణలో పెట్టడానికి ఏనాడు మనం ప్రయత్నిస్తామో ఆనాడే నిజమైన జన్మదినం.
2: If we want to celebrate the birth of any great event, of any great individual, it will not do if we simply celebrate it as a festive day and feast. So long as we are satisfied by a feast, that will not be the celebration. But the celebration will consist in imbibing the ideals of that great person whose birth we are celebrating.
1: Prema Swaroopulara, neti nunchi ee pavitramainatvanti yokka mahaneeyula yokka janmadinotsava nimittanga gnapakarthanga manam paradoshannu maani aatma stutini kontha varaku anagadrokki swarthamunu pakkaku netti premato janaseva సమాజ సేవకు మనం కక్కన కట్టుకోవటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను.
2: Today we are celebrating a sacred day as the great event of any great individual. It will not do if we simply celebrate it as a festive day and feast. So long as we are satisfied by a feast, that will not be the

0: కోటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను.
1: టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ఎ సీక్రెట్ డే యాజ్ ది బర్త్ ఆఫ్ ఎ గ్రేట్ ఇండివిజువల్. వెనెవర్ వి వాంట్ టు సెలబ్రేట్ ది బర్త్ ఆఫ్ ఎనీ గ్రేట్ ఇండివిజువల్, దట్ సెలబ్రేషన్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ అవర్ రికగ్నైజింగ్ దట్ బ్లేమింగ్ అదర్స్ ఫ్రమ్ టుడే షుడ్ బి స్టాప్. సెల్ఫ్ ప్రైజ్ షుడ్ ఆల్సో బి స్టాప్ అండ్ సెల్ఫిష్నెస్ షుడ్ బి గివెన్ అప్ అండ్ సర్వీస్ టు ది కమ్యూనిటీ షుడ్ బి డన్ గివింగ్ అప్ సెల్ఫిష్నెస్ అండ్ నాట్ బ్లేమింగ్.
0: మనం ఈనాడు ఎన్ని కార్యములు సాధనా రూపంలో ప్రయత్నం చేసినప్పటికీ దేశం యొక్క కళ్యాణము అందుకోవటం అసాధ్యము. ఏనాడు విశాలమైనటువంటి భావమును అభివృద్ధి పరచుకుంటామో, నిస్వార్థమైనటువంటి యొక్క చిత్తమును మనం అభివృద్ధి పరచుకుంటామో, ఆనాడే మన దేశము నిత్య కళ్యాణ పచ్చని తోడంతో తొలుతుంది.
1: వాట్ ఎవర్ సాధన వి మే డూ, వాట్ ఎవర్ ప్రాక్టీసెస్ వి మే అడాప్ట్, టుడే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ. బట్ ఆన్ ది డే వెన్ పీపుల్ విల్ గివ్ అప్ దర్ సెల్ఫిష్నెస్, వెన్ పీపుల్ విల్ సర్వ్ అదర్స్ ఇన్ ఎ సెల్ఫ్లెస్ మేనర్, ఆన్ దట్ డే ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు ఇనిషియేట్ ది ప్రాస్పెరిటీ అండ్ ది బ్రైట్నెస్ ఆఫ్ ది కంట్రీ.
0: భౌతిక సుఖ సంతోషములకే మనం బాటలు పడటం చాలా మానవత్వానికి ఒక విధమైనటువంటి అవమానకరం.
1: It brings shame and disgrace on human nature if all the time human beings are striving for material pleasures and
0: ఆకలించినటువంటి వాడు అన్నము ఇవ్వక తప్పదు.
1: One who has given you hunger, he is bound to find food for relieving your hunger as well.
0: కేవలం మనం తిండి నిమిత్తమై మనం జీవించడం కాదు, జీవిత నిమిత్తమై తిండి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We should not live just for the sake of eating. We must recognize the truth that we may eat for the purpose of leading a life.
0: కనుక మన జీవితము ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనము అనుభవించాలి.
1: అవర్ లైఫ్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ లైఫ్ విచ్ ఇస్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
0: మాటలు కోటి చెప్పడం కంటే కార్యంలో ఒక్కటాన్ని ఆచరించుకోవటంలో మనం ఆదర్శాన్ని నిరూపించాలి.
1: Instead of saying so many different words, millions of words, at least in one act of ours, we should show ourselves as an example.
0: ఈ అన్నింటికీ సులభమైనటువంటి మార్గము నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: The easiest path of all these different paths is the path of pure love.
0: Prema gala hrudayam nunde paramatmulu nivasistuntaru.
1: In that heart where prema and pure love resides, God
0: gala hrudayame daiva mandiram ani nirmayam cheskovali.
1: You must take the decision that heart which is filled with prema and love and kindness and compassion, that is the temple of God.
0: Kanuka deho devalaya prutto jeevo devasthanatanah. ఇది జీవునికి దేహమని మనం భావిస్తున్నాము. దేవునికి దేహం ఇది, కానీ దేవుని యొక్క దేవాలయము ఈ దేహము.
1: వి థింక్ దట్ దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఈస్ ది ప్లేస్ వేర్ జీవ ది లైఫ్ రిసైడ్స్. నో, దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి టెంపుల్ వంటి ఈ దేహాన్ని సాత్వికమైన కర్మలు ఎందు ప్రవేశపెట్టాలి. దుర్వినియోగమైన దీని కింద, దుర్మార్గమైన మార్గముల కింద ఈ దేహాన్ని ప్రవేశపెట్టకూడదు.
1: This sacred body, which is like a temple, should be used for the purpose of doing sacred things. This body should not be used for doing unsacred acts.
0: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకొని క్రైస్తు యొక్క ఆశయాలను ఈనాడు మనం కొంతవరకు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Hoping that you will promote the aspects of prema and the importance of prema and love, and that you will imbibe the qualities and ideals of Christ, I am bringing this discourse to a close.

0: How do you find the sunrise and sunset happening most regularly every day? How do you find the stars hiding themselves during the daytime while they glitter and shine every night?
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Yuga yugabula nundi, tara taramula nundi, ఉగాది యొక్క ఆనందమును అనుభవిస్తూ వస్తున్నారు.
0: We have been experiencing the celebration of the dawn of the new year, Ugadi, over ages and generations.
1: భారతీయులు అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది.
0: Bharat has been conferring the peace and security and spiritual happiness to the entire world.
1: Kanukane naati modalu neeti varaku loka samasta sukhino bhavantu annatvanti sukti bharatiyulu anni desamulaku kudanu sustiramainatundi shanti baddhatalanu chekurustu vachindi.
0: It's for that reason it has been the fervent prayer since then that we pray for the welfare and peace and prosperity of the whole world.
1: Kani ee naati manavudu bhautikanga laukikanga ento pragatini pondinaru.
0: Man has progressed physically and the worldly sense.
1: Kani naitikanga manavudu kshatra vimarsalanu sankuchita bhavamenu arikattukona lekapothunnadu.
0: But ethically speaking, he has come down to low desires and he is narrow minded.
1: Deeniki karanam emani evariki varu తమ హృదయ పరిశీలన జరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయం నుంచి స్వార్థ సప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది.
0: వన్ ఇన్వెస్టిగేట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ ఫాల్ ఈస్ దాట్ హిస్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు.
0: Man is not loving, is not after the objects, material things, for their sake.
1: Vyaktulu nimittamai vyaktulanu preminchatam ledu.
0: He doesn't love anyone for anybody.
1: Desha kshema nimittamai deshamunu aaradhinchatam ledu.
0: He is not loving his country, thinking of its plenty and prosperity.
1: Edi chuchina, edi cheppina, edi talanchina అంతా ఇప్పుడు తన స్వార్థం కోసమనే ఉపయోగిస్తున్నాడు.
0: Perhaps all his actions, all that his utterances, all his thought center around the selfishness.
1: ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారం అవుతాం.
0: In fact, we will certainly reap the benefit of the celebration of Ugadi, the day when we give up the narrow mindedness and selfishness.
1: ee naadu tellavaru legane abhyanga snanamulu aacharinchi nootana vastramulu dharinchi inti yandu konni deepa vastramulu anubhavistu vastunnaru.
0: Right from the dawn we are very busy this day with head bath, wearing the new clothes and engaged in good preparations at home.
1: కానీ బయట శుభ్రము బయట నూతన వస్త్రములు ధరించటం మాత్రమే సులభం కాని తన అంతర్ముఖమునందు అంతర్భావములు యందు అతి అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ దుర్భావముల చేత దుర్గుణముల చేత దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యం గావించుకుంటున్నారు.
0: టు హ్యావ్ దిస్ క్లీన్లీనెస్, external cleanliness, and to wear new robes is quite easy. But inwardly, our heart is full of maneuvering, manipulation, ill feelings.
1: తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించును, పవిత్రము గావించుకును, స్వార్థరహితమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరుచుకును, ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడిగా రూపొందుతాడు.
0: We can truly celebrate this Ugadi and claim the benefits of it the day we cleanse our heart, the day when we make our heart sacred and selfless.
1: మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
0: The human heart is highly sacred.
1: మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
0: And the human life is the rarest of all.
1: జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: Having had this rare gift of human life, we are not leading a human way of life anyway.
1: మానవుడనగా కోరికల యొక్క మూట అని దీనికి అర్థం.
0: The human, we can understand by the word, is the bundle of desire.
1: ఈనాటి మానవుడు కాలు మొదలు తల వరకు కూడాను కోరికల చేతనే కాలమును గడుపుతూ వస్తున్నాడు.
0: Man today is spending his time full of desires from top to toe.
1: కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
0: He feels so happy if his desires are fulfilled, but certainly not.
1: కోరికలు ఆరటమే ఆనందమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Desireless state confers the true bliss.
1: ఏనాడు మానవుని యొక్క హృదయంలో కోరికలు ఆరునో ఆనాడే తన కోరికలు తీరినటువంటి వాడవుతాడు.
0: The day when the desires are given up and pacified, you can aspire to be blissful.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Yugamulu gadichinappatikini jagamulu kadilinappatikini manavuni yokka hrudayamu maratam ledu.
0: Though ages have passed, generations have left, human heart has not yet been transformed.
1: Sadavulu mitimiri pothunnavi.
0: We find education on the ever rise.
1: Vidyalu chala allolamulu kaaga avistunnavi.
0: The education is adding to the confusion and agitation.
1: ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
0: We think that there will be reformation in human heart by education.
1: నిజమే మారును మారుతున్నవి. ఏ విధంగా మారుతున్నవి?
0: It is changing, no doubt, but how is it happening?
1: అతి విచిత్రమైనటువంటి మార్గమును అవలంబిస్తున్నవి.
0: It is following a distorted, perverted way.
1: మానవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటం లేదు.
0: Man is not acquiring, is not learning what
1: is supposed to be.
0: Developing the animal trait.
1: రాక్షస కృత్యమును పవిత్రం చేసుకుంటూ.
0: Entertaining demonic attitude.
1: మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: Wasting the human life altogether.
1: ఇది కాదు మన యొక్క పండుగలు.
0: This is not what we are supposed to do.
1: ఇది కాదు మన ఒక పూర్వ యొక్క సంస్కృతి.
0: This is not our nature.
1: భారతీయ సంస్కృతి,
0: the culture of Bharat,
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
0: Wants us to realize the unity in diversity and work for the liberation of one's own self.
1: కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు.
0: But we are following the contradictory procedure.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
0: In fact, we are fragmenting the one into multiplicity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
0: We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity. But there are none who observe the unity in diversity.
1: భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
0: The inhabitants of Bharat, Bharatiyas, are not able to know the nobility and the greatness of the Indian culture.
1: సర్వుల యొక్క క్షేమాన్ని, సమస్త యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరుచుకుని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము.
0: The life of Bharatiyas is to live in happiness when others are happy, when the whole world is rejoicing.
1: ఇంతటి విశాలమైనటువంటి హృదయము కానరాదు.
0: Such broad mindedness is missing today.
1: ఇంతటి పవిత్రమైనటువంటి భావములు కానరావు.
0: Sacred feelings are missing.
1: కానీ ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
0: The sacred thoughts, the good feelings are latent, immanent man. He is not able to recognize and experience.
1: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
0: Time is highly sacred.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
0: Just you can think for yourself how this valuable time is wasted.
1: కాలము గడిచిన తిరిగి రాదు.
0: As the time passes by, it will
1: never
0: come
1: back. మంది కాదు.
0: The future is uncertain.
1: ఉన్నటువంటి కాలమును సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తుంది.
0: It is the teaching of Bharat that one should live in the present, make best use of the moment.
1: కనుకనే వేదమనందు కూడాను కాలాయన మహా, కాలకాలాయన మహా, కాలదర్పదమనాయన మహా, కాలాతీతాయన మహా, కాలస్వరూపాయన మహా, కాల నియమితాయన మహా అని కాలమును ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ఫర్ ద టైమ్, ఫర్ దట్ రీజన్ ద టైమ్ ఇస్ ఎక్స్టోల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద టైమ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: ఇంతే కాదు, సహస్ర శిష్య పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: God dwells in all of the beings, all hands are His, all
1: legs are His. ఎటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విశ్వసించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
0: The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh.
1: ఈనాటి మాధునిక యుగము రాక పూర్వమే,
0: ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు.
0: ప్రయర్ టు దిస్ మోడర్న్ ఏజ్ ద ఏన్షియన్స్, ద సేజెస్ అండ్ సియర్స్ అండ్ ద కల్చర్ వాంటెడ్ ఎ కైండ్ ఆఫ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ ద కమ్యూనిటీ.
1: కలిసిమెలిసి తిరుగుదాం,
0: లెట్స్ మూవ్ టుగెదర్,
1: కలిసి మెలిసి పెరుగుదాం,
0: లెట్స్ గ్రో టుగెదర్,
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం,
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్,
1: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంటెడ్ us టు గ్రో లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైటింగ్.
1: ఇక్కడ ఎక్కడ ఎట్టి కలిసి మెలిసి ఉండటము కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీ మింగ్లింగ్ టుగెదర్.
1: ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
0: The four residents at home have different opinions.
1: ఐకమత్యం మానవ జీవితము.
0: Unity is a human life.
1: ఆచరణే దాని యొక్క గమ్యము.
0: And that he happens to be his goal.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం.
0: Such divine unity is lost today.
1: పవిత్రమైన భారతీయులారా,
0: the sacred inhabitants of
1: భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా పూర్ణ అర్థం గావించుకోలేదు.
0: None have understood till this day in fullness the meaning of Bharat culture.
1: Bharatiya shakti samarthyamulu amitamainatuntivi.
0: The capacities and the potentiality of the Bharatiyas
1: are beyond measure. Parimitamainatuntidi.
0: And it is limitless.
1: ఈ నాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం ఆనందం ఆనందం ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
0: Every man aspires to be blissful today.
1: ఈ ఆనందం నిమిత్తమై అనేక గ్రంథములను పఠిస్తున్నాడు.
0: To be happy, he goes through many books.
1: అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు, వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు.
0: He goes on pilgrimage and listens to noble souls.
1: ఎన్ని పూజలు చేస్తున్నారు,
0: he also worships.
1: ఎన్ని జపములు ఆచరిస్తున్నారు,
0: he does penance.
1: ఎన్ని తపములు ఉన్నచున్నారు,
0: and he thinks of God.
1: కానీ ఇందులో ఆనందం ఏమాత్రం కూడాను లేదు.
0: But there is no trace of bliss in these activities.
1: మానవుని యొక్క దేహమునందు పంచకోశములు ఉన్నవి.
0: The human body has got 5 sheets.
1: Annamaya kosamu,
0: the sheet of food.
1: Pranamaya kosamu,
0: the sheet of life.
1: Manomaya kosamu,
0: the sheet of mind.
1: Anandamaya kosamu,
0: the sheet of bliss.
1: Vijnanamaya kosamu, anandamaya kosamu,
0: the sheet of wisdom and the sheet of bliss.
1: Kani anandamaya kosam aneetundi kanipistundadi kani aanandam andulo shunyam.
0: We have the sheet of bliss, but the bliss is totally absent.
1: ఆనందమే లేకుండా ఉంటున్నది.
0: There is no trace of bliss at all.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ కొడును
0: All the ways of pleasure and happiness that we experience today
1: కేవలం పరిమితముతో కూడినటువంటివి.
0: Is all under certain limits.
1: తాను పడేటువంటి సుఖములంతా కూడా నువ్వు ఆనందంతో కూడినటువంటి కాదు.
0: ఆల్ ది హ్యాపీనెస్ దట్ హీ పాసెస్ త్రూ కెన్ నాట్ బి రేటెడ్ యాస్ బ్లిస్.
1: చేరినటువంటివి
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆల్ సర్టెన్ లిమిటేషన్స్.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడా నువ్వు పరిమితంలో ఉండేటువంటివి.
0: ఆల్ ది ప్రాపర్టీ దట్ యు అక్వైర్ అండ్ ది వెల్త్ దట్ యు అమాస్
1: ఈ ఆస్తిపాస్తులు ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడా మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
0: It is a sign of foolishness if you think that wealth and prosperity and the property will give you the bliss, safety and security.
1: ఈ సుఖము మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
0: This sort of security and happiness will never
1: come. ఈ సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: That gives you only a limited happiness.
1: కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము.
0: But the true bliss is beyond all measure.
1: అది ఎక్కడి నుంచి వస్తుంది? అది
0: where from you
1: get. ఇది బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: It's not from outside.
1: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: ఇట్ కమ్స్ ఫ్రమ్ విదిన్.
1: హృదయము దైవస్థానము.
0: ద హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్.
1: ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము.
0: లెట్ అస్ థింక్ ఆఫ్ ది ఆల్టార్ ఆఫ్ గాడ్ ద హ్యూమన్ హార్ట్.
1: ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: టు బిగిన్ విత్ మ్యాన్ మస్ట్ డెవలప్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఈ విశ్వాసం ద్వారానే మానవునకు ప్రేమ లభిస్తుండాలి.
0: త్రూ ఫెయిత్ ఓన్లీ హీ కెన్ ఎక్స్పీరియన్స్ లవ్.
1: ఈ ప్రేమ వల్లనే మానవుడికి ధర్మం ఆచరిస్తున్నాడు.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ హీ కెన్ బి హ్యాపీ.
1: ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ హీ ఫైండ్స్ ద వే టు ట్రూత్.
1: సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: అండ్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ హీ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. ఆనందం
1: లభ్యమవుతుండాలి.
0: అండ్ త్రూ దట్ ఓన్లీ ఇస్ పాసిబుల్ త్రూ లవ్.
1: ఆనందమునకు మూల కారణము దైవమే.
0: Therefore, the foundation for bliss is God.
1: దైవమునకు మూల కారణము సత్యమే.
0: And it is the truth that takes you to God.
1: మూల కారణము ధర్మమే.
0: And it is dharma that takes you to God.
1: ధర్మమునకు మూలాధారము ప్రేమనే.
0: And it is the love that the foundation for dharma.
1: ప్రేమ మూలాధారము విశ్వాసమే.
0: And they all rest on faith.
1: ఈనాటి మానవుడియందు తనపైన తనకూడను విశ్వాసం లేదు.
0: Man today has no faith in himself.
1: శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
0: It is almost a life without breath.
1: విశ్వాసమే కోల్పోతున్నాడు.
0: హీ ఇస్ లూజింగ్ ఫెయిత్ ఆల్ టుగెదర్.
1: ప్రాచీన ఋషులందరూ కూడా విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
0: ఏన్షియంట్ రిషీస్ స్ట్రెస్డ్ ఆన్ ఫెయిత్.
1: నమ్మకమను రెండు నయనము లేదని అంధులైరి నేడు అవని ఎందు.
0: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్ టోటలీ బ్లైండ్.
1: కూడా మానవునికి కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: ఏమిటి ఈ రెండు నేత్రములు?
0: వాట్ ఆర్ దీస్ టూ ఐస్?
1: ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
0: And one is the scripture, other is righteousness.
1: కాని ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడాటి ధర్మమును విస్మరిస్తున్నారు.
0: The priest class also has neglected the reading of the scripture.
1: ఎప్పుడు సత్యముగా ఎంచు వేద సంబంధముగా విప్రులారా.
0: The priestly class should consider the scripture as truth.
1: దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా.
0: ఇట్ ఇస్ ఓన్లీ వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్.
1: ధర్మరాజ్యములు కలిగి ధర్మ గుణముతో వరలుచుండేటి ఆర్య వైశ్యులారా.
0: ద వైశ్య ద బిజినెస్ కమ్యూనిటీ రన్స్ ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ.
1: వ్యవసాయ వృత్తి చే వర్ధిల్లు చుండియో సుఖజీవనము చేయు శూద్రులారా.
0: ద శూద్ర కమ్యూనిటీ టేక్స్ కేర్ ఆఫ్ ది అగ్రికల్చర్.
1: కాలమంతా ఊరక గడపనేలా.
0: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైం.
1: ఇదంతా కూడా నువ్వు కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
0: వీ హావ్ బీన్ వేస్టింగ్ టైం.
1: దీనివల్ల మనకి ఏమాత్రం కూడా అణుమాత్రమైన కూడా సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
0: ద ప్రెసెంట్ డే లైఫ్ డజంట్ కన్ఫర్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవునికి ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
0: ద మెయిన్ క్వాలిటీ దట్ గాడ్ హాస్ గిఫ్టెడ్ అస్ ఇస్ దిస్.
1: సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
0: వీ ఆఫర్ అవర్ సల్యూటేషన్ నమస్కార టు సన్ గాడ్.
1: అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
0: దేర్ వీ హావ్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: దేర్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కృతజ్ఞాయ నమః.
1: అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ ద లైట్ విత్ ఇన్ ది ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత.
0: మైండ్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ. ద మూన్ ఈస్ ద ప్రిసైడింగ్.
1: ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడుగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు.
0: ద మ్యాన్ హూ ఫర్గెట్స్ ఆల్ ది హెల్ప్ గివర్ రెండర్ టు హిమ్ ఈజ్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అండ్ బికమ్స్ బ్లైండ్.
1: అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చును.
0: వి కెన్ కాల్ దెమ్ టోటలీ బ్లైండ్ పీపుల్ అన్గ్రేట్ఫుల్.
1: సూర్యుడే తన నేత్రముల నుంచి వదిలిపోతున్నాడు.
0: And in fact, sun withdraws light from the eyesight.
1: ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
0: Whosoever may be, one should not forget the help.
1: ప్రాణములైనను సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు.
0: You be prepared to give up life, but you should remain grateful.
1: ఎన్ని ఉపకారములో పొందుతున్నాము.
0: We receive help from every corner.
1: ఎన్ని సహాయములో అందుతున్నాము.
0: In fact, we receive all service.
1: కానీ మానవుడు దానిని కించిత్ కూడా తలంచడం లేదు.
0: But man is not mindful of all the help and
1: స్వార్థము స్వార్థము స్వార్థము.
0: All his life is based on selfishness.
1: ఇలాంటి మూర్ఖత్వం జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు మానవుడు.
0: Man is leading such foolish life today.
1: ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్ట చెప్పాలి?
0: How do you expect the human values?
1: అసలు ఆధ్యాత్మికమనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of spirituality?
1: ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికం అంటున్నారు.
0: We think the thinking of the constant self.
1: కాదు కాదు కాదు. మానవుని యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: one has to kill the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
0: Transforming the human nature into the divine.
1: ఎక్కడ మార్చుకుంటున్నారు?
0: Where are we doing?
1: మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
0: In fact, the human life has become demonic.
1: దైవత్వంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort to transform the divine quality. In fact, that is true spirituality.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
0: Such beautiful nature, in all nature spirituality is forgotten.
1: ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థంగా వచ్చుకుంటుంది.
0: We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
1: అది కాదు ఆధ్యాత్మికము.
0: దాట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైన లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెమ్, పాండర్ ఓవర్.
1: మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని అని భావించాలి.
0: ఐ ఎమ్ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ది డివినిటీ విద్ ఇన్. దట్ షుడ్ బి అవర్ లైఫ్.
1: అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వము దూరం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు తన మానవత్వాన్నే తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
0: As the human being has forgotten his human nature, he has become bestial.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏ రాజ్యమైనా కానీ,
0: whatever may be,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: whatever state,
1: ఏ దేశమైనా కానీ,
0: any country,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: any region,
1: ఏ లింగమైనా కానీ,
0: any
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: any person,
1: కానీ మానవుడి యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
0: At any period of time, anywhere, any region, any state, any country, no one should forget the human quality.
1: స్వార్థం ఉంచుకొని,
0: we should keep it in our view.
1: కాలమును సార్థకం కావించుకోకుండా పోకూడదు.
0: And we should never waste our time.
1: పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
0: గాడ్ హెస్ సెంట్ నారద to be in search of a true noble soul who is spending the time in a sacred way, leading a sacred life.
1: Swami etti varini nenu ennukovali annadu.
0: Narada wanted how to pick up such people.
1: Evadu tana hrudayam nundi Ramakrishna Govinda Narayana ani bhagavat namamunu uchcharistuntado,
0: the one who repeats chants his name wholeheartedly,
1: athane nijamainatti manavudu.
0: He is a true human.
1: Manavudanaga parishuddhamaina hrudayam kalavadu.
0: Human being meant the one who has got pure heart.
1: పరిశుద్ధమైన హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామములే రావాలి.
0: And out of this pure heart, he should chant the sacred name of God.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
0: He is such a man is the
1: true human. లోక సంబంధమైన వ్యవహారాలు ఎన్నైనా చేసుకొని,
0: we can involve in worldly matters.
1: అది లౌకికమైనటువంటి యొక్క వృత్తులు.
0: That's all worldly tendency.
1: దాని యందు నాకే మాత్రము లక్ష్యం లేదు.
0: And he is not a true man, he is not centered around it.
1: అవి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు.
0: It's all temporary happiness.
1: కానీ పవిత్రమైనటువంటి పర్వదినముల యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
0: The one who does not chant the glory of God on sacred festivals of this type is not human at all.
1: దీనిని మనసు యందు ఉంచుకుని నారదుడు చెప్పాడు.
0: Narada holding this view,
1: స్వామి,
0: said Swami,
1: నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే.
0: I repeat your name, Govinda Narayana.
1: నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాత్తుకును కనిపించడం లేదు.
0: In fact, there's no time when I have left chanting your name.
1: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా అన్నాడు.
0: Is there any greater devotee than me?
1: ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
0: There started ego.
1: నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
0: To consider oneself as a devotee is a sign of ego.
1: ఇలాంటి భక్తులు లోకంలో అనేక మంది ఉంటున్నారు.
0: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ దిస్ టైప్.
1: ఇంటింటికి చూసినా భక్తుడిగా ఉన్నాడు.
0: ఎవ్రీ
1: ఇంచించిలోనా భక్తుడిగా కనిపిస్తున్నాడు.
0: అట్ ఎవ్రీ ఇంచ్ ఇన్ ఎవ్రీ హోమ్
1: వి కన్సిడర్ నిజమైన భక్తి.
0: దట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: హృదయంలో ఆవిర్భవించి
0: ఎమనేటింగ్ అవుట్ ఆఫ్ హార్ట్
1: సర్వత్రా ప్రసరింపజేసి
0: ఇట్ షుడ్ గో అరౌండ్ ద బాడీ.
1: అన్ని కార్యములు ఎందుకు ఈ యొక్క ప్రబుద్ధి ప్రబుద్ధి కావాలి.
0: దిస్ శాంక్టిటీ, దిస్ సేక్రెడ్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్.
1: మనం భుజించిన ఆహారము
0: the food part taken
1: ఉదరంలోకి చేరి
0: reaches stomach
1: అది జీర్ణించిన తర్వాత
0: and after it digests
1: సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా
0: the food part taken is digested in the stomach and is then supplied
1: హృదయంలో స్మరించినటువంటి భగవత్ నామము
0: and God's name in the heart
1: కన్నుల్లో చేరాలి.
0: It should get into the
1: heart.
0: Get into the
1: ear. నాలుకపై చేరాలి. ముక్కులో చేరాలి. చేతుల్లో చేరాలి. పాదముల్లో చేరాలి. సర్వ అంగములు ఎందుకు ప్రసరించి చేయాలి.
0: The divinity should materialize, should manifest in all our body.
1: మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు.
0: Then only it amounts to chanting his name.
1: ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నుల్లో చేరినప్పుడు ఏమైపోతుంది? ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది.
0: And this the food of divinity as it gets into the eye it entertains the sight of divinity.
1: మనలో ప్రారంభమవుతుంది.
0: And there that begins
1: మన నాలుకపై వచ్చినప్పుడు పవిత్రమైన పలుకే పలుకుతావు.
0: And your talk would be sacred.
1: మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము.
0: All that you listen to is bound to be sacred.
1: మన పాదములో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశములకే మనం నడుస్తాము.
0: And you tread along the sacred path if the divinity gets into your feet.
1: చేతుల్లో చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సాత్వికమైన పనులు చేస్తాయి.
0: Hands will do all fruitful activity when God gets into them.
1: సర్వాంగములు కూడా సాత్వికమైన పనికి ఆవించేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: He is a true human if all his body, the different organs and the limbs get into sacred activity.
1: చేర్చుకుని రామని చెప్పాడు.
0: This what is prescribed.
1: కాని నారదుడు సర్వత్రా సంచారం చేశాడు.
0: నారద మూవ్స్ అరౌండ్
1: కానీ అతని ఎందున్నటువంటి అహంకారము పోలేదు.
0: బట్ ఈగో హ్యాస్ నాట్ లెఫ్ట్ హిమ్.
1: తిరిగి వచ్చాడు.
0: హి రిటర్న్
1: ఒక వస్తు ఉండగా ఒక అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: ఒక కిల్లర్ అనగా అడవి జాతి వాడు
0: హీ మెట్
1: కంటలు కొట్టి జీవించుకునేటువంటి వాడు.
0: అండ్ హీ ఇస్ ఆల్ వెరీ పూర్ మ్యాన్ హూ క్యారీస్ హిస్ లైవ్లీహుడ్.
1: అతను ఒక దగ్గర
0: సెల్లింగ్ ఫైర్ వుడ్
1: కన్నులు మూసుకుని నామస్మరణ చేస్తున్నాడు.
0: హీ వాస్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: నారదుడు వెళ్ళాడు.
0: నారద అప్రోచ్ హిమ్.
1: ఏమండి ఎవరు మీరు అన్నారు.
0: హీ సెడ్ హూ ఆర్ యూ సర్.
1: స్వామి నేను ఒక వేటగాడు.
0: హీ సెడ్ ఐ యామ్ జస్ట్ ఎ హంటర్.
1: నేను ఒక పరమాత్మని యొక్క పరమ భక్తుడను.
0: ఐ యామ్ ఎన్ ఆర్డినరీ డివోటీ
1: అనేటప్పటికి నారదుడికి ఆశ్చర్యం వేసింది.
0: నారద వాస్ సర్ప్రైజ్డ్.
1: నీవు పరమ భక్తుడా?
0: Are you a devotee?
1: పరమ భక్తు అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి?
0: If you are such a great devotee, how do you then hold an axe?
1: చంపడానికి కోసం నువ్వు పెట్టుకున్నావు.
0: What for you are having that axe on hand?
1: స్వామి కాదు కాదు.
0: No, not for
1: violence. ఈ కత్తితో నేను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకున్నాను.
0: With this sword on hand, I want to do four things.
1: ఏమిటా నాలుగు పనులు?
0: What are they?
1: మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్నాడు.
0: First, I want to kill ద్రౌపది.
1: ద్రౌపది పరమ భక్తురాలే.
0: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామంనే నిరంతరం స్మరించేటువంటి కదా.
0: ద్రౌపది థింగ్స్ ఆఫ్ గాడ్ కృష్ణ.
1: ఆమె భక్తికి మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ టు హర్ రెస్క్యూ.
1: కాబట్టి ఆమెను చంపడానికి కారణం ఏమిటి అన్నారు.
0: వై డు యూ వాంట్ టు కిల్ హర్?
1: భక్తురాలే.
0: షీఈస్ ఎ డివోటీ.
1: కానీ ఒకనొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణ అని పిలిచింది. ఆ భోజనం కింద వదిలాడు. కృష్ణుడు వెళ్ళాడు. నా స్వామికి ఒక ఆహారం కూడా అందించుకోకుండా చేసింది.
0: అట్ వన్ టైమ్ వెన్ కృష్ణ వాస్ పార్టేకింగ్ హిస్ ఫుడ్ ద్రౌపది కాల్డ్ హిస్ ఫర్ హిస్ హెల్ప్ అండ్ రిఫ్యూజ్ అండ్ దెర్ఫోర్ కృష్ణ డ్రాప్ ద ఫుడ్ అండ్ ran ఆల్ ద వే.
1: కాబట్టి ఈమెను చంపాలి అన్నాడు.
0: సిన్స్ షీ డిడ్ నాట్ అలౌ హిమ్ టు హ్యావ్ హిస్ ఫుడ్ ఐ వాంట్ టు కిల్ హర్.
1: సరే చూస్తామని ఇంకా వెళుతూ ఉన్నాడు.
0: దెన్ హీ వాస్ స్టిల్ ప్రొసీడింగ్.
1: ప్రహ్లాదుడు కనిపించాడు.
0: దెన్ హీ కేమ్ అక్రాస్ ప్రహ్లాద్.
1: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవక తెలియనట.
0: It is
1: Narayan, Narayan, Narayan అని స్మరిస్తున్నాడు.
0: ప్రహ్లాదా వెంట్ ఆన్ చాంటింగ్ నారాయణస్ నేమ్.
1: వెళ్ళాడు.
0: హీ వెంట్ దేర్.
1: నాయన నీవు నారాయణ స్మరణ చేస్తున్నావు.
0: నో డౌట్ యువర్ చాంటింగ్ హిస్ నేమ్.
1: కానీ నీ యొక్క పని ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ యువర్ యాక్షన్?
1: నారాయణ నామస్మరణ చేయటం వల్ల
0: by just chanting his name
1: నారాయణ నిద్రాహారం లేకుండా చేస్తున్నావు.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గాడ్స్ రెస్ట్లెస్నెస్.
1: మీ తండ్రిగారిని ఎనుగుకించే సమయం లోపల
0: at every time
1: నారాయణ అన్నాడు.
0: యు సెడ్ నారాయణ.
1: కానీ నారాయణే ఎనుగుల కింద పడి తాను ఏనుగుల చేతి తొక్కింపబడ్డాడు.
0: అండ్ నారాయణ షుడ్ అలౌ హింసెల్ఫ్ టు బి ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
1: నీవు నారాయణ చేసినటువంటి ఉపకారం ఇదియా.
0: దిస్ ఈస్ ద హెల్ప్ దట్ యు రెండర్ టు నారాయణ.
1: కనుక నారాయణ చంపాలి అన్నాడు.
0: అండ్ దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ హిమ్ సెడ్.
1: ఇంకా మూడవది ఎవరు ఉన్నారు?
0: హూ ఇస్ థర్డ్ వన్?
1: ఒకడున్నాడు నారదుడు.
0: దేర్ ఇస్ వన్ పర్సన్ నారద.
1: అతను తంబూరు తీసుకుంటాడు.
0: హీ హ్యాస్ తంబూర్.
1: నారాయణ నారాయణ నారాయణ అని స్మరిస్తున్నాడు.
0: హీ గోస్ ఆన్ రిపీటింగ్ నారాయణ.
1: కానీ అతని స్వార్థ భక్తియే, కానీ పరార్థమైనటువంటి యొక్క ప్రేమ భక్తి కాదు.
0: హిస్ డివోషన్ ఇస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఇస్ అటర్లీ సెల్ఫిష్.
1: అతన్ని చంపాలి అన్నాడు.
0: సో ఐ షుడ్ కిల్ హిమ్.
1: తనకు భయమే పడిపోయింది.
0: దెన్ హీ వాస్ నారాయణ వాస్ అఫ్రైడ్ ఆఫ్.
1: ఇది నా అహంకారమే ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు.
0: హీ సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఈగో.
1: మీరా ఉన్నది.
0: దెన్ మీరా.
1: ఆ మీరా,
0: దట్ మీరా
1: ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ గిరిధర గిరిధర నాగర్ గిరిధర నాగర్ ఈ గిరిధర గిరిధర గిరిధర అని గిరిధరిని మాత్రమే స్మరిస్తున్నది.
0: మీరా రిపీటెడ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ గిరిధారి గిరిధర నాగర రిపీటెడ్లీ.
1: ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధరుని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ షీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్.
1: గిరిధర అనుకున్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దేబలంతా కూడాను కృష్ణునికి తగులుతూ ఉన్నాయి.
0: అండ్ ఐ షీ వాస్ టెలింగ్ గిరిధరాస్ నేమ్ ఆల్ ద స్లాబ్స్ ఆన్ ద చీక్ వెంట్ టు గిరిధర.
1: ఈ విధంగా తగులుతున్న చేత
0: బికాస్ ఆఫ్ దిస్
1: ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇట్ అమౌంటెడ్ టు హర్టింగ్ గాడ్ హింసెల్ఫ్.
1: కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి.
0: దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ మీరా.
1: అయిపోయింది. వైకుంఠం చేరాడు.
0: అండ్ హీ రీచ్ వైకుంఠ.
1: స్వామి
0: స్వామి
1: అన్ని విచారించాను.
0: ఐ ఇన్వెస్టిగేటెడ్.
1: భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పని చెప్పాడు.
0: ఐ కుడ్ ఫైండ్ మెనీ మెనీ వికెట్ పీపుల్ హూ రిపీట్ యువర్ నేమ్.
1: నువ్వు చాలా పొరబడుతున్నావు నారద.
0: అండ్ విష్ణు సెడ్ భగవంతుని ఉన్నటువంటి
1: ప్రేమోల్లాసం చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు.
0: యు ఆర్ థింకింగ్ ద గాడ్ ఈస్ పుట్ టు సఫరింగ్. నో, యు ఆర్ మిస్టేకెన్.
1: భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
0: యు థింక్ దట్ యు ఆర్ మేకింగ్ గాడ్ రెస్ట్లెస్.
1: భగవంతుని యొక్క సుఖమే నా సుఖము.
0: ఇన్ ఫ్యాక్ట్ మై హ్యాపీనెస్ ఇస్ గాడ్స్ హ్యాపీనెస్.
1: భగవంతుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనందంగా ఉంటుండాలి.
0: గాడ్ షుడ్ బి హ్యాపీ బ్లెస్ఫుల్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్
1: లైఫ్. కూడాను మనసుకు కానీ దేహమును కానీ సంభవించకూడదు.
0: షీ షుడ్ నాట్ బి పుట్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్ ఫిజికల్ ఆర్ మెంటల్.
1: అలాంటి భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు.
0: యు ఆర్ ఎ ట్రూ డివోటీ ఇఫ్ యు సీ గాడ్ హ్యాపీ ఆల్ ది టైమ్.
1: అప్పుడు నారదుడికి గుర్తించాడు.
0: దెన్ నారద రికగ్నైజ్డ్.
1: స్వామి, నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు.
0: యు హావ్ గివెన్ మీ దిస్ టాస్క్ సో యాస్ టు కిల్ మై ఈగో.
1: ఈ విధంగా భారతీయులకి చరిత్రలు,
0: దాట్స్ ది హిస్టరీ ఆఫ్ భారత్,
1: ఎన్ని పవిత్రమైనటువంటి కథలతోనో
0: ఇట్ హాస్ గాట్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ స్టోరీస్.
1: జగత్తంతా కూడా వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది.
0: అండ్ ఇట్ హాస్ స్ప్రెడ్ ద మెసేజ్ టు ది
1: వరల్డ్. ముఖ్యంగా ఎంతటి భక్తి ఉండినప్పటికీ భగవంతుని మనసుకు మాత్రం కించిత్ కూడా కష్టం కలిగించకూడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డివోషన్ దట్ వీ హ్యావ్, వీ షుడ్ నాట్ మేక్ గాడ్ ఇన్కన్వీనియంట్.
1: లోపల బాధపడినా అది నీకు బాధనే.
0: If God is disappointed, displeased with you, you will be hurt.
1: కలుగని భగవంతుని సుఖమే నా సుఖము.
0: So God's happiness is my
1: happiness. నా సుఖమే భగవంతుని యొక్క సుఖము.
0: My happiness is God's happiness.
1: రెండింటికి ఏకత్వాన్ని భావించాలి.
0: We should have the spirit of oneness in both.
1: I and God are one.
0: All are one.
1: ఈ ఇద్దరు యొక్క సంబంధ బాంధవ్యమే గుర్తింపు చేయాలి అన్నాడు.
0: We should recognize, experience the unity, the harmony of the two.
1: కనుక ఈనాటి భక్తులందరూ కూడాను ఎట్టి భక్తిని ఆచరిస్తున్నారు?
0: మోడర్న్ డివోటీస్ వాట్ పాత్ దే ఫాలో?
1: తన స్వార్థ భక్తిని అనుసరిస్తున్నారు.
0: హీఈస్ ఆల్వేస్ సెల్ఫిష్.
1: తన సుఖమే తన సుఖము.
0: హీ థింక్స్ ఆఫ్ హిస్ హ్యాపీనెస్.
1: ఏ విధమైనటువంటి దీంట్లో పోయినప్పటికీ పర్వాలేదు.
0: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ అవుట్ సైడ్.
1: కనుక దైవం ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ఎంబాడీమెంట్ ఆఫ్
1: ప్రేమ. అందరి ఎందు ఉంటుండాలి.
0: అండ్ దట్ ఈస్ ఇన్ ఎవ్రీవన్.
1: ఆ ప్రేమను ఏమాత్రం కూడా అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ ఇంటర్ఫేర్ విత్ ద డివైన్ లా.
1: ఆ ప్రేమను మనం కూడా పంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ షేర్ ద సేమ్.
1: ఇది భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంకల్పము.
0: దిస్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్.
1: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను
0: భారతీయ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని
0: ది సీక్రెట్ కల్చర్
1: అన్ని దేశాలకు కూడా అందిస్తూ వచ్చారు.
0: హాస్ బిన్ ప్రాపగేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: భగవంతుని ఒక్కడిగా భావించలేదు.
0: ఇట్ హాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వ్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ.
1: అనగా ఒక్కడే కాదు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ నాట్ మెనీ.
1: శిరస్సులు అంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే.
0: ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఇన్ మెనీ.
1: ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: ఈ శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: కనుక భగవంతుడు ఏదో ఒక చోట, ఒక పూజా మందిరం లోపల, ఒక చర్చ లోపల, ఒక మసీదు లోపల, ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ శాంక్టమ్ శాంక్టోరియం లైక్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్.
1: భగవంతుడు ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ గాడ్.
1: మానుష రూపేణ
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: భగవంతుడు మనుష్య స్వరూపుడే.
0: God is in human form.
1: కానీ ఏ రూపంలో ఉన్నాడు అనేది గుర్తించుకోకుండా అతన్ని దూషిస్తుంటాం మనము.
0: But we go on criticizing him, forgetting his true form.
1: ఇతన్ని వర్ణిస్తుంటాం కొంతమంది.
0: We make fun of others.
1: అప్పుడు చెప్పింది వేదము.
0: Then Veda tells.
1: ఎవరిని దూషిస్తున్నావు?
0: Whom are you accusing?
1: ఎవరిని పూజిస్తున్నావు?
0: Whom are you ridiculing?
1: మొట్టమొదటి యోచన చేసుకో.
0: If you think well.
1: నీ ద్వేషం దూషిస్తున్నావు అంటున్నావు.
0: You think you are hating your enemy.
1: నీ ప్రేమికి కలిగినటువంటి వాడిని పూజిస్తున్నావు అనుకుంటున్నావు.
0: You go on criticizing the enemy.
1: కాదు కాదు కాదు.
0: No, not so.
1: నిన్ను నీవే దూషించుకోవటము.
0: You are criticizing yourself.
1: నిన్ను నీవే హింసించుకోవటము.
0: And you are hurting yourself.
1: ఆ పూజింపబడే దేవుడు నీ యందు కూడా ఉంటున్నాడు.
0: In fact, the God whom you worship is in you.
1: ఎదుటి వాడిని దూషించినప్పుడు నిన్ను నీవు దూషించుకునేవాడే అవుతావు.
0: If you accuse the man in front, it amounts to accusation of yourself.
1: ఎదుటి వాడిని ప్రేమించినప్పుడు నిన్ను నీవు ప్రేమించిన వాడిగా అవుతావు.
0: If you love the other man, you love yourself.
1: కనుక ఎవరిని మనం దూషించకూడదు.
0: Therefore, we should not accuse anybody. So it comes back to you.
1: కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి.
0: If you ridicule anybody, understand that you are criticizing God.
1: సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు.
0: God is omniscient and omnipresent.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నాడు.
0: Whomsoever you salute, namaskara, it goes to God. It is the main aim in the goal.
1: ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది దైవానికి పోయి చేరుతుంది.
0: If you respect anybody in all humility, it reaches God.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి.
0: If you deny anybody, it amounts to total denial of the divinity.
1: ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను, నేను భ్రమిస్తున్నాం కానీ ఇతరులు కాదు నేను నీవే దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్
1: నువ్వు దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్ దట్ యు ఆర్ హేటింగ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ట్రూలీ స్పీకింగ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఉగాది.
0: Today is Ugadi.
1: యుగమునకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు.
0: యాజ్ ఇట్ ది బిగినింగ్ ఆఫ్ ది టైమ్, ఇట్ ఇస్ కాల్డ్ యుగాది.
1: కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుండది.
0: దిస్ హాస్ బీన్ ది సెలబ్రేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ
0: ఏజెస్ హావ్ పాస్డ్ బై.
1: మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావం ఏమాత్రము కదిలిపోవటం లేదు.
0: ద ఇల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ హావ్ నాట్.
1: ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఇస్
1: పవిత్రమైన భావములను పెంచుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఎంటర్టైన్స్
1: ప్రేమ తత్వమును నింపుకొని,
0: విత్ ఫుల్ ఆఫ్ లవ్
1: త్యాగభావం పంచినప్పుడే,
0: అండ్ వెన్ వీ షేర్ విత్ సాక్రిఫైస్
1: నిజమైనటువంటి ఉగాది.
0: దట్ ఈస్ ద ట్రూ సెలబ్రేషన్ ఆఫ్ ఉగాది.
1: తినేటువంటిది, తిరిగేటువంటివి, ధరించేటువంటివి కాదు ఉగాది యొక్క లక్ష్యాలు.
0: ఇట్స్ నాట్ సింప్లీ సెలబ్రేషన్ విత్ ఫెస్టివిటీ.
1: షర్ట్
0: దిస్ ద షర్ట్ ఈస్ వాన్.
1: కానీ ఎంతకాలం అది కొత్తది?
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? ఎప్పటికది పాతదే.
0: ఇట్ బికమ్స్ ఓల్డ్ బై టుమారో.
1: అదే రీతిగానే
0: సిమిలర్లీ
1: ఈనాడు ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నాము.
0: టుడే వీ గో త్రూ ద న్యూస్ పేపర్.
1: కానీ చదివిన పేపరే చదివి ఎవరు కూడా చదవరు కదా.
0: యూ డోంట్ రీడ్ ది సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఈనాడు చదివినటువంటి పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది.
0: టుడేస్ న్యూస్ పేపర్ ఈస్ టుమారోస్ వేస్ట్ పేపర్.
1: కానీ
0: బట్
1: మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం, ఎప్పటికి చదువుతున్నాం అనుకుంటాం, అది చదవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ద సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది.
0: లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అస్.
1: ఈ జన్మం మనం అనుభవించాము.
0: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇట్.
1: సారీ, ఇంకా
0: దట్స్ ఆల్.
1: వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు.
0: లెట్స్ నాట్ హ్యావ్ ద నెక్స్ట్ లైఫ్.
1: ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకోనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ ఎక్సెప్ట్ అనదర్ న్యూస్ పేపర్.
1: దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము.
0: దిస్ ఈజ్ ఎనఫ్, దిస్ ఈజ్ ఫైనల్. వీ హావ్ గాన్ త్రూ ద న్యూస్ పేపర్, వీ హావ్ గాన్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద
1: భగవంతుడా. ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు.
0: God, you have given me this newspaper.
1: అన్ని అనుభవించవలసిందంతా అనుభవించాను.
0: I went through all experiences.
1: రెండవ న్యూస్ పేపర్ నాకు అక్కర్లేదు.
0: I don't want this same old paper again. I don't want next life.
1: పునః జన్మ నవిజ్యతే అన్నాడు.
0: And let me not have rebirth.
1: పునరపి జన్మం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుఃఖారి, కృపయాపారే పాహి మురారే అన్నాడు శంకరుని వారు.
0: Adi Shankara said, man is born again and again, lying in the womb of the mother and passing on the experience of pain and pleasure.
1: Ee Shankara varu chadavanaatvanti grantham levu.
0: In fact, Shankara is all
1: rayanaatvanti shlokamulu levu.
0: And he has composed all shlokas.
1: Oka Ganga nadi teeram lokalo oka chettu kindi ekaantanga kurchunnadu.
0: And he noticed a person sitting under a tree near the shore of Ganges.
1: గణిత శాస్త్రము.
0: అండ్ వన్ పర్సన్ వాజ్ రైటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్.
1: రాస్తున్నాడు, రాస్తున్నాడు, ఎంతమంది పోతున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరిని లక్ష్యం పెట్టడం లేదు.
0: అండ్ హీ వాజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద మెనీ పీపుల్ పాసర్స్ బై.
1: శంకరులు వారు 11 మంది శిష్యుని తీసుకుని
2: శంకర అకంపనీడ్ బై డిసైపుల్స్
1: అతను గంగా స్నానానికి వెళ్తున్నాడు.
2: హి వాస్ గోయింగ్ టువర్డ్స్ గంగెస్ టు హావ్
1: కాని చెట్టు కింద కన్నులు మూసుకుని ఆ బ్రాహ్మణుడు డుక్కుం కరణి అని స్మరిస్తున్నాడు.
2: ద స్కాలర్ సిట్టింగ్ అండ్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కుం కరణి.
1: చూచాడు శంకర్ల వారు తాను బాలుడే అప్పుడు.
2: And Shankara was quite young at
1: that. అంటే 11 మంది శిష్యుల్లో ఒకని పంపించాడు ఏమి చదువుతున్నాడు చెప్పమని.
2: And he sent one of his disciples to know.
1: పాళి గ్రంథాన్ని తాను ఉచ్చరిస్తున్నాడు అన్నాడు.
2: And the disciple reported the scholar was repeating the rules of grammar.
1: తిరిగి శిష్యుడు వచ్చి శంకరుల వారికి చెప్పాడు.
2: The same thing was reported to Shankara.
1: చెప్తే అప్పుడు తాను వెళ్ళాడు.
2: And then Shankara went.
1: నాయన ఈ గ్రంథం యొక్క సారం ఏమిటి?
2: What is the essence of all that you read?
1: అని చెప్పి
2: And he said so.

0: He said, "O foolish man, chant the glory of God, Govindam. O foolish mind, this is not the way. Chant His glory, repeat His name."
1: Samprapte sannihite kale.
0: At the time as the end approaches.
1: Nahi, nahi, nahi, rachati dukrum karane.
0: Nothing will come to your refuge. Nothing will come to your
1: refuge. అంచెములో నీకు ఏ మాత్రం కూడా అడ్డు రాదు.
0: దిస్ రూల్ ఆఫ్ గ్రామ్ అడ్డుకురుం కరణే విల్ నాట్ సేవ్ యూ ఫ్రమ్ డెత్.
1: భజ గోవిందం.
0: సో చాంట్, రిపీట్ హిస్ నేమ్.
1: నీవు భగవంతుని భజించు.
0: సింగ్ హిస్ గ్లోరీ.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది, శంకరాచార్య వారు చాలా వేదాంత గ్రంథాలు రచించారు.
0: శంకర కంపోజ్ మెనీ వేదాంతిక్ టెక్స్ట్.
1: తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటికి ప్రవేశించాడు.
0: హీ ఆల్సో ఫాలోడ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నామస్మరణ, నామస్మరణ, నామస్మరణ,
0: నామస్మరణ, రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: తాను కూడా భగవత్ నామస్మరణ, భజ గోవిందం అందరికీ బోధిస్తూ వచ్చాడు.
0: సో దట్ వాజ్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆదిశంకర.
1: ఏమి ప్రయోజనము? ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు.
0: టుడే ఆల్సో వి సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ
0: వీ డూ ఇట్,
1: నామం యొక్క సారాన్ని తాను గోలటం లేదు.
0: But in fact we are not experiencing the essence of it.
1: Enduku ilanti janmam?
0: What for is the life?
1: Punarapi jananam punarapi maranam.
0: Only to be born again and again, to die again and again.
1: Jakaresayanam.
0: And to lay in mother's womb again and again. Life after life.
1: Bahudustare.
0: It is so difficult to cross this ocean of life.
1: Pahi murari.
0: Oh God, be graceful unto me. Help me to cross this life.
1: ఏమిటి ఇదంతా?
0: What's all this?
1: జగత్తులో ఎన్నో జరుగుతున్నాయి.
0: In the world, many
1: ఎన్నో చేస్తున్నాము.
0: We do many.
1: ఎన్నో అనుభవిస్తున్నాము.
0: We experience.
1: ఏ మాత్రము ఆనందాన్ని చేకూరటం లేదు.
0: There is no trace of happiness in it.
1: కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే
0: in order to acquire this bliss,
1: ఈ ప్రకృతి వస్తు వాహనాదుల వల్ల కాదు.
0: It's not possible in the world.
1: ప్రకృతి యొక్క కార్యకర్మనాదుల వల్ల కాదు.
0: It's not by any way.
1: గ్రంథ పఠనము చేత కాదు.
0: Not by scholarship.
1: కట్టెల దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు.
0: It's not by kind of vision or
1: touch. నీ హృదయాన్ని పవిత్రం గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: That day when you make your heart sacred, you can experience
1: God. అందర్ని ప్రేమించు.
0: Love all.
1: అందర్ని విశ్వసించు.
0: Have faith in everyone.
1: అందర్ని ఆనందపరచు.
0: Make everybody happy.
1: అప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: That makes you happy ultimately.
1: ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా?
0: When others are not happy, you cannot be happy.
1: కాదు, కాదు.
0: It is impossible.
1: కనుకని మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి?
0: ఆన్ దిస్ డే ఉగాది, వాట్ షుడ్ వి డూ?
1: ఈనాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి.
0: ఇట్స్ నాట్ బై కైండ్ ఆఫ్ విజన్ ఆర్
1: టచ్. హృదయాన్ని పవిత్రం గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: దట్ డే వెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్, యూ కెన్ ఎక్స్పీరియన్స్
1: గాడ్. అందరినీ ప్రేమించు.
0: లవ్.

0: ఈనాటి నుండి మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి.
1: వి షుడ్ డు ఎనీ యాక్టివిటీ బిగినింగ్ ఫ్రమ్ దిస్ డే యాస్ టు మేక్ అవర్ హార్ట్
0: జరిగిపోయినవి జరిగిపోయినవి.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్,
0: తిరిగి రావవి.
1: ఇట్ వోంట్ కమ్ బ్యాక్.
0: నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చావు, ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు?
1: హావింగ్ వాక్ ద క్రాస్ యూ డోంట్ వాంట్, యూ డోంట్ నీడ్ టు గో
0: దేర్. ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
1: Future is not sure.
0: అది మనకు సత్యమైనటువంటిది కాదు.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టెన్.
0: క్షణంలో గడిచిపోతుండాలి.
1: అండ్ ఇట్స్ పాస్ట్ టైం.
0: ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ?
1: అండ్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో?
0: కనుక నీ ఫ్యూచర్ ను చింతించవద్దు.
1: సో డోంట్ నాట్ పాస్ట్
0: ను తలంచవద్దు.
1: డోంట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ని చింతించుకుంటున్నా.
1: లివ్ ఇన్ ద మూమెంట్, లివ్ ఇన్ ద
0: ప్రెజెంట్. ఏ ప్రధానమైనటువంటిది?
1: ద ప్రెజెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
1: ద ప్రెజెంట్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: కనుక ఏంటి, నీ ప్రెజెంట్ ని పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది.
1: మేక్ ద ప్రెసెంట్, మేక్ ద మూమెంట్, మేక్ దిస్ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్, దెన్ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: ఆంధ్రుడు నూతన దిన సంవత్సరం అని,
1: టుడే ఇస్ న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్ర.
0: రేపటి దినము తమిళ వారు న్యూ ఇయర్ అని,
1: టుమారో ద న్యూ ఇయర్ ఫర్ తమిళియన్.
0: మొన్నడు మరా ఒక కేరళ వాళ్ళ విష్యూ అని, దినదినము ఒక్కొక్క పండుగలుగా వస్తున్నాయి.
1: ఫెస్టివల్ వన్ ఆఫ్టర్ అనదర్.
0: పండుగలకు ఏమీ తక్కువ లేదు.
1: వీ డోంట్ రన్ షార్ట్ ఆఫ్ ఫెస్టివల్స్.
0: అన్ని పండుగలు ఉంటున్నాయి.
1: వి గెట్ సో మెనీ ఫెస్టివల్స్.
0: కానీ పండుగలు అనుభవించేటువంటి బుద్ధి మనలో ప్రారంభం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ ఫెస్టివల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేటి నుండి,
1: ఫ్రమ్ టుడే,
0: ఈ క్షణము నుండి,
1: ఫ్రమ్ దిస్ మూమెంట్,
0: మీలో ఉన్నటువంటి దుర్భావములను, దుర్గుణములను, దురాచారములను దూరం చేసి,
1: ఆల్ ది బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్,
0: హృదయాన్ని పవిత్రంగా గావించుకోండి.
1: అండ్ వి షుడ్ మేక్ అవర్ హార్ట్స్,
0: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
1: అండ్ దెన్ ఓన్లీ విల్ బి బ్లిస్ఫుల్.
0: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు.
1: ద స్కాలర్షిప్ విల్ నాట్ హెల్ప్ యు.
0: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: యువర్ విజిట్స్ ఆఫ్ ద నోబుల్ సోల్.
0: నీ హృదయాన్ని మొట్టమొదటి శుభ్రం చేసుకో.
1: ఫస్ట్ సాంక్టిఫై యువర్ హార్ట్.
0: నీవు పవిత్రంగా ఉంటుండు.
1: యు బి సెక్రెట్.
0: నీ పనులు పవిత్రమైనట్టు చేయి.
1: లెట్ ఆల్ యువర్ యాక్టివిటీ బి నోబుల్.
0: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: ఇది ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
1: దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉగాది.
0: రేపటి దినము,
1: టుమారో,
0: తమిళ వాళ్ళు న్యూ ఇయర్ ఉంటుండాలి.
1: ఇస్ న్యూ ఇయర్స్ డే ఆఫ్ తమిళియన్.
0: మెడ్రాస్ నుంచి చాలా మంది వచ్చినారు.
1: మెడ్రాస్, మెనీ పీపుల్ హావ్ కమ్ హియర్.
0: ఈ మెడ్రాస్ ఈనాటి మెడ్రాస్ కాదు. ఇది
1: మెడ్రాస్ ఈజ్ నాట్ ఆఫ్ టుడే.
0: అనాది కాలం నుండి కూడాను,
1: సిన్స్ లాంగ్,
0: భారతీయులకు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు.
1: మెడ్రాస్ హ్యాపెన్ టు బి ది క్యాపిటల్.
0: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు.
1: వి నో ది స్టేట్స్ హావ్ బీన్ బైఫర్కేటెడ్ లేటర్.
0: కానీ నాకు మాత్రం ఎవరితోనా వియోగం లేదు.
1: అండ్ స్వామి హ్యాస్ నాట్ సపరేట్.
0: నాకందరితోనూ సంయోగమే.
1: స్వామి ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ యూనియన్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: కనుకనే ఆ మెడ్రాస్ లోపల శ్రీమంతులు ధనం కొని తీసుకుని మంచినీరు త్రాగుతున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రిచ్ పీపుల్ బై డ్రింకింగ్ వాటర్.
0: కానీ ఈ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బలీజైనటువంటి నీటిని, అశుద్ధమైనటువంటి నీటిని త్రాగి రోగాలకు గురి అవుతున్నారు.
1: బట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ అఫర్డ్, దే ఆర్ డ్రింకింగ్ గట్టర్ వాటర్, ఇంప్యూర్ వాటర్.
0: వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అందించి,
1: అండ్ దే షుడ్ హ్యావ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
0: ఆరోగ్యాలు పవిత్రమైనటువంటిగా కాపాడుకుని,
1: అండ్ సీ దట్ దే మెయింటైన్ దేర్ హెల్త్.
0: తరతరములకు కూడా నువ్వు దీన్ని అభివృద్ధి పరుచుకుని ఆనందించాలనే ఉద్దేశంతో,
1: విత్ ది డిజైర్ దట్ దే షుడ్ లీడ్ హ్యాపీ లైఫ్, హెల్దీ లైఫ్,
0: నేను దీన్ని సంకల్పించుకున్నాను.
1: భగవాన్ విల్.
0: ఈ విధమైనటువంటి సేవ
1: దిస్
0: ఏ లోకంలో కూడా, ఏ దేశంలో కూడా మేము వినలేదు, కనలేదు.
1: దిస్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ భగవాన్ ఈజ్ అన్హర్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్.
0: సాయిబాబా ఫ్రీగా ఎక్కడో ఉన్నటువంటి మెడ్రాస్ కు ఈ విధమైనటువంటి నీరు అందిస్తున్నారంటే,
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ సప్లైడ్ టు మెడ్రాస్ ఎట్ ఎ డిస్టెన్స్ ప్లేస్.
0: చూడండి, ఉగాది దినము.
1: This is New Year's.
0: పవిత్రమైన భావములకు పవిత్రమైన ఫలితములే వస్తుంటాయి.
1: The sacred feeling will give good result.
0: కనుకనే మనము ప్రతి పని కూడాను పవిత్రమైన హృదయంతో చేస్తే తక్షణమే పవిత్రమైన ఫలితం వస్తుంది.
1: If you are motivated by sacred thoughts, you will have wonderful results.
0: దీనికి ఎవరినో మనం సాక్ష్యంగా తీసుకోనక్కర్లేదు.
1: In fact, you don't need any evidence.
0: నేనే సాక్ష్యం.
1: Bhagavan is the living proof here.
0: నేను చేసేటువంటి ప్రతి పని కూడాను,
1: ఎవ్రీ టాస్క్ ఆఫ్ భగవాన్,
0: నిస్వార్థంగా చేస్తాడు.
1: టోటల్లీ సెల్ఫ్లెస్.
0: స్వార్థం అనేటువంటిది ఏ పక్కన లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
0: అన్ని పరోపకార నిమిత్తమే చేసే,
1: ఎవ్రీథింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ.
0: ఈ సత్యాన్ని చాలా మంది గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై మెనీ.
0: ఏదో ఫలితం కోసం చేస్తున్నారనుకుంటారు.
1: దే థింక్ దట్ ఈస్ డన్
0: ఫలితం.

0: నాకు వచ్చే ఫలితం ఒక్కటే,
1: ఓన్లీ వన్.
0: అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను.
1: When all are happy, భగవాన్ is extremely happy.
0: కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రండి, ఆచరించుకుంటూ రండి.
1: సాయి డివోటీస్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ భగవాన్ సాయి, సో దట్ యుల్ హావ్ వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్.
0: మీరు కూడా నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు.
1: ఇఫ్ యూ ఆల్సో ఫాలో ద పాత్ లేడ్ బై భగవాన్,
0: పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని అందుకుంటారు.
1: అండ్ యుల్ హావ్ వెరీ గుడ్ నేమ్.
0: క్షణాల వరకు కూడా మీరు కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
0: చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది.
1: అండ్ వన్స్ భగవాన్ సేస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
0: కనుకనే సాయి భక్తులు ఏటువంటి వారు
1: సాయి డివోట్
0: స్వార్థాన్ని కొంతవరకు త్యజించి
1: సాక్రిఫైస్
0: పరార్థాన్ని వరించి
1: అండ్ దే షుడ్
0: ప్రేమతత్వంలో జీవితాన్ని గడపండి.
1: అండ్ దే షుడ్ సర్వ్ ఎవ్రీబడి.
0: మానండి, పరదూషణ మానండి.
1: అండ్ డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: మానండి.
1: అండ్ గివ్ అప్ ఆల్ దట్
0: ద్వేషమైనటువంటి వాడు కూడా చూచిన తక్షణమే నమస్కారం చెప్పండి.
1: అండ్ యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ.
0: మనలో ఎంత ద్వేషం ఉంటుంటుందో అంత మనం కృంగిపోతాం.
1: సో లాంగ్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ యూ, యూ విల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
0: ద్వేషం చాలా చెడ్డది.
1: హేట్రెడ్ ఇస్ వెరీ బ్యాడ్.
0: ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్.
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్
0: ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించండి.
1: లవ్ ఎవ్రీ వన్.
0: బీదలు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మన చేతన ఎంత కించిత్తైనా సహాయం చేయండి.
1: వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు.
1: దట్స్ వాట్ ఈస్ సెడ్ బై వ్యాస హింసెల్ఫ్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఏటిది?
1: వాట్ ఈస్ దట్?
0: భారతీయ సంస్కృతి అందు ప్రధానమైనటువంటి ఘట్టము.
1: దట్ ది మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు భారతీయ కల్చర్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: ఇట్స్ ఎ మెరిట్ ఇఫ్ యు హెల్ప్ అదర్స్. ఇట్ ఈస్ ఎ సిన్.
0: పీడిస్తున్నావనుకోద్దు. నీవు పరులు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే.
1: ఇఫ్ యు హార్మ్ అదర్స్ యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్.
0: పరులకు మనం ఎంత సాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది.
1: ద మోర్ యూ హెల్ప్ యూ విల్ రిసీవ్ హెల్ప్ టెన్ ఫోల్డ్.
0: పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది.
1: ఇఫ్ యూ హార్మ్ అదర్స్ యూ విల్ బి పుట్ టు హార్మ్ టెన్ టైమ్స్ మోర్.
0: ఈ దృష్ట్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి.
1: దిస్ వీ షుడ్ ఆల్వేస్ హోల్డ్ ఆన్ ఇన్.
0: కనుక నేటి నుంచి అందరూ ప్రేమస్వరూపులైపోయి
1: ఫ్రమ్ దిస్ డే వీ షుడ్ ప్రేమమయులైపోయి
0: ప్రేమ హృదయులైపోయి
1: ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ ప్రేమ చేతనే పవిత్రమైన కార్యంలో ప్రారంభించండి.
1: అండ్ విత్ దిస్ లవ్ లెట్ us undertake all sacred activity.
0: ప్రేమముదిత మనసే క

0: కోటి విద్యలుండి గుణములేకున్నచో వాటి వినువ ఏటి పాలుగాది.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ద స్కిల్స్ దట్ ఆర్ మాస్టర్డ్ అండ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ సాట్ ఆఫ్టర్ పర్హాప్స్ మేక్ ఎ పర్సన్ to become clever and nothing more. What is the use of these skills and this education if it cannot make a person cultivate the very essence of everything, that is character? One could master any number of skills in any number of ways, but without the element of character inherently in them, what will be the value of such skills and this form of education?

పలుకులందు హీరో పలుకు జీరో బహుళ విద్యలయ్యే వాంఛను మితి మీరే పలుకులందు హీరో పనికి జీరో తెలివితేటల వలన

0: the greater the number of skills that you master, and the different types of education that you make part of yourself, the greater is the number of desires and wants. One becomes a hero, no doubt, in terms of uttering blank, meaningless words. But when it comes to action, he becomes a big zero. Being clever is all right in one sense. But what is the benefit that one accrues from becoming clever or excessively clever, when even a fraction of what one has learnt and mastered is not translated into pure action?
1: Satyam Ekapadam Brahma Satye Dharmaha Pratishtita Satya Nevakvayam Satyam Sarvam Satyam Danam Tapatyagam Mitrata Shaucham Shauchamarjamam Vidyacha Guru Sishyusha Dhruveni Prema Swarupulara Satyame Bhagavantunaku Chakkani Bhavanam.
0: Embodiments of love, verily it is Satya which is a mansion for God.
1: Dharmamu Satyamulo Sustiramayunadi.
0: And Dharma is firmly encased and in a secure manner in Satya.
1: Jnana Vijnanamulainatunti Vedamulu Satya Swarupalu.
0: The Vedas, full of wisdom and knowledge, they are nothing but a manifestation of this Satya.
1: Unnata sthitini pondagoru manavulu satyamunu anusarinchatame pradhanamaina kartavyam.
0: Those individuals who aspire to progress and prosper in life will necessarily have to follow the injunctions of Satya.
1: Satyamu Danamu.
0: Satya, Dana,
1: Tapasu, Tyagamu.
0: Tapas of penance, Tyaga of sacrifice.
1: Snehamu.
0: Friendship.
1: Subrata.
0: Cleanliness.
1: Rujuvartana. Vidya. Guru Sishyusha. Anu, Tommidi, Ratnamule, Vidya Ratnamule. ఇవి విద్యార్థికి శోభను కలిగించుతు.
0: దీస్ అండ్ థింగ్స్ లైక్ సర్వింగ్ ద మాస్టర్, దీస్ ఆర్ ఎసెన్షియలీ 9 జెమ్స్, 9 డైమండ్స్ విచ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్.
1: సత్యం దానం అనంతం సత్యశీలమైనటువంటి యొక్క స్థానమునందు ధర్మము ప్రేమ శాంతి అహింసయు అంతర్భూతములై ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ది సుప్రీమ్ అటైన్మెంట్ యూ హ్యావ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ అండ్ అహింస ఆల్సో టు బి ఫౌండ్ డీప్ ఇన్ దట్ స్టేట్.
1: ఏకం సత్విత్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఋషులు దీనిని అనేక నామములతో పిలుస్తూ వచ్చారు.
0: టు బి ష్యూర్ దర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ వన్ ఎంటిటీ, నెవర్దలెస్ ద వైజ్ the sages have given it different connotations and different names.
1: Satyamunu pattu vadalaka atikraminchaka jeevincheetuvanti manavude aadarsha manavudu.
0: One who leads a life firmly attached to this idea of satya, who follows the injunctions of satya, is truly an ideal person.
1: Atani jeevitame nijamainatuvanti jeevitamu.
0: His life indeed is a true life.
1: సత్యం ఏ ఒక్కరి కోసమో ఏర్పడినటువంటిది కాదు.
0: దిస్ సత్య హాస్ నాట్ బీన్ లేడ్ డౌన్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎనీ వన్
1: ఇండివిడ్యువల్. కాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: దిస్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ స్పేస్. space and country.
1: అన్ని దేశములకు అంత కాలములకు అందరికీ ఈ సత్యము ప్రాణ సమానము.
0: Wherever one might be, at whatever point of time, in whichever country one might be, this satya is of paramount importance.
1: మానవ పితామహుడైనటువంటి మనుజుడు మనువు ఈ సత్యమును పరిశోధించి పరిశీలించి సందర్శించి తన యొక్క సంతతి అయిన మానవ జాతికి అందించిన మహావరప్రసాదము.
0: The grand old man of the human race, Manu, he went deep into this concept of satya, experienced it himself, and then handed down the benefits and all that goes in the form of satya to his progeny, that is the human race.
1: Satyam bruyat, priyam bruyat, na bruyat satyam apriyam. Satyamune palukavalan.
0: Utter the truth.
1: ప్రియము కదా అని అసత్యమును పలుకరాదు.
0: జస్ట్ బికాస్ యు లైక్ ఇట్ యు షుడ్ నాట్ అటర్ ఎ లై.
1: సత్యమని కఠినంగా ఉండరాదు.
0: అండ్ దెన్ అగైన్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ వాట్ యు హావ్ టు బి యు షుడ్ బి హార్ష్.
1: ప్రీతి కదా అని అసత్యము చెప్పరాదు.
0: అండ్ బికాస్ యు లైక్ ఇట్ అగైన్ యు షుడ్ అటర్ ఎ లై.
1: ఇట్టి నిబంధన చేతను ఇట్టి శాసనముల చేతను మనువు తన సంతతి అయిన మనుజులకు అందించినటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి సత్య స్వరూపం.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ బై మను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సత్య అండ్ ఆల్ దట్ ఇట్ స్టాండ్స్ ఫార్.
1: ఈనాటి విద్యలు కేవలము ఉద్యోగ నిమిత్తమనేటువంటి భావించటం ఇది వైదొలగినప్పుడే మానవులు సుక్షేమాన్ని అందుకోగలరు.
0: Today, only when man lets go the feeling that one's education is for the sake of getting a job, only then can he progress forward.
1: Vidyaku, udyogamunaku, undinatvanta sambandhanni tenchi veyyali.
0: We should break this link between education and a job on the other hand.
1: Vidya, jeevitam kosam kani, jeevinchuta kosam kaadu.
0: Education is for the sake
1: education
0: of
1: should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన విద్యావంతుడు.
0: One who understands the supreme truth and behaves accordingly is really leading a life worth living.
1: ఇట్టి సత్యమును ప్రాచీన కాలము నుండి భారతదేశము ప్రచార ప్రబోధములు సలిపి సాత్విక నామమును అందుకున్నటువంటి ఋషులు భారతీయ ఋషులు.
0: The sages who have been like stars in the firmament in this great land, they have experienced this vital truth of satya and they in turn have passed on its essence.
1: Kevalamu vidya anaga granda parichayamu maatrame kadani gurtinchali.
0: Education does not connote scholarship and getting to know the contents of a book.
1: Idi mastakamunaku chendinatvanti pustakamu kadaneatvanti satyanni kuda nu gurtinchali.
0: You should also recognize the salient fact that it is not something which has to be contained in a book. The contents of the book go to the mind.
1: Tana yokka hrudaya parivartana nimittamai yerpadinatvanti dei vidya.
0: True education is that which brings about a transformation of the heart.
1: Ee naati manavudu aneka parishodhanalu chalpi andukunna alpa gnanamunu vishva gnanamuto chekurchi taanu virraveegutunnadu.
0: Today's man, with what little he has been able to understand and master, tends to become arrogant in the face of the supreme universal knowledge.
1: Vijnanamunaku aadhyatmika dharmika vishwasamunaku samanvayamu gavinchi samarasamu chevinchetvanti yokka vidyane sariyainatvanti vidya.
0: True education again is that which brings about this perfect synthesis and perfect harmony between these differently sounding words like spirituality, dharma or faith and the like.
1: Righteousness. Kanuka manavudu vidya yokka viluvanu gurtinchadaniki motta motta prayatninchali.
0: The first and foremost task for man is to understand the value of education.
1: Kani ee naadu padartha vijnana shastramu viriviga perigipovatam chetane తన తత్వమేమో తాను గుర్తించుకొనక కేవలము నేను విద్యావంతుడని భావిస్తున్నారు.
0: టుడే దేర్ హస్ బీన్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ మాన్స్ మాస్టరీ at all that is material and superficial, and he tends to feel that he has mastered everything.
1: పదార్థ విజ్ఞాన శాస్త్రమునకు అతీతమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినప్పుడే ఈ పదార్థ విజ్ఞానం కూడా సార్థకం అవుతుంది.
0: Only when you recognize the truth that there is something beyond these material entities will you have understood what true education is
1: not
0: all
1: about. Not physics, metaphysics.
0: In other words, it is not physics that you have to go for, rather it is metaphysics that you must seek out.
1: దీనిని అనేక మంది గుర్తించి ఇప్పుడిప్పుడే కొంతవరకును ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నారు.
0: But today we have people who are trying to understand this deep significance, this underlying link, and they are trying to go further into this matter.
1: ప్రాచీన భారతీయ మహర్షులు వశిష్ఠ వామన జమదగ్ని విశ్వామిత్రాదులు పరాశర మహర్షులు గౌతమ మహర్షులు ఇత్యాది మహర్షులు సప్తఋషులు అనేటువంటి పేరుతో సార్థక నామాన్ని అందుకున్నారు.
0: We have this illustration of this wise sages, seven in number, beginning with Vasishtha, Vamana, Jamadagni, Gautama and others.
1: Aithe ee aadhunika kaalamunandu atti rushulu kalara ani manaku sandeham kalagavachchu.
0: Today we might be assailed by a doubt, do we have such sages in our midst today?
1: Ee naadu vijnana shastramu kevalamu goppadi kaadani cheppakoodadu.
0: Now you cannot possibly say that what you have gained in terms of science and technology is not a great deal.
1: విజ్ఞాన శాస్త్రము అత్యవసరమే.
0: సర్టన్లీ యూ డూ నీడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సైన్స్.
1: అయితే విజ్ఞానమును అభివృద్ధిపరచుకుంట ఎంత అవసరమో అభివృద్ధిపరచుకున్నటువంటి విజ్ఞానమును సద్వినియోగం చేసుకునేటువంటి వివేకం కూడాను అంత అవసరమని గుర్తించాలి.
0: ఈవెన్ యాజ్ యూ హ్ టు ఫర్దర్ ద కాస్ ఆఫ్ సైన్స్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ టు నో హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ సైంటిఫిక్ నాలెడ్జ్.
1: విజ్ఞానముండి వివేకం లేకపోవటం చేతనే ఇట్టి విజ్ఞానం పెడమార్గం బట్టి దేశమునకు అనేక విధములైనటువంటి బాధలను భయమును కలిగించుతున్నవి.
0: టుడే యూ హ్యావ్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ బట్ యూ డి నాట్ హ్యావ్ ద డిస్క్రిమినేషన్ హౌ టు యూజ్ దిస్ అడ్వాన్సెస్ ఇన్ సైన్స్. దట్ ఇస్ వై ది వరల్డ్ అట్ లార్జ్ ఈస్ బిసెట్ విత్ ప్రాబ్లమ్.
1: ఆధునిక విజ్ఞాన శాస్త్రములందు కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ఇమిడ్చి కొంతవరకు నువ్వు గుర్తించి పరిశోధనలు సలిపి పరిశీలనలో మానసిక పరివర్తన గావించినటువంటి మహనీయులు కూడా లేకపోలేదు.
0: Even in these days of this advance in modern science, there are some great many people who have understood the basic synthesis between modern science on the one hand and spirituality and ancient wisdom on the other.
1: Newton భూమికి ఆకర్షణ శక్తి కలదని గుర్తించియు తదుపరి తానే యోచించుకున్నాడు. నేను ఈనాడు దీని ఆకర్షణ శక్తిని గుర్తించినాను కానీ నేను గుర్తించక పూర్వము కూడాను దీనికి ఈ ఆకర్షణ శక్తి ఉన్నది అని తలంచినాడు.
0: Newton was the one who was the first one to have given an interpretation regarding the force of gravity which the earth has. But he also had the wisdom to know that this force of gravity, this force of attraction has been present all along.
1: అతను కూడాను ఒకానొక సమయంలో ఈ యొక్క ఆకర్షణ శక్తిని నేను గుర్తించాను కానీ సృష్టించలేదు అన్నాడు.
0: In fact, he went on to say that I have discovered this idea of gravity, but I have not created it.
1: దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని కూడాను విశ్వసించాడు.
0: He also had this firm conviction that there is that supreme hand behind this.
1: ఐన్స్టీన్ కూడాను ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి సామర్థ్యములను తన పరిశోధనల ద్వారా గుర్తించి తదుపరి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాడు.
0: ఐన్స్టీన్ వాస్ yet another towering figure who delved deep into the mysteries of nature. And he found in the end that there is this idea of spirituality deep within all that is material.
1: ఈ యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించవలనంటే సత్సంగం అత్యవసరమని కూడాను సత్సంగం ద్వారానే మానవుని యొక్క మానసిక పరిణామం కూడాను జరుగుతుందని కూడాను గుర్తించాడు.
0: He further understood that if you wish to make the best of your knowledge pertaining to the nature, you need to have this satsanga. Because it's only then that your mind and heart could be cleansed and purified.
1: అప్పుడే తనకు తాను ప్రశ్నించుకున్నాడు. Tell me your company, I shall tell you what you are అన్నాడు.
0: It was in this context that he once said, tell me your company, I shall tell you what you are.
1: మన యొక్క సంఘము ఎలాంటిదో మనము అలాంటి వారము అనేటటువంటిది ఈ ప్రశ్న వల్ల స్పష్టమవుతూ వచ్చింది.
0: What becomes manifest in this simple question is, the type of society we live in is a reflection of our own nature.
1: Heisenberg anetvanti oka maha tattvavetta
0: Then we come to yet another great personality in the form of Heisenberg.
1: ఇతను అనేక వైజ్ఞానిక శాస్త్రములను పరిశోధన చేసి తదుపరి ఆధ్యాత్మికమునకు వైజ్ఞానమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటని విచారించడానికి ప్రయత్నించాడు.
0: He made an attempt. He was one of those who contributed a great deal to modern thought and modern advances in science. Nevertheless, he too wanted to know this essential link between science on the one hand and spirituality on the other.
1: అప్పుడు తనలో తాను ఈ యోగ శాస్త్రంలో ఉండినటువంటి రహస్యాన్ని గుర్తించాడు.
0: It was in this event.
1: Master the mind. Be a master mind, అన్నాడు.
0: He summed up his experiences in this manner. Master the mind and be a master mind.
1: హైడ్రోజన్ అనేటువంటి ఒక తత్వంలో ఎన్ని విధములైనటువంటి పరిశోధనలు సలిపి తదుపరి దీనికి ఏదో ఒక ముఖ్యమైనటువంటి ఆధారం ఉన్నదని ఒక విజ్ఞానవేత్త గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: Now it so happened that one scientist wanted to know the nature of hydrogen and he also wanted to know what the basis for this hydrogen was.
1: అతనే Schrodinger.
0: The name of this person is Schrodinger.
1: అతను ఈ వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు అంతర్ సంబంధం కలదనియు వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమే ఆధారమనియు నిరూపిస్తూ వచ్చాడు.
0: He went on to understand that there is a synthesis between science and spirituality, and in fact it is spirituality which is the basis of science.
1: ఇందువలన కోరికలను అధికముగా పెంచుకోవటం చేత మానవుని యొక్క తెలివితేటలు క్రమక్రమేణా పల్చబడుచున్నవని కూడా నూతాను గుర్తించాడు.
0: He also understood that by increasing one's wants and desires, one tends to lose one's own innate capacity.
1: అందువలననే more desire is more despair అన్నాడు.
0: That's why he said more desire is more despair.
1: తదుపరి డెరాక్ అనేటువంటి మహాతత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: Then we come to yet another person, a great scientist by in his own right.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించుకొని తద్వారా ఈ యొక్క విజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు ఉండిన సంబంధం ఏమిటి అని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: He also strived to seek this harmony between science and spirituality.
1: ఈ విధంగా సర్వజీవుల యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించి ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పదమునకు చక్కని నిరూపణ చేయడానికి శోధన చేస్తూ వచ్చాడు.
0: And what did he do? He tried to seek the one entity which lives in all living beings, in all living forms.
1: ఆ పరిశోధన సలిపి లవ్ ఎవర్ హట్ నెవర్ అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించూ వచ్చాడు.
0: As a result of this pursuit of his, he came to the conclusion, love ever, hurt never.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి వ్యాసుని యొక్క 18 రచనలందున్నటువంటి యొక్క సారాంశాన్ని ఈ డెరాక్ అనేటువంటి ఒక సైంటిస్టు చక్కగా రెండు పదములలో తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: This modern scientist Dirac, what he had come to the conclusion is nothing but an echo from what the ancient sage Vyasa had given to mankind as the quintessence of all the Puranas, that never do any harm to others, love everyone.
1: Dibrogi అనేటువంటి ఒక మహా తత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: And then we have yet another giant figure of science, de Broglie.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని విమర్శించి తదుపరి నా విమర్శ కేవలం తెలివి తక్కువ విమర్శ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He began by trying to look for shortcomings and pitfalls in this idea of spirituality. He started criticizing spirituality.
1: దైవత్వం అనేటువంటి ఒక శక్తి సర్వత్రా వ్యాపించి ఉన్నదనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను అనుభవ రూపకంగా నిరూపిస్తూ వచ్చాడు.
0: But in the end he came to the conclusion that this has been a futile exercise on his part and he came to accept the existence of God and that God is indeed behind everything.
1: వైజ్ఞానిక శాస్త్రమునందు కూడాను ఇలాంటి మహర్షులు లేకపోలేదు.
0: Therefore the sum and substance is that even in these days of modern science we have these presentations.
1: ఈ వైజ్ఞానిక శాస్త్రమునందు ప్రకాశించినటువంటి ప్రబోధించినటువంటి పరిశీలించినటువంటి పరిశోధించినటువంటి మహాభక్తులు ఈ సప్తర్షులు.
0: These, some of these people are the present day sages. In the same manner, going back to our ancient times, the seven rishis, the Saptarishis were those who gave us those pearls of wisdom.
1: Newton.
0: Now the present day Saptarishis are Newton.
1: Tadupari. ఈ యొక్క సత్యాన్ని గుర్తించి ఈ జగత్ అంతయు కూడాను దైవం యొక్క నిర్మితమే, దీనికంటే గొప్పది కాదు, ఈ దైవ నిర్మితం చేతనే ఈ జగత్తు చుట్టుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He gave to us the fundamental truth that it is God alone who has created this world. It is God alone who has given the properties that one associates with this earth.
1: తదుపరి క్రిస్ట్ జాబ్ కాప్రా అనేటువంటి ఒక తత్వవేత్త అణువునకు తరంగమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను విచారణ చేస్తూ వచ్చాడు.
0: దర్ ఇస్ యట్ అనదర్ పర్సనేజ్ ఇన్ దిస్ లిస్ట్, క్రిస్ట్ జాబ్ కాప్రా, హూ ట్రైడ్ కాప్రా హూ అన్రావెల్ దిస్ లింక్ బిట్వీన్ ది ఆటమ్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ద వేవ్ నేచర్.
1: మహాభారతములో వ్యాసుడు రచించినటువంటి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి సితా సితా అనేటువంటి తంతువుల ద్వారా సర్వము కూడాను సృష్టింపబడి భువనములు భూతములు రెండు కూడాను దీని వలనే కలుగుచున్నవనేటువంటి సత్యాన్ని నిరూపించడం లోపల తరంగములు అణుశక్తి యొక్క సత్వాన్ని కూడాను తాను పోలిక చేసుకుంటూ వచ్చాడు.
0: Now in the ancient times, it was Vyasa who cognized the truth that in this form of this world Sita, which permeated everything and everywhere in the form of deep vibrations which gave rise to all the worlds, all the elements.
1: ఒకానొక సమయములో మహాభారత సంబంధమునందు సుభద్ర నిండు గర్భవతిగా ఉండిన సమయంలో ఆమెకు ఏదో కొంత విశ్రాంతిని కలిగించే నిమిత్తమై అర్జునుడు అభిమన్యుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకొనలేక
0: This is an instance or episode from the Mahabharata. Subhadra was pregnant and on one day Arjuna, who could not understand the nature of Abhimanyu who was in the womb,
1: ameku padma vyuhanni gurinchi cheptu vachadu.
0: Arjuna was discussing this padma vyuha with Subhadra.
1: Bharat deshamlo prachina kalam nundi గర్భములు ధరించినటువంటి స్త్రీలకు ఉత్తమ కథలను పవిత్రమైనటువంటి భావములను ఆహ్లాదములను అందించేటువంటి యొక్క బోధనలను కలుపుతూ వచ్చేటువంటి వారు.
0: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ దట్ ప్రెగ్నెంట్ విమెన్ వర్ ఎక్స్పోజ్డ్ టు టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ సేక్రెడ్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియాస్.
1: ఎట్టి బాధలు కూడాను మనోవ్యథలు చింతలు కలిగింపకుండా ఉండే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి శ్రీమంతములని మరొక కార్యములని కలిపి వారిని ఆనందముతో ముంచడానికి ప్రయత్నించేటువంటి వారు తల్లిదండ్రులు.
0: The parents used to make an earnest endeavor to see that these pregnant daughters of theirs would never suffer any agony under any circumstances.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
0: They used to perform rituals to see to it.
1: తల్లి ఆనందించిన గర్భస్థుడైనటువంటి ఒక శిశువు కూడాను తన జీవితమంతయు కూడాను ఆనందముతో ఉత్సాహముతో కొన్ని విధమైనటువంటి యొక్క శౌర్య ధైర్య పరాక్రమంతో అభివృద్ధి కాంచగలడం అనేటువంటి ఒక విశ్వాసం.
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పేరెంట్స్? ద ఐడియా ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ ఇన్ ద వూంబ్ ఆఫ్ దిస్ మదర్ వుడ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ బోర్న్ బికమ్ వాలరస్ వేలియంట్ అండ్ బి ఆల్ దట్ ఈస్ నోబుల్ అండ్ గుడ్ అండ్ గాడ్లీ.
1: తల్లి గర్భముగా ఉండినప్పుడు ఎట్టి భావములను ఎట్టి యోచనలు ఎట్టి తలంపులను తలంచునో గర్భమునందున్నటువంటి శిశువు కూడాను అట్టి భావములే అట్టి తలంపులే అట్టి విచారములే కూడాను చేకూరుతుంటాయి.
0: ద ఐడియా ఇస్ దట్ ద ప్రెగ్నెంట్ వుమన్ వెన్ ఆల్ ద థాట్స్ దట్ షీ ఎంటర్టైన్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వుడ్ బి ట్రాన్స్మిటెడ్ టు ద చైల్డ్ దట్ ఈస్ టు బి బోర్న్.
1: ఈ సత్యాన్ని మన ప్రాచీన ఋషులు ఏనాడో కనిపెట్టారు.
0: సో దిస్ ట్రూత్ వాజ్ సంథింగ్ నోన్ టు అవర్ ఏన్షియంట్ రిషీస్ లాంగ్ ఎగో.
1: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులయందు తమ జీవితమును గడపడం చేతని తమ బిడ్డలు కూడాను ప్రాచీన కాలమునందు తల్లిదండ్రులకు సంతృప్తిని పరిచేటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
0: సో దిస్ యూస్ టు బి ద కస్టమ్ ఆఫ్ ది ఓల్డెన్ టైమ్స్ అండ్ నో వండర్ దెన్ దట్ ద చిల్డ్రన్ దట్ వర్ బోర్న్ ఆల్వేస్ వుడ్ కమ్ అవుట్ టు బి ఐడియల్స్.
1: మార్కండేయ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర ఇలాంటి బాలురైనటువంటి వారి యొక్క పవిత్రమైనటువంటి భావములను బోధించేటువంటి వారు ఆనాటి కాలంలో.
0: In those days, it used to be common practice to recount and relate this sacred history pertaining to Markandeya, Prahlada, Dhruva and the
1: like. కానీ అందువలననే ఆనాటి బాలబాలికలు సద్భావములతో నీతి నిజాయితీలతో తన జీవితమును ప్రశాంతమైనటువంటి జీవితంగా రూపొందింప చేసుకుంటూ వచ్చారు.
0: This was the reason why the children of those days, boys and girls, used to grow up to be good and noble.
1: ఈనాటి తల్లిదండ్రులు లేక తల్లులు గర్భస్థితిలో ఉండిన సమయం లోపల టెలివిజన్లు, సినిమాలు, ఇంకా ఇంకా ఇంకా ఎన్నో విధమైనటువంటి విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి శీలరహితమైనటువంటి యొక్క దృశ్యాలు చూడటం చేతనే తమ బిడ్డలు కూడాను ఆ స్థితిని అందుకుంటూ ఉన్నారు.
0: But today, in today's world, either the parents or the mother alone, what do? They seek for their entertainment the medium of the TV or the cinema and other forms of crude and characterless entertainments and scenario, so that the children also are born with such tendencies.
1: Kanukane, Arjunudu, Subhadraku, Padma Vyuhani gurinchi cheppe samayalo, Krishnudu praveshinchi, addu tagali, Bava, vineetuvanti Subhadra anukuntunnava? Kaadu kaadu. గర్భస్థుడైనటువంటి శిశువే వింటున్నాడని ఈ సత్యాన్ని ప్రకటించాడు.
0: సో ఈవెన్ యాజ్ అర్జున వాజ్ ఎక్స్పౌండింగ్ టు సుభద్ర ద ఆర్ట్ ఆఫ్ దిస్ పద్మవ్యూహ, కృష్ణ ఇంటర్వీన్ అండ్ ఇంటర్జెక్టెడ్ విత్ ద వర్డ్స్, ఓ బ్రదర్ ఇన్ లా, ఆర్ యూ థింకింగ్ దట్ సుభద్ర ఇట్ ఈస్ హూస్ లిసనింగ్ టు యువర్ వర్డ్స్? నో, ఇట్ ఈస్ అభిమన్యు ఇన్ ద వూమ్ హూస్ గివింగ్ హిజ్ ఇయర్.
1: చరిత్రను విజ్ఞానవేత్తలు అనేక విధములుగా హాస్యాస్పదంగా భావించి కృష్ణుడు ఏమిటి, ఈ విధమైనటువంటి యొక్క అసభ్యమైనటువంటి అర్థరహితమైనటువంటి నమ్మ తగనటువంటి యొక్క విషయాలు చెప్పడం ఏమిటి అని కూడా నువ్వు విమర్శించినటువంటి వారు లేకపోలేదు.
0: అండ్ డౌన్ ద ఏజెస్ అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ దే హావ్ బీన్ ఇన్ నంబర్ ఆఫ్ క్రిటిక్స్ హూ ఆర్ పాయింటింగ్ అవుట్ ఎ ఫింగర్ అట్ కృష్ణ. హౌ కుడ్ హీ కమ్ అండ్ టాక్ సచ్ బ్లాస్ఫెమీ, థింగ్స్ విచ్ డోంట్ మేక్ ఎనీ సెన్స్, విచ్ ఆర్ బియాండ్ బిలీఫ్.
1: అయితే ఆనాడు హాస్యము పరిహాస్యము గావించినటువంటి విజ్ఞానవేత్తలు ఈనాడు అది సత్యము అనేటువంటి యొక్క పరిస్థితి కూడాను వచ్చారు.
0: బట్ టుడే వాట్ యు ఫైండ్ ద సీన్ హస్ చేంజ్డ్, పీపుల్ ఆర్ నౌ ఎక్నాలెడ్జింగ్ దట్ వాట్ వాస్ అటర్డ్ ఇన్ దోస్ డేస్ ఈస్ వెరీలీ ట్రూ.
1: అమెరికాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్ అనేటువంటి ఒక పరిశోధనా కేంద్రం ఒకటి ఉన్నది.
0: ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా there is an institution going by the name Institute of Child Health and Human Development,
1: Carolina anetvanti university.
0: It is attached to Carolina University.
1: Indulo ee vishayanni chakkaga parishodinchi krishnudu cheppinatundi satyama leka asatyama anetvanti vishayanni nirupinchalani oka goppa professor dinni aneka samvatsaram nunchi parishodham chestu vachadu.
0: An eminent professor on the staff of this institution undertook this experiment. Whatever Krishna had said, is there any sense in it? Is it possible what he was trying to communicate?
1: Atane Antoni Kasper ane 21.
0: The name of this eminent scientist is Antoni Kasper.
1: Ee Antoni Kasper aneka samvatsaram nunchi deeni parishodhana sadipi idi asatyam kaadu maa yokka alpamainatundi telivitetalaku idi andeetundi kaadu. ఇది విశాలమైనటువంటి భావం కల విజ్ఞానులకే వివేకులకే ఇది అర్థమవుతుంది కనుక ఇది పరమ సత్యమని తన పరిశోధనల ద్వారా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ దస్, దిస్ ఆంటోని కాస్పర్ కేమ్ టు ది కన్క్లూజన్ దట్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ మైండ్స్ కెన్ నెవర్ పాసిబ్లీ కాంప్రహెండ్ ద సిగ్నిఫికెంట్ ట్రూత్ కంటెయిన్డ్ అండ్ ద ఫినామినన్ దట్ కృష్ణ వాస్ ట్రైయింగ్ టు అవుట్లైన్.
1: గర్భస్థమైనటువంటి శిశువుకు దినము ఒక పండ రసము.
0: It is only given to giant intellects to unravel this mystery. He acknowledged that.
1: Nimma rasabu.
0: Now again, pregnant women are normally given lemon juice or lime juice.
1: Injection dwara ittu vachadu.
0: In the form, what this gentleman did was, he was injecting this juice in the form of an injection.
1: Aa bidda puttina tarvata talli palakante nimma rasamu.
0: And after the child
1: apple rasamu chaala ishtapadi తల్లి విన్నటువంటి యొక్క శబ్దములను తల్లి యొక్క గొంతు శబ్దమును ఆకర్షించేటువంటి యొక్క దివ్య శక్తి ఆ శిశువునకు కలదని కూడాను నిరూపిస్తూ వచ్చాడు.
0: It is also proved beyond doubt that this child, which is just born, had this wonderful capacity to respond to whatever the mother was saying.
1: గర్భములో ఉండినప్పుడు ఆ తల్లి ఏ భావములను ఏ విషయములను శ్రవణం చేసిందో గంటంతో చెప్పి ఉందో అదే పదములు ఆ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నోటి నుండి రాగలిగినాయి.
0: The miraculous thing comes here. Even as the child was in the womb, she used to hear all that the mother used to entertain in the form of thoughts. After the child was born, it used to utter the very same words, echoing the thoughts of the child's mother.
1: Antoni Costa, Garachina, Anaga, Veni Tomaluta, Yanavay Nargo, Samachan Lopala, January, Mudo Tejilo, Yavat, America Kantakuranu, E. Gadbat Sisuvioka, Paristiti, చక్కగా భారతంలో చెప్పినటువంటి ఈ సత్యాన్ని చక్కగా నిరూపిస్తుందాదని అన్ని పేపర్లో నా చాటినాడు.
0: దిస్ ఆంటోని కాస్పర్ వాల్ అడ్రెసింగ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ హిస్ ఫైండింగ్స్ టు న్యూస్ పేపర్ మెన్ ద వరల్డ్ ఓవర్ హీ మేక్ దిస్ సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ ఆన్ January 3rd, 1984 వేర్ ఇన్ హీ సెడ్ వాట్ ఎవర్ కృష్ణ హ్యాడ్ సెడ్ వాట్ ఎవర్ హీ వాస్ ట్రైయింగ్ టు అన్రావెల్ ఈజ్ ఇన్ డీడ్ ట్రూ.
1: కనుక అనేక మంది ఆధునిక తత్వవేత్తలు కూడాను వైజ్ఞానికులు కూడాను కేవలం అల్పబుద్ధి కలిగినటువంటి వారు కాదు. కొంతమంది ఈ సత్యాన్ని పరిశీలించి పరమ సత్యాన్ని నిరూపించడాని కోసమని తన జీవితాన్ని కూడాను అంకితం చేసేవారు లేకపోలేదు.
0: Amongst the present day scientists also, we have people who are above this narrow way of looking at things.
1: కనుక భారతదేశము ప్రాచీన కాలం నుండి కూడాను ఆధ్యాత్మికంగా నైతికంగా ధార్మికంగా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహము అందించినటువంటి పరమ పవిత్ర దేశము భారతదేశం.
0: హూ ఆర్ ప్రిపేర్డ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ ఫైండ్ అవుట్ దిస్ ఎసెన్షియల్ లింక్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. దేర్ఫోర్ అగైన్ దిస్ భారత్ కంట్రీ ఈజ్ వన్ విచ్ హాస్ గివెన్ టు అస్ రిచ్ ట్రెడిషన్ ఎ రిచ్ కల్చర్ అండ్ విజ్డమ్ ఫర్ ఎక్సలెన్స్.
1: దీనికి విరుద్ధమైనటువంటి చర్యలలో మన జీవితం వ్యర్థము గావించుకుంటున్నాము.
0: Having been born in such surroundings, we are frittering away our time and lives.
1: ఒకానొక సమయం లోపల మిచ్చెల్ మూన్ లో ప్రవేశించాడు.
0: On one occasion, this was a great occasion when, in the wake of man's landing on the moon, Mitchell also landed on the moon.
1: ఈ యొక్క చంద్రుడిపై నిలిచి మన భూమినంతా చూచాడట.
0: It has been said that having set foot on moon, he started looking around.
1: ఈ భూమి ఏ విధంగా కనిపించింది అతనికి?
0: Now, even as he was in deep space, he wanted to know how the moon, the earth was like.
1: Blue. అనగా నీలమైనటువంటి ఒక వెల్వెట్ బట్ట పైన ఒక పెద్ద వజ్రము పెట్టి ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఈ భూమి పెద్ద వజ్రము వలె ప్రకాశించిందట.
0: హీ కుడ్ సీ నథింగ్ బట్ అన్ ఎక్స్పాన్స్ ఆఫ్ బ్లూ యాజ్ ఫర్ ద ఎర్త్ వాస్ కన్సర్న్. ఇట్ వాస్ సంథింగ్ లైక్ ఎ డైమండ్ పాసింగ్ అగైన్స్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ వెల్వెట్ క్లాత్.
1: అప్పుడు తాను రెండు కంటిదారలు కార్చాడు.
0: అట్ దట్ మూమెంట్ హీ షెడ్ టూ టీయర్స్.
1: ఆహా, డైమండ్ మహా విలువైనటువంటి వజ్రం వంటి భారత భూమి లోపల మహా తేజస్సు కలిగినటువంటి భూమి లోపల పుట్టినటువంటి మానవుడు ఎందుకింత అంధకారులైపోతున్నారు, ఎందుకింత దుర్గతిని పొందుతున్నారు, ఎందుకింత దుర్మార్గులైపోతున్నారు అని బాధపడ్డాడు.
0: ఇట్ ఇస్ ఫర్ ద సెడ్ దట్ హీ షెడ్ దీస్ టియర్స్ బై వే ఆఫ్ వండరింగ్ వై హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ పీపుల్ ఆర్ బికమింగ్ ఇగ్నోరెంట్ వికెడ్ అండ్ ఈవిల్.
1: వజ్రమునందు వజ్రమే పుట్టాలి కానీ రాయి పుట్టుటకు వీలు కాదు కదా. రాయి ఎందైనా వజ్రం పుట్టింది కానీ వజ్రమునందు రాయి పుట్టదు.
0: బికాస్ విత్ ఇన్ ఎ డైమండ్ యూ ట్రై టు సీ ఎ డైమండ్ నాట్ ఎ పెబుల్ నాట్ ఎ పీస్ ఆఫ్ స్టోన్.
1: కనుక తేజోరహితులై ధర్మరహితులై నీతి రహితులై నిజాయితీ రహితులై ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ భూమి యందు ఇలాంటి వారి పుట్టుటకు కారణం ఏమిటి అని పరిశోధన జరపాలనుకున్నాడు.
0: So he wanted to get down to the very basis of things. In this great ancient land, where there was no trace of evil or wickedness, how come today there is so much of wickedness and evil rampant?
1: Tarikanta moola karanamu prakrutamainatunti yokka vastuvula yokka aakarshane tadwara tana yendu imidi undinatunti satyam anaga tattvikamu rajasikamu tamasikamu anetunti ee gunamulu inni vidhamainatunti yokka parinamalanu kaligistunnayi anukunnadu.
0: Then he found that people are getting carried away by their material possessions and they are being influenced by these three qualities of sattva, raja and
1: karma. Karma phalamunu vishwasinchaleni tunti variki ఇది ప్రధానమైనటువంటి ఆదర్శంగా కూడా నువ్వు నిరూపించాడు.
0: హీ ఆల్సో గేవ్ దిస్ యాజ్ ఎ ఫర్మ్ లెసన్ టు దోస్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ ద లా ఆఫ్ యాక్షన్.
1: ప్రపంచమనందు ఎట్టి తిండి మనము తిండుమో అది ఏ మనకు తగిన రసంగా మారిపోతుంది.
0: బికాస్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు ఈట్ విల్ డిటర్మిన్ ద టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ దట్ యు కెన్ గెట్.
1: కనుకనే సాత్వికమైనటువంటి ఒక జీవితము అత్యవసరమని కూడా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He also went on to emphasize that this sattvic food is essential for our
1: life. ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీ, ఎంత పదవిని సంపాదించినప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతిని పోషించుకున్నప్పటికీ, నడతలు సరిలేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగములు అవుతాయి.
0: One might master a number of skills, occupy a number of authoritative positions, get a name and fame, but unless these are all rooted in the proper way, they will all be futile.
1: ప్రపంచమునందు విలువైనటువంటిది మన యొక్క పదవి కాదు.
0: వాట్ ఈస్
1: మన యొక్క చదువు కాదు, మన యొక్క జ్ఞానము కాదు.
0: వాట్ ఈస్ వాల్యుబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ సర్టెన్ నాట్ అవర్ పొజిషన్, నాట్ వాట్ వీ హావ్ మాస్టర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్ నాట్ వాట్ వీ హావ్ లెర్న్డ్.
1: మన యొక్క ప్రవర్తనే చాలా విలువైనటువంటిది.
0: ఆర్ బిహేవియర్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్.
1: ఎట్టి ప్రవర్తన అట్టి ఫలితమును అందుకుంటుంది.
0: ద టైప్ ఆఫ్ బిహేవియర్ డిటర్మిన్స్ ద టైప్ ఆఫ్ రిజల్ట్ దట్ వీ గెట్.
1: కనుక ప్రవర్తనను సరైన రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
0: సో ఆర్ బిహేవియర్ హ్యాస్ టు బి ప్యాటర్న్ ఆఫ్టర్ నోబుల్ అండ్ లాఫ్టి ఐడియల్.
1: మానవుని యొక్క హృదయమును విశాలముగా ఉంచుకోవాలి.
0: వి షుడ్ బ్రాడన్ అవర్ విజన్ ఇన్ అవుట్లుక్.
1: సంకుచితమైన భావములకు స్వస్తి చెప్పాలి.
0: వి షుడ్ బిడ్ గుడ్ బై టు ఆల్ దట్ ఈస్ నారో అండ్ పెట్టి మైండ్.
1: నిజమైనటువంటి విద్య ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ లవ్ అండ్ నథింగ్ బట్ లవ్.
1: ప్రేమ లేనటువంటి యొక్క జీవితము ప్రాణము లేని జీవితమే.
0: వితౌట్ లవ్ ఎ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. ఇట్ ఈస్ నో లైఫ్ ఎట్ ఆల్.
1: లౌకిక విద్యలు కూడా మనకు అత్యవసరమే.
0: వి సర్టెన్లీ నీడ్ దీస్ వరల్డ్లీ స్కిల్స్.
1: కానీ ఇవి మనకు సత్యస్వరూపాలు కానేరవు.
0: బట్ దీస్ ఆర్ నాట్ అవర్ ట్రూ నేచర్.
1: మనకు సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క జీవితానికి ఆధారంగా తీసుకోవాలి.
0: Now what should be the basis and prop for our life is that which is satya.
1: Enni chadivinu chadivinu emi phalamu.
0: What's the use of mastering so many skills?
1: Tanna satavata tappincha evari taramu.
0: Who can possibly make you steer from what is written on your
1: chetta buddhulu tanna satya talat chereneni.
0: Once the evil thoughts enter your mind,
1: endabaru buddhulu bendubaru.
0: And whatever you have thus made part of your nature, they cannot be straightened up.
1: కనుక చదువుతో పాటు సంస్కారమును కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ యువర్ స్టడీస్ యూ ఆల్సో షుడ్ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ కాన్సెప్ట్.
1: పెద్దలను గౌరవించాలి.
0: రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్ మదర్.
1: మిత్రులను విశ్వసించాలి.
0: ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్.
1: కానీ ఈనాటి విశ్వాసము క్షణములో తీరిపోతున్నాయి.
0: బట్ టుడే సెన్స్ ఆఫ్ ట్రస్ట్ ఈస్ మొమెంటరీ.
1: కార్యము జరిగేంత వరకే మన యొక్క విశ్వాసము, కార్యము తీరిన తర్వాత విశ్వాసము భిన్నమైపోతున్నది.
0: Our trust lasts so long as our work is not done. Once the work is done, we forget this sense of trust.
1: మన యొక్క శ్వాస మనము పరుండినా, నడుచుచుండినా, ప్రయాణం చేయుచుండినా, నిద్రించుచుండినా, మాట్లాడుచుండినా, ఏమి చేయుచుండినప్పటికీ మన శ్వాస ఏ విధంగా సహజంగా ఆడుతున్నదో.
0: This breathing in and breathing out process of ours is there continuously, whether we are sleeping, whether we are walking, whether we are doing something, whether we are talking, whether we are eating.
1: Dukkhamuto undu aanandamuto undu nee swasa ninnu vadali pottam ledu.
0: You might be an aggrieved person, you might be experiencing joy and comfort.
1: Kashtamulo undu sukhamulo untundu nee swasa ninnu vadalatam ledu.
0: You might be sorrowful, you might be comfortable, but this breath of yours is continuously.
1: Adi vidamugane మనకు కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని సంభవించినప్పటికీ మన విశ్వాసం కూడా అట్టనే ఉంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ మైట్ బికమ్ ఆఫ్ అస్,
1: అట్టి విశ్వాసంతో ప్రాచీన కాలము నుండి మన భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ వాస్ దిస్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ దట్ వాస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ త్రూ వేరియస్ ఫేసెస్ ఆఫ్ హిస్టరీ.
1: చదువులు అన్ని కూడాను కేవలము బాహ్యమైనటువంటివి, నీటి గుడగల వంటివిగా నిరూపిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడేస్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్యూర్లీ ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ అండ్ దే ఆర్ లైక్ బబుల్స్.
1: డిగ్రీ తీసుకునేంత వరకు నువ్వు శ్రమిస్తారు పాపం.
0: సో లాంగ్ యాజ్ వీ హావ్ టు టేక్ అవర్ డిగ్రీ వీ స్ట్రైవ్ ఫర్ ఇట్ వీ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: పరీక్షహాలకు పోయేంత వరకు నువ్వు విద్యనంతా తలను నింపుకుంటారు.
0: టిల్ ద టైమ్ వీ ఎంటర్ ద ఎగ్జామ్ హాల్ వీ ట్రై టు పాస్.
1: అట్టి విశ్వాసంతో ప్రాచీన కాలము నుండి మన భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ వాస్ దిస్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ దట్ వాస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్.

0: పరీక్ష హాలకు పోయేంత వరకు నువ్వు విద్యనంత తలను నింపుకుంటారు.
1: Till the time we enter the exam hall, we try to fill our minds with matter.
0: ఈ ఎగ్జామినేషన్ హాల్లో పోయిన తర్వాత తలలోదంతా గుమ్మరిస్తాడు, ఎంటీ హెడ్ తో ఇంటికి వస్తాడు.
1: Once he enters the exam hall, he pours out all that is contained in his mind, comes out empty headed.
0: విద్య అనేటువంటిది తలకు మన పుస్తకానికి సంబంధించినటువంటిది కాదు.
1: Now true vidya is something which is not confined just to the mind or the book.
0: మనము ఈనాడు పుస్తకము మస్తకము పుస్తకము మస్తకము దీనికి మాత్రం కమ్ అండ్ గో దీనికి అంతా కూడా వన్ వే ట్రాఫిక్ గా చేస్తున్నారు.
1: టుడే వీ హ్యావ్ ప్రాక్టీస్ దిస్ ఆర్ట్ పర్ఫెక్టెడ్ ఇట్ దిస్ వన్ వే ట్రాఫిక్ ప్రాసెస్ ఫ్రమ్ ద బుక్ టు ద మైండ్.
0: కానీ మనం హృదయంతో చేరాలి ఈ విద్య.
1: Rather, there should be this idea of the heart.
0: రక్తంలో ఇమిడిపోవాలి ఈ విద్య.
1: It should become part and parcel of our blood.
0: మన ప్రవర్తనలో చేరిపోవాలి ఈ విద్య.
1: This vidya should become one with our nature, with our vidya.
0: మనసేకం వచసేకం కర్మనేకం మహాత్మనం అతని నిజమైనటువంటి విద్యావంతుడు.
1: Only then can you find this sense of fulfillment and this perfect harmony between the thought, word and deed. And he indeed is a great personage.
0: అటువంటి వ్యక్తియే దేశమునకు ఎన్ని విధములైన కూడా ఉపకారి కాగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ బ్రింగ్ బెనిఫిట్ టు ద కంట్రీ.
0: అట్టి వ్యక్తులు తయారు కావటమే ఈనాడు అత్యవసరము.
1: ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టుడే టు హ్యావ్ సచ్ ఇండివిజువల్స్.
0: అట్టి వ్యక్తులు అభివృద్ధి అయినప్పుడే లోక కళ్యాణము.
1: ఓన్లీ వెన్ సచ్ ఇండివిజువల్స్ కమ్ టు ద ఫోర్ విల్ దే బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ అరౌండ్.
0: జగత్ సంతోషము
1: అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ విత్ ఇట్సెల్ఫ్.
0: కానీ మనం ఈనాడు శాంతి శాంతి శాంతి అని కోరుతున్నాం.
1: Today we go on after this idea of shanti or peace.
0: ye america vaaru chuchina ye russia vaaru chuchina ye germany vaaru chuchina ye china vaaru chuchina shanti shanti shanti kavalani aashisthunnaru paapam.
1: Whether he is an american or a russian or a german or a chinese, he keeps talking about this shanti.
0: Kaani notito cheppedi shanti chettito chesetundi daniki viruddhamainatundi panulu.
1: You keep uttering the word shanti no doubt through this your tongue. But what you do through your action, through your hand, is something quite contrary.
0: Hastamuna anubambu unchuka arachuchunduru shanti shantani.
1: You have made secure the atom bomb in the palm of your hand, you keep talking about peace all the while.
0: Chandrujeraga galigi kudanu chandajalaru shanti sukamuru.
1: You may have reached the moon no doubt, but still you do not experience the state of shanti of
0: dehamu challabadutundadi kani manasu heetekutundadi vedekutundadi.
1: You go to the moon, the body has cooled down, but your mind gets heated up in the process.
0: Ee naadu ee vidhamainatunte yokka vaigyanikamuto mana prapanchame oka vishamayamainatunte roopanni daristundadi.
1: This distorted version of science and the advances it has made, it has poisoned the world around us today.
0: Mana vatavaranani kuda nu chaala paadu chestundadi.
1: There is also this environmental pollution.
0: ee naadu bhoomi pai unnatundi vatavaranamunu paadu cheyatam kaakunda star war ani cheppani star war mana paina kudunu aakashanni kudunu apavitram cheyadaniki prayatnistunnaru.
1: Today we have polluted the atmosphere around the earth. Not content with this, we have gone beyond the confines of the atmosphere through the medium of star wars and we are trying to pollute outer space.
0: Oreji shanti ekkada undi?
1: You are polluting outer space. All
0: horetvanti vaani hrudayamunde shanti ledu.
1: So how can you get this peace that you are aspiring for? The one who aspires for peace, he has no intention.
0: Kevalamu oka desha drohaniki sambandhinchinatundi bhavamu.
1: This mere chanting the name of shanti is a case of deceiving oneself, deceiving the country.
0: Cheedu kitakamaina chestundi nenu maheshudaina cheyaledu.
1: A small ant can certainly bring you harm, but God it is alone who can confer.
0: Cheedu cheyatam goppatanam kaadu.
1: There is nothing great in doing harm.
0: Mana shakti koladi anto into melu cheyadaniki mana prayatninchali.
1: What little is given to us, we should try to use it for a beneficial cause.
0: Prema swaroopulara upakaram cheyataku shakti lekapoyina leka ishtam lekapoyina ee oorukundina ante chaalu. Apakaram cheyakundute goppa upakaram ani bhavinchali.
1: Embodiments of love. You may not have the capacity to do any good, any positive good to people or things around you, but do not do any harm. Not doing any harm is the greatest benefit that you can possibly
0: do. Yantanu manamu abhirthi vanchutunnam vidya vidhanamulo.
1: Today we have made rapid advances in the field of education.
0: Kani vidyanu nerchukunnanta varaku emi mana yokka pravartana marindi?
1: But having done this, how has it affected our behavior?
0: Okka prema tattvame unte సర్వమును హస్తగతం గావించుకో.

0: చేయవచ్చు.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ దిస్ మీడియం ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, యూ కెన్ సెక్యూర్ ఎనీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో చేరడానికి ఏది కారణం? ఎవరైనా ఇన్విటేషన్ పంపించారా? ఎవరైనా ఆహ్వానం చేశారా? కాదు కాదు, సాయి ప్రేమనే దీనికి మూల కారణం.
1: What is the reason that there are today assembled here lakhs of people? Have invitations been sent? Have people been sent for? No. The simple reason is, it is the love of and for Sai that has brought them all here.
0: Kaduka, ee chaduvulante prema chaduvu chaala uttamainatundi chaduvu.
1: So, rather than all these different types of education, the education of love is the most important one.
0: MA, MSc lu పాసై వచ్చియో పిహెచ్డి తీసిన పెద్దలైనా.
1: యూ మే హ్యావ్ పాస్డ్ కోర్సెస్ లైక్ ద ఎంఏ ఆర్ ఎంఎస్సి, ఆర్ యూ మే హ్యావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ హైయర్ డిగ్రీస్ లైక్
0: సంపద నుండి సద్దాన పరులైనా.
1: యూ మే హ్యావ్ అన్టోల్డ్ వెల్త్ అట్ యువర్ పొజిషన్ అండ్ యూ మైట్ బి ఇండల్జింగ్ ఇన్ చారిటీ.
0: పుడని కీర్తిని గన్న పుణ్యులైన.
1: యు మే ఆల్సో బి పీపుల్ హూ హావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎ నేమ్ అండ్ ఫేమ్.
0: ఆయుర ఆరోగ్యంబు అనవరతంబుండి.
1: యు మే ఆల్సో హావ్ బీన్ బ్లెస్డ్ బై ఎ లాంగ్ ఫ్రూట్ఫుల్ లైఫ్.
0: పరిపూర్ణ బలులగు వారులైన.
1: యు మే ఆల్సో బి ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విగర్.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదంబులను నేర్పు విప్రులైన.
1: ఎవ్రీ సెకండ్ యు ఆర్ పెర్ఫార్మింగ్ జప ధ్యాన, ఆర్ యు హావ్ అటైన్డ్ మాస్టరీ ఆఫ్ ద వేదస్ విచ్ యు ఆర్ కమ్యూనికేటింగ్ టు అదర్స్.
0: సాటిరారు సత్య సాయికే నాటికైనా.
1: యు మైట్ బి ఎనీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ డిస్క్రైబ్ అబౌట్ but they can never be compared to such a sai in any way.
0: Vidyanu nirchi yemi phalamu.
1: What then is the use of mastering so many skills and so many types of education?
0: Prema vidyanu nirpu prajalara. Prema vidyanu nirchudu prajalara.
1: O members, go in for this education of love. And education of love in its all pure.
0: ప్రేమనే ఈ జగత్తునంతా రక్షించేటువంటిది.
1: ఇట్ ఈస్ లవ్ అలోన్ కెన్ సేఫ్ గాడ్ దిస్ వరల్డ్.
0: ప్రేమ లేనప్పుడే ఈ జగత్తునంతా భక్షించేటువంటిది.
1: డివైడ్ ఆఫ్ లవ్ ద వరల్డ్ కెన్ బి ఈచ్ నౌ.
0: కనుక ఈనాడు లోకము నిత్య కళ్యాణ పచ్చని తోడంతో కిలకిల కళకళలాడవలనంటే ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: సో ఇఫ్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ హస్ టు బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ, జాయ్ అండ్ హ్యాపీనెస్ ఆల్ అరౌండ్, లవ్ ఇస్ ఎసెన్షియల్.
0: దేశం యొక్క అభివృద్ధి అంతా కూడాను కేవలం ఇండస్ట్రీస్ వల్ల జరిగేటువంటిది కాదు.
1: ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద ఇండస్ట్రీ అలోన్.
0: కేవలం మేడల మిత్తల వల్ల దీని యొక్క అభివృద్ధిని మనం చేయడానికి వీలు కాదు.
1: నో ఈజ్ ఐడియా ఆఫ్ బిల్డింగ్స్ అండ్ మ్యాన్షన్స్ అండ్ ఇండస్ట్రీ నేషన్స్ ప్రాస్పెరిటీ.
0: నిజంగా జగత్తు యొక్క అభివృద్ధిని సుక్షేమాన్ని ఆశించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నీతి నిజాయితీలను పెంచుకోవాలి.
1: దట్ పర్సన్ హూ హ్యాస్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద నేషన్ అండ్ ద వరల్డ్ ఎట్ హార్ట్, he should go in for ideas like character and purity of mind and thought.
0: Morality
1: and morality, character and morality are essential.
0: ee yokka neeti nijayitile mana deshanni prachina kalam nundi rakshistundi. Vidyarthulara, vidyabodhakulara, vidyabhimanulara, vidyadhikarulara, vidyayandu ee prema tattvamu, aadhyatmika tattvamu, dharmikamainatundi oka bhavamulu, naitikamainatundi pravartanalu undeetundi vidyanu abhyasimpajesi జగత్తును ప్రాచీన కాలమైనటువంటి యొక్క భారతదేశంగా తీర్చిదిద్దడానికి మీరు కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇట్ ఈస్ క్యారెక్టర్ అండ్ మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ ద కంట్రీ ఫార్వర్డ్. స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ దోస్ హూ హావ్ ద కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డియర్ టు దేర్ హార్ట్, ఐఎమ్ విషింగ్ దట్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ system of education that you wish to perfect, there should be room enough for things like love, dharma, ethical and moral values, for this alone can take this country forward and regain its past glory and grandeur. I am bringing this discourse to a close on this note.
2: You just heard Bhagwan Baba addressing the graduates of the fourth convocation of the Sri Satya Sai University on the 22nd of November 1985.

0: മേദി ചെടി നട്ടി കസ്തൂരി മൃഗം പോലെ വെതുക പോയത് വെല്ലുലോ വെസിവാട വെതുക പോയത്
1: Just as the fragrance is present in flowers, God exists in us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man?
0: Famous for love.
1: Embodiments of love.
0: Tane daiva vayundi.
1: Being God,
0: తనలోనే దైవం ఉండి అట్టి దైవాన్ని వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా,
1: just as the ash covers the fire,
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, Atma.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను, భార్యగాను, తండ్రిగాను, తల్లిగాను, బిడ్డగాను, అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: The nature of the mind acts in different ways depending upon the position. As a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: కానీ ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరు వేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టు.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము, అనుబంధము, సంబంధము కేవలము వివిధ రూపములో ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూచిన ప్రేమ కోడల పైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉన్నటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: ప్రేమ, అనురాగ, వాత్సల్య, మోహములకు ఒకే మనసే కారణం.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: ఈ శరీర సంబంధములను పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇస్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary?
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే?
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్య క్లేశమనగా ఏమిటి?
1: What do you mean by this avidya or ignorance?
0: కేవలము సంకుష్టమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: because of the narrow feeling one identifies with the body,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: he has got full faith that he is a being,
0: ఈ జీవులకు దేవులకు చాలా సంబంధం లేదని భావించి,
1: he feels that there is no relationship with his self and God,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: he believes that God is different from him,
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man suffers.
0: ఇది అవిద్య క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధములైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్ పరుస్తూ వస్తుంది.
1: Out of this he gets worried in different ways and human quality is diminished.
0: రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశ.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by అభినవ క్లేశ?
0: సమస్త విచారములకు, ఆశలకు, రోగములకు, రాగములకు నిలయమైన స్థితి మనస్సు.
1: For all anxieties, the anger, for all sufferings, mind is the center.
0: కనుక ఈ మనోమూలము చేతనే, మనో కారణము చేతనే సంసారము బంధింపబడుతుంది మానవుడు.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికి మనసే కారణమని తెలుసుకోవడను,
1: having known fully well that mind is responsible for the bondage, for all anxieties and worries,
0: ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు.
1: Man is not able to separate out the mind.
0: మనసును వేరు చేయలేకపోతున్నాడు.
1: He is not able to differentiate.
0: మనసుతో బంధింపబడి దుఃఖములను అనుభవించలేకపోతున్నాడు.
1: He is bound by the mind and suffers.
0: కనుకనే ఈ మనస్సును వేరు చేయక, ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఇస్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఇస్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. హీ ఇస్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: This is one that's linked with sensual pleasure.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: The whole world is full of worldly pleasure.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: This worldly pleasure becomes poison.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండదు.
1: When there is no sensual pleasure, there will never be this poison that heart is made.
0: విషయమును అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: విషయాన్ని ఆనందించగోరి,
1: as he wants to enjoy delight himself,
0: విషయ లోనుడై,
1: is drenched in sense of
0: pleasure, వివేకమును కోల్పోయి,
1: he aspires at
0: principle, విచక్షణ జ్ఞానమును కోల్పోయి,
1: he loses all discrimination wisdom,
0: విషయమే తన యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యం పెట్టుకుని,
1: keeping the sensual pleasure as the main one,
0: ఈ విషయముల చేత అనేక విధములైనటువంటి యొక్క క్లేశములు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: Therefore this is called అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: What do you mean by రాగ?
0: మానవుని యందు,
1: in man,
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: విత్ ఆల్ ద డెల్యూజన్స్,
0: తనకనక వస్తువాహనాలను మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కొడుకు తాపత్రయపడుతూ,
1: హీ ఆల్వేస్ యర్న్స్ ఫర్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ,
0: వీటిని అనుభవించుటకై అనేక విధములైనటువంటి శ్రమలు పొందుతూ,
1: హీ స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెమ్ ఆల్,
0: నిద్ర నుండి లేచినే మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ,
1: he exerts himself from dawn to dusk,
0: annapanaadulu maadi
1: He sacrifices the drink and food.
0: నిద్రను నిద్రను దూరముకు జాగించుకొని
1: he doesn't sleep well.
0: అనారోగ్యమునకు గురియై
1: he suffers of ill health.
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధనకనక వస్తువాహనాదులను ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth and property.
0: ఇది అశాశ్వతమని తెలిసియు
1: knowing fully well that is not permanent.
0: ఇది కేవలము అదుపులో మించక
1: without having a control
0: మితి మీరిపోయినటువంటి ఆశల చేత
1: because of excessive desire
0: మతిని చేర్చుకుని
1: he becomes mad
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: And he grieves, he suffers.
0: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు కారణము ఈ రాగమే.
1: For the grief, for the loss, for the anxiety, this
0: రాగ క్లేశం అనేటువంటిది మానవుని కృంగదీసి పుల్లింప చేస్తున్నది.
1: Therefore, the suffering of the attachment, it will degenerate human being.
0: The desham,
1: the fifth one, hatred.
0: ఈ దేశం అనగా ఏమి?
1: What do you mean by hatred?
0: ఒక ఫలాపేక్ష నిమిత్తమై
1: expecting a result,
0: ఒక వ్యక్తిని చేరి
1: joining an individual,
0: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill the desire,
0: ఇతరులను ఆశ్రయించి
1: he approaches him.
0: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు
1: when the desire is not fulfilled by approaching
0: aa vyaktula paina oka vidhamainatundi desham prarambhamavutundi
1: then he develops hatred towards him
0: tara swarthamu sapriyojana nimittamai
1: for his selfishness and self interest
0: manavudu aneka vidhamainatundi aasaralanu kalpinchukoni
1: man will have so many desires
0: aa aasaralanu vipalamainappudu
1: when desires are not fulfilled
0: ఎదుటి వ్యక్తుల పైన క్రోధము ప్రారంభమవుతుంది.
1: You will have anger on the man in front.
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు
1: not only on individual
0: తాను కోరిన కోరిక
1: the desire he
0: తాను ఆశించిన ఆశలు
1: and all his aspirations
0: నెరవేరకుండిన
1: not fulfilled
0: దైవం పైన కూడా ద్వేషం వస్తుంది.
1: You will have hatred on God also.
0: ఇది కేవలము ద్వేష క్లేశం.
1: This is called the suffering of hatred.
0: ఇవన్నీ కూడా మనోవికారం యొక్క లక్షణములే.
1: They are all aberrations of the mind.
0: ఇవన్నీ ఎవరికి నష్టము?
1: Who will be put to loss?
0: ఈ క్లేశములన్నీ కూడా వ్యక్తికే నష్టం.
1: All these sufferings will lead to put to loss to an individual.
0: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు
1: the man who puts himself to suffering
0: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై
1: will be all the responsible for restlessness.
0: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: He forgets the true nature of the self.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: He forgets the nature of self.
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉండదని భావిస్తున్నాడు.
1: He considers the self is separate from
0: him. ఈ భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖములు చేకూరుస్తున్నది.
1: It is this illusion that is responsible that will put the man to grief.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: మానవుని యందు
1: a man
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తాడు.
1: In the world, all people appear to be happy.
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్లుగా కనిపిస్తారు.
1: Some appear as if they have pleasure and pain.
0: మరి కొంతమంది నిరంతరముకును ఆనందముదేక దుఃఖంతోనే మునిగి ఉంటారు.
1: But some appear to be grieving all the time.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలమైన నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: Some they are blissful and in ecstatic position.
0: ఈ విధమైన యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: What is the responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: It only affects the mind.
0: ఒక్క మానవుని అంటే
1: in one man
0: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని అంటే
1: in same man
0: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
1: Human human in him
0: మరొక దేహమునందు
1: another body
0: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
1: The human demon is in him
0: మరొక దేహం నందు
1: another body
0: మానవ పశుత్వము అని ఉంటున్నాడు.
1: It's human animal in him
0: మానవ దేవుడు
1: human god
0: మానవ మానవుడు
1: human human
0: మానవ దానవుడు
1: human demon
0: మానవ పశుత్వము
1: human animal
0: నారుకుడును మానవుడు ఎందే లీనమై ఉంటుంది.
1: All the four are in man.
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: How are they present in
0: man? వీటి యొక్క ప్రభావములు ఏమిటి? ప్రతాపములు ఏమిటి?
1: What are the effects and what are the causes?
0: మానవ దేవుడు
1: one human god
0: brahmanishta paro devaha nirantaram kudunu brahmanistudai
1: continuously remaining as brahman
0: atma lakshyam cheta
1: keeping the self as the aim
0: ee jagatnu anubhavistu
1: experiencing the world
0: sarva karmalu kudunu bhagavat pritya arthanga chestu
1: doing all activities to please god
0: సర్వ దృశ్యములు కూడాను భగవద్ దృశ్యములుగా విశ్వసించి
1: full faith that all the things are the divinity
0: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి
1: considering them as the reflections of God
0: తన జీవితమంతా కూడాను
1: throughout his life
0: బ్రహ్మనిష్టచేతనే
1: with all the
0: బ్రహ్మను పుతూ ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్షంగా
1: he spends and delights with the feeling of Brahman throughout his life
0: ఇంకా రెండవ వాడు
1: ద సెకండ్ వన్
0: మానవ మానవుడు
1: హ్యూమన్ హ్యూమన్
0: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్యః మత్స్యలోకములో ఉండినటువంటి ఈ మానవుడు
1: ద మ్యాన్ ఆన్ అర్త్
0: సత్య ధర్మములను రచించి
1: ఈజ్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్
0: తన చేయి సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధి పరచుకొని
1: he will develop the feeling that he has to speak truth and do righteous actions
0: satya jeevitanni dharma jeevitanni gadustu untadu
1: he will lead the life of truth and he will lead the life of righteousness
0: tana kartavyame pradhanamaitu lakshyam ga unchukoni
1: he keep the duty as the aim
0: adhikaramulanu aashinchaka
1: without aspiring any position
0: kartavyani nirvartistu untuntadu
1: he discharges his duties
0: daya
1: compassion
0: dharmamu danamu sanubhuti సహనము ఇత్యాది గుణముల చేత
1: విత్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్ ద వర్చ్యూ టాలరెన్స్
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్
0: సత్యధర్మములను విశ్వసించి
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్
0: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు
1: వన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్
0: అతనే మానవ మానవుడు
1: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్
0: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు
1: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్
0: మద్యపాన రథు దానవ తాను తినటము త్రాగటము నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు
1: హీ స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్ ఈటింగ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు
1: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
0: Daya dakshinyam anetundi shunyamai untuntadu.
1: He has no compassion and consideration.
0: Vijnana vivekamulu emaatram kodunu atalo vikasinchavu.
1: He has no discretion and discrimination.
0: Parulanu nindinchitamu, parulanu baadinchitamu, parulanu dushinchitame ee vyaktulu yokka swabhavamai untuntadu.
1: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
0: పరులను బాధించడంలోని ఆనందిస్తాడు కానీ మరొక దారిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు.
1: He delights himself while harming others but not in any other way.
0: ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము అసూయ కూడా పెరుగుతుంది.
1: When he sees great people, saintly people, the men of righteousness, he may have all the jealous.
0: Samasta durgunamula chetanu, duralochinchetanu, nindina manasulu kaliginatundi vaade manava danavu.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feelings.
0: Inka manava pasuttamu.
1: Then fourth one, human animal.
0: Itti manavudu nirantaram kodunu, indri sukhamune aasinchi, పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా ఇంద్రియముల చోతనే తన జీవితం అంచెము గావించుకుంటుంటాడు.
1: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్ హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
0: పశువు వలె తినటము ఇంద్రియ సుఖమును అనుభవించటము తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
1: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ వైల్ ఈటింగ్ విత్ ఆల్ ద సెల్ఫిష్నెస్ and self-interest.
0: పశువులకైనా ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజన్ లేదు రీజన్ లేదు.
1: ఈవెన్ అనిమల్స్ హ్యావ్ గాట్ సీజన్ అండ్ రీజన్ బట్ దిస్ హ్యూమన్ అనిమల్ హ్యాస్ నో రీజన్
0: పరిమితమైన కూడా అతీతమైన యొక్క దుర్గుణములను తాను పెంపొందింప చేసుకుంటారు.
1: హీ విల్ హ్యావ్ ఆల్ లిమిట్లెస్ బ్యాడ్ క్వాలిటీస్
0: కనుకనే ఈ మానవ దానవుడు అనేటువంటి వాడు
1: సో దిస్ హ్యూమన్ డెమన్
0: జీవితము లోపల ఏ సుఖము కాని ఏ పవిత్రత కాని ఏ ధర్మము కాని ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడా హృదయానికి సోకదు.
1: దిస్ హ్యూమన్ డెమన్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ హార్ట్ ఎనీ హ్యాపీనెస్ ఆర్ రైట్నెస్ ఆర్ జస్టిస్.
0: అయితే ఈ అన్నింటికి కారణము మనస్సు.
1: ఫర్ ఆల్ దిస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు
1: when we understand the mind correctly
0: జీవితమే సార్థకం అవుతుంది
1: the life will be sacred
0: సార్థకం కాలేకుండా పోవడానికి
1: for that being not
0: సార్థకమైనటువంటి చింతలే మూల కారణం
1: it is only the feelings of selfishness that are responsible
0: మానవత్వమును
1: the human life
0: దివ్యత్వమైనటువంటిది పవిత్రమైనటువంటి యొక్క శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి
1: We must have full faith that there is sacred divine power in the human life.
0: Kanuka paripurnamainatundi yokka ee prapanchamundu paripurnamainatundi jeevatattvanni manamu anubhavinchali.
1: Therefore in this comprehensive world we must experience the totality of the individual.
0: Kantiki karipinchedi
1: that which is seen with the physical eye
0: tanuvunu kaliginchedi
1: that melts the heart
0: manasunu muripinchedi
1: that deludes the mind
0: manugadanu veliginchedi
1: that which expresses the
0: bhautika prapanchame
1: only the physical world
0: ee parthavamaitu ee prapanchamunandu apartivamaitu yokka divyattu kudunu untundi
1: in this world which is undeserving there is divinity
0: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే
1: డిజర్వ్నెస్ అండ్ నాన్ డిజర్వ్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్
0: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే
1: దే ఆర్ వన్ అండ్ ద సేమ్ సేమ్ స్పార్క్స్ ఆఫ్ సచ్చిదానంద
0: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది
1: అవుట్ ఆఫ్ ది టోటాలిటీ ఆఫ్ బ్రహ్మన్ దిస్ ఒరిజినేటెడ్
0: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది
1: In this total world, this total life has taken birth.
0: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
1: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
0: దీనిని పురస్కరించుకొని
1: Based on this,
0: ఉపనిషత్తులు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి అదియు పూర్ణము
1: దట్ ఇస్ ఫుల్
0: ఇదియు పూర్ణము
1: దిస్ ఇస్ ఫుల్
0: పూర్ణమున ఉదయించి పూర్ణము
1: దట్ ఇస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్
0: పూర్ణమున ఉదయించి పూర్ణము
1: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్
0: పూర్ణమున పూర్ణము తీసిన
1: వెన్ ది ఫుల్ ఇస్ డిటెక్టెడ్ అవుట్ ఆఫ్ ఫుల్
0: పూర్ణమే తా మిగిలి ఉండును
1: ఓన్లీ ఫుల్ రిమైన్
0: మిగిలినది పూర్ణమే
1: దట్ విచ్ రిమైన్స్ ఇస్ ఫుల్
0: ఉన్నది పూర్ణమే
1: దట్ విచ్ ఎగ్జిస్ట్
0: తీసినది పూర్ణమే
1: దట్ విచ్ ఇస్ డిటెక్టెడ్
0: మారినది పూర్ణమే
1: దట్ విచ్ చేంజెస్ ఇస్
0: సర్వము పూర్ణమే
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్
0: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే
1: మీనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ది ఫామ్ ఆఫ్ ది సచ్చిదానంద
0: ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని
1: This human quality, which is the very form of sat chit
0: ananda. Manasika sankalpam yokka vikaram cheta.
1: Because of aberrations of thought.
0: Aneka vidhamainatundi kleshamulaku guri avutunnadu.
1: Man suffers in various ways.
0: Manava manavuliga anubhavinchitamu madhyamainatundi jeevitam.
1: Leading the human life is the middle stage.
0: Manava devuniga anubhavinchitame pradhanamaina jeevitamu.
1: The main life is to lead the life of a human god.
0: కనుక ఈనాటి మానవుడు మానవత్వంగా అనుభవించటక కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్
0: కారణం ఏమిటి
1: వాట్ ఇస్ ద రీజన్
0: రాగద్వేషములే
1: ద రీజన్ ఈస్ ది అటాచ్మెంట్
0: ఈ రాగద్వేషములకు కారణము
1: ద రీజన్ కాజ్ ఫర్ అటాచ్మెంట్ ద మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్
0: ఈ మనస్సు ఆశించినటువంటి యొక్క సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగద్వేషములు సంభవిస్తున్నాయి
1: As the desires, aspirations of the mind are not fulfilled, you find this attachment. Human being is not the form of any grief or misery. He is not merely not the form of bliss. That which is the center of pleasure and pain.
0: Satchidananda swarupude manavu.
1: Man is the very form of Satchidananda.
0: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి ప్రయత్నించాలి
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ స్ట్రగుల్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దట్ సచ్చిదానంద
0: విశాలమైన ప్రపంచమునందు
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్
0: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి
1: వి షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్
0: అనంతమైన జగత్తునందు
1: in this infinite world,
0: అల్పభావములకు అవకాశం ఇవ్వక,
1: we should not use
0: అల్ప భావములనే మనం పెంచుకోవాలి.
1: We should have that all the fast feelings,
0: ఈ సంకుచితమైన భావములను పెంచుకొని,
1: developing narrow feelings,
0: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: We lead this hard life.
0: ఇది ఎవరి తప్పు?
1: Whose mistake is that?
0: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
1: It is the mistake of the human being who follows the mind.
0: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు,
1: the human being who follows the mind,
0: పశువు కంటే హీనమై పతనమగు,
1: he will be worse than an animal.
0: బుద్ధిని ఆధారముగా ఉన్న భుజజనుడు,
1: the intelligent one who follows the intellect,
0: పశుపతిగా మారు,
1: he will become God.
0: కనుక బుద్ధి అనగా ఏమిటి?
1: What do you mean by intellect?
0: Vichana jnanamuto kudinatuntadi.
1: It has got discrimination.
0: Idi manasuku atheetamainatuntadi.
1: It is beyond the mind.
0: Mottamadati deham.
1: The first one is body.
0: Daniki pai bhagamadi indriyamulu.
1: Above that senses.
0: Danikante pai bhagamadi manasu.
1: Over that mind.
0: Danikante pai bhagamadi buddhi.
1: Beyond that is intellect.
0: Idi pai bhagamade atma.
1: Above the intellect is the self.
0: Atmaku ati samipamulo buddhi undatam cheta atma prabhavamu prakasamu buddhi paina padutuntadi.
1: As intellect is in close proximity of the self, it has got all the radiance and
0: reflection of the tattvamu buddhi.
1: So intellect is beyond the mind.
0: Ee buddhini kontha varaku vicharana chesi
1: inquiring the nature of intellect,
0: manavudu buddhiga bratakali,
1: man should be intelligent and lead the life.
0: Appude nijamaina atma tattvam artham avutundi.
1: Then only the nature of self would be known.
0: Manavudu
1: human being
0: puttinga modalukoni kittunnanta varaku kudanu
1: right from birth to death
0: kevalamu aahara nidra nimittamai paatupadutunnadu.
1: He struggles for food and
0: ee vidhanga paatupattam valla taanu yemi sadhinchinattu.
1: By studying so, what is that he accomplished?
0: Nidra nundi lechi mari nidra poyedu daadi.

0: ಈಗ ಯೋಚನೆ ಕೇಳು ಮಾನವ ನಿತುರಲುಂಡಿಲೇಸಿ
1: ರೈಟ್ ಫ್ರಮ್ ದ ಟೈಮ್ ಮೊಮೆಂಟ್ ಯು ಗೆಟ್ ಅಪ್ ಫ್ರಮ್ ಬೆಡ್
0: ನಿತುರ ಕೋ ಎಡಿದಾರಿ
1: ಅಂಟಿಲ್ ಯು ಗೋ ಬ್ಯಾಕ್ ಟು ಬೆಡ್
0: ಕೊಟ್ಟ ಕೈ ಹದ್ದುನು ಪದ್ದು ಲೇಕ
1: ವಿತೌಟ್ ಎನಿ ಲಿಮಿಟೇಷನ್ಸ್ ಯು ಸ್ಟ್ರಗಲ್ ಫಾರ್ ಎ
0: ಲಿವಿಂಗ್ ಗಜೆಯು ಜೀವಿತಂಡು
1: ಯು ವೇಸ್ಟ್ ಯುವರ್ ಲೈಫ್
0: ನೀ ವಿದ್ಯಲ ದಾರವೋಸಿ
1: ಯು ಸ್ಪೆಂಡ್ ಯುವರ್ ಟೈಮ್
0: ಅರವಿಂದಗಳ ಅಚ್ಚುನಿ ವಿಸ್ಮರಿಸಿ
1: ಫರ್ಗೆಟಿಂಗ್ ಗಾಡ್
0: ನೀವಿ ಪೆಟ್ಟಿ ತಮ್ಮನೊಂದಿಗೆ
1: What big happiness you have got.
0: ಇದಿಗೆ ಯೋಚನೆ ಚೇಯು ಮಾನವ
1: ಓ ಮ್ಯಾನ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಎಂಕ್ವೈರ್
0: ಓ ಮಾನವುಡ
1: ಓ ಮ್ಯಾನ್
0: ನೀವು ಏಮಿ ತಿರುಗಿ ಸಾಧಿಸಾವು
1: ವಾಟ್ ಈಸ್ ಇಟ್ ದಟ್ ಯು ಹ್ಯಾವ್ ಅಕಂಪ್ಲಿಶ್ಡ್
0: ಭಗವಂತನ ವಿಸ್ಮರಿಸಿ
1: ಫರ್ಗೆಟಿಂಗ್ ಗಾಡ್
0: ಕೇವಲ ಜೀವಿತಮನೆಯ ಭೌತಿಕಮೈನಟುವಂತಿ ಈ ಜೀವಿತಾನ್ನ ವಿಶ್ವಸಿಸಿ
1: ಹ್ಯಾವಿಂಗ್ ಫುಲ್ ಫೇತ್ ಇನ್ ದಿಸ್ ಫಿಸಿಕಲ್ ವರ್ಲ್ಡ್
0: ಸಾಧಿಸಾವು
1: ವಾಟ್ ಈಸ್ ದಟ್ ಯು ಹ್ಯಾವ್ ಅಚೀವ್
0: ಒಕ್ಕ ತೂರಿ ಕಣ್ಣು ಮುಸ್ಕನ್ ವಿಚಾರಣೆ ಚೇಸ್ತೇ
1: ದ ಮೂಮೆಂಟ್ ಯು ಕ್ಲೋಸ್ ಯುವರ್
0: ಸಾಧಿಸಿದ ಒಕ್ಕಟಿ ಲೇದು
1: ನಥಿಂಗ್ ಯು ಹ್ಯಾವ್ ಅಚೀವ್
0: ಕಾಣಿ ಸಾಧಿಸಿದ ದುಃಖಮೇ ವಿಚಾರಣೆ
1: ವಾಟ್ ಯು ಹ್ಯಾವ್ ಅಚೀವ್ಡ್ ಈಸ್ ವರಿ ಅಂಡ್ ಮಿಸರಿ
0: ಚದುವುತ್ತಾವು ಗ್ರಂಥಾಲು
1: You have studied books.
0: ఎన్నో గ్రంథాలు చదివావు.
1: You studied lots of books.
0: ఎందరి మహనీయులను దర్శించావు.
1: You have visited many.
0: ఎన్ని యాత్రలు చేశావు.
1: You have visited pilgrimage.
0: ఎన్ని సత్సంగములు ఆచరించావు.
1: You practiced many.
0: కానీ సాధించినది ఏమిటి?
1: What is it have you achieved?
0: పుస్తకముల్ పఠించితిని.
1: I studied books.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్.
1: I have gone through thoroughly all the texts.
0: నిస్తులమైన విద్యలను నేర్చితినంచును.
1: Why do you pride yourself that you have earned all forms of education?
0: Nee hasta yugambu mochi
1: joining both of your hands.
0: Paramatmuni chintana cheyaleni.
1: If you do not think of God,
0: ee nishtulamaina jeevitamu
1: this life
0: paramatmuni chintana cheyaleni.
1: The life which does not think of God
0: ಸುಲಮೈನ ಜೀವಿತಮು
1: ವೇಸ್ಟ್ಫುಲ್ ಲೈಫ್
0: ನಿಷ್ಪ್ರಯೋಜನಮು ಕರೆ ಮಾನವ
1: ಓ ಮ್ಯಾನ್ ಈಸ್ ಇಟ್ ನಾಟ್ ಎ ವೇಸ್ಟ್
0: ಇದಂತ ನಿಷ್ಪ್ರಯೋಜನ
1: ಈಸ್ ಆಲ್ ಯೂಸ್
0: ಏಮಿ ಚದುವು ಈ ಚದುವು
1: ವಾಟ್ ಈಸ್ ದಿಸ್ ಎಜುಕೇಶನ್
0: ಏಮಿ ಪೂಜನ ಈ ಪೂಜನ
1: ವಾಟ್ ಕೈಂಡ್ ಆಫ್ ವರ್ಷಿಪ್ ಇಸ್ ದಿಸ್
0: ಏಮಿ ವಿಶ್ವಾಸನ ಈ ವಿಶ್ವಾಸ
1: ವಾಟ್ ಕೈಂಡ್ ಆಫ್ ಫೈತ್ ಇಸ್ ದಿಸ್
0: ದೀನಿ ವಲ್ಲ ಕಲಿಗಿನಟುವಂತಿ ಫಲಿತಂ ಏಮಿತಿ
1: ವಾಟ್ ಈಸ್ ದ ರಿಸಲ್ಟ್ ಔಟ್ ಆಫ್ ದಿಸ್
0: ಕಾನಿ ವಿಚಾರಣೆ ಚೇಸ್ತೇ
1: ಬಟ್ ವೆನ್ ಯು ಎಂಕ್ವೈರ್ ನಥಿಂಗ್ ಇಸ್ ಡಿಸೈಡೆಡ್
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ
1: దో ఇట్ కన్ఫర్స్ టెంపరీ జాయ్
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది
1: ద రిజల్ట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఆల్ ట్రూత్ దట్ వీ డోంట్ గెట్
0: కనుక అన్నికుడు మానసిక యొక్క వికారములు మనసుకు యొక్క ప్రభావములు
1: దేర్ ఆల్ పర్వర్సిటీస్ ఆఫ్ ద మైండ్
0: గొప్ప విద్యోగం చేస్తున్నాను
1: వన్ ఈస్ doing a job
0: koppa padavilo untunnanu
1: I'm in high position
0: nenu adhikarini
1: I'm in authority
0: idi e pedda paapam
1: it's a big sin
0: adhikarini anukotame pedda paapam
1: the feeling that an authority is a big sin
0: sarvamu daivatvamuto anubhavinchinatundani visheshinchinatundi
1: at one time adi shankara
0: dikvijayatu kalipi
1: he traveled victoriously
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు
1: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ ఆఫ్ బెనారస్
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు
1: హి సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్
0: ఏమని
1: వాట్
0: భగవంతుడా
1: ఓ గాడ్
0: ఈశ్వరుడా
1: ఓ ఈశ్వర
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ద సిన్స్ ఆల్ ద మిస్టేక్స్
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరు సాక్షాత్ శంకర స్వరూపులు కదా ఇతని ఏమిటి పాపం చేశాడు పుట్టినను మొదలుకొని నిరంతరం శాస్త్రములు వేదములు ఉపనిషత్తులు ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ Right from birth, he has been going through sincerely sacred texts.
0: నేను మూడు పాపములు చేశాను శంకర.
1: He said, I committed three sins.
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను.
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
1: ഓ ഗോഡ് ഐ കുഡ് അണ്ടർസ്റ്റാൻഡ് ദ ഡിവിനിറ്റി ഇസ് ബിയോണ്ട് ദ കോംപ്രിഹെൻഷൻ ഓഫ് ദ മൈൻഡ് ആൻഡ് എക്സ്പ്രഷൻ ബൈ വേർഡ്സ്
0: ഞാനേ കാണി ആചരണങ്ങളോ പെട്ടലേക്ക് പോകുന്നു
1: ഐ അണ്ടർസ്റ്റുഡ് ബട്ട് ഐ കുഡ് നോട്ട് പ്രാക്ടീസ്
0: ഇന്ന് വർണ്ണിച്ചിട്ടും അസാധ്യം അനുക്കുന്നു
1: ഇറ്റ് ഈസ് ഇംപോസിബിൾ ടു ഡിസ്ക്രൈബ് യു
0: കാണി ഈശ ഗിരീശ പരേശ നിരേശ ഭേശ ഭൂഷേഭോ സാംബ സദാശിവ ശംഭോ ശങ്കര ശരണം മീതവ ചരണയുഗം ഈശ ഗിരീശ നരേശ പരേശ ഭേശയ ഭൂഷണവോ സാംബ സദാശിവ ശംഭോ ശങ്കര ശരണം മീതവ ചരണയുഗം അനി നിന്നു വർണ്ണിസ്തുന്നു ഇത് പാപം കാദാ
1: ഈസ് നോട്ട് എ സിൻ ശങ്കര ഐ ഡിസ്ക്രൈബ് യു ഇൻ വേരിയസ് വേസ് ഈശ നരേശ പരേശ പരേശ ഗിരീശ
0: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను
1: ఐ హావ్ నోన్ దట్ యు ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్
0: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది తలిచినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సేమ్
0: ఇంకా రెండవ పాపం ఏమిటి
1: వాట్ ఈస్ ద సెకండ్ సేమ్
0: ఈశ్వర సర్వభూతానాం గీతావాక్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను నేను విశ్వసించాను
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ ఇన్ ఆల్ బీయింగ్
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్
0: నేను చెప్పేది ఒకటి తలచేది ఒకటి చేసేది మరొకటిగా చేస్తున్నాను ఇది పాపమేను అన్నాను
1: ఐ సే వన్ థింగ్ ఐ థింక్ డిఫరెంట్లీ ఐ డూ అనదర్ వే దిస్ ఇస్ ద సిన్
0: ఇంకా మూడవ పాపం ఏమిటి
1: దెన్ వాట్ ఇస్ ద థర్డ్ సిన్
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాడు నాకు
1: ఐ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ థింగ్
0: నీవు నేను ఇద్దరు ఒకటే
1: యూ అండ్ ఐ ఆర్ వన్
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది
1: బట్ టు సీ యూ దిస్ బాడీ హెస్
0: ఒక్కటే అని విశ్వసించి
1: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్
0: ఒక్కటే అని ఉపన్యాసం చేసి
1: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను
1: బట్ ఐఎమ్ సీయింగ్ యూ
0: ఇది మూడవ పాపం
1: ఇస్ ద థర్డ్ థింగ్
0: ఈ మూడు పాపములను పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్ గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం
0: చూశారా పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ పరులను హింసించడం కానీ పరులను దూషించడం కానీ ఇవి కాదు పాపములు
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్ యూజింగ్ హార్మింగ్
0: చెప్పటం ఒకటి తలచటం మరొకటి ఇవే పాపం
1: The sin is to say one thing and think differently.
0: ఈ పాపమునకు ప్రతి మానవుడు కూడాను పూర్ణ స్వరూపుడై ఉంటున్నాడు.
1: Man is engrossed in this sin.
0: ఈ పాపమును మనం పరిహారం గావించుకోవాలి.
1: We should rectify this sin.
0: ఈ పాపములు ఏనాడు పరిహారం గావించుకుందుమో మనోవాక్కాయమును మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏనాడు మనం అనుభవించుమో ఆనాడే పూర్ణ మానవుడు.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: Upanishadulu.
1: So Upanishad.
0: Manasekam, vachasekam, karmanyekam, mahatman.
1: Upanishad said, there is unity in thought and word and deed.
0: Atma swarupamu.
1: You are the form of the self.
0: Mahatmanaga emiti. Mahatma. Divyamainatundi atma swarupamu.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atma swarupudu kaakunda.
1: Without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanaga maaripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know the mind.
0: Adosthayiki nettunadi manase.
1: It is the mind that ruins him.
0: Kanukane manasunu manam adhinam kavinchukunte.
1: When we have control over the mind.
0: Manasunu manam swadhinam kavinchukunte.
1: When we have full control over the mind.
0: Sarvamunaku maname adhinam avutam.
1: We have full control over everything. Then we have authority.
0: Manasunu adharamga konna manavu. ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనము
1: యూ హావ్ టేకెన్ ద మైండ్ ఎస్ ద బేసిస్
0: మనసును ఆధీనం చేసుకోవాలి
1: బట్ యూ హావ్ కంట్రోల్ ఓవర్ ద మైండ్
0: అది ఈనాడు మనం చేయవలసింది పని
1: దట్స్ వాట్ వీ షుడ్ డూ టుడే
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ద మైండ్
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు
1: వితౌట్ మ్యాన్
0: కాబట్టి మనస్సు మనిషి ప్రపంచము మూడు ఒక్కటే
1: దేర్ ఫోర్ మైండ్ మ్యాన్ అండ్ వరల్డ్ ఆర్ వన్
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు మూడు నామములు
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తన పునస్కరించుకుని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి
1: బేసింగ్ ఆన్ అవర్ అసోసియేషన్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: ఎట్లా ఒకే బ్రాహ్మణుడు
1: సేమ్ బ్రాహ్మణ్
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: యాజ్ ఏ కుక్ ఈజ్ ఎ కుక్ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం.
1: వెన్ హీ ఆఫర్స్ వర్షిప్ హీ ఈజ్ ఎ బ్రాహ్మణ్ ప్రీస్ట్.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: ఏ బ్రాహ్మణ్ హూ గోస్ త్రూ పంచాంగ ఈజ్ ఎ పంచాంగ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటాము.
1: ద సేమ్ బ్రాహ్మణ్ హాస్ హి చాంట్స్ మంత్ర.
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: దట్ బ్రాహ్మణ్ ఇస్
0: వాళ్ళు చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది జాబ్ దే డూ దే హావ్ ద నేమ్.
0: మానవుడు అనగా
1: హ్యూమన్ బీయింగ్,
0: మనిషి అనగా
1: మ్యాన్,
0: ప్రపంచం అనగా
1: వరల్డ్,
0: విశ్వం అనగా
1: యూనివర్స్,
0: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: యాక్టివిటీ. ప్రపంచము ఏమిటి? ఈ ప్రపంచం,
1: వాట్ డూ యూ మీన్ బై ప్రపంచ?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్.
0: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద
0: ఫైవ్. మనం వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్.
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వి సెపరేట్ దెం.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: వి మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
1: దేర్ఫోర్ ది వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: We
1: should have full faith in the unity in
0: everyone. Here
1: many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many but breath is one. నీ గాలి నా గాలి, నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు నా యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేరు కావటం లేదు.
1: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
0: ఒకే గాలి తీసుకోవటం పిచ్చుకోవటం గా ఉంటుంది.
1: ఆల్ బ్రీత్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: బట్ రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
0: శరీరం రసనమం విద్య. అన్ని దేహములు రథములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్స్.
0: ఆత్మానాం రథనం విద్య.
1: The self is charity.
0: అతని రథికుడు.
1: He is the charioteer.
0: దేహాలు రథములు.
1: Bodies are chariots.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
1: Chariots are different.
0: కానీ రథికుడు ఒక్కడే.
1: But charioteer is one.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: This is unity in diversity.
0: మానవుడు
1: in a man
0: అనేక విధములుగా కూడా ఉంటుంటాడు.
1: They are different ways.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం అని ఎట్లా దర్శించాలి?
1: How to visualize the unity in diversity?
0: తప్పనిసరిగా ఉండేటువంటి ఉంటున్నాయి.
1: All have most
0: ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: దట్ వీ షుడ్ అండర్స్టాండ్.
0: కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు.
1: మిలియనేర్ హెస్ కమ్ డౌన్ హెస్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్
0: కూటి పేద ఏ మట్టి నుంచి పుట్టి రాలేదు.
1: ద పాపర్ హెస్ నాట్ కమ్ అవుట్ ద మట్.
0: కూటి పేద కోటీశ్వరుడు ఇద్దరు కూడా తల్లి గర్భం నుండి పుట్టారు. ఇది ఏకత్వము.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటీశ్వరుడు కూటి పేద.
1: మిలియనేర్ అండ్ పాపర్
0: ఆకలి
1: హంగ.
0: ఈ ఆకలికి కూటి పేద అంబలి గంజి త్రాగచ్చు.
1: ఏ పాపర్ మే టేక్ జస్ట్ వాటర్ అమౌంట్ దట్ రై.
0: కోటీశ్వరుడు పంచపంచ పరమాన్నమును భుజించవచ్చు.
1: ఐ మిలియనేర్ మే హావ్ డెలీషియస్ ఫుడ్.
0: అన్నములవి వేరు కానీ ఆకలి ఒకటే.
1: ద ఫుడ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ హంగర్ ఇస్ వన్.
0: కనుక ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: వీ హావ్ టు సీ ది యూనిటీ హియర్.
0: ఇంకా మానవుడి యొక్క మరణము
1: దెన్ ద డెత్.
0: కోటీశ్వరుడు కానీ కూటి పేద కానీ
1: మిలియనేర్ ఆర్ బెగ్గ
0: మరణం ఒక్కటే.
1: డెత్ ఇస్ వన్.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఏ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఏ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటున్నది కానీ
1: ఏ డిఫరెన్స్ ఇన్
0: దాహములో భిన్నత్వం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్స్ట్.
0: కనుకనే అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: Therefore, when we recognize unity in diversity, that becomes the basis for divinity.
0: కాని ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: Man today is not leading that sort of life.
0: ఉద్యోగాలు పెరిగే కొలది
1: as he grows increases in
0: power, మితిమీరిపోయి
1: as in income
0: మార్గములో ప్రవేశించి
1: as enters
0: అన్యాయ అక్రమ అనాచారంలో కూడి
1: he is full of all wrong
0: జీవితాన్ని దృష్టి పట్టించుకొని పురుగులు జీవితంగా జీవిస్తున్నారు.
1: హి లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్.
0: ఇది కాదు మానవ జీవితం.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: మరి అధికారం పెరుగుకొలది.
1: యాజ్ యు గ్రో ఇన్ పొజిషన్
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: సెల్ఫ్ ఆల్సో షుడ్ గ్రో.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, కార్మిక రంగంలో కానీ, నైతిక రంగంలో కానీ, భౌతిక రంగంలో కానీ, అన్ని రంగములు ఎందుకు మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాలు కూడా రావాలి.
1: యాజ్ మ్యాన్ ఈజ్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మోరల్ ఫీల్డ్,
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ హ్యావింగ్ నోబుల్
0: భావములు వస్తున్నాయి.
1: ఈజ్ హ్యావింగ్ మీన్
0: చర్యల్లో పాల్గొంటున్నారు.
1: హీ డస్ వికెడ్ యాక్షన్.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
1: హీ పుట్స్ అప్ ఎ షో యాజ్ ఇఫ్ హీ ఇస్ హ్యావింగ్ హ్యాపీనెస్.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మల ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
1: దేర్ లైస్ అహెడ్ ద రిజల్ట్ కాన్సిక్వెన్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకురోరన్నా. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకురోరన్నా.
1: యు హావ్ గాట్ ఆల్ ది బ్యూటీ అండ్ ఏజ్ అండ్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మలు ముసుళ్ల పండగ. ముసుళ్ల పండగ క్రోకడైల్స్.
1: దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్ క్రోకడైల్.
0: ఓ తైతే తైతే తై బొమ్మ, దీని తమాషన తోలు బొమ్మ.
1: ఓ టాయ్, వై డు యు డాన్స్? ఇట్స్ ద టాయ్ ఆఫ్ ది
0: సీన్. ఇట్ ఇస్ తోలు బొమ్మనే.
1: ఇట్ ఇస్ జస్ట్ ది టాయ్.
0: ఈ తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద నోబుల్ ఫీలింగ్.
0: కనుక అన్నిటికీ నీ మనసే కారణం.
1: For everything, mind is responsible.
0: కనుక మనసును కొంతవరకు నువ్వు అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ హావ్ కంట్రోల్.
0: మనసు
1: కంట్రోల్
0: అంత వినకూడదు.
1: యు షుడ్ హావ్ లీవ్ ది మైండ్ ఎనీవే.
0: కొంత కాలము తీసుకుని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్, అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనస్సు పోలినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింగ్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరి అయిన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన
1: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్ దట్
0: మానవుడు దేవుడిగా రూపొందుతాడు.
1: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్.
0: మానవ.
1: దిస్ మానవ.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై మానవ?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ మీన్ గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై గాడ్?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కాని వాడు దేవుడు. ఇది సరి అక్షరమేదాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింగ్స్ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరి అయిన మార్గం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కానా

0: దేవుడు అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరి అయిన అర్థం. దినము కానివాడు దేవుడు.
1: The one that's not the day is Deva God.
0: Day అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
1: How do you find this day?
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: The day is a combination of the day and night.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: God is the one who has neither day nor night.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: It is only the day that
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: God is beyond this day and the night.
0: కనుకనే భగవంతునికి రాత్రింపగలే లేదు.
1: So God has no day and night. He has no pain and pleasure.
0: పాప పుణ్యములే లేవు.
1: He has no sin or merit.
0: అధిక అల్పత్వములే లేవు.
1: He has no high or low.
0: సమత్వమే.
1: Everything equanimity.
0: అటువంటి భగవత్ తత్వాన్ని మనము విశ్వసిస్తూ ఆరాధిస్తూ అలాంటి భగవంతునికి ఎలాంటి కలంకము మనం చెప్పిస్తున్నాం?
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: మనం యొక్క నడతలను పురస్కరించుకొని భగవంతుని కొరకు చెడ్డ పేరు వస్తున్నాయి.
1: God also gets the blame because of our behavior.
0: కానీ భగవంతునికి ఏమాత్రం చెడ్డ పేరు కాదు.
1: God will never get a bad name.
0: దేనికి తాను లొంగడు.
1: He will never submit himself.
0: అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు.
1: He transcends everything.
0: ఏనుగునికి ప్రయాణం చేసినటువంటి కుక్కలు చూసి మురుగుతాయట.
1: The one who goes on the elephant, the dogs start barking.
0: కుక్కలు చూసి మురుగుతే ఏనుగు తోక కూడా అల్లాడింది.
1: As dogs start barking, even the elephant will not wag his tail.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపమే ఉంటుంది.
1: What is the loss sustained by God?
0: అన్ని నీకే లోపము.
1: The loss is sustained by you.
0: నీవు లోభమైపోతున్నావు.
1: You lose everything.
0: అట్టు కాకూడదు.
1: It shouldn't be like that.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: man with faith in God,
0: దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: ప్రేమము చిత్తమనసి

0: సత్యం నాస్తి పరమం సుఖం. దివ్యాత్మ స్వరూపులైన బాలబాలికలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్, యంగ్ మెన్ అండ్ విమెన్,
0: సత్యమే భగవత్ స్వరూపము.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సిరి సంపదలు, భోగభాగ్యములు సత్యమునే ఆశ్రయిస్తూ ఉంటాయి.
1: The material prosperity, the comforts and conveniences, they all depend on truth.
0: యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది, భరించుచున్నది.
1: It is the truth that bears the weight of the entire world.
0: సత్యం నాస్తి పరో ధర్మః. సత్యమనే పునాదులపైననే ధర్మం అనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది.
1: The mansion of dharma has got its foundation of truth.
0: కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రిసూట్స్, ఇట్ ఇస్ ద ట్రూత్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ట్రూత్ ఈజ్ గాడ్. ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ వ్యక్తులందైనా సత్యము అత్యవసరం.
1: At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which
0: satyame
1: is most essential. Bereft of truth, there is no life.
0: Itti satyanni manavudu ee naadu vismarinchatam chetane prapanchamulo aneka vidhamulaitundi allakallolamulu ashantulu vidrimminchipothunnavi.
1: Because of the absence of truth, because the truth is forgotten, the whole world is full of anxieties, agitations and restlessness.
0: Satyame sarvulaku matramurti.
1: Truth is the mother.
0: Atti satyamu nundi ye prati manavudu kodanu aavirbhavichadu.
1: Man is born to this truth.
0: Satyam bunandundi sarvam busruttinche satyam bunandanege sarva srushti satyamah.

0: శుద్ధసత్వమిదియే చూడరయ్యగా.
1: It's only from this point of truth the whole creation has originated. The entire universe merges back into this truth. There is no place where there is no truth. This is the pure, unsullied truth of truths.
0: Satya dharmamulane vijayamu varistu unnadi.
1: The one who follows the truth and dharma, that bound to be victorious.
0: Bujabalamulu kani, leka buddhibalamulu kani, aayudhibalamulu kani, leka shastrabalamulu kani, ఏమాత్రం కూడాను ఆ విజయం లెక్క చేయదు.
1: యు విల్ నాట్ బి సక్సెస్ఫుల్ బై మ్యూర్లీ హ్యావింగ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంటెలిజెన్స్ వెపనరీ అండ్ సో ఆన్.
0: ఇవన్నీ భౌతికమైనటువంటివి.
1: దే ఆర్ ఆల్ వరల్డ్లీ అండ్ ఫిజికల్.
0: ఇవన్నీ ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ ఎక్విప్మెంట్.
0: ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి.
1: దే ఆర్ టెంపరరీ.
0: నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధాన యొక్క సూత్రము.
1: The main principle in this life should be to foster truth and dharma.
0: Kanukane, the proper study of mankind is man.
1: So it is said, the proper study of mankind is man.
0: Hrudayamulo aavirbhavinchinatuvanti talampulanu vaakkulo uchcharinchi vaakkulo cheppinatuvanti okka vishayamunu chetulato aacharinchadame idi nijamaina manavattam.
1: The true human quality lies in maintaining harmony, what is thought of and what is said and what is practiced later.
0: Thoughts, words and actions.
1: Thoughts, words and actions must be united in harmony.
0: Ityadi ekatvamainatundi oka tattvanni manavudu gurtinchukolekapothunnadu.
1: Man is not able to recognize the value of this harmony.
0: Satyam ante chuchinadi chuchinattu cheptamu talchinadi talchinattu cheptamu anubhavinchinadi anubhavinchinattu cheptamu idi ye satyam ani bhavistunnaru.
1: We consider truth means declaring what we have seen, telling what we have experienced, declaring what we think.
0: Idi vyavaharikamainatundi satyame kaani nijamaina satyam kaadu.
1: This is just the worldly truth but not the truth in true sense.
0: Chuchinadi maroka nimisham idi maravachunu.
1: What you have seen might change later.
0: Ippudu cheppinatundi maroka nimishamlo marokati maravachunu.
1: What you say now you may not hold on later.
0: ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు.
1: The person played the role of a king in a drama.
0: ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు.
1: On the stage he wears the crown.
0: కానీ తెల్లవారేటప్పటికీ తాను సామాన్య మనవుల వలె గోచరిస్తున్నాడు.
1: Next morning he is an ordinary person.
0: ఇది సత్యమా అది సత్యమా?
1: Is this the truth or that?
0: అప్పుడు స్టేజ్ పైన చూచినటువంటిది అది సత్యము.
1: That what you have seen on the stage
0: రాత్రి చూచినది అది సత్యము.
1: What you experienced that night is true.
0: పగలు చూచినది ఇది సత్యము.
1: What you have experienced in the daytime is true.
0: ఈ సత్యము ఆ సత్యమునకు అన్వయించదు. ఆ సత్యము ఈ సత్యమునకు అన్వయించదు.
1: This truth is not applied to that and vice versa.
0: కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు.
1: These are temporary truths, you can call them facts.
0: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు ఎందుకూడను మారనటువంటిదే సత్యం.
1: Truth is changeless in all three periods of time.
0: ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Every individual should make every attempt to know the nature of truth.
0: సత్యం అనగా దీని అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of truth?
0: దీందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటుంది.
1: In this word సత్యం there are three letters.
0: సత్ ఇ యం ఇది సత్యం.
1: సత్ ఈ యం సత్యం.
0: సత్ అనగా ఇందులో ప్రాణము అని అర్థము.
1: సత్ హియర్ మీన్స్ లైఫ్.
0: ఈ అనగా అన్నము అని.
1: ఈ స్టాండ్స్ ఫర్ ఫుడ్.
0: యం అనగా సూర్యుడు అని.
1: యం ఇస్ సన్.
0: ప్రతి మానవునికి ఆహారం అత్యవసరము.
1: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ ఫుడ్.
0: ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము.
1: Every living creature needs food.
0: కనుకని అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు.
1: Is the sun who gives us our food.
0: సూర్యుని వల్ల అన్నమును దించుకొని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: With the help of the sun we have our food and sustain our life. This is our responsibility.
0: ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు.
1: Sun and the life they don't change.
0: ఇవి సత్యస్వరూపంలో ధరించినటువంటివి.
1: దట్ వెరీ ఎంబాడీమెంట్స్ ఆఫ్ ట్రూత్.
0: దీనిని ఇంకొక పర్యాయం మరొక పదముతో విచారించి చూచినప్పుడు సత్య.
1: యు కెన్ ఆల్సో ఇంటర్ప్రిట్ ఇన్ అనదర్ వే సత్య.
0: సత్య అనేటువంటి రెండు అక్షరములు ఎందుకు కూడాను మూడు అక్షరము ఏమిటి ఉంటున్నాయి?
1: Though it is two lettered one, you have three letters.
0: Sa, ta, ya. ఇది సత్య.
1: Sa, ta, ya. Three lettered సత్య.
0: ఈ sa, ta, ya అనే మూడు అక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు ya, ta, sa అని పలుకుతుంది.
1: If you just put it in the reverse order, it is ya, ta, sa.
0: Ya, ta, sa అవుతుంది.
1: It is ya, ta, sa in the reverse
0: order. Ya అనగా యమనియమాదులతో.
1: Ya stands for the discipline outer and inner.
0: తపస్సును ఆచరించినప్పుడు
1: కండక్టింగ్ పెనెన్స్
0: సా అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం.
1: వన్ వుడ్ ఎక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: కనుకనే యమనియమాదులు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ డిసిప్లిన్స్ ఇన్నర్ అండ్ ఔటర్?
0: అనగా ఇంద్రియ నిగ్రహం గావించుకోవాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: తపస్సు అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ పెనెన్స్?
0: తల క్రింద పెట్టి పైన కాళ్ళు పెట్టి యోచించడం కాదు తపస్సు.
1: ఇట్ ఈస్ నాట్ పుట్టింగ్ అవర్ హెడ్ డౌన్ విత్ ద లెగ్స్ అప్.
0: తపస్సు అనగా త్రికరణ శుద్ధియే తపస్సు.
1: పెనెన్స్ మీన్స్ ది ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇది ఏ తపస్సు?
1: దిస్ ఇస్ పెనెన్స్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఎన్ని విధమైనటువంటి శక్తులను మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీస్ ది పొటెన్షియాలిటీస్ దట్ వీ హ్యావ్.
0: ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
1: ది డివినిటీ స్ప్రెడ్స్ రైట్ ఫ్రమ్ ఎ మైక్రోకాజమ్ ఆటమ్ టు ఎ మాక్రోకాజమ్.
0: ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి ఇన్ని విద్యాబుద్ధులు కలిగి మనము జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం.
1: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ.
0: ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాప్తమైనటువంటి వాటినే మనం విచారిస్తున్నాం.
1: The modern education today centers around the worldly physical matter.
0: మానవత్వం యొక్క గమ్యం ఏమిటి?
1: What is the purpose, the goal of life?
0: వీడు ఈ ఆనందమును ఎక్కడ నుంచి అనుభవిస్తున్నాడు?
1: Where does he get this bliss?
0: ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుందాలి.
1: You can be blissful only from God.
0: కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటున్నాం. Where is that happy? Happiness is union with God.
1: We say happiness, happiness. Where does it lie? Happiness lies in the union with God.
0: ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? గాడ్ అనేటువంటిది ఎక్కడ?
1: వేర్ యూ ఫైండ్ దిస్ యూనియన్? వేర్ ఇస్
0: సర్వత్రా ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం అన్వేషణ చేయటం ఎక్కడ?
1: వెన్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, వేర్ డు యూ సర్చ్ ఫర్ హిమ్?
0: నీవే దైవము.
1: యూ ఆర్ గాడ్.
0: నీవు కేవలం దేహాభిమానం కలగటం చేతనే నీవు మానవుడిగా భావిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బాడీ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: దేహం ఒకటి వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ అనేటువంటిది మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఇవి రెండు కూడా నెగటివ్స్.
1: బోత్ ఆఫ్ దీస్ ఆర్ నెగటివ్స్.
0: కానీ మనము దేనిని అనుసరించాలి?
1: వాట్ ఈస్ దట్ వీ షుడ్ ఫాలో?
0: కాన్షియన్స్ ని అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియన్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక తత్వం.
1: దిస్ ఇస్ ద ట్రూ రియాలిటీ.
0: ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమునే మనకు బోధిస్తుంది.
1: దిస్ కాన్షియన్స్ అడ్వకేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: రాగ ద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని.
1: వి షుడ్ హ్యావ్ ద హార్ట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
0: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కును.
1: అవర్ టాక్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై ఫాల్స్హుడ్.
0: హింసాదులతో దూషితం కానటువంటి కాయమును.
1: ద బాడీ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై వయలెన్స్.
0: మనము అనుభవించినప్పుడే దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: అండ్ వన్స్ వీ ఎక్స్పీరియన్స్ దిస్ you will have the direct manifestation of the divinity.
0: కానీ ఈనాడు శాంతి లేదు, శాంతి లేదు. ఎందుకు లేదు శాంతి?
1: Today we say there is no peace. What's the reason?
0: దుష్ట సంకల్పముల చేత దుష్టుడగును సత్య సంకల్పముల చేత సాధువగును సకల సంకల్పరహితుడే శాంతి పొందు సకల సంకల్ప రహితుడే శాంతి నుండు.
1: బికాస్ ఆఫ్ వికెడ్ థాట్స్ వన్ బికమ్స్ బ్యాడ్ అండ్ వికెడ్. బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ వన్ బికమ్స్ పాయస్ అండ్ నోబుల్. ద వన్ హూ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ థాట్ విల్ లివ్ ఇన్ పీస్.
0: సకల సంకల్పములు కూడా లేకుండా పోవాలి.
1: వన్ షుడ్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
0: అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఎంటర్టైన్ ద థాట్ ఫర్ దట్ మోమెంట్.
0: ఈ సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క స్వరూపం.
1: మైండ్ ఈజ్ జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: కనుకనే మనం సంకల్పం అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు.
1: When once we have control on our thought, we can control our mind.
0: దీనిని less luggage, more comfort, make travel a pleasure.
1: This what is said, less luggage, more comfort, make travel a pleasure.
0: ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Man today has ever rising desire.
0: కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువల్లీ.
0: ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ దీస్ డిజైర్స్.
0: కనుకనే అవసరమైనటువంటి డిజైర్స్ మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి.
1: హౌఎవర్ వీ కెన్ హ్యావ్ ద డిజైర్స్ అండర్ సర్టన్ లిమిట్స్ నీడెడ్.
0: ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా జీవించాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ సొసైటీ వి షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ మొరాలిటీ, రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ టాట్ బై ది సీక్రెట్ వేద ఇన్ సెవరల్ వేస్.
0: సత్యం రుజాత్, ఇది నైతికమైన గర్వాన్ని అందిస్తుంది.
1: వెన్ యూ స్పీక్ ట్రూత్ న్యాచురలీ యూ విల్ ఎర్న్ ఆల్ రెస్పెక్ట్ మోరలే.
0: నైతిక గౌరవము మానవుడు ఈనాడు కోల్పోయినాడు.
1: మ్యాన్ హాస్ లాస్ట్ దిస్ మోరల్ రెస్పెక్ట్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: సత్యం రూయాత్, సత్యాన్ని మరవద్దు, మర్చిపోవటం చేద్దనే ఈ విధమైనటువంటి యొక్క నైతిక విలువలు తరిగిపోతున్నాయి.
1: నెవర్ ఫర్గెట్ ట్రూత్. దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఇన్ అవర్ మోరల్ స్టాండర్డ్స్.
0: రెండవది ధార్మికమైనటువంటి యొక్క సత్యము.
1: సెకండ్ ద రైచియస్ ట్రూత్.
0: ప్రియం రూయాత్, ఈ సత్యమును కూడాను ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ వే, ఇన్ ఎన్ అగ్రియబుల్ వే.
0: కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు.
1: యూ షుడ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ హార్ష్ వే.
0: కనుకనే సత్యం రూయాత్ అనేటువంటిది నైతిక విలువ.
1: స్పీకింగ్ ట్రూత్ ఇస్ ఎ మారల్ వాల్యూ.
0: ప్రియం రూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ.
1: టు స్పీక్ ట్రూత్ ఇన్ ఎన్ అక్సెప్టబుల్ వే,
0: రూయాత్ సత్యం అప్రియం, ఇది ఆధ్యాత్మిక విలువ.
1: ద థర్డ్ వన్ ఇస్ నాట్ టు స్పీక్ truth which is not acceptable, not agreeable, is that spiritual truth.
0: ప్రీతి కలిగింది కదా అని అసత్యమును చెప్పకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ టు సాటిస్ఫై యూ షుడ్ నెవర్ అటర్ ఎ లై.
0: కనుక ఈ మూడు యొక్క గుణములను ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఫర్గాటన్ బై మ్యాన్ టుడే.
0: సమాజంలో ఎక్కడ చూచినను సత్యం అనేటువంటిది కరువు అయిపోయినది.
1: There is no truth in society, not even a truth.
0: ప్రియమైనటువంటిది సత్యం అనేటువంటిది అని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to understand that which is to be accepted is truth.
0: Edru board lo kanipistundadi, truth is God, love is God, ee rendu levi naadu.
1: Right in front of you find two boards there, truth is God, love is God, which are missing.
0: Kaani baita board lo maatrame kanipistunnayi, kaani hrudaya board lo kanipinchalavi.
1: We find the letter scribbled over there on the board, not on the board of the human heart.
0: మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక మనం హృదయం లోపల దీనిని ప్రతిష్ట చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ అవర్ హార్ట్.
0: అప్పుడే బాహ్యమైనటువంటి జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ రెస్పెక్ట్ ఇన్ ది ఔటర్ సొసైటీ.
0: సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి.
1: యూ కెన్ ఆల్సో వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ of the standards of the society, social value.
0: మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి.
1: టు డెవలప్ మెంటలీ యూ నీడ్ ట్రూత్.
0: కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ పర్మనెంట్.
0: ఇది దాచితే దాగేటువంటిది కాదు.
1: యూ కెనాట్ హైడ్ ఇట్.
0: మార్చితే మారేటువంటిది కాదు.
1: యూ కెనాట్ చేంజ్ ఇట్.
0: ఎప్పటికీ మారక, కూరక, కాలక, శాశ్వతంగా ఉండేటువంటిదే సత్యం.
1: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్. ఇట్ కాంట్ బి బర్న్డ్. It cannot be changed whatsoever. That is the truth.
0: ఈనాటి మానవుని యందు ఈ సత్యము ఎక్కడ కనిపించటం లేదు.
1: This sort of a truth is not found, not in a trace, in modern man.
0: ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: How do you expect him to experience the divinity?
0: కనుక సత్సంగములో మనం ప్రవేశించాలి.
1: Therefore we should join good company.
0: ఈ సత్సంగములో మనం ప్రవేశించినప్పుడు అప్పుడప్పుడు ఈ పవిత్రమైన భావాలు మనకు జ్ఞప్తికి వచ్చి ఆచరణలో పెట్టుకోవడానికి వీలవుతుంది.
1: In a good company you will entertain sacred thoughts that could be translated into action subsequently.
0: ఈ అన్నింటికి కాలము చాలా ప్రమాణము, ప్రధానము.
1: For everything is the time, that's the basis and important.
0: యువతి యువకులారా,
1: young men and women,
0: ఈనాడు కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం వ్యర్థం చేస్తున్నాం.
1: We are wasting time because the time is God.
0: Kalaaya namaha. Kala kalaaya namaha. Kala darpadamanaaya namaha. Kala atheetaaya namaha. Kala swaroopaaya namaha. Kala neemitaaya namaha. Sarvamu kaalamulo imidi untunnadi.
1: Everything is contained within the framework of time.
0: Meer ikkadiki vachi appude 4 dinamulu ayipoyindi.
1: You have spent 4 days here.
0: ఇదంతా కాలంతో ఏర్పడినటువంటిది కదా.
1: దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ టైం.
0: కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటుంది.
1: బట్ ది ఇండివిజువల్ ఇస్ వన్ హియర్.
0: కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపంలో మారుతుంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫార్మ్.
0: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు.
1: At the time of birth, one is a child.
0: Kani 10 years boy antaru.
1: At the age of 10, he is a boy.
0: 30 years man antaru.
1: At the age of 30, he is a man.
0: Kani 75 years grandfather antaru.
1: At the age of 75, he is grandfather.
0: Child, boy, man, and grandfather anta okkade.
1: It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather.
0: Ee annintiki ni kaalame chaala pradhanamu.
1: It is the time that is the cause for varied forms.
0: Kanuka kaalamnu vyartham cheyaradu.
1: We should never waste time.
0: Time waste is life waste.
1: Time waste is
0: time
1: life waste.
0: Time is God. Don't waste time.
1: Time is God. Don't waste time.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుంది.
1: These trends are extremely rare among modern youth.
0: ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుంది.
1: We are not making the time sacred, but we make it unsacred.
0: అధిక భాషల చేత కూడాను మనం కాలమును వ్యర్థం చేస్తున్నాం.
1: By talking too much, we are wasting time.
0: అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుంది.
1: By talking too much, energy is dissipated.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక రేడియో పెట్టుకున్నాం.
1: Here you have a radio.
0: రేడియో పెట్టుకుని దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాం.
1: యూ హ్యావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యూ హ్యావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టికులర్ స్టేషన్.
0: ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాం.
1: యూ హ్యావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్.
0: అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ ఖర్చు అయిపోయింది.
1: బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్.
0: అదే విధంగానే మన దేహమే ఒక రేడియో.
1: అవర్ బాడీ ఇస్ ఎ రేడియో.
0: మన మాటలు ఒక ట్యూన్స్.
1: అవర్ వర్డ్స్ టాక్.
0: మన పాటలు ఒక ట్యూన్స్.
1: The song.
0: దీనివల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్.
0: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి వీటికి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు.
1: ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎనర్జీ ఫర్ గుడ్ థింగ్స్.
0: కానీ దుష్టభావం చేత, దుష్ట పలుకుల చేత, దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం.
1: బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ by indulging in wicked activities, entertaining all wicked thoughts.
0: తద్వారా మన యొక్క జీవితంలో అనేక విధముల ప్రమాణములు తగ్గిపోతున్నాయి.
1: Therefore we face so many dangers in our life.
0: మనలో ఉండినన్ని మంచి బుద్ధులు ఎక్కడ కూడా లేవు.
1: There are no good thoughts at all any longer.
0: ఇలాంటి మంచి బుద్ధులు మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
1: Though there are good thoughts and good mind latent and immanent, we are not making use of them.
0: కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి.
1: ద మెయిన్ రీజన్ ఫర్ ది అబ్సెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ద లాస్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: అనేక మంది సత్య ధర్మంలో ప్రచార నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నం చేస్తున్నారు.
1: మెనీ మేక్ ఎఫర్ట్స్ టు స్ప్రెడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: లేని వస్తువులనైతే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు?
1: You need to propagate that which is absent, that which is already existing. You don't need to publicize.
0: Pracharam kante acharanamu chala atyavasaram.
1: More than propagation, practice is essential.
0: Kanuka manamu practice lo dinni unchali.
1: So we should practice them.
0: Pracharam chesi kalamni vyaktam cheyatam kudanu naaku ishtam ledu.
1: Bhagavan doesn't want us to propagate and publicize.
0: మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
0: ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ.
0: కానీ ఆచరణ క్వాలిటీ.
1: బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ.
0: క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు.
1: ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ.
0: ఎందుకు బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: వాట్ ఫార్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: 1 teaspoon ఆఫ్ కౌ మిల్క్ దస్.
1: 1 teaspoon ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
0: కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
1: వీ షుడ్ అట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్.
0: కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
1: ద మోడర్న్ మైండ్ ఇస్ కంప్లీట్ డైవర్టెడ్, పర్వర్టెడ్.
0: ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి.
1: This perverted mind gives you all anxieties, worries.
0: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
1: The human value is lost.
0: దివ్యమైన యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి.
1: You should investigate, explore.
0: విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: That which is investigated must be practiced.
0: యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరు చదివి అనేక విధమైన ఉద్యోగంలో ప్రవేశించి ధనం సంపాదిస్తున్నారు.
1: యూ స్టడీ, టేక్ ఎ జాబ్ అండ్ ఎర్న్ మనీ.
0: అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు?
1: హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మనీ దట్ యూ ఎర్న్?
0: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
1: ఎవ్రీవన్ షుడ్ పుట్ దిస్ క్వశ్చన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
0: సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా?
1: ఆమ్ ఐ యూజింగ్ ఇట్ ఆర్ మిస్ యూజింగ్ ఇట్?
0: దీంట్లో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ రెస్పెక్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ దర్ ఆర్ ఫోర్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్.
0: డోంట్ వేస్ట్ టైం.
1: డోంట్ వేస్ట్ టైం.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: డోంట్ వేస్ట్ జీవితము.
1: డోంట్ వేస్ట్ యువర్ లైఫ్.
0: కనుకనే మన జీవితం లోపల ఫుడ్ ను, మనీని మనం వేస్ట్ చేయకూడదు.
1: దేర్ ఫోర్ ఇన్ అవర్ లైఫ్ వీ షుడ్ నెవర్ వేస్ట్ ఫుడ్ అండ్ మనీ.
0: Misuse of money is evil.
1: Misuse of money is evil.
0: Food is God.
1: Food is God.
0: Don't waste food.
1: Food is God. Don't waste food.
0: Inka time. ఈ టైమ్ ఎనర్జీ అనేటువంటి చాలా విలువైనటువంటివి.
1: టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ హైలీ వాల్యుబుల్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
0: ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి యొక్క పవిత్రమైన కర్మలు.
1: దీస్ ఆర్ ది సీక్రెట్ యాక్టివిటీస్ దట్ షుడ్ బి టేకెన్ అప్ బై యంగ్స్టర్స్.
0: పెద్ద మనం శ్రమ పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఎగ్జర్ట్ టూ మచ్.
0: మీ రిపోర్ట్ లో కూడా చెప్పారు, ధ్యానం చేయండి, భజన చేయండి, పల్లెలకు వెళ్ళండి, సేవలు చేయండి అని.
1: ఇన్ యువర్ రిపోర్ట్ యూ మెన్షన్ దట్ వన్ షుడ్ డూ సమ్ పెనెన్స్.
0: ఇవన్నీ కొన్ని శ్రమలతో కూడినటువంటివే.
1: యూ నీడ్ టు స్ట్రెయిన్ ఎ లాట్.
0: ఏ శ్రమలు లేకుండా,
1: Without any strain,
0: ఏ పని చేసినా,
1: whatever you may do,
0: ఏ మాట చెప్పినా,
1: whatever you may say,
0: ఏ స్థానమునకు వెళ్ళినా,
1: you may go anywhere,
0: సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: You should have a feeling that all actions should be offered as to be pleasing unto God.
0: ఆ విధమైనటువంటి ఒక భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు.
1: When you have such a sacred feeling, no other spiritual practice is needed.
0: అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు.
1: It's not so easy to have that sacred feeling.
0: కనుకనే కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి.
1: Therefore, special practices are prescribed to entertain sacred thoughts like the penance, the meditation and bhajans.
0: ఇది మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ మెడిటేషన్?
0: ఈనాడు మెడిటేషన్, మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకములైనటువంటి మార్పులు కలుగుతున్నాయి.
1: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ సెవెరల్ వేస్ టుడే.
0: మన జీవితమే ఒక మెడిటేషన్.
1: అవర్ లైఫ్ ఇస్ ఎ మెడిటేషన్.
0: నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం.
1: యాజ్ యూ వాక్, ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, యూ విల్ నేచురల్లీ పుట్ టు యాన్ యాక్సిడెంట్.
0: అదే కాన్సన్ట్రేషన్.
1: దట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, వెయిటింగ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్.
1: ఎవ్రీథింగ్ ఈస్ కాన్సన్ట్రేషన్, లైక్ వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్.
0: మెడిటేషన్ అనేటువంటిది వే ఆఫ్ లైఫ్.
1: మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు.
1: Is not the one that you are going to newly practice.
0: సంపాదించేటువంటిది కాదు.
1: Is not to be newly acquired.
0: మన జీవితంలో అది పెద్ద ప్రధానమైనటువంటి ఒక విలువగా ఉంటుండాలి.
1: It is the main life principle for that matter.
0: కనుక నీవు వస్తువులపైన మెడిటేట్ చేస్తున్నావు.
1: యూ మెడిటేట్ ఆన్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: రోడ్డు పైన మెడిటేషన్ చేస్తున్నావు.
1: మెడిటేట్ ఆన్ రోడ్.
0: విషయాలపైన మెడిటేట్ చేస్తున్నావు.
1: ఆన్ వరల్డ్లీ ఇష్యూస్.
0: దీనిని గాడ్ వైపు టర్న్ చేస్తే ఇది మార్పు కలుగుతుంది.
1: యూ కెన్ జస్ట్ డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్. దట్ ఈస్ ఎనఫ్.
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: Then work will be transformed into worship.
0: అది ఏ మెడిటేషన్?
1: That is meditation.
0: నీ యొక్క దృష్టిని, నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మే మరచు.
1: Turn your vision and looks towards God. Turn your feelings towards God.
0: Work వేరు, worship వేరు కాదు.
1: Work and worship are not separate.
0: ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు.
1: World and nature are not different.
0: జీవుడు వేరు, దేవుడు వేరు కాదు.
1: Individual and God are not different.
0: రెండు ఒక్కటే.
1: Both are one.
0: Reaction, resound and reflection.
1: That all amounts to reaction, reflection and resound.
0: కనుకనే మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్స్ లేటెంట్.
0: కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ద డివైన్ ఎనీవేర్.
0: అలయందే అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు.
1: వెన్ వన్స్ యు హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, యుల్ నెవర్ కమిట్ ఎ మిస్.

0: take.
1: కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: We should develop such a sort of faith.
1: ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి.
0: విశ్వాస ద ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస ద బ్రెత్.
1: కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఈస్ ది స్టెడ్ఫాస్ట్నెస్ సిన్సిరిటీ దట్ హెల్ప్స్ యూ టు అక్వైర్ విజ్డమ్.
1: కనుక దైవత్వము మన యందే ఉన్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి.
0: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ ద డివినిటీ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు కూడా సక్సెస్ చేయలేము.
0: వితౌట్ దిస్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
1: ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి.
0: హియర్ యూ ఫైండ్ దిస్ బిల్డింగ్.
1: ఈ భవనానికి ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: పునాది ఆధారం.
0: ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్.
1: అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు.
0: యూ డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్.
1: కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యూ దట్ అట్రాక్షన్.
1: దానిని అనేక రకమైనటువంటి యొక్క మార్పులుగా కుల్పులుగా చేస్తున్నాము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ అవుటర్ ఎక్స్టీరియర్.
1: కనిపించినటువంటి పునాదులకు మనకి ఏమాత్రం కూడా అలంకారం చేయటం లేదు.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్.
1: ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ ద బిల్డింగ్ రెస్ట్.
1: ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము.
0: దిస్ బిల్డింగ్ హ్యాస్ గాట్ సో మెనీ వాల్స్.
1: గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం.
0: వితౌట్ రేజింగ్ వాల్స్ యూ కెనాట్ హ్యావ్.
1: రూపే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము.
0: వితౌట్ రూఫ్ యూ కెనాట్ లివ్ హియర్.
1: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ద వాల్స్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
1: కనుక ఒకదానికి ఒకటి సత్యం అనేటువంటి దీంట్లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది.
0: దేర్ఫోర్ దిస్ ఆల్ కంటైన్ విద్ ఇన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దాని కూడా ఐ అంటున్నాం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వి సే ఐ
1: అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఐ?
1: ఎవరు నీ ఐ అంటున్నావు?
0: వాట్ డూ యూ మీన్ వెన్ యూ
1: దిస్ ఇస్ మై బాడీ?
0: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై హెడ్.
0: దిస్ ఇస్ మై హెడ్.
1: దిస్ ఇస్ మై హ్యాండ్.
0: మై హ్యాండ్.
1: దిస్ ఇస్ మై లెగ్.
0: దిస్ ఇస్ మై లెగ్.
1: బట్ హూ ఆమ్ ఐ?
0: దెన్ హూ ఆమ్ ఐ?
1: అంతా మై హెడ్, మై హ్యాండ్, మై టాక్, మై హార్ట్. హూ ఆమ్ ఐ?
0: You always say the my hand, my leg, my heart, then who am I?
1: నీ ఎవరో దీనన్నింటికి నీ ప్రత్యేకంగా ఉన్నావు.
0: You are separate from all.
1: This is my body అంటే I'm not the body.
0: When you say this is my body, then it means imperative.
1: Body is separate from me.
0: Body is separate from me.
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: Like this, my body means body is separate from me.
0: When you say my body, it means body is separate
1: from
0: me. You
1: are not the body.
0: And you are not the body.
1: కనుక నీ ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి. నేను దేహం ఎట్టవుతాను? ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుంది.
0: When you say this is my body, it means you are separate from your
1: body. కనుకని a man with dual mind is half blind.
0: Therefore a man with dual mind is half blind.
1: మనము నా దేహం అంటున్నావు, నేను నేనే దేహం అనుకుంటున్నావు తిరిగి.
0: And you say this is my body, yet identify with it.
1: ఇక్కడ వేదాంతంలో రెండు రకములైనటువంటి ఐని మనం విచారం చేయాలి.
0: In Vedantic parlance, there are two aspects of this I.
1: I. ఏమిటి ఈ ఐ?
0: What is this?
1: ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి.
0: One is one lettered I.
1: EYEI. Three letters I ఒకటి ఉండాలి.
0: There is another I, three lettered EYE.
1: Three letters I a body. One letter I is Atma.
0: Three lettered I is the body. One lettered I is divine Atma.
1: కనుకనే నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు. ఐ అనేటువంటి ఆత్మతత్వమే.
0: సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ.
1: యు ఆర్ ది మాస్టర్.
0: యు ఆర్ ద మాస్టర్.
1: బాడీ, మైండ్, సెన్సెస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్, సెన్సెస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇచ్చుకున్నావు.
0: యు షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్, దట్స్ ఆల్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్
1: దేహం. ఒక ఇన్స్ట్రుమెంట్.
0: వాట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్?
1: దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి యొక్క క్రియలు ఆచరించు.
0: యూ షుడ్ ట్రై టు మెయింటైన్ అండ్ సస్టైన్ ఇట్ ప్రాపర్లీ.
1: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్.
0: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఆ మైండ్ ని కూడా సరి అయినటువంటి యొక్క సద్బుద్ధిని అందించేటువంటి యొక్క దీనిలో ప్రవేశపెట్టు.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మైండ్ ప్రాపర్లీ సచ్ దట్ ఇట్ విల్ బి గుడ్.
1: కనుక నీ మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్.
1: ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం పొందుతుంది.
0: మైండ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? దిస్ క్లాత్.
1: ఇది క్లాత్.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: బట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇస్ నాట్ క్లాత్, ఇట్స్ జస్ట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్.
0: not even threads but cotton.
1: First thread cotton, second thread third cloth.
0: So first form is cotton, next form threads, interwoven make a cloth.
1: Adhe vidhamare you are not one person but three.
0: Likewise, you are not one person but three.
1: The one you think you are, physical body.
0: The one you think you are stands for the physical body.
1: The one others think you are is the mental body.
0: The one others think you are is the mental body.
1: The one you really are, that is Atma.
0: The one you really are, that is the Atma.
1: Or real anything than marchipotunamanam.
0: That reality is forgotten today.
1: We are not artificial attraction chestunamu.
0: We are drawn by artificial things.
1: Anduvalle mana hrudayamlanta negative thoughts vastunnayi.
0: Therefore, our heart is full of negative thoughts.
1: Ee negative thoughts nu duram cheyali.
0: We should give up these negative thoughts.
1: Positive ni penchukovali.
0: We should develop positive thoughts.
1: Appude this is manavattam anedi dani sarthakam avutundi.
0: Then only human quality, human value are.
1: Dinni manam etta teesukonedi.
0: How to get them?
1: English lopala man anipindaniki M-A-N man antaru.
0: In English there's a word M-A-N man.
1: M anaga mind.
0: M signifies mind.
1: Mind ni control chesko.
0: Control your mind.
1: A anaga atma tattvanni.
0: A the atma.
1: N
0: danini
1: oka vidhamainatundi merge chesukovali.
0: N stands for merger.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: మానవత్వం అనేటువంటి కొంచెం విచారణ చేసి మాయను వశపరచుకున్నప్పుడు,
0: when you understand the human quality and then know the delusion and illusion,
1: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు,
0: when you understand the divinity,
1: నిర్వాణం అనేటువంటి యొక్క ఎన్ లో మనం సార్థకమైపోతుంది.
0: Then you will attain that nirvana or liberation which is N here.
1: కనుక ఎం అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి.
0: సో ఎం స్టాండ్స్ ఫర్ ది control over the mind.
1: A atmatattvanni gurtinchali.
0: A stands for recognition of atma.
1: N anetvadi nirvanam, ade mochyam.
0: N is nirvana, moksha, liberation.
1: Ee nirvanam kosamani buddhudu aneka rakamaina sadhana chestu vachadu.
0: Buddha has undertaken so many spiritual pursuits for nirvana, liberation.
1: Em anukunnadu anta tanalone untundi kudanu nenu inta kaalam ni vyaktham chestunnaneni vicharam chesadu.
0: Finally he understood that everything is within himself. And therefore he wasted all the time.
1: Sarvam kudanu manavuni ende untunnadi.
0: Everything is within you.
1: Daivattam kudanu manavattam nande untundadi.
0: Divinity is within the humanity.
1: Danavattamu manavattam nande untundadi.
0: Demonic nature is in
1: man. Pashuttam kudanu manavattam nande untundadi.
0: Animality is in man.
1: Kani ee naati manavudu tana tattvanni taanu marchipoyadu.
0: But today man has forgotten his innate nature.
1: Lokamulo ee deshamulo poyinappudiki prati padarthamunu kudanu vela perigipothunnadi.
0: In this world, any country for that matter, there are soaring prices.
1: Okkoka chinna chinna oka పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది.
0: ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ హావ్ గాన్ అప్.
1: ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో?
0: వాట్ ఈస్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ?
1: మ్యాన్ లో విలువ పోయింది.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ.
1: కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రమూ జగత్తులో కనిపించడం లేదు.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ, దేర్ ఫార్ హీస్ వాల్యూలెస్ ఇన్ దిస్ వరల్డ్.
1: మానవునికి పంచ ప్రాణములు ఉంటున్నాయి.
0: మ్యాన్ హెస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.
1: ఈ పంచ ప్రాణములు అంటే ఏమిటి?
0: వాట్ ఆర్ దే?
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ పంచ ప్రాణములు అనుకుంటున్నారు.
0: హెస్ గాట్ ఆల్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్, ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: కానీ అవి కాదు మన ప్రాణములు.
0: దే ఆర్ నాట్ ది లైఫ్ బ్రెత్స్.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవే మన పంచ ప్రాణములు.
0: దీస్ ఆర్ నాట్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. ద ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్, ధర్మ అండ్ లవ్ అండ్ పీస్, దీస్ ఆర్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే ఐదు ప్రాణములు ఇవి కాని మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన వ్యాన ఉదాహరణ సమానములు కావు.
0: దీస్ ఆర్ ది లైఫ్ బ్రెత్స్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్స్, నాట్ దోస్ ఫైవ్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దీస్ ఫైవ్ కార్డినల్ ప్రిన్సిపల్స్ యాజ్ అవర్ లైఫ్.
1: సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి.
0: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్, understand that you have lost one life breath.
1: Right action ay manlo lekapothe adu rendo pranam poyind anukovali.
0: When there is no right action, you have lost one life.
1: Ee vidhanga okadani koti pranalu pothu unte ivu meeledi emiti?
0: When you go on losing one after one, what is that is lost finally?
1: You become a dead body ga tayaravutavu.
0: You just become a dead body.
1: Kanuka prapanchamulo prati okkati kuda okadani kante okati chaala wealthy ga maaripovali.
0: Therefore in this world we should know the value of one and everything else.
1: Appude sarvavyapakatvam anetu danni pondavadaniki veel avutundi.
0: Then it is possible to understand the all pervasive divinity.
1: Deenike oka chinna udaharanam.
0: For this a small example.
1: Ippudu prapanchamlo bhoomi untundadi.
0: Here you have got earth.
1: Ee bhoomilo shabda sparsha roopa rasa gandhamulu ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి.
2: The earth has got all the five principles of the form, of the sound, and the touch, all the five.
1: Smell.
2: And the smell, the five.
1: ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది.
2: Because of these five principles, the earth is very heavy and is now present at one place.
1: ఇందులో ఒక ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది.
2: Now it loses one aspect.
1: ఏమిటది?
2: What is that?
1: అది జలము.
2: That is water.
1: భూమి నుండి జలం ఆవిర్భవించింది.
2: అండ్ ద వాటర్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది.
2: బికాస్ హియర్ యూ ఫైండ్ ద వాటర్ ద లిక్విడ్ మీడియం ఇట్ ఇస్ బ్రష్డ్ అసైడ్.
1: అందులో ఈ యొక్క బరువు అనేటువంటిది తగ్గిపోయింది.
2: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ బర్డన్ ఇట్స్ వెయిట్ హెస్
1: ఈ గంధం అనేటువంటిది తగ్గిపోయింది.
2: దెన్ దెర్ ఇస్ నో స్మెల్ హియర్.
1: తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఎయిర్ గా బయలుదేరింది.
2: అవుట్ ఆఫ్ దిస్ వాటర్ యూ గాట్ ది ఫైర్.
1: ఈ అగ్ని దగ్గరకు వచ్చేకే ఈ రెండు గుణములు తగ్గిపోయినాయి.
2: ఫైర్ హ్యాస్ టూ అట్రిబ్యూట్స్.
1: ఇందులో శబ్దస్పర్శ రూప రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము రసము రెండు పోయినాయి.
2: ఇట్ హాస్ లాస్ట్ టూ. వన్ ఈస్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
1: తదుపరి మూడవది జలంగా మారిపోయింది.
2: అండ్ థర్డ్ వన్ హ్యాస్ బికమ్ ద వాటర్.
1: అది అనగా గాలిగా మారిపోయింది.
2: దట్ ఈస్ ది ఎయిర్.
1: ఈ గాలిగా మారిపోయేటప్పటికి భూమి నుంచి పైకి వచ్చేసింది.
2: బికాస్ ఎయిర్ బీయింగ్ లైట్ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: ఇక్కడ మూడు గుణములు పోయినాయి.
2: ఇట్ హాస్ లాస్ట్ త్రీ వాల్యూస్.
1: తదుపరి ఆకాశము.
2: అండ్ దెన్ యూ ఫైండ్ ద స్పేస్.
1: ఈ ఆకాశం ఒక శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది.
2: స్పేస్ హాస్ గాట్ ఓన్లీ ద సౌండ్.
1: ఆ తర్వాత ఆ శబ్దం కూడా మారిపోయింది.
2: ఫైనలీ ఈవెన్ దట్ సౌండ్ ఇస్ గాన్.
1: ఈ గుణములు ఉండినంత వరకును ఈ భూమి చాలా విశాలమైనటువంటిగా బరువుగా కనిపించింది.
2: సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ ద ఎర్త్ ఇస్ వెరీ హెవీ.
1: ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికీ సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వం.
2: వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్ ది డివినిటీ ఇస్ ఏబుల్.
1: కనుకనే దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము.
2: దేర్ఫోర్ గాడ్ ఇస్ అట్రిబ్యూట్లెస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు.
2: God is beyond attributes, who is all pervasive.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: a small example.
1: ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడా క్వశ్చన్ వేస్తుంటారు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? కంటికి కనిపించాలి, చేతికి చిక్కాలి.
2: మోడర్న్ బాయ్స్ పుట్ ఎ క్వశ్చన్, వేర్ ఇస్ గాడ్? ఐ షుడ్ బి ఏబుల్ టు సీ హిమ్, ఐ షుడ్ క్యాచ్ హిమ్.
1: ఒక చిన్న ఎగ్జాంపుల్,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీ చుట్టూ గాలి ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యూ.
1: కానీ ఉన్నదని నీ విశ్వసిస్తావా?
2: Do you believe in it?
1: విశ్వసించక తప్పదు.
2: Yes, you are bound to believe.
1: గాలి లేకపోతే నీ వెట్ట ఉన్నావు.
2: Without air, how do you live?
1: కానీ ఆ గాలిని నువ్వు చూడగలుగుతున్నావా?
2: Are you able to see that?
1: చూడటం లేదు.
2: No.
1: కానీ ఆ గాలిని నువ్వు పట్టగలుగుతున్నావా?
2: Are you able to catch it?
1: వీలు కావటం లేదు.
2: It's not possible.
1: కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు.
2: But you have full faith that
1: అదే రీతిగాని నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము.
2: So God is present all over.
1: కంటికి కనిపించడు, చేతికి చిక్కడు.
2: You don't see him and you can't catch him.
1: అయితే అది లేని నీవు లేవు.
2: Without that you can't exist.
1: దైవమే లేకపోతే నీవే లేవు.
2: Without God you cannot live.
1: ఆ దైవత్వం అనేటువంటి ఒక శక్తిత్వంతో కూడినటువంటి.
2: The divinity is power, strength.
1: అదే కాన్షియస్నెస్ అంటారు.
2: That is consciousness.
1: ఇది సర్వత్రా ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఏ విధమైనటువంటి ఒక సంఘం చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రభుత్వం చేత పవిత్రమైనటువంటి జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి.
2: వీ షుడ్ నో దాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గిఫ్టెడ్ టు యు ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఒక చిన్న ఉపమానం,
2: హియర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆక్సిజన్ ఉంటుండాలి, హైడ్రోజన్ ఉంటుండాలి.
2: యూ హ్యావ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్.
1: ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కూడాను నిప్పులతో సమానమైనటువంటిది.
2: హైడ్రోజన్ ఆక్సిజన్ ఆర్ ఈక్వల్ టు ఫైర్.
1: గీసి ఒక విధమైనటువంటి అగ్నిని గీసి దానికి ముట్టిస్తే రెండు కూడాను మండిపోతాయి.
2: యూ కెన్ జస్ట్ యూ కెన్ లైటన్ ఆర్ యూ కెన్ బర్న్ బోత్.
1: కానీ ఆ మండిపోయేటువంటి శక్తి ఆ రెండింటి యందు ఉంటుండాలి.
2: అండ్ దేర్ ఇస్ దిస్ ఫైర్.
1: ఎంతవరకు ఇవి రెండు వేరువేరుగా ఉండినంత వరకు మండిపోయే శక్తి ఉంటుండాలి.
2: సో లాంగ్ దే ఆర్ సెపరేట్ దే హావ్ గాట్ దిస్ కెపాసిటీ టు బర్న్.
1: అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది.
2: దెన్ వన్స్ యూ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇట్ బికమ్స్ వాటర్.
1: ఆ వాటర్ చేత ఈ నిప్పుడు కూడా ఆర్పివేయచ్చు.
2: విత్ దిస్ వాటర్ యూ కెన్ ఎక్స్టింగ్విష్ ఫైర్.
1: నిప్పుడు పుట్టించేది అదే, నిప్పును ఆపేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో నిమిడి ఉంటున్నాయి.
2: ఇట్స్ ద వన్ కాజ్ ఫర్ ద ఫైర్ అండ్ ఇట్ కెన్ ఎక్స్టింగ్విష్ టూ.
1: అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
2: లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీవేర్.
1: క్రిమికీటకాదుల్లో ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఇన్
1: పశుపక్షి మృగాదుల్లో ఉంటుండాలి.
2: బర్డ్స్
1: మానవుని ఎందు ఉంటుండాలి.
2: అండ్ ఇన్ హ్యూమన్
1: సర్వ జీవుల రాశుల ఎందు కూడా ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి. చైతన్యం
2: ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్.
1: అయితే
2: హౌఎవర్
1: ఈ క్రిమికీటకాదులకు పశుపక్షి మృగాదులకు తన ఎందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటిది తెలియదు.
2: హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ ది వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ are not aware of this consciousness.
1: ఒక్క మానవునికి మాత్రమే నేను గ్రహాలో కాన్షియస్ ఉంటుంది, కాన్షియస్నెస్ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు.
2: ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ కాన్షియస్నెస్ విద్ ఇన్ హిమ్.
1: అనగా ఇట్టి గుర్తించేటువంటి శక్తి కలిగినటువంటి వాడే దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు.
2: ఓన్లీ హూ రికగ్నైజ్ దిస్ కెన్ ఓన్లీ అటైన్ డివినిటీ.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వము.
2: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. కాన్షియస్ అనేటువంటిది ఒక దేహంలో మాత్రమే ఉంటుండాలి.
2: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
1: ఈ కాన్షియస్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చింది.
2: Out of this conscience came the conscious.
1: ఈ కాన్షియస్ ఇంద్రియముల ద్వారా ఉంటుండాలి.
2: కాన్షియస్ ఇస్ రిలేటెడ్ టు సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది నఖశిక పర్యంతము దేహంలో ఉంటుండాలి.
2: కాన్షియన్స్ స్ప్రెడ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
2: కాన్షియస్నెస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుకని ఈ కాన్షియస్నెస్, కాన్షియన్స్, కాన్షియస్ ఈ మూడు కూడాను ఏకాత్మతత్వంలే మూడు.
2: దేర్ఫోర్ కాన్షియస్నెస్, కాన్షియన్స్ అండ్ కాన్షియస్ వన్ అండ్ ది సేమ్ ప్రిన్సిపల్.
1: ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము.
2: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్.
1: దేహాత్మభావాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
2: యు హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్.
1: క్రమక్రమేణ కూడా నువ్వు దేహాత్మభావాన్ని విసర్జించాలి.
2: Later on, you should give up this body feeling.
1: మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి.
2: You should investigate the nature of the mind.
1: మానసిక తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మతత్వంలో ప్రవేశించాలి.
2: After investigating the mind, you should merge in Atma.
1: మనసు అనేటువంటి అంత సులభమైన చిక్కదేటువంటి కాదు.
2: ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్.
1: చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉందాదని.
2: భగవాన్ సెట్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇదే మైండ్ యొక్క స్వరూపము.
2: దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది.
2: ఫస్ట్ ఇట్స్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది.
2: ఆఫ్టర్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్.
1: ఈ చేరికనే మైండ్ గా మారిపోతుంది.
2: ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద మైండ్.
1: కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి?
2: టు ఎన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వి డూ?
1: డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి.
2: వి షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
1: ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి.
2: In order to see that the cloth does not exist, what you should do is remove thread.
1: This is the cloth e ledu.
2: When you remove the thread, there is no cloth.
1: This is the mind e ledu.
2: When there are no desires, there is no mind.
1: Kabatti ee desires ku konni recommendment yokka talampulu raavali.
2: So for these desires, certain thoughts are necessary.
1: Kanaka thoughts ku bad thoughts ku manam choti ivvakunda chudali.
2: You should never give scope for bad thoughts.
1: Ha bad thoughts ee yokka dinni pondutundo ade swaroopanni manam pondipothamu.
2: If there are bad thoughts, naturally you will assume bad form.
1: Red threads aithe red cloth ga untadi.
2: Red threads constitute a red
1: cloth. Black threads aithe black cloth ga untadi.
2: Black threads make a black cloth.
1: Kanukane manlo malinyamainatunte yokka mind kaligindatante mana thoughts malinyanga untundayi.
2: Bad mind speaks of bad thoughts behind.
1: Kanukane bad thoughts manam em matram avakasam ivvakoddu.
2: So we should never give scope for bad thoughts.
1: Alanti samayamlo neevu kontha varaku nu self realization cheyi.
2: At that time you have to realize the self.
1: Anaga is it good or bad?
2: You have to discriminate
1: is it
2: whether
1: right
2: it's good
1: or wrong.
2: Right or wrong.
1: కనుకనే ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: యూ షుడ్ ఎక్సర్సైజ్ దిస్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది
1: ఎఫర్ట్. నీ కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి.
2: యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి.
2: నేచురలీ విల్ నో వాట్ యువర్ డూయింగ్ ఇస్ రాంగ్.
1: ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి?
2: వెన్ వన్స్ యూ నో దట్ ఇస్ రాంగ్, వై షుడ్ యూ డూ ఇట్?
1: కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రం ప్రవేశించద్దు.
2: దట్ విచ్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్ట్ విత్ యువర్ మైండ్ డోంట్ కమిట్, డోంట్ డూ ఇట్.
1: నీవు సత్య మార్గంలో ప్రవేశించు.
2: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నీవు సత్యాన్ని పొందుతావు.
2: నేచురల్ యూ
1: లెట్ ఇట్ భావం తద్భవతి.
2: యాజ్ ఇస్ ద థాట్ ఇన్ యాక్షన్ సో ఇస్ ద ఫార్మ్.
1: కనుక నీ మన యాక్షన్ పట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి.
2: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్.
1: కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము.
2: One is formful, other is formless. These two are present in human life.
1: ఇప్పుడు సాకారం అంటే ఏమిటి?
2: What is this formful aspect?
1: ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి.
2: Here you have got ice.
1: ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి.
2: You see the ice in full form.
1: కానీ
2: but
1: ఈ సాకారం అనే ఐస్ గడ్డ లోపల కూడాను నిరాకారం అనే వాటర్ చేరి ఉంటుండాలి.
2: Though ice has a form, water within has no form.
1: ఈ నిరాకారం అనే వాటర్ లేకపోతే ఈ సాకారం అనే ఐస్ గడ్డ కాలేదు.
2: Without this formless water, you cannot have the ice that has a form.
1: కాబట్టి సాకారం నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
2: Therefore, the formful and formless.
1: సగుణ నిర్గుణం యొక్క తత్వము మానవత్వము.
2: These two are present in the human life.
1: సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: We should develop this.
1: తద్వారా మనం నిగురత్వాన్ని పొందుతాము.
2: అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ అటైన్ లిబరేషన్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: యువకులారా, యువతులారా,
2: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్,
1: ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటుంది.
2: ఇన్ ఆర్డర్ టు మోల్డ్ దిస్ కంట్రీ, షేప్ దిస్, మేక్ ఇట్ సీక్రెట్, everything you should do that.
1: ee naadu prapanchamlo vyapinchinatvanti yokka ashanti nenta kodanu nirmulu gaavinchetvanti yokka shakti samarthyamnu mee ende kaligi untundaru.
2: You got all the capacity to remove and to kill restlessness that is
1: ee naadu deshanni kaadu manam kaapadavalsindi.
2: It's not the country that is to be protected.
1: Manam kaapadavalsindi satya dharmanni kaapadali.
2: What are to be protected are here the twin principles of satya and dharma.
1: Satya dharmanni manam kaapadte satya dharmamle deshanni kaapadtayi.
2: When once you protect uphold satya dharma, they in turn will protect this country.
1: కనుక సత్య ధర్మంలో కాపాడేటువంటి శక్తి సామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి.
2: యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ టు అప్హోల్డ్ ది ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య ధర్మ.
1: ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
2: యు ప్రాక్టీస్ ఆల్ దట్ ఈస్ సేడ్
1: ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి
2: అండ్ షేర్ ది బ్లిస్ ది జాయ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్
1: తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి.
2: త్రూ దిస్ యూ కెన్ గ్రో స్పిరిచువల్లీ.
1: ఈ కాదు మనం కాపాడవలసింది.
2: It's not the country that is to be protected.
1: మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి.
2: What are to be protected are here the twin principles of సత్య and ధర్మ.
1: సత్య ధర్మాన్ని మనం కాపాడితే

0: ద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి చేయించాలి.
1: త్రూ దిస్ యు కెన్ గ్రో స్పిరిచువల్లీ.
0: ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుంది.
1: టుడే ద స్పిరిచువాలిటీ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది.
1: బికాస్ ది టెక్నాలజీ హస్ ఇంక్రీస్డ్.
0: ఇది అంతా కూడాను టెక్నాలజీ అని మీరు భావిస్తున్నారు, కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, ట్రిక్నాలజీ.
1: యూ సే ఇట్ ఈస్ టెక్నాలజీ, నో, ఇట్ ఈస్ ట్రిక్నాలజీ.
0: దీనివల్లే మన యొక్క జీవితం అనేటువంటిది అంతా పోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ ది వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఇస్ గాన్.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే, కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
1: ఇట్ గివ్స్ యూ టెంపరీ గెయిన్స్ బట్ ఇట్ విల్ పుట్ యూ టు డేంజర్.
0: మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు?
1: హౌ డిడ్ అవర్ ఏన్షియన్స్ లివ్?
0: మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అనుభవించారు?
1: వాట్ ఇస్ ద రీజన్ behind their happiness and peace?
0: Aanadu variki ashantatti emo teliyadu.
1: They had no idea of restlessness.
0: Bhayam ante emo teliyadu.
1: They had no fear.
0: Kaaranam emti?
1: Why?
0: Satya dharmanni aashrayistu pothunnaru.
1: Because they have dedicated for these two the truth and righteousness.
0: Ee rendu manam aashrayinchinappudu bhayam anedi manaku praveshinchadaniki veeledu.
1: When once you surrender to these two, you'll be fearless.
0: Ee naadu enta vedhavi aina, enta buddhi telividu kalavaraina, enta vidyavantudaina, chana chanamunaku nu bhayamu bhayamu bhayamu.
1: You may be highly intelligent, highly educated and intellectual, but you are fear stricken.
0: Ee science and vignanam enta varaku vachindi?
1: Science and technology, how far has it gone?
0: Chaala perigipoyindi.
1: It has grown a lot.
0: Science enta perigi paiki poyindo,
1: science has gone up so much.
0: Senses anta kindiki digi padipoyinayi.
1: Senses have come down. Senses have come down, decline.
0: సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు, కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు.
1: యూ హ్యావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్ బట్ యూ హ్యావ్ నాట్ నోటీస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికానికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి.
1: నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
0: వేదాంతం అనేటువంటిది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే. పూర్ణము ఫుల్ సర్కిలే ఒక ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్.
0: ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి.
1: ఇట్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్.
0: అది పూర్ణంగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫుల్.
0: ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది.
1: ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్, ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్.
0: ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది.
1: ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్.
0: ఆ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్ అన్నారు.
1: దిస్ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్.
0: ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గరకు వచ్చి నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు.
1: It starts at one point, ends at a different place. They don't meet.
0: ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి.
1: There is a hollow, wide space in between of restlessness.
0: ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే.
1: It is the science that is the main cause for restlessness.
0: Science ante chaala mandi varnistu pogurtu aneka mandi ministers kudanu deenni aneka vidhuluga kudanu koniyaadutuntaru.
1: Many ministers, men of authority extol, praise the
0: deenikaina oka parimitham untundali.
1: Everything should be under certain limit.
0: Science perigatam chaala manchidi.
1: It's good that science should grow.
0: Pedalaku anukoola parichetvanti oka vidya vidhanamlo pettatam manchidi.
1: It should provide all sorts of convenience.
0: Ee technology anetundi kuda chaala avasarame.
1: Advancement is needed.
0: Kaani miti meeri potundali.
1: But it's too much.
0: ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది?
1: వాట్ ఈస్ ది రిజల్ట్?
0: ఆటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు.
1: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ ఆటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్.
0: ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే.
1: దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్.
0: భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే.
1: యూ విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: చంపడం కీటకమైన చంపుతుంది.
1: ఆఫ్టర్ ఆల్ ఈవెన్ ఇన్సెక్ట్ కెన్ కిల్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలనా?
1: వై షుడ్ యూ ఇన్వెంట్ బాంబ్స్ టు కిల్?
0: ఇన్ని కోట్లు ఖర్చు చేయాలనా?
1: వై షుడ్ యూ స్పెండ్ క్రోర్?
0: ఇన్ని ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది?
1: ఆల్ దిస్ మనీ కుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ది ప్రోగ్రెస్.
0: వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాళ్ళు ఇంకోటి చేసేది. ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
1: కంట్రీస్ కంపీట్ విత్ ఈచ్ అదర్ in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated.
0: Chakkani oka upamanam.
1: But this is a very good example.
0: Mahabharatam lopala,
1: in Mahabharat,
0: pancha pandavulu,
1: there are pandavas.
0: Indulo pedda vaadu dharmajudu.
1: The eldest is dharmajudu.
0: Ee dharmajudu tarvata bhimudu.
1: Next one is bhima.
0: Bhimudu tarvata arjunudu.
1: Then arjuna.
0: Arjuna tarvata nakula sahadevulu.
1: Then nakula and sahadeva.
0: Ee aidu mandi lopala kudanu,
1: among the five,
0: ఈ మిగిలిన నలుగురు కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు.
1: ఫోర్ ఫాలో ధర్మజా ది ఎల్డెస్ట్.
0: ఈనాడు ఈ ప్రపంచముల యొక్క పోలికలంతా మనం తీసుకుంటే,
1: వెన్ యూ జస్ట్ టేక్ ది వరల్డ్ ఇన్ టు కన్సిడరేషన్,
0: అనేక ట్యాంకులు ఒక బాంబుసు ఎక్కువ అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు.
1: యు హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్.
0: ఈ అమెరికన్స్ అనేటువంటి వాళ్ళు అర్జున్ వంటి వాళ్ళు.
1: అమెరికన్స్ ద సింబల్.

0: అర్జున.
1: ఎట్లా?
0: హౌ?
1: అర్జున పాల్గొన పార్థివ కిరీటి సేతువ అనా బీవిశ్చర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జునులో ఉంటుండాలి.
0: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హి హ్యాస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ and he can destroy the whole world.
1: Bhimudu chustama manchi balavantudu.
0: Bhima is so physical.
1: Bhujabalamu, buddhibalamu, gadabalamu.
0: He has got the strength of the mind, the strength of the physical body and also his mace. Of his tanks.
1: Dinanta kudanu Russians ga manam bhavinchukunnam.
0: And Bhima stands for Russia.
1: భారత దేశం ఏమి చేయలేదు అనుకుంటారు.
0: యు థింక్ దట్ భారత్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్?
1: కాదు.
0: నో,
1: భారత దేశము ధర్మజుడి వంటి వాడు.
0: Bharat stands in the place of dharma.
1: ఈనాడు మనము చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి.
0: What the bomb that we should manufacture is to spread dharma.
1: ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క భుజబలము బుద్ధిబలము ఉండినటువంటి వారంతా కూడా ధర్మజునికి శరణాగతులైపోతారు.
0: Then once you develop and grow more in dharma, the physical strength and mental strength will fall.
1: మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు.
0: You don't need to harm anyone.
1: అహింస పరమో ధర్మ.
0: యూ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్, సుప్రీం ప్రిన్సిపల్.
1: ఎవరిని మనం బాధించకూడదు.
0: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీ.
1: ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు.
0: వెన్ వన్స్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్, యూ డోంట్ నీడ్ ఎనీ.
1: ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము.
0: వాట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ?
1: సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము.
0: అండ్ దిస్ ట్రూత్ ఈస్ ద క్రౌన్ ఆఫ్.
1: ఏ దేశం వారికైనా గానీ సత్యము ధర్మం చాలా ప్రమాణము.
0: You may belong to any country. It is the truth that is your main lie.
1: అన్ని దేశముల వాళ్ళకును సత్యం ఒక్కటే.
0: For everyone, truth is one.
1: సత్యం అనేటువంటి ట్రూత్.
0: ట్రూత్
1: ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్.
0: Truth is one. There cannot be American truth, Russian truth and Pakistan truth, so on and so forth.
1: ఏ భేదము లేదు.
0: There is no difference.
1: కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి.
0: All countries should follow the principles of satya and dharma.
1: ee rennitini anusarinchiste ee yokka e vidhamaitundi kalatalu kallolamlo untundavu.
0: When once you follow these two principles, there will be no conflict, there will be no fight.
1: Anni desamulu kudunu shantiga untundali.
0: All countries should live in peace.
1: ee pillalu meeru అనేక పర్యాయం చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును.
0: యు మే సే రిపీటెడ్లీ బట్ యు మే నాట్.
1: భజన అయిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నారు.
0: ఆఫ్టర్ భజన్స్ యు సే దిస్ వర్డ్ శాంతి థ్రైస్.
1: అయితే నాలుగు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్ టైమ్?
1: లేకపోతే రెండు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
0: వై నాట్ ఓన్లీ ట్వైస్?
1: కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
0: బట్ వీ సే థ్రైస్ విత్ ద మీనింగ్, పర్పస్ బిహైండ్.
1: మొదటి శాంతి శారీరక శాంతి.
0: ఫస్ట్ యూ షుడ్ హావ్ పీస్ అట్ ది బాడీ
1: లెవెల్. రెండవ శాంతి మానసిక శాంతి.
0: యూ షుడ్ హావ్ పీస్ మెంటలీ.
1: మూడవ శాంతి ఆత్మ శాంతి.
0: యూ షుడ్ హావ్ పీస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉండి ఆత్మశాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ గాట్ పీస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ఆత్మ,
1: మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఇన్ ఆత్మ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ద బాడీ, ఇట్స్ యూస్లెస్.
1: ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ ది బాడీ అండ్ ఆత్మ ఆర్ ఫైన్, ఇఫ్ దేర్ ఇస్ నో మెంటల్ పీస్,
1: మూడు కూడా శాంతిగా ఉండాలి.
0: ఆల్ ది త్రీ షుడ్ బి ఇన్ పీస్.
1: కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి శాంతి శాంతి అంటున్నాం.
0: ఫర్ ఫిజికల్ పీస్, మెంటల్ పీస్ అండ్ పీస్ ఆఫ్ ది స్పిరిట్.
1: ప్రాచీనుడైనటువంటి వారు దేశం యొక్క ఉద్దార నిమిత్తమై, ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు.
0: ది ఏన్షియన్స్ దే టాక్డ్ లెస్ ఫర్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
1: ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు?
0: వై డిడ్ దే టాక్ లెస్? వై?
1: ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారమవుతాము, సత్యాన్ని కాపాడిన వారం అవుతాము అనుకున్నారు.
0: దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు.
0: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లైస్.
1: కనుకనే తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
0: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లైస్.
1: కనుకనే ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు.
0: ఏన్షియన్స్ సేజెస్ ఫాలోడ్ దిస్ సాఫ్ట్ సటిల్ పాత్.
1: కనుకనే లెస్ టాక్ మోర్ వర్క్.
0: సో దేర్ షుడ్ బి లెస్ టాక్ మోర్ వర్క్.
1: ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి.
0: బై టాకింగ్ టూ మచ్ వీ స్పీక్ లైస్.
1: ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది?
0: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్?
1: లవ్, లవ్, లవ్.
0: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ లవ్ తో నీవు చేతితో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది.
0: వెన్ యూ వర్క్ విత్ లవ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ధార్మిక్.
1: ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది.
0: ఇఫ్ యు ఎంక్వైర్ విత్ లవ్ యు విల్ అటైన్ పీస్.
1: ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి.
0: వెన్ యు స్పీక్ విత్ లవ్ దట్స్ బౌండ్ టు బి ట్రూత్.
1: కనుకనే అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లవ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వి షుడ్ రికగ్నైజ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమనే ప్రాణము.
0: దట్ లవ్ ఇస్ లైఫ్.
1: ఆ ప్రేమనే పరమాత్మ.
0: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఈ విధమైన పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్.
1: మన లవ్ నంతా కూడాను అనేక రకమైనటువంటి ఒక మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి ఒక పొల్యూషన్ చేసుకుంటున్నాం.
0: వి హావ్ పొల్యూటెడ్ దిస్ లవ్ బికాజ్ ఇట్ ఇస్ డైవర్టెడ్, మిస్ డైరెక్టెడ్.
1: ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి?
0: హౌ టు లవ్, వాట్
1: ఇస్ ది వే? ఇది సత్యాన్వేషణ.
0: దిస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి?
0: అండ్ ట్రూత్ ఈస్ వన్, వై షుడ్ యూ ఎంక్వైర్?
1: అయితే కన్నులు చూచినాయి.
0: ఐస్ హావ్ సీన్.
1: ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను.
0: ఐస్ హావ్ సీన్ ద మదర్.
1: సేమ్ ఐస్ భార్యను చూచింది.
0: ద సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ను చూచింది.
0: సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ఇన్ లా చూచింది.
0: సేమ్ ఐస్ వాచ్ డాటర్.
1: చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఇవరు తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటది.
0: It is the same eye that has seen the wife, the daughter and daughter-in-law. But depending upon the feeling, well, his behavior depends.
1: చూసినప్పుడు ఆమె పరస్త్రి లేక నాస్త్రి అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది.
0: When one sees, he understands whether she belongs to him or not.
1: మన సిస్టర్స్ ను పరాయి మగపిల్లలు చూచినప్పుడు, వారి విద్యను హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది.
0: యూ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ అదర్ బాయ్స్ మేక్ ఫన్ ఆఫ్ యువర్ సిస్టర్స్.
1: అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వారి బ్రదర్స్ కి ఎంత కష్టం వేస్తుంది.
0: సిమిలర్లీ ఇఫ్ యూ మాక్ ఎట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్, దే ఆల్సో ఫీల్ సో సాడ్.
1: ఈ విధమైనటువంటి గుణాన్ని మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ స్లోలీ.
1: ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ఏ డిఫికల్టీ మేక్స్ యూ ఫీల్ సాడ్, ఇట్ ఇస్ ద సేమ్ విత్ ఎవ్రీబడీ. యూ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్.
1: కనుక ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి.
0: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్, యూ షుడ్ డెవలప్ గ్రో.
1: అయితే పిల్లలు చాలా మంచివారే.
0: Students, children are no
1: వాతావరణం పట్టి వారు మార్పు చెందుతూ ఉంటారు.
0: బట్ దే చేంజ్ బికాస్ ద ఎన్వైరన్మెంట్.
1: ఈ విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవడం చేతనే పెడమార్గం పడుతుంటారు.
0: బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్, దే ఆర్ పర్వర్టెడ్.
1: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామగ్రిని తయారు చేస్తూ వచ్చాడు.
0: ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ సో మెనీ ఆర్మ్స్.
1: చాలా చేసి చేసి చేసి కావలసినంత ధనం సంపాదించాడు.
0: హి డిస్కవర్డ్ ఎ లాట్ అండ్ ఎర్న్ మనీ.
1: కట్టకడపటికీ సత్యాన్ని గుర్తించాడు.
0: ఫైనలీ అండర్స్టూడ్ ద ట్రూత్.
1: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
0: వాట్ ఫర్ ఆల్ దిస్ ఎమినేషన్ ఇస్
1: తెలుసుకున్నటువంటి విద్య.
0: ఇస్ ఇట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్?
1: నేను సత్సంగంలో ప్రవేశించలేకపోయాను.
0: ఐ కుడ్ నాట్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి దుర్మార్గం గురి అయిపోయాను.
0: ఐ హావ్ బికమ్ ఎ సైంటిస్ట్ అండ్ కాజ్ ఫర్ ఆల్ డిస్ట్రక్షన్.
1: అప్పటికి భగవద్గీత చూసి చెప్పాడు.
0: దెన్ హి హస్ గాన్ త్రూ భగవద్గీత.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి గుంపులు చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి.
0: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్.
1: అలాంటి వాడు నీవు అని భావించవచ్చు.
0: యూ షుడ్ మే కన్సిడర్ సో.
1: దుష్టంగాని మనం ఏమాత్రము చేరకూడదు.
0: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి.
0: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
1: ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్?
0: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్?
1: నిర్ణయించడం ఎవరి చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్.
1: సత్సంగము అన్నారు.
0: దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్డ్ సత్సంగ.
1: సత్సంగం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ సత్సంగ?
1: సత్ అది.
0: సత్ మీన్స్ దట్.
1: అదే దైవము.
0: దట్ ఈస్ గాడ్.
1: కాబట్టి దైవంతో మనం సంఘం చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్.
1: సత్సంగం అంటే కానీ భక్తులు, భజన చేసేవారు, ఈ యొక్క సేవ చేసే వీళ్ళందరితోనూ చేరడం కాదు.
0: సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్.
1: కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు.
0: అమాంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో.
1: కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము.
0: యూ కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
1: నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో.
0: యూ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఫీలింగ్.
1: దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని బోధించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది.
0: వెన్ వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ, యూ
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: పుత్లీ బాయ్ గాంధీ తల్లి,
0: ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీ బాయ్,
1: గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పని సంకల్పించుకున్నాడు.
0: గాంధీ హాస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ.
1: కానీ తల్లికి చాలా కష్టమేసింది.
0: మదర్ ఫెల్ సాడ్.
1: నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదని.
0: షీ సెడ్ యూ కెనాట్ గో అబ్రాడ్.
1: కానీ ఎంతనో ఫోర్స్ చేశాడు గాంధీ.
0: బట్ గాంధీ ఫోర్స్డ్
1: నీ హైయర్ ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు.
0: హీ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అబ్రాడ్,
1: కనుక నేను పోయే తీరాలి అన్నాడు.
0: హీ డిసైడెడ్ టు గో,
1: కానీ తల్లి పోకూడదు అని గట్టిగా వందనిచ్చింది.
0: మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ పర్మిషన్.
1: ఎందుకు పోకూడదు అన్నాడు.
0: హీ సెడ్ వై నాట్,
1: అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీ వెళ్ళమని చెప్పింది తల్లి.
0: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్ ఏ ప్రామిస్ ఫస్ట్.
1: అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది, ఏమని చేయించింది?
0: వాట్ వాజ్ ద ప్రామిస్?
1: మూడు రకములైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది.
0: షీ వాంటెడ్ హిమ్ టు మేక్ ప్రామిసెస్ దట్ స్టార్ట్ విత్ ది లెటర్ మా.
1: మద్యపానము
0: ఫస్ట్, మద్యపాన డ్రింకింగ్.
1: ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు.
0: నెవర్ డ్రింక్.
1: ధూమపానము, ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు.
0: ధూమపాన స్మోకింగ్, యూ షుడ్ నెవర్ స్మోక్.
1: మగువ సమ్మత్తము, ఇది ఏమాత్రము జరపకూడదు.
0: మగువ సమ్మత్తం, ఉమనైజేషన్, యూ షుడ్ నాట్ హ్యావ్.
1: ఈ మూడింటి యొక్క తత్వంలో నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట.
0: ఇఫ్ యు ఆర్ కాషస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ఎస్ యూ కెన్ గో అబ్రాడ్.
1: ఈ మూడింటి ఎందుకు నాకు ప్రామిస్ చేయమని చెప్పింది.
0: షీ ఇన్సిస్టెడ్ దట్ హీ షుడ్.
1: అనగా ఏమిటి? బయటికి వెళితే మీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు.
0: మదర్స్ ఇన్ దోస్ డేస్ వర్ దే ఫియర్ స్ట్రికెన్ బికాస్ వాట్ వుడ్ హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్ ఇఫ్ దే హ్యావ్ దీస్ త్రీ వీక్నెసెస్ వెన్ వన్ దే గో అవుట్.
1: ఈనాటి తల్లులు కూడా ఆ విధంగా లేరు.
0: టుడే మదర్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
1: మరే నాయనా నువ్వు పాస్ అయినావా, బారిన పోవడానికి టికెట్ బుక్ చేయి అంటారు.
0: మదర్ విల్ సే ఓ యువర్ పాస్, కమ్ ఆన్ బుక్ ఏ టికెట్ టు గో అబ్రాడ్.
1: ఇంకా ఆ పాస్పోర్ట్ కు వీసాలకు తిరిగి తిరిగి పోతారు.
0: దెన్ దే గో రౌండ్ టు హ్యావ్ పాస్పోర్ట్ అండ్ వీసా.
1: నీ దేశంలో నీవు ఉండి నీ దేశాన్ని నీవు రక్షించుకో.
0: స్టే ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ప్రొటెక్ట్ యువర్ ఓన్.
1: నీ దేశాన్ని నీవు సేవ చేయి.
0: సర్వ్ యువర్ ఓన్ పీపుల్.
1: సర్వ్ అనేటువంటిది ఎక్కడ చూసినా సర్వీస్.
0: యూ కెన్ సర్వ్ ఎనీవే.
1: ఈ దేశం ఆ దేశం అనే భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ దిస్.
1: ప్రపంచం అంతా ఒక గృహమే.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ హౌస్, బిగ్.
1: మానవులందరూ ఒక కులమే.
0: హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
1: ఈ కాస్ట్ ఉంటే మరి చాలా వ్యత్యాసం వస్తుంది.
0: Caste carries a different meaning.
1: Karukane manam caste of humanity.
0: The caste of humanity.
1: ఈ హ్యూమానిటీ అనేటువంటిది ఒక్కటే.
0: హ్యూమానిటీ ఇస్ వన్ కాస్ట్.
1: ఏ దేశీయులైనా కానీ అందరూ అన్నతమ్ములే.
0: యూ మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యూఆర్ జస్ట్ బ్రదర్స్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: యూ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్.
1: దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రమూ మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్లే.
0: సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచం అనేటువంటి పెద్ద భవనం లోపల.
0: ఇన్ దిస్ బిగ్ మ్యాన్షన్.
1: అమెరికా ఒక రూము.
0: అమెరికా ఇస్ వన్ రూమ్.
1: జపాన్ ఒక రూము.
0: జపాన్ వన్ రూమ్.
1: జర్మనీ ఒక రూము.
0: జర్మనీ వన్ రూమ్.
1: ఇటలీ ఒక రూము.
0: ఇటలీ వన్ రూమ్.
1: ఫ్రాన్స్ ఒక రూము.
0: ఫ్రాన్స్ వన్ రూమ్.
1: ఇండియా ఒక రూము.
0: ఇండియా వన్ రూమ్.
1: పాకిస్తాన్ ఒక రూము.
0: పాకిస్తాన్
1: అన్ని రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్.
1: హౌస్ ఇస్ వన్.
0: బట్ ది హౌస్ ఇస్ వన్.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి.
0: దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ హ్యావ్.
1: అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఎట్టి భేదములకు కూడా మనం అవకాశం లేకుండా చూసుకోవాలి.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మీరు ప్రచారం చేసి, సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి.
0: యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబడి.
1: ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజియన్ కాదు.
0: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ రిలిజియన్.
1: చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడా రిలిజన్ రిలిజన్ అన్నారు.
0: ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్.
1: ఈ రిలిజన్ అనేది నాకు ఇష్టం కాదు.
0: భగవాన్ డజన్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్
1: స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీ
1: అన్ని దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే.
0: అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో స్పిరిచువల్.
1: రిలిజన్ అంటే ఒక దీనికి రెండు అర్థములు ఉంటున్నాయి.
0: రిలిజన్ హెస్ టూ మీనింగ్స్.
1: రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్ అని.
0: రిలిజన్ మీన్స్ టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
1: ఏమిటి రియలైజ్ చేసుకోవటం?
0: వాట్ ఈస్ టు బి రియలైజ్?
1: తనను తాను రియలైజ్ చేసుకోవటమే.
0: టు రియలైజ్ టు రియలైజ్ వన్ సోన్ సెల్ఫ్, ఎంక్వైరీ ఆఫ్ ద సెల్ఫ్.
1: కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు.
0: బట్ ది వరల్డ్ డజంట్ టేక్ దట్.
1: రిలిజన్ అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించిందిగా భావిస్తారు.
0: దే థింక్ ద రిలిజన్ మీన్స్ ఎ పర్టిక్యులర్ కమ్యూనిటీ.
1: వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలిజన్ పెడుతున్నారు.
0: దే థింక్ రిలిజన్ మీన్స్ క్రిస్టియానిటీ.
1: నాకు ఆ భేదములు లేనే లేదు, అందరూ ఒక్కటే.
0: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్, ఆల్ ఆర్ వన్.
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా? ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మ భావం సులభంగా చేరిపోతుంది.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యూ హ్యావ్ లవ్, ఇట్ ఈజ్ ఈజీ టు ఫాలో.
1: ప్రేమ చేత ఈ భేదములే ఉండవు.
0: When once you have love, there will be no difference. Where there is love, there is no hatred. Where there is love, there is no jealousy. It is jealousy and hatred that puts you to ruins. So, in order to uphold the human value, we should follow these five cardinal principles of truth, righteousness, peace and love, non-violence.
1: ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి.
0: దీస్ ఆర్ ది హ్యూమన్ వాల్యూస్.
1: మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం?
0: ఇఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ నో హ్యూమన్ వాల్యూ, హౌ కెన్ హీ బీ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కలుక్రియ మొట్టమొదట మనం హ్యూమన్ వాల్యూ అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్ ది హ్యూమన్ వాల్యూస్.
1: ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులమైపోతాం.
0: అండ్ వన్స్ వి హావ్ వాల్యూ, వి ఆర్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
1: అది లేకపోతే మానవ శరీరమే కానీ మనం నిజమైన మానవులు కాదు.
0: అదర్వైజ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
1: ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకుని ఎంతో కాలం కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి.
0: పాస్ట్ త్రీ డేస్ యు హావ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ కుడ్ లెర్న్ సెవెరల్ థింగ్స్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: యూతులారా,
0: మెన్ అండ్
1: ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది.
0: హ్యావింగ్ కమ్ హియర్ యూ షుడ్ నెసెసరీ డూ
1: మీ దుర్గుణములు, దురాయాసములు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి.
0: గివ్ అప్ ఆల్ యువర్ బ్యాడ్ థింకింగ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ బిహేవియర్ హియర్ బ్యాడ్ యాక్షన్ హియర్ ఇట్ సెల్ఫ్
1: మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తిను మీరు తీసుకుని పోండి.
0: టేక్ బ్యాక్ విత్ యూ గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్ అలాంగ్ విత్ యూ.
1: నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు, చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, గివ్ అప్ ద బ్యాడ్ హియర్ టేక్ గుడ్ విత్ యూ.
1: ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతినేమో ఒక పెద్ద వర్క్ షాప్.
0: For all the delegates' bodies here, Prashanthi Nilayam is a big workshop.
1: ఈ కార్లన్నీ కూడాను చాలా చెడిపోయి వచ్చాయి.
0: All the cars are totally spoiled.
1: ఇందులో బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్ అన్ని కూడాను లూజ్ అయిపోయినాయి.
0: The cars are damaged. Bolts, nuts and screws are loose.
1: దీనికంత కలర్స్ కూడా పోయినాయి.
0: The color is also gone.
1: కనుక ఈ వర్క్ షాప్ లో వచ్చినందుకు న్యూ బోర్డ్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్, న్యూ టైర్స్, న్యూ పెయింట్ వేసుకుని కొత్త కార్లుగా తీసుకుని పోవాలి.
0: The damaged and the spoiled cars are here now. They should go back as brand new car with a new paint, new bolts, new pins, new screws.
1: ఈ యొక్క రిపేర్ కోసమనే వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
0: Having brought to this workshop, if you go back unrepaired, what is the use?
1: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
0: As you go back, others should find out the new light, a new hope, a new behavior.
1: ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూగా ఉంటున్నాడు, మోడర్న్ గా లేదు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు.
0: యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీఈస్ నాట్ జస్ట్ మోడర్న్, హీఈస్ వెరీ గుడ్ విత్ ఎ గుడ్ బిహేవియర్ విత్ గుడ్ థాట్స్.
1: కనుక మీరు పోయేటప్పటికీ మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి.
0: యాజ్ యూ గో బ్యాక్ యువర్ బిహేవియర్ షుడ్
1: కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు.
0: యూ షుడ్ నాట్ బి మియర్లీ మొమెంటరీ.
1: దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి.
0: యూ షుడ్ సస్టైన్ అండ్ మెయింటైన్.
1: ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు.
0: బై దిస్ వే కెన్ వర్క్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు.
0: For this vast world, you are the leaders.
1: Mere pleaders, leaders.
0: You are the pleaders and the leaders.
1: Kanaka meer sariyainatundi dinkinda dhanamunu vyayam cheyakunda kalamu vyartham gavinchukokunda meer sadviniyogam parchukuneetundi pravartanlo dinni sadhinchali.
0: Therefore, don't waste money. Don't waste time. Make proper use of these things.
1: Evarni katinamaina matalato badhinchakoodadu.
0: Never hurt anybody by using harsh words.
1: You cannot always oblige. But you can speak always obligingly.
0: You cannot always oblige. You can speak always obligingly.
1: Idi uttamata meer nerchukovali.
0: This is the first discipline you should have.
1: Mother vachesesi nayana ekkada point no ani itta kathinanga cheppakoddu.
0: When mother comes and asks you where have you gone, you should not say no, you should not be so harsh.
1: Amma nenu palan choti poyanu ani maduranga maatladichu talliki enta aanandam avutundi.
0: You should always speak softly and sweetly. Mother, I have gone to such and such a place.
1: Em chesi vachavani mother prashninchilke నీకేం సంబంధం లేదు అని వారితో కఠినంగా చెప్పకూడదు.
0: When mother asks you what have you done, you cannot say you have no business to say that.
1: ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడాను బాధ పెట్టుంటాం. అది పెట్టకూడదు.
0: By using these harsh words, you will be causing pain.
1: తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ పితృదేవో భవ చాలా ఇంపార్టెంట్.
0: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: మదర్కి మొట్టమొదట మనం గ్రాట్యూట్యూడ్ చెప్పాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు మదర్.
1: మదర్కి మంచిగా ఆనందాన్ని అందించాలి.
0: వీ షుడ్ మేక్ మదర్ హ్యాపీ.
1: దేనికోసము?
0: వై?
1: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్ నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే.
0: బికాస్ యువర్ బ్లడ్, యువర్ హెడ్ యువర్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఈస్ ద పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకి గ్రాట్యూట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాట్యూట్యూడ్ చేస్తావు?
0: హావింగ్ ఇన్ ద రెసిపియంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్, if you are not prepared to express gratitude,
1: mother select cheskunnatundi kaadu.
0: You cannot select a mother.
1: Nee kante mundugane puttinatundi mother.
0: Mother was born prior to you.
1: Kaabatti aaku neevu gauravanni andinchali.
0: So you should respect her.
1: Neevu select cheskunnatundi wife maatrame.
0: The one you select is your wife.
1: అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్.
0: బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యూ.
1: నీకంటే ముందు పుట్టినటువంటిది తల్లి.
0: మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యూ.
1: కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి యూ గ్రాట్యూట్స్ ఇవ్వాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్ టు యువర్ మదర్.
1: అదే దైవత్వంగా భావించాలి.
0: టేక్ ఇట్ యాస్
1: ఆమె నుండి నీవు ఆవిర్భవించావు.
0: యు ఆర్ బోర్న్ టు హర్.
1: కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు.
0: దేర్ఫోర్ యూ కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్.
1: అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు.
0: అదర్ అట్ ది పర్సనల్ లెవెల్ యూ కెన్ హ్యావ్.
1: కానీ వరల్డ్లీ విషయం లోపల, కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవము.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ రెస్పెక్ట్స్, మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధముల శ్రమకు వచ్చి నిన్నింతటి పెద్దవాణిగా చేసింది.
0: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
1: కనుకనే వేదాంతం నందుకూడను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు.
0: Therefore, in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God.
1: అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు.
0: Of all, mother is kept in the first place.
1: ఆ తల్లే లేకపోతే నీవే లేవు.
0: When there is no mother, you don't exist at all.
1: కనుక
0: so,
1: నీవు మదర్స్ తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
0: So, you talk sweetly and softly with your
1: mother. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారంలో కూడా మంచి మధురమైన మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు పలు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది.
0: ఇన్ ఆల్ హ్యూమిలిటీ, విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ ద ట్రాన్సాక్టెడ్ హియర్, షీల్ బి సో హ్యాపీ.
1: కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను, మీ బంధువుల చేతను, వీళ్ళందరి చేత కూడాను సరి అయిన మార్పులు నీవు తెప్పించాలి.
0: యూ షుడ్ బ్రింగ్ ఇట్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్, not only among parents but among relations and
1: friends.
0: This is the service you should render.
1: Service ante emti?
0: What is service?
1: Ante manchini 10 mandiki bodhinchukune service.
0: It's just sharing good with others.
1: Manchini 10 mandiki cheyatame service.
0: To do good is service.
1: Idi swami yokka aashayam.
0: This is the ideal of swami.
1: నాకు ఇంకేమి అక్కర్లేదు.
0: స్వామి డజన్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
1: కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
0: Another thing should be said.
1: భారతదేశం నుంచి,
0: from Bharat,
1: అనేక స్వాములంతా కూడాను
0: మెనీ స్వామి
1: విదేశాలకు వస్తున్నారు.
0: దే గో అబ్రాడ్.
1: స్వామి దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు.
0: మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దేర్.
1: కానీ నాకు అది ఇష్టం లేదు.
0: భగవాన్ డజన్ లైక్ ఇట్.
1: మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకుని, తన ఇంటిని తాను చక్కగా చేసుకుని ప్రా ఇంటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది.
0: ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై, కరెక్ట్, సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ before you think of the rest.
1: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాని సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి.
0: As you are here in India, first serve them, make them happy completely, then you go abroad.
1: ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంత ఇలాంటి భావం లేదు.
0: Many swamis don't have these feelings.
1: ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు.
0: When once they want money, they will have passport to go overseas.
1: వీళ్ళంతా బిగ్గర్స్ ఓ బెగ్గర్స్ ఓ మీరు యోచన చేసుకోండి.
0: Now you can understand whether they are beggars or biggers.
1: Ammalu swamulu andaru kuda nu vellipothunnaru videshalaku.
0: Many mothers, matajis and swamis go abroad.
1: Swami peru kuda nu cheppukoni aneka rakamuluga bicham ettutunnaru.
0: They also beg in the name of Bhagavan.
1: Idi chaala shuddhamainatundi tappu.
0: It is a big mistake.
1: ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి.
0: నెవర్ బిలీవ్ దోస్ థింగ్స్.
1: స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు.
0: స్వామి డజన్ థింక్ ఆఫ్ మనీ.
1: కోరేది ఒక్కటే,
0: భగవాన్ వాంట్స్ వన్ థింగ్.
1: మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి.
0: యూ షుడ్ బి గుడ్ అండ్ ద హోల్ కంట్రీ షుడ్ ప్రాస్పర్.
1: కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి.
0: You should propagate, publicize these things there.
1: నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మందిని బాగుపరచుకో.
0: If you are really great, serve your own country, make people good.
1: ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది.
0: There's something wonder happening in
1: Bharat. ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వడలో పాయసం తినాలని ఆశ పుట్టినప్పుడు,
0: when the master of the house wants some vadas, the hot and payasam rice pudding,
1: ఆ ఇంట్లో పోయి చూస్తాడు, భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడ పాయసం చెయ్యి అంటాడు.
0: He will say that today is the death anniversary of my grandfather, therefore make rice pudding and special
1: అదే విధంగా ఈనాడు స్వాములంతాకుడు డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు, జపానికి, జర్మనీకి, ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు.
0: లైక్వైజ్ మెనీ స్వామీస్ వెన్ దే వాంట్ మనీ దే గో అబ్రాడ్.
1: ఇది చాలా తప్పు.
0: ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇవి.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్వామీస్.
1: స్వాములు చేయవలసినటువంటి పని.
0: ఇట్స్ నాట్ స్వామి, ఇట్ ఇస్ పాము ద స్నేక్ దట్ షుడ్ డూ దాట్.
1: ఈ పాముకు రెండు నాలుకలు ఉంటాయి.
0: స్నేక్ హ్యాస్ టూ టంగ్స్.
1: దానిని పాయిజన్ స్నేక్ అంటారు.
0: దేర్ఫోర్ ఇట్స్ పాయిజనస్ స్నేక్.
1: నాకు ఒకే నాలుకే.
0: స్వామి హ్యాస్ వన్ టంగ్, ఓన్లీ వన్ టంగ్.
1: కనుక ఇలాంటి అసభ్యంగా, అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా నాకు అవకాశం ఇవ్వకండి.
0: దేర్ఫోర్ డోంట్ ఎంటర్టైన్ పీపుల్ హు ఆర్ సో మీన్, హు ఆర్ సో లవ్, హు ఆర్ సో చీప్.
1: నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలుంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు.
0: ట్రూలీ స్పీకింగ్, దే హావ్ సేక్రెడ్ ఐడియాస్, దే విల్ డ్రా అట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్.
1: మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు.
0: సో మెనీ ఆఫ్ యు ఆర్ హియర్ బికాజ్
1: ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు?
0: హూ ఇన్వైటెడ్ యు?
1: ఎవరు పిలిచారు?
0: హూ కాల్డ్ యు?
1: మీ ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు.
0: బికాజ్ యు ఆర్ హియర్ అవుట్ ఆఫ్ లవ్.
1: బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు.
0: జస్ట్ యాస్ యాంట్స్ కమ్ నియర్ ద షుగర్, యు ఆర్ ఆల్ హియర్.
1: అదే విధంగానే ఆ తీపి ఎరిగినటువంటి మీరుకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు.
0: బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్, యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
1: చీమలంతా బెల్లం దగ్గర రావాలి, కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు.
0: యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్.
1: కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గరికి పోతుందంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే.
0: As this jaggery is acting otherwise, it is artificial. It's not natural.
1: అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది.
0: Everything is artificial today.
1: ఒక గ్రేప్స్ చూస్తామంటే ప్లాస్టిక్ గ్రేప్స్.
0: We have plastic artificial grapes.
1: ఈ ప్లాస్టిక్ గ్రేప్స్ అంతా కూడా గ్రేప్స్ మాదిరినే ఉంటాయి సాక్షాత్.
0: The plastic grapes look exactly natural.
1: కానీ అందులో తీయని రసం ఎక్కడ చూసినా కనిపించదు.
0: But they have no sweet juice inside.
1: ఇంకో కమలాలు చూస్తామంటే ప్లాస్టిక్ లోటస్ అంతా ఉంటాయి.
0: You have the plastic lotus flowers.
1: కానీ అందులో ఏమాత్రం ఒక దోమ, ఒక ఈగలు వచ్చి వాలుతున్నాయా?
0: నో హనీ బీ, నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్.
1: వాలటం లేదు.
0: నో,
1: అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి చేరిపోతాయి.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ హనీ, ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్.
1: కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాలుతుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ నెక్టర్ విత్ ఇన్, దే దెంసెల్వ్స్ విల్ కమ్.
1: పుష్పములు పురుగులను ఏమాత్రం ఆహ్వానం చేయటం లేదు.
0: ఫ్లవర్స్ విల్ నెవర్ ఇన్వైట్ హనీ బీస్.
1: ఆ హనీ బీస్ వచ్చి చేరిపోతుంది.
0: హనీ బీస్ కమ్ దెమ్సెల్వ్స్.
1: అది నిజమైనటువంటి ప్రేమతత్వము.
0: దట్ ఈస్ ట్రూ లవ్.
1: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి.
0: హావింగ్ డిసైడ్ దిస్ లవ్, యూ బికమ్ లవ్.
1: కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి.
0: యూ బికమ్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. Through love, remove restlessness in the world.
1: ఈ భయభ్రాంతులను దూరం చేయండి.
0: రిమూవ్ ఫియర్.
1: ఏ దేశంలో చూసినా కూడా లా అండ్ ఆర్డర్స్ అనేటువంటి లేని.
0: ఇన్ ఎవ్రీ కంట్రీ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్.
1: మీ మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి.
0: స్ప్రెడ్ అండ్ ప్రాపగేట్, పబ్లిసైజ్ దీస్ టీచింగ్స్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ.
1: నా పేరు కావాలని నాకు లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ హిస్ నేమ్.
1: మంచిని మీరు చేయండి.
0: డూ గుడ్.
1: అప్పుడే మీరు మంచిని పొందుతారు.
0: దెన్ యూ విల్ బి గుడ్.
1: కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి.
0: త్రూ సేక్రెడ్ యాక్షన్స్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్.
1: కనుక సత్యధర్మములను మీరు అభివృద్ధి పరచుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి.
0: దేర్ ఫోర్ గ్రో ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ అండ్ ప్రాక్టీస్ దెమ్.

దైవాదీనం జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్స్.

0: ദൈവാദീനം ജഗത്സർവം ദൈവാദീനം ജഗത്സർവം സത്യാദീനം ദേവതം തത്സത്യം ഉത്തമാദീനം ഉത്തമോ പരദേവത. വിശ്വമന്തയുന്നു ദൈവം ചെയ്യ ആവരിമ്പപ്പെടുന്നിട്ട്.
1: The whole universe originated out of the divine.
0: അട്ടി വിശ്വമനു സത്യമു ആധീനം ചേസ്കുന്നത്.
1: Such universe is under the total control of truth.
0: സത്യമു ദൈവതത്വാന്നി വശപരിച്ചുകൊണ്ടది.
1: It is the truth that would help anyone to experience the divine principle.
0: അട്ടി സത്യാധീനമായിട്ടുള്ള മാനവുടെ ഉത്തമ പുരുഷുഡു.
1: He is truly a noble soul who follows this path of truth.
0: അട്ടി ഉത്തമ പുരുഷനു ചേരേ നിമിത്തമായി അനേക മంది അനേക വിധമുള്ള സാധനം സൽപ്പിച്ചു വച്ചു.
1: Many adopt varied procedures to be noble souls.
0: ఎలాంటి క్రూరుడైనప్పటికీ పెద్దల యొక్క ఆశీర్వాదం చేతను పెద్దల యొక్క సంపర్కం చేతను వారి దుర్గుణములను దురాచారములను దూరం గావించుకొని సన్మార్గులై ప్రవర్తిస్తూ వచ్చారు.
1: One might be very wicked, but yet with the blessings of the elders, in the company of elders and noble souls, it is quite possible to give up evil behavior and evil thoughts.
0: దేనికైనను ఒకటి ఆధారం ఉండాలి.
1: Anything requires a basis.
0: మనం ఒక చిన్న జాబ్ రాయాలనుకుంటే దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుని తదుపరి మనము ఈ జాబ్ రాయటకు ప్రయత్నిస్తాం.
1: When you want to write a letter, you think first what is to be written, to whom it is to be written, in what way it is to be written.
0: అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు.
1: Many spiritual seekers and aspirants had their fulfillment by visiting noble people and listening to their sacred teachings.
0: కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచర్షుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని సప్తర్షుల ద్వారా సత్సంగమును చేరగలిగాడు.
1: A very wicked person of the type of Ratnakara, under the influence, by following the procedure of seven saints, could become a sage later.
0: అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి తగినటువంటి గురువుగా తయారయ్యాడు.
1: Such a wicked person like Ratnakara could transform himself into a pious, noble, ideal soul and ultimately became the composer of the epic Ramayana.
0: రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ్ నారాయణ్ నారాయణ అని నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి ఒక తేజస్సు కలిగి వచ్చాడు.
1: ప్రహ్లాద బీయింగ్ ద సన్ ఆఫ్ ఎ డెమన్ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ చాంటింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ గాడ్ అండ్ అల్టిమేట్లీ అటైన్డ్ డివినిటీ.
0: కొంతకాలమునకు నారాయణ యొక్క తేజస్సు ఈ ప్రహ్లాదుండో ప్రవేశించి నారాయణుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఒకే తేజస్సుగా రూపొందారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్ వాస్ ప్రహ్లాద వాస్ యాజ్ బ్రిలియంట్ యాజ్ నారాయణ హింసెల్ఫ్. దే బికేమ్ ఇన్సెపరబుల్ వన్ అండ్ ద సేమ్.
0: విదేశీయుడైనటువంటి డార్విన్ చాలా గొప్ప సాధకుడు. అతని వలె తన శిష్యుడైనటువంటి హెలెన్ తాను కూడా సాధన చేసి ఆ యొక్క గురువాగ్య తేజస్సును పొందడానికి ప్రయత్నించాడు.
1: లైక్ వైజ్ వీ ఫైండ్ చార్లెస్ డార్విన్ బీయింగ్ ఎ గుడ్ ఎస్పరెంట్ కుడ్ ఫైండ్ హిజ్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ హిస్ డిసైపుల్ హెన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: అనేక విధములైనటువంటి యొక్క మహర్షులు ఆజ్ఞను పురస్కరించుకొని తమ యొక్క ఆజ్ఞను ప్రసాదంగా తీసుకుని పాలించుకుంటూ రావటం చేత పరమాత్మ తేజస్సు సర్వులు ఎందు కూడాను తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
1: లైక్ వైజ్ ఇట్స్ సిమిలర్లీ హ్యాపెండ్ విత్ మెనీ ఆఫ్ ది ఎస్పిరెంట్స్ అండ్ ది సీకర్స్ హూ ఫాలోడ్ ద పాత్ గివెన్ టు దెమ్ బై సేజెస్ అండ్ దే కుడ్ రేడియేట్ దట్ బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ ఆల్ అరౌండ్.
0: ఇది భగవద్గీత ఎందు కూడాను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అర్జున, నా తేజస్సే సర్వులు ఎందు కూడా ఉంటుండాయి.
1: దట్స్ వాట్ ఈస్ డిక్లేర్డ్.
0: ఎందు ప్రకాశించేటువంటి తేజస్సు నాదే, మరొకరిది కాదు.
1: దట్స్ వాట్ ఈస్ స్టేటెడ్ ఇన్ దిస్ సెక్రెట్ టెక్స్ట్ భగవద్గీత వేర్ గాడ్ డిక్లేర్డ్ ద లైట్ ఈజ్ ఇన్ యూ ఇస్ ద వెరీ లైట్ విచ్ ఇస్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మై డివినిటీ.
0: దైవం సర్వత్రా ఉంటుండేటువంటి వాడు.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: సర్వభూతములు ఎందు కూడాను సర్వ జీవులు ఎందు కూడాను తేజస్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: అలాంటి తేజస్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన ఎందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము?
1: హ్యావింగ్ దట్ బ్రిలియంట్ ఎఫల్జెంట్ గాడ్ విద్ ఇన్ us, హౌ ఇస్ దట్ వీ సఫర్.
0: నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం ఇది కేవలం ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది.
1: ఇట్ ఈస్ అటర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ యూ స్టార్ట్ ఫీలింగ్ దట్ వీఆర్ మిజరబుల్ వీఆర్ వీ పాస్ త్రూ యాంగ్జైటీ వరీ అండ్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్.
0: నీ ఎందు ప్రకాశించేటువంటి దేవుడికి ఎట్టి విచారములు లేవే, ఎట్టి దుఃఖములు లేవే, ఎట్టి బాధలు లేవే. సర్వానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు నీ హృదయమునందే ఉండగా నీ విచారం విచారం విచారం అనుకోవటం ఎంత వెర్రితనము.
1: ఇస్ ఇట్ నాట్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ యువర్ మిజరబుల్ అండ్ ఫీల్ సాడ్ హ్యావింగ్ గాడ్ రిసైడింగ్ ఎట్ ద ఆల్టార్ ఆఫ్ యువర్ హార్ట్ హూ ఇస్ బియాండ్ మిజరీ సడ్నెస్ అండ్ డిఫికల్టీ.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. నేను మీ అంశమునందే ఉంటున్నాను, మీ అందే నా అంశం ఉంటుండది.
1: Here God says, you are just my spark. The divinity is in you. I am in you.
0: అలాంటి దైవత్వమైనటువంటి యొక్క అంశము దుఃఖములకు గురి కాదే.
1: Such a spark of the divine cannot be put to any suffering.
0: విచారములకు గురి కాదే.
1: Can never be worried at any point of time.
0: ఎట్టి దుఃఖములకు కూడాను తాను గురి కాడు.
1: Can never feel sad nor suffer.
0: అలాంటి దుఃఖరహితుడు విచారణ రహితుడు అయినటువంటి ఒక దైవమును నీ ఎంత ఉంచుకుని నీవు ఎంత విచారం చేస్తున్నావు?
1: గాడ్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిజరీ అండ్ సాడ్నెస్ రిసైడ్స్ ఇన్ యూ, దెన్ వై డు యూ స్టిల్ ఫీల్ వరీడ్?
0: దీనిని పురస్కరించుకుని విచారణ చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
1: వెన్ వీ థింక్ లైక్ దట్ we have to ultimately feel and conclude that God is not beyond
0: that. Niyanna kanti oka amsham anta kunu ye rakshasamsamo ye durmargam oka amsamo ye divyam anta oka amsamo alanti amsamulu niyendu entukoni mamai vamsu ani cheppukovataniki ye maatram kodana avakasam ledu.
1: Then there is no scope to declare that you are the spark of the divinity, feeling so sad. Perhaps the spark of demonic traits and the spark of evil propensities must have been existing in you.
0: ప్రతి వ్యక్తి యందు కూడాను ఇలాంటి దైవాంశమైనటువంటిది ఉండినగా
1: when God
0: లేదు అని కేవలము దుఃఖముల గురి అవుతున్నానని ఏదో నీ ఒక పిచాచిక చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: God resides in you, but you behave as if you are under the control of a demon.
0: ఎట్టి పిచాచులు నీ వెంట లేరు.
1: You are not in the hands of any evil spirit.
0: ఎట్టి భూతములు నీ వెంట లేరు.
1: There are no demons or evil spirits around.
0: నీ హృదయం ఒకే సీటే.
1: In fact, your heart gives seat only for one.
0: కనుకనే మమై వాంసు అన్నాడు. అనగా దైవంశమే నీ యొక్క హృదయం.
1: God said, I reside in you at the altar of your heart.
0: అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత చెడ్డగా భావిస్తున్నావు?
1: When your heart is so noble, great and divine, why do you consider it bad?
0: ఈనాటి మానవుడు దైవాంశం అంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man today is not able to comprehend what divinity is.
0: తన హృదయమునందే దైవాంశం ఉండగా తానొక దిక్కులేని వాని వలె, తానొక దుర్మార్గుని వలె, తానికేవం ఒక పిశాచి రూపము ధరించినటువంటి వాడి వలె కష్టపడుతున్నాడు.
1: Though God is present in our heart, we feel that we are left to ourselves, forlorn, that we are wicked and bad.
0: కాదు కాదు.
1: No.
0: ప్రతి ఒక్క హృదయం కూడాను దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: The heart of everyone is divine, the noble and ever fresh.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: హృదయ ఇస్ కంపాషనేట్.
0: ఈ కరుణతో చేరినటువంటి హృదయాన్ని ఎందుకు ఇంత కఠినంగా మీరు భావించుకోవటం?
1: దిస్ కంపాషనేట్ హార్ట్, హౌ ఇస్ దట్ ఇట్ టర్న్ ఇన్ టు సో హార్ష్ అండ్ హార్డ్?
0: ఇలాంటి కఠినత్వం అనేటువంటిది ఎందు ఉన్నదన్నగా నీ యొక్క హృదయము దైవాంశం కాదు.
1: When the heart is so harsh and hard,
0: samsamga untuntadi.
1: You are not the spark of the divine.
0: Vija samsamga untuntadi.
1: You must be of the devil, of the evil spirit.
0: Kani neevu manavudu kaadu.
1: You are not a human being.
0: Neevu rakshasudave.
1: You are the demon.
0: Alanti hrudayam nandu mamai vamsa ani cheptamlo e maatram artham ledu.
1: Then you have no right, there is no meaning in declaring that you are the spark of the divine.
0: Prati manavuni yokka hrudayamu దైవాంశంతో కూడినటువంటిది.
1: The heart of everyone has got the spark of the divinity.
0: అట్టి అంశమును మనం ఈ విధంగా దుర్మార్గంగా భావించుకోవటము ఇది కేవలం మీ యొక్క భ్రమనే.
1: Mistaking the spark of the divine is your own illusion or distortion.
0: కనుక మనలో ప్రవేశించినటువంటి యొక్క ఈ భ్రాంతులను మనం దూరం చేసుకోవాలి.
1: All these imaginations should be given up immediately.
0: కనుక దైవత్వం అనేటువంటిది మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అలాంటి దైవత్వాన్ని మనం మరచి దానవత్వాన్ని చింతించుకోవటము, దానవత్వమే మన యొక్క హృదయం యొక్క ఆకారమని భావించుకోవటము ఇది కేవలము ఒక వికారమే.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ పర్వర్టెడ్ వర్షన్ ఇఫ్ వీ థింక్ దట్ వీఆర్ రియలీ డెమోనిక్ అండ్ ఈవిల్ మైండెడ్, ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ గాడ్ విత్ ఇన్ అస్.
0: నీ నుంచి ఆవరించేటువంటి యొక్క ప్రతి దుష్టమైనటువంటి భావములంతా కూడాను నీ యొక్క భ్రమభావములే కాని దైవం యొక్క భావము కాదు.
1: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్, థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యూ ఆర్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్, ఇట్స్ ఓన్లీ యువర్ డెల్యూజన్, నథింగ్ టు డూ విత్ ద డివైన్.
0: దైవము ప్రతి హృదయమునందు కూడాను ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: హృదయం అనేటువంటిది కేవలము ఒక ప్రదేశము యొక్క స్వరూపం కాదు.
1: The heart is not physical heart located in a particular place.
0: Sarvata paanipadam ta sarvata uchi siromukam sarvata srutimalloki sarvabha vrittishtati sarvatra unnatvanti yokka daivattamu oka hrudayam nandu maatrame kaadu.
1: God is present everywhere, all over, omniscient, cannot be simply limited within the framework of heart.
0: Atti prakashavantamainatvanti yokka aatma tattvanni mamai vamso annadu krishnudu.
1: Krishna described this effulgent principle of the self
0: adi na amsame.
1: It is my spark, he said.
0: Na amsamilo paneti doshamulu kodanu undavu.
1: There cannot be any mistake or deficiency.
0: Oka vela doshamulu undani bhavinchukuntunnava adi nee brahma doshamule kaani na doshamulu kaadu.
1: Any defect or mistake that you visualize relates to you, nothing to do with the divine.
0: Kanukane daivamu sarvatra vyapinchinatvanti yokka sadguna sampannude.
1: God is all pervading, full of virtues.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సదాచార సంపన్నుడు కావాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ మస్ట్ ప్రాక్టీస్ వర్చ్యూస్.
0: ఇలాంటి సదాచారములు పోగొట్టుకుని దురాచారంలోకి దూరం అయిపోతూ కొంత దివ్యత్వమైనటువంటి భావాన్ని పెంచుకోలేకపోతున్నారు.
1: We are not able to reach that divine level because we have not been able to give up the evil path and adopt the good procedure.
0: మొట్టమొదట మనం దురాచారంలో దూరం చేసుకోవాలి.
1: First we should immediately discontinue the bad practice.
0: సదాచార సంపన్నుడై నీవు వెలగాలి.
1: We have to follow the good conduct.
0: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అధికారం ఉంటుంది.
1: Then we'll have right to call ourselves as true humans.
0: మానవత్వం అనగా ఎంత పవిత్రమైనటువంటి జీవితము.
1: The human life is so sacred.
0: ఉపనిషత్తులన్నీ కూడాను మానవత్వం అనగా చాలా దివ్యత్వానికి పోల్చి ఉన్నటువంటి.
1: Upanishads considered the human life verily divine.
0: ఇలాంటి గుణరహితమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మానవుడిగా ఎందుకు భావించుకుంటున్నాం?
1: How is it that we consider ourselves so low and so simple as human, forgetting the attributeless divine principle of the self latent?
0: ఇది తన యొక్క దుర్గుణముల యొక్క సంబంధము, దురాచారముల యొక్క సంపర్కమే ఈ దోషములకు మూల కారణము.
1: The only reason is the evil actions, the bad behavior and the misconduct.
0: ఎలాంటి సంఘములో మనం చేరుతామో అలాంటి స్వభావాలే మనలో ఆవిర్భవిస్తాయి.
1: As is the company, so will be your thought process.
0: కనుకనే మమై వాంసో అన్నాడు పొట్టమొటనే.
1: In the first instance God said you are my spark.
0: Tell me your company, I shall tell you what you are.
1: And he clearly said tell me your company, I shall tell you what you are.
0: ఎలాంటి వారితో సంపర్కం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క మంచి చెడ్డలు నిర్ణయించుకోవచ్చు.
1: Good and bad of every one of you depends upon the company you mingle.
0: కనుక నీవు దుష్ట సంఘంతో నీవు కూడి దురభ్యాసంతో సంచరిస్తూ దుర్భావములను నింపుకొని సదాభ్యాసమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈ విధంగా నీవు తూలనాడటము చాలా మంచిది కాదు.
1: కాన్స్టెంట్లీ మింగ్లింగ్ విత్ బ్యాడ్ కంపెనీ, ఎంటర్టైనింగ్ ఈవిల్ థాట్స్, యు హావ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గుడ్ కంపెనీ అండ్ నోబుల్ థాట్స్.
0: కనుకనే రత్నకారుడు వాల్మీకి వీరందరూ కూడా సత్సంగమును కోరుతూ వచ్చారు.
1: దట్స్ ద రీజన్ వై రత్నకార లేటర్ వాల్మీకి
0: వారితో సంపర్కం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క మంచి చెడ్డలు నిర్ణయించుకోవచ్చు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ యూ మింగల్.
0: కనుక నీవు

0: That's the reason why Ratnakara, later Valmiki, always desired good company. And Prahlada is son of a demon king.
1: అయినప్పటికీ సత్సంగమును ప్రవేశించాడు.
0: Yet he was always in good company.
1: సత్సంగముతో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: He led his life in good company.
1: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: It is good company that makes you away from attachment, that helps us to develop this steady mindedness thereafter liberation.
1: Devi Navaratri anaga em tindi artham?
0: What is the inner significance of Devi Navaratri?
1: Durga, Lakshmi, Saraswati.
0: The triune God, Durga, Lakshmi, Saraswati.
1: Durga anaga emiti?
0: What's the meaning of Durga?
1: Aa durgamlo unnatvanti nivasinchetvanti okka vyakti evaru?
0: Who is the one that symbolizes this Durga?
1: Durga anaga shaktivantamainatundi yokka power.
0: Durga means highly powerful energy.
1: Saraswati anaga kevalamu akshrabhyasam cheskovatame kaadu.
0: Saraswati is not merely starting learning alphabet.
1: Bhasha swarupini.
0: She is the very embodiment of wisdom.
1: కనుకనే మన యొక్క భాషలను, మన వాగ్దేవతను రచించేటువంటిదంత సరస్వతియే.
0: సరస్వతి ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ అండ్ విజ్డమ్.
1: కనుకనే గాయత్రి కూడాను ఓం భూర్భువస్వః అన్నారు.
0: ఇన్ గాయత్రి వి రిసైట్ ఓం భూర్భువస్వః.
1: భూర్భువస్వః,
0: భూర్భువస్వః.
1: భూర్ అనగా మెటీరియలైజేషన్.
0: భూర్ మీన్స్ మెటీరియలైజేషన్
1: అనగా పదార్థముల యొక్క చేరికతో కూడినటువంటిది.
0: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ మ్యాటర్.
1: ఇవంతా మార్పు చెందేటువంటిది.
0: ద మ్యాటర్ చేంజెస్ కాన్స్టెంట్లీ.
1: రెండవది వైబ్రేషన్.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ వైబ్రేషన్.
1: అది ఏ సావిత్రి.
0: దట్ ఈస్ సావిత్రి.
1: సావిత్రి ఆ యొక్క భక్తి శ్రద్ధల చేతనే, ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతనే మరణించినటువంటి భక్తిని బ్రతికించుకున్నది.
0: Savitri, with this divine principle of vibration, could have her husband brought back to life after death.
1: Kanukane yemeku Savitri ani rendavu peru.
0: This is the second aspect, Savitri, the vibration.
1: Ka moodavadi,
0: the third,
1: aaraku telivitetalato kudinatundi oka gnana devata.
0: The third one is the presiding deity of our intellect.
1: Aa devatune vedamanandu kudanu ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు.
0: వేద కాల్స్ ఇట్ ఎస్ ప్రజ్ఞాన అవేర్నెస్.
1: ప్రజ్ఞానం అనగా సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు.
0: ప్రజ్ఞాన ఇస్ నాట్ ఆర్డినరీ విజ్డమ్.
1: అది ఎప్పుడు కూడా మార్పు చెందినటువంటి జ్ఞానము.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్. ఇట్ ఈస్
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: రాదర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఈమెని జ్ఞానస్వరూపుడు అన్నారు.
0: This is the very embodiment of wisdom.
1: Gayatri ki moodu peru untunnayi.
0: Gayatri has three names.
1: Gayatri, Savitri, Gnana Devata, Saraswati.
0: Gayatri, Savitri, Saraswati are the three names.
1: Gayatri anaga Gayate Trayadhi Gayatri. Indriyamulanu adupulo pettukuneetundi.
0: Gayatri helps us to master our senses.
1: సావిత్రి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా మన యొక్క తెలివితేటలను చాలా వరకు కంట్రోల్ చేసేటువంటిది.
0: సావిత్రి హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ది వైబ్రేషన్.
1: సరస్వతి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: సరస్వతి స్టాండ్స్ ఫర్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: మార్పు చెందినటువంటి జ్ఞానమును బోధించేటువంటిది.
0: దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ విజ్డమ్.
1: ఇలాంటి దైవత్వం అనేటువంటి మన యందు ఉండి కూడాను,
0: with such divinity being within us,
1: manam itti shaktivantamainatundi devatanu ye maatramu gurtinchukolekapothunnaru.
0: We are not able to recognize and experience the presence of powerful deity within us.
1: Durgunamulato duracharamulu cheta manam thulutugutunnamu.
0: We have drowned ourselves in wicked habits and evil
1: karanamu manlo unnatundi sadbhavamunnanta kudanu manam durmargamuga praveshapettam.
0: The only reason is all our good habits have been turned into bad habits.
1: Mana habits e inta durmargamuniki moola kaaranamu.
0: Our habits are responsible for our wickedness.
1: Mana yokka habits motta motta mana maarchukovali.
0: First we should have a check and transform our habits.
1: Savitri tana patini patikinchukovataniki kaaranam emiti?
0: What is the reason behind the resurrection of the husband of Savitri?
1: Tana vibration divine vibration ga maarchukundi.
0: The reason being divine vibration.
1: దైవాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చింది.
0: She went on thinking of God incessantly.
1: అట్టి దైవ చింతన చేతనే తన యొక్క వైబ్రేషన్ పూర్తి దివ్యంగా మారిపోయింది.
0: Constant contemplation of God could bring

0: out this experience.
1: అప్పుడు తన మరణించినటువంటి పతిని కూడాను తిరిగి వెనుకకు తెచ్చుకుంది.
0: దట్ లెడ్ టు ద రిజరెక్షన్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: ఒక దివ్యమైనటువంటి భావం చేత మనం చేయలేనటువంటి కార్యం ఒకటి కూడా లేవు ఈ జగత్తులో.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అకంప్లిష్ విత్ దిస్ డివైన్ థాట్స్ అండ్ ప్రాంప్టింగ్.
1: శక్తివంతమైనటువంటి దాని అయిన కూడా మనం సాధించవచ్చును.
0: ఎనీ గ్రేటెస్ట్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ కెన్ బి అకంప్లిష్డ్.
1: దీనికంతను పవిత్రమైన ప్రేమనే మూల కారణము.
0: For all this, sacred love is essential.
1: ఈ ప్రేమ మూలకంగా దివ్యమైనటువంటి శక్తిని మనలో ప్రవేశింపజేస్తుంది.
0: Through this love, you can certainly acquire the divine power.
1: ప్రేమ వశము చేసుకోలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటి కూడా లేదు.
0: There is nothing that the love cannot conquer in this world.
1: మనం ఏదైనా ఒక చాలా మంది మీకు తెలుసును, కొంతమంది అడవుల లోపల కూడాను తపస్సు చేసుకుంటారు.
0: You know many people undertaking penance in forest.
1: Chaala kroora mrugamulu sanchalinchetunte forest lo.
0: You find wild animals moving around.
1: Kaani vaari daggara etipaakulu epistolu ee vidhamai aayudhamlo ee maatramu levu.
0: They don't have any pistols or guns to protect themselves.
1: వారిని కాపాడుతూ వచ్చేటువంటి దైవం పైన ఉన్నటువంటి ప్రేమనే.
0: ఇట్స్ ఓన్లీ దేర్ ఇంటెన్స్ లవ్ టువర్డ్స్ గాడ్ దట్ ప్రొటెక్టెడ్
1: దెం. ఈ ప్రేమాస్త్రం చేతనే ఈ క్రూర మృగములంతా కూడాను వశం చేసుకోగలిగారు.
0: ఇట్స్ ఓన్లీ ద వెపన్ ఆఫ్ లవ్ దట్ కుడ్ ప్రొటెక్ట్ దేర్ లైఫ్ అగైన్స్ట్ ద అటాక్ ఆఫ్ దిస్ వైల్డ్ యానిమల్.
1: వాటి ఎందుకు క్రూరత్వం అనేటువంటిది నశించిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైల్డ్ యానిమల్స్ హావ్ బికమ్ సో సాఫ్ట్ అండ్ పైయస్.
1: వాటి యొక్క గుణములు కూడాను ప్రేమగా మారిపోయినాయి.
0: దేర్ వికెట్ క్యారెక్టర్ ఆల్సో గాట్ ట్రాన్స్ఫార్మ్డ్.
1: కనుకనే ఎలాంటి వారి సంబంధం మనం చేస్తామో ఆ సంపర్కమును పురస్కరించుకుని మన గుణములు కూడాను మారుతుంటాయి.
0: దేర్ ఫోర్ అవర్ క్వాలిటీస్ అవర్ హ్యాబిట్స్ అండ్ థాట్స్ డిపెండ్ అపాన్ ద కంపెనీ విత్ విచ్ వీ మింగల్.
1: కనుకనే మీరు చూడవచ్చు ఇప్పుడు దుర్మార్గం చేత కలిసినటువంటి వారికి దుర్మార్గ బుద్ధులే వస్తుంటాయి.
0: ఇఫ్ యూఆర్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ యు విల్ నెసెసరీ విల్ హావ్ బ్యాడ్ థాట్స్.
1: సత్సంగంతో కూడినటువంటి వారికి సద్భావములే ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇఫ్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ యు విల్ హావ్ గుడ్ థాట్స్.
1: కనుకనే మనం ఎట్టి భావమో అట్టి పలుకులు.
0: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్ యు స్పీక్.
1: ఎట్టి పలుకులు అట్టి యొక్క ప్రవర్తన.
0: As is the utterance, so is the conduct.
1: ఈ ప్రవర్తన చేతనే మనం మంచివారమైపోతున్నాము.
0: And you become good depending upon your conduct.
1: మానవుడనే సార్థక నామాన్ని సాధిస్తున్నావు.
0: Then only we deserve this befitting title of a human.
1: మానవుడు మానవుడు మానవుడనగా కేవలము చేతులు కాళ్ళు ముక్కు నోరు ఈ ఆయుధములంతా పెట్టుకుని కేవలం ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే కాదు.
0: Manavada human does not necessarily mean just the senses and the different parts of the body.
1: సర్వులకును హాని చేయకుండా ప్రేమ చేత వారిని అభివృద్ధి గావించుకునేటువంటి వారు.
0: A true human being is the one who will not hurt anybody, who will not harm anybody.
1: అలాంటి వారిని మానవత్వంగా పోషించుకుంటూ వచ్చారు.
0: Then only he belongs to vast community of humanity.
1: ఎవడు మానవుడు?
0: Who is a human manava?
1: కేవలం ఆకార మానవుడు మాత్రమే కాదు.
0: Not merely by form.
1: ఆచార మానవుడు కావాలి.
0: By practice he should be a human.
1: సద్గుణము అభివృద్ధి పరచుకోవాలి.
0: హీ షుడ్ హావ్ నోబుల్ క్యారెక్టర్.
1: సదాచార సంపన్నుడు కావాలి.
0: హీ షుడ్ హావ్ గుడ్ కండక్ట్ అండ్ బిహేవియర్.
1: సత్యవంతంతో మెలగాలి.
0: హీ షుడ్ హావ్ గుడ్
1: సద్వాక్యములు పలకాలి.
0: హీ షుడ్ స్పీక్ గుడ్.
1: సరైనటువంటి నడతలు నడచాలి.
0: అండ్ హీ షుడ్ హావ్ ప్రాపర్ బిహేవియర్ ఇన్ లైఫ్.
1: మన యొక్క నడతలు మంచివైనప్పుడే దైవత్వం మనలో ప్రవేశిస్తుంటుంది.
0: యువర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ప్రాపర్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: దైవత్వం ఎక్కడనో లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యు.
1: వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి సర్వ విధములుగా నీకు సంరక్షించుకుంటూ వస్తుంటుంది.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, సేఫ్ గార్డింగ్ యూ, ప్రొటెక్టింగ్ యూ.
1: కనుక దైవత్వం నువ్వే దూరంగా భావించరాదు.
0: నెవర్ కన్సిడర్ గాడ్ అవే ఫ్రమ్ యూ.
1: దైవత్వం అనగా నీవే దైవత్వం.
0: యూఆర్ గాడ్
1: నీ అందే నిలిచి ఉంటున్నటువంటిది దివ్యత్వమే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఆ దివ్యమైనటువంటి ఒక గానము, దివ్యమైనటువంటి భావము, దివ్యమైనటువంటి ఒక స్వరము నీ అందు ఆవిర్భవించాలి.
0: యూ షుడ్ సర్టన్లీ లిసన్ టు ద డివైన్ మెలడీ విత్ఇన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విత్ ఇన్ యూ.
1: మానవుని యొక్క శరీరము కేవలము సుస్వరములు వాయించేటువంటి ఒక వీణ వంటిది.
0: హ్యూమన్ బాడీ కెన్ బి కంపేర్డ్ టు వీణ.
1: దీనిని సరైనటువంటి స్థితిగా నువ్వు పెట్టుకోవాలి.
0: ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ట్యూన్డ్.
1: దైవత్వంగా దీన్ని మార్చుకుంటూ రావాలి.
0: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద డివైన్ ఇన్స్ట్రుమెంట్.
1: పవిత్రమైనటువంటి భావములైనటువంటి శృతిని నువ్వు పెట్టుకున్నప్పుడే
0: అండ్ విన్ కరెక్ట్లీ ట్యూన్ విత్ అ గుడ్ డివైన్ థాట్
1: పవిత్రమైన స్వరములు నీలో ఆవిర్భవిస్తుంటాయి.
0: యు హావ్ పర్ఫెక్ట్ సేక్రెడ్ మెలడీ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఆ పవిత్రమైన స్వరములు వచ్చినప్పుడే నీవు పవిత్రమైనటువంటి ఒక తేదీప్యమైనటువంటి ఒక తన్మయత్వం పొందిపోతావు.
0: That which comes out of this beautiful divine instrument, Veena, you listen to the melody, the song celestial.
1: కనుకని మనము సుస్వరం పెట్టుకోవాలి కానీ దుస్వరం పెట్టుకోకూడదు.
0: We should have proper tunes, we should never miss the beat or the tune.
1: మన వాక్కు నుంచి మంచి పవిత్రమైన భావాలు రావాలి.
0: Our words should certainly reflect good thoughts behind.
1: అట్లు లేకుండా దుర్మార్గమైనటువంటివి, బాధించేటువంటివి, అపహరించేటువంటివి చేయకూడదు.
0: We should never take to resort to evil behavior and evil
1: thoughts. దీనివలన వేదమునందు కూడా చెప్తూ వచ్చింది, help ever hurt never.
0: Veda says help ever hurt never.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది.
0: Virtue means helping others. It's the worst of the sins if you harm anybody.
1: వేదము ఎన్ని విధమైనటువంటి ఒక పవిత్రమైన భావాలంతా ఉచ్చరించుకుంటూ వచ్చింది.
0: Veda went on emphasizing repeating sacred thoughts.
1: ఈ పవిత్రమైన భావములంతా కూడాను మన యందు ఉండి కూడాను మనం మర్చిపోతున్నాం.
0: All the sanctity within us is forgotten.
1: నీవు పవిత్రమైన స్వరాన్ని నీవు పెంచుకుంటూ రావాలి.
0: And you try to cultivate and develop this divine melody.
1: నీ యందు ఉన్నటువంటిదంతా కూడాను శక్తి స్వరూపమే.
0: All that which is present within you is divine energy.
1: ఇదియే నిజమైనటువంటి సరస్వతి స్వరూపము.
0: This divine energy is Saraswati.
1: ఈ సరస్వతియే కాదు, లక్ష్మి.
0: It's also affluence, Lakshmi.
1: అనగా ఈమె goddess of Lakshmi.
0: Goddess of Lakshmi, plenty and prosperity.
1: ఆ లక్ష్మి అనేటువంటిది నీ వెంట ఉంటున్నప్పుడు అన్నింటినీ నువ్వు సాధించవచ్చును.
0: విత్ లక్ష్మి plenty and prosperity you can have anything.
1: కనుక మనం బీదవారం కాదు.
0: We are never poor.
1: దీనులము కాదు.
0: We are not so low.
1: ఇక్కులేని వారం కాదు.
0: You are not left all alone.
1: అన్ని విధములందు కూడా నువ్వు ఆనందాన్ని అనుభవించే శక్తి సామర్థ్యం కలిగినట్టు.
0: You got all capacities and abilities to experience all forms of joy.
1: కనుక ఇన్ని శక్తులంతా మనయందు ఉంటుండి కూడాను.
0: With all the powers latent.
1: అన్నింటియందు కూడా బలహీనులైపోతున్నాం.
0: It's so sorry state of affairs to consider that we are weak. Why?
1: వాక్యమైనటువంటి దుస్సంగము చేతనే.
0: Because of our external bad company.
1: ఈ బ్యాడ్ కంపెనీ చేతనే మనం బ్యాడ్ భావనంతా వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ వీ హావ్ బ్యాడ్ థాట్స్.
1: చెడ్డవారి సంఘం చేత చెడ్డవారిగా మనం రూపొందిపోతున్నాం.
0: వీ అల్టిమేట్లీ టర్న్ బ్యాడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ.
1: ఇంతే కాదు, మీరు వేరుగా భావించకూడదు.
0: డోంట్ మిస్టేక్ ఇఫ్ ఇట్ ఇస్ సెడ్.
1: చాలా మంది ఈ ఇంగ్లీష్ చదువులు దానివల్ల చాలా చెడిపోతున్నారు.
0: Many people have spoiled themselves because of this modern education learning English.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం అన్ని విధాలు కూడా ఎడ్యుకేషన్ గా తీస్తుండాలి.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ లెడ్ టు ఎడ్యుకేషన్.
1: కనుక ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది చదివిన చదువు కాదు.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సింపుల్ లెర్నింగ్.
1: అన్ని విధాల అహంకారము,
0: వీఆర్ ఈగోయిస్టిక్ ఇన్ ఎవ్రీ వే.
1: ఈ క్రోధము,
0: యాంగ్రీ,
1: కామము,
0: అండ్ డిజైర్
1: ఇత్యాది దుర్గుణములు ఇంతకు ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: ఇట్స్ గివింగ్ ఎ స్కోప్ ఫర్ డిజైర్, యాంగర్ అండ్ గ్రీడ్.
1: ఏ చదువు లేనటువంటి వారి దగ్గర చూస్తే ఎంతో వినయము, విధేయత, శాంతము, సౌఖ్యము, ఇలాంటి సద్గుణములంతా ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ది ఇల్లిటరేట్ పీపుల్, అన్లిటరేట్ పీపుల్, దే హావ్ గాట్ సో మచ్ ఒబీడియన్స్, సో మచ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్
1: వినయ విధేయతలు ఉండినటువంటి వాణి అంది నిజమైన విద్య కూడా ఆవిర్భవిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ హ్యావ్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ హావ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమిలిటీ.
1: కనుక వినయ విధేయతలు లేనటువంటి వాడు ఎంత గొప్ప చదువులు అయినా కూడా వాడు కేవలము చెవిటి వాడే.
0: If you are not humble, if you are not obedient, you may be highly learned, but it's all useless.
1: Useless. Alanti chaduvulu undi prayojanam emti?
0: What for is if you are educated?
1: Chaduvulu chadivi chadivinandu chaduvu chaavanga netiki chaavuleni chaduvu chaduvali.
0: After all, with all this education you are going to ultimately die. You should learn to be immortal.
1: Kalukane manu chaduvulanta kudanu ilanti kaadu.
0: This low type of education should not be continued.
1: Satyamu dharmamu న్యాయము, సాంప్రదాయము, సత్సంగము ఇలాంటివంతను పెంచాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ ఎడ్యుకేషన్ షుడ్ ఫాస్టర్ గ్రేట్ వాల్యూస్ లైక్ ట్రూత్, ధర్మ, రైట్వెల్,
1: మానవతా విలువలు.
0: We should develop the human values.
1: ఈ మానవతా విలువలు ఎక్కడ ఉంటున్నాయి?
0: Where are they, human values today?
1: విలువలేనిటువంటి వాడు మానవుడు ఎట్ అవుతాడు?
0: If you have no value, how can you call yourself a human being?
1: దుర్మార్గంలో ప్రవేశించటము.
0: And we get into wicked means.
1: Dushpravartanalo chelipovatamu.
0: Our life is full of bad karma.
1: Durabhyasamlu chesukovatamu.
0: We have bad habits.
1: Ka ilanti vanta undinappudu satsangamlo etta cherukuntadu.
0: It gives us no chance to be in good company.
1: Kanukane motta mota ee durmargamlo dooram chestu ravali.
0: Therefore we should give up immediately the bad.
1: Peddalanu chuste gauravinchali.
0: We should respect elders.
1: Tallidandrulni preminchali.
0: We should love our parents.
1: ఇంకా స్నేహితుడు, స్నేహితుడు అంటే ఎవరు స్నేహితుడు?
0: వీ సే ఫ్రెండ్స్, హూ ఇస్ ద ఫ్రెండ్?
1: ఈనాటి స్నేహితులు అనేటువంటి వాడు సరైన వాడు కనిపించటట్లేదు.
0: వీ డోంట్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ టుడే.
1: అంత దుర్మార్గమైన స్నేహాలే.
0: వీ ఫైండ్ ఆల్ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఎవ్రీవేర్.
1: దుష్టమైనటువంటి భావాలే.
0: ఆల్ బ్యాడ్ థాట్స్.
1: ఇలాంటి వారి చేత మనం ఉండటం చేతనే మనం కూడా దుర్మార్గులుగా మారిపోతాం.
0: బికాస్ వీ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ వీ టర్న్ బ్యాడ్ ఫైనలీ.
1: కనుకనే మనము దుష్టంగమును చేరకుండా చూసుకోవాలి.
0: సో యూ షుడ్ నెవర్ జాయిన్ బ్యాడ్ కంపెనీ.
1: తేజ దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: భజ సాధు సమాగమం.
0: బీన్ గుడ్ కంపెనీ. జాయిన్ గుడ్ కంపెనీ.
1: త్వర నిత్యం అనిశ్చితం.
0: అండ్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ పర్మనెంట్.
1: ఇలాంటిది మనం చేయాలి.
0: This is thing you are supposed to do.
1: నీ దుర్మార్గులను ఎవరైనా చూస్తే తక్షణమే నువ్వు అతని దూరం నుంచి కా.
0: If you come across any person who is bad, run away from him.
1: దేతే దుర్జన సంసర్గం.
0: You should run away from the bad company.
1: అది చేసినప్పుడే నీలో పవిత్రమైన భావాలు వస్తుంటాయి.
0: Then there will be quite possibility to entertain sacred thoughts.
1: కానీ ఈనాడు
0: but today
1: బయట చూస్తే చాలా నైస్ గా కనిపిస్తారు.
0: People appear very nice externally.
1: లోపల చూస్తే మాలిన్యమైన మనసుగా ఉంటుంటుంది.
0: విథిన్ వీ ఫైండ్ పొల్యూటెడ్ మైండ్.
1: వాళ్ళ మాటలు చూస్తే చాలా తీయగా ఉంటాయి.
0: ద వర్డ్స్ ఆర్ సో స్వీట్.
1: మనసు చూస్తే మహా రౌద్రంగా ఉంటుంటుంది.
0: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: అలాంటి రౌద్రమైనటువంటి మనసుతో మనం ఏమాత్రమూ చేరకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ ద కంపెనీ ఆఫ్ ఫ్యూరియస్ మైండెడ్ పీపుల్.
1: అలాంటి వారితో చేరటం చేతనే ఈనాడు సంఘం అంతా కూడా ఈ విధమైన దుర్మార్గంగా మారిపోతుండాలి.
0: ద కమ్యూనిటీ ద సొసైటీ టర్న్ లైక్ దిస్ యాజ్ వి ఫైండ్ టుడే.
1: ఇన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
0: వాట్ ఫర్ ఆల్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్.
1: చదువులు చదివి చాలా వివేకి మగిడి తండ్రి కూడా మందమతుడు.
0: వన్ మే బి హైలీ ఇంటెలిజెంట్ హావింగ్ ఎక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్ విదౌట్ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్మ మానలేడు.
0: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ బిహేవియర్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ హై నాలెడ్జ్.
1: చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఎడ్యుకేట్ మే హెల్ప్ యూ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్ బట్ ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు హ్యావ్ అవేర్నెస్.
1: ఇది కాదు చదువు యొక్క లక్షణములు.
0: దిస్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మృదుమధురమైనటువంటి యొక్క పలుకులు.
0: వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: విధేయతతో కూడినటువంటి చర్యలు.
0: వీ షుడ్ బి హంబల్ అండ్ ఒబీడియంట్.
1: అప్పుడే వీడు మానవుడు అనిపించుకోగలడు.
0: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్సెల్వ్స్ హ్యూమన్.
1: అట్టివాడే మానవుడు.
0: ట్రూలీ హీస్ ఎ హ్యూమన్.
1: రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు చాలా చిన్నవాడే.
0: ప్రహ్లాద ఇస్ సో యంగ్ బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్.
1: ఏ పలుకులు పలికినా గాని నారాయణ్ నారాయణ్ నారాయణ్.
0: హీ ఆల్వేస్ రిపీటెడ్ గాడ్స్ నేమ్ నారాయణ.
1: అతనికి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలు అనేకంగా అభ్యాసం చేపిస్తుంటూ వచ్చాడు.
0: ఇన్ఫాక్ట్ ద కంపెనీ అరౌండ్ వాంటెడ్ హిమ్ టు నో అండ్ కల్టివేట్.
1: టీచర్స్ కూడా దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు.
0: టీచర్స్ ఆల్సో టాట్ హిమ్ ఆల్ వికెడ్ థింగ్స్.
1: తిరిగి తండ్రి ఆ కుమారుని పిలిపించి
0: దెన్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు
1: ఈ టీచర్స్ ఏమి చెప్తున్నారో వినాలని ఆశించారు.
0: హీ వాంటెడ్ టు నో హౌ హిస్ టీచర్స్ టాట్ హిమ్.
1: నాయన నీవు చదువుకున్నావా?
0: బాయ్ హ్యావ్ యూ లెర్న్డ్?
1: అన్ని చదువులు చదివాను తండ్రి అన్నాడు.
0: ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ఆల్.
1: ఏది ఒక చిన్న మంచి మాట చెప్పు అన్నాడు.
0: కమ్ అండ్ స్పీక్ వన్ ఆర్ టూ గుడ్ వర్డ్స్.
1: హరియను రెండు అక్షరములు.
0: ఇస్ ఎ టూ లెటర్స్.
1: హరియించును పాతకములు.
0: దీస్ టూ లెటర్స్ విల్ అటోన్ అవర్ సిన్స్.
1: అలాంటి అక్షరములు లేనప్పుడు ఈ చదువులు చదువులేందుకు?
0: ఇఫ్ వీ డు నాట్ నో దీస్ టూ లెటర్స్ హరి దట్ వుడ్ అటోన్ అవర్ సిన్స్ వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్.
1: కనుకనే నాకు కావలసిన విద్యనంతా వచ్చినాయి.
0: సో ఐ కుడ్ హ్యావ్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఐ వాంటెడ్.
1: చదివించిన నన్ను గురువులు.
0: టీచర్స్ టాట్ మీ.
1: చదివిని ధర్మ అర్థ కామ మోక్షములు.
0: ఐ హావ్ లెర్న్డ్ ఆల్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
1: మోక్షం దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రికి రేగిపోయేది.
0: అండ్ వెన్ హీ కేమ్ టు ది స్టేట్ ఆఫ్ లిబరేషన్ అండ్ ఫాదర్ ఫెల్ట్ ద రీలింగ్
1: మోక్షం లేనటువంటి యొక్క ఈ విద్య ఉండి ప్రయోజనం ఏంటి?
0: అండ్ వితౌట్ దిస్ లిబరేషన్ మోక్ష వాట్ ఫార్ ది రెస్ట్ ఆఫ్
1: ధర్మ అర్థ కామములు.
0: ధర్మ అర్థ కామ
1: ఈ మూడు మాత్రమే ఉంటుండి మనిషిని ముంచి వేస్తుంటుండాలి.
0: ఇఫ్ యూ జస్ట్ గో బై దీస్ త్రీ యూ విల్ హ్యావ్ యువర్ లైఫ్ టోటల్.
1: చదువులలో మర్మం వెళ్ళ చదివితే తండ్రి అన్నాడు.
0: సో ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ది సీక్రెట్స్ ఆఫ్ ఎడ్యుకేట్ త్రూ ఎడ్యుకేషన్.
1: ఏది ఒక మాట చెప్పు అన్నాడు.
0: ఫాదర్ సెడ్ సే వన్ ఆర్ టూ వర్డ్స్.
1: నమో నారాయణాయ అన్నాడు.
0: హి సెడ్ నమో నారాయణాయ.
1: ఒక్క తూరి అతన్ని నెట్టి వేశాడు.
0: బ్రష్డ్ సెంట్ హిమ్ డ్రివెన్ హిమ్ అవుట్.
1: అప్పుడు కూడా నువ్వు ఈ యొక్క ప్రహ్లాదుడు కోపం రాలేదు.
0: ప్రహ్లాద వాస్ నాట్ యాంగ్రీ.
1: ఏమి చేసినప్పటికీ నారాయణ నారాయణ నారాయణ.
0: వాట్ ఎవర్ మైట్ బి డన్ యట్ హీ కంటిన్యూ.
1: ఏనుగుల చేత ఎచ్చి తొక్కించినాడు.
0: హీ వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
1: నారాయణ అనేటప్పటికీ ఏనుగులంతా కూడా లైట్ గా మారిపోయినాయి వెయిట్.
0: సో ద జైజాంటిక్ ఎలిఫెంట్ ఆల్సో కుడ్ టర్న్ సో లైట్ ఇన్ ఇట్స్ వెయిట్.
1: విషసర్పములు తెచ్చి కనిపించాడు.
0: పాయిజనస్ స్నేక్స్. brought there to bite him. And the entire poison turned into nectar.
1: ప్రతి దాని ఎందుకు దైవత్వం అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ద సాంక్చిటీ, ది గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
1: దాన్ని అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది, కానీ కేవలం ఆలకించేటువంటి వారికి తెలియదు.
0: దోస్ దట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ విల్ నో దాట్, నాట్ సింప్లీ లిసనింగ్ టు ఇట్స్ గ్లోరీ.
1: కనుకనే ఇన్ని కష్టములు కూడాను ఆ చిన్న బాలుడు సహించుకొని భరించుకొని ఇంత సాధించుకుంటూ వచ్చాడు.
0: బీయింగ్ సో యంగ్ దట్ లిటిల్ బాయ్ కుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: కట్ట కలపటికి ఎవరికి గతి తప్పింది?
0: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్?
1: ఈ యొక్క తండ్రికే తన యొక్క స్థితి తప్పిపోయింది.
0: ద ఫాదర్ హ్యాడ్ టు లూజ్ హిస్ పొజిషన్.
1: మరే పిచ్చివాడా, దైవం దైవం దైవం అంటున్నావు, ఎక్కడున్నాడు దైవం?
0: ద ఫాదర్ ఆస్క్డ్, ఓ బాయ్ యు సే గాడ్, వేర్ ఇస్ హి?
1: ఎందుకలడు అందులేదు సందేహం వలదు తండ్రి.
0: ద బాయ్ సెడ్, యు నెవర్ సే దట్ హి ఇస్ హియర్ అండ్ హి ఇస్ నాట్ దేర్.
1: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
0: ఈజ్ హి దేర్? ద పిల్ల
1: ఉన్నాడు.
0: ఎస్,
1: నా నమ్మకం అంత గొప్పది.
0: హి హస్ గాట్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్.
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is truth.
0: Where there is love, there is truth.
1: Where there is truth, there is peace.
0: Where there is truth, there is peace.
1: Where there is peace, there is bliss.
0: Where there is peace, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: నమ్మకమే లేకపోతే ఇంక దైవత్వం నీకు ఎట్ట తెలుస్తుంది?
0: Without this faith to begin with, how can you experience God?
1: అప్పుడు ఆ కోపం చేత ఆ స్తంభాన్ని కొట్టాడు గద్దతో తండ్రి.
0: Out of anger, the father had and hit that pillar.
1: ఆ స్తంభం నుంచి కూడా నువ్వు నరసింహుని ఉద్భవించాడు.
0: There out of that pillar we find నరసింహ మూర్తి.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance?
1: ఈ దేహం అనేటువంటి స్తంభాన్ని రద్దలు చేశాడు.
0: It only means the body of the pillar is totally broken.
1: దేహాభిమానం చంపివేశాడు.
0: The body attachment is totally broken.
1: దేహాభిమానం చంపివేసేటప్పటికే ఆత్మాభిమానం అనేటువంటి దైవత్వము సాక్షాత్కరించింది.
0: When once the body attachment is killed, you will get attached to the self.
1: కనుకనే దేహాభిమానం చంపాలి.
0: సో kill this body attachment.
1: ఆత్మాభిమానం ఆవిర్భవిస్తుంది.
0: And be attached to the self.
1: ఆత్మాభిమానమే సర్వవిధాలా సంరక్షిస్తుంది.
0: It is only attachment to the self, ఆత్మాభిమాన, will protect you.
1: ఈ దుర్గా సరస్వతి అనేటువంటి వారు ఈ విధమైనటువంటి శక్తి స్వరూపులు.
0: దుర్గా లక్ష్మి సరస్వతి సింబలైజ్ దీస్ పవర్స్.
1: నీకు సర్వ సౌఖ్యములు అందించేటువంటి లక్ష్మి.
0: దే గివ్ యూ ఆల్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్.
1: సర్వ సదుపాయములు కూడా చేకూర్చేటువంటిది దుర్గా.
0: దుర్గా గివ్స్ యూ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ నీడ్.
1: సర్వ విద్యను సంరక్షించి నేర్పేటువంటిది సరస్వతి.
0: సరస్వతి విల్ పాస్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్.
1: కనుక మనం ఈ యొక్క మూడు దేవతలను కూడాను నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
0: ద త్రీ డైటీస్ విల్ హ్యావ్ టు బి థాట్ ఆఫ్, అడోర్డ్ అండ్
1: లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేటువంటిది లేకపోతే మన జీవితమే లేదు.
0: యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్ వితౌట్ ద లాంగ్వేజ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ది లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఈస్
1: నాట్ ఇంగ్లీష్, నాట్ ఇంకోటి, నాట్ ఇంకోటి, ఇది కాదు.
0: ఇట్ ది లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్, నాట్ రీజనల్ లాంగ్వేజెస్.
1: ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు కాదు మంది.
0: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ లాంగ్వేజ్ దట్ యూ షుడ్ నో.
1: సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు.
0: ది లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఇంపార్టెంట్.
1: ఆ లాంగ్వేజ్ మనకు దైవత్వమే నేర్పుతుంది.
0: దట్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ విల్ బి టాట్ టు యూ బై గాడ్.
1: లేకపోతే నీవు నేర్చుకుని వచ్చావా?
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్.
1: లేకపోతే నీ టీచర్స్ నీకు నేర్పారా?
0: విల్ టీచర్స్ బి ఏబుల్ టు టీచ్ యు?
1: లేదు లేదు.
0: నో నో.
1: ఆ టీచర్స్ ఎవరు నేర్పారు?
0: అండ్ ది టీచర్స్ వర్ టాట్ బై సమ్వన్ ఎల్స్ హూ ఆర్ దే.
1: కనుకనే టీచర్స్ ఏమంటే దివ్యమైనటువంటి భావంతో కూడినటువంటి వారే.
0: మీనింగ్ ఎ ట్రూ టీచర్ షుడ్ హ్యావ్ డివైన్ ఫీలింగ్స్.
1: అలాంటి టీచర్స్ అంతా ఉండటం చేతనే,
0: బికాస్ ఆఫ్ సచ్ టీచర్స్,
1: అలాంటి సద్గుణ సంపన్నుడైనటువంటి యొక్క బిడ్డలు అభివృద్ధి అయిపోయి
0: వీ హావ్ గాట్ దీస్ చిల్డ్రన్ టుడే హూ ఆర్ నో
1: దేశాన్ని అన్ని విధాలు కూడా సంరక్షించుకుంటూ వచ్చాయి.
0: అండ్ దీస్ పీపుల్ ఓన్లీ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ ఇన్ ఎవ్రీ వే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిజముగా మీకు కావలసినటువంటిది ఈనాడు సర్వ విధమైనటువంటి సౌఖ్యంతో కూడినటువంటిది దివ్యత్వం అనేటువంటి దైవం.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ యూ నీడ్ టుడే ఈస్ గాడ్ హూ విల్ సర్టన్లీ గివ్ యూ ఆల్ కన్వీనియన్స్.
1: దైవ విశ్వాసం మీరు పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసం అనేటువంటిది ఉండినప్పుడు సర్వవిధములుగా మీరు సంరక్షింపబడతారు.
0: విత్ దిస్ ఫెయిత్ యు విల్ బి ప్రొటెక్టెడ్ ఇన్ ఎవ్రీ వే ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్.
1: కనుక మీరు దైవ విశ్వాసం మాత్రము ఏమాత్రము మానుకోకండి.
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఎలాంటి కష్ట సమయంలో కూడాను దైవత్వమే మనకు ఆధారము.
0: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్,
1: అసూయ, డమ్మము, ఒకరిపై ఒకరు ద్వేషాలు పెట్టుకోవటం ఇవి మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కల్టివేట్ ది యాంగర్, జెలసీ, గ్రీడ్ అండ్ హేట్రెడ్.
1: ఈ క్రోధం అనేటువంటిది చాలా రావణాసునటువంటి వాడు.
0: ది యాంగర్ ఇస్ లైక్ రావణ.
1: ఈ రావణకి ఎన్ని మంటలు పెట్టినా కానీ వాడు తల ఇంకా కాలిపోదు.
0: రావణ కెనాట్ బి బర్న్డ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ హిమ్ ఆన్ ద ఫైర్.
1: కనుక మనకు ఈ రావణుడు వంటి యొక్క క్రోధము మనము చంపాలి.
0: అండ్ దిస్ యాంగర్ ఇస్ రావణ హూ షుడ్ బి కిల్డ్.
1: కామము,
0: దెన్ డిజైర్,
1: దీన్ని కంప్లీట్ గా మనం పూర్తి చంపాలి.
0: దిస్ హాస్ గాట్ టు బి టోటలీ కిల్డ్.
1: దీనికి ఏమాత్రం కూడా ఇంకా క్షమ అనేటువంటిది పోయకూడదు.
0: యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్.
1: అందువల్లే మన జీవితం నాశనం అయిపోతున్నాయి.
0: బికాస్ ద డిజైర్ స్టిల్ కంటిన్యూడ్ వేర్
1: చూపించి మోసాల్లో ముంచిపోతుండాలి.
0: అండ్ ద టేక్స్ అస్ టు డిసీట్.
1: ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ కల్టివేట్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటుంటే సర్వమును మనం సాధించవచ్చు.
0: విత్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రేమ స్వరూపులే కావాలి.
0: యూ షుడ్ బి ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ అందు ప్రేమనే ఆవిర్భవించాలి.
0: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ.
1: మీ హృదయమునందు పుట్టేటంతా కూడా ప్రేమ తణుకులే రావాలి.
0: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే మనం సాధించలేనిది లోకంలో ఒక్కటి లేదు.
0: విత్ లవ్ దట్ ఇస్ ఎనఫ్, యూ కెన్ విన్ ఓవర్ ఎనీథింగ్.
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: End the day with love. This is the way to God.
1: కనుకనే ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోండి.
0: This spirit of love has got to be cultivated.
1: ఈ ప్రేమ ఒక్కటి మనకు దగ్గర ఉంటుంటే సర్వాస్త్రములు కూడా మన యందు ఉన్నట్టే.
0: With the love on hand, you can have all the possible armaments with you.
1: ఈనాడు మీరంతా గ్రంథాలంతా చదువుతున్నారు.
0: యు గో త్రూ సో మెనీ టెక్స్ట్ టుడే.
1: పూర్వీకుల లోపల ఈ దేశాలకు దీనికంత సంరక్షించుకుంటూ వచ్చింది ఏ అస్త్రములు?
0: వాట్ ఈస్ ద వెపన్ దట్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియన్స్?
1: ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఈ బాంబులు, ఆ బాంబులు, ఇవి కాదు.
0: నాట్ దీస్ బాంబ్స్, ఆటం బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్.
1: ఈ బాంబులంతా,
0: దీస్ బాంబ్స్ ఆర్ ఆఫ్
1: పూర్వమంతా ప్రేమతో ముంచినటువంటి ఒక బాంబ్.
0: ఎర్లియర్ దేర్ ఇస్ బాంబ్ ఆఫ్ లవ్.
1: ప్రేమతో పలికేటువంటి పలుకులు,
0: ఆల్ ద వర్డ్స్ ఫుల్ ఆఫ్ స్వీట్,
1: అది సర్వత్రా మిమ్మల్ని సంరక్షించుకుంటూ వచ్చింది.
0: అండ్ దట్ స్వీట్ అటరెన్స్ హస్ గాట్ టు బి
1: కనుక ఈ పిచ్చి పిచ్చి అస్త్రాల కోసం మీరు ప్రాకులాడకండి.
0: వీ షుడ్ నాట్ అక్వైర్ దీస్ చీప్ బాంబ్స్.
1: మన ప్రేమాస్త్రమును సంపాదించుకోండి.
0: ద వెపన్ ఆఫ్ లవ్ ఇస్ నెసెసరీ.
1: ప్రేమాస్త్రం ఒకటి ఉంటుంటే మనం జగత్తునంతా సాధించవచ్చు.
0: విత్ దిస్ వెపన్ ఆఫ్ లవ్ యూ కెన్ కాంకర్ ద వరల్డ్.
1: కనుకనే ఈ మూడు దినములు కూడాను సరస్వతి, దుర్గా, ఈ యొక్క సరస్వతి, దుర్గా, లక్ష్మి, ఈ ముగ్గురిని ప్రేమించేటువంటిది ఈ నిమిత్తమే.
0: వీ లవ్ ది త్రీ డైటీస్, దుర్గా, లక్ష్మి, సరస్వతి, ఫర్ దిస్ రీజన్.
1: కట్టగడపటి దినము దుర్గాను పూజిస్తున్నారు.
0: అండ్ వీ ఫైండ్ ద వర్షిప్ ఆఫ్ దుర్గా,
1: అనగా దుర్మార్గం అనేటువంటి దీన్ని,
0: మీనింగ్ వీ హావ్ టు గివ్ అప్,
1: నాశనం చేసేసింది.
0: అండ్ ఇట్ ఆల్ వికెడ్నెస్,
1: అదే ఆయుధ పూజ అంటారు.
0: దట్ డే వీ వర్షిప్ ఆల్ ఆయుధ మెషినరీ.
1: ఇంకా ఆయుధంతో ఏమాత్రమో పని లేదు.
0: And thereafter you don't need them anymore. And thereafter you will not be with
1: him.
0: And the deity will help you in all ways. Durga, the presiding deity, will help you.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిజమైనటువంటి ఒక దైవత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
1: దైవత్వంతో కలిగేటువంటి ఉపకారములు ఎక్కడ కూడా మనకు కలగవు.
0: యు కెనాట్ ఎస్టిమేట్ ది పాసిబుల్ హెల్ప్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్.
1: కనుకనే దైవత్వం నుంచి మీరు ఈ సహాయాన్ని కోరండి.
0: ఆల్వేస్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్.
1: ఈ దైవత్వం అనేటువంటిది నీకు సర్వ విధాలా సంరక్షిస్తుంది.
0: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చినటువంటిది ఇదియే.
0: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ దట్ హస్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియన్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
1: ఈ దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం మర్చిపోవటం వల్లే ఈ అపవిత్రమైనటువంటి ఒక కీడులంతా మనకు వెంటాడుతూ వస్తున్నాయి.
0: బికాస్ వీ హావ్ ఫర్గాటన్ గాడ్ అండ్ ద డివినిటీ, వీ ఫేస్ ఆల్ డిస్రిప్యూట్ అండ్ బ్యాడ్ నేమ్ టుడే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ హృదయాలను చల్లబరచుకోండి.
0: Pacify your emotions.
1: మీ ప్రేమను అమితంగా పెంచుకోండి.
0: Develop more of love.
1: ఈ దుర్మార్గ భావాలను ఏమాత్రం ప్రవేశపెట్టకండి.
0: Do not entertain wicked thoughts.
1: దైవంతో ఉండేటువంటి ఆనందము మరొక చోట మనకు చిక్కదు.
0: You cannot expect bliss anywhere other than the company of God.
1: అందరినీ ప్రేమిస్తురా.
0: You love everybody.
1: కాబట్టి అందరూ నిన్ను ప్రేమిస్తారు.
0: Then everyone will love you.
1: ఒక కుక్కను కూడా నువ్వు ప్రేమించు.
0: యూ కెన్ లవ్ ఈవెన్ ఎ డాగ్.
1: ఆ కుక్క నిన్ను ఎంత ప్రేమిస్తుంది?
0: ద డాగ్ ఆల్సో విల్ లవ్ యూ.
1: కుక్కలో ఉన్నటువంటి కృతజ్ఞత కూడా మీకు లేదా?
0: అండ్ ద డాగ్ స్టాండ్ ఫర్ ఇట్స్ గ్రాటిట్యూడ్, డోంట్ యూ హావ్ దట్?
1: కోతిని మీరు చూడండి ఎంత ప్రేమతో వస్తుంది.
0: అండ్ యూ కాల్ ఎనీ అనిమల్, ఇట్ కమ్స్ సో క్లోజ్ టు యూ.
1: విదేశీయులు పోయి చూస్తే ఇక్కడ కుక్కను పెంచుకుంటుంటారు, పిల్లిని పెంచుకుంటుంటారు, కోతిని పెంచుకుంటుంటారు, ఆడుకుంటుంటారు.
0: యూ ఫైండ్ మెనీ ఆఫ్ ద ఫారినర్స్ హావింగ్ సో మెనీ పెట్స్. like cats and dogs and so on.
1: మనం వాటిని ప్రేమతో చూసినప్పుడు అవి మనల్ని ప్రేమతోనే చూస్తాయి.
0: When you love them and they love you.
1: నీవు దానిని క్రోధంతో చూస్తే అవి నిన్ను క్రోధంతోనే చూస్తాయి.
0: If you don't have love towards these pets, you will not receive
1: తద్భవతి.
0: As is your feeling, so will be your experience.
1: కనుకనే నీ యొక్క చెడ్డ భావమే నీకు ఆ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: It's only your bad thought that comes back to you in the form of reaction, reflection and resound.
1: ఇది ఏ మాత్రమో జీవుల్లోటి చెడ్డ గుణములు కాదు.
0: Never give any scope for such things.
1: నీ ఉన్నటువంటి చెడ్డ గుణములే.
0: In fact, all qualities are in you.
1: కేవలం నీ యొక్క జీవులపై నిరూపించి వాటిని నీవు హింసిస్తున్నావు.
0: You attribute these things to other beings and blame them.
1: ఎలాంటి వారినైనా సరే నీకు దుర్మార్గంగా వచ్చే వారిని నీవు ప్రేమించు.
0: Let him be anyone, good or bad, you should continue to love.
1: దుర్మార్గులు అనేటువంటి ఈ జగత్తులోనే లేరు.
0: In fact, there is nothing like bad in this world.
1: నన్ని నీ భ్రమలే.
0: Everything is your imagination.
1: నిన్ను ద్వేషించేవాడు నీ భ్రమనే.
0: In fact, hatred is your imagination.
1: నిన్ను ద్వేషించేవాడు భ్రమనే.
0: The love is your
1: imagination. నిన్ను కాపాడేది భ్రమనే.
0: The one that protects is also your imagination.
1: కరుణించేది కూడా నువ్వు భ్రమనే.
0: Everything is your imagination.
1: అంత నీ భ్రమనే నిన్ను సంరక్షిస్తూ వస్తుంటది.
0: And it's all your imagination that you think always.
1: ఈనాడు ప్రథమ దినము.
0: Today,
1: ఈ దుర్గా సరస్వతి లక్ష్మి అనేటువంటి ఒక ప్రభావాన్ని కొంతవరకు మీరు తెలుసుకోగలిగారు.
0: You could understand few of the aspects relating to the worship of triune God, Durga, Lakshmi, Saraswati.
1: ఇవి ఎట్లా సంరక్షిస్తూ వచ్చాయి మానవులను.
0: Earlier days, how the humanity was protected.
1: మానవుడు ఏ విధంగా చెడిపోతూ వచ్చాడు.
0: What is that led to the ruin of humanity?
1: ఆ చెడిపోవడానికి మార్గం ఏమిటి?
0: What is this cause for this failure?
1: ఈ దుస్సంగం చేత చేరతనే.
0: It is only the bad company.
1: నీకు దుర్గుణాలంతా ఆవిర్భవిస్తున్నాయి.
0: That is responsible for bad feelings.
1: కనుకనే నీవు రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: Run away from bad company.
1: అప్పుడే నీకు తగినటువంటి మంచి గుణములు ప్రవేశిస్తాయి.
0: Then you will be able to cultivate good habits.
1: ఆ విధమైన యొక్క సత్య సంకల్పాలను నీవు పెంచుకున్నప్పుడే.
0: When you grow good thoughts,
1: సత్యవంతుడుగా నీవు బయలుదేరుతావు.
0: యూ విల్ బి ఎ ట్రూత్ఫుల్ మ్యాన్.
1: సత్యశీలుడుగా ఉంటావు.
0: యూ విల్ బి వన్ ఆఫ్ ట్రూత్.
1: సత్య సంకల్పుడుగా ఉంటావు.
0: యూ విల్ హావ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: అప్పుడే నీకు సర్వము సత్య మార్గంలో ప్రవేశిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: కనుక
0: సో
1: నిరంతరము ఈ పిచ్చి పిచ్చి మాటలతో మీరు కాలంను వ్యర్థం చేయకుండా.
0: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్.
1: దైవ నామం చేతనే మీరు కాలంను సార్థకం చేసుకోండి.
0: స్పెండ్ యువర్ టైమ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
1: ఆ నామం చేత ఉండినటువంటి మాధుర్యము మనకు దాని ఎందుకు కనిపించదు.
0: ఇన్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యు ఫైండ్ ఆల్ స్వీట్నెస్.
1: హరే రామ హరే రామ రామ రామ హరే హరే.

Thank you.

0: The social culture has gone into the drain. The satisfaction has disappeared in humanity. The moral and ethical values are totally smashed. What is to be said about this human life?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: కుటుంబం క్షేమంగా ఉండవలని నన్నను, సంఘం పురోభివృద్ధి గాంచవలనన్నను, దేశం సస్యశ్యామలము కావాలనన్నను, మానవ జాతి యందు ఐకమత్యము సంఘీభావము రెండు అభివృద్ధి కావాలి.
0: For the family to be safe and secure, for the society to progress, and for the nation to enjoy the peace and prosperity, there needs unity among people.
1: Sanghe Sikti Kalav Yuge. Ee Kaliyugamunandu anni Siktulu kante Sangha Sikti chala balamainatundi.
0: In this age of Kali, the power that's latent in society is more powerful than any other form of power.
1: Sangham anaga emiti?
0: What is society?
1: Aneka mandi aneka bhavamulato అనేక మార్గములతో అనేక తలంపులతో ఉండినటువంటి వారు, ఏకభావముతో ఏక తలంపుతో ఏక లక్ష్యముతో జీవింపజేసేటువంటిదే సంఘము.
0: సొసైటీ కంప్రైజెస్ ఇండివిజువల్స్ విత్ మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్ విత్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ పర్సూట్స్ లివింగ్ ఇన్ యూనిజన్ విత్ వన్ పాయింటెడ్నెస్ విత్ వన్ ఫీలింగ్ అండ్ వన్ థాట్.
1: వ్యక్తి సాధించలేనటువంటి కార్యమును సమష్టి సులభంగా సాధించగలదు.
0: What an individual cannot achieve, society can accomplish.
1: భారతదేశ సంస్కృతి సమష్టి భావమునే అంగీకరించింది, కానీ వ్యష్టి భావమును ఏమాత్రము అంగీకరించలేదు.
0: The culture of Bharat endorsed the community feeling and not the individual.
1: మన జీవితము సమష్టి జీవితమే కానీ వ్యష్టి జీవితము కాదు.
0: Our life is the one of community, collective, and not individual.
1: కనుకని సమష్టి జీవితాన్ని ఈనాడు సమృద్ధి పరిచినప్పుడే మానవత్వం అనేటువంటిది సుఖశాంతిని అందుకోగలదు.
0: When once we develop this collective feeling of society, we can lead our lives better.
1: అనైక్యం అనేటువంటిది అసంతృప్తి కలిగిస్తుంది, అనేక విధమైనటువంటి బాధలను చేకూరుస్తుంది.
0: Many face this dissatisfaction and suffering.
1: సంతృప్తి అనేటువంటిది మానవత్వాన్ని ఏకత్వం గావించి దివ్యత్వం చేత పవిత్రము చేస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ దట్ గివ్స్ యు ది యూనిటీ అండ్ అటైన్ డివినిటీ.
1: కనుకనే సంఘశక్తి అనేటువంటిది ఎంత వర్ణించినా కూడాను ఇది వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ వి కెనాట్ ఫుల్లీ మెజర్ ద పవర్ ఇన్ ది సొసైటీ.
1: కేవలం ఒక గడ్డిపోచ చిన్న చీమను కూడాను బంధించలేదు.
0: A grass blade cannot bind even a small little ant.
1: కాని అలాంటి గడ్డి పోచలు అనేకంగా చేరి ఒక త్రాడుగా పేడినప్పుడు మదించిన గజాన్ని కూడా నువ్వు బంధించగలదు.
0: Grass blades woven together can even bind a mighty elephant.
1: కనుకని మానవత్వములో ఈనాడు ఐకమత్యము సంఘీభావము అత్యవసరం.
0: Therefore, this kind of togetherness, unity are essential in society.
1: కానీ దురదృష్టవశాత్తు ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు ఈ ఐకమత్యము క్షీణించటం చేతను, సంఘీభావం కూడా రహితమైపోవడం చేతను భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క బాధలను అనుభవించవలసి వచ్చింది.
0: అన్ఫార్చునేట్లీ ది సెన్స్ ఆఫ్ టుగెదర్నెస్ అండ్ యూనిటీ వానిష్డ్ డిక్లైన్డ్ గ్రాడ్యువల్లీ ఇన్ భారత్.
1: భారతదేశంలో శక్తివంతులు లేకపోలేదు, శ్రీమంతులు లేకపోలేదు, బలవంతులు లేకపోలేదు.
0: There's no dearth of strong people, physically strong.
1: మేధావులు లేకపోలేదు.
0: There are intellectuals.
1: కానీ ఇంతమంది ఉండినప్పటికీ వీరికి ఒకరికొకరి మధ్య కేవలం ఐకమత్యము సంఘీభావము లేకపోవటం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితి దిగజారిపోయింది.
0: Though we have people of various faculties, there's no sense of togetherness and unity.
1: కనుక భావి భారతోద్ధారకులైనటువంటి మీరు ఈ ఐకమత్యమును సంఘీభావమును అభివృద్ధి గావించడానికి తగిన చర్య తీసుకోవాలి.
0: Therefore, you are going to be future citizens of this country and must cultivate this
1: రాజకీయ నైతికత గురించి కేవలము ఇది డివైడ్ అండ్ రూల్ అనేటువంటి రెండింటినీ పురస్కరించుకుని భారతదేశమును అనేక విధముగా దీన్ని విచ్ఛిన్నము చేస్తూ వచ్చాయి.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ డివైడ్ దిస్ కంట్రీ, ఫ్రాగ్మెంటెడ్ దిస్ కంట్రీ.
1: కనుక మనం దీనిని డివైడ్ చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ డివైడ్ దిస్ కంట్రీ.
1: ఈ ఐకమత్యం అనేటువంటిది మహాబలం.
0: స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ.
1: దీనిని ఆచరించటమే మహాశక్తివంతమైనటువంటిది.
0: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ విల్ మేక్ అస్ పవర్ఫుల్.
1: కేవలము వైజ్ఞానిక భాగ్యము అనేక విధమైన అభివృద్ధి గాంచినది భారతదేశం.
0: భారత్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
1: విజ్ఞాన శాస్త్రంలో ఎంత అభివృద్ధి గాంచినప్పటికీ దీనికి వివేకమనేటువంటిది కూడా నువ్వు చేరినప్పుడే ఈ విజ్ఞానం కొంత శోభించగలదు.
0: When there is this sense of discrimination, the knowledge of science will be of some use.
1: వివేకమునకు విజ్ఞానం కూడాను అత్యవసరము. విజ్ఞానమునకు కొంతవరకును ఆచరణ కూడాను అత్యవసరము.
0: Therefore, the science needs discrimination, which also necessarily requires
1: knowledge practice. Without action is useless.
0: Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
0: So knowledge without action is foolishness.
1: కనుక ఈనాడు నాలెడ్జ్ ఉన్నది కానీ యాక్షన్ లేదు.
0: టుడే వి హావ్ నాలెడ్జ్ బట్ నాట్ యాక్షన్.
1: యాక్షన్ ఉన్నది కానీ నాలెడ్జ్ లేదు.
0: దేర్ ఇస్ యాక్షన్ విదౌట్ నాలెడ్జ్.
1: అదే విధంగానే వైజ్ఞానంతో పాటు వివేకం కూడా ఉండినప్పుడే ఇది రాణించగలదు.
0: లైక్ వైజ్ అలాంగ్ విత్ దిస్ నాలెడ్జ్ ఇఫ్ యు హావ్ డిస్క్రిమినేషన్ ఇట్ విల్ షైన్.
1: ఏ చిన్న విషయం నందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకికం నందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క విచ్ఛిన్నములు అనేక విధమైనటువంటి విభాగం చేస్తూ వస్తున్నాయి.
0: In all fields, the morality, the ethics, the science and technology, we find this kind of division, segmentation.
1: అంతే కాక వికారమైనటువంటి అర్థములు కూడాను దీన్ని ప్రబోధిస్తూ వస్తుంది.
0: And we also give distorted, perverted versions.
1: లోకములో స్వార్థరహితమైనటువంటిది ఏది అని మనం చక్కగా విచారించినప్పుడు దైవమే స్వార్థరహితమైనటువంటి వాడు.
0: If we question this way, who is selfless? Answer is God is only.
1: ఏ తల్లి తండ్రి భార్య భర్తలు బిడ్డలు తల్లి కూడాను అంతో ఇంతో కొంతవరకు స్వార్థం ఉండవచ్చును.
0: The father, mother, wife, children, they have.
1: కానీ దైవమునందు ఎట్టి స్వార్థం కూడాను ఉండదు.
0: But there is no trace of selfishness in God.
1: అయితే దైవ కార్యములు కొంతవరకు ఆలోచించినప్పుడు ఇది స్వార్థం ఉండినట్టుగా గోచరిస్తుంది.
0: But it appears as though there is little selfishness.
1: ప్రహ్లాదుని రక్షించాడు.
0: He protected Prahlada.
1: Hiranyakashipuni himsinchadu.
0: And he has killed Hiranyakashipu.
1: Vibhishanu rakshinchadu.
0: He protected
1: Ravanasunni himsinchadu.
0: And he killed Ravana.
1: Kamsunni shikshinchadu.
0: He punished Kamsa.
1: కనుక ఈ విధంగా ఒక్కోదాని పట్టి చూసినప్పుడు ఈ శిక్షా రక్షణ రెండు కూడాను స్వార్థంతో కూడినటువంటివి కదా అని భావించవచ్చు.
0: వి మే కన్సిడర్ బేసింగ్ ఆన్ దీస్ డ్యూయల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పనిష్మెంట్ ప్రొటెక్షన్ వెల్ ఇట్ లీడ్స్ దే
1: దుష్టులను శిక్షించడం కానీ శిష్యులను రక్షించడం కానీ దైవం కాదు.
0: Is not the God who protects the pious, is not God who punishes
1: the wicked. ఇది మానవుల యందు ఉండినటువంటి యొక్క అపార్థములు.
0: It is a misunderstanding among men.
1: మంచి చెడ్డ రెండు కూడాను తన యొక్క గుణముల యొక్క స్వభావమే.
0: Good and bad are our own qualities.
1: తన మంచియే తన రక్షించుస్తుంది.
0: Your own good will protect you.
1: తన చెడ్డనే తను శిక్షించింది.
0: Your own bad punishes you.
1: దేవుడనగా వేరు దేశమందురు లేడు. దేవుడనగా తనదు దేహమంది.
0: God is not in a foreign land, he is in your body.
1: పాపమనగా వేరు పరదేశములు లేదు. తాను చేయు పనులు తగియుండు.
0: Sin is not in a foreign country, it is attached to your action.
1: కనుక ఈ శిక్షణ రక్షణ కూడాను దైవం వల్ల జరిగినటువంటివి కావు.
0: Therefore punishment or protection are
1: దైవం రెండింటికి సాక్షిభూతుడే కానీ దీనికి ఒక కారకుడు కాదు.
0: God is only the witness but not the cause.
1: కనుక ఈ రకమైనటువంటి ఒక సత్య ప్రబోధలు జగత్తులో సలపలేకపోవటం చేతనే సామాన్యమైన మానవులకు ఈ సత్యాన్ని గుర్తించుకోవటం చాలా కష్టమవుతుందని.
0: As this true teaching is not given, the ordinary people are misguided.
1: ఒకానొక సమయంలో పలు షిరిడి యందు,
0: at one time in Shirdi,
1: ద్వారకామాయ యొక్క ఆశ్రమకు ముందు మెట్లపైన కూర్చొని బాబా కాపర్ నాణ్యములను చూస్తూ కూర్చున్నాడు.
0: బిఫోర్ దిస్ ద్వారకామాయ మంటప్ ఇస్ ఎరెక్టెడ్, బాబా వాజ్ వాచింగ్ ద కాపర్ కాయిన్స్.
1: ఎంతమంది భక్తులు వేచి ఉన్నారు.
0: మెనీ డివోటీస్ వర్ వెయిటింగ్.
1: కానీ ఎవరిని గమనించలేదు.
0: బట్ నో హీ డిడ్ అబ్జర్వ్ ఎనీబడీ.
1: ఈ చేతికి ఈ చేతి నుంచి ఈ చేతికి ఈ కాయిన్స్ అంతా ఈ విధంగా మార్చుకుంటూ చూసుకుంటూ కూర్చున్నాడు.
0: హీ ఇస్ షిఫ్టింగ్ ద కాయిన్స్ ఫ్రమ్ వన్ హ్యాండ్ టు అనదర్ అండ్ వాచింగ్.
1: కానీ ఎంతసేపు చూసినప్పటికీ తాను కన్నెత్తి ఎవరిని చూడలేదు.
0: Though they waited for long, he
1: ఎవరితో మాట్లాడలేదు.
0: No one talked.
1: ఇంత లోపల ధామా వచ్చాడు. ధామా
0: ఇన్ ద మీన్ టైమ్ ధామా
1: అనగా నిరంతరము బాబాతో కూడి ఉండేటువంటి ఒక వ్యక్తి.
0: ద వన్ హూ ఇస్ ఆల్వేస్
1: అతని పేరు ధామా.
0: హిస్ నేమ్ ఇస్ ధామా.
1: ధామా వచ్చి, బాబా ఏమిటి ఇంతమంది కాచుకొని ఉంటున్నారు, మీరేదో ఆడుకుంటున్నారే, ఇది ఏమిటి దీని రహస్యము, ఎందుకోసం ఈ కాయస్సంతా ఈ విధంగా చూస్తున్నారు అని పరీక్షిస్తున్నారా అని ప్రశ్నించాడు.
0: Dama came and questioned, Baba, many are waiting for you. What is it that you are playing, shifting the coins from one hand to another? Are you examining them?
1: అప్పుడు చూచాడు.
0: Then he looked at him.
1: చూడు, ఒక్క కాయిన్ కూడా సరిగా లేదు.
0: My son, not even one coin is genuine.
1: ఒకవైపున అక్షరాలు పోయినాయి.
0: On one side there are no letters.
1: మరొకవైపున రూపం పోయింది.
0: Another form there is no.
1: కొన్ని ముక్కలైపోయినాయి.
0: Some have
1: కొన్ని సొట్టబడిపోయింది.
0: Disfigured.
1: కొన్ని క్రాకులు వచ్చినాయి.
0: Cracked.
1: కనుక దీన్ని నేను చూస్తూ ఉంటున్నాను, ఏది పనికి వస్తుంది అని.
0: I am watching these coins to find out which is genuine and useful.
1: పనికిరాని ఉంటే పారవేయండి, ఎందుకు దీన్ని చూడటం అన్నాడు ఈ దామ.
0: Dama said, throw away which is useless. Then why do you want so
1: long? అరే బేట, చక్కగా అర్థం చేసుకో.
0: He said, my dear son, understand clearly.
1: వస్తున్నారు ఇంతమంది భక్తులు.
0: So many devotees come here.
1: ఇందులో ప్రతి ఒక్కరి ఎందుకును ఈ కాయిన్ మాదిరి సొట్టబోయినటువంటివి, ఏదో ఒక చెల్లనటువంటివి ఇలా కనిపిస్తున్నారే కాని ఒక్కరైనా నాకు అవసరమైన వారు కనిపించడం లేదు అన్నాడు.
0: So many devotees come here. They are like the coins on hand. Some are disfigured. Some have lost the letters. Some have lost everything. They are not genuine. Some are useless. Some come here for worldly desires. Some come here to secure
1: pass.
0: Students come here to pass an exam. Some come here to get married. Some come for promotion.
1: ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో వస్తున్నారు, కానీ ఆత్మజ్ఞానం కావాలనేటువంటి కోరేటువంటి వాడు ఒక్కడైనా ఇందులో నాకు కనిపించలేదు.
0: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కమ్ హియర్ టు హ్యావ్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్, బట్ దే డోంట్ కమ్ హియర్ సీకింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్.
1: వీరందరూ ఈ కాయిన్స్ మాదిరి ఉంటున్నారు, ఇందులో ఎవరు నాకు పనికి వస్తారా అని నేను చూస్తున్నాను అన్నాడు.
0: You are all like these coins. I am just examining which one of you are useful.
1: Indulo okkaraina cheppina maata vineetundi vaaru kaadu.
0: Not even one would obey me.
1: Maaku swami kavalantaru.
0: You say we want swami.
1: Swami aadyam enta varaku meeru paatistunnaru?
0: To what extent you follow swami's command?
1: Paatinchaleinatundi samayalo inka bhakti aneetundi ekkada undi?
0: When you don't follow him, how can you call yourself a devotee? Kachame
1: dama ani pilchadu. Dama chudu aa maamidi mokka.
0: Then immediately he said, pointing the mango tree, he said, Dama, watch that.
1: బాగ పూలంతా కొడును కాకులు కనిపించకుండా పూలు విచ్చింది.
0: And the mango tree was full of flowers that you can't see even the leaves there.
1: ఎన్ని పూలు ఉంటున్నాయి ఈ వృక్షములో.
0: See how many flowers are there in the tree.
1: కట్టగలపటికి ఎన్ని కాయలు కాస్తున్నాయి.
0: How many fruits you get ultimately.
1: ఇంకా కట్టగలపటికి ఎన్ని ఫలములు అయిపోతున్నాయి.
0: How many become ripe fruits.
1: కావటం లేదు.
0: No.
1: మంచుకు కొన్ని పువ్వులంతా రాలిపోతున్నాయి.
0: సమ్ ఫ్లవర్స్ డ్రాప్ డౌన్.
1: గాలికి మరికొన్ని పువ్వులు రాలిపోతున్నాయి.
0: ఆర్ ద విండ్
1: కొన్ని పిందెలుగా పలుస్తున్నాయి.
0: సమ్ గోయింగ్ టు
1: టెండర్. ఈ పిందెలన్నీ కూడా రాలిపోతున్నాయి.
0: సమ్ డ్రాప్ ఫాల్ ఆఫ్.
1: కొన్ని కాయలుగా తయారవుతున్నాయి.
0: సమ్ గ్రోయింగ్ టు ఫ్రూట్.
1: ఈ కాయలు కూడా పక్షులు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ దే ఆర్ ఈటెన్ అవే బై బర్డ్స్.
1: ముడతల కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ సమ్ డాగ్స్ ఆల్సో ఈట్ దెం. కట్టగలపు
1: పండేటివిన్ను.
0: అల్టిమేట్లీ వి డోంట్
1: గెట్. నిజముగా ఈ పువ్వులన్నీ కాయలైపోతే ఇన్ని కాయలు నా వృక్షం మోయగలదా?
0: In fact, if all the flowers are to grow into fruits, can that bear the weight of that fruit?
1: అదే విధంగానే ఒకానొక సమయంలో వేమన కూడాను ప్రశ్నించుకున్నాడు.
0: Vemana also said at one time same question.
1: అయ్యా, రాళ్ళంతా దేవుళ్ళైతే రాజులంతా మింగరా అన్నాడు.
0: If all the stones are the presiding deities, don't you swallow them?
1: అదే విధంగానే వచ్చిన వారందరూ భక్తులేగినైపోతే ప్రశాంతి నీలము స్థలమే ఉంటుండదు ఇంకా.
0: If all those that visit Prashantilam are devotees, there will be no space in
1: Prashantilam.
0: All that come here are not devotees.
1: Sai matanu nachina vare bhaktulu. Mataku nachina vare.
0: Those that follow his command, those that release his message. Therefore, there is a constant search for devotees. I have been searching.
1: ఎవరిని? నిజమైన మానవుడు.
0: ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ మ్యాన్.
1: మానవుడు అంటే ఏమిటి?
0: హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కేవలం కాళ్ళు చేతులు స్వరూపం ధరించినటువంటి వాడా?
0: ఇస్ ఓన్లీ విత్ ద వెస్చర్ ఆఫ్ ది లింబ్స్ అండ్
1: ఆర్గన్స్. కాయను చూచి మామిడి అని భ్రమించవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే వాచింగ్ అనదర్ ఫారెస్ట్ ట్రీ యాజ్ ఎ మ్యాంగో.
1: కనికరాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
0: అండ్ యూ కెనాట్ మిస్టేక్ ఎ స్టోన్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్యాండీ.
1: వెరీ చెరకు చూచి చెరకని నీవు నమలవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే బై ఫారెస్ట్
1: రూపు చూచి మోసపోకు.
0: డోంట్ బి క్యారీడ్ అవే ద ఫార్మ్.
1: రూపు చూచి మోసపోకు.
0: నెవర్ గెట్ డిసీవ్డ్.
1: గుణమే నిజ మానవ స్వరూపము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద క్వాలిటీ క్యారెక్టర్ ఇస్ హ్యూమన్ ఫార్మ్.
1: కనుకనే ఇట్టి గుణమును మాత్రమే మనం చూచినప్పుడు మానవత్వం అనేటువంటిది ఎక్కడా మనకు కనిపించనే కనిపించదు.
0: When we go by this character, you don't find any true man.
1: కనుక మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత నిర్మలమైనటువంటిదో, ఎంత ఆదర్శవంతమైనటువంటిదో చక్కగా మీరు గుర్తించాలి.
0: You have to understand how sacred, how pure, how ideal is human life.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: The human life is very rare among all the creatures.
1: మీరందరూ చదువుతున్నారు,
0: you study,
1: గొప్ప గొప్ప ఉద్యోగాలను ఆశిస్తున్నారు,
0: you want good positions,
1: ఇంకా విదేశాలకు వెళ్ళదలుచుకున్నారు,
0: you want to go abroad,
1: కావలసినంత ధనమును సంపాదిస్తున్నారు,
0: you also earn money,
1: ధనమూలం మిదం జగత్తు అని భావిస్తున్నారు,
0: you think that money is everything.
1: కానీ పూర్వమంతా అక్కడను ధర్మమూలం మిదం జగత్తు అని విశ్వసించారు.
0: బట్ ఇన్ ద ఎర్లియర్ డేస్ దే కన్సిడర్డ్ దట్ ధర్మ ఇస్ ఎవ్రీథింగ్.
1: ప్రాచీన కాలంలో ధర్మమూలం మిదం జగత్తు.
0: In earlier days it is only dharma.
1: ఈ ఆధునిక యుగములో ధనమూలం మిదం జగత్తు.
0: ఇన్ ద మోడర్న్ ఏజ్ మనీ ఇస్ ఎవ్రీథింగ్.
1: కానీ సాయి ధర్మమును కానీ ధనమును కానీ జగత్తు అని భావించటం లేదు.
0: బట్ భగవాన్ విల్ నాట్ కన్సిడర్ ఐదర్ ధర్మ ఆర్ ధన.
1: పరిస్థితిలో దయమూలం మిదం జగత్తు, దయ కావాలి.
0: భగవాన్ కన్సిడర్ దయ ద కంపాషన్.
1: ధనము కాదు,
0: ఈజ్ నాట్ మనీ.
1: ధర్మము కాదు,
0: ఇస్ నాట్ ధర్మ.
1: ఏదో కొంత కాసులు ధర్మం చేయవచ్చును.
0: యూ కెన్ గివ్ ఫ్యూ కాయిన్స్ ఇన్ చారిటీ.
1: ఇది కాదు మన జీవితం యొక్క లక్ష్యము.
0: ఇస్ నాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: దయం అనే యొక్క లక్ష్యము.
0: కంపాషన్ దయ.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫుల్.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ హ్యాస్ ఎ హార్ట్
1: ప్లస్ దయ ఇస్ హృదయ.
0: హృత్ ప్లస్ దయ ఇస్
1: హృదయ. దయతో నింపినటువంటి హృదయమే నిజమైన మానవ హృదయము.
0: దేర్ఫోర్ ఇవెన్ ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: లేకపోతే కుక్కలకు నక్కలకు కోతులకు కూడా ఉంటుండాలి హృదయము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఇస్ దేర్ టు ఫాక్సెస్ అండ్ డాగ్స్ యాజ్ వెల్.
1: కనుక దయతో కూడిన హృదయమే నిజమైన మానవత్వము.
0: Therefore, the heart full of compassion is true human quality.
1: Kanuka prati manavuniki daya aneetvanti oka hrudayamulo nimpukoni undali.
0: Therefore, one has to fill one's own heart.
1: Ee dayanu taanu maatrame anubhavinchadam gaakunda sarvulokunu deeni panchi pettali.
0: He should not only experience and joy, he should share with his fellow men.
1: Kanuka ee daya premanu rendi leneetvanti manavattamu idi manavattame kaadu.
0: Therefore, you cannot call it true human life.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వల్ల పలుకున.
0: Do you think that all other birds can speak like a parrot?
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
0: Do you think that all insects that crawl on the flowers are butterflies?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుంటాయా?
0: If the pig is very hefty, it cannot be an elephant.
1: కాదు కాదు.
0: No.
1: ఎందుకనగా మానవత్వం అనేటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్ అమంగ్ ద లివింగ్ క్రీచర్.
1: ఈ దుర్లభమైనటువంటి మానవత్వం ఎక్కడ మనం నిరూపించాలి?
0: వేర్ షుడ్ యు డెమోన్స్ట్రేట్ దిస్ రేర్ లైఫ్ ఆఫ్
1: శరీర మాధ్యము కలు ధర్మ సాధకం. ధర్మాన్ని మనం అనుసరించాలి.
0: వి షుడ్ ఫాలో ద రైచియస్ పాత్.
1: ఈ ధర్మం కూడా దయతో కూడినటువంటి ధర్మాన్ని అనుసరించాలి.
0: అలాంగ్ ట్రేడింగ్ అలాంగ్ రైచియస్ పాత్ వి షుడ్ హావ్ కంపాషన్ టు.
1: కనుక భగవంతుడు ఎప్పుడు స్వార్థపరుడు కాదు.
0: God is never selfish.
1: నిస్వార్థము నిస్వార్థము నిస్వార్థము.
0: Selfless, selfless.
1: స్వార్థపరులకు నిస్వార్థంగా ఎట్లా కనిపిస్తాడు?
0: How do you expect selfish people to know the selfless?
1: తన యొక్క భావమును తాను ఎదుటిగా ప్రతిబింబించుకో చేసుకోగలడు.
0: He can only see the reflection of his own feelings.
1: తద్భవతి.
0: As is your feeling, so is your vision experience.
1: కనుక ఎవరెవరి భావములు తగినట్టుగా వారు ఊహిస్తూ ఉంటారు.
0: You imagine basing on your own thought.
1: కనుక ఈ ఉపనిషత్తులు ముండే ముండే మతిర్భిన్న. ఒక్కొక్క తల వేరువేరుగా ఉండటం చేత ఒక్కొక్క తలంపులు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: As our heads vary, our thoughts are also different.
1: కనుక మనము తనువును దండించినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు పనిష్ ద బాడీ.
1: మనసును దండించాలి. కూడాను స్వార్థపరుడు కాదు.
0: గాడ్ ఈజ్ నెవర్ సెల్ఫ్.
1: నిస్వార్థము నిస్వార్థము నిస్వార్థము.
0: సెల్ఫ్ లెస్ సెల్ఫ్ లెస్.
1: స్వార్థపరులకు నిస్వార్థంగా ఎట్లా కనిపిస్తాడు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ సెల్ఫ్.

0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు పనిష్ ద బాడీ.
1: మనసును దండించాలి.
0: యు షుడ్ పనిష్ ద మైండ్.
1: పుట్టపైన మర్దించిన పాము మరణముందున.
0: విల్ ఎవర్ ద స్నేక్ డై ఇఫ్ యు జస్ట్ రబ్ ఇట్ ఇన్
1: హిస్ హ్యాండ్. నేను విషయ భోగములను అనుగుణా.
0: ఇఫ్ యు పనిష్ ద బాడీ కెన్ యు కిల్ ది సెన్సిటివ్ ప్లెజర్. అక్కడ
1: వీడినంత ఆత్మజ్ఞాని తానగున.
0: ఇఫ్ వి జస్ట్ గివ్ అప్ ది డ్రింక్ అండ్ ఫుడ్ కెన్
1: ఎవర్ బి తెలియకున్న తత్వజ్ఞానం ఎదుగును. తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదుగును.
0: ఇఫ్ యు డు నాట్ నో యువర్ ట్రూ నేచర్ హౌ కెన్ యు నో స్పిరిచువాలిటీ.
1: మొట్టమొదట తానెవరో తెలుసుకోవాలి.
0: ఫస్ట్ నో థై సెల్ఫ్.
1: అది మానవత్వంలో ఉండేటువంటి మొట్టమొదటి యొక్క లక్ష్యం.
0: దట్ ఇస్ ది ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: నేను ఎవడు?
0: హూ యామ్ ఐ?
1: నేను దేహమా?
0: Am I the body?
1: లేక మనస?
0: Am I the mind?
1: లేక బుద్ధి?
0: Or intellect?
1: లేక అంతఃకరణ?
0: Or innocence?
1: కాదు కాదు.
0: No.
1: ఇది నా దేహం.
0: This is my body.
1: నేను వేరే.
0: I am different.
1: కర్కర దేహము నేను కాదు.
0: So I am not the body.
1: దేహము ఒక ఉపాధి.
0: This is only the chain. ఇది
1: మనకు ధరించినటువంటి ఒక వస్త్రము.
0: This is only the best cloth that has been put on.
1: కర్కనే ఉపాధి తానని చెప్పడానికి వీలు కాదు.
0: So you cannot claim yourself as the best chain.
1: మనము చేసిన దానికి అన్నిటికీ నీ దేహమునికే దండిస్తున్నాము మనము.
0: For all our actions we punish the body.
1: కానీ బాడీలో ఏ దోషము లేదు.
0: నో, దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద బాడీ.
1: కానీ అన్ని దోషములు మనసునికే ఉంటున్నాయి.
0: All mistakes are in the mind.
1: ఒకడు ఏదో ఒక చేయరాని పని చేశాడు.
0: వన్ కమిటెడ్ ఎ మిస్టేక్.
1: కానీ ఇది తప్పని తెలుసుకుని ప్రభుత్వము ఆ దేహానికి ఉరిశిక్ష ఇచ్చింది.
0: అండ్ ద గవర్నమెంట్ హెస్ పనిష్డ్ హిమ్ దట్ హీ షుడ్ బి హ్యాంగ్.
1: కానీ తప్పు చేసింది దేహమా మనసా?
0: ది క్రైమ్ ఈజ్ ఇట్ కమిటెడ్ బై ద బాడీ ఆర్ ద మైండ్?
1: బాడీ చేయలేదు.
0: బాడీ హెస్ నాట్ కమిటెడ్.
1: మనసు యొక్క ప్రోద్బలం చేత బాడీ చేసింది.
0: బికాస్ ద ప్రాంప్టింగ్ ఇన్ ద మైండ్ ద బాడీ హెస్ కమిటెడ్.
1: కాబట్టి మనసు దేహాన్ని చేయించింది.
0: సో ఇట్ ద మైండ్ దట్ మేడ్ ద బాడీ.
1: చేయించింది చెడ్డదా? చేసింది చెడ్డదా?
0: What is it that's bad here, body or the mind?
1: చెడ్డది.
0: It is the mind that prompted this action.
1: కాబట్టి మనసుని నీవు శిక్షించడం లేదు, దేహాన్ని శిక్షిస్తున్నావు.
0: You are not punishing the mind, you are punishing the body.
1: మను శాస్త్రం యొక్క న్యాయమా?
0: Is it, are you justified?
1: కాదు కాదు.
0: No.
1: కనుక నీ చేసినటువంటిది ఓడి జడమైన దేహం.
0: Therefore what that has
1: చేయించింది మనసు.
0: Is the mind that prompted this action. కనుక
1: మనుష్యానాం కారణం బంధమోచయు. ఈ రెండింటికి నీ మనసే మూల కారణం.
0: So mind is the cause for liberation and attachment.
1: కనుకనే మనస్సును మనం సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్.
1: ఏది చేసినప్పటికీ మనసు యొక్క దోషమే కానీ మనిషి యొక్క దోషం కాదు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ద మిస్టేక్ లైస్ విత్ ద మైండ్, నాట్ విత్ ద
1: బాడీ. నీవు బోధించవలసింది కూడా నువ్వు మనిషికి కాదు, బోధించవలసింది మనసుకు బోధించు.
0: సో యూ షుడ్ నాట్ టీచ్ ది హ్యూమన్ యాజ్ సచ్, యూ షుడ్ టీచ్ యువర్ మైండ్.
1: కనుక ప్రతి బోధన కూడాను మనసుకు సంబంధించిందిగా ఉండాలి.
0: సో ఎవ్రీ టీచింగ్ షుడ్ బి గివెన్ టు ది మైండ్.
1: కనుకనే షిరిడి ఎందుకూడను అనేక పర్యాయములు అనేక విధమైనటువంటి ఒక మార్గంలో అనేక ఉపమానముల చేత జ్ఞానోపదేశం జరుపుతూ వచ్చినటువంటి.
0: సో దేర్ ఇన్ షిరిడి ఆల్సో దేర్ సో మచ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ విజ్డమ్.
1: దైవము సర్వత్రా ఉండేటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వభూతములు ఎందు ఉండేటువంటి వాడు.
0: ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: ఈశావాస్యం విధం సర్వం.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: లక్ష్మీ బాయ్ దాంగే.
0: లక్ష్మీ బాయ్
1: చాలా శ్రీమంతురాలు.
0: షీఈస్ ఎ రిచ్ లేడీ.
1: కానీ అంత శ్రీమంతురాలు అయినప్పటికీ షిరిడిలో ప్రవేశించి ఆశ్రమం అంతా శుద్ధం చేయటము, వచ్చిన వారికి సేవలు చేయటము, ఈ విధమైనటువంటి మార్గంలో సేవా వృత్తి లోపల ప్రవేశించింది.
0: Though she is very rich, but she was cleaning the whole campus and serving all the devotees that visited there.
1: ఒకనాడు అవకాశం చిక్కింది గనుక బాబా పాదాల పైన పడి నమస్కారం చేసింది.
0: As she could get a chance, she could fall at the feet of
1: Baba. లక్ష్మీ బాయ్ నాకు భూఖ హై, ఆకలిగా ఉంటుందా అన్నాడు.
0: బాబా సెడ్ లక్ష్మీ బాయ్ ఐఎమ్ హంగ్రీ.
1: భగవంతుడు నోటారా చెప్పుకుంటుంటే, నోటారా అనుకుంటుంటే నేను విని ఎట్ట ఉండేది, కొంతసేపు తాడండి అని పరిగెత్తిపోయింది ఇంటికి పాపం.
0: లక్ష్మీబాయ్ థాట్ వాట్ ఇస్ ఇట్ బాబా హింసలో డైరెక్ట్లీ సెడ్ హిస్ హంగ్రీ, హౌ కెన్ ఐ బేర్ ఇట్.
1: అడుగని పోటోలకంట నైవేద్యం పెడుతున్నాము, అడిగినటువంటి పరమాత్మకి ఇవ్వలేకపోతున్నానా అని చాలా బాధపడి ఇంటికి వెళ్ళింది. బిరిబిరి చపాతులు చేసింది రేణు.
0: వీ ఫీడ్ ఎవ్రీ వన్ దట్ ఆస్క్ బట్ కాంట్ వీ సర్వ్ బాబా హూ డైరెక్ట్లీ ఆస్క్ లైక్ దిస్.
1: అప్పుడు బాబా బాబా ఫోన్ చేసేవాడు.
0: And Baba eats well.
1: Baba intettu chapatilanta tineetundi vaadu.
0: He eats pile of chapatis.
1: Okkoka chapati naalugu madatalu vesi okkoka thure tineetundi vaadu.
0: He will make four folds and take in one gulp.
1: Kanukani aame vellindi chaala ekku chapatile chesindi.
0: She made many chapatis.
1: Tattalo teeskoni vachindi.
0: She brought in a plate.
1: Mundu pettetappudiki aha chaala baagunnayi manchi ruchiga unnayi antunnadu.
0: And Baba said they are very tasty, they are very fine.
1: Ee lopalo oka nalla kukka toka aadinchukuntu vachindi.
0: In the meantime a black dog came there waving its tail.
1: Dani daggara pilichi dani nimurtu unte aa kukka aa chapatilanni tinesindi.
0: As Baba was patting this dog, it started eating chapatis there.
1: Chustu undadi Lakshmi Bai danki.
0: Lakshmi Bai was watching.
1: Chuchi Baba idena meer chesetunte pani?
0: He said, what is it?
1: ఆకలి ఆకలి అన్నారు.
0: You say you are hungry.
1: భగవంతుడు నోరు తెచ్చి అడిగాడని చెప్పండి నేను.

0: ఎంతో ఆప్యాయంగా నేను ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ చపాతీని చేసుకుని వచ్చాను.
1: When God asked openly, I brought the chapati for my devotion.
0: కుక్కకి పెట్టేసిస్తున్నారు.
1: In right in front of my eyes. You are serving to the dog. What sin I committed? What mistake lies with me?
0: ఈ చపాతీని చేసే సమయంలో నేను ఏదైనా దుర్భావం నాలో ఆవిర్భవించా?
1: Did I have any bad thoughts as I prepared chapatis?
0: నేను ఎంతో హృదయపూర్వకంగా కూడాను ప్రేమపూర్వకంగా ఈ చపాతీలు చేశాను.
1: With full of love and affection I made these chapatis for you.
0: నీ ఎందుకు నన్ను ఇంత అవమానపరిచావు?
1: Why do you insult
0: me? ఇది న్యాయమా?
1: Are you justified?
0: ఈ విధంగా కొంతవరకు అధికార స్థానంలో ఉన్నట్టుగా దేవుడు అంటే తండ్రి అంటే ఎంత అధికారమో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చింది లక్ష్మీబాయి.
1: She went on speaking as she would talk to her father.
0: లక్ష్మీబాయి,
1: I have eaten in full, my belly is full now.
0: బాబా, నేను ఎట్ట నమ్మేది? కుక్క వచ్చి కళ్ళతో చూస్తూ ఉన్నాను నేను తినేటువంటిది. నీవు తిన్నాననుకోవటంలో నేను ఎంత విశ్వసించే.
1: బాబా, హౌ కెన్ ఐ బిలీవ్ యూ? ఐ సీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐ డాగ్ ఈటింగ్ ఆల్ చపాతీస్. హౌ కెన్ ఐ బిలీవ్ దట్ యు హావ్ ఈటన్?
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్,
0: మానవుడు ఆకలి అని అడుగుతాడు.
1: The human being will have all the hunger.
0: పశుపక్షి మృగాదులు ఆకలి అనేటువంటిది ఏనాడు అడగదేంటి కాదు.
1: And man asks for food but not the birds.
0: కూడాను ఆకలి ఉంటుందని.
1: And there is hunger.
0: అవి చెప్పలేవు.
1: They don't say.
0: కాని అవి కూడాను దైవత్వం యొక్క సృష్టియే.
1: But that's also God's creation.
0: కనుకని ఆ మృగములు తిన్నప్పుడు నేను తిన్నట్టే కదా.
1: When animal eats it amounts.
0: ఈ దేహం ఒక్కటే నీవు బాబా అని భావించవద్దు.
1: Don't think this body is baba.
0: ఆ కుక్క కూడాను బాబా అని.
1: Even the dog is baba.
0: ఈ పక్షి కూడాను బాబా అని.
1: This bird is baba.
0: ఈ ఎనుము కూడాను బాబా అని.
1: This everything.
0: సర్వ జీవరాశులు కూడాను బాబా అని.
1: All beings are baba.
0: ఈశా వాస్యం ఇదం సర్వం.
1: God is everywhere.
0: ఈశ్వర సర్వభూతానా.
1: God is in all creatures.
0: అన్నింటి యందు ఉండేటువంటి బాబాను ఎందుకు ఇంత సంకుచితంగా మీరు చూస్తున్నారు?
1: When baba is everywhere, why you limit him?
0: ఈ బాబాని మీరు పెంచుకోవడం చేతనే నేను ఈ విధంగా ఏడిపించడానికి పూనుకున్నాను.
1: Because you had this narrow ideas, I had to make you cry.
0: భావం పోవాలి, విశాల భావం రావాలి.
1: Give up the narrow ideas, narrow feelings, develop broad mindedness.
0: కనుక నీవు విశాలమైనటువంటి భావాన్ని పెంచుకో.
1: Have the broad feelings and thoughts.
0: ఎవరు ఏది చేసినప్పటికీ నీ దైవం యొక్క ఆజ్ఞగా భావించు.
1: Whatever is done, take it as divine.
0: ఏ చెడ్డ మంచి జరిగినప్పుడు this is good for me. ఇది నా మంచి కోసమే అని భావించు.
1: If anything bad happens, take it that is for your own good.
0: ఈ విధమైనటువంటి సద్భావములు భక్తుల హృదయాల లోపల ఆవరించినప్పుడే ఇది సరైనటువంటి భావంగా ఉంటుంది.
1: When such good thoughts are there in your hearts, then it would be proper.
0: కానీ ఎంతమంది వచ్చినప్పటికీ
1: so many have
0: కొంతమంది మాట్లాడలేదని పోతుంటారు.
1: Some say that
0: కొంతమంది మమ్మల్ని చూడలేదని పోతుంటారు.
1: Some say the Swami has not looked at them.
0: పిలచలేదని పోతుంటారు.
1: Say that they have not looked at them.
0: ఇక్కడ అనేక రకాల ఇంకా కొంతమంది వస్తారు.
1: Some come.
0: మందిరంలోనే ఉంటారు, బయట తట్టింత వ్యాపారాలు చేస్తుంటారు.
1: They are here in mandir but they have business transactions.
0: అనేక రకాలుగా ఉంటుంటారు.
1: Many people are here.
0: వీళ్ళందరూ భక్తులేనా?
1: Are they all devotees?
0: కనుకని భక్తి అనేటువంటిది కావాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ఒక ఆత్మ జ్ఞానం కోసం రావాలి.
1: If you are a true devotee, you should come here for the knowledge of the self.
0: కాని అది చాలా తక్కువ.
1: But very few are like that.
0: రాని రాకపోని.
1: They come or not.
0: కాని ఆత్మ జ్ఞానం అనేటువంటిది కలిగినప్పుడే ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
1: When once you have that knowledge of the self, you will have the bliss of this self.
0: అట్టి నిజమైనటువంటి తత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: You should make every effort to know that nature of the self.
0: ఒక ఠాకూర్ వచ్చాడు షిర్డీకి. ఠాకూర్.
1: A ఠాకూర్ came to Shirdi.
0: అతని జోబులో 2 crore రూపాయలు 5-5 rupees నోట్ అంతా దండిగా ఉంటున్నాయి.
1: There are lots of 500 rupee notes in his
0: pocket. బాగా కనిపిస్తున్నాయి.
1: They are quite apparent.
0: దీన్ని చూచాడు బాబా.
1: బాబా saw this.
0: Hey dama,
1: he said.
0: ఆ ఊర్లోకి పోయి పటేల్ దగ్గర ఒక 5 rupees తీసుకునిరా అన్నాడు.
1: He said, Dama, you go to that village and bring 5 rupees from that Patel.
0: ఆయన వెళ్ళాడు దామ.
1: దామ వెంట.
0: ఈ లోపల ఈ పటేల్ అడుగుతున్నాడు, బాబా నాకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి అంటున్నాడు.
1: And this Patel prayed that he should have the knowledge of the self, Atma Jnana.
0: నాకు దివ్యమైన వైరాగ్యం ప్రసాదించండి.
1: గివ్ గ్రాంట్ మీ ద డివైన్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్.
0: కొంతసేపు ఉండు అన్నాడు.
1: హి సెడ్ వెయిట్ ఫర్ సమ్.
0: తిరిగి వచ్చాడు దామా.
1: దామా రిటర్న్.
0: స్వామి ఆ పటేల్ ఇంటి దగ్గర లేడు అన్నాడు.
1: హి సెడ్ స్వామి పటేల్ ఇస్ నాట్
0: అట్ హోమ్. ఇంకొక కొట్టు దగ్గరికి పోయి, ఆయిల్ కొట్టు దగ్గరికి పోయి ఒక 5 rupees తీసుకురా.
1: హి సెడ్ గో టు అనదర్ షాప్ అండ్ బ్రింగ్ 5 rupees.
0: అక్కడికి పోయాడు.
1: హి వెంట్ దేర్.
0: కానీ వచ్చిన పటేల్ అంతా కూడా, స్వామి నాకు ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించండి అంటున్నాడు.
1: బట్ దిస్ పటేల్ వెంట్ ఆన్ ప్రేయింగ్, స్వామి టీచ్ మీ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్.
0: సరే మరి దామా వచ్చాడు.
1: దామా కేమ్.
0: మరి ఇంకొక దగ్గర పోయి కుల్లీ కొట్టు వాడిని పోయి ఒక 5 rupees అడుగు అన్నాడు.
1: అండ్ దెన్ బాబా సెడ్ గో టు ద పాన్ షాప్.
0: ఈ విధంగా 5-6 పర్యాయములు ఈ దామాను పంపించాడు.
1: హి సెంట్ దామా 5-10 times.
0: నాకు 5 rupees చాలా అవసరంగా ఉంటుండాలి, తీసుకుని రామన్నాడు.
1: హి సెడ్ 5 rupees ఆర్ వెరీ ఎసెన్షియల్ నౌ, బ్రింగ్ ఇట్.
0: అప్పుడు ఈ పటేల్ ను చూసి చెప్తున్నాడు బాబా ఇండైరెక్ట్ గా.
2: బాబా స్టార్టెడ్ టెలింగ్ ఇండైరెక్ట్లీ టు పటేల్,
0: అరే పటేల్,
2: ఓ పటేల్,
0: నీ 5 రూపాయల నోట్ నాకు బాగా కనిపిస్తూనే ఉంటున్నాయి.
2: ఐ సీ ది కరెన్సీ నోట్స్.
0: నేను ఈ పర్యాయం 5 రూపాయల కోసమని పట్టణానికి పంపించాను.
2: ఐ హావ్ సెండ్ ఫర్ ద మనీ టు ది సిటీ.
0: పోనీ స్వామి, నా దగ్గర ఉన్న 5 రూపాయలు తీసుకోండి, నీ ఇచ్చినావా?
2: Did you try to give the 5 rupees which you are holding in your pocket?
0: నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుందిరా?
2: When you are such a miser, how do you expect to have the knowledge of the self?
0: ఇంత లోభికి నీకు ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞానం బోధించాలి?
2: You are a miser, how to teach you the knowledge of the spirit?
0: కనుకనే త్యాగేనైకి అమృతత్వ మానసో, త్యాగం చేయనటువంటి మూర్ఖునికి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎన్నో వేల మైళ్ళు దూరంగా ఉంటుంది.
2: The one who cannot sacrifice will be far off, thousands of miles away. కనుకనే
0: వేదం కూడాను నకర్మణ నప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసో.
2: So no position, no authority, it is only sacrifice that confers immortality.
0: ఈనాడు నీవు 5 రూపాయలు వదిలిపెట్టడానికి బాధపడుతుంటావు.
2: Today you feel sad to give up 5 rupees.
0: కాని ఇవన్నీ ఏదో ఒకనాడు నీవు వదిలిపెట్టి పోక తప్పదు.
2: You must give them up one day or other.
0: ఆనాడు ఏమి చేయగలవు?
2: వాట్ కెన్ యూ డూ?
0: ఏం వెంట కొనిపోగలవు?
2: వాట్ ఇస్ దట్ కెన్ కమ్ విత్ యూ?
0: ఇది ఏ నిజమైన ఆత్మజ్ఞానము?
2: దిస్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే,
2: ఇఫ్ యు నో దిస్ ట్రూత్,
0: జీవితం లోపలే మనం అనుభవించవలసిన అన్ని కూడా మనం అనుభవించాలి.
2: యు హావ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ యు ఆర్ సపోజ్ టు డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
0: చాలా మంది చిన్న చిన్న పిల్లలంతా కూడాను భజనలు భక్తి ఏదో ఒక విధమైన ధ్యానం ఇలాంటివి చేస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు కూడాను వారిని విమర్శిస్తుంటారు.
2: వెన్ బాయ్స్ start doing bhajans and try to meditate, parents criticize them.
0: Inta chinna vayasu lopa inta pedda bhakti neeku enduku?
2: Parents tell them at this tender age, why are you doing
0: this? Vaa chayi goppa ujjogam chesi tarvata manchi sambalam teeskoni kadapa retired ayin tarvata neevu appudu kavalsina japamalu teeskoni kurcho.
2: Just to pass, get a pass in the examination, take a good position, earn money, then sit in the name of devotion with a talisman.
0: Anta indriyalu udigina tarvata పద పద మంచు కింకరులు పాశములాగడి వేళ.
2: When the soldiers of the god of death drive you from this earth,
0: దబ దబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ.
2: Everyone says that the body should be kept out of the house,
0: లబలబ ఏడ్చు వేళ.
2: And wife and family start crying,
0: పరిణామం నోటను పలక.
2: Is it possible to chant the name of God? అప్పుడు
0: చేసేది రిటైర్డ్ అయిపోయి కన్నులు కాళ్ళు అన్ని కూలిపోయినప్పుడు వాడు ఏమి జపం చేస్తాడు, ఏమి భజన చేస్తాడు?
2: When all the senses and the limbs become weak, is it the proper time?
0: మంచి ఫలమైనటువంటి దాన్ని మనం భుజించాలి, కాని కూలిపోయినటువంటి పండును ఎవరైనా భుజిస్తారా?
2: You should only eat a fruit which is ripe enough, not the one that
0: జీవితం అంతా వ్యర్థం గావించుకొని వృద్ధాప్యములో ఏ విధమైనటువంటి సాధన చేయగలవు నీవు?
2: హావింగ్ వేస్టెడ్ ఆల్ ద లైఫ్, వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ సాధన యూ కెన్ డూ ఇన్ ఓల్డ్ ఏజ్?
0: యుద్ధంలో ప్రవేశించి వీరుడు కావాలని విజయాన్ని సాధించాలనుకుంటే చిన్న వయసు నుంచి నీవు రిక్రూటింగ్ లో చేరాలి.
2: In order to win the war, you should be recruited while young.
0: ee recruiting lo pass ayin tarvatane neevu yuddham lo poi deenni pattukoni sadhinchavachu.
2: When once you are recruited into the army, you kabatti join the war.
0: ee balyam nunde deeni oka tattamu recruiting kavali, deeniki oka training kavali.
2: Right from this young age you need training.
0: jeevita kalamlo chesinatundi smarane anchakalamlo aadarana.
2: All that smarana chanting will be adarana refuge.
0: ఈ దైవ భక్తి లేకపోతే ఎప్పుడు మనకు దైవ భక్తి వస్తుంది?
2: If you don't have devotion now, when can you cultivate?
0: ఎప్పుడో వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు.
2: It's a mistake to think that you'll have later.
0: ఇప్పటి నుంచినే రావాలి.
2: It should be there right from now.
0: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు కూడా చక్కగా అవుతుంది.
2: If the plant is straight, the tree would be straight.
0: మొక్క వంగితే చెట్టు కూడా వంగిపోతుంది.
2: If the plant bends, also the tree.
0: కనుకనే ఇప్పటి నుంచి కూడా ఈ యొక్క వయసులో చాలా పవిత్రమైన వయసు.
2: This tender age is sacred.
0: దైవ భావాన్ని మనము హృదయంలో నింపుకోవాలి.
2: యు షుడ్ ఫిల్ యువర్ హార్ట్,
0: త్యాగ భావాన్ని కూడా మనం హృదయంలో నింపుకోవాలి.
2: యు షుడ్ ఫిల్ విత్
0: సేవకావృత్తిలో మనం ప్రవేశించాలి.
2: యు షుడ్ సర్వ్.
0: కనుకని నకర్మణ అని చెప్పినప్పుడు ఏ కర్మలు చేసినప్పటికీ దైవ కర్మగా భావించాలి.
2: వాట్ ఎవర్ యు మే డూ, యు షుడ్ ప్లీజ్ గాడ్.
0: నతపాంసి నతీర్థానం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. జపం చేయటం కాదు, తపం చేయటం కాదు, యోగం చేయటం కాదు, సేవలో మనం పాల్గొనాలి.
2: సో ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్.
0: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగా మనం విశ్వసించాలి.
2: హూమ్ సో ఎవర్ యూ సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు గాడ్.
0: అందరి ఎందు ఉండినటువంటిది దైవమే.
2: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
2: ఇట్స్ ఓన్లీ ది వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: మనకి ఈ వయసు లోపల మనం ఈ పవిత్రమైన భావాలే మన హృదయాన్ని నింపుకోకపోతే ఏనాడో మనకు వస్తాయనుకోవడం చాలా పొరపాటు.
2: ఇఫ్ యూ డోంట్ ఫిల్ యువర్ హార్ట్స్ రైట్ నౌ విత్ ది సీక్రెట్ థాట్స్, to think that you'll have them later, it's a big mistake.
0: Kanuka baba modalu minchi kudanu direct ga indirect ga kudanu anek rakamainatvanti oka aatmagnanaanni bodhisthu vacheatvanti vaadu.
2: Therefore baba has spread this knowledge of the spirit directly and indirectly.
0: Kaani itti gnanam lenatvanti vaaru, itti sushmam teliyinatvanti vaaru, ఇట్టి పవిత్రమైన గుర్తించుకోలేనటువంటి వారు భౌతికాన్ని లౌకికాన్ని ప్రాకృతాన్ని చూచి భ్రమించిపోతుంటారు.
2: దోస్ పీపుల్ హూ కెనాట్ అండర్స్టాండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద సటిలిటీస్ అండ్ ద శాంక్టిటీ దే గో బై ది వరల్డ్లీ వేస్.
0: కనుక ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే.
2: దట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది అవుట్ వర్ల్డ్.
0: దివ్యమైనటువంటి భావము నవ్యమైనటువంటి భావము మనలో ఉంటుండాలి.
2: The divine and the novel thoughts are within.
0: ఐకమత్యమైనటువంటి చాలా భావం ఉంచింది.
2: For this unity is essential.
0: దీనిని సంఘీభావం కూడా చాలా అవసరము.
2: For this unity is absolutely needed.
0: ధర్మజుడు ఒక చక్కని ఆదర్శాన్ని అందించాడు.
2: ధర్మజ హస్ సెట్ ఎ వెరీ గుడ్ ఐడియల్.
0: ఏమిటి ఆ ఆదర్శం?
2: What is that ideal?
0: మేమందరం కూడా 105 మంది అన్నదమ్ములము.
2: All of us make a total of 105 brothers.
0: మా బ్రదర్స్ అంతా మేము ఎవరు? 5 మంది కాదు, 105 మంది మేము బ్రదర్స్.
2: We brothers not 5, 105.
0: మాలో మాకేమైనా డిఫరెన్స్ ఏమైనా బయలుదేరినా పాండవులు మాత్రమే 5 మంది, కౌరవులు 100 మంది.
2: When there is difference of opinion among us, 5 Pandavas on one side, Kauravas
0: on the other. మాపైన ఎవరైనా వచ్చిరా, మేము 105 మంది కూడా చేరిపోతాం.
2: ఇఫ్ ఎనీవన్ ఇస్ ప్రిపేర్డ్ టు ఇన్వేడ్ us, all the 105 would join.
0: అదే విధంగానే భారతీయులందరూ కూడా ఒక్కటిగా ఉంటుండాలి.
2: Likewise all Bharatiya should be one.
0: భారతీయ సంస్కృతి ఒక్కటే.
2: The culture of Bharat is one.
0: భారతీయ ధర్మం ఒక్కటే.
2: Dharma is one.
0: భారతీయ జాతి ఒక్కటే.
2: The Bharat jati is one.
0: దీన్ని విస్మరించి మేము వేరు మేము వేరు అనేటువంటి ఒక భేదములు పెంచుకోవడం చేతనే చిన్న భిన్నమైపోయి దేశాన్ని కూడాను దేశం యొక్క పవిత్రతను కూడాను పాడు చేస్తున్నారు.
2: బికాజ్ వీ అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ ద హోల్ కంట్రీ ఇస్ డివైడెడ్.
0: ఏ పార్టీనైనా కానీ,
2: లెట్ ఇట్ బి ఎనీ పార్టీ,
0: ఏ జాతి అయినా కానీ,
2: లెట్ బి ఎనీ రేస్,
0: ఏ రాష్ట్రమైనా కానీ,
2: ఎనీ స్టేట్,
0: భారతీయులందరూ ఒక్కటే.
2: ఆల్ భారతీయస్ ఆర్ వన్.
0: అలాంటి భావంలో మనం ఏకమైపోయి దీన్ని ఎదుర్కొని దేశాన్ని రక్షించడానికి కూనుకోవాలి.
2: విత్ దట్ ఫీలింగ్ వి షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్ అండ్ రెసిస్ట్
0: ఎనీ అదర్ ఫారిన్ ఇన్వేషన్. ఎన్నో ఉండవచ్చును,
2: దేర్ విల్ మెనీ డిఫరెన్సెస్,
0: కానీ వ్యక్తిగతమైనప్పుడు నీవు నీవే తాను తానే.
2: యాజ్ పర్ ది ఇండివిజువల్ డిఫరెన్సెస్ వి ఆర్
0: అపార్ట్. కానీ దేశం యొక్క విషయంలో ప్రవేశించినప్పుడు అందరూ ఒక్కటే.
2: But in respect of the country we should stand united.
0: అది ధర్మజని యొక్క సూత్రము.
2: That is the principle of dharma.
0: మాలో మాకు భేదములు సంభవించినప్పుడు మేము 5 మంది బ్రదర్స్ వేరు, 100 మంది బ్రదర్స్ వారు.
2: When there are differences among us we 5 are apart from those 100.
0: కానీ మా దేశం పైన ఎవరైనా వస్తే మేమందరూ ఏకమైపోతాం.
2: If anyone tries to invade us all the 105 would stand united.
0: ఐకమత్యమనేటువంటి దాన్ని మనం విచారించాలి.
2: That unity we should have in
0: faith. ఇది ధర్మజని యొక్క ప్రధానమైన సూత్రము.
2: This is the main principle of dharma.
0: అన్నింటికీ ధర్మమే ప్రధానము.
2: For everything dharma is important.
0: ఈ ధర్మం కూడాను దయతో కూడినటువంటి ధర్మంగా ఉండాలి.
2: And this dharma should have daya compassion.
0: కనుకనే ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి నాలుగు కూడాను అన్ని ధర్మముతో ప్రారంభం కావాలి.
2: Therefore all the objectives of life commence with dharma.
0: అర్థము ధనము కావాలి. ధర్మంతో కూడినటువంటి ధనం కావాలి.
2: యు షుడ్ హావ్ వెల్త్ ఎర్న్డ్ ఇన్ ద రైట్ వాంచ
0: కావాలి. ధర్మంతో కూడినటువంటి వాంచలుగా ఉండాలి.
2: కామ డిజైర్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ రైచియస్లీ.
0: కనుకనే ధర్మంతో కూడినటువంటివి అన్ని కూడాను దయతో కూడినటువంటివిగానే ఉంటాయి.
2: దేర్ఫోర్ ధర్మ రైచియస్నెస్ షుడ్ హ్యావ్ విత్ ఇట్ ద కంపాషన్ దయ.
0: ఇది ఎక్కడ ఉంది ఈ దయ?
2: వేర్ డు యు ఫైండ్ దిస్?
0: హృదయం నందే ఉంటుండాలి.
2: కంపాషన్ ఇస్ ఇన్ అవర్ హార్ట్.
0: అదే నిజమైనటువంటి యొక్క దయ. అదే నిజమైనటువంటి హృదయము.
2: దట్ ఇస్ ద ట్రూ హార్ట్.
0: దేహమనే హృదయమందు, దేహమనే జీవియందు హృదయమనే దేవుడుండే.
2: దేర్ఫోర్ ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ గాడ్ ఇన్ ద ఫార్మ్.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
2: బోత్ ప్లే అండ్ ఆర్ డ్రివెన్ అపార్ట్.
0: ఆటలాడ ఆడించే సూత్రధారి ఒకరినొకరు.
2: దేర్ ఇస్ వన్ డైరెక్టర్ బిహైండ్ దిస్ పపెట్ షో.
0: ఈ రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు చేరిపోతుంది.
2: దే ప్లే టుగెదర్ అండ్ దే ఆర్ డ్రివెన్
0: అపార్ట్. కట్టగలిపి రెండు ఒక్కటే అయిపోతుంది.
2: అల్టిమేట్లీ దే బికమ్
0: జీవాత్మ పరమాత్మ తత్వం రెండు భిన్నం కాదు.
2: ది ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: దేవుడే దేవుడు, దేవుడే జీవుడు.
2: ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ఇండివిజువల్.
0: ఒకటి బింబము, రెండోది ప్రతిబింబము.
2: వన్ ఇస్ ఆబ్జెక్ట్, అదర్ ఇస్ రిఫ్లెక్షన్.
0: రెండోది రియాక్షన్.
2: వన్ ఇస్ యాక్షన్, అదర్ రియాక్షన్.
0: ఒకటి సౌండ్, రెండు రిసీడ్.
2: వన్ ఇస్ సౌండ్, అదర్ ఇస్ రిసౌండ్.
0: కనుకనే అన్ని కూడాను సౌండ్, రిసౌండు, యాక్షన్, రియాక్షన్. ఈ విధమైన తత్వంతో జీవాత్మ రెండు కూడా ఉంటున్నాయి.
2: Therefore everything is action, reaction, sound and resound.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: ఈ వయసు లోపల చదువుతో పాటు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంఘీభావాన్ని కూడా మీరు అభివృద్ధి భావించుకోవాలి.
2: Along with this formal education you have, you should cultivate the spirit of unity.
0: సంఘములో నీవు పెరిగిన సంఘములో నీవు ఈనాడు జీవించే సంఘములో సంఘానికి దూరం ఏ విధంగా ఉండగలవు?
2: You grow in society. You develop in society. In what way should you be?
0: నీవు ఏమేమి అనుభవించావో, ఏమేమి సాధించావో ఇవన్నీ సంఘం ద్వారానే నీవు సాధించావు.
2: You have achieved, you have accomplished everything in society
0: only. ఇన్ని సాధించినటువంటి నీవు సంఘానికి ఇంతైనా కూడా కృతజ్ఞత చూపనక్కర్లేదా?
2: Should you not express gratitude to society?
0: ఈ సంఘానికి నీవు కొంత సహాయం చేయనక్కర్లేదా?
2: Should you not render service to society?
0: నీవు పుచ్చుకోవడానికి సిద్ధమైతే ఇచ్చుకోవడానికి ఏమి గతి?
2: When you accept, receive, should you not give in turn?
0: కనుకనే నీవు ఇచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
2: So be ready to give.
0: అదియే నీ యొక్క సరైనటువంటి మానవత్వం.
2: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూత్రములను ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
2: It is only culture of Bharat that taught the sacred principles.
0: MBA boy cheppadu.
2: MBA boy said.
0: Sahana avatu, sahana gunattu, sahaviryam karavavahin. Sahana avatu. Andaru kudunu cheri undali.
2: That all should be united.
0: Kalasi melisi terugudam.
2: Let's move together.
0: Kalasi melisi perugudam.
2: Let's grow together.
0: Kalasi melisi telusukunna telivini poshinchudam.
2: Let us develop the intelligence.
0: Kalasi melisi kalataleka chelimito jeevinchudam.
2: Let us live in friendship without any conflict.
0: Veda motta motta bodhinchinatvadi inta ekatvanni bodhinchindi.
2: It's the Veda that taught unity in the first place.
0: Kani itti ekatvanni bodhinchetvanti okka vyaktulu lekapovadam chetane వేదం అంటే ఏదో ఒక పనికిరాని ఒక పదార్థంగా భావిస్తున్నారు.
2: Since there are none who could explain this Veda properly,
0: ఏదో చాలా ఉచ్చరించేటువంటి ఒక మంత్రములుగా విశ్వసిస్తున్నారు.
2: We just take it as a ritual full of mantras.
0: కాదు కాదు.
2: No.
0: సర్వశక్తులకు వేదమే మూల కారణము.
2: Veda is the cause for almighty power.
0: సమస్తము వేదములందే ఉంటున్నది.
2: Everything is contained in Veda.
0: సమస్తము వేదము నుంచినే ఆవిర్భవింపు చేసి సర్వ దేశములకు సప్లై చేస్తూ పోయింది.
2: Everything is originated out of Veda and reaches all over the world.
0: ఈనాడు ఉండినటువంటి అస్త్రశస్త్ర విద్యాలందే కొన్ని కూడాను మన వేదము నుంచి ఆవిర్భవించినటువంటివి.
2: ఆల్ ద వెపన్స్ ఇన్ ద ఆర్మమెంట్స్ అండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్
0: నాలెడ్జ్
2: ఇట్స్ ఓన్లీ ది వేదా దట్ ఇస్ ద ఆరిజిన్.
0: భారతీయులు గుర్తించుకోలేకపోతున్నారు.
2: అండ్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ నోన్ టు అన్ని
0: దేశములకు భారతదేశము నాయకత్వాన్ని వహించినటువంటిది.
2: ఇట్స్ ఓన్లీ భారత్ దట్ ఇస్ ద లీడర్ ఫర్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్.
0: అలాంటి భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు విద్యార్థులు చక్కగా విశ్వసించడానికి ఆదర్శాలు లేకపోతున్నాయి.
2: The students should have such an ideal so that the Bharat would be a leader for all the nations of the world.
0: Gata jeevudagu patin bratikinchi emugelche Savitri Bharata sadvigade.
2: Savitri, the lady, the one of charity who could bring back her husband to life.
0: Tana satya mahimache davagni challarche truti chandramati bharatiyakade.
2: The Chandramati belongs to this Bharat, the one of charity and sacrifice.
0: Kulasatittamu agnigundana prakatinche Sita Bharata dharajata gade.
2: Is only Sita who belongs to the sacred land of Bharat
0: Kinisi,
2: who could stand the durmada, test of fire.
0: Kiratiyu bhutigavinche Damayanti Bharati ramani gade.
2: Is not the Damayanti the one of Bharat who could show her all of
0: her? Sattasagana vesti tatvatalamuna Bharata dati pativrata prabhava bhava bhava sampannataku gade pantabhumi.
2: Is only that the field and the harvest and the crop that speaks for the wealth of the
0: country. Upajayi kadem. భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానాన్ని వహించినటువంటి.
2: భారత్ ఈజ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎ టీచర్ అండ్ ప్రిసెప్టర్ టు ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంతటి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములు భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
2: ద సాంక్టిటీ ఆఫ్ దిస్ భారత్ ఈజ్ నాట్ నోన్ టు భారతీయర్స్.
0: విదేశముల యొక్క విషయాన్ని చిన్నదైనప్పుడు పెద్దగా పెంచుకుంటున్నారు.
2: ఎ స్మాల్ థింగ్ ఇఫ్ ఇట్స్ ఆఫ్ దట్ అదర్ కంట్రీ
0: ఈ విధంగా ఉంటుండాలి.
2: దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ భారత్ టుడే.
0: ఇంటిలో వండిన పంచభక్ష ప్రమాణముల కంటే పక్కింటిలో పాల్చిపోయిన పప్పు చాలా రుచి అంట.
2: The delicious items at home cooked so well in the kitchen are not relished, whereas neighbor's rotten doll is very much relished.
0: కనుకనే మనం విదేశాలు వెంట తిరుగుతున్నామే కానీ స్వదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: సో వీఆర్ ఆఫ్టర్ ఓవర్సీస్ ఫారెన్ ల్యాండ్ బట్ వీ డోంట్ నో అవర్ కంట్రీ. వాట్స్ దిస్?
0: ఈనాడంతా కూడా డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
2: Today we think of money.
0: ఈ ధనం మనం ఏమి ఉద్ధారం చేయగలదు?
2: హౌ డస్ ఇట్ హెల్ప్ యూ?
0: దయను పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
2: డెవలప్ కంపాషన్.
0: ధర్మాన్ని పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
2: డెవలప్ ధర్మ.
0: ధనం నిన్ను ఉద్ధారం చేయదు.
2: నాట్ ధన.
0: పతనము చేస్తుంది. పతనమే చేస్తుంది.
2: ఇట్ విల్ రూయిన్ యూ.
0: కనుకని ధనం అనేటువంటిది ఎంతవరకు అంతవరకు ఉండాలి.
2: మనీ ఇస్ నెసెసరీ టు ది
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను
2: లిమిట్స్.
0: ఈ ధనం అనేటువంటిది మనకు కాలికి తొడిగేటువంటి ఒక చెప్పులు వంటిది.
2: భగవాన్ సేస్ దట్ మనీ ఇస్ లైక్ ది చెప్పల్స్ దట్ వీ వేర్.
0: కాలికి సరి అయినటువంటి సైజు గా ఉండినప్పుడే ఆ చెప్పులతో నడచడానికి వీలవుతుంది.
2: ఇఫ్ దే ఆర్ టు ది ఎగ్జాక్ట్ సైజ్ అండ్ మెజర్మెంట్ యూ కెన్ వాక్ ఫ్రీ.
0: అది ఓవర్ సైజ్ అయినా నడచడానికి వీలు కాదు, టైట్ అయినా నడచడానికి వీలు కాదు.
2: ఇఫ్ ది చెప్పల్స్ ఆర్ ఓవర్ సైజ్ యూ కాంట్ వాక్ నార్ టైట్.
0: అదే విధంగా మనకి ఎంత ధనమో అంత వరకు ఉండాలి.
2: సో ద మనీ షుడ్ బి దేర్ టు ఎక్స్టెండ్ ఇట్. మితిమీరి
0: ధనము మతిహాని కలిగిస్తుంది.
2: ఇఫ్ ఇట్ ఇస్ మోర్ ఇన్ ఎక్సెస్ ఇట్
0: విల్ గావిస్తుంది.
2: You'll have all bad qualities.
0: ధనాన్ని చూసి తన్మయత్తుని చేస్తుంది.
2: You forget everything looking at the money.
0: కట్టకడపై మత్తులో ముంచుతుంది.
2: Ultimately you will be intoxicated.
0: ఇది కాదు మనం సంపాదించవలసింది.
2: It's not the one you should
0: have. గుణధనాన్ని సంపాదించాలి.
2: You should have the wealth of quality.
0: గుణశ్వర్యాన్ని సంపాదించుకోవాలి.
2: It's either wealth or virtue.
0: గుణవంతునికే స్థలము.
2: It's only virtuous one who will find a place.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: We should know the truth.
0: భారతీయ సంస్కృతి అప్రాచీన కాలం నుండి కూడాను
2: the culture of Bharat since
0: ఈ ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది. లోకస్తమస్తా సుఖినో భవంతు ఇలాంటి పవిత్రమైనటువంటి ఇది ఒక్క భారతదేశమే అందిస్తూ వచ్చింది.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ ఇస్ హియర్ వేర్ వి ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్. ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: అన్ని దేశములు సుఖంగా ఉండాలి.
2: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ.
0: అన్ని ఏమైనా అయిపోయి మన భారతదేశం సుఖంగా ఉండాలని మనం అంత స్వార్థంగా మునక్కూడదు.
2: వి షుడ్ నెవర్ బి సెల్ఫిష్ యాస్ టు ప్రే ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అన్ని దేశములు కూడా ఈ భారతదేశంలో ఒక భాగములే.
2: ఆల్ కంట్రీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ఒక పెద్ద భవనం నిర్మించాము.
2: యు హావ్ బిల్ట్ ఎ బిగ్ మ్యాన్షన్.
0: ఈ భవనంలో అనేక రూములు నిర్మించుకున్నాము.
2: దేర్ సో మెనీ రూమ్స్ దేర్.
0: అదే విధంగానే
2: Likewise,
0: ఈ విశ్వమైనటువంటి ఒక పెద్ద భవనం నిర్మించుకున్నాము.
2: ఇన్ దిస్ మ్యాన్షన్
0: ఈ భవనం లోపల అమెరికా ఒక రూము, రష్యా ఒక రూము, జపాన్ ఒక రూము, జర్మనీ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఫ్రాన్స్ ఒక రూము, ఇవన్నీ కొన్ని కొన్ని రూములుగా ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ యూనివర్స్ దేర్ ఆర్ సో మెనీ రూమ్స్ లైక్ అమెరికా, జపాన్, జర్మనీ.
0: రూమ్ లో నీవు జీవిస్తున్నావు.
2: హౌఎవర్ యు లివ్ ఇన్ యువర్ ఓన్ రూమ్.
0: కానీ ఇవన్నీ ఒక్క భవనంలో ఉన్నటువంటి రూములే.
2: బట్ దే ఆర్ ఆల్ ది రూమ్స్ బిలాంగింగ్ టు ది సేమ్ బిల్డింగ్.
0: గదులే ఇవన్నీ.
2: దే ఆర్ ఆల్ ది రూమ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: ఈ ఏకత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి.
2: యూ షుడ్ నో దిస్ అండర్లైన్.
0: ఈనాటి విద్యార్థులు ఈ ఏకత్వం చాలా అత్యవసరం.
2: ఫర్ స్టూడెంట్స్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: ఈనాటి విద్యార్థులు ఏకత్వం లేకపోవడం చేతనే
2: బికాస్ ది అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ అమంగ్
0: జగత్తు ఇన్ని విధమైనటువంటి కల్లోలాలు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
2: వి ఫైండ్ సో మచ్ ఆఫ్ ఎజిటేషన్ ఎవ్రీవేర్.
0: దైవ ప్రేమను మనం పెంచుకోవాలి.
2: వి షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
2: దేర్ నథింగ్ మోర్ దాన్ దట్.
0: ఈ ఒక్క ప్రేమ ఉండినా ఇంకా సర్వమును మనం సాధించుకోవచ్చు.
2: అండ్ వన్స్ యు హావ్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కారణం ఏమిటి? అందరి యందు ఉన్నది ప్రేమనే ఒక్కటే.
2: బికాస్ దిస్ లవ్ ఇస్ ఇన్ ఎవ్రీబడి సేమ్.
0: అందరి యందు ప్రతిబింబిస్తుంది అది ప్రేమ ఒక్కటే.
2: ఇట్స్ ది సేమ్ లవ్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఎవ్రీబడి.
0: ఈ విధమైనటువంటి యొక్క నిజతత్వాన్ని మనం గుర్తించినప్పుడే
2: వెన్ వీ నో దిస్ ట్రూ నేచర్
0: మానవత్వాన్ని కూడా మనం గుర్తించిన వారం అవుతాం.
2: వీ కెన్ నో ది హ్యూమన్ క్వాలిటీ.
0: లేకపోతే మానవత్వాన్ని కూడా గుర్తించిన వారం కాదు.
2: అదర్వైజ్ వీ విల్ నాట్ నో ది హ్యూమన్ వాల్యూ.
0: మానవుడంటే నమ్మకం కలిగినటువంటి వాడని చెప్పాను.
2: హ్యూమన్ బీయింగ్ మీన్స్ ది మీనింగ్ ఇన్ ఆల్.
0: ఏ మానవుని కూడా నమ్మకం అనేటువంటిదే లేదు.
2: టుడే దేర్ ఇస్ నో ఫెయిత్ అట్ ఆల్.
0: నమ్మకం లేనప్పుడు ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ డూయింగ్ సో మెనీ థింగ్స్ వితౌట్ ఫెయిత్?
0: కనుకనే నమ్మకం అనేది అన్ని పెంచుకోవాలి.
2: దేర్ఫోర్ యు హావ్ టు డెవలప్ ఫెయిత్.
0: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు.
2: అనర్త్ పీపుల్ ఆర్ బ్లైండ్ హావింగ్ లాస్ట్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటి కన్నులు లేకపోతే మనం దుడ్డివారమే.
2: వి ఆర్ బ్లైండ్ వెన్ వి లూజ్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: పోనీ నిన్ను నీవైనా నమ్ముకుంటున్నావా?
2: అట్లీస్ట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ.
0: నిన్ను నీవు నమ్మినటువంటి వాడు, దేవుణ్ణి నమ్మినటువంటి వాడు.
2: యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: అందువల్లనే ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
2: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ దెన్ ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: నీ పైన నీకు ఫెయిత్ ఉంటే చాలు.
2: ఇఫ్ యూ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ దర్శన.
0: నిన్ను నీవే నమ్మలేనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలవు?
2: ఇఫ్ యూ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆన్ హూమ్ యూ ఆర్ గోయింగ్ టు
0: బ్లేమ్. విధానం ఈ విధమైనటువంటి ఒక దిగజారిపోయింది. అది ఒకటికి.
2: దిస్ ద డౌన్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇవన్నీ కూడా విద్యలే కావు. ఇవి
2: దట్స్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: కారణం ఏమిటి?
2: వాట్స్ ద రీజన్?
0: విజ్ఞానమును బోధించేటువంటి విద్య అనుకుంటున్నారు.
2: ఇట్స్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యు ది డిస్క్రిషన్.
0: విజ్ఞానం అనేటువంటిది ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తుండాలి.
2: అండ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ డివైడ్స్ దిస్ వరల్డ్.
0: వివేకాన్ని విచక్షణను మనం కోరుకుంటూ ఉండాలి.
2: సో వి షుడ్ డెవలప్ డిస్క్రిషన్ అండ్ డిస్క్రిమినేషన్.
0: ఈ విచక్షణ జ్ఞానం లేనటువంటి విద్య ఏం ప్రయోజనం?
2: వితౌట్ డిస్క్రిమినేషన్ వాట్స్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: నేర్చి ఏమి విలువస్తుంది?
2: All this education will be a zero without
0: MA-లు BA-లు పాస్ అయి వచ్చియు పేరు గాంచిన పెద్దవారలైనా.
2: యు మే బి బిగ్ రిప్యూటెడ్ పీపుల్ విత్ డిగ్రీస్ లైక్ బి అండ్ ఎంఏ.
0: సంపదలుండి సద్ధాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైనా.
2: యు మే బి రిప్యూటెడ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ద వన్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద ఫ్లూయెన్స్.
0: ఆయుర ఆరోగ్యముల నవరతంబుండి పరిపూర్ణ బలులకు వారులైనా.
2: యు మే హావ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ విత్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ప్రెసెంట్ ఇన్
0: దిస్ వరల్డ్. జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా.
2: చాంటింగ్ రిపీటింగ్ టీచింగ్ వేద ఆల్ ద టైమ్ యు మే బి
0: సాటి రారు ఏనాటికి భక్తులకు.
2: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దే విల్ నెవర్ ఈక్వల్ డివోటీస్.
0: భక్తులకు ఏనాటికైనా
2: ఎనీ డే దే విల్ నెవర్ బి ఈక్వల్ టు
0: దైవ భక్తులు. కానిదే రాదు ముక్తి.
2: వితౌట్ బీయింగ్ ఎ డివోటీ ఆఫ్ గాడ్ యు కెన్ నాట్ హ్యావ్ లిబరేషన్.
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు.
2: What else is to be communicated?
0: Sadhu sadguna ganyulavu vidyarthulara vidyarthulara vidyarthulara.
2: O students of this august assembly with noble qualities,
0: intakanti em kavali?
2: What else is required?
0: Enni chesinappudiki oka daiva vishwasame lekapothe enni chesi prayojanam ledu.
2: It's all useless if we don't have faith in
0: manchi
2: God.
0: Fresh kurgayal dechamu.
2: You bring fresh vegetables.
0: Manchi vantavaduga chikkadu.
2: You could have a very good cook expert.
0: Manchi chakkani uppu pappu.
2: And you could have the dal and salt.
0: Kotta chintapandu.
2: New tamarind.
0: Manchi patra.
2: A good vessel.
0: Into sambar vundamu.
2: Sambar is made.
0: Kani.
2: But.
0: Enduko chedipoyindi.
2: Tamo sambar is spoiled.
0: Idi emaipoyindi.
2: What happened?
0: కేవలం పులుసు పట్టిపోయింది.
2: అండ్ యు నాట్ యు కెన్ ఈట్ ఇట్ ఇట్స్ స్పాయిల్డ్.
0: కారణం ఏంటి?
2: వాట్స్ ద రీజన్?
0: చింతపండులో దోషమా?
2: మిస్టేక్ విత్ ఇన్
0: టమాటో. లేక కూరగాయల దోషమా?
2: ఆర్ వెజిటబుల్?
0: లేక పప్పులో దోషమా? లేక ఉప్పులో దోషమా?
2: ఆర్ సాల్ట్?
0: పాత్రలో దోషమా?
2: ఆర్ వెసల్?
0: కాదు.
2: నో.
0: ఈ పాత్రలో కళాయి లేకపోవడం వల్ల ఇదంతా కూడా తుప్పు పట్టిపోయింది.
2: ద వెసల్ ఇస్ నాట్ టిన్డ్ దేర్ఫోర్ ది హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: కనుకనే మనం ఇన్ని జపములు తపములు జ్ఞానములు యోగములు అన్ని భజనలు చేస్తున్నా ఉన్నాం, కానీ హృదయం అనే పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయే లేకపోతే ఇదంతా పాడైపోతుంది.
2: వీ డూ ఆల్ మెడిటేషన్, వీ గో త్రూ ద సీక్రెట్ టెస్ట్ అండ్ డూ భజన్స్. అన్లెస్ వీ టిన్ ది హార్ట్ ద వెసల్ విత్ దట్ లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్లెస్.
0: ఈ ప్రేమ అనేటువంటి కళాయి ఈ పాత్రలో ఉంటుండాలి.
2: అండ్ దిస్ లవ్ షుడ్ బి దేర్ ఇన్ దిస్ వెసల్.
0: ఈ ప్రేమ లేకపోతే ఎన్ని విధములైనటువంటి పాకం చేసినప్పటికి ఇదంతా పాడైపోతుంది.
2: విదౌట్ దిస్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ, వాట్ ఎవర్ యు ప్రిపేర్ ద వెసల్,
0: కళకళలాడుతుంటుండాలి ఫల పుష్పాలతో.
2: హియర్ ఇస్ ఎ ట్రీ విత్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్.
0: కానీ ఈనాడు చూస్తే చాలా శోభంగా కనిపిస్తుంటారు.
2: టుడే ఇట్ లుక్స్ వెరీ ఫైన్ టుడే.
0: రేపటి దినమే వాడిపోయింది.
2: టుమారో దే ఫేడ్.
0: కారణం ఏమిటి?
2: వాట్ ద రీజన్?
0: దానికి వేరు పురుగు కొట్టింది.
2: బికాజ్ ఇట్ ఇస్ అటాక్ బై ది
0: కన్సిస్టెంట్.
2: దేర్ఫోర్ దట్ ఇట్ డస్ సస్టైన్.
0: అదే విధంగా మన జీవితం అనేటువంటి ఎన్ని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పటికీ,
2: though the tree of life is just progressing towards
0: security, lekapothe durgunam anetundi vere purugu manaku pattite okka chanamlo idi vaadipothundi.
2: Without God's grace, when the root life is attacked by kanaka mana jeevithaniki parashatruvulu evaru?
0: Kama krodha lobhamule paramashatruvulu.
2: Who are our enemies today? The anger, the lust and the greed.
0: Kamamu karmanu chalagortundadi.
2: And therefore so desire that spoils
0: bhaktini chalagortundadi.
2: And anger that spoils devotion.
0: Lobhamu gnanaanu chalagortundadi.
2: Is greed that spoils wisdom.
0: Karmane karma upasana gnanam moodintilu kuda chalagortundayi.
2: Therefore action, the worship and wisdom are spoiled.
0: Moodu tarvata inkem prayojanam nee undi?
2: What is the use in living thereafter?
0: కనుక మనం కర్మ మార్గంలో అయినా ప్రవేశించాలి.
2: సో లెట్స్ గో ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
0: లేక ఉపాసన మార్గంలో అయినా ప్రవేశించాలి.
2: లీడ్ ఇన్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: లేక జ్ఞానములోనైనా మునగాలి.
2: ఆర్ అట్లీస్ట్ జస్ట్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ విజ్డమ్.
0: లేకపోతే ఏం ప్రయోజనం నీ యొక్క జీవితం?
2: వితౌట్ దీస్ త్రీ వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
0: ఇది ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
2: హిస్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ రియాలిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: మీరు ప్రేమను కావలసినంత పెంచుకోండి.
2: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ప్రేమను పెంచుకునేటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ ద వన్ దట్ యు కెన్.
0: ప్రేమ మీ యందే ఉంటున్నది.
2: లవ్ ఇస్ ఇన్ యూ.
0: కానీ ఆ ప్రేమను మీరు కాన్సన్ట్రేట్ చేయండి.
2: బట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ లవ్ లేటెంట్.
0: అవి అనవసరమైనటువంటి ఒక విషయాలు మీరు కాన్సన్ట్రేట్ చేయకండి.
2: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ అన్నెసరీ మ్యాటర్స్.
0: చదువులు బాగా చదవండి.
2: స్టడీ వెల్.
0: మంచి మార్క్స్ తెచ్చుకోండి.
2: గెట్ గుడ్ మార్క్స్.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టండి.
2: మేక్ యువర్ పేరెంట్స్
0: హ్యాపీ. వారికి అయినటువంటి శాంతిని ఇవ్వండి.
2: మేక్ దెమ్ హ్యాపీ.
0: ఎందుకోసం కాదు? మాతృదేవో భవ, పితృదేవో భవ.
2: ద రీజన్ ఇస్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్ మీ దుడ్డు అంతా పేరెంట్స్ యొక్క గిఫ్టే.
2: సో యువర్ బ్లడ్ దుడ్ అండ్
0: బ్లడ్
2: బ్లడ్
0: ఫుడ్
2: ఫుడ్
0: అండ్ హెడ్
2: పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుకనే మీరు మొట్టమొట్ట పేరెంట్స్ గ్రాట్యుట్యూస్ ఇవ్వండి.
2: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యుట్యూడ్ టు పేరెంట్స్ ఇన్ ద ఫస్ట్.
0: పేరెంట్స్ ను సంతృప్తి పరచండి.
2: మేక్ దెమ్ హ్యాపీ, సాటిస్ఫైడ్.
0: దేవుడు తప్పక సంతృప్తి పడతాడు.
2: అండ్ దెన్ గాడ్ విల్ బి హ్యాపీ. కనుకనే
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
2: సో మదర్ ఇస్ గాడ్,
0: తల్లి దైవమే, తండ్రి దైవమే, సర్వులు దైవమే.
2: Mother is God, father is God, all are divine.
0: కానీ నీ మొట్టమొదటి తల్లిదండ్రుల గురించి ప్రారంభించు.
2: So you should start from parents.
0: తర్వాత విశ్వమంతా కూడా వ్యాప్తి చేసుకో.
2: Then expand to the entire universe.
0: అది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము.
2: That is true bliss.
0: కనుక దైవ ప్రార్థన చేసుకుంటూ కాలాన్ని పవిత్రము గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
2: Therefore you should make proper use of the time and pray every day and make your lives ideal.

0: The tongue, being highly skillful, manages to move amidst being surrounded by the sharp teeth. Likewise, man also should learn to conduct himself. Never forget this good word.
1: శంకర్ల వారు మానవ జీవితముల గురించి కేవలము ఇది ఒక నాటక రంగం వలె నటించి జీవించి సుఖించి దుఃఖించి మరణించి మాయమవుతున్నాడని ప్రబోధించారు.
0: శంకర్ టాట్ దట్ ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ and we are all actors. We act and leave the stage, commencing with birth, growth, ending with death.

0: भयम भयम भयम भयम लतुगु भयम भयम भयम भयम भयम लतुगु भयम.
1: लाइफ इज फुल ऑफ फियर. इट इज ऑल ऑफ पद्मव्यूहा स्पेशली डिवाइज. द होल लाइफ इज फुल ऑफ टीयर्स. इज इट गोइंग टू द गिफ्ट? आर दे गोइंग टू बी आवर रिलेशंस? There's no destiny. The whole family, household life is totally broken.
2: Itti bhayamulato, itti abhimanamulato, itti aaveshanato, itti ahankaramulato, koodinatvanti ee manavattamlo chikkinatvanti sukham emiti?
1: In this life of attachment, full of agitation and frustration, what is the happiness you get out of it?
2: Ee chikke aanandam kuda nu bhayamto koodinatvanti aanandame.
1: Even this happiness, fraction of it you get, it's also momentary.
2: Nirbhayam anetundi ee jeevithamlo ekkada kanipinchadam ledu.
1: There is no fearless state at any time.
2: Ekkada nirbhayamu, ekkada vairagyamo, akkada nirbhayam.
1: Where there is renunciation, there is fearlessness.
2: Aa vairagyam ekkada manaku labhyam avutundi?
1: Where is it possible to cultivate the detachment?
2: Daiva sannidhi endu maatrame vairagyam labhyam avutundi.
1: It's only in the proximity of the divine you develop this
2: detachment. Kanuka manavulara,
1: so oh man,
2: meeru ee bhayamunu dooram gaavinchukoni abhayatvanni ponde nimittamai aatmanuku cherandi, aatma sannidhi cherandi ani prabodhistu vachadu Shankara.
1: So Shankara in his teaching said, run away from the situation of fear so as to be fearless, which is possible only in the spirit or aatman.
2: Akkadiki vellinappude ee bhayam aneetundi okka yadarthamu manaku chakkaga artham avutundi.
1: There, when once you are in the spirit, you will know the reality of
2: sukhamu
1: fear.
2: Dukkhamu, paapamu punyamu, laabhamu nashtamu, chikati velugulu, ivanni kudanu okadani okka abhavam le, idi pratyekam chinatundi veru veru kaadu.
1: The sin and the merit, the day and the dark, the profit and the loss is just the another version, the other side of the same coin.
2: Pain and pleasure,
1: the pain and the pleasure.
2: దీనికి మూలాధారం ఒక్కటే.
1: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
2: అది ఏ ఆత్మ?
1: దట్ ఈస్ ఆత్మ.
2: అట్టి ఆత్మను ఆధారం చేసుకుని అనేక విధములైనటువంటివి అక్కడ నుంచినే ఉద్భవిస్తూ వస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఆత్మ.
2: ఇది ఒక పుష్పము.
1: హియర్ ఇస్ ఎ ఫ్లవర్.
2: ఇక్కడ అనేక రేఖలు ఉంటున్నాయి.
1: దర్ మెనీ పెటల్స్.
2: ఈ రేఖలు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: యు ఫైండ్ దెమ్ సెపరేట్.
2: కానీ అన్ని రేఖలు కూడాను ఒకే స్థానం నుండి పుట్టుతూ వచ్చినాయి. చూడండి, ఇవన్నీ ఒకే దగ్గర నుంచి పుట్టుతూ వచ్చాయి.
1: ఆల్ పెటల్స్ అరైజ్ ఫ్రమ్ ద సేమ్ స్టాక్ అట్ ద సేమ్ పాయింట్.
2: ఇది ఏ ఆత్మస్థానము?
1: దట్ మెయిన్
2: ఆత్మస్థానం నుండి అన్ని రేఖలు ఉద్భవిస్తూ వస్తున్నాయి.
1: ఇట్ ద మెయిన్ ప్లేస్, ద స్టార్టింగ్ పాయింట్. తెలమ
2: కానీ మనం ఒకే పుష్పంగా మనం దీన్ని విశ్వసిస్తున్నాము.
1: బట్ యు టేక్ ఇట్ యాజ్ అ సింగిల్ ఫ్లవర్.
2: పుష్పం ఒక్కటే, రేఖలు భిన్నము.
1: Flower is one, but petals are many.
2: ఈ రేఖలన్నీ ఒక్కటే, స్థానం ఒక్కటే.
1: Petals are many, but the place of origin is one.
2: అనంతమైనటువంటి సాగరం నందు,
1: infinite ocean,
2: అసంఖ్యాకములైనటువంటి అలలు బయలుదేరుతున్నాయి.
1: Has so many infinite waves.
2: అయితే ఒక అల వలె మరొక అల ఉండటం లేదు.
1: One wave does not look like another.
2: ఒక అల వలె మరొక అల కనిపించటం లేదు.
1: అండ్ వన్ వేవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్.
2: అలలు అనేకంగా ఉంటున్నాయి.
1: దే ఆర్ ఇన్యూమరబుల్ వేవ్స్.
2: ఎక్కడ నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ దేర్ రైజ్.
2: దీనికి మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దిస్?
2: అది సముద్రము.
1: ఇట్ ఈస్ ది ఓషన్ ఇట్స్.
2: సముద్రం ఒక్కటే.
1: ఓషన్ ఇస్ వన్.
2: అలలు భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ వేవ్స్ ఆర్ సెపరేట్.
2: దీనికి రూపనామములు కూడా భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: దే వేరీ నేమ్ అండ్ ఫామ్.
2: రూపనామములు భిన్నం కనిపించినప్పటికీ సముద్రంలో ఏ చలి, ఏ తెల్లదనము, ఏ తడి ఉన్నదో ఈ అలలు ఎందుకును ఆ చలి, ఆ తడి, ఆ యొక్క రుచి ఉంటుంది.
1: దేర్ఫోర్ ద త్రీ ఫండమెంటల్ క్వాలిటీస్ ఆఫ్ ది మైటీ ఓషన్ బీయింగ్ వెట్ అండ్ కూల్ అండ్ ఆల్సో వైట్ ఇన్ కలర్ ఆర్ ఈక్వలీ నోటీస్డ్ ఇన్ ఎ వేవ్.
2: అలల్లో చూసినా తడి ఉంటుండాలి.
1: వేవ్ ఆల్సో ఇస్ వెట్.
2: అలల్లో చూసినా చల్లదనం ఉంటుండాలి.
1: ఇట్స్ ఆల్సో క్వైట్ కూల్.
2: అలల్లో చూసినప్పటికీ తెల్లదనం ఉంటుండాలి.
1: ఇట్స్ ఆల్సో వైట్ ఇన్ కలర్.
2: సముద్రంలో కూడా అవే ఉంటున్నాయి.
1: సో ఆల్సో ఇన్ ఎన్ ఓషన్.
2: సముద్రం యొక్క చుక్క నోటిలో వేసుకుంటే అది ఉప్పుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు టేస్ట్ ద డ్రాప్ ఆఫ్ ఎన్ ఓషన్ ఇట్
2: అలలోని నీటి బిందువు నోటిలో వేసుకుంటే అది కూడా ఉప్పగానే ఉంటుంది.
1: సో ఆల్సో డ్రాప్ ఆఫ్ ఎ వేవ్ విచ్ ఇస్ సాల్ట్.
2: అయితే ఈ అలల నుంచి కూడా తిరిగి నురుగు వేరే ఆవిర్భవిస్తున్నాయి.
1: వన్స్ అగైన్ దే మర్చ్ బ్యాక్ ఇన్ ది ఓషన్ ఆల్ ద వేవ్స్.
2: ఫోమ్
1: దే అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు గెట్ ద ఫోమ్.
2: ఈ ఫోమ్ అనేది దానికి ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ ఫోమ్?
2: దీనికి వేవ్స్ ఏ ఆధారము?
1: అండ్ ఫోమ్ గెట్స్ కలెక్టెడ్ ఓవర్ ది వేవ్స్.
2: ఈ వేవ్స్ ఆధారం ఏమిటి?
1: ద బేసిస్ ఫర్ ది వేవ్స్
2: సముద్రమే ఆధారం,
1: ద ఓషన్.
2: ఈ మూడింటికి ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ప్రైమల్ థింగ్ ఫర్ ఆల్ ది త్రీ?
2: ఆ యొక్క సముద్రమే ఆధారం.
1: ఇట్ ఈస్ ద ఓషన్ అగైన్.
2: కనుకనే సముద్రం నందున్నటువంటి యొక్క జలమే అలలుగా బయలుదేరి అలల్లోనున్నటువంటి యొక్క దినిగే నురుగ్గా బయలుదేరి మూడు రూపాన్ని ధరిస్తుంటుండాలి.
1: అండ్ దేర్ఫోర్ సేమ్ వాటర్ అవుట్ ఆఫ్ ది ఓషన్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్ అండ్ ఫైనలీ ద ఫోమ్.
2: అది ప్రత్యక్షము పరోక్షము అనుమానము.
1: వన్ ఇస్ ద డైరెక్ట్, అదర్ ఇస్ ఇన్ డైరెక్ట్, అనదర్ ఇస్ ది ఇన్ డైరెక్ట్.
2: కనుక ప్రత్యక్ష పరోక్ష అనుమానములకు మూల కారణము ఒకే స్థానమే.
1: Therefore, for all the evidences, its only place of origin is one and the same.
2: ఇది అద్వైతము.
1: This is non-dualism.
2: దీనిని దైవత్వానికి త్రిపుటి అన్నారు.
1: This is called Trinity or Triputi.
2: మూడు కూడినటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
1: The atmic principle is this unity of the Trinity.
2: అచిత్ ఈశ్వరత్వం మూడింటి యొక్క భాగమే.
1: The three chit, achit and ఈశ్వరత్వ, all the three unite.
2: చిత్ అనగా జడము.
1: చిత్ ఇస్ వాటర్.
2: ఈ
1: జడము, జడము ఇనర్ట్, ఇనర్ట్ జడము, ఇనర్ట్.
2: అచిత్ అనగా భౌతికము.
1: అచిత్ ఈస్ ఫిజికల్.
2: ఈశ్వరత్వం అనగా త్రికాల భాద్యం.
1: ఈశ్వరత్వ ఈస్ విచ్ ఇస్
2: చేంజ్. మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క జీవితం యొక్క అంతరార్థము.
1: The unity of this Trinity is the inner significance of human life.
2: అది ఒకటి దేహము, ఒకటి మనస్సు, ఒకటి ఆత్మ.
1: The same is body, the mind and ఆత్మ.
2: బాడీని మనసును ఆధారం చేసుకుని ఉన్నది.
1: బాడీ డిపెండ్స్ ఆన్ ది మైండ్.
2: మైండ్ ఆత్మను ఆధారం చేసుకుని ఉన్నది.
1: మైండ్ రిలైజ్ ఆన్ ఆత్మ.
2: అన్నింటికీ ఆత్మనే ఆధారము.
1: ఆత్మ ఇస్ ద మెయిన్ బేసిస్ ఫర్ ఆల్.
2: కనుకనే ఈ మానవత్వమునకు మూలాధారం ఆత్మనే.
1: Therefore, for the entire human life, the fundamental principle is Atma.
2: కనుక అది అద్వైతము అని బోధిస్తూ వచ్చాడు.
1: That is the teaching of non-dualism.
2: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు,
1: persons who do not understand this truth,
2: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క విషయ మార్గంలో ప్రవేశించి,
1: they go by the fleeting world, the ephemeral world,
2: అనేక విధములైనటువంటి శ్రమల కోర్చి,
1: they
2: కట్టకడబడకు ఆత్మతత్వాన్ని రియలైజ్ చేసుకుంటున్నారు.
1: And they put themselves to a lot of strain and ultimately realize the principle of Atma.
2: Suddhodhanaku lekaleka oka kumaru puttadu.
1: Suddhodhana had a son after a long, long time.
2: Atani peru Siddharthi.
1: His name is Siddhartha.
2: Ee kumarulaki ee prakrutamaina jagattunandu ye vidhamaina tundi okka kashtamu baadha dukkamu kaliginchukunda chuchukovalani illunu vadili bayatiki pampatam ledu.
1: Suddhodhana never wanted his son Siddhartha to watch any sort of grief or pain or difficulty or trouble in the world, so he has not allowed him to step out of the palace.
2: Okanoka samayami lopala
1: at one time
2: Suddhodhana oka panditunu maharshi raagane ataniki ee pillavaanni choopinchadu tandri.
1: He has introduced his son when a great soul, noble soul visited him.
2: Aa mahaneeyudu vaakku amrita vaakku.
1: What all he says, that noble soul is, will be true.
2: Suddhodhana,
1: he said,
2: ee pillavaadu kevalam teevra vairagya maaripothadu annadu.
1: This great sage said, this boy is going to be a renunciant.
2: Intiye kaadu,
1: not only this,
2: kevalam yavat prajalaku kudanu oka vidhamainatundi sandeshanni andincheetundi yokka swaroopudai pothadu.
1: Not only that, he will pass on the message to the entire humanity.
2: Ee maata vinna tachaname శుద్ధోధనుడు చాలా భయపడిపోయాడు.
1: ఆన్ హియరింగ్ దిస్ శుద్ధోధన వాజ్ ఫియర్ స్ట్రికెన్.
2: ఇంక ఏదీని చూస్తే ఈ పిల్లవాడికి వైరాగ్యం కలుగుతుందని ఎక్కడికి బయటకు పంపడం లేదు.
1: హీస్ కంప్లీట్లీ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆఫ్ రెనన్సియేషన్ సో హీ డిడ్ంట్ అలౌ హిస్ సన్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్.
2: కొంత పెరుగుతూ వచ్చేటప్పటికి 18వ సంవత్సరంలోని వివాహం చేశాడు.
1: As he was aging, at the age of 18, he was
2: వివాహం చేయటమే కాకుండా యువరాజుగా కూడాను పట్టం కట్టాడు.
1: And not only he got him married, but he coronated him as the prince of that kingdom.
2: Yuvarajuga tayaraina tarvata,
1: having become a prince,
2: ee Siddharthi,
1: this Siddhartha,
2: prapanchananta chudali, naa rajyanni nenu chudali,
1: wanted to see his own kingdom of which he is the prince.
2: Raju kevalam antapuramlo kuchovatam kaadu, rajyananta parisilana cheyali,
1: king should not confine himself to the palace. He should go around the kingdom. So he asked his father to permit him to go around his kingdom. The father is completely afraid of the situation. He has got some blind faith because the boy is married already, he would not run away.
2: Kani ratham paina kurchunnadu.
1: He sat on the chariot.
2: Kontha ooru dooraku vellaadu.
1: He sat on the chariot, went to the outskirts of the kingdom.
2: Oka vruddhuralu vongi poyinatundi vruddhuralu maraku karram cheta pattukoni vongi vongi adurthu nadustu untundadi.
1: He saw an old lady with hunch, totally bent, walking with the help of a stick.
2: చూచాడు.
1: హి సా హర్.
2: ప్రతిసారదని అడిగాడు, ఏమిటి ఈ మృగము, ఇది చాలా వింతగా కనిపిస్తుండదే అన్నాడు.
1: హి ఆస్క్డ్ ది చారిటీర్, వాట్ ఇస్ దిస్ యానిమల్ దట్ లుక్స్ క్వైట్ ఫన్నీ.
2: కాదు ప్రభు, ఇది ఒక మనిషి, వయస్సు మీరిపోయేటప్పటికీ ఈ విధంగా వంగిపోతుంది, ఒణుకుడు పుడుతుంది, ఈమె కూడా ఒక మనిషి అని అన్నాడు.
1: The charioteer said, O king, not animal, just a human being. As one ages, there will be bending over there. The king asked, will everyone get into that stage?
2: Raka tappadu.
1: Yes, one
2: it
1: must.
2: It is srishti yokka naijamu.
1: It is natural.
2: Law of nature.
1: It is a law of nature.
2: Kaani inka koncha dooram poyadu.
1: He proceeded.
2: Oka rogi. ఒక చెట్టు క్రింద కూర్చొని టీబీ రోగి దగ్గుతూ దగ్గుతూ ఆయాసపడుతూ చాలా అబ్బా అని అరుస్తూ ఉంటుండాలి.
1: హి సా ఏ టీబీ పేషెంట్ ట్యూబర్క్లోసిస్ వాస్ గాస్పింగ్ ఫర్ బ్రెత్ అండ్ సఫరింగ్.
2: ఏమిటి ఇది, ఎందుకు ఈ అవస్థ పడుతుండాలి అని ప్రశ్నించాడు.
1: హి ఇమిడియట్ కింగ్ ఆస్క్ వాట్ ఇస్ ఇట్ దట్ ద పర్సన్ ఇస్ సఫరింగ్ ఓవర్ దేర్.
2: శరీరముకు అనేక రకములైనటువంటి యొక్క వ్యాధులు ఉంటున్నాయి.
1: Body has so many types of diseases.
2: ఈ శరీరమే ఒక రోగములకు ఒక గంప.
1: The body is the center of many diseases.
2: కనుక ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి రోగం ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు. ఇది ఒక రోగము అన్నాడు.
1: What sort of disease one would be afflicted with, nobody can say right now.
2: ఎవరికి వస్తుందో ఎవరికి రాకుండా పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: Who will suffer, who will not, no one can decide.
2: సరే, మనసుకు మార్పు కలిగింది, ఇంకా కొంచెం దూరం పోయాడు.
1: His mind changed to a certain extent, yet he proceeded.
2: ఒక డెడ్ బాడీని బాగా ఒక దీనికి చుట్టి నలుగురు మోసుకుంటూ శ్మశానానికి తీసుకుని పోతున్నారు.
1: He saw the dead body carried by four people to the funeral cremation ground.
2: సారది, ఏమిటి అది మోసుకుని పోతుండేటువంటిది అన్నాడు.
1: Yes, charioteer, what is that they are carrying?
2: అది శవం ప్రభు అన్నాడు.
1: He said, okay, శవం అంటే ఏంటి?
2: ప్రాణము లేనటువంటి కాదు, ఇది ఒక రోగము అన్నాడు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిసీజ్ వన్ వుడ్ బి అఫ్లిక్టెడ్ విత్, నోబడీ కెన్ సే రైట్ నౌ.
2: ఎవరికి వస్తుందో ఎవరికి రాకుండా పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: హూ విల్ సఫర్,

0: He said, O king,
1: శవం అంటే
0: dead body.
1: ప్రాణము లేనటువంటిదే శవము.
2: He asked, what is the dead body?
0: He said, the one without life is the dead body.
1: మనము మనం శివం.
0: Whereas we are శివం.
1: శివం అనగా ప్రాణం ఉంటుండాలి.
0: శివం means the one with life.
1: ఆ ప్రాణం లేనటువంటిదే శవము.
0: When once there is no life, it is శవం.
1: ఆ ప్రాణం తిరిగి పోతుందా, అందరికీ పోతుందా అని ప్రశ్నించాడు సిద్ధార్థి.
2: సిద్ధార్థ asked, will everyone die like that?
1: తప్పినది కాదు.
0: No one can escape.
1: ఒక పర్యాయము ఆ ప్రాణం పోతుంది అన్నాడు.
0: No one can escape. One time or other, one is bound to die.
1: విన్నాడు.
0: He heard this.
1: ఇంకా తన టూర్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు.
0: He dropped his tour any longer.
1: ఇంటికి వచ్చాడు.
0: He returned home.
1: భోజనం చేయలేదు.
0: He didn't eat that night.
1: రాత్రి పండుకున్నాడు.
0: He slept.
1: నిద్ర రాలేదు.
0: He couldn't sleep well.
1: కానీ భార్య, యశోధర, కుమారుడు పండుకున్నారు.
0: But there by his side, his wife Yashodhara and also son.
1: చూచాడు, ఒకే దృష్టితో చూచాడు.
0: He just looked at them.
1: సర్వం దుఃఖం దుఃఖం దుఃఖం అన్నాడు.
0: Then he stated, everything is nothing but grief and grief and grief alone.
1: సర్వం భయం భయం భయం.
0: The second he said, everything is fear and fear and fear.
1: సర్వం అనిత్యం అనిత్యం అనిత్యం.
0: Then he said, everything is fleeting, fleeting, changing.
1: Sarvam sunyam sunyam sunyam.
0: Then he declared, everything is emptiness, emptiness. And then he left and left the home.
1: ఈ తీవ్ర వైరాగ్యము విచారా. మనం ఎన్నో రోగులను చూస్తున్నాము, ఎన్నో వృద్ధులను చూస్తున్నాము, ఎన్నో శవాలను చూస్తున్నాము, కానీ అందరికీ ఈ వైరాగ్యం కలగలేదు. సిద్ధార్థికి మాత్రమే కలిగింది.
0: See this intense renunciation. We come across many sickly people, old people and dead bodies. It was only given to Siddhartha to be an ascetic finally.
1: అట్టి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగేటువంటి ఒక శక్తిని సాధించాలంటే అది ఒక భగవత్ అనుగ్రహమే కావాలి.
0: One can have total sense control only with the divine grace.
1: అదే విధంగానే ఒక రాజకుమారుడు అరణ్యానికి శిఖారార్థమై వెళ్ళాడు.
0: ఎ ప్రిన్స్ వెంట్ టు ద ఫారెస్ట్.
1: వెళ్లి చాలా తిరిగి తిరిగి అలసిపోయాడు.
0: హి వెంట్ రౌండ్ అండ్ హి వాస్ టైర్డ్.
1: అలసిపోయి ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు నీటి కోసమని.
0: యాస్ హి వాస్ థర్స్టీ హి స్టెప్డ్ ఇన్ టు ఎ హెర్మిటేజ్ ఫర్ వాటర్.
1: ఆ ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి ఒక స్వాములు వారు, ఎవరండి మీరు అని ప్రశ్నించాడు.
0: ఎ సేజ్ రిసైడింగ్ ఓవర్ దేర్ ఇన్ ద హెర్మిటేజ్ ఆస్క్డ్, Who are you, sir?
1: నా పేరు జితేంద్రియుడు.
0: He said, my name is Jitendriya.
1: మీరు ఎక్కడ నుంచి వచ్చారు?
0: Then sage asked, where do you come from?
1: జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చాను.
0: He says, I belong to the Jitendriya kingdom.
1: అన్నాడు.
0: He said, sir.
1: కానీ నాకు నీరు కావాలి అన్నాడు.
0: I want water.
1: నీరిచ్చాడు, కూర్చోబెట్టాడు.
0: He offered him water and he drank and he
1: కానీ పేరుకు తగిన ప్రవర్తన ఉందన్నారా అని విచారించాడు ఈ సన్యాసి.
0: This stage started investigating whether the conduct is in accordance.
1: పేరు ధర్మరాజు పెనువేప విత్తుండ్రు. ఒకరి పేరు ధర్మరాజు అని పెట్టుకుంటుంటాడు, వాడంతా ధర్మమే చేస్తుంటాడు.
0: వన్ హ్యాస్ ద నేమ్ ఆఫ్ ఎ ధర్మరాజు, వన్ ఆఫ్ రైచియస్నెస్, బట్ ఆల్ హిస్ కాండక్ట్ ఈస్ అన్ రైచువస్, టోటలీ ఆపోజిట్.
1: అదే విధంగానే త్యాగరాజు అతనికి పేరు పెట్టారు.
0: వన్ హ్యాస్ ద నేమ్ ఆఫ్ త్యాగరాజు, వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: కానీ పేరు తగినగా ప్రవర్తించాడు.
0: అండ్ హిస్ కాండక్ట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ టు ద నేమ్.
1: ఇతను జితేంద్రియ అని పేరు పెట్టుకున్నాడు.
0: హిస్ నేమ్ ఇస్ జితేంద్రియ.
1: ఇతను జితేంద్రియుడు తగినటువంటి రీతిగా తన ఆచరణలో చూపగలడా?
0: హ్యాస్ హి సెన్స్ కంట్రోల్.
1: తన రాజ్యం పేరు కూడా జితేంద్రియ రాజ్యం అంటున్నాడు.
0: హిస్ నేమ్ ఇస్ ఆల్సో జితేంద్రియ కింగ్డమ్.
1: అక్కడికి వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: ఏం చేస్తున్నాడు ఈ పిల్లవాడి? బట్టలంతా తీసుకుని తన సన్యాస వస్త్రములంతా పిల్లవాడికి కట్టి, బాబు 2 దినాలు మీరు ఇక్కడ ఉండండి, నేను ఇంతటి పోయి వస్తానని ఆ బట్టలు తీసుకుని దానిపైన అంతా నన్ను ఎర్రని రంగు చల్లుకొని ఆ బట్టలు తీసుకుని పోయాడు జితేంద్రియ రాజ్యానికి.
0: ద సేజ్ మేడ్ ద ప్రిన్స్ వేర్ ద ఆకర్ రోబ్స్ వైల్ ద సేజ్ కలెక్టెడ్ ద డ్రెస్ ఆఫ్ ద ప్రిన్స్ అండ్ స్ప్రింకిల్డ్ రెడ్ కలర్ ఆన్ దట్.
1: సింహద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే అక్కడ వాచ్ మ్యాన్ ఉంటారు సిపాయిలు.
0: దేర్ ద మెయిన్ గేట్ ద సిపాయిస్ విల్ బి దేర్.
1: ఈ సన్యాసి వచ్చాడని చెప్పి వారు నమస్కారం అన్నారు.
0: Watching this sannyasi coming over there, they saluted.
1: Nayana, oka vartanu cheppe nimittame nenu ikkadiku vachanu.
0: He said,
1: ee vartanu raju gariki teliyajeyandi annadu.

0: Come here to communicate a message. Please convey to our king.
1: యువరాజు మృగముల చేత చిక్కి మరణించాడు.
0: The prince was caught by wild animals and there he died.
1: అతని దుస్తులను ఇదిగో తీసుకుని వచ్చాను అని చూపించాడు.
0: And here are his clothes. I brought them with me.
1: అక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్ చెప్పాడు.
0: The watchman said.
1: నవ్వినాడు.
0: He simply smiled.
1: గుడ్డలు ఎందుకు తెచ్చావు ఇవి ఇక్కడ?
0: Why have you brought clothes here?
1: ఎవరికి మరణం లేదు.
0: Who is going to escape from death?
1: పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను మరణించక తప్పదు.
0: Those who are all born are bound to die.
1: జననములకు ప్రక్కనే మరణం ఉంటుంటారు. రెండు ఒకే పర్యాయమే పుట్టి వస్తున్నాయి కానీ ప్రత్యేకంగా పుట్టి రావటం లేదు.
0: The birth and death follow. They're born at the same time.
1: జననముతోనే మరణం కూడా చేరి వస్తుంటుంటారు.
0: The birth and death follow each other.
1: ఈ మోడర్న్ ఏజ్ లోపల కూడాను,
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
1: చాలా మంది మీరు చూచారు లేదు, ఈ రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీస్ అంతా ఉంటాయి.
0: Most of you, you have noticed or not, you find railway coach factories.
1: అక్కడంతా కూడాను ఈ యొక్క బాక్సెస్ తయారు చేస్తుంటారు, వ్యాగన్స్.
0: దేర్ దే మ్యానుఫ్యాక్చర్ వ్యాగన్స్.
1: ఈ వ్యాగన్స్ అంతా ఒక్కో దగ్గరికి అవసరం వచ్చిన దగ్గరికి పంపిస్తుంటారు.
0: దీస్ వ్యాగన్స్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ వేర్ ఎవర్ దే ఆర్ నీడెడ్.
1: దానిపైన రిటర్న్ అని ఒక నంబర్, ఒక డేట్ పెట్టి పంపిస్తుంటారు.
0: దేర్ ఆన్ ఎవ్రీ వ్యాగన్ దే విల్ బి రిటర్న్ లైక్ దిస్ రిటర్న్ ద డేట్.
1: ఈ బాక్స్ ఫలాని డేట్ లోపల మీరు రిటర్న్ పంపించాలా.
0: దిస్ వ్యాగన్ మస్ట్ బి రిటర్న్ బ్యాక్ ఆన్ ద డేట్ స్పెసిఫైడ్.
1: మన యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క ఈ రైల్వే దేహంలోనేటువంటి ఈ కంపార్ట్మెంట్ కు ఇక్కడ కూడా ఉంటుండాలి కానీ కనిపించటం లేదు ఆ రిటర్న్ అనేటువంటి.
0: దిస్ బాడీ విచ్ ఇస్ ఆల్సో రైల్వే వేగన్ హ్యాస్ గాట్ ద నేమ్ ఆఫ్ రిటర్న్ బట్ వీ డోంట్ సీ.
1: ఈ మాదిరి చావక తప్పదని చెప్పేటప్పటికీ ఎవరో వీడు యువరాజు పైన ద్వేషంగా ఉన్నాడేమో అని తాను భావించుకొని తిరిగి లోపలికి వెళ్లాడు.
0: He was very much surprised at the answer and he still has got in.
1: Raju daggariki vellaadu.
0: He went to the king.
1: Raja,
0: oh king,
1: nee kumarudu maraninchadu.
0: Your son died.
1: Ani yedchiraadu.
0: He cried.
1: Ee sanyasi yedste Raju pakkuru navutunnadu.
0: When this ascetic cried, the king started laughing.
1: Meer dharinchinadi kashaya vastramu.
0: You have worn ochre robes.
1: Kaani mee maatalu kashayanga untunnayi.
0: But your words are not appropriate.
1: Enduku yerchadaniki kaaranam em untundadi?
0: Why do you cry?
1: Idi yerchavalsinatundi kaade.
0: This is not anything that calls for crying.
1: Vicharinchavalsinatundi kaadu.
0: Nothing to be worried or bothered.
1: Oka chettu paina sayankalam aneka pakshalu vachi vaalipothuntayi.
0: We find many birds resting on the branches of trees every evening.
1: Tellavaru ayyetappudiki ye pakshalu vaatiki pakshiki egiripothuntayi.
0: By the early hours of the morning they fly off.
1: Oka chettu paina kuchunnatundi pakshalaku andarki ye sambandha bandhavyam untundadi?
0: What sort of relationship exists between birds that rest on branches?
1: కాబట్టి నా కుటుంబము అనేటువంటి చెట్టు పైన అన్ని అంత వాళ్ళనైనా, భార్య, బిడ్డలు, కొడుకు, కోడళ్ళు, అందరూ పక్షులు అనేటువంటి వాళ్ళనై.
0: సో ఆన్ ద ట్రీ ఆఫ్ మై ఫ్యామిలీ సో మెనీ బర్డ్స్ ఆర్ రెస్టింగ్.
1: ఎప్పుడు ఏ పక్షి ఎగిరిపోతుందో,
0: విచ్ బర్డ్ గోస్ ఇన్ విచ్ డైరెక్షన్,
1: దీనికి
0: హూ కెన్ సే,
1: విచారించిన అవసరం లేదు.
0: దెన్ వై డు యూ వారీ?
1: ఇది సహజము,
0: ఇట్స్ లా ఆఫ్ నేచర్.
1: బా ఎంత కఠినప్పుడు ఈ రాజు అనుకున్నాడు. తిరిగి రాణి గారిని చూడటానికి వెళ్లాడు.
0: Then he was surprised at the words of the king and he wanted to
1: తల్లి ఏ విధంగానైనా దుఃఖపడుతుంది, తప్పినది కాదు అనుకున్నాడు మనసులో.
0: And he thought in his mind, the mother will certainly cry for the loss.
1: తల్లి ఇదిగో మీ కుమారుడు మరణించాడు, దుస్తులు ఇవిగో అని చూపించాడు.
0: Oh mother, your son died, here are his clothes.
1: ఆమె కూడాను పక్కన నవ్వింది.
0: She too laughed at once.
1: సన్యాసి మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, మీకును ఈ అభిమానం ఎందుకు?
0: Oh sage, you have given up everything. What sort of attachment you have? Why?
1: ఆత్మపురికి మధ్య మార్గంలో అనేక మంది ప్రయాణాలు చేస్తుంటారు, మధ్య చక్రాల్లో కొంతమంది ఆగుతుంటారు.
0: Many people as they travel, some stop their travel and stop and come to stand still there.
1: ఆ చక్రంలో రాత్రి ఆగుతారు, తెల్లవారు లేస్తారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
0: Some stay there in the chowltry while others will pass on.
1: కనుక జీవితం ఒక చత్రం వంటిది.
0: సో లైఫ్ ఇస్ ఎ చౌల్ట్రీ.
1: ఈ చత్రంలో అందరూ చేరారు.
0: ఆల్ అసెంబుల్ దేర్.
1: ఈ దేహాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి వదులుతుందో ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ద బాడీ నెక్స్ట్ మూమెంట్. దుఃఖించని
1: అవసరం లేదు అన్నాడు.
0: సో యూ డోంట్ నీడ్ టు గ్రీవ్ ఎనీమోర్.
1: సరే ఇంకా వారి భార్య ఉంటుండాలి కదా, తప్పక ఆమె ఏడుస్తుంది అనుకున్నాడు.
0: దెన్ ద సేజ్ థాట్ హీ హాస్ గాట్ ద వైఫ్, షీ ఇస్ బౌండ్ టు క్రై నౌ.
1: తీసుకుని వెళ్ళి తల్లి మీ యొక్క పతి మరణించాడు అని చెప్పి
0: హి సెడ్, లుక్ హియర్ యువర్ హస్బెండ్ డైడ్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్,
1: వర్షం లోపల గాలికి చెట్టు కొమ్మలు రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి.
0: బికాస్ ఆఫ్ ది హెవీ రెయిన్ ద బ్రాంచెస్ బ్రేక్.
1: అక్కడ ప్రవాహం కూడా జరుగుతుంటది.
0: అండ్ యూ ఆల్సో ఫైండ్
1: ఎక్కడో ఒక అడవిలో కొట్టుకుని నుంచి వచ్చిన కొక్కర్ర, మరొక అడవి నుంచి కొట్టుకుని వచ్చిన ఒక్కర్ర, రెండు కర్రలు ప్రవాహంలో చేరుతుంటాయి.
0: We find the two different logs of wood running along the
1: current
0: of water.
1: మధ్య మధ్య కలుస్తుంటాయి, తర్వాత వీడిపోతుంటాయి, కలుస్తుంటాయి వీడిపోతుంటాయి.
0: They go together at one point and get separated.
1: ఈ సంసారం అనే సాగరం లోపల నేను ఒక అడవి కర్ర, ఆయన ఒక అడవి కర్ర, ఇరు కర్రలు రెండు చేరినాయి, కానీ కలిసినాయి వీడిపోయినాయి కలిసినాయి. దీనికి ఎందుకు ఇంత విచిత్రం? ఇదేం ఆశ్చర్యం కాదే అనింది ఆమె.
0: In this growing together,
1: మమకారం లే మూల కారణాలు.
0: For all this is attachment and possessiveness that are responsible.
1: అంతే కాని అవస్థలు ఏ మాత్రమూ భేదం కాదు.
0: There's nothing wrong with the position or the plan.
1: అవస్థలు సహజమే.
0: That is the law of nature.
1: కనుక ఇదంతా కూడా మనం విచారించిన అవసరం లేదు.
0: So we don't need to worry about it.
1: సరే అనుకున్నాడు. అందరినీ పరీక్ష చేశాను, ఇది నిజంగా జితేంద్రియ రాజ్యమే అనుకున్నాడు. తిరిగి ఆ రాజకుమారుని పరీక్ష చేయాలి కదా.
0: Having examined everybody in that Jitendriya kingdom, having been satisfied, he wants to test the prince.
1: Rajakumara, pararajulu vachi mee rajyam paina padi rajyanni swadhinam chesukoni mee amma nannulu kuda charsallo pettesaru chaala avasthala palayipothunnaru tatchame nee vellu varini vidipinchu varatu yuddham cheyi annadu.
0: The sage told the prince, "Oh prince, the kings of the neighboring kingdoms conquered, invaded and they imprisoned your parents. Better you go back and rescue them."
1: అప్పుడు ఆ కుమార్ రాజు చెప్తున్నాడు,
0: అండ్ ద ప్రిన్స్ స్టార్టెడ్ టెలింగ్,
1: అంతా దైవ సంకల్పమే,
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
1: ఆ రాజ్యాన్ని నేను పుట్టే సమయం తెచ్చుకున్నానా?
0: డిడ్ ఐ బ్రింగ్ దట్ కింగ్డమ్?
1: నేను పోయే సమయంలో తీసుకుని పోతానా?
0: విల్ ఐ బి ఏబుల్ టు టేక్ ఇట్ విత్ మీ అట్ ద టైమ్ ఆఫ్ డెత్?
1: నేను పోయి దీన్ని యుద్ధం చేసి జయించాలనా? అది నా రాజ్యం కాదు.
0: వై షుడ్ ఐ గో అండ్ ఫైట్ అండ్ విన్?
1: నా రాజ్యం ఆత్మ సామ్రాజ్యమే. నా రాజ్యము,
0: మై కింగ్డమ్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మ సామ్రాజ్యం నిమిత్తమే నేను పోరాడుతున్నాను.
0: I am just struggling hard for the kingdom of
1: the kingdom of heaven.
0: That is the kingdom of heaven.
1: అది నాకు లభ్యం కావాలి.
0: That I should get it.
1: దాంతో పోరాడితే లభ్యమయ్యేటువంటిది కాదు.
0: It's not the one by fighting.
1: ప్రేమతో దానిని సాధించాలి.
0: You can only achieve through love.
1: కాబట్టి ఈ రాజ్యాలంతా నాకు అక్కర్లేదన్న.
0: So I don't want these kingdoms.
1: అప్పుడు ఆ సన్యాసి ఈ కుమార్ రాజాకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
0: And in this stage prostrated to this
1: prince. మేము సన్యాసులుగా వేషాలు వేసుకున్నాము.
0: I think that I am a renunciant.
1: వేషానికి తగినటువంటి ఒక ప్రవర్తనలు మాలో లేవు.
0: We have the dress of a renunciant but not the
1: conduct. సంసారంలో నిజమైనటువంటి వైరాగ్యం లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు.
0: There are many lots and lots of householders
1: చెప్పి
0: who lead a life of detachment.
1: శంకరాచార్యులు ఒక చక్కని ఒక ఉదాహరణ తీసుకున్నాడు.
0: Shankaracharya has picked up a very good example to teach this.
1: ఒక నటకుడు,
0: an actor,
1: ఒక శంకరాచార్య వేషం వేసుకుని
0: ఇన్ ది డ్రెస్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకరాచార్య
1: రాజసభలో ప్రవేశించాడు.
0: హి ఎంటర్డ్ ఇన్ టు కోర్ట్.
1: మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ప్రవేశించాడు.
0: He started chanting various things, saying that there is no father, no mother, no property, nothing. Be careful, be careful. That's what he was chanting as he stepped into that open court.
1: Raju garu vachi umatasanam ichadu.
0: King made him
1: kuchunnadu chakkani aadhyatmikanga aatma tattvani ekatvani advaitani chakkaga bodhinchadu oka ganta sepu.
0: He gave a spiritual discourse for one full hour on the principle of non-dualism, unity and oneness.
1: అంతా సభ పూర్తి అయిన తర్వాత
0: రాజు
1: ఆజ్ఞను పురస్కరించుకుని మంత్రి వారు ఒక తట్టలో బంగారు కాసులు పోసుకుని తీసుకుని వచ్చారు.
0: బేసింగ్ ఇన్ రెస్పాన్స్ ద కమాండ్ ఆఫ్ ద కింగ్, ద మినిస్టర్ బ్రాట్ గోల్డ్ కాయిన్స్.
1: ఇదిగో మీ యొక్క గోల్డెన్ వర్డ్స్.
0: యువర్ వర్డ్స్ ఆర్ గోల్డెన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి వర్డ్స్ మేము వినగలిగాము.
0: వీ కుడ్ హియర్ యువర్ సీక్రెట్ వర్డ్.
1: బహుమతిగా ఇస్తున్నానన్నాడు.
0: వీ ఆర్ ఆఫరింగ్ దిస్ గిఫ్ట్ టు యూ.
1: మాకు ఇది అక్కర్లేదు.
0: He said, I don't want this.
1: నేను వేసినది ఏమిటి?
0: What is it I have put on?
1: నేను సన్యాసిని.
0: I am a sannyasi.
1: సర్వసంగ పరిత్యాగి సన్యాసి యొక్క ప్రధాన లక్ష్యం.
0: The main feature of a sannyasi is to give up everything in this
1: world.
0: నేను
1: మీ బహుమానం నిమిత్తమే నేను రాలేదు.
0: I have not come here for these gifts.
1: మీ బహుమానం నాకు అవమానము.
0: The gift is a matter of shame to me.
1: కనుక నాకు అక్కర్లేదు అన్నాడు.
0: I don't want.
1: వెళ్ళినాడు.
0: He went.
1: రెండవ దినము,
0: సెకండ్ డే,
1: ఆ నటకుడే,
0: ద సేమ్ యాక్టర్,
1: నర్తక వేషం వేసుకుని వచ్చాడు. డాన్సర్.
0: హీ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ డాన్సర్. నెక్స్ట్ డే
1: మంచిగా స్త్రీవలే అలంకారం చేసుకున్నాడు.
0: హీ హాస్ డెకరేటెడ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ బ్యూటిఫుల్ లేడీ.
1: వచ్చాడు, నృత్యం చేశాడు ఆ సభ లోపల.
0: అండ్ స్టార్టెడ్ డాన్సింగ్.
1: సభలో ఉండినటువంటి వారందరూ కూడా తన్మయత్తున అయిపోయినారు.
0: ఆల్ గాట్ దెంసెల్ఫ్స్ లాస్ట్ ఎంజాయింగ్ దిస్ డాన్స్.
1: భూమిని తగిన కాలు, తాళం విడిచిన చెయ్యి, ఈ విధంగా నాట్యం ఆడాడు.
0: ద మూమెంట్స్ ఆర్
1: కాదం పాదములు తల ఒక భూమిపైనే నిలవలేదు.
0: In fact, the tune and the rhythm was so like that the feet didn't stand on that.
1: ఈ నృత్యం చూస్తూ ఉండినటువంటి రాజు అట్టనే స్తంభించిపోయాడు.
0: The king was very much surprised watching this dance performance.
1: కానీ మంత్రులు చాలా తెలివితేటలు కలవారు.
0: But ministers are high.
1: ఆనాటి మంత్రులు.
0: Ministers of those days anyway.
1: జాగ్రత్త పడ్డాడు, అందుకోసమనే మంత్రులు పెట్టుకుంటుంటారు.
0: That's very purpose of having ministers in a court.
1: రాజుకు తెలియకపోయినప్పటికీ రాజుకు తలపైన వజ్ర వైడూర్య మలక్త మాణిక్య గోమేధిక శిలాగాలతో కూర్చున్నటువంటి ఒక బంగారు కిరీటం ఉంటుంది.
0: ద కింగ్ విల్ హ్యావ్ ఎ క్రౌన్ ఆఫ్ ప్రెషస్ జెమ్స్.
1: కానీ తల లోపల రాళ్ళు ఉంటాయి.
0: బట్ ఇన్ సైడ్ ది హెడ్ దేర్ విల్ బి స్టోన్స్.
1: అందుకోసమనే వాళ్ళకి సలహాలు ఇచ్చే కోసం మంత్రులు అని పెట్టుకుంటారు.
0: దేర్ఫోర్ దే హావ్ మినిస్టర్స్ టు అడ్వైస్ దెమ్.
1: వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుండదు రాజులకు.
0: ద కింగ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ యూజువల్లీ.
1: అందువల్ల రాజు చక్కగా గుర్తించాడు.
0: సో కింగ్ కుడ్ నో వాట్ ఆల్.
1: గుర్తించి నిన్నటి దినం వచ్చినటువంటి ఈ యొక్క శంకరాచార్య వేషం వేసుకున్నటువంటి నటుడే ఇతను అనుకున్నాడు.
0: హి కుడ్ ఫైండ్ అవుట్ దట్ ది సేమ్ యాక్టర్ హూ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకర యెస్టర్డే ఈజ్ అగైన్ హియర్ ఇన్ దిస్ రోల్ ఆఫ్ దిస్ డాన్సర్ టుడే.
1: రాజుగారి ఆజ్ఞ ప్రకారము తిరిగి బంగారు కాసులు తీసుకొచ్చి ఆమెకు బహుమానంగా ఇచ్చాడు.
0: యాజ్ కింగ్ కమాండెడ్ ద మినిస్టర్ బ్రాట్ గోల్డ్ కాయిన్స్ యాజ్ గిఫ్ట్.
1: రాజా, నా నర్తనకు ఇంత మాత్రమేనా బహుమానము, నాకు ఇంకా ఎక్కువ కావాలి అన్నాడు.
0: Then the dancer said, after all, is this the gift you are going to offer for my grand performance? I want more.
1: నిన్నటి దినం మీరు సన్యాసి వేషంతో వచ్చారు, నాకు అక్కర్లేదన్నావు, ఈనాడు ఇంకా ఎక్కువ కావాలంటున్నావు, ఏమిటి దీని యొక్క అంతరార్థం అన్నాడు.
0: Then he asked a question. Yesterday in the role of a renunciant you said, no, I don't want. Today you want more. What is the secret behind it?
1: అప్పుడు ఆ నర్తకి చెప్పింది.
0: Then the dancer said,
1: వేషము తగినటువంటి ప్రవర్తన దీనికి అత్యవసరము.
0: The behavior in accordance with the dress is essential.
1: కనుకని నామము తగినటువంటి యొక్క నడతలు చాలా ప్రత్యేకము.
0: Therefore the conduct also should be in tune with the name. I am a dancer.
1: నా నామము తగినటువంటి యొక్క దీనికి ఆశ నాకు ఉండాల్సింది.
0: Therefore as a dancer I have desire.
1: అతను సన్యాసం ఆ నేమం పేరు.
0: Previous day the role was that of a renunciant.
1: ఆ సన్యాసికి తగినటువంటి త్యాగం అతనికి ఉండవలసింది.
0: Therefore you must be one of sacrifice.
1: నామము తగినటువంటి యొక్క ప్రవర్తన, నామము తగినటువంటి వర్తన, ఈ రెండు చేరిందే నర్తన.
0: Therefore the action must be in accordance to the name and the behavior vartana.
1: ఆ విధంగా చెప్పి మీరు మానవునిగా పుట్టారు.
0: You are born as a human being.
1: మానవునికి తగినట్టుగా నటించాలి, మానవత్వంగా నీవు జీవించాలి.
0: You should lead the life of a human
1: being. ఇది శంకరులు బోధించినటువంటిది.
0: This is the teaching of Shankara.
1: ఏ వేషములకు ఆ నడత చాలా అవసరము.
0: As is the dress so should be the behavior.
1: ఏ యొక్క రూపమునకు ఆ ప్రవర్తన అత్యవసరము.
0: యాజ్ ఇస్ ద ఫార్మ్ సో షుడ్ బి ది కాండక్ట్.
1: కొరిక ఓ మానవులారా,
0: ఓ హ్యూమన్ బీయింగ్స్,
1: మీరు మానవాకారం ధరించినారు.
0: యు ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హ్యూమన్.
1: మానవతా విలువలు మీరు ప్రపంచించాలి.
0: యు షుడ్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్.
1: మానవతా విలువలు మీరు నటించాలి.
0: యు షుడ్ ఎగ్జిబిట్ హ్యూమన్.
1: మానవతా విలువలు మీరు తెలుసుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ హ్యూమన్.
1: లేకపోతే ప్రయోజనం ఏంటి? మానవత్వం అన్నందుకు చాలా అవమానకరంగా అవుతుంటాయి.
0: ఆర్ ఎల్స్ ఇట్ బి మ్యాటర్ ఆఫ్ షేమ్ టు బి ఎ హ్యూమన్.
1: అది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: దట్ వాట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఏమిటి ఈ మ్యాన్ కైండ్?
0: వాట్ ఇస్
1: ఏమిటి మా విలువలు?
0: వాట్ ఇస్ వాల్యూ హియర్?
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ టుగెదర్.
0: ద హార్మనీ, ది టుగెదర్నెస్ ఆఫ్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వానికి సరైనటువంటి అర్థము.
0: ద యూనిట్ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ ద ట్రూ మీనింగ్.
1: ఇది వేదాంతమునందు త్రికరణ శుద్ధి అని చెప్పారు.
0: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ యు ఫైండ్ ద లవ్.
1: ఈ ప్రేమ మనలో ఆవిర్భవించిన హృదయ కమలం వికసిస్తుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ ఇన్ యూ, ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్ కమలం
1: వికసించగానే సర్వసంగ పరిత్యాగం ఏర్పడుతుంది.
0: ద మూమెంట్ ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ బ్లాజమ్స్ యూ విల్ డెవలప్ డిటాచ్మెంట్.
1: కనుక వైరాగ్యం రానటువంటి వారికి హృదయ కమలం విచ్చలేదు.
0: దోస్ హూ ఆర్ నాట్ డిటాచ్డ్ ఇట్ ఓన్లీ మీన్స్
1: హృదయ కమలం విచ్చకుండా పోవడానికి ప్రేమతత్వం అంతలో ప్రారంభం కాలేదు.
0: ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ హాస్ నాట్ బ్లాజమ్.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే అనిమల్ గా జీవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ హీ లీడ్స్ లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
1: అడవిలో సంచరించేటువంటి క్రూర మృగములకు ప్రేమనే ఉంటుండదు.
0: In fact, the wild animals in the forest has no trace of love.
1: Adiye chinna pillavaadanti prahladudu tandriki cheptunnadu.
0: This is the lesson of a tiny tot Prahlada to his father.
1: Tandri, meer enno vidya nerchinaru.
0: Father, you have learnt many
1: things. ఎంతో వేదాంతాన్ని చూచారు.
0: You also have gone
1: through శాస్త్ర విచక్షణలో మీరు చూచారు.
0: You read so many.
1: కానీ
0: but
1: మీరు మానవుని వలె ప్రవర్తించడం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ హ్యూమన్.
1: అడవిలో ఉన్నటువంటి మృగములకైనా ఒక దయా దాక్షిణ్యం ఉంటుంటుంది.
0: అట్లీస్ట్ ద వైల్డ్ యానిమల్స్ దేర్ హావ్ గాట్ సమ్
1: కన్న కొడుకే కట్టుకున్న భార్య అనే అవమానం కూడా లేకుండా వాళ్ళని చాలా హింసిస్తున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హర్ట్ యు ఆర్ హర్టింగ్ యువర్ ఓన్ సన్.
1: కనుక నీకంటే అడవి మృగములు చాలా మేలు అన్నాడు.
0: Therefore, wild animals are much better than you.
1: కనుక ఇతరులు బాధించి తాను బాధపడేటువంటి వాడు మృగముతో సమానమే.
0: దేర్ఫోర్ the one who hurts and hurts himself is an animal.
1: Kanukane, be good.
0: So be good.
1: Nee motta motta manchiga untundu.
0: So you must be good first.
1: Do good.
0: Then do good.
1: Ee renniki yokka tattvam chetane ee yokka jeevitamu good ayipothundi.
0: With these two your whole life will be good.
1: ఈ జీవితం మంచి కావాలనుకుంటే అది ఏ మన యొక్క మంచి గుణములు ప్రారంభించుకోవాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ లైఫ్ గుడ్ వి షుడ్ హావ్ గుడ్ క్వాలిటీ.
1: ఈ విధంగా శంకర్ల వారు
0: లైక్ దిస్ శంకర
1: అనేక ప్రాంతములకు బయలుదేరి
0: went to many places
1: అనేక విధములైన ఈ అద్వైతాన్ని ఈ దుఃఖంతో కూలిపోయేటువంటి ఒక మానవులకు ధైర్య సాహసాలు ఇచ్చి మానవత్వం యొక్క విలువను కూడా చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
0: He taught human values to the frustrating society, the disappointed souls over there, so that they could pick up the courage and strength.
1: ఈ యొక్క ప్రభువు ఈ రకమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాడని తమ వెంట ఉండినటువంటి ఈ 14 మంది యొక్క శిష్యులు కూడా వారు కూడా భజగోధం లోపల ఒక 12 శ్లోకాలు చెప్తూ వచ్చారు.
0: His disciples all 14 of them could absorb his teachings and started composing their own.
1: చేసుకుంటూ వచ్చి వారు కూడా దాంట్లో లీనమైపోయారు.
0: They also got themselves totally identified with non-dualism.
1: అప్పుడే భారత దేశమందు అద్వైత సిద్ధాంతం అనేటువంటిది స్థిరపడిపోయింది.
0: It was only then the theory of non-dualism has come to stay in భారత.
1: క్రమక్రమేణా తిరిగి ఈ ఆధునిక ప్రారంభం కాగానే అద్వైత మతము చల్లబరుతూ వచ్చింది.
0: But as an effect of the modern age, the theory of non-dualism is not that effective.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు సన్యాసం తీసుకోమని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ నెవర్
1: లేక వైరాగ్యాన్ని పొందమని చెప్పడం లేదు.
0: భగవాన్ నెవర్
1: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకుంటూ
0: భగవాన్ వాంట్స్ యూ టు డూ యువర్ డ్యూటీ.
1: లక్ష్యం భగవంతుని పైన ఉంచి
0: హ్యావింగ్ ఎయిమ్ ఆన్ గాడ్
1: అన్నిటికీ ఒకటి మూలాధారం ఒకటి ఉన్నది అనే సత్యాన్ని గుర్తించండి.
0: నో ద ట్రూత్ దట్ దేర్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు తమంతట తామే ఒక విధమైనటువంటి యొక్క వైరాగ్యం ప్రారంభిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ డెవలప్ డిటాచ్మెంట్.
1: కాన వైరాగ్యం అనేటువంటిది ఒక ఫోర్స్ తో ఒక విధమైనటువంటి యొక్క బలవత్తరంతో వచ్చేటువంటిది కాదు.
0: డిటాచ్మెంట్ ఈస్ నాట్ వన్ దట్
1: భగవంతుని పైన ప్రేమ పెరిగే కొలది వైరాగ్యం ఇంకా వచ్చేసేస్తుంది.
0: యాజ్ యూ డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్ ద డిటాచ్మెంట్ ఆల్సో విల్ గ్రో సైమల్టేనియస్లీ.
1: ఈ డిటాచ్మెంట్ ఈజీగా పోతుంది.
0: దెన్ డిటాచ్మెంట్ వుడ్ బి ఈజీ.
1: మన మనసు త్రిప్పటంలోనే ఉంటుంది. ఇది
0: ఇట్ డిఫరెన్స్ లైస్ ఇన్ ద టర్నింగ్ ఆఫ్ ది మైండ్.
1: ఇది ఒక బీగము.
0: దిస్
1: లాక్.
0: దిస్ ద లాక్.
1: This is one key.
0: This is the key.
1: Put a key.
0: Put the key into the lock.
1: Turn left side.
0: Turn left side.
1: Open.
0: And it gets open.
1: Turn right side.
0: Turn right side. It gets locked.
1: Same lock, same key.
0: Same lock, same key.
1: Turning difference.
0: Difference is there in the turning.
1: Kabatti lock e bondage.
0: The locking is
1: open bondage. A liberation.
0: Opening it is liberation.
1: Kabatti liberation and bondage rendu okate gaane untundadu kanakane మన ఏవ మనుష్యానం కారణం బంధము వచ్చే మనసే దీనికి మూల కారణం.
0: Therefore, it's the same mind that is responsible for the
1: కాబట్టి మన హృదయమే ఒక లాక్.
0: Our heart is the lock.
1: మన మనసే కీ.
0: Mind is the key.
1: దీన్ని భగవంతుని వైపు తిప్పితే డిటాచ్మెంట్.
0: If you turn towards God's side,
1: అది ప్రకృతి వైపు తిప్పితే అటాచ్మెంట్.
0: If you turn towards the world's side, అటాచ్మెంట్.
1: సందేహం కలగొచ్చును.
0: You may find question how it is possible.
1: ఉన్నారు మీరు ఇప్పుడు.
0: Here you are.
1: మీకు రెండు లెగ్స్ ఉన్నాయి, రెండు కాళ్ళు ఉన్నాయి.
0: You have two legs.
1: కానీ పరీక్షలో పాస్ అయిపోయి ఎంబీఏ తీసుకున్న తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత అమ్మా నాన్నలు ఒక అమ్మాయిని కట్టేసేస్తారు.
0: ఆఫ్టర్ గెటింగ్ యువర్ ఎంబీఏ డిగ్రీ యూ సెక్యూర్ ఏ జాబ్ అండ్ యువర్ పేరెంట్స్ విల్ సీ టు ఇట్ దట్ యూ గెట్ మ్యారీడ్.
1: పేరెంట్స్ కట్టవచ్చు లేకపోతే నీవే కట్టుకోవచ్చును.
0: ఆర్ యూ యువర్ సెల్ఫ్ మే పిక్.
1: కానీ ఏ వ్యక్తి ఏమి అప్పుడు నాలుగు కాళ్ళు అవుతాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఫోర్ లెగ్స్.
1: నీవి రెండు ఆమె రెండు.
0: యువర్ టూ అండ్ యువర్ వైఫ్ టూ.
1: మరి తర్వాత ఇంకొక 1 year or 2 years అయిపోతే ఇంకొక 6 legs అయిపోతాయి.
0: At 1 or 2 years you will have 6 legs.
1: తర్వాత మరి 8 legs అయిపోతాయి.
0: Then 8 legs.
1: తర్వాత 10 legs అయిపోతాయి. ఈ లెగ్స్ అయితే అధికమయ్యే కొద్ది నడక చల్లారిపోతుంది.
0: యాజ్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెగ్స్ యూ విల్ బి స్లో యాజ్ టు వాక్.
1: అదే బాండేజ్ అన్నారు.
0: దాట్ ఈస్ బాండేజ్.
1: కనుక ఈ బాండేజ్ ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నీ డిజైర్స్ నుంచి, నీ డిజైర్స్ నుంచి వస్తున్నాయి.
0: సో బాండేజ్ హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: జీవితం చాలా దీర్ఘ ప్రయాణం అయినటువంటిది.
0: లైఫ్ ఇస్ అ లాంగ్ జర్నీ.
1: ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఈ లగేజ్ ని కొంచెం తగ్గించుకుంటూ పోవాలి.
0: ఇన్ దిస్ లాంగ్ జర్నీ వీ షుడ్ హ్యావ్ లెస్ లగేజ్.
1: అది ఆనందం పెరుగుతూ వస్తుంది.
0: దెన్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధ్యత తగ్గే కొలది ఆనందం పెరుగుతూ పోతుంది.
0: యాజ్ యూ లెసన్ ది వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ యూ విల్ బి మోర్ అండ్ హ్యాపీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ భారం తగ్గిపోయేటువంటి విషయము రేపటి దినం మాట్లాడుకుందాం.
0: భగవాన్ విల్ స్పీక్ టు us how to lessen our burden and luggage tomorrow.
1: మీ కర్తవ్యాలు మీరు నిర్వర్తించండి.
0: డూ యువర్ డ్యూటీ.
1: కానీ మనసు లక్ష్యం పైన పెట్టుకోండి.
0: బట్ కీప్ యువర్ మైండ్ ఆన్ ది ఎయిమ్, మెయిన్ ఎయిమ్.

0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యసూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.

0: This is the sort of life of a modern student.
1: Vidyarthulare.
0: Students.
1: Ee naati vidyarthulaku paristhiti chaala ayomaya sthitilo untunnadi.
0: The present day plight of the students is highly confused.
1: Maataadetunti vaadu chadavaledu. Chadiveetunti vaadu maataadadu.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: Deenini appudappudu nenu hechirustuntanu. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: Manavata viluvalu eenadu marugu padipothunnavi.
0: Human values have vanished today.
1: అసలు మానవునిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ లైక్ దట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: వాట్ హీ థింక్స్ ఈజ్ వన్ థింగ్, వాట్ హీ డిక్లేర్స్ అనదర్, అండ్ హిజ్ యాక్షన్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలముని వ్యర్థం చేస్తున్నాడు.
0: బై టాకింగ్ టూ మచ్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ హిజ్ టైమ్.
1: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: హీస్ లూజింగ్ దిస్ డివైన్ పవర్ అండ్ ద శాంక్టిటీ గివెన్ టు హిమ్.
1: అధిక మాట్లాడే కొలది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: వీ టాక్ మోర్ అండ్ మోర్ వీ లూజ్ అవర్ మెమరీ పవర్.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడుకోవడను క్షీణించిపోతున్నది.
0: ది కాన్సన్ట్రేషన్ ఆల్సో విల్ డిక్రీజ్.
1: తద్వారా మానవుని శరీరమందు ఉన్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: హీ ఆల్సో లూజెస్ ది డివైన్ ఎనర్జీ గివెన్ టు హిమ్.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: బై టాకింగ్ టూ మచ్ హీ ఇస్ మోర్ అండ్ మోర్ హంగ్రీ.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: యాజ్ హీ ఇస్ మోర్ అండ్ మోర్ హంగ్రీ హీ ఈట్స్ మోర్.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: బై ఈటింగ్ టూ మచ్ హీ బికమ్స్ లేజీ.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకు తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: బీయింగ్ ఏ డన్స్ హీ విల్ నాట్ బి సిన్సియర్ ఇన్ ఎనీ టాస్క్.
1: ఎట్టి సేవలు ఎందుకు తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: హీఈస్ నాట్ ప్రిపేర్ టు రెండర్ సర్వీస్ ఇన్ ఎనీ ఫార్మ్.
1: కనుకనే ఈనాటి యువకులు ఎందు సేవాభావం అత్యవసరం.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్న మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat under certain limits.
1: వల్లభాయ్ పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
0: This is stated by వల్లభాయ్.
1: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
0: He said, talk less and work more.
1: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
0: నాట్ ఓన్లీ దిస్ హీ డిడ్ ఆల్ హిస్ వర్క్.
1: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
0: ఎవ్రీవన్ కాల్ హిమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్.
1: ఇంతే కాకుండా విదురుడు కూడాను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
0: విదురు ఆల్సో సెట్ బై అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ హ్యావ్ ద పవర్.
1: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌన ముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: Therefore, ancients observed silence and could attain divinity.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనము చేత అభివృద్ధి గాంచుతుంది.
0: The spiritual power will increase as we observe silence.
1: అతిగా మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాది.
0: By talking too much, we give a scope of being nervous.
1: ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలను, ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు.
0: బికాస్ ఆఫ్ నర్వస్నెస్ హీ లూజెస్ దట్ సెన్స్ ఆఫ్ డిస్క్రీషన్ వాట్ ఈస్ టు బి టాక్డ్ అండ్ వాట్ ఈస్ నాట్ టు బి టాక్డ్.
1: ఎంత మితముగా మనం మాట్లాడితే అంత సేవలు మనం ఆచరించవచ్చు.
0: ఇఫ్ వి టాక్ లెస్ వి కెన్ సర్వ్ మోర్.
1: అయితే ఈ సేవల యొక్క అనేక విధమైనటువంటి యొక్క మిత్రత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవచ్చు.
0: త్రూ సర్వీస్ వి కెన్ డెవలప్ ఫ్రెండ్షిప్.
1: ఈ మిత్రత్వం అంటే ఏమిటి?
0: What do you mean by friendship?
1: Kevalamu hello hello ani okarini okaru palukarinchukovatam kaadu maitrivi.
0: It's not greeting each other by saying hello.
1: Anni samalemiyandu అన్ని పరిస్థితులు యందు అన్ని రంగములు యందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేస్తానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వం ఉన్నటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu annaru. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattunandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude a good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, bharya aina, bharta aina, kumarudaina, inke evarainappudikini anto into swartham anetundidi saprayojanam anetundidi lakshyam nandinchukoni itharunu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka, yetti saprayojanamu leka, preminchetuvanti vaadu bhagavantudu okkade.
0: Without an iota of selfishness and self-interest, there is only one God who loves you.
1: Yetti tatphaltamunu kudanu thaanu aashinchadu.
0: He doesn't expect anything in return.
1: Evaru nundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: Thaanu andinchadame thana yokka lakshyam kaani andukotam thana yokka lakshyam kaadu.
0: He only gives and gives, he does not take.
1: Kanukane atti daivatvanni manam pondalanukunnappudu sariyainatuvanti yokka paddhatulanu sariyainatuvanti nadatalanu sariyainatuvanti gunamulanu manam abhivruddhi parichukovali.
0: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
1: Aa daivam ekkada unnadu ani manam vicharana chesthe tanaku taane tanu gurtinchadaniki chakkaga avakasam chikkutundi.
0: There is a wide scope to understand one's own self regarding the presence of God.
1: Evaraina nee friend unni ekkada unnavu ante palani road lo unnanu cheppochunu palani number intlo unnanu cheppochunu లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: ఇఫ్ యు ఆస్క్ యువర్ ఫ్రెండ్ వేర్ ఆర్ యూ, హీ విల్ సే ఐ యామ్ ప్రెసెంట్ అట్ సచ్ సర్టన్ ప్లేస్ ఇన్ ఏ హోటల్ ఆర్ హిస్ ఓన్ రెసిడెన్స్.
1: కానీ ఆ నంబర్ ఇంటిలో ఆ హోటల్లో నివసించేది ఎవరు?
0: హూ ఇస్ ద వన్ దట్ స్టేస్ దేర్ ఇన్ దట్ హోటల్?
1: కేవలం ఉపాధి మాత్రమే నివసిస్తుంటుండాలి, దేహం మాత్రమే నివసిస్తుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ద బాడీ దట్ స్టేస్ దేర్ ఇన్ ద హోటల్.
1: కానీ దేహమే తానా? కాదు.
0: Is it the body? No.
1: Kanukane thanu nivasinchedi ekkada?
0: Where does he live?
1: Tana hrudayamunande nivasistunnadu.
0: He lives in his own heart.
1: Aa hrudayamunake prema ani peru.
0: That heart is called love.
1: Kanukane prema yende nivasistunnadu prati manavudu kudanu.
0: So man lives in love.
1: Prema chetane jeevistunnadu prati manavudu kudanu.
0: He carries out life so
1: prema chetane tana nitya karmalanu thanu aacharistunnadu manavudu.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకు ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: He fulfills his life by spending time from dawn to dusk.
1: కనుక తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము.
0: So what is, where is his residence? Love.
1: అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరైనటువంటి యొక్క ప్రవర్తన చేతను సరైనటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు.
0: When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly.
1: ee character anetundi kuda nu maatalu chetanu chestalu chetanu nadatalu chetanu pravartanalu chetanu kontha varaku poshinchukovachu.
0: We can also develop our own character by making our words, the actions proper.
1: Okanoka samayamlo shiridi lo untunnappudu baba,
0: at one time when baba was there in shiridi,
1: das gan anetundi oka bhaktudu undetundi vaadu.
0: There was a devotee by name das gan.
1: Atanu పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: హీ వర్క్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
1: శ్రీరామనవమి మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూస్.
1: ఆ సమయం లోపల ఈ మహారాష్ట్ర దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్ గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్ గన్ ను మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్ గన్, హి సెడ్, దాస్ గన్ యు నో హౌ టు సింగ్, సింగ్ ఎ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్.
0: దాస్ గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గన్.
0: దాస్ గన్ ప్రేడ్, బాబా why don't you permit me to stay here permanently?
1: ఎవరొద్దన్నారు తప్పక ఉండవచ్చును. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్ల, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
0: He said, why not? You can stay. Nothing belongs to me. Is this my house? Nothing whatsoever.
1: కానీ నీవు కూడాను ఇక్కడ నివసించొచ్చు అన్నాడు.
0: You too can stay here.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
0: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్?
1: తప్పక నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు.
0: హి సెడ్ సర్టెన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తర్వాత మాట మర్చిపోయినాడు.
0: హి ఫర్గాట్ వాట్ హి
1: సెడ్. ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
0: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్
1: డిశ్చార్జ్. వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
0: After 3 years, he came, Bhagavan, I am trying for promotion for the last 3 years.
1: Kevalam na gauravam nimittamai nenu paatapadutunnanu kaani, dhanam kosam kaani, leka padavi kosam kaani kaadu annadu.
0: I am just very much worried about the prestige and not for the position and wealth.
1: Aithe promotion ostane vastava annadu baba.
0: Baba said, will you be here soon after you get promotion?
1: Taam promotion andisthe tappaga ikkade vachi nilichipothanu annadu.
0: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: సరే పోమన్నాడు.
0: హి సెడ్ ఓకే.
1: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
0: ద మూమెంట్ హి రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ, హి వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్ టైం.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
0: హి వాస్ ప్రమోటెడ్ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
1: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటను మర్చిపోయాడు.
0: హి హాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ హి హాస్ గివెన్ టు బాబా.
1: 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది.
0: 1-2 ఇయర్స్ పాస్డ్.
1: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
0: అగైన్ హీ కేమ్ ఆన్ డ్యూటీ ఫర్ దీస్ 2 ఫెస్టివల్స్, శ్రీరామనవమి మొహరం.
1: మర్చావా నీవు ఇచ్చిన మాట అన్నాడు.
0: బాబా సెడ్ దాస్ గన్, హావ్ యు ఫర్గాటన్ ద ప్రామిస్ యు హావ్ గివెన్?
1: మరవలేదు స్వామి, మరవలేదు.
0: స్వామి,
1: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండాది అన్నాడు.
0: Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
1: Sare pommannadu.
0: He said, okay, go.
1: Taanu tirigi vachi cheretappudiki aa station lopala,
0: by the time he returned there at the station,
1: ekkado konni dongilinchinatundi oka vastuvulanni kudunu bangaru vastuvulu police station lo untunnayi.
0: The stolen articles made up of gold were present there at the station.
1: కడాతురికి దీనిని ఎంక్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
0: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
1: పోలీస్. ఈ వస్తువులంతా ఎక్కడి నుంచి వచ్చాయి నీకు?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ జ్యూవెల్?
1: ఎవరు తెచ్చి పెట్టారు?
0: హూ బ్రాట్ దెమ్ హియర్?
1: కానీ దాస్గన్ నాకేమీ తెలియదు అన్నాడు.
0: దాస్గన్ సెడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
1: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్ట వచ్చి చేరతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
0: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్, వితౌట్ యువర్ పర్మిషన్ హౌ ఆర్ దే బ్రాట్?
1: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
0: And he said, you have stolen. That's how he blamed him.
1: ఇంక దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
0: That is followed by thorough inquiry.
1: అప్పుడు నేను ఇచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులు మీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చర్యలో వచ్చి చేరిపోయాడు దాస్గన్.
0: దాస్గన్ has fully realized that these false charges and allegations are because of the fact that he has forgotten the promise given to Baba. Therefore he resigned and joined.
1: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
0: Though God has been protecting every person, man forgets the promise he makes and put himself in various troubles.
1: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
0: Pain and or pleasure is not given by anyone.
1: ప్రతి ఒక్కరు తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
0: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తన దేహమంది.
0: God is not in a foreign land, he is present in your body.
1: పాపమనగా వేరు పరదేశమును లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
0: Sin is not present in any other foreign country. It is attached to your action.
1: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక,
0: man doesn't recognize this truth.
1: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి,
0: he blames someone else for his pain and pleasure.
1: పరుల వల్ల చేత పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
0: Man blames everyone responsible for his own position and plight.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
0: బికాస్ ఆఫ్ ద డెస్టిన్ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
1: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
0: అర్జున ప్రెషరైజ్డ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
0: అర్జున ప్రేడ్ కృష్ణ యూ బీ అవర్ ఎమిసరీ, యూ గో దేర్ యాజ్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్.
1: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
0: ది యంగెస్ట్ ఆఫ్ పాండవ సహదేవ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: ధర్మజుడు, అర్జునుడు, భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు.
0: ధర్మజ, అర్జున, భీమ యాక్సెప్టెడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అన్ అంబాసిడర్.
1: కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు.
0: సహదేవ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
1: కృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానము చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్ట పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: సహదేవ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ, బికాస్ హి ఇస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
1: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
0: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
1: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
0: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
1: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున, యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకూడదు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
0: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
1: సహదేవుడు వెళ్లాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
0: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్.

0: మా భావను హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా.
0: వద్దు అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం భావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్.
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే పదివేలు నాకు అన్నా.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుడి యొక్క ప్రవర్తన, పరమ భక్తుడి యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాలి.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సెక్రెట్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, యాజ్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ
1: కురచబుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా. ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వీఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజతలు లీల.
1: Why should you throw the jasmine?
0: Nuskarani brola kitoktulu mela gunajala yenayi sandhi matalika gopala.
1: Why do you throw all these precious things into the fire? Would they ever accept for the compromise? Why all this?
0: Salika
1: yena
0: uttara dakshina dhruvulu kaliyuna.
1: East and west will ever they meet?
0: Yuddham siddhamanaka kalaharanamikeyela.
1: Be ready to fight, why do you waste time?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: డూ యూ థింక్ ద నార్త్ అండ్ సౌత్ వుడ్ ఎవర్ మీట్?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: సరే, అర్జునుడికి సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: The chariot was kept in the middle.
0: Inta surattamu veerattamu gambheeramto palikinatvanti yokka ee krishnudu manasu karigi poyindi.
1: Krishna's heart melted though he had all the valor and the courage.
0: Ee bandhu mitrulu chuchetappudike manasu mari poyindi.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: Indari bandhu mitru guru putrula jampi bharintutettulo.
1: How to bear the suffering killing everybody all relatives.
0: Krishna నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడలు మింటికి కాలము గడుపక కదలు మింటికి.
1: మై ఐస్ ఆర్ రీలింగ్, హెడ్ ఈస్ రీలింగ్, లెట్స్ గో బ్యాక్.
0: ఇందరి బంధు మిత్రు గురు పుత్రుల జంపి భరించుటెట్టును.
1: హౌ టు బేర్ ద సఫరింగ్ కిల్లింగ్ ద రిలేషన్స్ బ్రదర్స్ ద చిల్డ్రన్ ఆఫ్ ది టీచర్స్.
0: పూర్వం అంతా కూడా వీళ్ళు బంధుమిత్రులు కాదని తెలియదా అతనికి? బంధుమిత్రులని తెలియదా?
1: Does he not know beforehand that they are their relatives?
0: Kaani aa suratvam anetundi aa yavana vasu lopala aa vidhanga utti padutuntadu.
1: Because he was in full youth, the blood was boiling.
0: Yuvakula yokka hrudayam anetundi ee vidhanga untuntadi.
1: This is the heart of the man of a courage.
0: Muduku raktam anetundi ee vidhanga pravahistu untuntadi.
1: That is the trend of hot blood.
0: Ee yavanam anetundi madhyalo kadili poyetundi meghamulo vantidi.
1: The youth is like a passing cloud that comes.
0: Baalyamulo ledu, వృద్ధాప్యములో లేదు, ఈ యవనం అనేటువంటి మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: ద స్టేజ్ ఆఫ్ యూత్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపట్టడం ఎందుకు?
1: వై డు ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ యూత్?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74.
1: Arjuna's age at that time was 74 and that of Krishna 76.
0: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి వారు.
1: 74 76 youth, full youth.
0: ఇప్పుడు 18 20 సంవత్సరాలకు మంచి యువకుడు అని అంటుంటాం.
1: Now we say between the age of 18 to 20 is youth.
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: The stage of youth comes in between and passes off.
0: Madhyalo kadilipoyetundi ee oka yavananiki utti padatam enduku, oodi padatam enduku?
1: Why do you pride yourself of this youth?
0: Anaati krish

0: త్రేతా యుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: టిల్ 50 ఇట్ ఇస్ ఎ చైల్డ్హుడ్.
0: 75 పైననే యవ్వనం ప్రారంభం అని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధం లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 ఇయర్స్.
1: ది కమాండర్ ఇన్ చీఫ్ భీష్మా వాస్ ఏజ్ 112.
0: అలాంటి 112 ఇయర్స్ ఏజ్ వాడు కమాండర్ చీఫ్ గా ఉంటున్నాడు.
1: భీష్మా ఏజ్ 112 సర్వ్డ్ యాజ్ కమాండర్ ఇన్ చీఫ్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఆనాటి ఆహార విహారములే దీనికి బలమునకు మూల కారణములు.
1: ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ స్ట్రెంగ్త్.
0: ఈనాటి ఆహార విహారములంతా కూడాను దినదినమున కూడాను వృద్ధిని గావిస్తూ ఉంటుండాలి.
1: ద మోడర్న్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ మేక్ అస్ ఏజ్.
0: అంతే కాకుండా అనవసరమైనటువంటి భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వీఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: ద స్టూడెంట్ బికమ్స్ ద వన్ ఆఫ్ ద ప్లేజర్ హ్యావింగ్ సాట్ అడ్మిషన్ ఇన్ టు ఇన్.
0: కానీ విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: ఎ స్టూడెంట్ షుడ్ రిమైన్ యాజ్ ఎ స్టూడెంట్.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: హి షుడ్ నాట్ హావ్ ఎనీ
0: కైండ్. విషయంలో ప్రవేశించే విద్య నాశనం అవుతుంది.
1: దెన్ యు విల్ స్పాయిల్ యువర్ ఎడ్యుకేషన్.
0: యా అనగా ప్రకాశము. ఏది అనగా ప్రకాశము?
1: విత్ మీన్స్
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
1: దట్ విచ్ గివ్స్ దిస్ బ్రిలియన్స్ లైట్ ఇస్ విద్య.
0: కనుకనే ఇట్టి విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ యూ షుడ్ సీక్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ నథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తిని అంతా కూడా కోల్పోతున్నాడు.
1: ద మోడర్న్ స్టూడెంట్ బై టాకింగ్ టూ మచ్ లూజింగ్ హిస్ పవర్.
0: ఈ ఇంద్రియ శక్తిని అంతా కూడా జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: ద పవర్ గివెన్ టు ద స్టూడెంట్ విచ్ ఇస్ టు బి స్పెండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ టైమ్ ఈ స్పాయిల్డ్ బై ది టైమ్ హీ రీచెస్.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ప్రిజర్వ్ దిస్ పవర్ ఎనర్జీ గివెన్ టు.
0: చూపును కూడా చక్కగా మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో ప్రిజర్వ్.
0: ఈనాడు చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ వెరీ యంగ్ బాయ్స్ దే పుట్ ఆన్ గ్లాసెస్.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ హావ్ గాట్ హియరింగ్ ఎయిడ్స్.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: వాట్స్ రెస్పాన్సిబుల్ ఫర్?
0: కలి ప్రభావమా?
1: ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ కలి?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ సో.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: యువర్ ఓన్ వీక్నెస్ ఇస్ ద కాజ్.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హీ గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్ అబౌట్ నథింగ్. ఇది
0: కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్ అట్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ. దీనికి
0: రూపం ఏమిటి? వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: అంతే తప్ప దీనికి కారణాలే లేవు. దీనికి రూపమే లేదు.
1: It has no form either.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి ఐడియల్స్ బై డెవలపింగ్ ఫాస్టరింగ్ ద వర్చ్యూస్ అండ్ ప్రాపర్.
0: హృదయంలో ఉండేటువంటి ప్రేమ తత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ ది లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ది సేక్రెడ్ పాత్.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావం అన్ని కూడా విలువలేనటువంటి యొక్క కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: ఆల్ ద థాట్స్ దట్ కమ్ టు అస్ ఆర్ సో మీన్ సో లో యాజ్ మడ్.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: దట్స్ లైక్ ఎ కోల్.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్ డైమండ్ లైక్ లైఫ్.
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యూ బై కోల్ పేయింగ్ డైమండ్
0: మనలో కోపమే వస్తుంది.
1: యాంగ్రీ
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది. అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: The characters like jealousy, ego,
0: chala,
1: pride,
0: chinnavi, viluvaleinatvanti,
1: they are mean, so low, no value.
0: Ilanti viluvaleinatvanti daniki mana viluvaleinatvanti yokka chamanu, viluvaleinatvanti shantini, viluvaleinatvanti yokka buddhini mana paadu chesukovatam manchidi kaadu.
1: For these valueless things, why should we spoil sacred qualities like forbearance and peace?
0: Puram cheppanu. P, P, P.
1: Bhagavan referred to 3 P's.
0: P, purity.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the 3 P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే

0: పేషెంట్ శాంత మనలో ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ యూ విల్ హ్యావ్ పేషెన్స్.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ పేషెన్స్.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హ్యావ్ డిటర్మినేషన్.
0: దానికి ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ డిటర్మినేషన్.
0: దేనికి?
1: వాట్ ఫర్?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యు షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్ ఎనీబడీ.
0: పరులకు హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్డ్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: వేర్ అండ్ హౌ ఇన్ వాట్ వే వీ షుడ్ మేక్ అప్ ది యూస్ ఆఫ్ దిస్.
0: ఈ విచారణ చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ ఎంక్వైరింగ్ దిస్ డైరెక్షన్ డిటర్మినేషన్.
0: ఈనాటి యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు.
1: The modern youth, the moment they are agitated, emotional, they will give up determination to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యు ఇట్స్ రైట్, కమ్ ఆన్ స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్ ఇన్ ది విట్నెస్.
0: కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్ విట్నెస్.
0: చిత్
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: చిత్ ఈస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరు కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
1: దో ది ఆబ్జెక్ట్ ఈస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణ అంటారు.
1: If he is an astrologer and a palmist, we say panchanga Brahmin.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
0: చిత్తన్నా, అవేర్నెస్ అన్నా, కాన్షియన్స్ అన్నా, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సత్ చిత్, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
1: చిత్ అవేర్నెస్ ఇస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్ను నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలిగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్?
0: ఈ వెలిగే టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
0: బీయింగ్. బీయింగ్, బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్.
0: ఉన్నది,
1: ఎగ్జిస్ట్,
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది ఏమి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagavan tells
0: F,
1: us, four
0: F, F, F, F.
1: Four Fs.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Nee conscience is nee master.
1: Your conscience is your master.
0: Come, nee conscience nee follow chai.
1: So follow your conscience.
0: Nee conscience is nee guru.
1: And your conscience,
0: nee conscience
1: is
0: nee daivamu.
1: That's God.
0: Nee conscience is nee witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యూ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెలువకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుకని ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
0: ఏమైనా సరే పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to
0: accomplish.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachitiri, talupu tiredudaka povakundu.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo, korane, koritiri, korke chelludaka povakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: Adigina dediyo, adagane, adigitiri, adigina didudaka viduvakundu.
1: Having asked, don't drop, don't give up until it is given.
0: Poru padale katanaina bravavalayu.
1: He has to confer grace out of disgust.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Or you should ask falling unconscious.
0: Antiye kani. Niyanta neevu tirigi povuta bhaktuni diksha kaadu.
1: Only that if you go on your own is not the quality
0: adi
1: of a devotee. That is determination.
0: Adi e determination.
1: That is determination.
0: Adi e pattudala.
1: That determination.
0: Aa pattudala deni paina undali.
1: What is it?
0: Pavitramainatundi dani paina.
1: You should.
0: Paropakara sambandhamainatundi dani paina. ఈ పట్టుదల ఉంటుండాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు డూ సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్
0: ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: యు షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్ దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఐదర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఫర్ దిస్.
0: ఆ మిత్రత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: అదే దైవం.
1: A friend is God.
0: Real mitrudu daivame.
1: The real friend is only God.
0: Shrut ani cheppindi Geeta.
1: Geeta anaga
0: emti? Ee vidhamainatundi phalapeksha lekunda.
1: Without expecting anything in return.
0: Ee danni kuda nee nunchi aashinchakunda.
1: Does not expect anything from you.
0: Ninnu ee vidhamainatundi danni korakunda.
1: He doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో సర్వ కార్యములు ఎందుకు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
1: ఇట్ ఇస్ ద డివైన్ హ్యాండ్ దట్ హెల్ప్స్ యు ఇన్ ఎవ్రీ టాస్క్ దట్ యు అండర్టేక్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను.
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్.
0: ఎప్పుడు కూడాను ఇది హెల్పింగ్ హ్యాండ్.
1: గాడ్స్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ ఎ హెల్పింగ్
0: హ్యాండ్. కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: దట్ హెల్ప్ యు షుడ్ ఆల్వేస్ డిజైర్ ఫర్.
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అదర్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్?
0: ఎన్ని కుక్కలు చిక్కితే గానీ ఒక పులితో సమానం అవుతుందా?
1: యూ మే హావ్ నంబర్ ఆఫ్ డాగ్స్ ఇఫ్ దే కెన్ ఆల్ నెవర్ బి ఈక్వల్ టు ఎ టైగర్.
0: కాదు కాదు. ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ విత్ ద కరేజ్ దే డిటర్మిన్.
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: దిస్ ఇస్ ద వీక్నెస్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: అడవి లోపల ఉండేటువంటి జింకలన్నీ చేరి
1: ఆల్ ద డియర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: ఒక కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
1: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
0: ఈ కాన్ఫరెన్స్ లోపల
1: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్
0: ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్ హస్ వౌడ్ దేర్
0: మై డియర్స్ ఓ ప్రియమైనటువంటి జింకలారా.
1: హీ సెడ్ ఓ డియర్ డియర్స్
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారము.
1: ఇన్ వాట్ వే వేర్ లెస్ దాన్ డాగ్స్.
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్.
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి. కుక్కలకు అంతా కూడా తామసిక ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడాను ప్రేమిస్తుంటాడు.
1: God loves them.
0: మనం సాత్విక హృదయులము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైన శక్తి సామర్థ్యములు కలవారము.
1: Because so much of power and ability.
0: మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగులంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: The moment it kicks with that little leg, all the intestines will come out.
0: అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూచి ఎందుకు మనం భయపడాలి?
1: We are so powerful. Why should we be afraid of a dog?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేమందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: All theirs were ready, passing the resolution unanimously.
0: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: లిసనింగ్ టు ద వాయిస్ One dog there in the forest barked loudly.
0: ఒక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింకైనా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: ఏంటి ఈ నిర్ణయాలు?
1: What are these resolutions?
0: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
1: By the time it's a matter of action, all would run away.
0: ఈనాటి మాటలు కూడాను అట్లనే ఉంటున్నాయి.
1: That's the modern trend.
0: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
1: We are ready for food, for work we run away.
0: కాదు కాదు.
1: No.
0: తిండికి పరారు, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: We should be ready to do job.
0: ప్రతి దానికను కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready, action oriented.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is highly sacred.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: Is one of the divinity.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: It gives you
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసును చెడగొట్టుకోకూడదు.
1: We should not spoil this sacred time.
0: కాలమును ఏ విధంగా కూడా వ్యర్థం చేయకూడదు.
1: We should not waste time.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: We should not be in bad company.
0: దుష్కార్యంలో ప్రవేశించకూడదు.
1: Not have bad thoughts.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచ్చింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాట్పడాలి.
1: Therefore we should spend time in good company, entertain good thoughts, good behavior, good emotions and good feelings.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: Even the adults also will feel
0: ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా కుమారుడు యొక్క మంచి పేరు, మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: All parents want you to get a good name and fame.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: You should stand first in the
0: class. ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: Today there are ranks.
0: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: But his behavior is blank.
0: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
1: Examination rank, life is blank.
0: ఉంటుంటాది.
1: This is the trend now.
0: కాదు అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: You should secure rank in every aspect.
0: ఇంకే విధమైన క్రాక్ అక్కడ రాకూడదు.
1: There should not be any crack any time.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: By talking too much we develop bad qualities.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye, goodbye.
1: Goodbye.
0: That's all.
1: You should not talk too much.
0: Amitanga maatadutu pothe yeme vastayo inka manu nunchi.
1: By talking too much you indulge in vain gossip.
0: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
1: అన్నెసరీ మ్యాటర్స్
0: తద్వారా మనమే బలహీనుడైపోతాం.
1: Therefore we become weak.
0: ఈ బలహీనత చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతున్నాం.
1: Because of weakness we will not be able to achieve anything.
0: కనుకనే విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: మితంగా మాట్లాడి, అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: They should talk less. They study more and get very high marks.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైనటువంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: By talking less, you'll have pure thoughts.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెడుతుంటాము.
1: You'll be able to act in a sacred way.
0: ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలన్నీ వస్తుంటాయి.
1: The gossip sometimes comes on the way.
0: తద్వారా శ్రవణం చేస్తాము.
1: You listen to the vain gossip.
0: శ్రవణం చేసినటువంటి క్రియ రూపంలో ప్రవేశపెడతాము.
1: And then you translate into action.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
1: Let's not be bothered about anybody.
0: అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: We should not hate anyone either.
0: కనుకనే అమిత భాషించు శూరత్వం అధికమయ్యే.
1: Therefore this kind of valor of talking too much is
0: చీలించి కరిగిపోయి,
1: the action is less and less.
0: బతుకులు ఆడంబరములాయే.
1: Life is full of pomp and show.
0: నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా, ఈ పాటిదాయే.
1: This is the sort of modern life of a student.
0: చెడ్డ పేరును మనం తెచ్చుకోకూడదు.
1: We should not get a bad name.
0: విద్యార్థి అనగా విద్యాం అత్తయతీతి విద్యః, ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
1: A student means the one who earns for study.
0: పెద్దలను గౌరవించాలి.
1: Respect elders.
0: గురువులను గౌరవించాలి.
1: Respect your teachers.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love your parents.
0: ఇదే మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: Mother is God, teacher is God, father is God.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: You should install the sacred ideals in your heart.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: Then only the greatness of the institution, of the education system will be known.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: The modern student will have to lead the life of the
0: ఎవరు?
1: Who is the student?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: The life is four storied mansion.
0: ఏమిటి?
1: What?
0: బ్రహ్మచర్యం.
1: First brahmacharya.
0: గృహస్థం.
1: హౌస్ హోల్డ్
0: వానప్రస్థం సన్యాసం
1: అండ్ సన్యాస
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది
1: దేర్ ఫోర్ స్టోరీస్
0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యము విద్యార్థి దశ ఒక ఫౌండేషన్ పునాది వంటిది
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడు అంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి
1: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్
0: ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి కుప్పకూలినట్టు ఆదర్శవంతమైనటువంటి గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి
1: ఇఫ్ యు వాంట్ టు బి ఎన్ ఐడియల్ హౌస్ హోల్డర్ యూ నీడ్ వెరీ గుడ్ ఫౌండేషన్ యాజ్ ఎ
0: స్టూడెంట్ మంచి పేరును సంపాదించాలి
1: యు షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్
0: ఇంటిలో బయట కూడా మంచి పేరు తెచ్చుకోవాలి
1: అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్ యు షుడ్ గెట్ గుడ్ నేమ్
0: పుత్రోత్సాహమునాడు పుత్రోత్సాహం పుట్టిన దక్షిణమే చక్కెర పంచుకోవటం కాదు పుత్రోత్సాహము
1: is not merely distributing sweets on the day one begets a son
0: tandriki putrudu janminchagane puttadu
1: father will not be immediately happy on coming to know that he has a son
0: putruni ganugoni pogadaga putrotsahamu naadu pondunu tandri
1: the day when he
0: prapanchamanta janulanta kudunu ee kumarudu manchivaadu manchivaadu ante appudu aa tandriki chaala uttaham kalugutundi
1: when the whole world everybody praises your son then the
0: anandani kaligannuluku andinchali putrulu
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore parents want a son for this reason.
0: ఎందుకోసం?
1: Why?
0: వారి యొక్క వృద్ధాప్యం లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: అంతే కాని వారికి చెడ్డ పేరు కావాలని ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు
1: బ్యాడ్ పేరెంట్
0: కనుకనే అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఏ గుడ్ నేమ్
0: మిత భాష అతిహాయి
1: ఇఫ్ యు టాక్ లెస్ యు విల్ బి వెరీ హ్యాపీ
0: సన్యాసాశ్రమం ముందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము వినటము మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతని దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు
1: ఎసిటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ నాట్ లుక్ ఎట్ ఎనిథింగ్ విల్ నాట్ లిసన్ టు ఎనిథింగ్
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నాడు
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్
0: ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది
1: హౌ ఇస్ ఇట్
0: నిశ్శబ్దంగా ఉండాలి
1: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్
0: ఆ నిశ్శబ్దములోనే భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్ శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది
1: వెన్ యు ఆర్ సో లౌడ్ హౌ డు యు లిసన్
0: ఎంత నిశ్శబ్దంగా నీవు ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యు విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్
0: కనుకనే సైలెన్స్ ఇస్ గాడ్
1: సో సైలెన్స్ ఇస్ గాడ్
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్
0: ఇప్పుడు ఒక చూడండి మీరు చక్కగా విచారించి చూడండి
1: ఎంక్వైర్ క్లియర్
0: చెవులు రెండు గట్టిగా మూసుకోండి
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి
1: యూ విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్ When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye, nishabdamuloni shabdamu.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu, aa yokka shabdam andulo bayaldeerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is Brahma.
0: Kanukani, shabda brahmamai.
1: God is the sound in silence.

0: one of the sound.
1: ఏ శబ్దం అది?
0: వాట్ సౌండ్?
1: నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: చూడండి
0: శ్రమపడి
1: పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night,
1: ఇంద్రియములు విశ్రాంతి తీసుకునేటప్పటికి రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means various limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడాను విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can be
1: rest. నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలో అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ అమనస్క విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లనే దానికి సుషుప్తి గాఢ నిద్ర మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి గుడ్ స్లీప్ సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపజేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మానిఫెస్ట్.
1: కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ద గ్రాస్ ద సటిల్ ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము తుర్యావస్థ అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనలీ తుర్య విచ్ ఇస్ అల్టిమేట్
1: మహత్తరమైన శక్తి.
0: ద మైటీ ఫా
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియ.
1: జాగ్రత్త
0: వేకింగ్
1: స్వప్నం సుషుప్తి తుర్యావస్థ నాలుగు స్థానములు.
0: The waking state, the dreaming state, the deep sleep state and turiya.
1: Kanuka manamu turiya avastha lopala enta vishrantanu manam teeskovali.
0: In the last state of turiya
1: kaani aneka mandi pillalu nidra lopala kudanu sarainatundi oka idi undadu eppudu kudanu talustune untaru edo okati.
0: Because even while you are in sleep we go on thinking.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 పేజీలు చదువుతాం మనము.
0: వీ స్పెండ్ ద హోల్ నైట్ రీడింగ్ 20 పేజెస్.
1: ఏ ప్రయోజనం చదివి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: 20 పేజీలు చదివావు.
0: యూ హ్యావ్ గాన్ త్రూ 20 పేజెస్.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ డోంట్ రిమెంబర్ ఈవెన్ 1 పేజ్.
1: కారణమేమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: బికాస్ ద నేచురల్ స్లీప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: బై గివింగ్ అప్ స్లీప్ యూ విల్ నెవర్ పాస్.
1: కానీ నిద్రపో.
0: స్లీప్
1: అర్లీ గెట్ అప్
0: అండ్ దెన్ గెట్ అప్ ఎర్లీ.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి. అప్పుడు అవసరం చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చును, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీడ్.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూ ద డే దే కమ్ బ్యాక్ టువర్డ్స్ ఎవరీ సౌండ్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను చేర్చల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టువర్డ్స్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్ కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాట్లాడుకోండి.
0: టాక్ వాట్ ఈస్ నెసెసరీ.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: యూ కెన్ టాక్ ఆన్ మ్యాటర్స్ ఏదైనా ఎదుర్కొన్నప్పుడు.
1: ఐ హలో అంది హలో అని అంతే.
0: రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్.
1: పైసా ఇచ్చి కల్పించుకుంటే 4 వేలు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగా అనేటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: బికాస్ ద రిలేషన్షిప్ బై స్పెండింగ్ నయా పైసా యూ కెనాట్ గివ్ ఇట్ అప్ ఈవెన్ స్పెండింగ్ 4,000 లేటర్.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితోనా విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యు మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. ఈ టెంపరరీ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్ వై షుడ్ హ్యావ్ రిలేషన్షిప్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: ఇఫ్ యూ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్, ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్,
1: ఒకవైపున కాలం వ్యర్థము,
0: యు ఆర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము,
0: అండ్
1: ధనం వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: ఎనర్జీ ఇస్ వేస్ట్,
1: అన్ని వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ ఏ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ ఇస్ వేస్ట్.
1: కనుక ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: నిజముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని తలచి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖమును అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నది.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియెంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attire untuntadi.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkamulandu putti sukhamulu ee reetiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తునందు కనిపించినది అందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkadi nunchi vachanu, ekkadi nichanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇతి మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములు అనేటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్లా?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: So senses decide what are good and what are bad.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర senses have another significance.
0: అనగా ఒక పరిమితములో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: Meaning, they must be used under certain limitation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: Senses, which are God's gift, must be used under certain limits.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: If he doesn't make use of the senses under certain limits, it amounts to disobedience to God and he'll be put to suffering, losses and sickness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధము చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: Nose is given to maintain our life through this breathing process.
0: అంతేకాక రుచులను కూడా చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: The tongue is gifted to know the taste.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: శ్వాసను తీసుకోవటం, శ్వాసను వదలటం.
1: Inhalation and exhalation.
0: దీని ద్వారా కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనను అందిస్తూ ఉన్నాడు.
1: The breathing process also has got spiritual teaching.
0: So, ఇది అద్వైతం యొక్క మార్గము, ప్రబోధ.
1: The teaching of non-dualism is this principle of soham.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: This is also called హంస గాయత్రి.
0: సోహం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: The meaning of soham is I am that, I am God.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాశకాన్ని అందించాడు.
1: This nose is gifted to understand this principle of soham by the breathing process.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాశకాన్ని ముందు నష్టం వేసుకుంటే ఈ నాశకం ఏమైపోతుంది?
1: In this physical world, the world full of sensual pleasure, if you make use of the nose for snuff, what is going to happen?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నశం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాశకమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: The snuff comes in the way of our breathing process and it makes the whole process unsacred.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: The lungs also in due course of time get spoiled.
0: తద్వారా ఇస్నోఫీలియా, ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: One suffers from isnophilia and asthma because of snuff.
0: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
1: The sickness is the consequence of the misuse of the senses because they are meant for a particular purpose.
0: నాలుకను అందించేది దేనికోసమని?
1: Why the tongue is given?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకూడను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: Jayadeva extolled the various

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: Oh, tongue, you are really sacred. You know the respect and the esteem. You know what obedience and humility is. Instead of chanting God's name Govinda and Damodara, why are you going the wrong way?
0: Atti nalukanundu manamu satyamainatundi palukunu palakali.
1: With this tongue, we should speak truth.
0: Satyavakunu anusarinchali.
1: We should follow truth.
0: Parala hrudayamlo badinchinatvanti yokka palukunu palakali.
1: We should speak in such a way as to not to hurt others.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: We should accept palatable
0: మత్తు పదార్థములు కాని, మత్తు పదార్థములు కాని,
1: intoxicants
0: మాంసభక్షణ కాని,
1: or meat
0: స్మోకింగ్ కాని,
1: or smoking
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: One should not have these vices as to take these intoxicants and smoking and the meat eating.
0: ఇత్యాది దురభ్యాసములకు లోగ కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యూ లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవులకు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ దట్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: Therefore he falls sick.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: His brain also gets ultimately spoiled.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, O tongue, you have got a sacred purpose to fulfill. You follow the direction.
0: Matra ane daniki parimitamainatundi paddathiloni.
1: Matra here meant to work under certain limits.
0: Yedi vinallo danini matrame vinali manam.
1: We are supposed to listen that what we are supposed to.
0: Vinavalasinatundi danini vismarinchi, vinaranatundi danini visvesinchi, nee yokka shravanamunu snarasam chestunnavu.
1: In fact, we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: Suradasu kuda cheppadu, cheviyundi chevatulai ati manoharamaina nee gaana marimpa neraraire.
1: Suradasu also said, you have got the ears, but you are not able to listen to the melodious music of the Lord.
0: Kannundi gundulai kalyanakaramaina nee roopa darshimpa neraraire.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form
0: kannundi
1: of the Lord.
0: Enduku ichchadu bhagavantudu?
1: Why God has given eyes?
0: అడ్డం వచ్చినటువంటి వాటినంతా చూడటం కోసమనే?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందదాస్ కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నులు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?
1: Just these eyes are like the cotton balls.
0: నీకోసమా? బజారులో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనా? కాదు కాదు. బజారులో వేసినటువంటి గైడ్ పోస్టంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజారులో వేసినటువంటి సినిమా వాల్ పోస్టంతా చూడటం కోసమనా? కాదు కాదు.
1: The vision is not granted to watch the guide post and the wall posters on along the streets and everything over there.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ ట్యాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: As you are going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: నీవు రోడ్లో పోయేటప్పుడు రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రము గుర్తించరాదు.
1: You should see the road as you go straight, nothing else.
0: అప్పుడే నీకు క్షేమము, అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: There lies all the joy and security.
0: కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును ఇంద్రియముల యొక్క విలువను ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగా మాతంగా విహంగమీన భృంగములవలే అన్నాడు. కురంగా మాతంగా విహంగము మీనము కుంభములవలే. అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములు ఉంటున్నాయి.
1: There are five principles here. One is శబ్ద, the second is రూప.
0: శబ్దమునకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: The deer, the second they become victims to the sound.
0: శబ్దమును తాను భరించుకోలేవు.
1: They can't bear the sound.
0: అదిరి బదిరిపోతుంటాయి.
1: They are fear stricken because of high sound.
0: కట్టగలపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: They lose their life ultimately.
0: ఒక శబ్దమునకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కులిపోతుంది.
1: Deer is a victim to one factor of sound.
0: ఏనుగు.
1: Then touch.
0: ఈ స్పర్శ చేత తాను మనకి వశమైపోతుండాలి.
1: Elephant can be caught because of its weakness.
0: దేహం పెద్దదే కానీ బలం చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కనుక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: The body is so big, so mighty, but yet, because of its weakness to the sense of touch, it becomes a victim.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధి బలమును ఏమాత్రము యోచించదు.
1: This sense of touch is beyond the physical power and intelligence.
0: కనుకని శబ్దము స్పర్శ రూపము.
1: Then third one, the form, రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ను చూసేటప్పటికీ తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: And we find so many insects over there that fall into the fire, being carried away by the light.
0: రసము అది ఏ చేప.
1: Then the rasa, the taste, the fish.
0: ఇంత మాంస ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: Fish can be caught by the bait.
0: అట్ల ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటాయి.
1: Each individual becomes a victim to one of these factors.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: You can understand how unsafe.
0: స్పర్శ రూప రసగంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: Man has got all these five factors in force.
0: కనుకొని వీడు అన్నింటికి కూడాను బద్ధుడైపోతున్నాడు.
1: Therefore he is chained by all these five.
0: అన్నింటికి తాను వశుడైపోతున్నాడు.
1: He submits himself to all.
0: అన్నింటికి తాను slave అయిపోతున్నాడు.
1: He becomes a slave to these five.
0: కనుకొని తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనేది దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: Therefore he loses his the very freedom.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore the sensual pleasure is product of misery.
0: ఈ దుఃఖం నుంచి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది కానీ సుఖం అనేటువంటిది ఏనాటికి మనం ప్రాప్తించదు.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: మృత్తికమైనటువంటి కుండ లోపల స్వర్ణకుండగా మారాలన్నట్టు ఎట్లవుతుంది వీలవుతుంది.
1: How do you expect an earthen pot to become a golden one?
0: కనుకనే మనం పుట్టినదే దుఃఖం నుంచి పుట్టాము.
1: We are born in misery.
0: సుఖం అనేటువంటిది ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: How do you expect happiness?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటుంది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకని ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ సరెండర్ టు ద డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఇంద్రియములు 10, 10 సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు.
1: 5 సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ 10 ఇంద్రియములకు నువ్వు ఎవరు యజమాని?
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ 10 సెన్సెస్?
0: అదే మనస్సు.
1: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది.
0: కనుకనే ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: దేర్ఫోర్ దీస్ 10 సెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ది వైవ్స్ టు ద మాస్టర్ మైండ్.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద హూ హాస్ టూ వైఫ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరిట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాజ్ హి హాడ్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యూ కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: One wife will demand that she should be taken to a good scenario, good scene.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడను అంటుంది.
1: If you don't take me to that spot, I will not talk to you.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: The tongue wants very good dishes.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతర పైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్
0: ఈ విధంగా ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి కోరుకుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగెన్స్ట్.
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా నువ్వు తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
0: కనుకనే అర్జునుడటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఇస్ వేవరింగ్. వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్
0: నేచర్. ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఇస్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ద సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖమును అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్. But it is momentary, but ultimately it suffers a lot.
0: కానీ ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్.
0: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన ఈ యొక్క ఆనందమునకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి, ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world, but he doesn't understand in which direction is going.
0: ee bhautikamaina vanni kudanu chana banguramaitundi.
1: All the worldly things are momentary.
0: Dinini Shankar varu kuda chepparu.

0: జీవంత క్షణములో పల్లెపోతుంటాది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే, ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం. నిమిష కాల సర్వం మా పురుధన జన యౌవన గర్వం. ఇవంత క్షణములో పల్లెపోతుంటాది.

0: ఎక్కువగా మానవుడు అంటే ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సేడ్ డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ కి విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్ బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్ బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: బొంబాయిలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: ఈవెన్ ఫర్ ఫుడ్ దేర్ ఇన్ బాంబే యూ హావ్ టు పే కపుల్ ఆఫ్ లాక్స్.
0: వీటికంతా విలువ కట్టేటువంటి వాడు ఎవరు? మనిషే.
1: హూ ఇస్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్?
0: అన్నింటికీ విలువ కట్టే మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: ద మ్యాన్ హూ ఇస్ ద కాజ్ ఫర్ ద వాల్యుబుల్స్ అవుట్ సైడ్ హ్యాస్
0: మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: మ్యాన్స్ వాల్యూ హ్యాస్ డిక్లైన్డ్.
0: అన్ని విలువలు ఎక్కిపోయినాయి కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు!
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు!
1: హౌ ఇంటెలిజెంట్ హీ ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు! అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇది అంతా కూడా స్వార్థము స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలు ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: దట్ డే హీస్ రిడ్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ హిస్ వాల్యూ విల్ గో అప్.
0: కనుక మానవతా విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: సో టుడే వీ హావ్ టు రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూస్.
0: మన ఇంద్రియములు మానవ జీవితం లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: గాడ్ హాస్ గిఫ్టెడ్ దిస్ సెన్సెస్ టు లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: మంచిని చూడు,
1: సీ గుడ్,
0: మంచిని విను, మంచిని మాట్లాడు, మంచిని తరచు, మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: We are not understanding the meaning of these statements.
0: ఈ ఐడెంటిటీ మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: Purvulu maharishulandaru kudanu mauna udagrahinchetunti varu.
1: In ancient times sages observed
0: ee maunam deni kosamani.
1: Why should you observe silence?
0: Adhikanga maatadam cheta ye asatyam emaina bayil deravachunu.
1: By talking too much you may speak a lie.
0: Itarlaki edaina baadha kaliginchavachunu.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: వీ మే రివీల్ అవర్ ఓన్ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ కాన్షియస్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనమును వహిస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ పీపుల్ అబ్జర్వ్డ్ సైలెన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయిని చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నోబుల్ హైట్స్ వీ రీచ్ బై అబ్జర్వింగ్ సైలెన్స్.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: బై అబ్జర్వింగ్ సైలెన్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంటెలిజెన్స్.
0: ఒకనాడు వివేకానంద 10 దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి, నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్న

0: దీనికి కారణం ఏమిటి? వాట్ ఇస్ ద రీజన్ దట్ ఆల్ ది శ్లోకాస్ దట్ హీ గాట్ దెమ్ బై హార్ట్? హౌ ఇస్ దట్ హీ ఫర్గాట్?
1: స్వామి సదానంద ఇక్కడ వచ్చి, నరేంద్ర నువ్వు చాలా పొరబడుతున్నావు, అధిక భాష చేతనే నీ యొక్క తెలివితేటలు కూడా మరుగుపడిపోతున్నాయి, నీ యొక్క జ్ఞాపశక్తి కూడా క్షీణించిపోతుంది, మెమరీ పవర్ పోతుందని.
0: స్వామి సదానంద కేమ్ ఓవర్ దేర్ అండ్ సెడ్, నరేన్ యూ కమిటెడ్ మిస్టేక్ హియర్ బై టాకింగ్ టూ మచ్, యూ లాస్ట్ యువర్ మెమరీ అండ్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో డిక్లైనింగ్.
1: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
0: హీ వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
1: ఒక 15 దినముల మౌనంగా కూర్చున్నాడు.
0: ఫర్ 15 డేస్ హీ రిమైండ్ ఇన్ సైలెన్స్.
1: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
0: దేర్ ఆఫ్టర్ హీ కుడ్ రికాల్ ఆల్ శ్లోకాస్.
1: కనుక నీ పిల్లల పరీక్షల కోసమైన నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
0: స్టూడెంట్స్ దే వాంట్ టు ఇంప్రూవ్ దేర్ ఇంటెలిజెన్స్ కీపింగ్ ది ఎగ్జామ్.
1: కానీ మాట్లాడుతుంటారు, ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: బట్ యాజ్ ద టాక్
1: క్షీణించిపోతుంది.
0: యాజ్ ద టాక్ కంటిన్యూస్లీ ది మెమరీ పవర్ డిమినిషెస్.
1: పోనీ కనీసం పరీక్షల సమయంలోనైనా కూడా మాట్లాడకుండా ఉంటాం మంచిది.
0: అట్లీస్ట్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ సీజన్ బెటర్ యూ అబ్జర్వ్ సైలెన్స్.
1: జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
0: వెన్ యూ అబ్జర్వ్ సైలెన్స్ యువర్ ఇంటెలిజెన్స్ విల్ ఇంప్రూవ్ అండ్ ఆల్సో యువర్ మెమరీ పవర్.
1: ఇంతేకాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందుకు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
0: ద మోర్ సైలెన్స్ యూ అబ్జర్వ్ ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
1: మాటలు అధికమయ్యే కొద్దీ అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
0: ద మోర్ యూ టాక్ ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రిటీ సూన్.
1: కనుక ఈ ఇంద్రియంలో ఉండేటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్ ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
1: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకుని లేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
0: యాజ్ మ్యాన్ కుడ్ నాట్ నో ద పవర్ ఆఫ్ ది సెన్సెస్ హీ హాస్ బికమ్ పవర్లెస్.
1: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
0: Senses are sacred.
1: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
0: Highly powerful.
1: ఇవన్నీ ఇప్పుడు భగవత్ వరప్రసాదములే.
0: They are gifts of God.
1: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడా అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
0: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్, నేచురల్లీ వీల్ షైన్.
1: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
0: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్ వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
1: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
0: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్ హౌ డు ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్?
1: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
0: యూ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
1: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
0: యూ కాంట్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
1: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
1: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
0: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
1: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వం ధన్యమైపోతుంది.
0: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
1: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
1: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
0: అండ్ ఇస్ ఫర్దర్ చైన్ బై ది 5 లైఫ్ షీట్స్.
1: కనుకనే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.
0: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ వన్ ఆఫ్ బ్లెస్.
1: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
0: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్ లైఫ్ ఇన్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
1: ఈనాటి మానవుడు కూడా ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమి కావాలి?
0: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
1: Kani manavudu annamaya pranamaya manomaya ee 3 kosamulu varike prayanam chestunnadu.
0: But man is traveling up to these 3 levels only, the sheath of food, the life and the mind.
1: Vijnanamaya kosamulo kuda nu praveshinchadam ledu.
0: He has not gone to the sheath of
1: food. Ee kotikokkaro vijnanamaya kosamulo praveshistunnaru.
0: At least 1 or 2 would be able to proceed to that 4th stage.
1: Tadupare anandamaya kosam,
0: the final one is the sheath of bliss.
1: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
0: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
1: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ కంటిన్యూ అవర్ ఆన్వర్డ్ జర్నీ. దట్
1: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
0: బికాస్ వీ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్ స్టేషన్స్ ఆన్ ద వే,
1: అనేక కష్టములకు గురి అయిపోతాం. అనేక కష్టములు కూడా
0: విల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
0: యూ హ్యావ్ టు రీచ్ ద డెస్టినేషన్.
1: కనుకొని అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
0: అసతోమ సద్గమయ
1: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి.
0: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ది రైట్
1: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
0: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
1: అంతవరకు శాంతి లేదు.
0: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్
1: దెన్. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
0: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
1: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
0: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ యూ విల్ అటైన్ పీస్.
1: మృత్యోమ అమృతంగమయ,
0: మృత్యు
1: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
0: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ యూ విల్ బి పీస్ఫుల్.
1: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్.
1: అన్నింటికి నీ మూలాధారమైనటువంటిది ఈ నాలుగు మార్గములే.
0: ద ప్రైమల్ బేసిస్, దీస్ ఆర్ ది ఫోర్
1: తేజ దుర్జన సంసర్గం.
0: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
0: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
0: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
1: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
0: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
1: భుజబలంబు,
0: ఫిజికల్ స్ట్రెంగ్,
1: గొప్ప బుద్ధి బలముండి,
0: ఇంటెలిజెన్స్,
1: దైవ బలము లేక దీనుడయ్యే.
0: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
0: వాట్ హ్యాపెన్డ్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్?
1: దుర్యోధన దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుని సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒక్కడైపోయాడు.
0: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హాస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
1: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
0: అండ్ దిస్ కర్ణ ఇస్
1: ఇతని పేరే దాన కర్ణుడు.
0: ఇస్ వన్ ఆఫ్ చారిటీ.
1: అలాంటి ధర్మత్వంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగముల యొక్క గురి అయిపోయాడు.
0: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
1: ఈ దుస్సంగముల చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
0: If you are in the bad company, you will lose your virtues.
1: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
0: You will lose your good conduct and become bad ultimately.
1: సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
0: And you lose your good sentiments and good thoughts.
1: ఈ కారణం ఏమిటి?
0: Why?
1: దుష్ట భావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తిలోకి సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
0: నాట్ ఓన్లీ ది కంపెనీ ది బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
1: తాస్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
0: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ యూ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
1: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ నెవర్ బీన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స ఐదర్.
1: కనుకనే చెడ్డ దాంట్లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
0: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
1: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
0: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
1: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
0: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
1: వాడికి రాత్రి పగలు అనేటువంటిదే లేదు.
0: And this wicked man has no sense of time. అనేటువంటిదే
1: లేదు.
0: And he doesn't stop at any particular period.
1: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
0: He bites you every time.
1: కనుకనే అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
0: So we should never be in the bad company. We should never have bad thoughts.
1: జజ దుర్జన సంసర్గం.
0: So we should run away from
1: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
0: That the first thing that the mankind should know.
1: ఇది ఆధ్యాత్మిక మార్గములకు ప్రథమ సోపానము.
0: This is the first step in spiritual path.
1: త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
0: ద మూమెంట్ యూ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ కెన్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: అట్టి సత్సంగం ఏటాంటిది?
0: వాట్ ఈస్ దట్ గుడ్ కంపెనీ?
1: కానీ ఈనాడు ఈ లోకంలో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు, మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
0: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
1: Satsangam ante idi kaadu.
0: This is not satsanga.
1: Sattu. Adhe shastamen. Sattu chitta anandam. Ah, sattu. Sattu anaga being.
0: That sattu that which is being.
1: Sat sangamu. Ah sat, ah pavitraman pityuka. Daiva sangamu to manam cheral.
0: We should be in the company of the divine sat, the being.
1: Ah sat anetvanti manushu lopala kuda undavachunu sarvalo indu kuda untundali.
0: That such being is present in everyone. We cannot decide or differentiate. This such being is everywhere. You should join that such the being within you.
1: Adiye angamuloni sangamu, sangamuloni jangamu, jangamuloni lingamu, lingamuloni angamu. Ide nijamainatuvanti atma tattvamu. Jeevitam oka jangamu.
0: Human life is jangamu.
1: Jangamuloni sangamu. Ee sangam ante emti? Ee arishadvargala sangamu.
0: The sangam are six weaknesses.
1: Ee sangamuloni jangamu.
0: The jangamu there.
1: Jangamuloni lingamu. Adi atma.
0: The linga is atma.
1: Adi atma tattvamu.
0: That is atmic principle.
1: Kalukane aa satta anetundi eppudi kudanu maarpu chendinatundi satta.
0: So the sat being is changeless.
1: Etti maarpu kudanu undetundi kaadadi.
0: It has no trace of change any time.
1: Kalukane సత్ అనేటువంటి దాంతో దాన్ని సంఘం చేరాలి.
0: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్.
1: ఇంకా మూడవది,
0: ద థర్డ్ వన్,
1: కురు పుణ్య మహోరాత్రం. రాత్రి పగలు కూడా నీవు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
0: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
1: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
0: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుడు వారు.
0: Vyasa said, helping others is a merit or punya.
1: Paropakarame punyamu.
0: Helping others is merit, punya.
1: Papaya parapeedanam annaru.
0: To harm others is sin.
1: Ee punyam ante emiti?
0: What do you mean by punya?
1: Paropakarame punyamu annaru.
0: Rendering service
1: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
0: We think paropakara service to others meant helping others.
1: Idi paropakaram. Idi bahya prapanchamunaku paropakaram.
0: This is only help, upakara from the outer point of view.
1: Para ade daiva tattvamu.
0: Para is divinity.
1: Upa samipamu.
0: Upa proximity.
1: Karamu cheripotamu.
0: Kara joining, merging.
1: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
0: ఇట్ ఓన్లీ పరోపకారా మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
1: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
0: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
1: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
0: హీ షుడ్ బి ఇన్ ది
1: అది పరోపకారము.
0: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
1: ఎవరికో ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
0: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
1: ఎక్స్ట్రా. పరా ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
0: Here we have to classify.
1: పవిత్రతతో పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
0: That we should be very close to that sacred.
1: ఇది పరోపకారం.
0: This is పరోపకారం.
1: ఇది పుణ్యము.
0: This is punya merit.
1: అట్టు చేయకుండా ఏదో నేను పది బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
0: But if you are in poor feeding with 10 bags of rice, it cannot be paropakara.
1: ఏదో కొన్ని వందల వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచలంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాము అనుకుంటాము.
0: You think paropakara help meant distribution of clothes to hundreds of people.
1: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
0: You can account all these things to the income tax officer, not to God.
1: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
0: From the divine viewpoint, being so close to God is paropakara.
1: పాపాయ పరపీడ.
0: The next one, పాపాయ పరపీడనం.
1: పాపం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ పాప?
1: పరపీడనం. పర అనగా దైవత్వమును. దైవత్వమును త్యజించడమే లేక దైవత్వమును భిన్నత్వంగా భావించుకోవటమే ఒక పాపము.
0: పరం ఇస్ డివినిటీ. పీడన మీన్ వ్యూయింగ్ దట్ మల్టిప్లిసిటీ ఆఫ్
1: ఏకత్వమైనటువంటి పరమాత్మను భిన్నత్వంగా భావించుకోవటమే పాపం.
0: డివినిటీ ఇస్ యూనిటీ, ద వన్నెస్. బట్ ఇఫ్ యూ వ్యూ ఇట్ ఎస్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ సిన్.
1: భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏ మతం వారైనా ఏ పేరునైనా పెట్టుకోవచ్చును.
0: యూ మే బిలాంగ్ టు ఎనీ రిలీజియన్.
1: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్
0: ట్రూత్ ఇస్ వన్.
1: ఉన్నది ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
0: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్, ఇట్ ఈస్ ది వరస్ట్ ఆఫ్ ది సిన్.
1: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
0: గాడ్ ఈజ్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై ఆర్
1: ఫ్రాగ్మెంట్. ఈనాటి కలియుగ ప్రభావం చేత,
0: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
0: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
1: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
0: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
2: Therefore, this diversified view is
1: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
2: To have full faith in unity is merit.
1: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
2: Para is divinity, the pida is just fragmented view.
1: ఇట్టి సత్వమైనటువంటి సరి అయినటువంటి అర్థములు తెలుసుకోలేకపోవటం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
2: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
1: కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో, పరిమితమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
2: సో వాట్ షుడ్ వీ నో టుడే? దట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అండర్ సర్టన్ లిమిట్స్ ఇన్ ఏ ప్రాపర్ వే.
1: సక్రము, పరిమితము ఈ రెండింటి ఎందు కూడాను మాత్ర అని చెప్తూ వచ్చారు.
2: The matra meant these two aspects, making use of them in a proper direction.
1: Matra koratalu veseetvantidi,
2: it measures,
1: parimitamu kalpinchetvantidi,
2: it has got certain limits.
1: Adi ee indriyamulu yokka shakti samarthyamulu,
2: that is the capacity, the limitation. Ee
1: indriyamulu parimitam meedinappudu idi pedamargam padtayi.
2: When they go beyond these limitations, they will be in a perverted direction.
1: Prema swaroopulara,
2: embodiments of love.
1: Prati manavuniki indriyamulu untunnavi.
2: Every human being has senses.
1: కానీ ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
2: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
1: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
2: We don't need to do any other.
1: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
2: You don't need to do any sadhana.
1: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
2: Because you represent everything.
1: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
2: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
1: సర్వము తానైనటువంటి వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
2: వెన్ యూ ఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
1: తానే అయి ఉంటున్నాడు.
2: యూ ఆర్ ఎవ్రీథింగ్.
1: ఒక నిప్పు ఉంటుండాలి.
2: యూ ఆర్ లైక్ ద ఫైర్.
1: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
2: యాజ్ యూ నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
1: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడ నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది యాష్?
1: నిప్పు నుంచేనే వచ్చింది.
2: ది యాష్ ఇస్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఫైర్.
1: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
2: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది వెరీ ఫైర్.
1: నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
2: వెన్ యూ బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ.
1: నిప్పును ఎక్కడ నుంచినో నీవు తీసుకుని రాలేదు.
2: యూ హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
1: నిమురుని ఎక్కడికో పంపలేదు.
2: యూ హావ్ నాట్ డ్రివెన్ అవుట్.
1: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
2: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
1: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
2: ద మూమెంట్ ద ఫైర్.
1: అదే విధంగా నీ అందరి ఉంటుంది దివ్యత్వము.
2: డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
1: దాని నుంచినే పుట్టింది మాయా.
2: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
1: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
2: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యూ.
1: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
2: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్, యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
1: కనుక నీవేమీ సాధన చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
1: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
1: కానీ నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
2: బట్ టర్న్ ఇన్ వర్డ్.
1: అప్పుడే నీకు సక్రమమైన దీపం కనిపిస్తుంది.
2: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
1: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
2: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
1: tarvata buddhi,
2: later intellect.
1: ee narugudu telusukunna tarvata aatma saakshatkaram ayipothundi.
2: After understanding these four, you will enjoy the manifestation of
1: atma. endukante idi oka dani paina okati cheri untundali.
2: Because one is linked with the
1: other. adlanta manam teesivesinappude aa swasvaroopanni manam sandarshinchukovadaniki veelavutundi.
2: When once we remove all these obstacles, you can see your true form.
1: ippudu etta undi?
2: How is the thing now?
1: Atma untundali.
2: There is atma.
1: Dani paina buddhi untundali.
2: Over that intellect.
1: Dani paina manasu untundali.
2: Above that mind.
1: Dani paina indriyam untundali.
2: Then senses.
1: Dani paina shariram untundali.
2: Above all,
1: ee shariranni teesiveyali.
2: First remove the body.
1: Indriyamulu pakkaku nettali.
2: Brush aside senses.
1: Manasunu marinimpa cheyali.
2: And see that mind goes away.
1: Buddhini pakkaku tochukovali. Appude atma sandarshanam praptistundi.
2: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
1: Buddhi grahyam ati indriyam.
2: And the intellect transcends.
1: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి.
2: As intellect is so close to atma, it shines brilliantly.
1: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది.
2: When you so close to atma, you will see the brilliance there.
1: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
2: సో స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ టుడే షుడ్ నో క్లియర్లీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది.
1: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
2: ఫర్ యూత్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్.
1: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
2: బికాస్ దే బికమ్ స్లేవ్స్ టు ది సెన్సెస్, దే బికమ్ వర్స్ దెన్ అనిమల్స్.
1: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్.
1: పశుపక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
2: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టన్ డిసిప్లిన్.
1: కానీ విద్యావంతుడైపోయి విద్యాధికారి అయిపోయి మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి?
2: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్.
1: ఎందుకు ఈ చదువులంతా?
2: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా?
2: వై దిస్ ఇంటెలిజెన్స్?
1: పర్రను మోసగించడం కోసమేనా?
2: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్స్?
1: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం.
2: యు ఆర్ డిసీవింగ్ యువర్ ఓన్
1: సెల్ఫ్. నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
2: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
1: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
2: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్
1: నీవు లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
2: విదౌట్ దట్ వాట్ ఫర్?
1: ఈ గంటపై చదవంతా కూడా నువ్వు వ్యర్థమే.
2: ఆల్ ది స్టడీస్ వేస్ట్ ఆఫ్ టైం.
1: పుస్తకము పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
2: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చి తినంచును గర్వమేల.
2: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
1: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
2: ఇఫ్ యూ కాన్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్ ఆల్ యువర్ పవర్ అండ్ ఎడ్యుకేషన్ దట్ మేర్ వేస్ట్.
1: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
2: వాట్ మోర్ యూ వాంట్?
1: మనం తెలుసుకోవాల్సింది మన యందే ఉంటుండాలి.
2: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
1: నిద్ర నుండి లేచి
2: ద మూమెంట్ యూ గెట్ అప్
1: మరి నిద్ర పోయేడు దాకా
2: అంటిల్ యూ గో టు స్లీప్
1: పొట్టకై హద్దును పద్దు లేక
2: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
1: వ్యయమందగజేయుచు జీవితం.
2: యూ వేస్ట్ యువర్ టైం.
1: నీ విద్యల దారవోసి
2: యు స్పెండ్ ఆల్ యువర్ టైం టు
1: అరవింద దళాక్షుని విస్మరించి
2: ఫర్గెటింగ్ గాడ్.
1: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా జల్పు మానవా.
2: ఓ మ్యాన్ లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్.
1: ఏమి తెలుసుకోండి?
2: వాట్ ఈస్ దట్ యూ?
1: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
2: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యూ వేస్ట్ యువర్ టైం.
1: నీ హస్త యుగంబు మోచి
2: యూ షుడ్ జాయిన్ బోత్
1: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
2: If you can't worship God and pray to Him, joining both your hands, all your capacity, abilities are wasted. Everything is wasted.
1: కనుక మానవుడా, నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
2: ఓ మ్యాన్ నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: దైవత్వాన్ని చక్కగా తెలుసుకో.
2: అండర్స్టాండ్ ది డివినిటీ.
1: దైవత్వాన్ని చేరిపో.
2: అటైన్ డివినిటీ.
1: ఇది నీ జీవితం యొక్క గమ్యము.
2: దిస్ ఈజ్ యువర్ గోల్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: பிரேம சொல்லப்புள்ள
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: చదివితినిన్ని శాస్త్రములు చదివినవి కలవి పెక్కులు. చదువులలో శాస్త్రమెల్ల భౌతికమే కాని లౌకికమే కాని ఆధ్యాత్మిక నైతిక ధార్మికములు ఏమాత్రము కనిపించలేదు.
1: వి హావ్ గాన్ త్రూ many of the textbooks and many disciplines of knowledge. All of them are physical, mundane and secular, nothing to do with the spiritual content or the righteous conduct of life.
0: ప్రపంచంలో ఈనాడు పిల్లలను చదివించే నిమిత్తమై తల్లులు తండ్రులు అనేక విధముల పాటుపడుతున్నారు.
1: In this world, parents, mother and father struggle hard to bring up their children and educate them.
0: కాని చదువుంటే ఏమిటి అనేటువంటి విషయములు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But no one is attempting to know the meaning of learning or education.
0: గ్రంథమును చదివినంత మాత్రమున పుస్తకమును పఠించినంత మాత్రమున మాట్లాడినంత మాత్రమున వీరు గొప్ప చదువులని భావిస్తున్నారు.
1: By being familiar with many of the sacred books, by going through many textbooks, being an expert in communication, you cannot call yourself educated.
0: కాదు కాదు, ఇది అక్షర స్వీకారమే తప్ప అన్యము కాదు.
1: It is only learning the alphabets, letters, nothing more than that.
0: మొట్టమొదట చదువనగా అక్షరం యొక్క అర్థం తెలుసుకోవాలి.
1: To begin with, one must know the meaning of letters, akshara.
0: Acharamato cheyinatundi padamulu yokka arthanni kudanu gurtinchali.
1: They should also understand the meaning of words which are composed of these letters.
0: Ee words to cheyinatundi yokka padamulu kudanu sentence ni kudanu gurtinchali.
1: One has to recognize the value of the sentence comprising words.
0: Kaani acharamu telisinta matramuna vaadu chadukunnatundi vaadani cheppadaniki veedu.
1: By learning alphabets, one cannot call himself literate or educated.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని కృష్ణదేవరాయలు ఒక గొప్ప సభను ప్రారంభించాడు.
1: Having known this fundamental truth, Krishnadevaraya convened a big assembly.
0: ఒకనాడు పండితులను కౌరవులను కూర్చి ఒక ప్రశ్న వేశాడు.
1: He was putting questions to many of the scholars that assembled at that meeting.
0: Aya, meerandaru goppa kavulu goppa sirsampadana kaliginatundi vaaru.
1: You are all experts in your own composition, poets. You are affluent in your own way.
0: Vidyamata yokka putrulu.
1: You are the children of the goddess of knowledge.
0: Aithe nenu oka padamanu maatram cheptunnanu.
1: But I give you a single word.
0: మీరు ఎవరైనా సరే నన్నయ్య భట్టు, తిక్కని శోభయాది, ఎర్రాపక్రడ, మాధవరాజు మరణ, అంగడి సువర్ణ, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజాన్ని చేర్చుకొని అనేక పండితులను కూడా చేర్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ కంబైన్డ్ ఇన్ హిస్ వర్డ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ అష్టదిగ్గజ, ద ఎయిట్ ఎమినెంట్ వెల్ నోన్ రిప్యూటెడ్ స్కాలర్స్ ఆఫ్ హిస్ టైమ్స్.
0: ఇప్పుడు చెప్పాడు నాయన ఒక్క పదము.
1: ఇట్స్ జస్ట్ వన్ వర్డ్.
0: నేను ఒక పదమును మాత్రమే పలుకుతాను.
1: ఐ జస్ట్ అటర్ వన్ వర్డ్.
0: ఈ పదములో ఐదు అక్షరములు ఉంటుండాలి.
1: దిస్ వర్డ్ హ్యాస్ ఫైవ్ లెటర్స్.
0: ఒక్కొక్క అక్షరము ఏ భాషలో ఉంటుంటారో అదే రీతిగా అనే ఐదు అక్షరములు కూడాను ఐదు భాషల్లో ఉండాలి.
1: ఈచ్ లెటర్ రిప్రజెంట్స్ ఎ లాంగ్వేజ్ and the content is conveyed in all of the languages.
0: Oka padamulo unnatundi bhashalo unnatundi aksharam yokka artame aidu padamulo endukodanu aidu bhashalo endukodanu oke artame undali.
1: The meaning conveyed by the letter is one and the same as in the case of the rest of the letters.
0: Ee vidhanga tayar chesukoni rep tellavari suryodayamunaku mundugane vachi naaku jawabu cheppali.
1: He said, you get ready with such a word where the every letter will have the similar meaning as of the rest. Compose it and meet me tomorrow morning.
0: Sare. Krishna Devarayalu, ee vidhamainatundi aagna chesetappatiki, andaru kodunu bayapadipoyaru.
1: When that was the command of Krishna Devaraya, all were fear stricken.
0: Okka bhashalo oka aksharam untunte, aidu bhashallo kodunu ade aksharame undalante, అది ఎట్లా సాధ్యమవుతుంది, అది అర్థమవుతుంది అని చెప్పి చాలా సందేహించారు.
1: దే బిగన్ డౌటింగ్ హౌ టు కంపోజ్ సచ్ ఎ వర్డ్ బికాస్ ఈచ్ లెటర్ హ్యాస్ టు కన్వే ద సేమ్ మీనింగ్ యాజ్ ద రెస్ట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ టు.
0: కృష్ణదేవరాయ దగ్గర తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు.
1: ఈ తెనాలి రామకృష్ణ,
0: తెనాలి రామకృష్ణుడు, అయ్యా నాకు ఒక పర్మిషన్ కావాలి అన్నాడు.
1: తెనాలి రామకృష్ణ ప్లీడెడ్ ద కింగ్ టు పర్మిట్ హిమ్.
0: నేను నా గ్రామంలోకి వెళ్లి వచ్చేటప్పటికి రేపు తెల్లవారి చాలా త్వరగా అవుతుంది, నా చేత కాదు ఇది, కనుక నేను ఈనాడు ఈ గ్రామం నుండే ఉంటుండి నేను రాత్రికంతా కూడాను నేను తయారు చేసుకుని రేపు తెల్లవారి 7 గంటలకు తిరిగి జవాబు చెప్తాను అన్నాడు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గో టు మై నేటివ్ విలేజ్ అండ్ రిటర్న్ ఆన్ టైమ్, దేర్ఫోర్ ఐ వుడ్ స్టే హియర్ ఓన్లీ అండ్ ఫినిష్ ది కంపోజిషన్.
0: భావమర్ది ఇంటికి వెళ్లి, అయ్యా నాకు ఈనాడు భోజనం నాకు అక్కర్లేదు.
1: He went to the residence of his brother-in-law and said that he doesn't want to eat that night.
0: నేను మాట ఇచ్చాను.
1: And in fact, I made a promise.
0: రేపు తెల్లవారు 7 గంటలకే నేను ఆ సభలో ప్రవేశించాలి.
1: I'm supposed to be there in the court by 7 o'clock tomorrow morning.
0: కనుక నాకు లోపల పండుకుంటే నాకు నిద్ర రాదు.
1: If I sleep inside, well, it's not possible to sleep.
0: నీకు పశువులు అంటే చాలా ఇష్టము.
1: And you like cows.
0: ఈ పశువులు కొట్టమని నన్ను పండబెట్టండి.
1: You make me sleep along with them.
0: నేను తెల్లవారేటప్పటికి దీని జవాబు తీసుకుని వస్తాను.
1: I'll bring back the answer tomorrow morning by the sunrise.
0: పండుకున్నాడు, నిద్ర రాలేదు.
1: Though he was lying down, he could not sleep.
0: పశువులంతా చాలా శబ్దమిస్తున్నాయి.
1: Cows are making lot of sound, noise, disturbance.
0: వారి భావమరికి ఆవులంటే చాలా ఇష్టం.
1: His brother-in-law has got immense love for this cow.
0: దాని పేరు ఒక్కొక్క మంచి పేరు పెట్టుకున్నాడు.
1: He has named each
0: Lakshmi,
1: cow.
0: సరస్వతి, రాధ, ఈ విధమైనటువంటి పేర్లు పెట్టుకున్నాడు.
1: He has named each cow as Lakshmi, Saraswati, Radha.
0: రాత్రి అర్ధరాత్రి వేళలో ఏదో ఒక ఆవు ఈంటూ ఉన్నది.
1: It was midnight time and a cow was delivering the babe.
0: అప్పుడు తలుపు కొట్టి, బావా బావా ఒక ఆవు ఈంటుంది అన్నాడు.
1: He knocked the door and said, and here is the cow that was bearing the child delivery.
0: లోపల నుంచి బావమర్ది, ఏ ఆవురా నా బావా అన్నాడు.
1: Brother-in-law from inside said this, ఏ ఆవురా బావా, brother-in-law which cow?
0: దాన్ని మనసులో పెట్టుకున్నాడు.
1: He kept it in his mind.
0: ఏ ప్రశ్నకు ఎక్కడ జవాబు చిక్కుతుందో దాన్నే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాడు.
1: He went on concentrating on the answer he is supposed to give.
0: A-A-U-R-A Bhava. Aida Char.
1: Here there are 5 letters. A-A-U-R-A Bhava.
0: Deeniki oke padamu.
1: This is just one word.
0: A-Bhasha-Lopala A-Acharamunaku A-Attamundo Anni-Bhasha-Riyandukudanu Alanti-Acharamunaku Alanti-Attame-Undari.
1: The letter of that particular language conveys the meaning, so also it should be the same with the rest of the letters of other languages.
0: అప్పుడు తెల్లవారేసరికి చెప్పాడు.
1: Next morning he said,
0: బావా నేను ఈనాడు మహారాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి నేను సభకు వెళుతున్నాను.
1: In obedience to the command of the king, I am going to attend the court today.
0: దీని అర్థం మీకు ఎవరికి తెలియదు.
1: The meaning you do not know.
0: అని సభకు వెళ్లి కూర్చున్నాడు.
1: Then he was proceeding to the court.
0: వేస్తూ వచ్చేటప్పటికి ఎవరూ చెప్పలేకపోయారు.
1: నో వన్ కుడ్ ఆన్సర్.
0: ఈ తెల్లవారు రామకృష్ణ దగ్గరికి వచ్చి, అయ్యా నీవైనను జవాబు చెప్పగలవా?
1: ద కింగ్ సెడ్, ఎట్లీస్ట్ తెల్లవారు రామకృష్ణ, వుడ్ యూ ఆన్సర్ మై క్వశ్చన్?
0: తప్పక చెప్పగలను అన్నాడు.
1: హి సెడ్, ఐ విల్ సర్టెన్లీ ఆన్సర్.
0: ఏమిటి నీ జవాబు?
1: వాట్స్ యువర్ రిప్లై?
0: ఏ ఆవురా బావా,
1: ఏ ఆవురా బావా, విచ్ కౌ?
0: ఏ ఆవురా బావా,
1: ఏ ఆవురా బావా, 5 letters.
0: ఏ మరాఠీలో రా అది.
1: ఇన్ మరాఠీ లాంగ్వేజ్ ఏ మీన్స్ కమ్.
0: ఆవ్ హిందీలో రా అని.
1: ఆవ్ హిందీ కమ్.
0: రా తెలుగులో రా అని.
1: రా ఇన్ తెలుగు కమ్.
0: బా కన్నడంలో రా అని.
1: బా ఇన్ కన్నడ మీన్స్ ద సేమ్ కమ్.
0: వా
1: వా
0: తమిళ్లో రా అని.
1: తమిళ్ మీనింగ్ కమ్ హియర్ తమిళ్.
0: మరాఠీ హిందీ తెలుగు కన్నడము అరబు.
1: హియర్ వీ హ్యావ్ ఆల్ ది లాంగ్వేజెస్ మరాఠీ హిందీ తెలుగు కన్నడం అండ్ తమిళ్
0: అరబ్
1: తమిళ్.
0: ఐదు అక్షరములు చేరితే ఒక పదవి అయిపోయింది.
1: ఆల్ దీస్ ఫైవ్ లెటర్స్ కాన్స్టిట్యూటెడ్ వన్ వర్డ్.
0: ఒక అక్షరములకు ఏ ఏ అర్థం ఉందో అన్నిటికీ రా రా రా రా రా.
1: ఈచ్ లెటర్ గివ్స్ యూ ద సేమ్ మీనింగ్ కమ్ కమ్.
0: అదే విధంగానే నీవు అక్షరాలు చదువుతున్నావు.
1: Likewise,
0: ఒక అక్షరములకు ఒక్కొక్క అర్థాన్ని నీవు గుర్తించాలి.
1: Likewise, you are reading, you should know the meaning of every letter.
0: ఈనాడు గొప్ప గొప్ప పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నారు.
1: People go through big books, volumes.
0: ఒక్క పదము యొక్క అర్థం కూడా ఎవరికి తెలియదు.
1: But none care to know the meaning of one word at least.
0: కానీ ఆనాడు చదువు అంటే ఒక్కొక్క అక్షరం యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: But in olden days, it is necessary to know the meaning of every letter.
0: కనుక తెనాలి రామకృష్ణుడు ఐదు భాషల లోపల ఐదు పదములు చెప్పి ఐదు పదములలోనే ఒకే అర్థం వచ్చేటట్టుగా గుర్తింపజేశారు.
1: దట్ వాజ్ ది కంపోజిషన్ ఆఫ్ తెనాలి రామకృష్ణ బై కలెక్టింగ్ వన్ లెటర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
0: రామకృష్ణుడు చాలా గొప్పవాడని అతనికి నవరత్నములు.
1: Since Ramakrishna is an eminent person, he has present gems.
0: Bangara mukkalu.
1: And also gold pieces.
0: Oka pottam katti.
1: And they were kept in a pack.
0: Oka bundle maadi ichi tan chethiki ichadu.
1: Made into a bundle and presented to him.
0: Ee naadu neeku goppa bahumathi isthunnanu annadu.
1: Today I am giving you a big gift.
0: Ee bahumathini nenu sambandhinchukunnanu kaani nenu dakkinchukogalana ani sandehisthadu.
1: He was doubting, I got the gift, but would I be able to maintain it, deserve it, keep it?
0: కానీ తీసుకుని పోతాను అన్నాడు. అయితే ఒక్కటి కోరాడు, నాకెవరైనా ఇద్దరు నాకు బంటు నాకు సహాయంగా ఇచ్చేస్తే నేను ఇంటికి పోయి చేరుతానన్నాడు.
1: He was prepared to carry this bundle of gold and precious metals and requested two of the people to follow him.
0: ఇద్దరు బాడీగార్డ్స్ ఇచ్చాడు.
1: Two bodyguards were asked to escort him.
0: రాజు దగ్గర నుంచి ఈ బాడీ గార్డ్స్ తీసుకుని ఆ తటను మోసుకుని ఇంటికి వెళ్ళాడు.
1: Along with the bodyguards, he reached home carrying this plate.
0: గొప్ప గొప్ప విలువైనటువంటి నవరత్నములు,
1: హైలీ వాల్యుబుల్ ప్రెషస్ నైన్ జెమ్స్,
0: బంగారం ముక్కలు
1: అండ్ పీసెస్ ఆఫ్ గోల్డ్,
0: ఇవన్నీ నేను ఎక్కడ పెట్టేది?
1: వేర్ హమ్ ఐ టు కీప్ దెమ్?
0: నాకు ఏ గాడ్రేజ్ లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్రేజ్ ఐరన్ సేఫ్.
0: నాకు ఏ పెట్టెలు లేవు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ బాక్సెస్.
0: ఇలాంటి పరిస్థితిలో నేను ఎక్కడ చేసేది అని చాలా విచారం చేస్తూ వచ్చాను.
1: హి వాజ్ జస్ట్ ఇంక్వైరింగ్ వేర్ టు కీప్ దెమ్.
0: ఇప్పుడు భార్య చెప్పింది.
1: అండ్ దెన్ వైఫ్ సెడ్,
0: ఎందుకండి మీరు ఇంత విచారిస్తారు?
1: వై డు యూ వరీ లైక్ దిస్?
0: మా దొడ్డిలో ఉన్న పెద్ద బావి ఉంది.
1: అండ్ దేర్ ఇస్ ఎ బిగ్ వెల్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్.
0: ఒక మూట కట్టి ఆ బావిలో పడవేస్తాము.
1: అండ్ పుట్ దిస్ హోల్ బండిల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడేస్తామని చెప్పినటువంటిది ప్రక్కన దొంగలుండి విన్నారు.
1: And there were thieves at that moment. They could also overhear what she was telling.
0: వాళ్ళు పినేసేసి మీరు పండుకొని నిద్రపోయినట్టుగా నటించారు భార్యాభర్తలు.
1: And that night they were just pretending to have gone to sleep.
0: తెల్లవారు రాత్రి అంతా కూడాను ఈ దొంగలు ఆ బావి నుంచి యాతమెత్తారు.
1: And throughout night the thieves were attempting to get in out of this well.
0: ఆ యాతమెత్తిన జలం అంతా కూడాను అన్ని చెట్టుకు కట్టించాడు.
1: And then all this water was just drilled out of this well.
0: తాను వేసిన పంటకు కూడాను పండించాడు.
1: And in fact it was also used
0: for his feet. నీరు కరిగిపోలేదు.
1: But still there was water.
0: కరిగిపోలేదు.
1: And there's no dearth of water.
0: కాని నిలిచిపోయింది.
1: And it came to his
0: heart. వాడు దొంగలు వెళ్లిపోయారు.
1: నెక్స్ట్ మార్నింగ్ థీవ్స్ లెఫ్ట్ దట్ స్పాట్.
0: చూచారా, భాష యొక్క అర్థాన్ని పదం యొక్క అర్థాన్ని గుర్తించితే ఎంత తప్పించుకోవడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లెటర్ ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ యూ టు ఫైండ్ ఎన్ ఎస్కేప్.
0: కనుక ఈ విధంగా అక్షరార్థాన్ని పదార్థాన్ని వాక్యార్థాన్ని మూడింటిని గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి కవి.
1: Therefore he is a true poet. If he knows the meaning of every letter, of every word,
0: కవి ప్రాణం అనుసార తమస పరస్తాత్.
1: In fact, God himself is the original composer, the poet of poet, and the one out of whom the whole letters, literature emanates.
0: కవి ఈనాడు అక్షరార్థాన్ని గుర్తించుకోవడానికి ఎవరు ప్రయత్నించటం లేదు.
1: Today no one is making an attempt to know the meaning of the letter.
0: వాక్యార్థాన్ని మాత్రమే తెలుసుకొని,
1: by knowing the meaning of the sentence,
0: ఆ వాక్యార్థాన్ని మీరు అనుసరిస్తూ వస్తున్నారు.
1: And we follow, we go by that meaning.
0: కనుకొని వారికి ఏమాత్రము ప్రతిమ లేకుండా పోతుండాలి.
1: That's the reason why we are not able to comprehend.
0: ఈనాడు భౌతికమైనటువంటి వాక్యములు,
1: today all the worldly words,
0: కేవలము లౌకికమైనటువంటి వాక్యములు,
1: and the worldly words that we speak, sentences,
0: చెప్తున్నారే కానీ నైతికము ధార్మికము ఆధ్యాత్మికము సంబంధించినటువంటి అర్థములు ఎవ్వరూ బోధించటం లేదు.
1: బట్ నో వన్ ఈస్ టీచింగ్ ద మోరల్ కంటెంట్, ద రైచియస్నెస్ ఓవర్ దేర్, నాట్ ద స్పిరిచువల్ స్టఫ్.
0: రామకృష్ణుడు వచ్చి చెప్పాడు, నాయన ఈనాటి ఉపాధ్యాయులు లౌకికాన్ని భౌతికాన్ని పోషిస్తూ ఉన్నారు.
1: రామకృష్ణ డిక్లేర్డ్ ఓపెన్లీ, ద టీచర్స్ ఆర్ సింప్లీ డెవలపింగ్ ద వరల్డ్ నాలెడ్జ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికములను చంపివేశారు.
1: దే హ్యావ్ కిల్డ్ ఆల్ టుగెదర్ ఆల్ దట్ నాలెడ్జ్ దట్ రిలేట్స్ టు స్పిరిచువాలిటీ, మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
0: నైతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ మూడింటిని మీరు పోషించాలి అని శాసించారు.
1: అండ్ దెన్ హీ కమాండెడ్ దట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అప్హోల్డ్ మొరాలిటీ స్పిరిచువాలిటీ అండ్ రైచియస్నెస్.
0: అదే నిజమైనటువంటి చదువు.
1: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈనాటి పిల్లలందరూ చదువుతున్నారు.
1: ఆల్ స్టూడెంట్స్ లెర్న్ టుడే.
0: ఎక్కడ పోతున్నావు నాయన? చదువుకోవటాన్ని పోతున్నాను.
1: ఇఫ్ యు ఆస్క్ దెమ్ వేర్ ఆర్ యు గోయింగ్, వి ఆర్ గోయింగ్ టు స్టడీ.
0: చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాము. వీఆర్ బయింగ్ ఎడ్యుకేషన్ టుడే.
0: కొంటున్నాను, చదువుకుంటున్నాను.
1: వీ బై ఎడ్యుకేషన్ టుడే. కొంటున్నాం.
0: ఇలాంటి చదువు చదువులు కాదు.
1: That's no true education at all.
0: ప్రతి దాని అర్థములు కూడా గుర్తించి వర్తించాలి.
1: We have to know every meaning of every word and conduct accordingly.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము భౌతికమైనటువంటి చదువులే.
1: All the knowledge that we acquire today is worldly, ephemeral.
0: ఈ చదువులు చదివినప్పటికీ ఒకనాడు దాన్ని మరణించవలసి ఉంటుంది.
1: In spite of all our learning, we have to give it up.
0: ఆ చదువులు కూడా చంపవలసి వస్తుంది.
1: And you have to leave that, all that you acquire.
0: కానీ చావని చదువులు,
1: that education which makes you immortal,
0: చదువని చదువును చదివించినంతది మాత్రమే ముఖ్యమైనది కాదు.
1: The other
0: చావు లేని చదువు చదువువలయు.
1: The other forms are useless. We should acquire knowledge so as to be deathless, immortal.
0: ఆ చదువు ఐదే ఉండేది.
1: There are only five.
0: మొదటిది సత్యం.
1: First, truth.
0: సత్యమునకు మరణం లేదు.
1: Truth is deathless.
0: Truth is one.
1: Truth is one.
0: Not two. Dharmam vakate.
1: Dharma is one.
0: Shanti. అదే నిజమైనటువంటి ఆనందం.
1: పీస్, ద మెంటల్ పీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు.
1: ఇట్ వాజ్ త్యాగరాజు హూ సెడ్ యూ కెనాట్ బి హ్యాపీ వితౌట్ బీయింగ్ పీస్ఫుల్.
0: ప్రేమ,
1: దెన్ లవ్.
0: పుట్టిన బిడ్డ మొదలుకొని చచ్చే తాత వరకు కూడా ఆ ప్రేమ పెంచుకుంటూనే ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ ద చైల్డ్ to the level of the grandfather, they go on to the club. In fact, that education lacks this love.
0: Ahimsa.
1: Then we come across ahimsa, non-violence.
0: Ahimsa margam ekkadundi?
1: Non-violence is also deathless.
0: Ee ahimsa kosamani buddhudu entano prarthinchadu.
1: Buddha prayed for this non-violence.
0: Ahimsa paramo dharma.
1: Ahimsa is the cardinal principle of dharma.
0: Kaluka ee aidu chadulu chadulali meeru.
1: You acquire the knowledge to acquire these five values.
0: Satyanni chadu.
1: In fact, learn to be truthful.
0: Nivu satyamane paduku.
1: Speak truth.
0: Dharmamuni acharinchu.
1: And tread the path of righteousness.
0: Shantini anubhavinchu.
1: Experience peace.
0: Premanu aanandanga panchuko.
1: And share love blissfully.
0: Ahimsagato jeevinchu.
1: And lead your life in non-violence.
0: Ivi nijamainatvati yokka chadu yokka arthamu.
1: This is the true meaning of education.
0: Kanuka,
1: therefore,
0: ayana prapanchamulo meeru vachinatundi ee ashtadiggajamulu ee aidu panchacharamulu kuda pradhanamaina tritiya ప్రపంచానికి మీరు బోధించండి.
1: దట్ వాజ్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్ దట్ దీస్ కంపోజర్స్ పోయట్స్ షుడ్ ప్రాపగేట్ దీస్ ఫైవ్ వాల్యూస్ విచ్ రిప్రజెంట్ ది క్వింటెసెన్స్ ఆఫ్ ఏనాటికి
0: చచ్చినవి కావు.
1: దే వుడ్ నెవర్ ఎండ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక ఈనాడు మనము ప్రపంచంలో మనం అన్ని చచ్చేటువంటిదాన్ని చూస్తున్నాము కాని చంపేస్తూ ఉన్నాము కాని దాన్ని బ్రతికించేటువంటిది ఒక్కటైనా మనకు కల్పించలేదు.
1: వీఆర్ టుడే వీఆర్ అక్వైరింగ్ ఆల్ దట్ ఈస్ పెరిషబుల్ బట్ వీఆర్ నాట్ ఆఫ్టర్ దాట్ విచ్ ఇస్ ఇంపెరిషబుల్.
0: మన భారతదేశం ప్రెసిడెంట్ చాలా ముఖ్యమైన విషయాలంతా చెప్తూ వచ్చాం.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: అది నిజంగా మానవులను ఆచరిస్తే ఎంత గొప్ప గుణం వస్తుంది.
1: In fact, if man follows all that he said, he cannot be manava human by just learning.
0: మానవుడి అంటే ఈ పంచగుణములు ఉంటున్నవి.
1: The human has got these five human values.
0: ఈ పంచగుణములను మనం పోషించుకుంటే మనమే పరమాత్ముడు అవుతాం.
1: Then once we foster these human values, we'll be divine.
0: తత్వం అసి అని అన్నారు.
1: Your తత్వం అసి, that thou art.
0: కనుక తత్వం అసి ఈ మూడు అక్షరం లోపలనే ప్రపంచమంతా మిడి ఉంటుంది.
1: దట్ఫర్ తత్వం అసి ఇన్ దీస్ త్రీ అట్ ద ప్రెసెంట్ ది క్వింటెసెన్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కనుక రామకృష్ణుడికి తెనాలి రామకృష్ణుడు బోధించినటువంటి సత్యాన్ని గుర్తించి ప్రపంచానికి అంత ఆనాటి నుండి సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదింటిని కూడా మనం బోధించి ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పోషించాలి.
1: Therefore, these five principles have got to be publicized, have got to be propagated right from childhood.
0: సత్యమైనటువంటిది మనం నిర్ణయం చేసుకుంటే మనం ఎంతైనా సాధించగలం.
1: When once you rely on truth, base on truth, you can attain
0: in దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: దైవం ప్రత్యేకంగా లేడు.
1: God is not separate.
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: అందరూ మానవ స్వరూపులే.
1: You are all humans here.
0: అందరు దైవ స్వరూపులే.
1: You are all divine.
0: అందరికి ఆత్మ ఒక్కటి.
1: And that soul consciousness is one in everyone.
0: కనుక ఈ సోల్ అనేటువంటి దానిపైన అనేక పేర్లంతా పెట్టి దీన్ని అనేక రకములుగా మారుస్తూ వస్తున్నారు.
1: We have given several names like soul and we go on changing the nomenclature.
0: కనుక ఆత్మవిశ్వాసం పెట్టుకోండి.
1: So let's develop self-confidence.
0: ఏ కష్టం జరిగినా ఏ నష్టం జరిగినా ఏ బాధలు జరిగినా అన్ని నా ఆత్మవే.